0: యు కన్సిడర్ మియర్లెస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్.
1: ఈ వస్తువులన్నీ కూడాను దైవ కృపమునే.
0: ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆల్సో ఆర్ సింబాలిక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: కనుక ప్రపంచంలో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడాను కానరాదు.
0: Therefore, it is certainly established there's nothing beyond God in
1: this world. కనుకనే మనం పిచ్చివారం అయిపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
0: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
0: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
0: In this world, there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
0: ద గ్రేట్నెస్ లైస్ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్ గాడ్.
1: కనిపించినదంతా కూడాను దైవ స్వరూపముడే.
0: ఆల్ దట్ ఈస్ కాన్స్పిక్యుయస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్.
1: ఫార్మ్ ఆఫ్ గాడ్
0: ఈస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక విల్ ఆఫ్ గాడ్ కాదు, ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక దైవము అన్ని రూపములతో కూడా మనకు కనిపిస్తున్నాడు.
0: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారంలో కూడాను మనం దైవంగా విశ్వసించాలి.
0: దేర్ఫోర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. ఇట్స్ ఓన్లీ గాడ్ హూ అస్యూమ్స్ ఆల్ దీస్ ఫార్మ్స్.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
0: సో వీ షుడ్ గివ్ అప్ దిస్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
0: వీ షుడ్ గో ద పవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ స్ట్రెంగ్తన్ ఇన్ అవర్ హార్ట్.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించడం లేదు.
0: యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ అదర్ థింగ్ అదర్ దాన్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇప్పుడు మనము నీటిని తాగాము.
0: You have taken water.
1: ఈ నీటిని త్రాగటం చేత ఏమి శాంతి కలిగింది?
0: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
0: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
0: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
0: Water is divine.
1: పంచభూతములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
0: The five elements, the five essential sheets, the senses, everything is God only.
1: Even the senses ani danni durviniyogam chesukuntunnam manam.
0: We are misusing our senses.
1: Idi manavudu chesetuvanti paapam adu.
0: This is the sin committed by man.
1: Senses anni kudunu pavitramainatuvantivi.
0: All senses are highly sacred.
1: Nirmalamainatuvantivi.
0: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
0: దేర్ స్టడీ.
1: నిస్వార్థమైనటువంటివి.
0: సెల్ఫ్లెస్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపం.
0: దే ఆర్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీడ్, క్రిస్టలైన్, క్లియర్, ఇమోర్టల్.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడా లేవు.
0: ఇట్ ఇస్ బియాండ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీ, రేస్, నేషనాలిటీ.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
0: ఇట్ హెస్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఇస్.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
0: వీ హ్యావ్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ అస్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
1: మానవతా విలువలుంటే
0: హ్యూమన్ వాల్యూస్
1: ఏమిటి అనుకున్నారు?
0: వాట్ డు యూ థింక్ ఆఫ్ దెమ్?
1: మానవతా విలువలే దైవ గుణములు.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద డివైన్ క్వాలిటీస్.
1: దైవములకు వేరే గుణమైనది దేవుడు.
0: God has no special attributes other than these.
1: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
0: The very term God symbolizes a great quality, supreme.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని యందు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
0: We are deluded by attributing attributes to God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నా నోటి యందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ us, వాట్ ఎవర్ హీ స్పీక్స్, ఇట్ ఈస్ ఓన్లీ లవ్.
1: నాకు మరొక పదము నాకు తెలియదు.
0: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో ద
1: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడా కానరాదు.
0: There's no greater quality than love within man.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
0: We have to seek that love.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
0: God is not separate other than love.
1: నిర్గుణం,
0: attributeless,
1: నిరంజనం,
0: shining,
1: సనాతనం,
0: ancient,
1: నికేతనం,
0: exemplary,
1: నిత్య,
0: eternal,
1: శుద్ధ,
0: pure,
1: బుద్ధ,
0: unsully,
1: ముక్త,
0: liberated,
1: నిర్మల స్వరూపిణం.
0: It's a pure one, unpolluted.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం కలుపుతున్నామే కానీ దానికి వర్ణన్ని కానే కాదు.
0: All these synonyms are for self-gratification but do not in any way represent the reality.
1: భగవంతునికి వర్ణనే లేదు.
0: You cannot describe God.
1: తనకు ఒకటే వర్ణన.
0: But it's only one
1: గొప్ప వర్ణన, ప్రేమ.
0: The greatest way of describing God is only
1: ఈ ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిన కూడా మనకు అది వర్ణనే కాదు.
0: Beyond this realm of description of love, nothing lies ahead.
1: కోపం నందు కానీ, తాపం నందు కానీ, విచారం నందు కానీ, దుఃఖం నందు కానీ, ఏదీని ఎందుకు కూడాను ఈ ప్రేమ ప్రేమనే.
0: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
0: You are all embodiments of love.
1: మీ యందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
0: In fact, in reality, you are very love.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
0: And this love is the form of God.
1: అట్టి ఆకారమును మనం చింతపెట్టుకొని,
0: that form you have,
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
0: You think of the rest that are formless.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
0: the handicapped,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
0: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు త్రీ వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
0: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దే ఆర్ డివైన్.
1: హీనుడైనటువంటి వాడు లోకంలో ఎక్కడ కూడా కానరాడు.
0: దేర్ ఇస్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు ఆర్ లో.
1: ఆ హీనమైనటువంటి గుణము మన యందే.
0: దట్ క్వాలిటీ విచ్ ఇస్ సో లో అండ్ మీన్ ఈజ్ ఇన్ యూ ఓన్లీ.
1: అది భగవంతుని క్వాలిటీ కాదు.
0: ఇట్స్ నో వే ద గాడ్స్ క్వాలిటీ.
1: భగవంతునికి క్వాలిటీదే లేవు.
0: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
0: బట్ హి హస్ గాట్ ఓన్లీ వన్ క్వాలిటీ.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
0: ద క్వాలిటీ ఆఫ్ లవ్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: ప్రేమనే అతని స్వరూపము.
0: లవ్ ఈజ్ హిస్ ఫార్మ్.
1: నేనెవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకెంత ఆనందమో చెప్పలేను.
0: భగవాన్ సేస్ ఇట్ ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ హి టాక్స్ టు పీపుల్ లవింగ్లీ.
1: ఆ ప్రేమ లేకుండా కేవలము పరిహాసంతో గాని లేక పవిత్రమైనటువంటిదని కానీ భావించి నన్ను వర్ణిస్తుంటే అది నాకు చాలా అసహ్యమేస్తుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫన్, limiting to description, Bhagwan is vexed or disgusted with such talk.
1: Kanukani premato nannu palakarinchandi.
0: Talk to Bhagwan with all your love.
1: Aa premato palakinatvanti palukulaku annitikini akkadane javabu vastundi.
0: You get the response then and there itself when your words are full of
1: premato. Premato sai ani pilchu.
0: Say with all love, sai.
1: ఓయి అని పలుకుతారు.
0: యూ గెట్ ది రెస్పాన్స్ ఓయి ఓయి.
1: కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు.
0: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
1: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
0: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దాన్ లవ్.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి, ప్రేమ చేతనే చూడండి.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఎంత ధనమున్నా ఎంత గుణమున్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
0: All your wealth, all your status stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
0: In this world you do not find anything more than love.
1: ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
0: Two lettered word prema, all the sweetness contained in this you do not find
1: prema. Premaki enta dirghamistamo anta daniki madhurya vastundi.
0: Prema as you utter, well, it speaks of all sweetness there.
1: Kanuka meeru premanu pradhananga pettukondi.
0: Have this love as the foundation.
1: Ekkadigaina meeru vellandi.
0: You may go anywhere.
1: Adavulu endunna.
0: You may be in the forest.
1: Aakashamununna.
0: Or in the sky.
1: Pattanamununna.
0: In a city.
1: Pallanunna.
0: Or village.
1: Gutta meedanunna.
0: On the mountain top.
1: Kattetapadi unna.
0: Or in the deep sea.
1: Preminchu valiki premaye saati.
0: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: కనుక ఇతనికి ఏ గృహము ఏ వసతి ఏ నివాసము ఏ మాత్రము లేవు.
0: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
0: This love we should acquire.
1: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
0: You cannot buy this love with any amount of money.
1: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
0: You can only get it by offering your mind.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని
0: ఇట్ ఓన్లీ మైండ్ దట్ కెన్ ఎక్వైర్.
1: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇట్స్ ఓన్లీ ద లవ్ దట్ వన్ హ్యాస్ టు డెవలప్.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
0: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
1: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
0: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ద ట్రూ డివోషన్.
1: ఈ ప్రేమలేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
0: డివోషన్ విదౌట్ లవ్ ఈజ్ ఓన్లీ డీప్ ఓషన్.
1: ఆ ఓషన్ కూడా నువ్వు ఎలాంటిది ఉప్పు నీళ్ళ వాళ్ళు.
0: దిస్ డీప్ ఓషన్ ఈజ్ సాల్ట్ ఇస్ సెలైన్.
1: Devotion is like sweet water.
0: The devotion is full of sweet water.
1: Amritamayam entundi ee prema.
0: And this love is nectar.
1: Anandamayam entundi ee prema.
0: Love is bliss.
1: Adbhutamainatundi ee prema.
0: It's mysterious, wonderful.
1: Antata chikunadi ee prema.
0: And you get it so easily for yourself.
1: Kaaga itti sulabhamainatundi premanu vadali.
0: You give up that easy, simple love.
1: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రం ఆశించరాదు.
0: Never expect any worldly love.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు భక్తి భక్తి భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
0: You safeguard that sacred love.
1: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: Beyond this, you don't find anything in
1: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
0: It is only the source of liberation.
1: Mukti, bhakti, yukti, rakti, anrakti. Anninti andu kuda nu ee prema okkati maatrame leenavai undadi.
0: Mukti, liberation. Bhakti, the devotion. Rakti, the attachment. The anurakti, one's own likes. They all center round this love only.
1: Kanuka ee naadu guru poonam dinamu meeku andinchetuvanti అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
0: ఆన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పౌర్ణిమ భగవాన్ గివ్స్ అస్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్, ద గిఫ్ట్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి.
1: ఈ ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
0: వితౌట్ లవ్ వాట్ ఎవర్ దట్ ఈస్ గివెన్ టు యూ ఈస్ యూస్లెస్.
1: కనుక నా ప్రేమనే పవిత్రమైనటువంటి యొక్క సింధూరము.
0: ఇట్ ఈస్ దిస్ భగవాన్స్ డివైన్ లవ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్ సీక్రెట్, ద వెరీ వెర్మిలియన్ సింధూర.
1: ఇట్టి ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: దిస్ లవ్ యూ హ్యావ్ టు ఫాస్టర్ అండ్ గ్రో.
1: సాయంకాలము ఈ ప్రేమ యొక్క విమరమును చక్కగా బోధిస్తాడు.
0: This evening Bhagavan will explain the details of love.
1: ప్రేమ ముదిత మనసే.

हवस मूत्र गगन के कला माता पिता बंधु सख सब।

0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margam jnana manam vimana yanam kade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulara.
0: Students.
1: ప్రాచీన కాలము నుండి కర్మోపాసన జ్ఞానముల యొక్క విషయమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు జరుపుతూ ఇది గొప్పది ఇది చిన్నది అనేటువంటి నిర్ణయమునకు రాలేక అయోమయ స్థితిలో కాలంని వ్యర్థం గావిస్తూ వచ్చారు.
0: In ancient times, people have been deliberating, arguing amongst themselves, which of the three paths is great, the path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
1: Kani, vichara hrudayulainatunti varu, vicharana chesi chusinappudu, ee moodinti oka gamyamu okkate.
0: In fact, the broad-minded people, if they investigate and inquire, they will find that the goal is one, though there are three paths.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికి గమ్యము ఒక్కటే.
0: Though these three names and forms are different, but the destination is one and the same.
1: కర్మోపాస జ్ఞానములు మూడు ఉంటి కూడా త్రివేణి సంఘమని భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: The ancients considered the path of action, devotion and wisdom as the trinity, Triveni Sangama.
1: Bhakti anaga Yamuna nadi.
0: Devotion is river Yamuna.
1: Idi nirmala nischala nisvarthamainatundi yokka tattvam.
0: It's pure, unsullied and selfless.
1: Karma anaga Ganga nadi.
0: Action is Ganges.
1: Sharira madhyam karudharma sadakam. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: All the actions that we undertake with this body should be sacred.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: This path of action will certainly take you to wisdom.
1: కనుక ఈ యమున గంగా అనేటువంటి కర్మోపాసనలు రెండు కూడాను బాహ్యంగా కనిపిస్తుంటాయి.
0: యమున అండ్ గంగా స్టాండింగ్ ఫర్ యాక్షన్ అండ్ డివోషన్ దే ఆర్ అపారెంట్ విజిబుల్.
1: కర్మ భక్తి ప్రభావములు రెండు కూడాను మానవుని యొక్క ఆచార విచారముల చేత మనకు స్పష్టమవుతుంటాయి.
0: యాక్షన్ అండ్ డివోషన్ ఆర్ వెరీ వెల్ సీన్ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ అడాప్టెడ్.
1: కానీ జ్ఞానం అనేటువంటిది అంతర్వాహిని అయిన సరస్వతి వంటిది.
0: బట్ ది విజ్డమ్ ఈజ్ అన్ ఇన్నర్ కరెంట్ లైక్ దట్ ఆఫ్ ది రివర్ సరస్వతి.
1: సరస్వతి కనిపించదు.
0: సరస్వతి ఈజ్ నాట్ సీన్.
1: జ్ఞానమునకు ఒక రూపము లేదు.
0: విజ్డమ్ హ్యాస్ నో ఫామ్.
1: జ్ఞానము కేవలము ఆచార సాంప్రదాయముల చేత అవ్యక్తమై ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ కంటైన్డ్ ఇన్గ్రెయిన్డ్ విత్ ఇన్ ద ట్రెడిషన్ అండ్ ది ప్రాక్టీసెస్ అడాప్టెడ్.
1: ఇది కేవలము ఆవిర్భవించేటువంటిదే కాని ప్రకటించేటువంటిది కాదు.
0: ఇట్స్ ద వన్ దట్ ఒరిజినేట్స్ ఎమనేట్స్ బట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్.
1: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానం పైన ప్రసరింపచేస్తుంది.
0: ఆల్ యాక్షన్స్ ప్రొసీడ్ టువర్డ్స్ దిస్ విజ్డమ్.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదనియు.
0: యాక్షన్ ఇస్ లైక్ ఎ ఫ్లవర్.
1: ఉపాసన అనేటువంటిది పిండికాయ వంటిది అనియు.
0: Worship is a tender fruit.
1: జ్ఞానము ఫలం వంటిదనియు.
0: Wisdom is a ripe fruit.
1: పుష్పం లేక కాయ కాలేదు, కాయ లేక ఫలం కాలేదు.
0: Without flower there cannot be a tender fruit, much less a ripe
1: fruit. మూడు పరిణామములు వేరు వేరైనప్పటికీ దీని యొక్క గమ్యం ఒక్కటే.
0: Though these three transformation steps, stages are there,
1: దీని సత్యం ఒక్కటే.
0: Transformation is one, truth is one.
1: దీని యొక్క లక్ష్యం కూడాను ఒక్కటి.
0: Its purpose is also one and the same.
1: కనుక కర్మ లేక

0: ఉపాసన కాని ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు.
1: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
0: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
1: Action is undertaken so as to purify heart.
0: శరీరమాద్యం కలు ధర్మ సాధకం, శరీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు, ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm. The all that is pure that gives us wisdom.
0: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
1: This is called Trinity or Trikarana Shuddhi.
0: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
1: Is the true human if he has got this purity of the
0: three. The proper study of mankind is man. Thoughts, words, action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే, యాక్షన్ ఏ కర్మ మార్గము.
1: Therefore, this kind of harmony of thought, word and deed is the proper study of mankind is man.
0: ఉచ్చరించటమే ఉపాసనా మార్గము.
1: The declaration what we say is
0: సంకల్పించటమే ఇది జ్ఞాన మార్గము.
1: The ultimate being the one of wisdom.
0: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
1: Therefore, basing on thought we say, later we resort to action.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
1: True human quality lies in understanding the spirit behind the three.
0: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకొనలేక కేవలము కర్మోపాసన జ్ఞానములనేటివి కూడాను వేరువేరుగా భావించి అనేక విధమైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
1: People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom.

0: or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu emi uchcharinchutunnado ye palukulu palukutunnado tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya leka daiva pritiya leka sanga neetiya aneetvanti oka nindayani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: Jihve rasagni madhurapriyatvam satyam hitam tvam paramam vadan avarnayetha madhuraksharani govinda damodara madhaveti. Hey jihve naluka, neevu satyamunu palikeetunti naluka, neevu mrudumadhuramainatunti naluka, neevu శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుగు చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యుర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యూ కెన్ టాక్ సో స్వీట్లీ, యుర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనిని భగవద్గీత ఎదుగు కూడాను

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఎనీ వర్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్ ఆర్ ఎమోషన్.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు అదర్స్.
0: ఎదుట వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ డిస్సాటిస్ఫై ఎనీబడీ.
0: అది ఏ సత్యము.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: బికాజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్, నెవర్ అటర్ ఎ లై.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడా నువ్వు విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడా నువ్వు మంచిదే, కాని అసత్యమును మాత్రం మనం వెల్లడ్ చేయకూడదు.
1: ఇట్స్ నాట్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ వెన్ వీ కెనాట్ స్పీక్ ట్రూత్, వెన్ వెన్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రూత్.
0: కనుక కర్మోపాసన జ్ఞానముల మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: అది ఏ దివ్యత్వమునకు పవిత్రతకు సరి అయినట్టు సోపానం.
1: That's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కాని పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకడను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: In the olden days, there is this categorization in railway department, compartments, first class, second class and third class.
0: అయితే ఈ దేహమునికి ఇప్పటికి 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in its railway travel.
0: అనేక మంది రైల్లో కూర్చుంటే అటు ఇటు ఊగుతుంది అని చెప్తుంటారు. అది చూడాలని నాకు ఆశ.
1: Bhagavan wants to experience traveling by train, how it tosses, how it jumps like that on the railway track.
0: కాని దానికి ఒక కాలం వస్తుంది.
1: Because the time is ahead anyway.
0: ఈ డిపార్ట్మెంట్స్ లోపల థర్డ్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు, కొన్ని నష్టములకు, కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వి ఆర్ పుట్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైన ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: ఇంకా సెకండ్ క్లాస్ లో అనేటువంటి దాంట్లో చక్కగా విశాలంగా కూర్చోవచ్చును, కానీ పండుకొని నిద్రించడానికి వీలు కాదు.
1: యూ విల్ హ్యావ్ ఎ సిట్టింగ్ ప్లేస్ ఇన్ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ బట్ యూ కెనాట్ స్లీప్.
0: ఇంకా ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పొరలాడవచ్చు.
1: ఫస్ట్ క్లాస్ యూ కెన్ రోల్ యాజ్ యూ ఫీల్.
0: అయితే ఈ మూడు పెట్టెలు కూడాను ఒకే స్టేషన్ కే పోయి చేరుతుంటాయి.
1: హౌఎవర్ ఆల్ దీస్ త్రీ కంపార్ట్మెంట్స్ గో టు ద సేమ్ స్టేషన్.
0: ఇంతేకాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: There are other examples too.
0: ఆర్డరీ ట్రైన్ ట్రావెల్ అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయడము ఒకటి.
1: ట్రావెలింగ్ బై ఆర్డినరీ ట్రైన్ ఆర్ ప్యాసింజర్ ట్రైన్ ఇస్ వన్ టైప్.
0: నీవు ధర్మంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: Kani ee Dharmavaram lo ekkinatundi train Dronacharam lo maravalsi vastundi inko train ku.
1: However, you may have to change there at that junction Dronacharam.
0: Idi kontha varaku nu ordinary train travel ani oka daggara ekki maroka daggara digi samanu tirigi nippukoni తిరిగి ఇంకొక ట్రైన్ ను క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతికి ఇది ఎత్తుంటారు త్రూ ట్రైన్.
1: బట్ హౌఎవర్ ఇట్స్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ టు డెస్టినేషన్.
0: త్రూ కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ ది
0: ఓనరీ. ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్.
0: ఉపాసన మార్గంలో కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ఏక
0: దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: దట్ విచ్ ఇస్ డ్యూయల్ ఇస్ డివోషన్.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: ద డైవర్సిటీ ఇస్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ విజ్డమ్.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ ఇస్ డివోషన్.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
1: యూనిటీ and diversity are viewed different. That is a path of action.
0: Kanukane karma anetundi prapradhanamainatundi.
1: Therefore action is most important.
0: Ee karma chetane manu upasamnu sadhinchavachchu.
1: Through action only you can accomplish devotion.
0: Ee anninti yandunu karma chala pradhanamainatundi.
1: Of the three, action is most important.
0: Karma cheyaka etti upasamnu manam cheyalemu.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: విదౌట్ డివోషన్ యు కెనాట్ అటైన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక మనము కర్మ వేరని, ఉపాసన వేరని, జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ డివోషన్, action, wisdom separate and make certain changes to our convenience and get confused.
0: కర్మం అనేటువంటి దేహానుబంధం, దేహంతో బంధింపబడినటువంటి కర్మ.
1: The body is bound by action.
0: జన్మకు మూల కారణమే కర్మ.
1: Is the action that is the main cause for birth.
0: కర్మ చేతనే జన్మం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: You have this human birth because of this karma action.
0: కనుకనే ఈ కర్మకు మొట్టమొదట మనం నమస్కరించాలి.
1: First we should pay our respect to
0: ఈ ఉపనిషత్తు యొక్క ప్రబోధలు.
1: This is the teaching of Upanishad.
0: తస్మై నమః కర్మణే.
1: I offer my obeisance.
0: ఓ కర్మ, నీకు మొట్టమొదటి నమస్కారం అన్నాడు.
1: ఓ యాక్షన్, ఐ పే మై ఒబేసాన్స్.
0: ఎందుకోసమని?
1: వై?
0: నా చేత, ఈ దేహము చేత, ఈ కరచరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నాడు.
1: ఐ పే మై రెస్పెక్ట్స్ టు యూ బికాస్ యూ షుడ్ మేక్ దిస్ బాడీ start or get into good activity and good action.
0: ee deham raavatame karmanu bandini manushya loke. ee manushya lokamanta kudanu karma chetane chuttabadinatvantidi, kattabadinatvantidi.
1: The entire human society, human race is chained, bound by action.
0: Karma ante emiti?
1: What is action?
0: Edo manam chetamto chesetundi karma ga bhavistunnamo.
1: Not that what you do with our
0: kaadu,
1: hands.
0: Kaadu.
1: No.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండది.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకు ఏమీ ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: ఎట్టి ప్రయత్నమును లేకుండా, పురుష ప్రయత్నము లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద
0: బాడీ. దీనికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దాట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఈజ్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నం లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఈస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్
0: ఎయిర్. గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ మినిట్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: వెన్ ది బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
0: బాడీ. కనుకనే సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్
0: కర్మనే మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore we should keep in view as the first step.
0: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: డోంట్ కన్సిడర్ ఇట్ లిటిల్ ఆర్ లో.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: నెవర్ టేక్ ఇట్ మీన్ ఐదర్.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాల్టెడ్ నోబుల్.
0: అన్నింటికి మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
0: మూలాధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారస్య, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు హావ్ గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార, ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార, ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో నో, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది. నిత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది. నిరుపవాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము, కానీ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
1: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
1: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
0: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
0: పల్లెల యొక్క అభివృద్ధి.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of
0: houses. ఒక్కొక్క దేహం కూడాను ఒక్కొక్క పల్లె.
1: Every body is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరొక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there.
0: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: That which makes you aware of this equality is constant.
0: మనసు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: The moment mind decides things, legs start
0: walking. మనసు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: When mind decides, hands work.
0: మనసు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: When mind wants to see, eyes would see.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైన మాస్టర్.
1: దేర్ఫోర్ మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
0: కనుకనే దేహం క్రిందది.
1: దేర్ఫోర్ బాడీస్ ఎట్ ద బాటమ్.
0: దానిపైన సెన్సెస్,
1: అబౌవ్ ద సెన్సెస్.
0: దానిపైన మైండ్,
1: ఓవర్ ద మైండ్.
0: దానిపైన బుద్ధి,
1: ఓవర్ ద
0: బుద్ధి. పైన ఆత్మ,
1: ఆన్ ద టాప్ ఆత్మ.
0: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ద సెన్సెస్.
0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
1: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్, బాండేజ్ అండ్ లిబరేషన్.
0: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
1: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ మేక్స్ ద బాడీ టు టేక్ యాక్టివిటీ.
0: సత్కర్మల చేత ఆనందాన్ని అనుభవించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ డిలైట్స్ బై టేకింగ్ గుడ్ యాక్టివిటీ.
0: దుష్కర్మల చేత దుఃఖించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఫీల్స్ సాడ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీ. కానీ
0: జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడా దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
1: దేర్ఫోర్ విత్ దిస్ బాడీ వాట్ ఎవర్ యూ డూ, the action or devotion or wisdom,
0: karma anityam.
1: Action is not permanent.
0: Bhakti anityam.
1: Devotion is not permanent.
0: Karma anityam. Kani emiti valla deham anityam.
1: The body is temporary.
0: Kanukane anityam sukham, anityam asukham lokam. Anityam asukham lokam.
1: Therefore the whole world is temporary and there is no happiness, misery.
0: Mimam prapya bhajasvamam. కనుకనే నీవు నిత్య సత్యమైనటువంటి దాని నిమిత్తమై నీవు భజించు.
1: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
0: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
1: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యు.
0: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
1: బేసింగ్ ఆన్ యాక్షన్ దే డెవలప్స్ డివోషన్.
0: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
1: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
0: చిన్న పసిబిడ్డ చైల్డ్.
1: At the time of birth, one is a child.
0: 10 years ago, he is a boy.
1: At the age of 10, he is a boy.
0: 30 years ago, he is a man.
1: At the age of 30, he is a man.
0: 75 years ago, he is grandfather.
1: At the age of 75, he is grandfather.
0: Child, boy, man and grandfather. నలుగురు ఒక్కడే కాని వివిధ రూపంలో వివిధ నామంలే. ఇవి భిన్నమైనటువంటివి కాదు.
1: Therefore, child, boy, man and grandfather are one and the same.
0: కనుకనే నేను పూర్వం చెప్పాను.
1: Bhagavan said that
0: ఆత్మ నుండి అహం పుట్టింది.
1: Out of the spirit came the aham or ego.
0: ఈ అహం నుండి మనసు పుట్టింది.
1: Out of this ego, mind is born.
0: మనసు నుండి వాక్కు పుట్టింది.
1: Out of this mind, the word.
0: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనస్సు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
1: And therefore this ego is the son of Atma, the spirit.
0: Not ego.
1: Aham is the son of Atma.
0: Ego is separate.
1: Oh, aham.
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం, నేను, నేను, నేను.
1: దిస్ అహం ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఈ నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: దేర్ఫోర్ దిస్ ఐనెస్, దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మరొక పేరు లేదు.
1: దేర్ నో ద నేమ్ బియాండ్.
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
1: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం.
0: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore this I
0: కర్మని అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore this I-ness is the son of
0: ఆత్మ. అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
1: Out of this I-ness
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ది మైండ్ కేమ్ ది వర్డ్.
0: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: Therefore this word is the great grandson of the spirit.
0: మైండ్, అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
1: Therefore,
0: ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: They all belong to family of
0: Atma. మైండ్ యందు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి.
1: Therefore, you should have atmic feeling in the mind.
0: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి.
1: You should also spell out, speak out with atmic feeling.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్ దట్
0: ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హ్యాస్ గాట్ ది రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటం ఇది అంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: ఇది మోడర్న్ ఏజ్, ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్.
0: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటుంది.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ నేచురల్లీ దే లూజ్ ద స్ట్రెంగ్త్.
0: అనేక దారములు చేరి ఉన్నాయి.
1: యు ఆర్ దేర్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్.
0: దీనిని ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
1: సో నో వన్ కట్ ఇట్.
0: ఇది చాలా గట్టిగా ఉంటుంది.
1: సో స్ట్రాంగ్.
0: కానీ దీనిలో ఒక్కొక్కటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసే.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
0: కనుకనే ఉమ్మిడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
1: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీఆర్ వీక్.
0: ఆత్మ, అహం, మైండ్, వాక్కు ఇవంతా కూడా కుటుంబమే.
1: Therefore, the Atma, the I-ness, the mind and the word.
0: కానీ నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
1: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
0: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్?
0: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దిస్ కామన్ ప్రాపర్టీ
0: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాది, వాక్కులో ఉంటుండాది, ఇంకా అహంలో ఉంటుండాది.
1: The common property of all the four members of the family is constant
0: ఇంటిగ్రేటెడ్
1: అవేర్నెస్.
0: కనుకనే అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకును ఏకతత్వాన్ని ఎప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
1: We cannot believe what is said today when they say that brotherhood of man.
0: Brotherhood, brotherhood. అందరూ కూడాను సోదరభావం అనుకుంటారు.
1: We say that there's this
0: fraternity. ఈ సోదరభావంలో కలిసిమెలిసి ఉండేటువంటి వారంతా ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోయి జగడాలు వేయటం లేదు.
1: Though they say brotherhood of man, they go to Supreme Court.
0: ఈ బ్రదర్స్ లోపల కూడా ఎంత భేదాభిప్రాయం కలిగి ద్వేషాలు పూనుకుంటున్నారు.
1: Among the brothers there is hatred and difference of opinion.
0: కనుక brotherhood of man అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది ఏక భావము ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: Beyond this brotherhood of man, the principle of unity oneness is much more important.
0: కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: It's only same ఆత్మ ప్రజలు.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: When once this feeling is there is no scope for hatred.
0: కనుక మనము అన్నింటి యందు కూడాను ఒక విధమైనటువంటి ఒక మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కానీ అది మాయ కాదు నీ భ్రమనే.
1: In fact, we are deluded. We are an illusion. In fact, it's no illusion at all.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: You don't have faith in your own truth.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: You have no faith in yourself.
0: ఇది కారణం ఏమిటి?
1: Why?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్ బాడీ అటాచ్మెంట్ ఇస్ కన్సర్న్.
0: నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయన అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మట్ ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: హి ఓపెన్డ్ హిస్
0: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
1: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
0: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
1: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దాట్.

0: తనకు తానే భ్రమించుకునిపోతుండాలి.
1: హీ వెంట్ ఆన్ ఇమాజినింగ్ థింకింగ్ లైక్ దిస్ ఇస్ ఇట్ ఎ డ్రీమ్ ఆర్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద డివినిటీ ఆమ్ ఐ యశోద ఆర్ నాట్ ఆర్ ఇస్ ఇట్ ఎ డిఫరెంట్ ప్లేస్ ఐదా
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: షీ కుడ్ హావ్ ఎనీ
0: బిలీఫ్ తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు, దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: వెన్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు యూ బిలీవ్ అదర్స్ హౌ డు యూ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ కనుక
0: మొట్టమొదట ఫెయిత్ కాన్ఫిడెన్స్ రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ యాక్షన్ దట్ హెల్ప్స్ us టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రతి యాక్షన్ కూడా ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ రియాక్షన్.
0: ప్రతి సౌండ్ కూడా ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ సౌండ్ దేర్ ఇస్ రీసౌండ్.
0: కనుకనే రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అన్నిటి కూడా రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ ఉన్నాయి.
1: దేర్ఫోర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్ బిలాంగ్ టు దిస్ స్పిరిట్
0: రియాలిటీ
1: ఆఫ్ ది రియాలిటీ.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: రియాలిటీ
0: లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: వితౌట్ రియాలిటీ వేర్ ఇస్ రీసౌండ్?
0: సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: అన్లెస్ ఐ మేక్ సౌండ్ యు డోంట్ నో
0: రీసౌండ్. కాబట్టి రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: సో యూ కెన్ నెవర్ చేంజ్ ద రియాలిటీ.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం.
1: దట్ ఈస్ ట్రూ డివినిటీ.
0: అది ప్రజ్ఞానము.
1: దట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana anaga emiti?
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Atyanam,
1: worship.
0: దాస్యం,
1: సర్విచ్చు,
0: స్నేహం, ఆత్మ నివేదన,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: ఇన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్ ఇన్ మెనీ వేస్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లైనా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ విత్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము, అర్పితము, అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కటే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కి ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రామును, సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేర్చుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: ఈపే బలం లేకుండాగిన పోయింటి ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్ సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాముడు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్ రామ సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న కిష్కింధ
0: నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ.
0: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు. అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణములుగా అనుకున్నాము.
1: వి థాట్ వి ఆర్ ఓన్లీ.
0: కాదు కాదు, ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాము.
1: వి ఆర్ సిక్స్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: వితౌట్ సుగ్రీవ వి వుడ్ హావ్ నో.
0: విభీషణుడే లేకపోతే రావణు వద సంహారం.
1: వితౌట్ విభీషణ ఇట్ వుడ్ నాట్ హావ్ బీన్ పాసిబుల్.
0: కనుకనే అన్నింటి ఎందుకు అన్ని విధమైన శక్తి చేరి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మైటీ పవర్ ఇన్ ఎవ్రీ
0: ఫ్యాక్టర్. ఈ సర్వ శక్తులు కూడాను దైవ శక్తులే.
1: ఆల్ దిస్ పవర్ ఇస్ డివైన్.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: యూ నీడ్ సమ్ టూత్ స్టిక్ దట్ ఈస్ యూస్ఫుల్ ఎట్ లీస్ట్.
0: ప్రాణం ఉన్న మనిషి లోకంలో పనికి రాడా?
1: డోంట్ యూ థింక్ దట్ మ్యాన్.
0: కనుక ఎవరిని మనం దేశించకూడదు.
1: సో డోంట్ హేట్ ఎనీబడి.
0: అత్వేష్ట సర్వభూతానాం.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ పీపుల్.
0: అందరినీ ఏకం చెయ్యాలి.
1: వీ షుడ్ మేక్ దెమ్ యునైటెడ్.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: There lies in unity all the strength and sanctity.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: What Bhagwan tells us, unity in diversity.
0: Beings
1: are many.
0: But
1: breath is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one. Jewels are many. Gold is one. Stars are many.
1: Sky is one.
0: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: అట్టి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: Aithe manam anukunnatundi danini sadhinchalekapothunnam, deeniki kaaranam em?
1: Yet we are not able to achieve our target. Why?
0: Kaani bhakti yokka prabhavam te aavirbhavinchinatundi yokka palakulu yokka aacharana manalo lekapovatam em moola kaaranam?
1: Because what all we say out of devotion we don't practice.
0: Rama bhaktulam ani anukuntunnamu.
1: We think we are devotees of Rama.
0: Kaani రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్ బై రామ?
0: రాముని పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వి?
0: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ద ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వి?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హి కెప్ట్ టు ద ప్రామిస్, he left the kingdom and go.
0: మనం సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తులు అంటే ఇంకేం భక్తులు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిధి అందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for name's sake.
0: No partnership.
1: But there is no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: But we don't have partnership with Rama.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: When do you get it?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: When we conduct ourselves according to this command, we'll have authority, the right to have partnership.
0: కృష్ణ భక్తులు మనం అంటున్నాము.
1: We say we're devotees of Krishna.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: But do we think of Krishna? Do we conduct ourselves according to his command?
0: ఆచరించటం లేదు.
1: నో,
0: మీరు కృష్ణ భక్తులు మెట్ అవుతాము.
1: How do you say you're devotees?
0: సాయి భక్తులు మనం అనుకుంటున్నాము.
1: You say you're
0: సాయి. సాయి ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: Who is following Sai?
0: ఎన్ని సంవత్సరాల నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
1: They listen to so many
0: discourses. ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent.
0: ఏం ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో 1/4 అయినా కూడా ఆచరించటం.
1: Not even 1/4.
0: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be resisting?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: He is not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించడం ప్రధానము.
1: Practice is most important.
0: కనుకనే అంధకారం వెళ్ళ హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
0: లైట్ ని ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎత్తపోతుంది.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్, హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
0: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్నయంత.
1: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
0: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్
0: ఆకలిగా ఉండేటువంటి వాడికి పంచభక్ష పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
1: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card,
0: rogambu teeruna
1: will sickness be relieved or cured?
0: Aushadha mahimambu anta vinna,
1: by just knowing the mystery of the medicine.
0: Attane manamu ramayanalu patistunnamu, bhagavatalu patistunnamu, bhagavad geetalu vallistunnamu, inka parayanalu chestunnamu, enni chesi prayojanam emti?
1: Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
0: Innamu kudanu Bhagavata parayanam chestune untaru, Bhagavad Gita parayanam chestune untaru.
1: They go on reading.
0: Krishna sahasranamalanta kuda uchcharistuntaru.
1: They also chant sahasranama.
0: Ivanni kudanu kevalamu grantha parichayalu maatrame.
1: It's only textual information knowledge.
0: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
1: బట్ యు నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్.
0: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాడు.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: ఏదో ఉన్నారు సమీపం లోపల.
1: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
0: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటుండారు.
1: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
0: కానీ దూరం నుంచి వస్తున్న తిమ్మెదలు ఆ పుష్పంలోని మకరందాన్ని తాగిపోతున్నాయి.
1: బట్ హనీబీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
0: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
1: హియర్ ద నియర్ అండ్
0: డియర్. నియర్ ఉండాలి కానీ డియర్ లేదు.
1: యు ఆర్ నియర్ బట్ యు ఆర్ నాట్ డియర్.
0: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
1: దట్ దోస్ హనీబీస్ ఆర్ డియర్
0: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
1: బట్ బోత్ డియర్ అండ్ నియర్ ఆర్ ఎసెన్షియల్.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: మేక్ రిఫర్ టు ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
0: ఆచరణలో లేనప్పుడు
1: ఎన్ని
0: విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరిని.
1: యు మే లిసన్ టు ఎనీ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఇట్స్ లైక్ ఎ టేప్ రికార్డ్.
0: ఈ టేప్ రికార్డ్ చూస్తుంటుంటే దాంట్లో ఏమీ నీకు వినిపించవు.
1: వెన్ యు వాచ్ ది టేప్ రికార్డ్ యూ డోంట్ హియర్ ఎనీథింగ్.
0: రికార్డ్ టేప్ ను కట్ కట్ కట్ ముక్కలు ముక్కలుగా కత్తిరించు దాంట్లో ఏమీ మనకు కనిపించవు పదాలు.
1: ఈవెన్ ఇఫ్ యూ కట్ ది టేప్ ఇన్ టు నంబర్ ఆఫ్ పీసెస్ యూ డోంట్ హియర్.
0: ఆ టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటుంది.
1: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
0: కనుక నేను హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
0: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాడు. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: All the collection of matter must lead to connection with God.
0: అప్పుడే నీవు దాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి వాడవుతావు.
1: Then it leads to selection. You will be selected.
0: ఆ సెలెక్షన్ నీ యొక్క ఇష్టము.
1: That selection is what you like.
0: అది ఇచ్చాశక్తి.
1: That is ఇచ్చాశక్తి.
0: ఇచ్చాశక్తియే క్రియాశక్తిగా మారుతుంది.
1: That is the will.
0: ఈ క్రియాశక్తియే జ్ఞానశక్తిగా రూపొందుతుంది.
1: Therefore the desire will lead to action and wisdom.
0: జ్ఞానశక్తి ఈ మూడింటి యొక్క స్వరూపములే కర్మ ఉపాసన జ్ఞానములు.
1: Therefore, ichchāsakti, the one that you desire, leads to kriyāsakti, action, that gives the jñāna-sakti, wisdom finally.
0: Kanukani, prati karma kudanu, chitta-suddhiga manam chiyyāli.
1: So, we should do every activity with pure heart.
0: Yedi chesinappatikani, idi bhagavat karma ga manam visvasinchāli.
1: Whatever we do, we should take it divine.
0: Sarva-karmam bhagavat-prityārthaṁ, chāla sulabhamaina mārgamu.
1: Easy path is to offer all actions to God.
0: Adi tappaka bhagavantunikki chendipothu.
1: Certainly, they will reach God.
0: Kanuka. కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
1: Therefore, action, devotion, wisdom are not separate.
0: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
1: All the three are one and the same.
0: కనుక దీంట్లో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
1: There's no difference.
0: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును.
1: The names and forms may be different.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But the principle of Atma is same.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
1: in full faith in this atma which is
0: divya margamlo praveshinchi
1: we should enter in the pathway
0: daivatvanni anubhavinchatamu prati manavuniki ni pradhanamainatundi arhata adi adhikaram.
1: It is the right, it is our authority to experience the divinity by treading along this path.

0: sweeter than the sugar, tastier than the curd, sweeter than the nectar. So sweet is the name of the Lord. So it's absolutely necessary to chant the name of Rama every day. Embodiments of love.
1: Vishwamunaku Ramude Mitrudu.
0: Rama is a friend of this universe.
1: Ee Vishwamunaku Atane Hitudu.
0: He is the well-wisher of this universe.
1: Atane Yatudu. Yatudu.
0: He is the ideal saint in this cosmos.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుని యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు నో ద నేచర్ ఆఫ్ రామ.
1: సముద్రం యొక్క అలలను లెక్కించటమైన కూడాను సులభమే కాని రాముని యొక్క గుణగణములను వర్ణించడానికి సాధ్యము కాదు.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఎమినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్. But it's absolutely impossible to know the divinity of Rama.
1: Andari endu unnatvantadi Ramachandrude.
0: It's only Lord Rama present in everyone.
1: Vishwaye oka grahamu.
0: The entire universe is a home.
1: Yavat manava jatiye oka kulam.
0: The entire human society is a community.
1: Itti sambandha bandhavyamnu gurtinchinatvanti vyakti maatrame రామతత్వాన్ని గుర్తించగలడు.
0: ద వన్ హూ నోస్ ది ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది కమ్యూనిటీ అండ్ ద కాస్మోస్ వుడ్ బి ఏబుల్ టు నో ద డివినిటీ ఆఫ్ రామ.
1: అందరి పాదముల క్రింద ఉన్నది ఒకే భూమి.
0: ఇట్స్ ద సేమ్ ఎర్త్ అండర్ అవర్ ఫీట్.
1: అందరి తలలపైన ఉన్నటువంటిది ఒకే ఆకాశమే.
0: ఇట్స్ ద సేమ్ స్కై అబౌవ్ అవర్ హెడ్స్.
1: అందరూ పీల్చున్నది ఒకే గాలి.
0: ఇట్స్ ద సేమ్ ఎయిర్ దట్ వి
1: అందరూ త్రాగున్నది ఒకే నీరే.
0: The same water that we drink.
1: ఇట్టి ఏకతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు మాత్రమే రామతత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.
0: Those that know this principle of unity or oneness would be able to comprehend the divinity of Rama.
1: వేదములు రెండు

0: అనేటువంటి ధర్మములు బోధించినది.
1: వేదాస్ అడ్వకేట్ టూ టైప్స్ ఆఫ్ ధర్మాస్ ఆర్ ప్రిన్సిపల్స్.
0: ఒకటి ప్రవృత్తి అనియు, రెండవది నివృత్తి అనియు.
1: వన్ ఇస్ అవుట్వర్డ్, ద అనదర్ ఇస్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తి లౌకికము,
1: అవుట్వర్డ్ ఈస్ ద వరల్డ్లీ.
0: ప్రాకృతమైనటువంటి జీవితమునకు సరిపోవునటువంటి గుణములను చేకూర్చున్నది.
1: ఇట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద ట్రెయిట్స్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద వరల్డ్ వి లివ్ ఇన్.
0: కానీ నివృత్తి ఆత్మజ్ఞానమే బోధించినటువంటిది.
1: బట్ ది ఇన్వర్డ్ ట్రెండ్ స్పీక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ ప్రవృత్తికి నివృత్తికి ఉండేటువంటి భేదములు గుర్తించినటువంటి వాడే ధీశాలి.
1: ఈస్ ది వన్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వేళ హూ నోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అవుట్వర్డ్ అండ్ ద ఇన్వర్డ్ ట్రెండ్.
0: ఏ పనినైనను ఎలా చెయ్యాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
1: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
0: Yetti sthitilo cheyali aneetvanti de nivrutti.
1: Inward trend nivrutti wants us in what position that we should do it.
0: Manavuniki aakali vesina tatchame budinchi aakalanu teechukomani cheptam pravrutti.
1: The outward trend of philosophy wants us to eat food when we are hungry.
0: Kaani ఎట్టి ఆహారంను భుజించాలి, ఏ విధముగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరైనటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
1: ది ఇన్వర్ట్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ అస్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇస్ టు బి పార్టేకెన్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ టు బి టేకెన్, అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ కంట్రిబ్యూట్ టు అవర్ హెల్త్.
0: కనుక ప్రవృత్తి నివృత్తుల యొక్క ధర్మములు ఈ బాహ్యము అంతరాత్మకము సంబంధమైనటువంటిది.
1: Therefore the external and the internal as well relate to the spirit and the self.
0: కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది,
1: all that we see with the naked eye, listen with our ears and think with our mind,
0: హృదయాన్ని కరిగించినది,
1: that which melts moves our heart,
0: జీవితాన్ని పండించినది,
1: that fructifies our life,
0: ఇదే నివృత్తి యొక్క మార్గము.
1: Are the features of the inward trend of philosophy.
0: Manasunu chalimpajesi,
1: wavering nature of the mind,
0: buddhini bhramimpajesi,
1: the intellect is deluded,
0: nivritti margamunondu praveshinchakunda cheyatamu ee yokka pravrutti yokka dharmamu.
1: That which comes as a stumble block, which would not allow us to enter into the inward trend, is a feature of the external trend.
0: Atyanta dooramunondu chechunade ee pravrutti.
1: It is this pravrutti or external path that keeps us off from God.
0: Itti Ramachandra tattvanni gurtinchadaniki pavitramainatvanti hrudaya dharmanni manu gurtinchali.
1: To know the nature of Ramachandra, one should know the nature of one's own heart, the spirit and the self.
0: Jeevitamu oka vidhamainatvanti oka garshana.
1: Life is a matter of conflict.
0: Jeevitamu oka vidhamainatvanti sangharshana.
1: Life is a matter of controversy.
0: Kani yetti sankarshanalu lenetunti oka sthanamu adiye Ayodhya.
1: Ayodhya is the center where there is no conflict or infighting.
0: Yesti virodhi kudanu praveshinchinatunti oka pradeshame Ayodhya.
1: Ayodhya is a place where there is no separation or vyoga.
0: Atti Ayodhyane manavuni oka hrudayamu.
1: Human heart symbolizes this Ayodhya.
0: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ హేట్రెడ్ అండ్ సో మెనీ
0: అనేక ఘర్షణలతో విరోధం చేసుకుని వారితో సంయోగ వియోగములు జరిపేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
1: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ is mainly responsible for all the controversy, the conflict.
0: Kanukane manavudu ee naadu ashanti ki guri ayi.
1: Therefore man is restless today,
0: shanti ki dooram avutunnadu,
1: and is far off from peace.
0: Karanam,
1: why?
0: Pravrutti margamunu anusarinchatam chetane,
1: as he follows the external trend,
0: ee vidhamainatvanti samyoga viyogamulaku guri ayi,
1: he is put to union and separation,
0: sarva kalamulu yendukunu ashantini pondutunnadu,
1: and suffers from restlessness at all periods of time.
0: ఇట్టి అశాంతిని పొంది,
1: హావింగ్ బీన్ రెస్ట్లెస్,
0: జీవితంలో వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
1: రావణ వేస్టెడ్ హిజ్ లైఫ్.
0: అతను నిరంతరం కూడా ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
1: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ది ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
1: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్ అండ్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద డెత్.
0: తమ వాంఛను తాను చంపుకోలేక తమ వంశాన్ని చంపుకున్నాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిజ్ ఓన్ వీక్నెస్ he was responsible for the ruin of the entire clan.
0: Tana ragamulu tanu champukoleka rajyanne bhasam chesukunnadu.
1: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
0: Kattakadapatiki ravanudu bodhinchinatvanti idiye lokaniki.
1: This is the teaching of ravana at the end.
0: Loka prajalara,
1: people of this world,
0: navale ragamunu jayinchukoleka,
1: without controlling this attachment,
0: navalane vanchanalu arikattukoleka,
1: like me without controlling the desire,
0: navalane korikalanu arikattukoleka,
1: like me without any check or stealing on desire, sarvanasanu
0: guri kaakandi,
1: don't suffer.
0: Intiye kaadu kadapatiki nenu kudanu lekapothunnanu.
1: Ultimately I am also going to be lost.
0: Nilcheyadi emti ee jagattuno?
1: What is that stands in?
0: Akirti maatrame nilchagalutundi.
1: It is only the bad name that remains.
0: Satkirti nilipindi ramanuku chendutundi.
1: The good name goes to Rama.
0: Kattu kanukane satkirtini sadinchandi.
1: Therefore, earn repute.
0: అపకీర్తికి ఏమాత్రం కూడా అడుగినకండి.
1: Never put to disrepute.
0: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
1: That was the teaching of Ravana to this world.
0: పాపాలకు పాపాలను కరిగించి,
1: all the sins have got to be atoned.
0: శాపాలను నశించి,
1: and all the curses have to be freed.
0: మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటిది రామతత్వము.
1: And it's Rama's nature that helps sustains the human quality.
0: ఇది ఆదర్శవంతమైనటువంటి రామతత్వానికి తగినటువంటి ఒక అవకాశమును మనము చేకూర్చుకోవాలి.
1: To attain this Rama's best ideal human quality, we should know its nature in true ways.
0: రాముడు కేవలం సామాన్య మానవుడి వలె తిరుగుతూ వచ్చాడు.
1: Rama conducted himself like an ordinary human being.
0: ఆదర్శ మార్గమును అందిస్తూ వచ్చాడు.
1: He has shown ideal path.
0: కానీ అందరూ కూడా సామాన్య మానవుడని భావించారు.
1: బట్ ఎవ్రీబడి థాట్ దట్ హిస్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ సామాన్య మానవులు రాముల వలె జీవించలేదే.
1: బట్ అన్ ఆర్డినరీ మ్యాన్ నెవర్ లెడ్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: సామాన్య మానవుల వలె జీవించి,
1: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినరీ వన్,
0: సాలోక్య తత్వాన్ని పొందినటువంటి వాడు రాముడు.
1: ఇట్ వాజ్ రామా హూ అటైన్డ్ ది హైట్స్ ఇన్ లైఫ్.
0: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించినటువంటి వాడు రావణుడు.
1: రామ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియల్ స్పిరిచువల్ వాల్యూస్ టు ద కమ్యూనిటీ.
0: కనుకనే ఈనాడు రామాయణము అత్యవసరము లోకానికి.
1: దేర్ఫోర్ ద వరల్డ్ నీడ్స్ రామాయణ.
0: కారణం ఏమనగా,
1: వై
0: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
1: టుడే చిల్డ్రన్ డోంట్ పే హీట్ టు ద వర్డ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్.
0: బిడ్డలకు సరైనటువంటి ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
1: ద ఫాదర్ also doesn't set an ideal to his son.
0: Guruvulu shishulaku sarinatunte oka margaanni bodhinchatam ledu.
1: Teachers don't show the right path to their students.
0: Shishulu taginatunte guruvuku agina gauravanni andinchatam ledu.
1: The students also do not show the respect and esteem towards the teachers.
0: Ee naati vyaparasthulu,
1: businessmen today,
0: adhikarulu,
1: men of authority,
0: palakulu,
1: administrators,
0: palitulu, అందరూ కూడా కలుషితమై ఉంటున్నారు.
1: ది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద పీపుల్ యాజ్ వెల్ ఆర్ హైలీ పొల్యూటెడ్.
0: కలహములలో మునిగి ఉన్నారు.
1: ది ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్ ఫైటింగ్.
0: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమైనటువంటిదే ఈ యొక్క లోక సంబంధము.
1: దిస్ ఇస్ ద వరల్డ్లీ ట్రెండ్, వరల్డ్లీ నేచర్ దట్ లీడ్స్ ఎవ్రీబడీ ఇన్ కాన్ఫ్లిక్ట్.
0: రామతత్వాన్ని మర్చారు.
1: పీపుల్ హావ్ ఫర్గాటన్ ద నేచర్
0: ఆఫ్ రామతత్వాన్ని మేల్కొల్పారు.
1: ది హావ్ ఫర్గాటన్ ద నేచర్
0: జీవతత్వాన్ని నశింపజేశారు.
1: And they've forgotten the innate nature.
0: దైవత్వాన్ని మర్చిపోయారు.
1: They've forgotten the divine quality.
0: కనుకనే ఇన్ని కష్టములకు గురి అవుతున్నారు మానవులు.
1: Therefore, human beings are put to suffering a lot.
0: దైవము కొరను దైవం మనుష్య రూపేణ.
1: God assumes human form.
0: కానీ మనుష్య అవతారం వచ్చిన కూడాను,
1: though he is in human form,
0: భగవంతుని ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
1: What kind of prayer we offer to God today?
0: తమ అభిష్టములు నెరవేరాలి.
1: Their desires must be fulfilled.
0: Tama shariramuku sukham andinchali.
1: The body should enjoy comfort.
0: Tama manasunaku shantini chekurchali.
1: And the mind should enjoy peace continuously.
0: Ee vidhanga koratame sahajamu.
1: సచ్ ఎ డిజైర్ ఇస్ క్వైట్ నేచురల్
0: కానీ
1: బట్
0: ఈ సహజంలో కూడాను అసహజం ఇమిడి ఉంటుండాలి
1: ఈవెన్ ది నేచురల్ క్వాలిటీ డిజైర్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్ టు
0: రాతి నగరం పోయి ప్రార్థిస్తున్నారు
1: పీపుల్ ఆఫర్ ప్రేయర్స్ టు నాగేంద్ర ఇన్ స్టోన్ ఫామ్
0: ఓ నాగేంద్ర నాకు ప్రత్యక్షమయ్యి
1: యు మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: నా కష్టమును తీర్చమని ప్రార్థిస్తారు
1: గివ్ మీ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ ది సఫరింగ్
0: కానీ ఆ నాగలే
1: వెరీ స్నేక్
0: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు
1: ఇఫ్ ఇట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ అలైవ్
0: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు
1: దే టేక్ ది వెరీ స్టోన్ అండ్ ట్రై టు కిల్ దట్ స్నేక్
0: కళ్ళనాగర కండరే కండ చిక్కరీటుని కళ్ళనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు
1: దేర్ఫోర్ వి వర్షిప్ ది స్నేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ అండ్ గివ్ ఎవ్రీ ఆఫరింగ్
0: నిజమైన నాగలే వచ్చినప్పుడు
1: బట్ ఇఫ్ దేర్ ఇస్ ట్రూ స్నేక్ అలైవ్
0: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణమును కూడా తీస్తారు
1: వీ డోంట్ ఆఫర్ ఎనీథింగ్ వీ వుడ్ రాదర్ కిల్ ఇట్
0: ఈనాడు దైవత్వం కూడా ఇదే పరిస్థితిలో ఉంటుండాలి
1: దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ డివినిటీ
0: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి
1: ఇన్ వాట్ వే షుడ్ బి గాడ్
0: ఎవరు నిర్ణయించగలరు
1: హూ కెన్ డిసైడ్
0: ఎవరు కూడా నిర్ణయించలేరు
1: నన్ కెన్ ఎస్టిమేట్
0: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేదు కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ డిసైడ్ అండ్ ఎస్టిమేట్ నో వన్ కెన్ డిసైడ్
0: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు
1: దట్స్ వాట్ త్యాగరాజు
0: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా
1: త్యాగరాజు సెడ్ హౌ కెన్ ఐ డిసైడ్ గాడ్ ఇన్ వాట్ ఫామ్
0: నిన్నెవరని నిర్ణయించేదిరా
1: హౌ ఆమ్ ఐ టు ఎస్టిమేట్ హౌ ఆమ్ ఐ టు డిసైడ్
0: శివమంత్రమునకు రా జీవము
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ది వెరీ లైఫ్
0: శివమంత్రమునకు మా జీవము
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ది వెరీ సెన్స్ ఆఫ్
0: మాధవ మంత్రమునకు రా జీవము
1: And it is this letter Ra is the
0: center. ఈ వివరము తెలిసిన గనుడికి నొక్కేదా అన్నాడు.
1: In fact, I offer my salutations to the one who knows this.
0: పంచాక్షరములైనటువంటి నమశివాయ అనేటువంటి ఒక నామము లోపల మకారం ప్రాణం.
1: ఈ నమశివాయ మహామంత్ర మా ఇస్ ద మెయిన్ లెటర్.
0: వైష్ణవ నామైనటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరంలో రకారం ప్రాణం.
1: And in Vaishnava Nama, it is Rakara, Ra. That's
0: Narayanaya. Rakaram poyindante Nayanaya ane sachinatunte vaato samanamu.
1: Without this letter Ra, it has no meaning. On the other hand, it means that part.
0: Ra vachinappude adi pranamto unnatunte oka sahajam.
1: The mantra has got the life with this letter Ra.
0: Nayanaya.
1: Narayanaya.
0: Kanukane indulo Vaishnava namamulo Ra pranamu.
1: Therefore, in Vaishnava school, Ra is the life.
0: Namasivaya ani panchasham lopala.
1: In this Namasivaya, the five-lettered
0: mantra. Makarame pranamu.
1: Makara is the life.
0: Makaram lekapote.
1: Without this ma.
0: Nasivaya. Shivudu kane tvanti diyeni.
1: It amounts to denial of Shiva, Nasivaya.
0: Kalukane akkada makaram unde tirali.
1: Therefore, the letter ma. Ee
0: rendu yokka cherikane Rama ane tvanti namamu.
1: The combination of these two letters Ra and Ma constitute Rama.
0: కల్పనే ఇది ప్రాణస్వరూపమైనటువంటిది రామనామము.
1: Rama is the very life.
0: Ra, A, Ma. ఈ మూడింటి యొక్క అక్షరముల యొక్క చేరికని.
1: Is a combination of three letters Ra, A, Ma.
0: Ra, అగ్ని బీజము.
1: Ra represents fire.
0: A, సూర్య బీజము.
1: A represents sun.
0: Ma, చంద్ర బీజము.
1: Ma represents moon.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము.
1: The unity of these three is Rama.
0: అగ్ని బీజం వల్ల ఉన్నటువంటి పాపములంతా కూడా భస్మం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద ఫైర్ దట్ వుడ్ బర్న్ ఆల్ అవర్ సిన్స్ టు యాషెస్.
0: సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద సన్ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: మకారం అనేటువంటి యొక్క చంద్ర బీజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది.
1: ఇట్స్ మా దట్ రిప్రజెంట్స్ ద మూన్ పాసిఫైస్ ఆల్ అవర్ ఎమోషన్స్.
0: పాపమును
1: ద సిన్
0: దుర్మార్గమును
1: ద వికెడ్నెస్
0: తాపమును
1: ఎమోషన్
0: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటి రామనామము
1: విల్ ఆల్ బి పాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
1: సచ్ ఎ సీక్రెట్ నేమ్ హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ టు ద పీపుల్.
0: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
1: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ అండ్ హెస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్ హౌ ఐడియల్ మ్యాన్ షుడ్ బి.
0: తన మాట తన చేతలు మూడింటి యొక్క ఏకత్వమే రామనామం.
1: రామనామ ద నేమ్ ఆఫ్ రామ స్పీక్స్ ఆఫ్ ద హార్మోనీ ఆఫ్ థాట్
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్
0: ఈ మానవాతారం ఏ విధంగా వచ్చింది.
1: హౌ డు యూ గెట్ దిస్ హ్యూమన్ ఫామ్.
0: తన థాట్స్ తన వర్డ్స్ తన యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం చూపించాడు.
1: Here we find the unity of thought, word and deed.
0: Kanuka Ramatattvam anaga aneka vidhamainatuvanti shakti samarthyamulato koodinatuvantidi.
1: Therefore the Rama's name is all powerful.
0: Ramayanam ante kevalam parayanam ka jaripetuvanti kaadu.
1: The sacred text Ramayana is not meant for
0: Rama
1: reading.
0: Ramayanam Ramayanam
1: Rama Ayanam Ramayanam
0: anaga Rama tattvam anetundi sarvatra prayanam cheyipetundi.
1: It only means the nature of Rama percolates
0: sarvatra undinatundi Rama tattvamu.
1: It is present in every living creature.
0: Sarvavyapakamainatundi Rama tattvamu.
1: Rama's nature is all pervasive.
0: Sarvajeeva antaratmane Rama tattvamu.
1: It is a spirit in the essence of every creature. Andukosame
0: prachina kalam nandu na atma ramunike telusu antaru.
1: Therefore since ancient times Rama is referred to the inner self.
0: Atmake Rama ani peru.
1: It is the self that's called Rama.
0: Ramimpajeseetvanti kanukane Rama ani peru.
1: Rama is the one that attracts.
0: Ittivanti ramimpajeseetvanti oka divya tattvaniki etti roopana ninnayinchagalaru.
1: The one that attracts and delights. How do you estimate, give a form to that?
0: Kanuka Ramayanam anetvanti charitrayandu.
1: So in this history of Ramayana
0: oka visishtamainatvanti oka divyattvam chekuri untundadi.
1: There is a special significance that speaks of divinity.
0: Aa visishtati emiti?
1: What is that?
0: Anaga
1: meaning
0: మానవుడు మానవుడిగా జీవించాలి.
1: హ్యూమన్ బీయింగ్ మస్ట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
1: మ్యాన్ మస్ట్ మర్జ్ ఇన్ గాడ్.
0: మానవుని యందు ఉన్నటువంటి ఒక త్రిగుణముని యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
1: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: ప్రతి మానవుని యందు కూడాను
1: ఇన్ ఎవ్రీ మ్యాన్
0: మానవత్వము
1: ది హ్యూమన్ క్వాలిటీ
0: దానవత్వము
1: డెమోనిక్ నేచర్
0: దైవత్వము
1: అండ్ ది డివినిటీ
0: మూడు కూడాను ఏకమై ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: కానీ ఈనాటి మానవుడు
1: but man today
0: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మార్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
1: He has forgotten the divinity and the human quality and leads a demonic life.
0: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
1: Therefore man should speak of divinity within.
0: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
1: It's not the demonic nature or the wicked quality that has got to be shown.
0: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై
1: so Rama was an ideal one.
0: పితృవాక్య పరిపాలన నిమిత్తమై
1: following the command of the father
0: అరణ్యమునకు వెళ్లి
1: has gone to the exile
0: అనేక విధములైన కష్టములకు గురి అయ్యాడు
1: and passed through suffering.
0: అయితే
1: however
0: ఇది ఒక బలవంతంతో పోయాడా లేక అసంతృప్తితో పోయాడా లేక ఒక విధమైనటువంటి తండ్రి ఆజ్ఞాని ఒక దీంతో దీక్షతో వెళ్ళాడా?
1: Has he gone to the exile out of force or dissatisfaction or in obedience to the command of his father?
0: కాదు కాదు.
1: నో
0: పట్టాభిషేకములకు ఎట్టి ఆనందంతో వచ్చి ఎట్టి విధమైనటువంటి ఒక సంతోషంతో ముందు వేశాడో అదే అడుగుతోనే అదే సంతోషంతోనే అరణ్యానికి కూడాను తాను వెళ్ళాడు.
1: ద కైండ్ ఆఫ్ జుబిలేషన్ ఇన్ ద బ్లిస్ హీ హాడ్ హాడ్ at the time of announcement of coronation was there even at the time of announcement of
0: వాడు రాముడు సమత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
1: Rama has demonstrated this principle of equanimity.
0: సమీకృత్వ లాభం లాభ జయాజి.
1: He has shown this principle of equanimity.
0: మానవ జీవితం లోపల సుఖదుఖములు ఒక విధమైన సహజంగా ఉంటాయి.
1: In human life, pain and pleasure are natural.
0: కానీ సుఖాన్ని ఆశించటము దుఃఖాన్ని విసర్జించటము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
1: We cannot be after pleasure continuously and try to avoid the pain.
0: సుఖమును ఏ హృదయముతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడాను ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వెల్కమ్ ప్లెజర్ యూ షుడ్ బి ప్రిపేర్ టు వెల్కమ్ ఈవెన్ ద పెయిన్.
0: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
1: విదౌట్ పెయిన్ ద ప్లెజర్ హ్యాస్ నో వాల్యూ.
0: దీనిని నసుక లభ్యతే సుఖం అన్నారు.
1: యూ డోంట్ గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
0: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
1: యూ డోంట్ గెట్ జాయ్ అవుట్ ఆఫ్ జాయ్.
0: దుఃఖం నుంచినే మనకు సుఖం చిక్కుతుంది.
1: యూ గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ పెయిన్ ఓన్లీ.
0: చీకటిలో నుంచి చీకటి వెలుతురు రాదు.
1: You don't get light out of mere darkness.
0: వెలుతురు వచ్చినప్పుడే చీకటి దూరం అవుతుంది.
1: When there is light, the darkness is dispelled.
0: చీకటి ఉండినప్పుడే వెలుతురుకు ప్రకాశం ఇస్తుంది.
1: The light value is known when there is
0: darkness. చీకటి లేకపోతే వెలుతురుకు ఏమాత్రము ప్రకాశం లేదు.
1: Without darkness, the light has no value.
0: దుఃఖమే లేకపోతే సుఖమునకు ఏమాత్రము విలువ లేదు.
1: Without pain, pleasure has no value.
0: కనుకనే మన సుఖం అనేటువంటిది దుఃఖం ద్వారా మనకు లభించేటువంటిదే కానీ సుఖము నుంచి సుఖము లభించదు.
1: Therefore you get the happiness out of misery or sadness.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తునకు చాటి నిరూపించాడు.
1: Such a sacred ideal was shown to the world by Rama.
0: ప్రతి ఒక్కటి కూడాను తాను ఆదర్శంగా నిరూపించాడు.
1: In every aspect he was an ideal.
0: వ్యక్తి ధర్మము
1: ఇండివిజువల్ ధర్మము
0: కుటుంబ ధర్మము
1: ఫ్యామిలీ
0: సమాజ ధర్మము
1: ద కమ్యూనిటీ
0: ఈ మూడింటి ధర్మములు కూడాను తాను అనుభవించి నిరూపింపజేశాడు.
1: అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది కమ్యూనిటీ లెవెల్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ దిస్ at the individual level of discipline.
0: Nenu vyaktiga untunnanu.
1: I am an individual.
0: Vyakti anaga emiti?
1: Who is an individual?
0: Avyaktamai.
1: That which is hidden.
0: Gudamga untunnatvanti yokka.
1: That which is hidden in secret.
0: Divyatvanni evaru vyaktikarimpu chestaro atanu maatrame vyakti.
1: Vyakti is an individual who will bring out that avyakta, the hidden principle of divinity.
0: Akaramu dharinchinatvanti vaadu vyakti kaadu.
1: Every person with a form cannot be an individual or vyakti.
0: Avyaktamai
1: అవ్యక్త
0: హిడంగా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
1: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
0: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుంది,
1: రామ బీయింగ్ అన్ ఇండివిజువల్,
0: తన యందు ఉన్నటువంటి దివ్య శక్తిని నిరూపించి
1: హస్ ప్రూవ్ దట్ ఇన్నేట్ పవర్,
0: ఆ పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాడు.
1: అండ్ హస్ ప్రూవ్ టు ద వరల్డ్
0: ఆదర్శంగా ఆచరించాడు.
1: హస్ ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్స్.
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు. పర్వతములు నదులు ఉండినంత వరకు కూడాను రామాయణం నిలిచి ఉంటుంది అని బ్రహ్మవాక్కు.
1: ఇట్ వాజ్ బ్రహ్మ హు సెడ్ దట్ రామనామ విల్ రిమైన్ దేర్ సో లాంగ్ యు హావ్ యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ ద రివర్స్.
0: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు నదులకు సంబంధించినటువంటిది. ఇది
1: డస్ ఇట్ మీన్ రామాయణ ఇస్ రిలేటెడ్ టు మౌంటైన్స్ అండ్ రివర్స్?
0: కాదు కాదు.
1: నో,
0: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
1: దట్స్ నాట్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మ.
0: పర్వతములు అనగా పురుషులు.
1: మౌంటైన్, పర్వత ఇస్ హ్యూమన్ బీయింగ్.
0: నదులు అనగా స్త్రీలు.
1: రివర్ రిప్రజెంట్స్
0: స్త్రీ పురుషులు ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
1: మౌంటైన్ ఇస్ ద మ్యాన్, రివర్ ఇస్ ద ఉమెన్. సో లాంగ్ ద హ్యూమన్ సొసైటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ యు ఫైండ్ రామాయణ దే.
0: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ మెన్ అండ్ విమెన్ ద వరల్డ్ కెనాట్ కంటిన్యూ.
0: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
1: సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ రామాయణ.
0: ఇలాంటి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్,
0: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకోలేక,
1: ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో,
0: భౌతికమైన, అలౌకికమైన, ప్రాకృతమైనటువంటి ధర్మం చేత
1: దే ఆర్ క్యారీడ్ అవే బై ద ఫ్లీటింగ్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు.
1: అండ్ దే వేస్ట్ దేర్ టైమ్.
0: ఈనాడు రామాయణము,
1: టుడే వి థింక్ ఆఫ్ రామాయణ,
0: రాముని పుట్టిన దినము,
1: బర్త్డే ఆఫ్ రామ
0: అనుకుంటే ఏం చేస్తున్నాము?
1: వాట్ డు వి డు?
0: ఆనాడు ప్రత్యేకమైన ఒక పూజ,
1: వి హావ్ స్పెషల్ వర్షిప్.
0: ఆనాడు బొట్టు పెట్టుకోవటము,
1: అండ్ విల్ హ్యావ్ ది డాటర్ ఇన్ ద ఫోర్హెడ్.
0: ప్రత్యేకమైన పూజ చేయడానికి జన్మదినములు రావాలనా?
1: ఇన్ ఆర్డర్ టు ఫాలో ద రిచువల్ ఆఫ్ వర్షిప్ షుడ్ వి వెయిట్ ఫర్ ద బర్త్డే ఆఫ్ రామ?
0: కాదు కాదు.
1: నో,
0: ఏ వయసు అయినప్పటికీ నిత్యము సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం.
1: అట్ ఎనీ ఏజ్ ఫర్ దట్ మ్యాటర్ వీ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: వాల్మీకి రామాయణం రాశాడు.
1: వాల్మీకి కంపోజ్డ్ రామాయణ.
0: రాసిన తర్వాత శిష్యులందరినీ చేర్చుకున్నాడు.
1: హ్యావింగ్ డన్ దాట్ హీ ఆస్క్డ్ హిస్ డిసైపుల్స్
0: ఈ సాత్వికమైన, ఈ దివ్యమైన, ఈ భవ్యమైన, ఈ పవిత్రమైనటువంటి యొక్క రామకథను వీధి వీధికి, ఇంటి ఇంటికి కూడాను, ఇంచి ఇంచి కూడాను చాటేటువంటి వారెవరు అని విచారిస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి, హూ ఈస్ దేర్ టు ప్రాపగేట్ దిస్ డివైన్ దిస్ ఎవర్ న్యూ ఫ్రెష్ రామాయణ, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామాయణ ఎవ్రీవేర్.
0: ఋషులందరూ కూడా నిరాశకు గురి అయ్యారు.
1: ఆల్ ది సీయర్స్ అండ్ సెయింట్స్ వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: గురూజీ,
1: గురూజీ,
0: మా వయసు పండినది,
1: వీఆర్ ఓల్డ్ ఎనఫ్,
0: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది,
1: అండ్ వి మే లీవ్ ఎనీ టైమ్.
0: మేము వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్
0: అని చెప్పేటప్పటికి వాల్మీకి నిరాశకు గురి అయ్యారు.
1: Then even Valmiki was also frustrated.
0: ఈ సంభాషణ సరిపుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు, లవకుశులు.
1: As the conversation was taking place, Lava and Kusha came there.
0: గురూజీ,
1: గురూజీ,
0: ఇంతసేపు మీరు ఋషులతో సంభాషిస్తున్నటువంటి విషయము మేము విన్నాము.
1: We heard what all you have been conversing with your
0: disciples. ఈ కార్యాన్ని పరిపూర్ణం కావించడానికి మాకు ఇవ్వండి అన్నారు.
1: Give the interest that job to us to propagate Brahma. Brahma.
0: రాజపుత్రులు.
1: Who are they? They are
0: ఋషి శిష్యులు.
1: They are princes. They are the disciples.
0: ఇలాంటి వారు తంబుర చేతబట్టి
1: They are there with all the musical instruments. And with all the
0: insignia
1: on the forehead. With all the sandals and symbols there. And they started singing around every street. Will anybody be able to do that today?
0: ఏదైనా భజనకి పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేలి చేస్తారని హాస్యం.
1: If anyone starts singing, we are afraid that people will make fun of us.
0: ఇంకేదైనా కొంచెం విభూతి గిన్నె పెట్టుకుంటే ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము.
1: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the forehead. If we also start singing, people may mistake that we are devotees. In fact, we are ruining our lives, killing people because of such kinds of false attachments. That day when you give up this sacrifices attachment, then there will be prosperity in society.
0: ఈ అహంకార అభిమానములు మనం త్యజించాలి.
1: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ దిస్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: ఇది ఉండినంత వరకు కూడా భగవత్ నామాన్ని కూడా మనం స్మరించలేము.
1: సో లాంగ్ దేర్ ఆర్ దీస్ టూ ట్విన్స్ ఈగో అండ్ అటాచ్మెంట్,
0: ఎవరేమనుకుంటారు భయం మనకెందుకు?
1: Why should we bother about
0: నువ్వు ఎన్ని పనులు చేయరానిటువంటివన్నీ చేస్తున్నావు?
1: ఆర్ వీ నాట్ డూయింగ్ సో మెనీ థింగ్స్ దట్ వీ ఆర్ నాట్ సపోజ్డ్ టు?
0: దీనికంత భయం లేదే నీకు?
1: యు ఆర్ నాట్ అఫ్రైడ్ దెన్?
0: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని చేయడానికి,
1: to sing the glory of God,
0: భగవత్ భజనలు పాడడానికి,
1: to participate in భజన,
0: 10 మందికి భగవత్ విషయాన్ని బోధించడానికి,
1: to teach divinity to others,
0: భయము ఎందుకు? భయము,
1: why should you be afraid of anybody?
0: తప్పుకు భయం భయపడాలి కానీ మంచికి భయపడనక్కర్లేదు.
1: In fact, you should be fear stricken if you are to commit a mistake.
0: కనుకనే ఈనాటి లోకము ఈ విధమైన దురవస్థలకు గురి అయిపోయింది.
1: This is the present plight of the world today.
0: పాప భీతి లేని పామరత్వము బట్టి,
1: there is an utter innocence because there is no fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి,
1: there is no love for God.
0: మానవత్వం అనగే
1: human
0: మానవులందున,
1: human
0: మానవత్వం అనగే మానవులందున,
1: among human beings human values are gone.
0: ఇదియే దౌర్భాగ్యమునకు మూల కారణము.
1: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్ సాడ్ సిచ్యువేషన్.
0: పాప భీతి లేదు,
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతి లేదు,
1: దేర్ ఇస్ నో లవ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎంత మనలో ఈ త్యాగం వస్తుంది?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ సాక్రిఫైస్?
0: మనలో త్యాగం రావాలి.
1: దేర్ షుడ్ బి సాక్రిఫైస్.
0: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
1: ఇట్ ఇస్ ఎ సాక్రిఫైస్ దట్
0: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
1: అండ్ రియలీ ది ప్లెజర్ భోగ ఇస్ ద రోగ డిసీజ్.
0: ఈనాటి మానవులంతా రోగములకనే గురి అవుతున్నారు కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ సఫర్ ఫ్రమ్ రోగా ది డిసీజెస్ బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ త్యాగ.
0: ఎవరేమైనా అనుకోని
1: దట్ ఎనీబడి
0: నా కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని బోధించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: ఒక చెరుకైనా కూడా మనం కష్టపడి నమిలిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
1: You have got to chew the sugar cane to enjoy the sweet juice therein.
0: Kanuka manam kashtam padinappude andru sukham manaku prarthistundi.
1: So unless we work hard, we can't be happy.
0: Taruva
1: on repeat inquiry
0: tanmayam pondu,
1: you forget yourself.
0: Manamu oka vidhamainatu karana karana rapidi chesinappudu,
1: if you rub two sticks against each other, the fire originates there.
0: Chilakanga
1: if you churn repeatedly,
0: అందులో నుంచి వెన్న బయలుదేరుతుంది.
1: యూ ఫైండ్ ద బట్టర్.
0: అదే విధంగానే స్మరించంగా దివ్యత్వంలో ఆవిర్భవిస్తుంది.
1: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్ యూ విల్ ఫైండ్ ద డివినిటీ.
0: స్మరించకుండా దివ్యత్వంలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
0: తరువా మనము తరువున అనలంబు.
1: దేర్ ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యూ ఫైండ్ ద ఫైర్ దేర్.
0: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
1: There you get the fire because of the truth.
0: అగ్నియే సాక్షాత్ జ్ఞానము.
1: That fire of wisdom.
0: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
1: Ramayana speaks of this fire of wisdom.
0: ఈ అగ్ని అనేటువంటిది ఎవరియందు ఆవిర్భవించునో,
1: that fire of wisdom,
0: వానియందు పాపములు ఏమాత్రం కూడా ఉండవు.
1: Will never entertain any sin there.
0: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
1: ఎన్ మౌంటైనస్ సిన్స్ ఆర్ బ్రాట్ డౌన్ టు యాషెస్ బై ద ఫైర్.
0: కనుక ఏ నామము తలచినప్పటికీ,
1: వాట్ ఎవర్ నేమ్ యూ మ్యాటర్,
0: హృదయపూర్వకంగా తలచినప్పుడు,
1: చాంట్ హోల్ హార్టెడ్లీ,
0: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: కానీ ఈనాటి మనం నామం తలుస్తున్నామే కానీ హృదయపూర్వకంగా లేదు.
1: టుడే వీ సింగ్ బట్ వీ డోంట్ చాంట్ హోల్ హార్టెడ్లీ
0: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దీంతో మనం స్మరిస్తున్నాము
1: వీ డూ ఇట్ ఇన్ ఎ రొటీన్ వే మెకానికల్ వే
0: ఇది సరైనటువంటి ఫలితానికి అవకాశం అందించదు
1: ఇట్స్ నాట్ ప్రాపర్ అండ్ యూ డోంట్ గెట్
0: ఫలితం కూడా ఉండదు
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ రిజల్ట్
0: కోసం సేవపడాలి
1: దెన్ వై షుడ్ యూ
0: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి
1: వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఫర్ ఆల్ దిస్ వర్షిప్
0: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా
1: వితౌట్ ఎనీ ప్యూరిటీ ఆఫ్ ద సెల్ఫ్ వై రిచువల్స్
0: పాకశుద్ధి లేని పానకమేళ
1: వితౌట్ ప్యూరిటీ ఆఫ్ ద వెజిటబుల్స్ వాట్
0: ప్రతి ఒక చిత్తశుద్దితో చేయాలి
1: ఎవ్రీథింగ్ వీ హావ్ టు డూ విత్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్
0: చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు ఏమాత్రం కూడా ఫలితం మనకు ఉండదు
1: వితౌట్ దిస్ ప్యూరిటీ యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్
0: కనుక రామాయణం నందు
1: ఇన్ రామాయణ
0: అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది
1: వేరియస్ ఐడియల్స్ ఆర్ డెమోన్స్ట్రేటెడ్
0: నేను మొన్న మెడ్రాస్ కు వెళ్ళినప్పుడు
1: భగవాన్ విని వెంట మెడ్రాస్
0: హెచ్చరించి చెప్పాను
1: భగవాన్ సెడ్ దిస్
0: ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: ముగ్గురు తల్లులు ఏకమైనారట
1: త్రీ మదర్స్ మెట్ అట్ వన్స్
0: రాముల తల్లి ఒక ఆమె
1: వన్ ఈస్ ద మదర్ ఆఫ్ రామ
0: హనుమంతుని తల్లి ఒక ఆమె
1: అదర్ ఈస్ ది
0: అమస్తుని తల్లి ఒక ఆమె
1: అండ్ మదర్ ఇస్ ఆఫ్
0: మూడాడవారు చేసిన సుగుణాకర పట్టపగలు చుక్కలు రాలున్నట
1: when the three ladies meet you can understand what kind of havoc there could be
0: veeru cheyinaatunte vaaru ooruku undakuda
1: these three didn't remain silent
0: amma nee evaru ani kausalya adigindatta hanumantuni tallini
1: kausalya the mother of rama asked the mother of hanuman who are you
0: amma meeku teliyada
1: don't you know me
0: yavat prapanchamunake telisinaatunte kumarudu hanumantudu
1: hanuman is known to the whole world
0: హనుమంత నామం చెప్పిన దగ్గరంత రాముడు ఉంటుంటాడు
1: వేర్ ఎవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్
0: రామనామం చెప్పిన దగ్గరంత హనుమంతుడు ఉంటాడు
1: వేర్ ఎవర్ రామాస్ నేమ్ ఇస్
0: రామ హనుమంతుడు అన్యోన్య అనురాగము
1: రామ అండ్ హనుమాన్
0: అవినాభావ సంబంధము
1: దట్స్ ఇంటర్ రిలేషన్
0: ఏకాత్మ తత్వము
1: ఇట్స్ ఓన్లీ వన్ యూ
0: హనుమంతుని యొక్క తల్లిని నేను
1: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్
0: ఓహో అతనే ఈ లంకనంత కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అని
1: is that so he was responsible for crossing that mighty ocean in such a manner
0: vineetappudiki agastuni talli oho nee kumarudu chesinaatundi pani goppadevi kaadu
1: then the mother of the sage agastya said the deeds of your son are not that great
0: samudrani daatinaadu nee kumarudu
1: your son crossed the ocean
0: na kumarudu samudranni mingi vesadu
1: my son could swallow the whole ocean
0: alanti agastuni tallini nenu unna
1: I am the mother of that sage agastya
0: iddaru cheri kausalyan prashninchaarata meer evaramma ani
1: both of them questioned kausalya the mother of rama
0: ye hanumantudu lankana daataado ye agastudu ee neerantha kudanu mingaado aa yokka shaktiki ramulainaatunte yokka kumaruniki talli nee annadu
1: and she said listen to me the strength that agastya could have has to make him swallow the ocean the strength of hanuman that made him cross this ocean is the strength of rama and the mother of rama she said
0: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాముని ప్రవేశించాడట
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ దేర్ స్టెప్డ్ ఇన్ రామచంద్ర
0: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ మీ ఇన్ సచ్ ఎ హై వే
0: అమాయకుని వలె ప్రశ్నించాడు వాడను
1: హీ ఆస్క్డ్ దెమ్ ఇన్నోసెంట్లీ
0: తాను దైవ స్వరూపుడైనప్పటికీ
1: దౌ హీ ఇస్ గాడ్
0: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ
1: దౌ ఇస్ ది మానిఫెస్టేషన్
0: అమాయకుని నరుడు వలె తాను ప్రవర్తిస్తూ వచ్చాడు
1: హీ బిహేవ్డ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్
0: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు
1: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ అగస్త్యుడు
0: తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు
1: అగస్త్య కుడ్ స్వాలో ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్
0: నేను కాదు
1: ఐ డిడ్ డూ దాట్
0: నేను గొప్పవాడు కాదు
1: ఐఎమ్ నాట్ గ్రేట్
0: నేను సామాన్యమైన మానవుడు
1: ఐఎమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్
0: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు
1: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ is highest and the biggest and most powerful
0: nenu kevalamu nimitta matrunni
1: I am only a plea here
0: ana naamame sarvamulu kudunu samkurtipa chestundadi
1: it is my name that accomplishes
0: sarva shakti kudunu ee naamam nande untundadi
1: all mighty powers are latent in the name
0: ee naamame yokka mahatram shakti chetane ee deham kudunu kadilipothundadi
1: it is the mystery of this name that makes this body move about
0: కనుక నిన్ను నిమిత్త మాత్రునిగా తీసుకోండి అన్నాడు
1: సో టేక్ మీ జస్ట్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్
0: ఈ విధంగా చెప్పి రాముడు వెళ్లిన తక్షణమే
1: హావింగ్ సెడ్ రామా రిటర్న్
0: కౌసల్య చెప్తుండాలి
1: కౌసల్య స్టార్టెడ్ టెల్లింగ్
0: అమ్మా నా కుమారుడు అమాయకుడు వలె మాట్లాడుతున్నాడు
1: లుక్ హియర్ మై సన్ ఈస్ స్పీకింగ్ లైక్ అన్ ఇన్నోసెంట్
0: అతనికి తెలియనటువంటి జ్ఞానము
1: The wisdom he has.
0: అతను చేయని పని.
1: The work that he does.
0: సర్వం కూడాను అతని యందే ఉంటుండాలి.
1: Everything is within him latent.
0: ఇలా చెప్పినటువంటి ఒక తల్లి.
1: The mother who said so like that.
0: తిరిగి కైక ఆజ్ఞ వల్ల.
1: Because of the command.
0: అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: Rama had to go to the forest.
0: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు.
1: When he was to go.
0: కౌసల్య దగ్గరికి వచ్చాడు.
1: He came to Kausalya.
0: ఎప్పుడు వచ్చాడు?
1: When did he come?
0: సీత దగ్గరికి వెళ్లి.
1: He went to Sita first.
0: తన పట్టాభిషేకమునకు ధరించినటువంటి వంతకు త్యజించి.
1: He just changed his dress of the prince to be coronated. And his second dress of an ordinary one.
0: వచ్చాడు.
1: And he came to Mother Kausalya.
0: తల్లి ఎంతో ఆనందంతో.
1: The mother was happy.
0: ఎదురు చూస్తూ ఉండినది.
1: She was waiting for him.
0: అప్పుడు తల్లికి చెప్పాడు.
1: Then he told his mother.
0: అమ్మా, నీకు ఆనందమైన ఒక వార్తను చెప్పడానికి వచ్చాను అన్నాడు.
1: Mother, I have come to you to make a very pleasant news announcement.
0: అయోధ్యకు కాదు నేను కింగ్ రాజును.
1: I am not the king of this Ayodhya.
0: అరణ్యానికి నేను కింగ్ రాజును.
1: I am the king of that forest now.
0: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను.
1: Therefore, I am ready now to be the king of that forest.
0: ఆమెకి ఏమి అర్థం కాలేదు.
1: She couldn't understand anything.
0: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని వివరంగా అనుకుంటే వెంటనే వచ్చాడు లక్ష్మణుడు.
1: She wanted to know all the details. In the meantime, Lakshmana came there.
0: వ్యక్తిని నీడ అనుసరించినట్టుగా.
1: Just as the shadow follows the person.
0: రామును లక్ష్మణుడు ఎప్పుడు కూడా నీడవలే అనుసరిస్తుంటాడు.
1: Lakshmana follows Rama like his shadow.
0: అదే విధంగానే భరతుణ్ణి శత్రుఘ్నుడు నీడవలే అనుసరిస్తుంటాడు.
1: Similarly, శత్రుఘ్న follows భరత like his shadow.
0: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు.
1: శత్రుఘ్న లక్ష్మణ ఆర్ ది సన్స్ ఆఫ్ ది సేమ్ మదర్.
0: ఒకడు రామునకు శిష్యుడయ్యాడు.
1: One followed Rama.
0: ఒకరు భరతునకు శిష్యుడయ్యారు.
1: One followed Bharata.
0: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు.
1: Both of them, they have got utmost humility and obedience.
0: చిత్తశుద్ధి కలగారు.
1: They have got all the purity of their hearts.
0: మానసిక పవిత్రము కలవారు.
1: And they have got all sacred hearts.
0: అలాంటి లక్ష్మణుడు వచ్చి.
1: Such a Lakshmana came.
0: చాలా ఉద్రేకుడైపోయాడు.
1: He was very much agitated and furious.
0: నీ శాంతం ఉండవలసిందే.
1: Yes, you need to be peaceful.
0: కాని ఇలాంటి విషయంలో కాదు.
1: But not in this matter.
0: లోకమంతా నిన్ను ఆశిస్తుండాలి.
1: In fact, the world is waiting
0: for you. ఒక వ్యక్తి నిమిత్తమే నీవు ఇంత వెనుకకు పోతున్నావు.
1: Should you go back because of one person?
0: నేను ఒప్పుకోను.
1: I am not ready.
0: ఇక్కడ ఉంటుండు. ఒక నిమిషం లోపల ఆ కైకను దశరథుని హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: You just wait for a moment. I am going to kill Dasharatha and Kaika right now.
0: అనేటప్పటికి లక్ష్మణుడు రాముని చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ సేయింగ్,
0: లక్ష్మణ
1: లక్ష్మణ,
0: ఉద్రేకం మంచిది కాదు.
1: డోంట్ బి ఎజిటేటెడ్,
0: శాంతించు శాంతించు.
1: బి పీస్ఫుల్.
0: ఈ శాంతమే మనకు రక్ష.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ ప్రొటెక్ట్స్.
0: శాంతమే మనకు ఉచ్చ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్
0: శాంతమే మనకు శోభ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్
0: శాంతమే మనకు కిరీటము.
1: ఇట్ ఇస్ ద పీస్ ఇస్ ద క్రౌన్.
0: కనుక శాంతి అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు.
1: హ్యావ్ ది క్రౌన్ ఆఫ్ పీస్.
0: క్షమ సత్యము.
1: And this peace for Chavadarmamu. And this forbearance is
0: Chama Vedamu.
1: It is Veda.
0: Chama Ahimsa.
1: It's non-violent.
0: Chama Yajnambau.
1: It is a sacred ritual.
0: Chama Santoshamu Sarvamu.
1: It's patience that confers happiness.
0: Chama Ye Sarvalokamulandum.
1: And this forgiveness, which is the whole
0: అన్ని లోకములు ఎందుకు క్షమనే ఉంటుండేది.
1: Which is the whole thing in this life.
0: క్షమనే మనం వహించవలసింది.
1: And this
0: క్షమనే మనం వరించవలసింది.
1: And this patience we should have.
0: కనుకనే యోగుల యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటము క్షమనే.
1: And therefore it is this crown of patience that should be present today.
0: కనుక నీవు శాంతిని పొందు.
1: So be peaceful.
0: అని చెప్పేది తర్వాత లక్ష్మణుడంతా కౌసల్యకి చెప్పాడు జరిగిందంతా.
1: And then Lakshmana narrated the whole episode to Kausalya.
0: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం.
1: అండ్ దెన్ కౌసల్య ఫెల్ డౌన్.
0: రామా
1: రామా,
0: నిన్ను వదలి నేను క్షణమైనా ఉండలేను.
1: ఐ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ విదౌట్
0: యు. తండ్రి ఆజ్ఞని శిరసావహించినావు.
1: యూ హ్యావ్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్
0: ఫాదర్. కాదని చెప్పను.
1: ఐ డోంట్ డినై దట్.
0: కానీ
1: బట్
0: నన్ను కూడా నువ్వు నీ వెంట తీసుకెళ్ళవని.
1: టేక్ మీ ఆల్సో లాంగ్ విత్ యూ.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: దెన్ రామా సెడ్,
0: సతికి పతియే దైవము.
1: And in fact, the husband is God to the wife.
0: కనుక నీ పతిని వదిలి నీవే మాత్రం కూడా రావడానికి వీల్లేదు.
1: So you should not be away from your husband.
0: పతి అయిన నీ సర్వస్వము.
1: And the husband is your life.
0: అతను జీవితంలో ఉండినంత వరకు కూడా అతన్ని వదలడానికి వీల్లేదు.
1: So long he's alive, you cannot get away from him.
0: అతన్ని సేవించి.
1: You have to serve him.
0: నా వియోగం చేత దుఃఖంలో మునిగిపోతున్నాడు.
1: In fact, he suffers because of the separation.
0: నీ ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తూ ఉండమన్నారు.
1: You remain at home and make him happy and peaceful.
0: వెంట వచ్చింది సీత కూడాను.
1: దెన్ కేమ్ సీత.
0: చెప్పింది. ఆమె సామాన్యురాలు కాదు.
1: షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: జనక మహారాజు పుత్రిక.
1: షీఈ్ ది డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
0: వైదేహి. ఆమె దేహభ్రాంతియే లేదు.
1: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్. వైదేహి.
0: కనుకనే ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
1: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ షీఈ్ కాల్డ్ వైదేహి.
0: పక్కున నవ్వింది సీత.
1: అండ్ సీత లాఫ్డ్ అట్
0: రామా.
1: రామా,
0: నాకు ఒక బోధ, నీ తల్లికి ఒక బోధన.
1: యు హావ్ వన్ కైండ్ ఆఫ్ టీచింగ్ టు మీ, డిఫరెంట్ టీచింగ్.
0: నేను మీ వెంట వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
1: వెన్ ఐ వాంటెడ్ టు ఫాలో యూ, యూ సెడ్ నో.
0: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, వారిని సేవించి నీవు జీవించమన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ మీ టు సర్వ్ యువర్ ఓల్డ్.
0: మీ తల్లి దగ్గరకు వచ్చేటప్పటికే పతియే దైవం అంటున్నావు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ యువర్ మదర్ యూ సే దాట్
0: నాకు హస్బెండ్ దైవం కాదా.
1: బట్ ఈజ్ నాట్ ద సేమ్ టు మీ.
0: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము, ఒక స్త్రీకి మరొక ధర్మమా? నేను అంగీకరించనండి.
1: కెన్ దేర్ బి వన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ వన్ ఉమెన్ అండ్ డిఫరెంట్ అనదర్?
0: ఇంతే కాకుండా,
1: నాట్ ఓన్లీ దిస్,
0: రామచంద్రుడు.
1: రామచంద్ర,
0: నీవు చంద్రుడు.
1: యువర్ ద మూన్.
0: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల.
1: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
0: చంద్రుడు అరణ్యములో, శీతలం అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా?
1: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
0: Chandrudu ekkada ni dan chaladanam kuda akkade undali.
1: Wherever there is moonlight, that's so cool and comforting.
0: Moon and moonlight rendu kuda ekanga untundali.
1: So moon and moonlight are together.
0: Kanaku nannu kuda teeskeldam ani cheppindi.
1: Therefore she wanted
0: ee vidhamaina vyaktulato ramulu kramakramena kudanu tallulu yokka samadhanamunu bhari yokka samadhanamunu sarvam kudanu సర్ చేసుకుని పోతూ వచ్చాడు.
1: రామ కుడ్ గివ్ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద మదర్ అండ్ ద వైఫ్.
0: ఇన్ని రకమైనటువంటి యుక్తులను కూడా నువ్వు పొందవలసి వస్తుంది.
1: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
0: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
1: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ద సిచ్యువేషన్ ఈజ్ యోగా.
0: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
1: ఇట్స్ నాట్ చీటింగ్ ఎనీవే.
0: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
1: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
0: ఇది యోగంగా మారిపోయింది.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ స్పిరిచువల్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక. వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
0: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి,
1: యు పాసిఫైడ్ ద మదర్స్,
0: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి,
1: యు అప్హెల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ఫ్యామిలీ.
0: అరణ్యానికి వెళ్లాడు.
1: హి వెంట్ టు ద ఫారెస్ట్.
0: ఈ అరణ్య సమయం నందు కూడాను,
1: దేర్ ఇన్ ద ఫారెస్ట్,
0: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి,
1: హి సా ఆల్ వేరియస్ డెమోనిక్ డీడ్స్ దేర్.
0: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
1: పర్హాప్స్ మై ఫాదర్ మేడ్ మీ ద కింగ్ ద రూలర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్.
0: రాక్షసులు కూడా యతుల యొక్క సంబంధమైనటువంటి సాధనలకు అడ్డు తగులుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ ఆబ్స్ట్రక్టింగ్ ది వేస్ ఆఫ్ ది సేజెస్ అండ్ దేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: కనుక యతుల యొక్క సాధనకు ఏమాత్రము అడ్డు తగలకుండా ఈ రాక్షసులను సంహరించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ సీ ద సేజెస్ అండ్ సీయర్స్ విల్ కంటిన్యూ దేర్ యోగిక్ ప్రాక్టీసెస్ బై కిల్లింగ్ డెమన్స్.
0: ఈ రాక్షసులను సంహరించాలనే సమయంలోపల ఒక దోషం అడ్డం వస్తుంది.
1: టు కిల్ దిస్ డెమన్స్ దేర్ లైస్ వన్ ప్రాబ్లమ్.
0: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
1: దేర్ ఆర్ సమ్ డెమన్స్ హూ ఆర్ విమెన్ దేర్ అమంగ్ దెమ్. హి థాట్
0: పూర్వము
1: అర్లియా
0: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్ళినప్పుడు,
1: టు సేఫ్ గార్డ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర,
0: తాటకి సంహరించాలనుకున్నప్పుడు,
1: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి,
0: తాను యోచించాడు.
1: హి థాట్ పాండ్రుడు
0: గురుజీ,
1: గురుజీ,
0: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
1: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ వుమన్ నౌ?
0: చంపవచ్చును అన్నాడు.
1: ఎస్ యూ క్యాన్.
0: సాధనలకు, తపస్సులకు, ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
1: లెట్ ద డెమన్ బి ఎ వుమన్ ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్స్ సీయర్స్ అండ్ ఎస్పిరెంట్స్ వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్.
0: తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు, స్వామి గురూజీ,
1: రామ
0: ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
1: ఇన్ ఇన్నోసెంట్ వే రామ ఆస్, ఈజ్ దేర్ ఎనీ వన్, ఈజ్ దేర్ ఎ ప్రెసిడెంట్స్?
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాన్,
0: ప్రహ్లాదుని మనమడైనటువంటి ఒక విరోచనుడు,
1: విరోచనాది
0: ప్రహ్లాదుని మనమడు, గ్రాండ్సన్,
1: గ్రాండ్సన్ ఆఫ్ ప్రహ్లాద,
0: విరోచనుడు,
1: విరోచనుడు
0: ఒక చాలా ఒక ముద్దులో బిడ్డ ఉంటున్నది.
1: ఈజ్ రియల్ ది పెట్ సన్.
0: ఆమె స్త్రీని.
1: అండ్ షీస్ ఎ వుమన్.
0: ఆమె పేరే మంధర.
1: నేమ్ ఇస్ మంధర.
0: ఆ మంధర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి,
1: ఇన్ ఫ్యాక్ట్ మంధర హాస్
0: తన వాంఛన యొక్క ఋషులంతా కూడా సంహరించి,
1: టు సాటిస్ఫై హర్ ఓన్ సెల్ఫ్ షీ కిల్డ్
0: మెనీ సెయింట్స్. అనేక పాపములకు గురి అయిపోతూ వచ్చింది.
1: అండ్ షీ కమిటెడ్ మెనీ సెయింట్స్.
0: ఆ సమయం లోపల,
1: అట్ దట్ టైమ్,
0: రాజే అతన్ని, ఆమెను చంపించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కింగ్ కిల్డ్ హర్.
0: కానీ అది దోషం లేదు.
1: ఇట్స్ నో మిస్టేక్.
0: ఎవరైనా సరియే
1: లెట్ హిమ్ ఎనీవన్
0: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసిన తప్పు లేదు
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ గాడ్ ఎస్ యూ కెన్ ఫినిష్ హిమ్
0: మీరు ఆ సమయం నందు కూడాను ఇలాంటి ధర్మం ఒకటి అడ్డ వచ్చింది
1: దిస్ ఈస్ ది సేమ్ థింగ్ దట్ హెడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ మీరా
0: మహారాణా నా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు
1: మహారాణా వాంటెడ్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్యాలెస్
0: ఒక్క క్షణము మాత్రం బాధ వేసింది
1: షీ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ ఎ మినిట్
0: ఎట్ట వెళ్ళేది నా కృష్ణుడిని వదిలి ఏ విధంగా వెళ్ళాలి
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ
0: అక్కడ కూర్చొని ఒక జాబు రాసింది తులసిదాస్
1: There she sat and wrote a letter to Tulsidas.
0: అతను చిత్రకూట పర్వత పైన ఉన్నాడు తులసిదాసు.
1: He was the Tulsidas was there on the mountain top Chitrakuta.
0: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
1: He sent a message through a messenger.
0: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
1: And Tulsidas sent a message.
0: అమ్మా మీరా.
1: ఓ మీరా.
0: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్ళాలి అని రాశావు. ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
1: You put a question. Am I justified to leave my husband and be after God?
0: ఉన్నదంతా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అది దేవోభవ
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఆర్ ఓన్లీ ప్రిన్సిపల్స్ మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్ టీచర్ ఇస్ గాడ్
0: నిజంగా దైవ స్వరూపులే
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్
0: దైవానికి అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే ఫాదర్ అయినా సరే గురువు అయినా సరే ఎవరైనా సరే త్యజించవచ్చును
1: బట్ ఎనీ వన్ అబ్స్ట్రక్ట్స్ comes in the way of God, let him be mother or father or a teacher.
0: దైవమైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపించి
1: In fact, Rama is sent to
0: నా ఆరాధన సోదరుడైనటువంటి రాములను అరణ్యపాలు చేసి
1: మై ఐడియల్ బ్రదర్ ఇస్ సెంట్ టు ద ఫారెస్ట్
0: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమెకు వచ్చింది
1: అండ్ మై మదర్ ఈస్ హియర్ టు కారునేట్ మీ
0: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు
1: భరత నెవర్ వాంటెడ్ టు సీ ది ఫేస్ ఆఫ్ హిస్ మదర్ బికాస్ షీ కమిటెడ్ దట్ మిస్టేక్
0: తల్లితో ద్వేషం గావించుకున్నాడు
1: ఇన్ ఫ్యాక్ట్ హెడ్ అటర్ హేట్
0: టు హిస్ మదర్ వదలతాను కానీ రాములు నేను వదలను అన్నాడు
1: ఐ యామ్ రెడీ టు సాక్రిఫైస్ మై మదర్ అండ్ నాట్ రామచంద్ర
0: కనుక తల్లిని కూడా వదిలినటువంటి వాడు భరతుడు
1: సో భరత లెఫ్ట్ మాదా
0: ఇంకా ప్రహ్లాదుడు ఎలాంటి వాడా
1: ప్రహ్లాద వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ హీ
0: తండ్రి క్షణ క్షణములు కూడాను అనేక హింసలు పెట్టి ఆ హరినామాన్ని మానవని చెప్తూ వచ్చాడు
1: ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ వాంటెడ్ హిమ్ టు గివ్ అప్ ది గాడ్స్ నేమ్
0: నాన్న నిన్నైనా వదులుతాను కానీ హరినామాన్ని నేను వదలను
1: ఫాదర్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు రన్ అవే ఫ్రమ్ యూ బట్ ఐ హరిద్వేషి
0: నేను హరిప్రియుణ్ణి
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హరిద్వేషి యూ హేట్ గాడ్ ఐఎమ్ హరిప్రియ ఐ లవ్
0: నా ప్రియమంతా కూడా హరిపైన ఉంటుండాలి
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ లవ్ గాడ్
0: అని చెప్పి తండ్రి మాటలంతా ధిక్కరించి హరిని స్మరిస్తూ వచ్చాడు
1: సో సేయింగ్ హీ డిసోబేడ్ హిస్ ఫాదర్ అండ్ సంగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్
0: దేశము
1: అండ్ హియర్
0: గురుద్వేషం ఎక్కడ వచ్చింది తెలుసినా
1: అండ్ వేర్ డు యు ఫైండ్ దిస్ హేట్రెడ్ టువర్డ్స్ టీచర్
0: వచ్చి బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు
1: వామన కేమ్ అండ్ వాంటెడ్ ది ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి హి ప్రామిస్డ్ దట్ హి వుడ్
0: కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క
1: బికాజ్ ఆఫ్ ఫార్ సైట్ అండ్ విజన్
0: తన గురువైనటువంటి వాడు
1: ద ప్రిసెప్టర్
0: కానీ దీనికి అంగీకరించలేదు
1: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా
0: అప్పుడు నాయన బలి చక్రవర్తి సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు
1: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్
0: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు
1: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్
0: ఇంకా ఆనందం గురుజీ
1: ఈ సార్ ఐఎమ్ మోర్ హ్యాపీ
0: గురుజీనే వచ్చి అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు తన చేయి కింద నా చేయి పైన ఇది కావటం ఎంత అదృష్టం నాది
1: God himself has come to me. He has held and stretched forth his hand. My hand is upper and God's hand is lower now.
0: కనుక గురువైనటువంటి కృపాచార్యుని యొక్క దీన్ని కూడా ఆజ్ఞను మీరాడు బలి చక్రవర్తి.
1: And therefore Emperor Bali disobeyed his preceptor.
0: తానే చెప్పాడు. పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
1: Can there be any other sin much worse than going back the promise?
0: ఎవరి కోసం? భగవంతుని కోసం నేను అర్పితం చేస్తున్నాను.
1: In fact I am prepared to make offering to God.
0: ఇంకా ప్రహ్లాదుడేమి భగవంతుడిని నేను ఆశిస్తున్నాను
1: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్
0: భరతుడేమి చెప్పాడు భగవంతుడైన రాముని నేను ఆశిస్తున్నాను
1: ఇన్ ఫ్యాక్ట్ భరత ఆల్సో డిజైర్డ్ గాడ్
0: భగవంతుని విషయం లోపల ఏ తప్పును కూడా కనిపెట్టడానికి వీల్లేదు
1: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్
0: సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ టోటల్ రినన్షియంట్ ఇస్ ఎ టోటల్
0: ఇలాంటి తల్లి తండ్రి పిట్టుడు అనే ఈ విధమైనటువంటి భేదములకు అవకాశం ఇవ్వకూడదు
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్
0: విషయం లోపల
1: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్
0: ఈ దివ్యమైనటువంటి యొక్క మార్గము లేకుండా లౌకికమైనటువంటి జీవితంలో
1: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: ఇవన్నీ మనం ప్రమాణాలు తీసుకోవాలి
1: వీ షుడ్ టేక్ దీస్ థింగ్స్ అస్ స్టాండర్డ్
0: కానీ దైవములో మనం ప్రవేశించే సమయంలో ఏది కూడా మనకు అక్కర్లేదు
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్
0: అన్నిటికంటే గొప్పవాడు దైవమే
1: గాడ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్
0: దైవమును మించినటువంటిది మరొకటి లేదు
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దెన్ గాడ్
0: దానికోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్
0: ఆ జాబును రాసి తిరిగి పంపించాడు
1: That was the message written by Tulsidas. Then she said,
0: గంగా జమునా తీర్ చలో రే మన్. ఏ మనసా, ఇంక వెళ్ళు, బయలుదేరు.
1: మైండ్ గెట్ అప్ గో నౌ,
0: వెళ్ళిదాం. ఎక్కడ పోయింది? ద్వారక వెళ్ళిపోయింది.
1: షి వెంట్ టు ద్వారక.
0: కనుక నీ గొప్ప కీర్తిని సాధించింది.
1: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్
0: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు.
1: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్
0: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు.
1: షీ హాస్ నో లైక్స్ వాట్సెవర్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడ అంటుతాయి?
1: సీక్రెట్ లైఫ్ విల్
0: దోషం దగ్గర కూడా రాదు.
1: విల్ నాట్ హావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు
1: సీక్రెట్ హార్ట్స్
0: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా?
1: Well, is it possible to be away from the company of the husband? Therefore, Sita also followed her husband.
0: ఈ యొక్క రాముని కూడాను ఈ యొక్క శ్రీలని దాక్షిణ్యం లేకుండా రాక్షసులు కూడా చంపాడు.
1: రామ కిల్డ్ దట్ తాతకి ద డెమన్ దో ఎ ఉమన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఆ బలచక్రవర్తి
1: ది ఎంపరర్ బలి
0: కుమారుడైనటువంటి వాడు
1: ది సన్
0: తన యొక్క కుమారునికు బిడ్డలు కూడా ఉంటున్నారు.
1: As his grandsons also.
0: ఎవరు?
1: Who are they?
0: ఈ యొక్క మందర.
1: మందర.
0: మొట్టమొదట ఈ యొక్క బలచక్రవర్తిని చూసినప్పుడు
1: and she saw the emperor
0: Bali. ఎంతో ఆనందం వేసి బలచక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్నారాయణుడు.
1: In fact, Lord Narayana was coming there like a boy.
0: ఆ చిన్నవాడిగా వచ్చిన అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
1: She thought that she should have a son of the type of Vamana.
0: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలి అని ఆశించింది.
1: She thought that she should have a son of the type of Vamana.
0: కానీ
1: but
0: తన తాతపై తలపైన కాళ్లు పెట్టి పాతాళ లోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
1: But when Emperor Bali was slain and then put down to Patala, the underworld, and then she had a developed hatred. Later in Dwapara age,
0: Surpanakaga vachi,
1: she came as Surpanaka.
0: Atani talliga bhavinchukovalani kodukuga bhavinchi
1: and
0: she conceived her son. Atani tirigi champe atani cheta tampabadipoyindi
1: and she fed him and gave the milk and she ultimately died in his hands.
0: పవిత్రమైనటువంటివిగా ఉండినా అపవిత్రమైనటువంటివిగా ఉన్నా దాని ఫలితం ఏమో మనకు ఫలిస్తుంటుంది.
1: సో దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: ప్రతి మానవుడు కూడా తమ సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్.
0: దైవ భావములుగా అభివృద్ధి గావించుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ డివైన్ ఫీలింగ్.
0: ఇది చెడ్డది ఇది మంచిదని ఏమాత్రం కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్. అన్ని
0: దైవం యొక్క ఆకారమే.
1: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
0: అన్ని దైవం యొక్క ప్రేమతత్వమే.
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ డివైన్.
0: అన్ని దైవం యొక్క ఆజ్ఞలే.
1: Everything is God's command. That we have to follow.
0: రామతత్వాన్ని మనం విశ్వసించి
1: అండ్ విత్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
0: రామ మార్గాన్ని అనుసరించినప్పుడు
1: వీ షుడ్ ఫాలో రామాస్ పాత్.
0: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు.
1: అండ్ నేచురలీ యూ బికమ్ గాడ్.
0: నీవు దైవత్వాన్ని పొందుతావు.
1: అండ్ యూ అటైన్ డివినిటీ.
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: If you know Brahman, you become Brahman
0: yourself. ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు.
1: As you think of God, you become ultimately God himself.
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు కదా, సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు, కానీ సాధ్యమవుతుంది, కానీ రాముని యొక్క లీలను ఎంచడానికి వీలు కాదు.
1: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ.
0: శక్తులు ఉంటున్నాయి.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ, డివైన్ మిస్టరీ.
0: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి.
1: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్స్.
0: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
0: దైవం అనేటువంటిది మనుష్య రూపంలోనే రావాలి.
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఎందుకోసం? మనుషులకే బోధించాలి.
1: వై? బికాస్ హ్యూమన్
0: సొసైటీ కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి.
1: బర్డ్స్ అండ్ బీస్ యాక్ట్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
0: తమ ప్రాకృతమైనటువంటి ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: దే ఫాలో ద లా ఆఫ్ నేచర్.
0: కానీ మనుషుడే ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి ధర్మానికి విరుద్ధంగా అనుసరిస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఇన్నేట్ నేచర్.
0: కనుకనే సృష్టికి సంబంధించినటువంటి సహజంగా నడిచేటువంటి వాళ్లకు దైవం కూడా క్షమిస్తుంటాడు.
1: దేర్ఫోర్ దోస్ దట్ యాక్ట్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్ గాడ్ పర్మిట్స్ దెమ్, హి ఫర్గివ్స్ దెమ్.
0: కనుక పశుపక్షి మృగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు.
1: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్.
0: పశువులు కూడా తమ సీజన్ తమ రీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి.
1: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్.
0: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ యాక్ట్స్ అగెన్స్ట్ దిస్ ఫిలాసఫీ.
0: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికే వచ్చేది భగవంతుడు.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్ టు పనిష్ ది హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ ది లా ఆఫ్ నేచర్. ఇస్ నాట్
0: సక్రమమైన మార్గాన్ని బోధించడమే.
1: టు సెట్ రైట్ అండ్ టు టీచ్ ఇన్ ఎ ప్రాపర్ పాత్.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే.
1: అండ్ టు టీచ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: నవ్యమైన జీవితాన్ని పోషించడమే.
1: ఎ నోవెల్ లైఫ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: భగవంతుడు
1: గాడ్
0: కేవలం లోకోద్ధార నిమిత్తమై వచ్చేటువంటి వాడే కాని
1: God has come down for the emancipation of
0: humanity.
1: He has not come for
0: on his
1: own. In fact, he doesn't need any. Everything is in his
0: hand.
1: He teaches good path to everybody.
0: You
1: are all out of the divine. And you merge in God. This merger in God is possible only by love. With this you can do anything. You can achieve anything. Even mountains also melt like ice.
0: కనుక ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: సీత అశోకవనంలో ఉంటుండాలి.
1: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
0: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
1: ఇన్ అశోకవన
0: ఉండే దగ్గర ఉంటే మాయకారిని పిలిపించి
1: అండ్ హీ రావణ సమండ్ హిస్ అసోసియేట్
0: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత.
0: నీవు రాముని తల వంటి దాన్ని ఒకదాని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు.
1: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
0: ఈ యొక్క మాయకారి
1: ఎన్నైనా
0: సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: పర్వతాలు కూడా ఒక మంచు వలె మాయం చేయవచ్చును.
1: ఈవెన్ మౌంటైన్స్ ఆల్సో మెల్ట్ లైక్ ఐస్.
0: కనుక ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: సీత అశోకవనంలో ఉంటుండాలి.
1: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
0: అశోకవనంలో ఉండినప్పుడు

0: చూపించమని చెప్పాడు.
1: అండ్ హీ రావణ వాంటెడ్ హిజ్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
0: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు.
1: అండ్ దీస్ పీపుల్ డిడ్ సో, యాక్టెడ్ అకార్డింగ్ టు హిస్ ఇన్స్ట్రక్షన్.
0: సీత చాలా భయపడిపోయింది.
1: సీత వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ విభీషణుడి భార్య,
1: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ,
0: ఆమె చెప్పింది సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
0: ఇదంతా రాక్షస మాయలు.
1: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్.
0: ఏమాత్రం కూడా శ్రీరామును జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ.
0: శ్రీరామును తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్.
0: శ్రీమన్నారాయణ మూర్తి శ్రీరాముడు.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడైపోయి నీవు రామశక్తిని గుర్తించలేకపోతున్నావు.
1: అండ్ సీత, ఆర్ యూ నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
0: అని చెప్పి ముట్టింది తాను.
1: అండ్ షీ టచ్డ్.
0: ఆ శిరస్సు మాయమైపోయింది.
1: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
0: అప్పుడు తెలుసుకుంది సీత.
1: దెన్ సీత,
0: సీత కూడా తెలుసును కానీ ఆమె కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
1: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ ఎన్ ఆర్డినరీ వన్.
0: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
1: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ దేర్ ఓన్.
0: మనం ఏమాత్రం లొంగకూడదు.
1: వన్ షుడ్ నాట్ సబ్మిట్.
0: దైవం మాయనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్.
0: అది నిత్యము సత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
1: వి డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: దైవం మానవ అవతారంతో వచ్చి
1: God comes down in human
0: form.
1: మానవులంతా
0: కూడా ఉద్ధరించి
1: and he emancipates human race.
0: జగత్తంతా వ్యాప్తి గావించి
1: and he will see that there will be expansion of
0: love. దైవమయంగా మారుస్తూ వస్తున్నాడు.
1: And he will make it the whole world full of love.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది.
1: This is the message that we should know today.
0: శ్రీరామని ఈ ఒక్క దినం మాత్రమే మనం పూజించి
1: ఇన్ ద నేమ్ ఆఫ్ శ్రీరామ వి వర్షిప్ ఓన్లీ దిస్ డే. ఈ ఒక్క దినమే
0: మనం పాయసం పరమానం తినేసుకుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ అబ్సల్యూట్ యూస్లెస్ ఇఫ్ వి ఫాస్ట్ పుడ్డింగ్.
0: భగవంతుడి యొక్క అవతారమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ డివైన్.
0: ఎందుకంటే ఈ జగత్తులో చనుచనుము పుడుతూనే ఉన్నారు మానవులు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్
0: పుట్టిన మానవుడు స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎసెన్షియల్ డివైన్.
0: సర్వత పాణిపాదం.
1: We find his feet in hand.
0: సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతి అని.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్. గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ డివైన్.
0: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి ఎందు ఉండేటువంటి భగవంతుడే.
1: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: కనుక
1: సో
0: మనము క్షణక్షణము కూడాను భగవంతుడి యొక్క చింతన చేస్తూ రావాలి.
1: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
1: యాజ్ వి చాంట్ హిస్ గ్లోరీ
0: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ద డివినిటీ విల్ మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: us. నిర్మోహం అయిపోతుంది.
1: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్.
0: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ యు విల్ అటైన్ డివినిటీ.
0: ఈ అనుగ్రహంలో లీనమైపోతాం.
1: అండ్ నేచురల్లీ యు విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావటం కోసం వచ్చాడు. కానీ
1: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్, మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్ ఆఫ్ గ్రేస్.
0: యొక్క విషయాలంతా అనుభవించే కోసం కాదు.
1: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్.
0: కనుక ఎవరెవరి కర్మధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
1: సో ఎవ్రీ మన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ధర్మో రక్షతే రక్షితః.
1: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ
0: ధర్మ ఏవ హతోహంతి.
1: వి డోంట్ ఫాలో యు విల్ బి కిల్డ్.
0: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
1: సో వీ షుడ్ అప్హోల్డ్
0: ధర్మ. మానవ ధర్మాన్ని రక్షించాలి.
1: వీ షుడ్ ఫాలో ద ధర్మ ద కోడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు కాదు నీవు, మాధవుడివే.
1: యు ఆర్ నాట్ హ్యూమన్ యు ఆర్ డివైన్.
0: కనుక నీ మాధవత్వాన్ని నీవు పెంచుకో.
1: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్.
0: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో.
1: అండ్ దెన్ Devil of foster divine divinity.
0: Prema swarupulara.
1: Embodiments of divinity.
0: Ee rama tattvam anetundi danni enni vidhala varninchinappudiki nee sadhyam kaadu.
1: It's not possible to describe in full the nature of rama.
0: Enni tarataraval nunchino ee rama naamam vastune untunnayi.
1: In fact the rama's name has been handed over to us.
0: Kaani enno lakshalame ee samvatsaram nunchi ee manavattvam vachindi.
1: Lakhs and lakhs of years passed by.
0: ఎన్నో లక్షల సంవత్సరం కిందటనే ఉద్భవించినటువంటి ఈ మానవత్వము ఈనాటి కూడా మానవత్వం ఏమిటో తెలుసుకోకుండా పోతున్నారు.
1: దో హ్యూమన్ సొసైటీ హాస్ పాస్డ్ త్రూ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ ఎవర్ సిన్స్ ఇట్ ఎగ్జిస్టెడ్
0: ఇట్ హాస్ నాట్ నోన్ హ్యూమన్ లైఫ్. మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: A human being is just human in form.
0: ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: If you don't follow the human nature, how can you be a human being?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఏమిటి?
1: What is human quality?
0: అదే ప్రేమతత్వం.
1: The human nature is love.
0: ఈ ప్రేమ 10 మందికి మనం పంచాలి.
1: We should share this human love with
0: everyone. ప్రేమతోనే మనం జీవించాలి.
1: We should lead our life in love.
0: ప్రేమతోనే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
1: And we should live this life
0: continuously
1: with
0: love.
1: Not crying.
0: ఆనంద భాష్పంతో వదలాలి.
1: We should shed the tears of joy as we leave this world.
0: ప్రధానమైనటువంటి యొక్క ఆశయము.
1: This is the main ideal.
0: కనుక
1: సో
0: ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
1: Today is sacred day.
0: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
1: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ హోలీ డే.

0: మిమ్మల్ని సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to redeem our lives thinking of God every moment every day and concludes his divine discourse.
0: ప్రేమముదిత మనసే క

0: Radio Sai now presents A Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the occasion of Christmas and also the annual day of Kingdom of Mother Sai on the 25th of December 1983.
1: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల విడచి పారుతుంది. దాన ధర్మాచరణ సతము దురాచార మొందుచుండి వేద విద్య అనుగంటెను దుర్విద్యలు పెరుగుచుండి.
2: Like Satya, Dharma, and the noble path that have been laid down. Day by day, they are all taking a distorted and crooked form. In the peoples of the world at large, we find that qualities like dana, charity, dharma, and the way of leading a life of truth and virtue is on the decline, as also the ancient knowledge contained in the Vedas and the scriptures, all that is on the decline. And what one finds to be on the increase are the evil ways, the evil tendencies and evil traits.
1: Naravamsamanandu putti, Naravamsamanandu perigi, నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరవంశమునందు పుట్టి నరవంశమునందు పెరిగి నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించి సమరాలను స్వాగతించి చదువులెన్ను చదువుతారు.
2: Having been born in the family as a human being, having been brought up amongst men, there are those who have forgotten the starting point of their origin.
1: Janma metina venuka jagatta kavale జన్మమెత్తిన వెనుక జాగ్రత్త కావలే దుర్మార్గులను చేర దొసగు కలుగు.

0: అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అభునయ్య ఆయురారోగ్యము అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అభునయ్య.
1: Having been given this life, be vigilant, be careful. If you become one with the evil and the wicked, you have nothing to look forward to, for verily you would have disintegrated yourself. Once your life is gone, your virtues are gone, and your element of devotion also will be gone. If you make the company of the wicked yours, not only have you gone, but also you would have felt disaster for those around you. So, before getting into bad ways, try and be vigilant and make friendship with the good and the noble one, and be thus removed from evil ways. This is indeed the way to secure a long life, health, wealth, possessions, and above all, a spiritual orientation to your existence.
0: Prema Swarupula.
1: Embodiments of love.
0: Ananta Jagattulo, Akira Pranikotulo, Anni Vidhamula, Manavudu, Agrasthanamunu Chedinavadu.
1: In this world, as we observe, widespread and far and wide, we find man to be achieving success in various fields of endeavor.
0: Ahara nidradulalo manavudu akila pranikotulato samanudainappatikini jnanamu dharmamu manavunaku undinatuvanti visishtata.
1: Though man is one with all the other types of life species in terms of food and sleep, he has a distinctive nature in the sense that he is endowed with these two traits of jnana and dharma.
0: Jnanamu bhaktiye lekundina manavulaku pachipachi mrugadulaku vyakti bhedam kudanu undadi.
1: If man were not to be having jnana and bhakti or devotion, there is no difference between him and the animals and the beasts.
0: Dharma jnanamulu manavunu pratyekamainatundi oka vara prasadamulu.
1: Dharma and jnana are the boons given to man as an act of grace.
0: Dharma managa ధారణ ధర్మాతిత్యాగోని అన్ని పదార్థములను హద్దులో నుంచినదే హద్దులో నుంచి కాపాడునదే ధర్మము.
1: వాట్ ఈస్ ధర్మ? ధర్మ ఈస్ దాట్ విచ్ ప్లేసెస్ ఎ లిమిటేషన్ ఆర్ బ్రింగ్స్ అబౌట్ ఎ డిగ్రీ ఆఫ్ మోడరేషన్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.
0: ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును చంపకూడినటువంటి వాణిని ధర్మమే చంపుతుంది.
1: అండ్ దేబా ఇట్ ప్రొటెక్ట్స్ యు. వన్ హూ వెంచర్స్ అవుట్ టు కిల్ ధర్మ ఇన్ టర్న్ వుడ్ బి కిల్ హింసెల్ఫ్.
0: ధర్మమును రక్షించదలిచినటువంటి వాణిని ధర్మము రక్షిస్తుంది.
1: వన్ హూ గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే టు ఫాస్టర్ ధర్మ ఇన్ టర్న్ ఈస్ ఫాస్టర్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
0: ధర్మో జయతినా ధర్మ. ధర్మమునకి జయం కాని ధర్మం కానటువంటి వానికి ఏమాత్రము జయముండదు.
1: ది అల్టిమేట్ విక్టరీ ఈజ్ ఆఫ్ ధర్మ. వన్ హూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ధర్మ కెన్ నెవర్ అచీవ్ సక్సెస్.
0: యథో ధర్మ తథో జయ అని ఎక్కడ ధర్మముండును అక్కడ నీ జయముండును.
1: వేర్ ధర్మ ఈజ్ దేర్ విక్టరీ షల్ బి.
0: సత్యం వద ధర్మం చర అని నిజమును పలుకు న్యాయముగా జీవించు అని ఉపనిషత్తులు వేద ఇతిహాస పురాణములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: The Upanishads, the Vedas and other scriptures exhort man to speak truth and follow the path of dharma.
0: Nyaya anaga emiti?
1: What is nyaya?
0: Churni endu yedu kiranamulu anaga surya rasmi endu yedu rangulu undinattuga satyamunandu సమాజోద్ధారణ నిమిత్తమై సంఘ శ్రేయస్సు నిమిత్తమై అనేక ధర్మములు ఏర్పడుతూ వచ్చాయి.
1: జస్ట్ యాజ్ ద సన్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ 7 డిఫరెంట్ డిస్టింక్టివ్ కలర్స్, సో ఆల్సో ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ సత్య ఫర్ ద వెల్ఫేర్ అండ్ అప్కీప్ ఆఫ్ సొసైటీ దేర్ ఆర్ 7 డిస్టింక్టివ్ వేస్ ఆఫ్ పాత్ లేడ్ డౌన్.
0: సంఘ శ్రేయస్సుకై ఏర్పడినటువంటి అనేక ధర్మములలో న్యాయము ప్రధానమైనటువంటిది.
1: Out of all those which have been laid down, the path laid down for the welfare of society, nyaya is the most important.
0: Nyaya buddhi kaligi, nyaya pravartana yandu, jeevitamuna ankitam gavinchinatuvanti vaniki shanti labhistundi.
1: That individual who makes his life full of nyaya, wherein he is governed by what is right, what is not, his behavior is such as to be in tune with this highest virtue, verily will be successful.
0: Nyayam oka padunaina katti vantidi.
1: Nyaya again is like a sharpened knife or sword.
0: Ee nyayamunaku tana para aneetvanti bhedamule maatramo undavu.
1: To this nyaya there is nothing like mine or thine.
0: Swarthamunaku ee maatramu kudanu ee nyayamulo avakasam ledu.
1: Nor is there a trace of selfishness in this nyaya.
0: Nyaya pravartanala cheta tanaku kani tana variki kani tana bandhavulaku kani emaina nashta kashtamulu sambhavinchunanna ee nashta kashtamulakainanu taanu baadhyudu kavalenu kani nyayamunu vidadaradu.
1: Now if a person were to come across difficulties and troubles, either for himself or for those around him, the fault lies with him, not with this path of nyaya which he may be following.
0: Ee nyayamu ఇది భగవత్ వరప్రసాదము.
1: దిస్ న్యాయ అగైన్ ఇస్ అ బూన్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్.
0: ఈ న్యాయ ప్రవర్తన కలిగి మానవుడు జీవించినప్పుడే మానవత్వం అనేటువంటి తత్వము చక్కగా అర్థమవుతుంది.
1: వెన్ మ్యాన్ మేక్స్ హిజ్ లైఫ్ వన్ ఆఫ్ న్యాయ, హిజ్ బిహేవియర్ ఇస్ సచ్ యాజ్ టు బి కంటైనింగ్ దిస్ న్యాయ, సర్టన్లీ హీ విల్ రిసీవ్ ద గ్రేస్.
0: ఉద్యోగము చేసి వ్యాపారము చేసి మానవుడు ధనమును సంపాదించినట్టుగా ఈ న్యాయ పరిపాలన చేత మానవుడు పవిత్రమైనటువంటి ఒక పుణ్యమును ప్రోగు చేసుకుంటాడు.
1: Now just as a job or your business would give you wealth, material wealth, so also this nyaya would confer on you the fruits of your deeds, good ones.
0: ఉద్యోగం వల్ల లభించినటువంటి ధనము కానీ వ్యాపారం చే లభించినటువంటి ధనమునకు కానీ ఒక రూపము ఒక స్థానము ఉండవచ్చు.
1: Now for the wealth accrued through the medium of a job or business may have a form, may have a shape or a place.
0: న్యాయం వల్ల సంపాదించినటువంటి పుణ్య ధనమునకు ఎట్టి రూపము లేదు.
1: But the wealth accrued from nyaya has no form or shape.
0: ఇది కంటికి కనిపించినది కాదు.
1: This is something which cannot be seen by the eye.
0: భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకుకు ఈ న్యాయం వల్ల లభించినటువంటి ఒక పుణ్యధనము మీ పేరుకొనకు చేరిపోతుంటాడు.
1: ఇన్ దిస్ బ్యాంక్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ దిస్ పుణ్య ఇస్ లైక్ ఎ డిపాజిట్ క్రెడిటెడ్ అగెయిన్స్ట్ యువర్ నేమ్.
0: ఇట్టి న్యాయమును మానవుడు విచారించి దానిని అనుసరించి అనుష్ఠించి అందించి ఆనందించడమే ప్రధానమైన కర్తవ్యం.
1: It is man's paramount task to understand the meaning and significance of this word nyaya, decipher it, diagnose it, and then try and behave accordingly.
0: Kanuka manavudu prathamamlo nyayamuga jeevinchadaniki prayatninchali.
1: So at the very outset, man should endeavor to lead a life of nyaya.
0: Swartha rahitamai, ahankara rahitamai, taanu aacharinchetunte prati karmala yendu kudanu nyayamunu lakshyamnandinchukovali.
1: So in all his selfless and egoless deeds, this nyaya should be governing his mode of operation.
0: Ika jnanam. Jnanam anaga andariki telisinatundi ఒక తెలివి అని అర్థం.
1: Now we come to this word jnana. Everyone equates jnana with intelligence.
0: ఈ తెలివికి వ్యాపకత్వమైనటువంటిదే విద్య.
1: Now that which gives a definite shape and form to this intelligence is called vidya.
0: సా విద్య యా విముక్తయే, అనగా దుఃఖమును విముక్తి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: What is this true vidya? That which will remove you from grief and sorrow.
0: ఇట్టి దుఃఖమును నివృత్తి గావించినటువంటి యొక్క విద్య అది విద్య కానేరదు.
1: Now if that vidya cannot remove grief and sorrow for you, it cannot be called vidya.
0: దేనము దేయము జ్ఞానము ఏకమైనటువంటి యొక్క పరతత్వమే సరియైనటువంటి విద్య.
1: Vidya is again a true form, takes on a true form when it has due importance given to this nyaya.
0: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వమే నీవు నేను అనేటువంటి సంబంధ బాంధవ్యంలో కల్పించినటువంటిదే విద్య.
1: This vidya again should be such as to take you on to the realization that you and I are one.
0: ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వమైనటువంటి పరతత్వాన్ని బోధించినటువంటిదే విద్య.
1: Once you have the affinity in terms of the Atma established, then it would lead you on to the Paratattva.
0: Kanuka, ekatma bhavananu abhivruddhi parchukoni Atma tattvanni anveshana gavinchadaniki krishi cheyatame vidya yokka pradhanamainatuvanti shikshana.
1: The primary task of vidya is to lead you on to this process of understanding the underlying unity amongst this diversity. The synthesis that must be yours.
0: Kani duratrishta vachattu ee naadu atti vidya manaku chaala dooramainadi.
1: Unfortunately we are far removed today from this type of vidya.
0: Chadivi vraya nerchina varandaru vidyavantulena.
1: Can all those who can write, read and talk be termed educated?
0: Kaleji degree lanu ponda vidyavantulaguna.
1: Or if they merely get degrees in the college, can you call them educated?
0: Sujnanamu sukrutuleni vidyalu sadvidyalaguna.
1: And that vidya which cannot give you your good qualities and good traits, can you call it vidya?
0: Bratukutuke vidyanna bratukaleja pachupachudu.
1: If vidya is that which makes you earn a living, do not the birds and animals also make a living?
0: Kanuka మనము బ్రతుకు నిమిత్తమై నేర్చేటువంటి విద్యలు విద్యలు కావు.
1: సో దీస్ థింగ్స్ విచ్ వీ కాల్ విద్య టుడే బై వర్చ్యూ ఆఫ్ విచ్ వీ ఆర్ ఏబుల్ టు లివ్ ఆర్ నాట్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ విద్య.
0: బ్రతుకు యొక్క రహస్యాన్ని నిరూపించేటువంటిదే విద్యలు.
1: విద్య ఇస్ దాట్ విచ్ మేక్స్ యూ అండర్స్టాండ్ ది మిస్టరీ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ లైఫ్.
0: కనుక ఇట్టి విద్యలను అభ్యసించి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి.
1: So by pursuing such study, we should try and understand the nature of this Atma.
0: Aite manavattvamlo itti vidyalu manaku sadhanalu moolakanga sadhyam avutunda ani meeru sandehinchinakkaraledu.
1: But then you really don't have to doubt, is it really possible for us to acquire such vidya?
0: Manavattvanni madhavattvanga roopinchukoneetundi yokka margamunake vidya margamoni.
1: Vidya is really that path wherein you transcend the limitations of this human form of yours to become one with the divine.
0: Madhavatva anaga emiti?
1: Now what is this madhavatva or this
0: ma state? Anaga prakriti.
1: Ma means prakriti or nature.
0: Dhavud anaga bhakta.
1: And the second form dhava means husband, master.
0: Ma dhavud anaga prakriti ni niminchinatvanti vadu madhavudu.
1: So madhava is one who is the master of this nature.
0: ప్రకృతికి కర్తనే మాధవుడు.
1: అండ్ వాట్ యు హ్యావ్ యాజ్ నేచర్ వన్ హూస్ ద క్రియేటర్ బిహైండ్ దిస్ ఈజ్ మాధవ.
0: సమస్త సృష్టి కల్పితమైన ఈ సృష్టికంతయు కూడాను అధిపతి మాధవుడు.
1: అండ్ ఆల్ దట్ యు సీ అరౌండ్ యూ త్రూ ద మీడియం ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ యువర్ సెన్సెస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ మాధవ.
0: సాల పురుగు తన నోటి నుండి దారమును ఏ విధంగా తీసి ఆ యొక్క దారము వల్లనే తాను ఇల్లును నిర్మించుకుని తద్వారా తిరిగి ఆ దారమును తన యందే ఐక్యము గావించుకున్నట్టుగా.
1: యు హ్యావ్ ద స్పైడర్ విచ్ వీవ్స్ ఎ వెబ్ ఫ్రమ్ ద థ్రెడ్ విచ్ ఇస్ బౌన్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
0: మాధవుడు తన నుండి ఏ సృష్టిని ఆవిర్భవింపచేసి దాన్ని పెంచి తిరిగి తనలోని లీనము గావించుకుంటాడు.
1: And the spider in turn devours his thread. Madhava also, from him is born everything, to him goes everything.
0: దీనిని పురస్కరించుకుని యథోవా ఇమాని భూతాని జాయంతి అన్నారు. అథోవా ఇమాని భూతాని జాయంతి అనగా దైవము పుట్టి మెట్టి తనలో లీనము గావించుకునేటువంటి తత్వములకు తానే అధిపతి అని.
1: So this has been contained in these words, that he is the one who has given birth to all that's there. He is the master of all that he has created.
0: సమస్త భూతములను కూడాను సృష్టించినాడు అతని. తిరిగి దానిని పోషించి తనలో లయము గావించుకుని వాడు తనే.
1: He is the one who has created these five elements. He is the one who fosters them. He is the one wherein they find the consummation.
0: కనుక దైవత్వం అన్నటువంటి దానికి ఏకత్వం భావించుకోవటమే దివ్యత్వమైనటువంటి పవిత్రత.
1: So one's sacredness or sanctity of purpose consists in seeing this fundamental unity of this creation.
0: ప్రాణి రూపమును పిండాండము అంటారు.
1: Now there is this word పిండాండ given to the form of life.
0: చరాచరమునకు బ్రహ్మాండము అంటారు.
1: That which moves and activates itself is called బ్రహ్మాండ.
0: పిండాండమునకు అధినేత జీవుడు.
1: For the first one, Pindanda, the Jiva is the acknowledged master.
0: చరాచరమైనటువంటి యొక్క బ్రహ్మాండమునకు అధినేత దేవుడు.
1: And that which permeates everything and anything in this, the Lord of it is God.
0: పరమాత్మ నుండి ఈ చరాచర జగత్తునంతా కూడాను సృష్టి అవుతుందని చేత దీనికి నారము అని పేరు.
1: And it is because it is born of God, this Brahmanda, all that you see around is also called Nara.
0: దీనికి వ్యాపక లక్షణము ధర్మము కలిగినటువంటిది కనుక దీనికి ఆప్తి అని పేరు ఉంది.
1: This also has the characteristic feature that it is present
0: anywhere. Apaha అని కూడా అంటారు.
1: So it's also called ఆప్తి or Apaha.
0: అయితే ఈ నారమునకు అధిదేవుడైనటువంటి వాడు కనుక నారాయణుడు అని తనకి పేరు.
1: And because for this Nara, the master is a God, he is also called Narayana.
0: నారమునకు అయనము అనగా, అయనం అనగా ఏమిటి, దీనికి అధిష్టాన తత్వము అని దీనికి అర్థము.
1: So to that which is Nara, he is this Ayana, meaning he is the one who oversees.
0: కనుక నారమునకు అధిష్టాన తత్వమైనటువంటి వాడు కనుక ఇతనికి నారాయణుడు అని పేరు.
1: So it is that God is also referred to as Narayana.
0: దైవత్వం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ప్రదేశమునందు కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నదని మనం భావించరాదు.
1: We should not believe that that which we call divinity is present in a particular place or in a certain individual.
0: సర్వ ప్రాణులు ఎందు కూడాను దైవత్వము అంతర్భూతమై ఉన్నది.
1: In all forms of life, we could find this trace of divinity.
0: ఇలాంటి అనేకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తింప చేసుకున్నటకై ఉపనిషత్తులు, కృత పురాణములు, ఇతిహాసములు, బ్రహ్మసూత్రములు ఇత్యాది గ్రంథములంతా కూడాను ఆవిర్భవించాయి.
1: అండ్ బై వే ఆఫ్ హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ అండర్లైన్ యూనిటీ ఇన్ ఆల్ దిస్ డైవర్సిటీ, వీ హ్యావ్ దిస్ ఉపనిషత్, ద బ్రహ్మసూత్రస్ అండ్ ఆల్ ద అదర్ స్క్రిప్చర్స్ అండ్ టెక్స్ట్.
0: ప్రాకృత సంబంధమైనటువంటి బాంధవ్యము ఉండినంత వరకు ఆత్మ సంబంధం అనేటువంటిది మనకు అర్థం కాదు.
1: So long as we are bound and tied to all that goes on a physical plane of existence, we cannot really understand that which is beyond it.
0: వ్యావహారిక జీవితం నుండి కొంతవరకు మనము దూరమై పారమార్థిక జీవితాన్ని కొంతవరకు ప్రవేశింపజేసి తద్వారా ఒక విచారణాశక్తితో తాను సాధనను కలిపినప్పుడే ఈ ఏకత్వం అనే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: Only when we can put aside our worldly aspect of existence, can we aspire to understand that which lies in the spiritual domain of one's existence.
0: Vitti vyavaharika jagatnu nirupinchupa chesinatvantide science annaru. Ide physics, chemistry, botany, geology. Ee margamula dwara prakrutini parishodhanalu kalipi tadwara daivattvam yokka divyatvanni gurtinchadam.
1: Now all that goes on in the worldly processes, the study of these has been called science, and you have these different subjects, physics, chemistry, botany and zoology, so that by a study of these you could find the underlying principle of unity.
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని గుర్తింపచేసేటువంటిది ఈ విధమైనటువంటి చదువులు.
1: So this form of education, of study, is that which will trace you to the beginnings of everything.
0: అనురణీయాన్ మహతో మహీయానని అణువునందు అణువుగను మహత్తునందు మహత్తునగను నిరూపింపచేసేటువంటిది ఈ అణుశక్తి.
1: Now this energy associated with the atom, if you were to look into it, you will really understand the meanings of these words, the biggest of the big, the smallest of the small.
0: సూక్ష్మమైనటువంటి వస్తువున సూక్ష్మమగుచు, నేటి వస్తువునందున నేటి అగుచు.
1: That which is surplus of everything, certainly that is there.
0: అంతకము సర్వసాంఛి అయి అలరునట్టి.
1: And that which is so big and vast, that also is there.
0: అదియే బ్రహ్మ.
1: And being everywhere and anywhere, this entity is Brahma.
0: అలాంటి విచారణ ద్వారా మనము ఈ ప్రకృతిని పరిశోధనలో కలపాలి.
1: Such a process of inquiry is what we should have to understand this nature.
0: ఇట్టి పరిశోధనలు కలిపి పరిశీలన ద్వారా ప్రపంచమునకు ఈ మూలాధారమైనటువంటి శక్తిని ప్రబోధింప చేసినటువంటి వారే మహనీయులు.
1: Experimenting thus, observing thus, and basing their conclusions on a sense of conviction. This is what these great personages and personalities have done.
0: Vare vedahametam purusham mahantam adityavarnam tamasa parastat ani jagatunaku chatinaru. ఓ మానవులారా, మేము అనేక పరిశీలనలు చేసి పరిశోధన ద్వారా పరమపురుషుడైన తేజస్వరూపుడైన పరమాత్మని మేము తెలుసుకున్నాము అని జగత్తునకు చాటినారు.
1: దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ప్రొక్లెయిమ్డ్ టు మ్యాన్కైండ్ ఎట్ లార్జ్, ఓ మ్యాన్ లిసన్, ఆఫ్టర్ ఇంటెన్సివ్ సర్చెస్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, వీ హ్యావ్ రియలైజ్డ్ దట్ దట్ ఎఫల్జెంట్ వన్, that glowing one, that all pervasive one is God and God alone.
0: ఆ పరమపురుషుడు ఎక్కడ ఉన్నాడు, లోకలన వెలుపలన?
1: Where is such a divine being, within or without?
0: అందరి హృదయమునందు కూడాను తాను సంచలనమై సర్వవ్యాపకమై సర్వజ్ఞత్వమై సర్వశక్తిమయమై ఆవరించి ఉన్నాడు.
1: In every being's heart he resides firmly installed. And
0: కనుకని ప్రతి మానవుని కూడాను ప్రేమించి ఆదరించి అతని ద్వారా తన యొక్క తత్వాన్ని జగత్తునకు వ్యాప్తి సాధించమని చాటుతూ వచ్చాడు జీసస్.
1: ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ అండ్ గైడింగ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్, జీసస్ ఇస్ అన్ ఇండివిజువల్ హూ హ్యావ్ ప్రొక్లెయిమ్డ్ దిస్ బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ టు మ్యాన్కైండ్ అట్ లార్జ్.
0: ఫలము లేని వృక్షము వలె,
1: యాజ్ ఎ ట్రీ వితౌట్ ఎనీ ఫ్రూట్,
0: రుచులు లేని ఫలము వలె,
1: యాజ్ ఎ ఫ్రూట్ వితౌట్ ఎనీ టేస్ట్,
0: తెలివి లేని మృగము వలె,
1: యాజ్ ఎన్ యానిమల్ వితౌట్ ఎన్ ఐయోటా ఆఫ్ ఇంటెలిజెన్స్,
0: పాలివ్వని గోవు వలె,
1: యాజ్ ఎ కౌ విచ్ డస్ నాట్ ఈల్డ్ ఎనీ మిల్క్,
0: పుట్టి ఇట్టి ఏమి ఫలము?
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ బాన్ దస్?
0: పలుమెనుగను జన్మించితివి,
1: of living a life of
0: alameruga maraninchina nee verigina demanna,
1: you have been born, you do not know the purpose of which you are born, you come and die, what's the use?
0: Manavattam janminchatamu oka visishtamainatuvanti gamyanni telusukovatam,
1: having been born as man is for you to reach your goal proper.
0: Ee gamyamunu manu cherutaku premane oka raja bata,
1: the right royal way which will lead you on to your destination is the path of love.
0: Kani ee naadu manavuni yokka prema sankuchitamai untunnadi,
1: but in today's world man's love is extremely narrow and petty.
0: Nenu naavaru aneetunte yokka haddunake idi nichipothunnadi.
1: This love is constrained by these limits, I and mine and ours.
0: Idi vishalamainatunte yokka jagat swaroopakanga nirupinchali.
1: This love should be expansive in its scope.
0: అట్టి ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నట్టుకై సర్వజీవాత్మ ఎందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనము చవి చూడాలి.
1: ఇన్ ఆర్డర్ దట్ ఆర్ లవ్ మైట్ ఎక్స్పాండ్, వి షుడ్ బి ఏబుల్ టు రీచ్ అవుట్ విత్ దిస్ లవ్ టు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అరౌండ్ అస్.
0: స్వార్థమును త్యాగము చేసి,
1: సాక్రిఫైస్ సెల్ఫిష్నెస్,
0: అహంకారము నిర్మూలము చేసి,
1: ఎక్స్టర్మినేట్ యువర్ ఈగో,
0: ఆడంబరము హతము చేసి,
1: దిస్ ఎగ్జిబిషనిజం బీయింగ్ గివెన్ ఎ గో బై,
0: జనసేవకు నడుము కట్టాలి,
1: బెండ్ డౌన్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్,
0: సమన్వయమును మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సర్చ్ ఫర్ దిస్ యూనిటీ ఆఫ్ పర్పస్,
0: సమరసాన్ని పెంచుకోవాలి.
1: దిస్ ఈక్వానిమిటీ, దిస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఫెలో బీయింగ్,
0: సమత్వాన్ని పోషించుకోవాలి.
1: అండ్ ద వన్నెస్ ఆఫ్ పర్పస్,
0: సమత్వము మనం ఏనాడు పోషించుకుంటామో సర్వమును మనము జయించగలం.
1: When you have this equal-mindedness of purpose, you can achieve everything.
0: సమైక్యత మనలో ఏమాత్రం కూడా కనిపించటలేదు.
1: But this sort of a thing, success can never be found where you are narrow and
0: fixed. ఎవరికి వారే యమున తీరి.
1: Each one's own way.
0: ఈ సమైక్యత అనేటువంటిది ఒక గృహమునందు కానీ, ఒక దేశమునందు కానీ, ఒక విషయమునందు కానీ, ఒక పదార్థమునందు కానీ మనకు ఏమాత్రం కూడా కనిపించటలేదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ దీస్ డేస్ ఐదర్ ఇన్ ఎ హోమ్ ఆర్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ఇన్ ద సొసైటీ.
0: ఈ సమైక్యత మనం సాధించినప్పుడే సర్వజ్ఞత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ పర్పస్ ఆఫ్ యూనిటీ, యూ కుడ్ రియలీ అండర్స్టాండ్ దాట్ విచ్ లైస్ బియాండ్ ఆల్ దిస్.
0: సమైక్యతను మనము సాధించినప్పుడే మన యొక్క హృదయము పవిత్రమైన నిర్మలంగా నిరూపించగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ యూనిటీ అగైన్, యువర్ హార్ట్ విల్ బికమ్ ప్యూర్ అండ్ అన్టచ్డ్.
0: ఈ సమైక్యతకు పూర్వము త్యాగము.
1: అండ్ ఎన్ ఎర్లియర్ స్టేజ్ టు గెట్ దిస్ యూనిటీ,
0: దీనిని సమరసము సమన్వయము అని కూడా చెప్పవచ్చు.
1: ఈజ్ ఎట్ ద ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: మంచి చెడ్డలు ఎందు విచారిత్య విషయ పరిశీలన చేయక మానవుని ఎందు ప్రేమతత్వము చేత సమన్వయం గావించుకోవాలి.
1: సో రాదర్ దాన్ స్టార్ట్ మేకింగ్ ఇన్క్వైరీస్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ విత్ రిగార్డ్ టు దీస్ ఫ్లీటింగ్ థింగ్స్,
0: ఈ సమన్వయమునకు త్యాగమే ప్రధాన ప్రాణం.
1: ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ యూనిటీ, సాక్రిఫైస్ ఈజ్ ద ఫస్ట్ క్వాలిటీ.
0: త్యాగం అనగా కేవలము ఒక క్రియలు ఎందు మాత్రమే కాకుండా, మన పరుడు ఎందు మాత్రమే కాకుండా, మన ధనమునందు మాత్రమే కాకుండా, మన విద్యందు మాత్రమే కాకుండా, సర్వస్వమునందు కూడా మనం త్యాగమునకు సిద్ధమై ఉండాలి.
1: దిస్ సాక్రిఫైస్ షుడ్ బి కన్ఫైన్డ్ నాట్ మియర్లీ టు అవర్ యాక్షన్స్ డీడ్స్ విత్ రిగార్డ్ టు వెల్త్ అండ్ విద్య, బట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వి సే ఆర్ డూ.
0: ఈనాడు ఒక విధమైనటువంటి త్యాగమునకు చారిటీ అని చెప్పుకుంటూ వస్తున్నారు.
1: నా టుడే వన్ వర్డ్ ఈజ్ యూజ్ ఫర్ దిస్ సాక్రిఫైస్, చారిటీ.
0: ఈ చారిటీ అనగా కొంత ధనం ఇవ్వటము, లేక కొన్ని వస్త్రములు ఇవ్వటము, కొన్ని భూములు ఇవ్వటము, ఈ విధమైనటువంటివి పరులకు అందించటం చేత ఒక త్యాగమని మనం భావిస్తున్నాము. ఇది త్యాగము కానేరదు.
1: నౌ బై చారిటీ వి అండర్స్టాండ్ పార్టింగ్ విత్ సమ్ మనీ ఆర్ క్లోత్స్ ఆర్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ గ్రౌండ్. దిస్ కెనాట్ బి కాల్డ్ చారిటీ.
0: నీకు ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నీవు ఎంత గాఢముగా ప్రేమించవో అట్టి ప్రేమను త్యాగము చేయాలి.
1: What you should really say, this is charity, it can't be sacrificed. That which you love as your very own thing.
0: Premanu prematone penchali.
1: And that love should be parted with. That is sacrifice.
0: Premane manavuniki pranam.
1: Love can foster love. Love is really...
0: Ah, premanu tyagamu cheyatame nijamaina charity.
1: Love is really the essence of life. Sacrificing such a love is...
0: Eenaadu manam andinchetunte vastuva anadulu kaani, danakanaka mooladulu kaani, ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రతిఫలాపేక్షతో మనం చేసేటువంటిది.
1: టుడే ఇఫ్ యూఆర్ పార్టింగ్ విత్ మనీ అండ్ క్లోత్స్, ఇట్స్ విత్ అన్ ఐ అండ్ వాట్స్ గోయింగ్ టు కమ్ యువర్ వే.
0: ప్రతిఫల ఆపేక్ష లేకుండా త్యాగం చేయాలి.
1: యూ షుడ్ ఇన్స్టెడ్ కమ్ ఫార్వర్డ్ విత్ ద థింగ్ యూ వితౌట్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిజల్ట్.
0: దీనులను రక్షించడానికి ప్రయత్నించాలి.
1: ట్రై అండ్ ప్రొటెక్ట్ ద డౌన్ట్రోడెన్ వన్.
0: దిక్కు లేని వారిని పోషించడానికి పూనుకోవాలి.
1: దోస్ ద హ్యాప్లెస్ వన్స్ try and go to their assistance.
0: Balaheenulainatunte variki chedodu vaadoduga undali.
1: The weaklings, go and give your strength and support.
0: Ee vidhamainatunte oka premanu tyagam chesinappude anaga ee vidhamaina charity manam chesinappude oka vidhamaina unity okarikokaru friendship balichipothundi balapadutundi.
1: If this is the charity that you are going to come forward from your side, certainly you would understand the meaning of the word unity.
0: Ee unity ni anaga cherikunu మనం అభివృద్ధి గావించినప్పుడే మనలో ఒక ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: అండ్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ యూనిటీ అమంగ్స్ట్ us, we can understand we have a place for purity within us.
0: ఈ ప్యూరిటీ మనలో పెంచుకున్నప్పుడే మనకు డివినిటీ ప్రాప్తిస్తుంది.
1: అండ్ వన్స్ వీ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇన్ us, దేర్ ఈస్ ఇండీడ్ ద ప్లేస్ ఫర్ డివినిటీ.
0: కనుక ప్యూరిటీకి పునాది చారిటీ.
1: సో ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ప్యూరిటీ ఈజ్ ఫర్ యూనిటీ ఈజ్ చారిటీ.
0: ఈ చారిటీ అనేటువంటి పునాది పైననే మనం యూనిటీ అనేటువంటి గోడను కట్టాలి.
1: on this base of support of charity, build a wall of unity.
0: ఈ యూనిటీ అనేటువంటి గోడపైనే ప్యూరిటీ అనేటువంటి స్లాబ్ వేయాలి.
1: అండ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ దిస్ యూనిటీ పుట్ ద సీలింగ్ ఆర్ ద స్లాబ్ ఆఫ్ ప్యూరిటీ.
0: అప్పుడే డివినిటీ అనేటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తాము.
1: ఓన్లీ దెన్ ఆర్ అట్ దట్ టైమ్ యూ విల్ అండర్ ఎక్స్పీరియన్స్
0: అట్టి జీవితాన్ని మనము అనుభవిస్తాము.
1: ఎక్స్పీరియన్స్ ద బ్లిస్ ఆఫ్ డివినిటీ.
0: కనుకనే వేదములు యందు న కర్మణ న ప్రజయ ధరేన త్యాగేనైకే అమృతత్వ మానసః. ఈ త్యాగం అనేటువంటిది మానవులకి ఎన్ని విధములైనటువంటి క్షేమమునో ఎన్ని విధములైనటువంటి యోగమునో చేకూర్చుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఆన్ మ్యాన్ ఆల్ దట్ హీ కెన్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: అయితే ఈనాడు ఈ త్యాగము అనేటువంటి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఆధునిక ఫ్యాషన్ ధరిస్తూ ఉంటుండాలి.
1: బట్ ఇన్ టుడేస్ వరల్డ్ ఎన్ ఎంటైర్లీ న్యూ కనోటేషన్ ఎ ఫ్యాషనబుల్ వన్ హస్ బీన్ గివెన్ టు దిస్ వరల్డ్ సాక్రిఫైస్.
0: 10 మందికి తెలియనట్టుగా 10 మంది ముందు నేను ఇది చేస్తాను అది చేస్తానని వాగ్దానం చేయవచ్చును. కానీ ఒంటరిగా పోయి అయ్యో 10 మందిలో చెప్పి తిని దీన్ని ఎక్కడ చేసేది అని తాను ఒక విధమైన విచారణకు గురి అవుతున్నాడు.
1: నౌ వెన్ యూఆర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ 10 పీపుల్ ఆర్ మోర్ యూ స్టార్ట్ సేయింగ్ ఐ విల్ డూ దిస్ ఐ షల్ డూ దాట్. వన్స్ యూ గో బ్యాక్ అండ్ యూఆర్ ఆల్ బై యువర్ సెల్ఫ్ యూ స్టార్ట్ వండరింగ్ హౌ కుడ్ ఐ పాసిబ్లీ డూ ఇట్.
0: ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఇది సంకుచితమైనటువంటి ఒక విధమైనటువంటి త్యాగంగా ఉంటాయి.
1: సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఎ కేస్ ఆఫ్ హోల్ హార్టెడ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ సైడ్. వెన్ యూ హ్యావ్ దిస్ నారో ఫీలింగ్స్ ఇన్ యూ,
0: ఇది బలవత్తరమైన త్యాగంగా ఉంటాయి.
1: దిస్ ఇస్ నాట్ ఎ స్పాంటేనియస్ సాక్రిఫైస్ సంథింగ్ విచ్ ఇస్ బీయింగ్ ఫోర్స్డ్ ఆన్ యు.
0: భావం తద్భవతి, మీ యొక్క భావం ఎట్టిదో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అట్టిదిగానే ఉంటాయి.
1: యాజ్ యూ థింక్ అండ్ యాజ్ యూ ఫీల్ గాడ్ ఆల్సో వుడ్ రెస్పాండ్ ఇన్ ద సేమ్ వే.
0: ఏది చేయ తలచినప్పటికీ నీవు హృదయపూర్వకంగా స్వార్థములకు ఏమాత్రం కూడా అవకాశం ఒక పరార్థమైన భావంతో ఒక 10 నయా పైసలైన త్యాగం చేస్తే అదే కొండంతగా రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ విష్ టు డూ లెట్ ఇట్ బి స్పాంటేనియస్ అండ్ హోల్ హార్టెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ trying to give a gift of 10 naya paise, let it be wholehearted and spontaneous from your side.
0: Kanuka manam ippudu cheyavalasina tyagi emitunte dana kanaka vastu vahanadulu kaadu.
1: So what is the type of sacrifice we should indulge in?
0: Not in cheyatalinatunte varu kudanu adi cheyavachchu.
1: Now it's not that it should be money, clothes and the like, but those who wish to do it can certainly do that.
0: Kaani mukhyamuga cheyavalasinatundi prema.
1: But overriding all these is this quality of love that has to be.
0: ఇది నిజమైన వైరాగ్యముతో రూపొందుతుంది.
1: Now this love in turn will lead you on to detachment.
0: ఈ వైరాగ్యం అనగా ఏమిటి?
1: What is this vairagya?
0: వైరాగ్యం అనగా ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలను త్యజించి అరణ్యమునకు పోయి తపస్సును ఆచరించడం వైరాగ్యం కాదు.
1: Vairagya or detachment does not consist in leaving behind your family, your house, your possessions and making it to the forest.
0: ఇల్లు వదిలిపెట్టవలన సులభంగా వదిలిపెట్టవచ్చు.
1: ఇఫ్ యూ విష్ టు లీవ్ యువర్ హౌస్ మేబీ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ యూ టు డూ దాట్.
0: బంధువులను విసర్జించవలన సులభంగా విసర్జించవచ్చు. ఇది పెద్ద ఘనకార్యం కాదు.
1: ఇఫ్ యూ విష్ టు కట్ ఆఫ్ యువర్ లింక్ విత్ యువర్ రిలేటివ్స్ దట్ ఆల్సో ఇస్ అన్ ఈజీ థింగ్ ఫర్ యూ టు డూ.
0: మనలో ఉండినటువంటి యొక్క కామ క్రోధ లోప మోహ మనమాత్సర్యం అనేటువంటి ఈ దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వాట్ ఇన్స్టెడ్ యు మస్ట్ సాక్రిఫైస్ ఆర్ దీస్ 6 evil qualities ఆఫ్ కామ క్రోధ మోహ లోభ అండ్ ద లైక్.
0: ఈ యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుశ్చింతలను మనము దుర్గుణములను త్యాగం చేయటమే నిజమైనటువంటి వైరాగ్యం.
1: ట్రూ డిటాచ్మెంట్ కన్సిస్ట్ ఇన్ సాక్రిఫైసింగ్ అండ్ డిస్కార్డింగ్ దీస్ ఈవిల్ టెండెన్సీస్ అండ్ ట్రైట్స్ అండ్ బ్యాడ్ థాట్స్.
0: కానీ ఈనాడు ఇట్టి వైరాగ్యమునందు కానీ, ఇట్టి ఆధ్యాత్మిక మార్గమునందు కానీ ఒక విధమైనటువంటి నూతన మార్గమును అవలంబిస్తూ వస్తుండాలి.
1: బట్ ఇన్ టుడేస్ వరల్డ్ వి ఫైండ్ దట్ దిస్ వర్డ్ డిటాచ్మెంట్ ఈస్ గివెన్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ మీనింగ్ అండ్ ఓరియంటేషన్.
0: పూర్తి 100కి 100 వాళ్ళు కూడాను స్వార్థమును లక్ష్యంలో పెట్టుకుని సాధనలు కలుపుతున్నారు.
1: వాట్ ఎవర్ సాధనాస్ దట్ వి డూ ఆల్ ఈస్ మోటివేటెడ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ సమ్వేర్ డీప్ విత్ ఇన్.
0: భగవంతుని దగ్గర కూడాను ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారాల కింద ప్రారంభిస్తున్నారు.
1: ఇఫ్ యూఆర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ యూ ఆల్వేస్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ షుడ్ ఐ గివ్, వాట్ షుడ్ ఐ గెట్ బ్యాక్ ఇన్ టర్న్.
0: నేను ఎంత భజన చేస్తే, ఎంత సాధన చేస్తే నాకు ఎంత ఫలం లభిస్తుంది అని ముందుగానే కొంచెం ఒడ్డు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.
1: యూ స్టార్ట్ ఎంగేజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ బాత్రింగ్. ఇఫ్ ఐ డూ సో మచ్ ఆఫ్ భజన్, ఇఫ్ ఐ డూ సో మచ్ ఆఫ్ వన్ ఆఫ్ దీస్ జపా ధ్యాన, వాట్ ఈస్ ద రిజల్ట్ that I'm going to get back in return?
0: ఆధ్యాత్మిక మార్గంలో ఇట్టి వ్యాపారం పనికిరాదు.
1: ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ ఎ బార్టరింగ్.
0: నీ బలమును, నీ ధనమును, నీ విద్యను, నీ పదవిని, నీ ఐశ్వర్యాన్ని చూచి భగవంతుడు అనుగ్రహించడు.
1: గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ యువర్ పొజిషన్ ఆఫ్ అథారిటీ, యువర్ ప్లేస్ అండ్ వాట్ యూ హ్యావ్ ఎట్ పొసెస్.
0: నీ హృదయ పవిత్రతను చూచి అనుగ్రహిస్తుంది.
1: హీ ఈస్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇట్టి అనుగ్రహములకు పాత్రుడు కావాలన్నా సర్వమును కూడా త్యాగం చేయడానికి సంసిద్ధుడై ఉండాలి.
1: సో ఇఫ్ యూ హ్యావ్ టు బి డిజర్వింగ్ ఆఫ్ దిస్ గ్రేస్ ఫ్రమ్ గాడ్, బీ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: దీనిలో రక్షించేకోసమని దిక్కులేని వారిని ప్రేమించి ఆదరించే నిమిత్తమై జీసస్ తన దేహమును కూడా త్యాగం చేశాడు.
1: జీసస్ వాస్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ఈవెన్ సాక్రిఫైస్ హిస్ ఓన్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ కమింగ్ టు ద ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ ద పువర్, ద డౌన్ ట్రోడన్ అండ్ ద హోప్లెస్ పీపుల్.
0: అయితే ఆకారము నుండి కూడాను ఈ సాధకులైనటువంటి వారి ఎందు ఈ వ్యాపారం యొక్క భావంలో లేకపోలేదు.
1: బట్ దెన్ ఈవెన్ ఇన్ దోస్ టైమ్స్ పీపుల్ ఆఫ్ దోస్ టైమ్స్ ఆల్సో వర్ ప్లేగ్డ్ బై ద టెండెన్సీస్ దట్ యు సీ టుడే.
0: జీసస్ కు ప్రధానమైనటువంటి 12-13 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
1: నౌ జీసస్ హాడ్ దీస్ 13 ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ విత్ హిమ్.
0: వీరు కూడాను ఈ గురువు అయినటువంటి జీసస్ ద్వారా అనేక విధములైనటువంటి ఉన్నత మార్గములను, ఉత్తమమైనటువంటి విషయములను తాము గుర్తించుతూ వచ్చారు.
1: నౌ దీస్ డిసైపుల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్ కుడ్ రియల్లీ ఎవాల్వ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ గెటింగ్ టు నో సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్.
0: ఆ శిష్యులు కూడాను జీసస్సే మాకు ప్రభువు, జీసస్సే మాకు తండ్రి, జీసస్సే మాకు తల్లి, జీసస్సే మాకు దైవము అని కూడా విశ్వసిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో వుడ్ సే జీసస్ ఇస్ అవర్ లార్డ్, హి ఇస్ అవర్ ఫాదర్, హి ఇస్ అవర్ మదర్, హి ఇస్ అవర్ గాడ్.
0: జీసస్ వారిని ప్రేమించి చెంతగేర్చుకుని లాలించి పాలించి అన్ని విధాలా ఉద్ధరించినప్పటికీ వారి యొక్క కంటించిత్ బుద్ధులు వారిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు.
1: దో జీసస్ టుక్ దెమ్ క్లోజర్, పాండర్డ్ దెమ్, క్యారెక్ట్ దెమ్ అండ్ షవర్డ్ హిస్ బౌన్ఫుల్ లవ్ ఆన్ దెమ్, స్టిల్ దే కుడ్ నాట్ డిస్కార్డ్ దే పెటి నారో మైండ్.
0: కానీ వీటిని జీసస్ ఏమాత్రం కూడా లెక్క చేయక కన్న బిడ్డల వలె, కంటి రెప్పల వలె వారిని చూసుకుంటూ వచ్చారు.
1: బట్ దెన్ జీసస్ వుడ్ నాట్ గివ్ రూమ్ for such feelings which were coming in the disciples' heart.
0: Pramada vasattu Jesus ku aneka mandi konta asuya parulainatunte varu atani himsinchadaniki poonukunnappudu ee shishyulu kulanu aa himsala maaku ikkada praaputundo ani okariki okaru tappinchukuntu vellaru.
1: In spite of this attitude from his disciples, Jesus would guard them as his own, as the eyelids would the eye. So it so happened that there were those others who would attack Jesus and who would start assaulting him. Then these disciples would feel, if we are around Jesus, we'll come to harm. So they started slipping away one by one.
0: లౌకిక సదుపాయములు చేకూరినంత కాలము ఈ శిష్యులు ప్రభువును కన్న తండ్రి వలె, దైవం వలె భావిస్తూ వస్తారు.
1: Now, who said to look upon the master as their very own.
0: అందువల్లనే జీసస్ కూడా చెప్పాడు, నాయనలారా, మిమ్మల్ని రక్షించేటువంటిది బ్రెడ్ కాదు, రొట్టె కాదు, దైవమే మిమ్మల్ని రక్షించేటువంటిది అన్నాడు.
1: సో ఇట్ వాస్ దట్ జీసస్ ఆల్సో వుడ్ సే, సన్, ఇట్ ఇస్ నాట్ బ్రెడ్ దట్ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ ఆర్ సేఫ్ గార్డ్ యూ, ఇట్ ఇస్ గాడ్ అలోన్ హూ ఇస్ గోయింగ్ టు డూ దట్.
0: నీ బ్లడ్ ని బ్రెడ్ గా మార్చమన్నాడు.
1: సో లెట్ యువర్ బ్లడ్ బికమ్ బ్రెడ్
0: అప్పుడే నీకు నిజమైనటువంటి యొక్క త్యాగం చేకూరుతుంది అన్నాడు.
1: ఓన్లీ దెన్ విల్ యూ గెట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్, హీ సెడ్.
0: కానీ విన్నంత వరకు అతి మధురంగా ఉంటున్నాయి.
1: Now when they heard me, of course they were close to him to a point.
0: ఆచరణలోకి వచ్చేటప్పటికి అందరూ కూడాను దిగజారిపోయారు.
1: But when it came to putting these ideas into practice, they started getting disheartened and slipping away.
0: కట్ట కడపటికి తాను ఆ యొక్క శిలువను మోసుకుని పోతుండే సమయంలో పీటర్ కూడాను ఎదురొచ్చాడు.
1: And at the far end of it all, when Jesus was carrying the burden of the cross with him, Peter happened to go come that way.
0: పీటర్, నీకు చేపలు పట్టేటువంటి విధానం నేర్చుకున్నావు, చేపలు పట్టేటువంటి విధానంలో గొప్పతనము లేదు, మనసును పట్టాలి, హృదయాన్ని పట్టేటువంటి విధానం నీకు నేర్పిస్తారని అతన్ని అనేక విధములుగా దగ్గర చేర్చుకుని అతనికి సాధనలు చేయించి ఆ యొక్క హృదయాన్ని ఆకర్షించుకునేటువంటి యొక్క విద్యను కూడా బోధించాడు.
1: జీసస్ వుడ్ అడ్రెస్ పీటర్ దాల్, పీటర్, యు నో దిస్, యు ఆర్ ఎ స్కిల్ ఫిషర్మన్, యు నో ద ఆర్ట్ అండ్ ట్రిక్ ఆఫ్ క్యాచింగ్ ఫిష్. But it's no use getting this knowledge. Instead, try and control and curse and get your mind in your possession. So he started teaching him on these lines and and gave him this knowledge of pertaining to the heart and the mind.
0: Anta pranasamanamuga preminchinatvanti Peteru tana pranamunaku emaina pramadam sambhavinchunayemo ani kattamulu vachunayemo ani taamu kudanu ee yokka గవర్నమెంట్ ప్రభుత్వం వారి శిక్షకు గురి కావలసి వచ్చినవేమో అని తాను కూడాను గురువును తప్పించుకుని పోవటకై ప్రయత్నించాడు.
1: హియర్ వాస్ పీటర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ హూమ్ జీసస్ టుక్ టు హార్ట్ అండ్ రైజ్ హిమ్ యాజ్ హిస్ వెరీ ఓన్. బట్ సచ్ ఎ పీటర్ వెన్ హీ సా దట్ జీసస్ వాజ్ ఇన్ ట్రబుల్ అండ్ డిఫికల్టీస్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఇఫ్ హీ వర్ టు బి క్లోజ్ టు జీసస్ దెన్ హీ ఇన్ టర్న్ వుడ్ బి ట్రబుల్డ్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ అండ్ దోస్ అరౌండ్. సో హీ టూ వుడ్ start to slip away.
0: Kadapati samayamulo taanu aa siluvanu mooskuni poye samayalo Peter eduruchinappudu oka kathinamaina inti maata cheptadu Jesus.
1: Now when this was the relationship between Jesus and Peter, at the end of it all, when Jesus was carrying the burden of the cross, when Peter came across, Jesus uttered a rather harsh word.
0: Peter, naa jeevitame tyaga jeevitam.
1: Peter, my life is a saga of sacrifice.
0: దేహము ఒక నీటి బుడగ వంటిది.
1: My body is like a bubble of water.
0: ఏ నాటికైనా కూడా ఇది ఊడిపోక కాలిపోక కూలిపోక తప్పదు.
1: Now, any day, any moment, this might disintegrate and decay.
0: అయితే ఈనాడు నేనే నేను నా ప్రాణమును కోల్పోవటకై సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: But today, I, from my own side, am prepared to give up my life.
0: ఆ మాట విన్న తక్షణమే పీటరు గట్టిగా ఆర్చి బాధపడ్డాడు.
1: When he heard these words from Jesus, Peter was given to a state of anguish, deep agony, and he exclaimed,
0: ee natananta kulanu guttinchukunnatvanti Jesus kathinamaina maata okati cheptadu. Peter,
1: it's a bubble of water.
0: ye naatikaina kudanu idi oodipoka kaalipoka koolipoka tappadu.
1: Now, any day, any moment, this might disintegrate and decay.
0: aithe ee naadu

0: ఎక్స్క్లీమ్. ఈ నటనంతకులను గుర్తించుకున్నటువంటి జీసస్ కఠినమైన మాట ఒకటి చెప్తాడు, పీటర్ నీపోటి గురుద్రోహులకు నేను గురువుగా ఉండుట కంటే నా చేతులారా నా ప్రాణం తీసుకోవటం మంచిది అన్నాడు.
1: అండ్ పీటర్ స్టార్టెడ్ లామెంటింగ్, బట్ జీసస్ కుడ్ సీ త్రూ దిస్ యాక్ట్ దిస్ డ్రామా ఆఫ్ పీటర్ అండ్ హీ అటర్డ్ దిస్ హార్ష్ వర్డ్, పీటర్ రాదర్ దెన్ రైజ్ అండ్ ఫాండల్ యూ డిసీట్ఫుల్ డిసైపుల్ ఐ వుడ్ రాదర్ గివ్ అప్ మై ఓన్ లైఫ్.
0: దైవద్రోహులు గురుద్రోహులు చెంత చేరటంకి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
1: దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ దోస్ చీట్స్ టు కమ్ ఇన్ ద విసినిటీ ఇన్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్.
0: కనుక ఇలాంటి ద్రోహులకు నేను మాత్రంగా ఉండుట కంటే నా దేహమును విసర్జించడం నాకు సంతోషమన్నాడు.
1: ఐ వుడ్ బి హ్యాపీ లీవింగ్ మై లైఫ్ డిస్కార్డింగ్ మై లైఫ్ రాదర్ దీన్ బి ద మాస్టర్ ఆఫ్ సచ్ ఎ సెట్ ఆఫ్ డిసైపుల్స్.
0: కనుక గురువు చేత అభివృద్ధిగా ఆవించబడి గురువు చేత పోషింపబడి గురువు చేత సంరక్షింపబడినటువంటి యొక్క శిష్యులు గురువునకు ఏమాత్రం కూడా దోహమునకు పాల్పడరాదు.
1: సో ఇట్ ట్రాన్స్ఫర్స్ therefore that those disciples who are fondled, nourished, protected, fostered and brought up by the guru should never so much as think of bringing harm to the guru.
0: ఈ కృతజ్ఞతనే మానవునికి లేకపోయినా వాడు క్రూర మృగము కంటే హీనుడని చెప్పవచ్చు.
1: దే షుడ్ బి గ్రేట్ఫుల్ టు ద గురు. డివార్డ్ ఆఫ్ దిస్ ట్రేస్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దే ఆర్ వర్స్ దాన్ ఎ క్రూయల్ బీస్ట్.
0: ముఖ్యముగా జీసస్ కు అతి చిన్న వయసునందనే తన యొక్క జీవితమును చాలించాలి అనేటువంటి సంకల్పం పుట్టడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ వై జీసస్ వాంటెడ్ టు పుట్ అన్ ఎండ్ టు హిస్ లైఫ్ ఎట్ ఎ యంగ్ ఏజ్.
0: ఎవరిని తనవారు అని విశ్వసించను, ఎవరు తన బిడ్డలుగా భావించెనో, ఎవరిని అన్ని విధములుగా కూడా పోషించి తనకు అండదండలుగా ఉండగలరనేటువంటిది విశ్వసించెనో అట్టి వారే గురువునకు ద్రోహానికి పూనుకున్నారు.
1: హీ ట్రస్టెడ్ అండ్ హ్యాడ్ ఇంప్లిసిట్ ఫెయిత్ ఇన్ దోస్ హూమ్ హీ లుక్డ్ అపాన్ హిజ్ ఓన్ చిల్డ్రన్ హిజ్ వెరీ ఓన్ కిత్ అండ్ కిన్ హిజ్ వెరీ ఓన్ పీపుల్ హూ వుడ్ సేవ్ గాడ్ అండ్ ప్రొటెక్ట్ హిమ్. సచ్ పీపుల్ అటెంప్టెడ్
0: దేశమునకు
1: ట్రెజరీ ఆన్ హిమ్.
0: ఎన్ని విధములైనటువంటి ఉపకారం చేసినప్పటికీ ఈ ఉపకారం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించరు అల్ప బుద్ధుల వారు.
1: నౌ ద పెటీ మైండెడ్ అండ్ ద నారో మైండెడ్ వన్స్ వుడ్ నెవర్ సో మచ్ యాజ్ అండర్స్టాండ్ ఆర్ ట్రై టు అండర్స్టాండ్ ద గ్రేట్ గుడ్ అండ్ బెనిఫిట్ దట్ హాస్ కమ్ టు దెమ్.
0: అపరిపక్వ స్థితిలో ఉండినటువంటి ఫలములు ఏ విధంగా రుచించవో అదే విధంగానే పూర్ణ విశ్వాసము లేనిటువంటి యొక్క భక్తుల యొక్క హృదయాలు కూడా అరుచిగా ఉంటాయి.
1: Now a fruit which has not developed to the full can never become tasty. So also these devotees wherein the fruit of devotion has not yet fructified, they never can be called true devotees.
0: అసంపూర్ణమైనటువంటి యొక్క బుద్ధులు కేవలము గాలి నుంచి తీసినటువంటి మృతక లోహము వంటిది.
1: Now this impure devotion, this devotion which is not full, is like the ore which is drawn from a deep mine.
0: ఈ మృతక లోహమును బాగా కాంచి దానిని సంస్కరింపచేసినప్పుడే ఒక పరిశుద్ధమైనటువంటి లోహంగా రూపొందుతుంది.
1: నౌ దిస్ మెటల్ విచ్ ఇస్ స్టిల్ ఇన్ ఇట్స్ నేషన్స్ ఫార్మ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓ విత్ సో మెనీ ఇంప్యూరిటీస్ హ్యాస్ టు బి టేకెన్ త్రూ ఎ సిరీస్ ఆఫ్ ప్రాసెసెస్ సో దట్ ఇట్ బికమ్స్ షైనింగ్ అండ్ ఇట్స్ ఒరిజినల్ ఫార్మ్.
0: మంచి జాతి ఫలమైనప్పటికీ కాయక స్థితి యందు అది ఒగరుగాను పుల్లగానే ఉంటుంటాయి.
1: నౌ ఎ పర్టికులర్ ట్రీ మే బి గుడ్ బై ఇట్స్ వెరీ నేచర్ అండ్ ద వే ఇట్ హ్యాస్ కమ్ అప్ but the fruit you can't be too sure that it will be going to be bitter.
0: అది ఫలమైన తరువాతనే ఆ జాతి యొక్క మాధుర్యము అందులో మనకు తెలుస్తుంది.
1: Only when you can taste the sweetness in the fruit can you determine that the tree is indeed a good one.
0: జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మము మహా పవిత్రమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది.
1: Amongst all forms of life man is indeed the most difficult one to get, the highest form of life that you can possibly think of, a very unique one.
0: ee jati phalamu kaayaga undinappudu idi maaguryam manaku emaatramu teliyadu.
1: Now you really cannot know the nature of this by looking at the unripe fruit.
0: kalukane ee aparipakva sthiti endunnatunte varu kasigandalantunte vaari innu kaayam undi.
1: So these people, these fruits which are still unripe, are very much like the fruit in a bud state, still to grow.
0: కనుక ఈ కసిగందులైనటువంటి మన హృదయాలను పరిపక్వ స్థితికి రావాలంటే మనం ప్రేమను పెంచుకోవాలి.
1: So our heart

0: are in this nascent stage. If they have to reach the fullness of their growth, love is the medium.
1: లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవములతో మనం ఉండినంత కాలం కూడాను ఈ పరిపక్వ స్థితి అయినటువంటి యొక్క పరతత్వ చైతన్యం మనకు అర్థం కాదు.
0: Now so long as we entangle ourselves in these worldly actions and deeds of ours, we really cannot break through and understand that which lies beyond.
1: కనుక ఆనాటి నుండి కూడాను ఈనాటి వరకు ఈ దైవత్వములకు మానవత్వములకు ఉన్న సంబంధ బాంధవ్యముల యందు ఈ విధమైనటువంటి భేదభావములు ఏర్పడుతూ వస్తున్నాయి.
0: సో ఐదర్ దెన్ ఆర్ నౌ this differentiation between man on the one hand and God on the other have been coming down to us.
1: Yenadu manamu bhagavantuni kevalam premaku premaga hrudayariki hrudayamga manam visheshinchi aaradhintamo adiye nijamainatundi patti.
0: When you start worshiping God through the medium of love for love's sake, your heart for the sake of securing God's grace, that is the way, in fact, you must start progressing.
1: Kani yenadu sadhakulainatundi varu భక్తులైనటువంటి వారు వారి అధిష్టములను మాత్రమే లక్ష్యం అందించుకుని దైవ సంకల్పం ఎత్తుడు అనేటువంటిది అర్థము చేసుకొనక తన లక్ష్యాన్ని మాత్రమే తాము సాధించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: బట్ టుడే సాధక దే ఆర్ డివైడ్ ఆఫ్ దిస్ అండర్స్టాండింగ్ విత్ రిగార్డ్ టు ది నేచర్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ లవ్. దే ఆర్ ఆల్ ద వైల్ ట్యూన్డ్ ఇన్ టు సెక్యూరింగ్ దేర్ ఓన్ సెల్ఫిష్ నారో ఎండ్.
1: దైవం యొక్క ప్రేమ యొక్క విశిష్టతను తాము గుర్తించరు.
0: They also do not understand the uniqueness or the distinctive feature.
1: Alpha vanchalu tamakemaina chekura kundina divyamaiti prema tattvam paina kudanu oka dveshamunu konutaru.
0: Distinctive nature of the love of God. If their own petty desires are not fulfilled, their own love, their own attachment to God turns to one of soreness and bitterness.
1: Daivamunaina veedutuku prayatninchuru kani తమ వాంఛలను అరికట్టుకోవడానికి ఏమాత్రమో ప్రయత్నించరు.
0: దే వుడ్ బి ప్రిపేర్డ్ ఈవెన్ టు పార్ట్ కంపెనీ విత్ గాడ్ బట్ దే వుడ్ నెవర్ సో మచ్ యాస్ మేక్ ఎన్ అటెంప్ట్ టు పార్ట్ విత్ దేర్ డిజైర్ ఫర్ విషెస్.
1: దైవమే తమ కోరికలు ఏమైనా కూడా తీర్చకుండా దైవం పైన కూడా విశ్వాసరాహిత్య తీర్మానం ప్రారంభిస్తారు.
0: ఇఫ్ గాడ్ డస్ నాట్ ఫుల్ఫిల్ దేర్ విషెస్ ఆర్ డిజైర్ దే వుడ్ పాస్ ఎ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగెయిన్స్ట్ గాడ్.
1: ఈ కోరికకు నేను అర్హుడనా, దీనిని నేను సాధించేటువంటి యోగ్యత నాకున్నదా, అంటే శక్తి సామర్థ్యంలో నాలో ఉన్నవా అనేటువంటి విచారణ ఏమాత్రం కూడా చేయరు.
0: దే డు నాట్ ఎన్క్వైర్ ఇన్ టు దిస్ వైటల్ ఆస్పెక్ట్. ఆమ్ ఐ డిజర్వింగ్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎ విష్ టు గాడ్? ఆమ్ ఐ డిజర్వింగ్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ఇట్? ఇస్ ఇన్ టర్న్ గాడ్ వాట్ టు గివ్ మీ సంథింగ్?
1: ఇంకే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దైవము ముందు భక్తుని వలె సాధకుని వలె తమ బిడ్డ వలె అన్ని విధాలు కూడా ప్రవర్తిస్తారు.
0: In the presence of God, they behave like a true sadhaka, like God's own child, and as one very much attached to God.
1: Sarvasanga parityaga vale tamu pravartistaru.
0: He would also behave as if he has discarded and renounced everything.
1: Inka morugulu velli deeniki viruddhamainatundi yokka pravartanalu prarambhistaru.
0: But once they go away from God's presence, they start doing things against this.
1: చెప్పుట ఒకటి చేయుట మరొకటి.
0: వాట్ దే సే ఇస్ వన్ థింగ్, వాట్ దే డూ ఇస్ క్వైట్ అనదర్.
1: ఇంతటితో తీరిపోవటం లేదు.
0: అండ్ ద హోల్ థింగ్ డజంట్ ఎండ్ హియర్.
1: దైవత్వానికి విరుద్ధంగా కూడా ప్రవర్తించటకు తాము కోరుకుంటారు.
0: దే వుడ్ ఆల్సో ఎండెవర్ టు బిహేవ్ అగెయిన్స్ట్ ద ఇంజంక్షన్స్ ఆఫ్ గాడ్.
1: ఈ విధమైన యొక్క ద్విపాత్ర అభినయనములు కావిస్తారు.
0: సో ఇన్ దిస్ వే దే స్టార్ట్ ఎనాక్టింగ్ ఎ డ్యువల్ రోల్. In this way, they start doing mono-acting.
1: ఈ మోనో యాక్టింగ్ లోపల దైవత్వము గుర్తించుకోలేక కేవలము తమ యొక్క జీవితం లక్ష్యమును మాత్రమే ప్రత్యేకమైన మార్గంలో ప్రవేశింపజేస్తారు.
0: While they are thus doing a mono-acting bit, they lose track of what God has given them and they start pursuing their own end.
1: ఈ ద్విపాత్ర అభినయనం మంచిది కాదని బోధించినప్పుడు కేవలము ఒక విధమైన విరుద్ధమైన మార్గంలో మరొక మార్గమును అవలంబిస్తారు.
0: Now when they are exhorted and cautioned that this is not the way it should be, they go in quite yet another direction.
1: కానీ లోపులు బయట ప్రదర్శనలనే ప్రత్యేక లక్ష్యంలో చూస్తారు, కానీ మనోభావం ఏమాత్రం కూడా వారు చూడలేరు.
0: But those in the world around them, you find they really cannot know what's happening within a certain person. They can only see the external aspects of
1: kalukuni ippudu kali prabhavamulo em cheyalasostundi.
0: So in this kali era, kali age,
1: ee kali prabhavamunu puraskarinchukoni bhaktuni yokka pravartanalu aashrayamga teesukoni భగవంతుడు కూడాను ఒక నూతనమైన మార్గాన్ని అవలంబించడానికి పూనుకుంటాడు.
0: సో అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి, వాట్ ఇస్ ఇట్ దట్ షుడ్ బి డన్? గాడ్ ఈజ్ ఈక్వలీ అవేర్ దట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఈజ్ క్వైట్ ర్యాంపెంట్. సో గాడ్ ఆల్సో స్టార్ట్స్ టేకింగ్ డిఫరెంట్ మెథడ్స్ టు టాకిల్ సచ్ సిచ్యువేషన్.
1: అది ఏ విధమైనటువంటి అనగా, భక్తుడు మోనో యాక్ట్ ప్రదర్శించినప్పుడు బౌనము భగవంతుడు మౌనం యాక్ట్ చేస్తాడు.
0: నౌ ది మెథడ్ అడాప్టెడ్ బై గాడ్ ఇఫ్ ద డివోటీ ఈజ్ టేకింగ్ ది ఐడియా ఆఫ్ మోనో యాక్టింగ్, గాడ్ అస్యూమ్స్ మౌన యాక్టింగ్, మీనింగ్ హీ మెయింటైన్స్ సైలెన్స్.
1: ఏమీ మాట్లాడడు.
0: హీ వుడ్ నాట్ సే ఎనీథింగ్.
1: స్వామి నాతో మాట్లాడటం లేదే, స్వామి నన్ను పలకరించటం లేదే అంటారు. కానీ ఆ రోగానికి ఇదే సరి అయిన ఔషధం.
0: స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు హిమ్, టాకింగ్ టు మీ. స్వామి ఇస్ నాట్ సేయింగ్ ఎ వర్డ్ టు మీ.
1: నేనేమైనా వారి తప్పత్తులనేమైనా కూడా సర్దిద్దుటకై తిరిగి దాన్ని సవరించుటకై చెప్పినప్పుడు దీనికి విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తారు. కనుక ఆ విరుద్ధమైన మార్గమును అవలంబించకుండా ఉన్న స్థాయి నుండి అయినా ఉన్నత స్థాయికి పోయే నిమిత్తమే నేను మౌన యాక్ట్ పొందుతాను.
0: దెన్ యూ స్టార్ట్ లాంగ్వేషింగ్, బట్ దెన్ ఫర్ దాట్ డిసీజ్ దిస్ ఈస్ ద రెమెడీ. నౌ ఇఫ్ స్వామి వాజ్ టు వెంచర్ అవుట్ టు షో టు యూ యువర్ ఓన్ షార్ట్ కమింగ్స్ అండ్ డిఫెక్ట్ and your own fault, you still would not try to relent and you would not understand the spirit in which it has been given. So by way of pulling you up from the morass in which you find, God assumes silence, total silence.
1: Yedi chesina, yedi cheppina, yedi chusina, vaari manchi kosame kaani naa kosam kaadu.
0: Now, whatever I say or do is for the benefit and good of you, not for anything else.
1: ఒక్కొక్క తూరి కొంత కఠినమైనటువంటి పదములు కూడా నువ్వు ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: At times, it might be necessary to use harsh words.
1: కానీ ఆ కఠినమైనటువంటి కూడాను బాధించేటువంటివి కాదు.
0: బట్
1: వారి క్షేమాన్ని కోరి, వారి ఉన్నత స్థితిని ఆశించి, వారి భవిష్యత్తును కోరేటువంటివి.
0: బట్ దెన్ దీస్ హార్ష్ వర్డ్స్ ఆర్ ఆల్సో కీపింగ్ ఇన్ వ్యూ విత్ ఎ వ్యూ of their own safety, their own welfare. It's not for the sake of hurting them.
1: Challani varshabindulato paatu challani manchugaddalu kudanu padutuntayi appudappudu.
0: Now, along with these cool rain drops, you also have a hailstorm at times.
1: Aithe ee manchugaddalu raallavale kanipistayi, raallavale manaku baadham chestayi.
0: Oh no, sorry. The ice specks also keep dropping down. Snow. Now they look like stones, but they are not. They are extremely soft.
1: Kani konni chanamul lopale adi tirigi neeruga maaripothundi.
0: Because after a few minutes, these small blobs of snow would become liquid.
1: Swami yokka katina maatalu kudanu oka manchugadda vantivi.
0: So, the harsh words of Swami are like these blobs of snow.
1: Kani duradrishtavashattu భక్తులు ఇవి మంచుగడ్డగా భావించుకోవటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ డివోటీస్ డు నాట్ లుక్ అపాన్ ది
1: కఠినమైన శిలలుగా భావిస్తున్నారు.
0: యాజ్ స్నో బ్లాక్ ఇన్స్టెడ్ ది లుక్ అపాన్ దెమ్
1: ఇవి శిలలుగా భావించినంత కాలం కూడా భగవంతుడు వాళ్ళకి శిలగానే ఉంటాడు.
0: ది లుక్ అపాన్ దీస్ వర్డ్స్ ఆఫ్ గాడ్ యాజ్ హార్ష్ హార్డ్ స్టోన్స్ గాడ్ వుడ్ ఆల్సో బి లైక్ ఎ స్టోన్ ఆఫ్ సైలెన్స్.
1: ఇది చల్లనైన మంచుగడ్డలు పవిత్రమైన పలుకులు అని భావించినప్పుడే వాడు పవిత్రుడు కాగలడు.
0: వన్స్ యు స్టార్ట్ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ దీస్ ప్యూర్ స్నో బాల్స్ దెన్ యూ రిసీవ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ కంఫర్ట్ అండ్ బికమ్ ప్యూర్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తులో ఉంచుకోవాలి,
0: బట్ దర్ ఇస్
1: దైవము స్వార్థరహితుడు.
0: బట్ దర్ ఇస్ వన్ థింగ్ విచ్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్, గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్ టు ద కోర్.
1: తనకు ఏ ఆశలు లేవు.
0: He has no desire for his
1: own. తనకు కావాల్సిన వేదీయు లేదు.
0: There is nothing that he asks for himself.
1: అన్ని నీ కోసమని.
0: Everything is for your sake.
1: అన్ని జగత్ కోసమని.
0: And everything is for the sake of the world.
1: లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఒక మార్గమును అవలంబించి అయితే వారి వారి ప్రవర్తనను పురస్కరించుకుని దానికి ఫలితమును అందిస్తూ వస్తుంటారు.
0: May everyone everywhere enjoy peace, prosperity and health. With this end in view, God does so many things. But then in tune with one's own situation and circumstance, God adopts different ways and means.
1: దేవుడు ప్రత్యేకించినటువంటి ఒకరి యందు ఉండాలని భావించరాదు. అందరి యందు ఉంటున్నారు.
0: You should not give a feeling within yourself that God should not reside in some other being. God resides in every being.
1: భగవంతుడు ప్రత్యేకంగా ఉండినాడు అని ఉండినంత వరకు కూడాను I am the messenger of God అన్నాడు జీసస్.
0: Now so long as he felt that God is one and I am another, Jesus would say, I am the messenger of God.
1: నేను ఒక దూతను అన్నాడు.
0: I am the messenger of God, Jesus said.
1: భగవంతుని విషయాన్ని ప్రచారం చేసేటువంటి ఒక దూతను అన్నాడు.
0: I am merely a messenger to carry the message of God.
1: కొంతకాలం విచారణ చేసి 12వ సంవత్సరం లోపల ఒక ఎడారి ప్రదేశంలోకి వెళ్లి తాను కొన్ని సాధనలు తలిపిన తర్వాత I am the son of God అన్నాడు.
0: Then after a few years of inquiry, during his 12th year, he retired to the desert and then he started inquiring deeper and came up with this profound statement, I am the son of God.
1: భగవంతుడు నా తండ్రి, నేను భగవంతుని బిడ్డను అనుకున్నాడు.
0: God is my father and I am the child, I am the son of God.
1: తండ్రికి కుమారునికి సంబంధం కలదని దానిని విచారణ చేస్తూ పోయి కట్టగలిపటికి I and my father are one అన్నాడు.
0: And proceeding further on this line of inquiry, that there is this kinship between the Son and God, he came up with this realization, I and God are one.
1: కనుకనే మొట్టమొదటి ప్రతి ఒక్క సాధకుడు కూడాను I am the messenger of God. నేను భగవంతుడు పంపినటువంటి దూతను. ఈ దూత ద్వారా ఒక విధమైనటువంటి సమాజమునకు పవిత్రమైనటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలి అని విశ్వసించాలి.
0: So at the very beginnings of everything, every true sadhaka should have this firm conviction that I am the messenger of God. I have been given a role to play and thereby take the message of God to everywhere.
1: మరి కొంతకాలం ఈ భావం నాకు చేర్పడినప్పటికీ నేను భగవంతుని బిడ్డని, భగవంతుడికి నాకు వేరే భేదం లేదు అని తాను విశ్వసించడానికి వీలవుతుంది.
0: After a few years thus, then you will start understanding the meaning of this. I am verily the son of God. God is my father.
1: తండ్రి యొక్క ప్రాపర్టీకి నేను అధికారమే కదా, కనుక ఆ దివ్యత్వమునకు నాకు ఒక విధమైనటువంటి ఏకత్వం ఉంటుండాలని ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ఏకత్వం చేస్తాడు.
0: యాజ్ అ సన్ ఐ కెన్ ఇన్హెరిట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ద ఫాదర్ హ్యాస్. ఇట్ ఈస్ దిస్ డివినిటీ దట్ హీ హ్యాస్. సో యూ సే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: కనుక ఎంతకాలమైనప్పటికీ మనము ఈ ద్వైత భావంలోనే మనం జీవితాన్ని గడపరాదు.
0: సో టైమ్ ఇస్ పాసింగ్ అండ్ వీ షుడ్ నాట్ lead a life in this duality of things.
1: Advaitamu, ekatvaniki manam prayatninchali.
0: Try to reach out to this aspect of advaita, non-duality.
1: Manam ee ekatvaniki prarambhinchinappude manaku daivattvam manaku labhistundi.
0: Once you can bridge the gulf between the two, there is no two for you, then you can reach God.
1: Vidyarthulara,
0: students,
1: kingdom of Mother Sai sabhyulandari kudanu edo oka vidhamainatundi oka sadhana selipin nimittamai ee oka పేరుతో సేవలు సలుపుతూ వచ్చారు, కానీ ఈ సేవలతో మీరు తృప్తిని ఉండరాదు.
0: ది మెంబర్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఎంథూజియాజం అండ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఐడియాస్, దే హావ్ బీన్ అండర్టేకింగ్ సర్వీస్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్.
1: బట్ మానవుని మాధవుడిగా భావించుకునేటువంటి స్థాయికి మీరు చేరాలి.
0: బట్ దే షుడ్ నాట్ రిమైన్ కంటెంట్ విత్ జస్ట్ దిస్. దే షుడ్ ట్రై నౌ అండ్ గో ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ మానవ టు ది స్టేట్ ఆఫ్ మాధవ.
1: సమాజంలో ప్రవేశించి సంఘంలో మీరు సరైన సేవలు మీరు ప్రారంభించాలి.
0: Plunging into the society, undertake activities which might be beneficial to members of the society.
1: సమైక్యతను పెంపొందింప చేసుకోవాలి.
0: And try and bring about an equality, a sense of unity.
1: ఎవరిని మనము ద్వేషించరాదు.
0: We should not hate anyone.
1: ఎవరిని మనము దూషించరాదు.
0: We should not criticize, abuse anyone.
1: ఈ ద్వేషము దూషణ కేవలము మనకే ఒక రియాక్షన్ గా ఒక ప్రతిబింబం చేస్తుంది.
0: దిస్ హేట్రెడ్, దిస్ క్రిటిసిజం టువర్డ్స్ అదర్స్ ఈజ్ థ్రోన్ బ్యాక్ అట్ us as a form of reflection.
1: పరువ చిట్టినంతా పాపకర్మం బప్పు.
0: బై ఇండల్జింగ్ ఇన్ క్రిటిసిజం ఆఫ్ అదర్స్ ఇట్స్ ఓన్లీ ఎన్ యాక్ట్ ఆఫ్ సిన్ దట్ యువర్ కమిటింగ్.
1: విడువ నేరేటప్పుడు విశ్వమందు.
0: అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నెవర్ కెన్ పాసిబ్లీ పుట్ అసైడ్.
1: పరుడు పరుడు కాదు, పరమాత్ముడగునయ్య.
0: దేర్ ఇస్ రియలీ
1: పరుడు పరుడు కాదు, పరమాత్ముడగునయ్య.
0: ఇట్స్ నాట్ దట్ ది అదర్ పర్సన్ ఈజ్ రియలీ ఎన్ అదర్ పర్సన్. హీస్ వెరీలీ గాడ్, వన్ మోర్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: తనది ఎందు తత్వము తెలియక వేరే యాత్ర చేయు వెర్రివాడు.
0: Now the foolish ones do not really know what their true nature is, and instead they undertake pilgrimages.
1: Ganta mosi mosi gadida tirigada.
0: Now you have a donkey which is bearing the burden for long. The donkey is doing this all right.
1: Tanadi yandi unna tattambu marachi vere yatra cheyu verrivadu. తనలోనే ఉండినటువంటి దైవత్వాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో యాత్ర చేస్తూ పోతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ డివినిటీ ఈజ్ వెరీ మచ్ విత్ ఇన్ యూ, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. విత్ దిస్ బర్డన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ యూ కీప్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ పిల్గ్రిమ్ సెంటర్ టు పిల్గ్రిమ్ సెంటర్.
1: తన ఎందున్న తత్వాన్ని తాను అంతర్దృష్టిగా ప్రయత్నం చేయాలి.
0: సో దాట్ విచ్ ఈస్ వెరీ మచ్ యువర్ ఓన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్సైడ్, లుకింగ్ ఇన్వర్డ్ యూ.
1: కనుక దైవ విషయమునందు ఎట్టి ద్వేషమును కాని ఎట్టి విరుద్ధమును కాని మనము అవలంబించరాదు.
0: సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ పర్టైనింగ్ టు ది డివైన్, నెవర్ అస్యూమ్ థింగ్స్ లైక్ హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం ఆర్
1: దీని వల్ల నీకే నష్టము కానీ నీకే కష్టము కానీ దైవమునకు సంభవించేటువంటిది ఏ మాత్రము లోకముండదు.
0: నౌ బై ఇండల్జింగ్ ఇన్ దీస్ థింగ్స్ విత్ రిగార్డ్ టు గాడ్, యు ఆర్ ద వన్ హూస్ కమింగ్ టు గ్రీవ్ అండ్ హార్మ్. గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్ ఇన్ ద ప్రాసెస్.
1: సూర్యునికి దుమ్ము చల్లితే ఆ దుమ్ము నీ ముఖానికే పడుతుంది కానీ సూర్యునికి చేరదు.
0: నౌ యూ పిక్ అప్ ఎ డస్ట్ అండ్ థ్రో ఇట్ ఎట్ ద సన్, but the sun is not affected, the dust comes back into your eyes.
1: Chukkalu chusi kukkalu maligithe chukkalu kindiki raalavu.
0: The dogs tend to bark at the stars. Do the stars descend from their levels and
1: come to the sky? Manchiga undi manchiga chusi manchiga talanchi manchiga jeevinchu.
0: So it has been said, see good, do good, be good.
1: This is the way to God.
0: This is the way to God.
1: Kanuka మనం పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఈ విధమైన సత్సంగాలంతా కూడాను ఒక సాధన రూపంలో ఏర్పడినాయి.
0: సో దట్ వీ కుడ్ ఫర్దర్ అండ్ నరిష్ సచ్ గుడ్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దీస్ కాంగ్రిగేషన్ దీస్ అసెంబ్లీస్ ఆఫ్ సాధకర్స్ హ్యావ్ బికమ్.
1: గురువు లభించినప్పుడే, దైవము లభించినప్పుడే, పెద్దలు మనకు ప్రాప్తించినప్పుడే మనము సరి అయినటువంటి రీతిగా కాలంను వినియోగం చేసుకోవాలి.
0: Only when we have, or rather when we have the occasion to have a guru, when we are in the proximity of God, should we try and make the best use of our time at our disposal.
1: ee chikkina kaalamulo durvinyogam chesukunte tirigi manaku labhinchedi kaadu.
0: If you are to fritter away this time that is yours now, you never can get it back afterwards.
1: chikkina chaayina okkaleeka chakka chesukondi.
0: Now this tie which has come within your grasp, make him secure and firm in your possession.
1: poyina chikkadu pattisuni ee paadaseyavayandi.
0: Once you lose this chance, you never can get this father seva outside.
1: Rattini ichi shaktini ichi mukti chestunandi.
0: Conferring on you devotion, giving you the strength necessary, leading you on to liberation.
1: Itarula matalu impuga namni pompatiyakandi.
0: Don't give your ears to everything that is being uttered by others. You are going to damage yourself.
1: Nechukondi ee buddhulanniyu teechukondi karmam.
0: Understand that this is the way it should be.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: బిల్డ్ దిస్ నేచర్ ఆఫ్ లవ్ ఇన్ యు.
1: అన్వేష్ట సర్వభూతానా ఎవరిని ద్వేషించకుండా చూసుకోండి.
0: వైప్ అవుట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ పాస్ట్ కర్మస్ దస్ అండ్ డోంట్ హేట్ ఆర్ క్రిటిసైజ్.
1: ఎవరినో ద్వేషిస్తున్నారనుకోవటం చాలా పొరపాటు. నిన్ను నీవే ద్వేషించుకోండి.
0: ఇఫ్ యూ సే దట్ యువర్ హేటింగ్ సంబడీ ఎల్స్ ఇట్స్ ఎ ఫాల్ట్. యువర్ హేటింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రేమతోనే పరమాత్ముడు లభిస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ కెన్ యూ గెట్ గాడ్.
1: ప్రేమనే మన గమ్యము.
0: Love is our destination.
1: Premathone mana janma dhanyamu.
0: And it is through the medium of love that we can sanctify our lives.
1: Premane jeevitanga bhavinchukovali.
0: And love verily is life.
1: Swartharahitamaina jeevitanni manamu abhiruddhi parchukunnappude adhe sakshi.
0: A life devoid of selfishness, full of selflessness, that is a true witness to a true life having been
1: lived. Ikka videshamula nundi vachinatundi varu ee yokka Christmas ee yokka vishayannanta kudanu అనేక విధములుగా ఆనందాన్ని అందించి వారు అనుభవించేటువంటి కార్యక్రమం ఉండటం చేత ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటారు, మేరీ క్రిస్మస్ అంటారు. కానీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ రాజబాటలు కావు, చీరి మార్గాలు. ఇక్కడ ఉంటుండేటువంటిది ఒక హోలీ క్రిస్మస్. పవిత్రమైనటువంటి యొక్క క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటే కొంచెం ప్రాపంచిక సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కల్పించుకోవటం. హ్యాపీ క్రిస్మస్ అంటే తాత్కాలికంగా లభించేటువంటి హ్యాపీ. కానీ ఇది హోలీ క్రిస్మస్. నిజమైన హృదయాలతో ఎన్నో వేల రూపాయలు ఖర్చులు పెట్టుకుని ఎంతో దూరం నుండి ఇక్కడికి ప్రవేశించి ఇందులో జరిగేటువంటి అనానుకూలములు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు సహించుకుని హృదయపూర్వకంగా దైవాన్ని ఆరాధన చేసేటువంటి ఇదే నిజమైనటువంటి హోలీ క్రిస్మస్. ఏదో మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే కేవలం త్రాగటము, డ్యాన్స్ రాగటము, ఆ నాత్రంతా కూడాను మనం అన్ని విధాల దుర్వినియోగం చేసుకోవటము, ఇది హోలీ క్రిస్మస్ కాదు. హోలీ క్రిస్మస్ ఓన్లీ ఇన్ ప్రశాంత నిర్ణయం.

ప్రజ్ఞా

밭에 내리면 식사상 끝나지. 아리 밭에 내리면 식사상 끝나지. 아리 밭에 내리면

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: Though it is not known, though we are ignorant, but yet we are prepared to criticize, analyze.
0: ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని, కాని దైవశక్తి దైవశక్తియే.
1: One may praise, one may blame, but the divine power exists as it is.
0: విమర్శించటం చేత శక్తి తరిగిపోదు, వర్ణించటం చేత శక్తి పెరిగిపోదు.
1: The divine power would never increase because of praise, nor diminish because of the blame either.
0: Tarigi perigeetundi laukikamainatundi jagat yokka pravruttule.
1: It is only the worldly thing that increases or diminishes, and not the divine.
0: Divyattamunaku ee rendunu levu.
1: These two do not apply to the divinity.
0: పేరు పెరుచులకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: దోస్ హు ఆర్ ఫర్ నేమ్ అండ్ పబ్లిసిటీ హ్యావ్ నో ప్లేస్ హియర్ ఇన్ దిస్ ఫీల్డ్.
0: ఎన్ని వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసి నయా పసా ఖర్చు లేకుండా తమ తమ గృహములు చేరుకుంటున్నారు.
1: Thousands of students have been educated totally free of cost.
0: ఎవరికి ఏ ప్రచార ప్రబోధన కూడా సల్పటం లేదు.
1: There is no publicity, there is no advertisement.
0: కాని వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఇస్ బ్లిస్ఫుల్ బికాజ్ our bliss is his food, is his bliss.
0: ninnati dinamu kevalamu ramayana prapanchamunandu aneka vidhamulainatunte yokka anubhutulanu nirupistu vachindi.
1: ramayana demonstrated, explained clearly certain of the experiences of the divinity.
0: bharatudu padukulanu teeskoni కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్ సాండల్స్.
0: ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హి బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవ యందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి మాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రెమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్ భరత.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత spend their time in the
0: వీరిరువురు సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
1: లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద
0: ఫారెస్ట్. వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి?
1: వెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న?
0: కానీ శత్రుఘ్న విషయము ఎవరు కూడా హెచ్చరించడం లేదు.
1: నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న.
0: అయితే ఇక్కడ తెలివి కలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడాను విచారించవచ్చు.
1: బట్ ఇంటెలిజెంట్ పీపుల్, పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ కెన్ కమ్ టు నో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న.
0: మేధావులు వేలకు వేలు అభివృద్ధి అవుతున్నారు.
1: వీ ఫైండ్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు వేలకు వేలు పెరిగిపోతున్నారు.
1: We have thousands and thousands of people of inquiry.
0: కానీ ఆధ్యాత్మిక ప్రభావం చేత ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక వ్యక్తులను ఎవరు విచారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈజ్ ప్రిపేర్డ్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: Sumantha was serving as minister in the court of Dasharatha.
0: కాని పరిపాలన విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు.
1: But Sumantha acted according to the wishes of Dasharatha in matters of administration.
0: ఈనాడు పరిపాలకుడైనటువంటి రాముడు అరణ్యంలో ఉన్నాడు.
1: Administrator Rama is now at the
0: spot. అతని ప్రతినిధిగా ఉండినటువంటి ఒక భరతుడు ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు.
1: Representative Rama Bharata is now residing in a hermitage in a village.
0: కాని ఈ అయోధ్య పరిపాలన ఎవరు స్థాపిస్తున్నారు?
1: Then who will take care of Ayodhya?
0: ఎవరు సాధిస్తున్నారు?
1: Who is ruling?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: Here we must make proper inquiry.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా ఇక్కడను శత్రుఘ్నుడే చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ద బ్రదర్స్.
0: భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు.
1: బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్.
0: పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడా శత్రుఘ్నుడే.
1: Shatrughna was an able administrator.
0: Inta panulu chesinappudiki Shatrughna yokka peru ekkada kudanu uchcharinchevaru leru.
1: But no commentary on Ramayana ever cared to mention the role of Shatrughna.
0: Aa yokka Sumitra yokka kumarulu iruvuru kudanu sevalu yendu pavitramainatvanti karyamulu yendu annatappulu yokka aikyamatyam nandu నిమగ్నులైతూ వచ్చారే కానీ ప్రచార ప్రబోధనకు ఏమాత్రమూ వారు పాల్పడలేదు.
1: బోత్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎనీ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ.
0: కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వమును కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసా వహించి సేవలు గావిస్తూ వచ్చాడు.
1: Shatrughna totally surrendered, dedicated his life in service of Bharata.
0: Kanaka Shatrughnudu maha yukti parudu shakti parudu telivi theetalu galavadu.
1: So Shatrughna is highly intelligent, able with all skills.
0: Ilanti shaktini yokka shakti samarthyamu evaru kodanu gurtinchadaniki prayatninchatam ledu.
1: No one is making an effort to know the capacity and the potentialities.
0: పదకొండు సంవత్సరములు కూడాను శత్రుఘ్నుడే ఈ అయోధ్య పాలన చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ రూల్డ్ ది ఎంటైర్ అయోధ్య ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 11 ఇయర్స్.
0: ఏ ఒక్క సందేహం వచ్చినప్పటికీ భరతుణ్ణి ప్రశ్నించటం లేదు.
1: హీ నెవర్ సాట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కలిగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: He was afraid because any clarification to be sought after might disturb
0: Sumitra
1: the attention and concentration.
0: Pramanam chesindi.
1: In fact, Sumitra made a promise in the beginning.
0: Akka Kausalya, nee kumarudu raju kavachunu.
1: Sister.
0: Kaani nee kumarudu rajainappudu naa kumarudu Lakshmanudu sevakudiga untadu.
1: Sister Kausalya. Your son may be the king and Chali, my son will serve him.
0: Kaika nee kumarudu raju kavachunu.
1: Kaika your son may be the king.
0: Taanu rajainappudu taanu sevakuduga Shatrughna neeku sahayam chestadu.
1: My son Shatrughna will serve your
0: na iruvulu kumarulu kudanu seva karyakramamlo maatrame praveenuluga undali.
1: Both of my sons should spend their time in service.
0: Seva nimittame nenu ee kumarulu kannanu.
1: And it's for that reason I begot them.
0: Rajya nimittamai gaani peru prasthal nimittamai gaani nee nee kumarulu kanaledu.
1: Not for kingship or for publicity, name and fame.
0: Ilanti sumitra kumarulu ainatvanti oka Shatrughnudu Lakshmanudu entati gunavantulo vaaru iruvule lekapothe itu vaipuna Bharatudu gaani atu vaipuna Ramulu gaani ee karyamulu kudanu sadhinchaledu.
1: How great they are, how virtuous they are, Shatrughna and Lakshmana, Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support. They gave all the cooperation and support to their brothers.
0: కనుకనే యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్ఛిల్లగా
1: at the time of the war when Lakshmana fainted,
0: రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: Rama felt very sad.
0: వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది.
1: I can find a wife of the sort of Sita.
0: కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య.
0: నేను ఎంత ఎత్తుకున్నా కూడా లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు.
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ
0: అని బ్రదర్ నిమిత్తమై లక్ష్మణుడి నిమిత్తమై దేనైనా కూడా త్యాగం చేస్తానని సిద్ధమవుతాడు.
1: హి వాస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ.
0: అప్పుడే హనుమంతుని వచ్చి
1: దెన్ హనుమాన్ కేమ్.
0: సోదరా, నీవు దీనికి సహాయం చేయాలి.
1: You should support.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవి అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి.
1: Though you are all powerful from the worldly point of view, I need your help.
0: నీవు వెళ్లి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు.
1: Rama wanted Hanuman to bring that Sanjeeva.
0: రామాగ్ని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman always obeyed the command of Rama.
0: అతనుకును ఈ సోదరుల్లో నాలుగో వాడుగా కనిపించాడు.
1: He is also one among these four brothers.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఆ సింహాసనమైనటువంటిది ఎక్కడదో
1: He could not find.
0: తనకే మాత్రము తెలియదు.
1: He could not find out the exact plant required.
0: పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted the whole of the mountain.
0: పర్వతాన్ని ఎత్తుకొని అయోధ్య పట్టణంపైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల
1: లిఫ్టింగ్ ద మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హి వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ద స్కై
0: రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయము వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది.
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత.
0: వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రామునిపైన ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అంబుతో కొట్టాడు భరతుడు.
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatamto paatu hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja.
1: Who came?
0: Lakshmanu murchi chentatam cheta.
1: As Lakshmana fainted.
0: Deeni pariharam nimittamai atani bratikinche nimittamai nenu ee parvatanni teesukoni pothunnanu.
1: To save his life. I brought this mountain.
0: సంజీవ వృక్షం ఈ పర్వతంలో ఉన్నదని ఎవరో చెప్పారు.
1: Somebody said there is Sanjeeva plant.
0: కానీ నాకు ఆ వృక్షముల యొక్క సత్యత నాకు తెలియదు.
1: I don't know anything with that.
0: రామాజ్ఞ శిరసా వహించి పర్వతాన్ని తీసుకుని పోతున్నాను.
1: In strict obedience to the command, I brought the mountain.
0: ఆ మాట చెప్పేటప్పటికి భరతుడు చాలా పట్టలేని ఆనందం అనుభవించాడు.
1: భరత was ecstatic, was thrilled and excited.
0: కౌసల్యని పిలిపించాడు.
1: He called for Kausalya.
0: Amma, Ramulu vartanu teeskoni vachadu ee Rama bantu.
1: And he said, message of Rama is
0: not. Yemi jarugutunnade ante anta vidiga cheppesesadu Hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ramuniki Ramuniki yuddham jarugutundadi.
1: War is going on between Rama and Ramu.
0: Okati rendu dinamul lopala poorthi idi samapti avutundi.
1: It is going to be concluded in a day or two.
0: Lakshmana murcha valla nenu ee parvatam ni ettukoni potunnanu annadu.
1: Because of this problem, as Lakshmana fainted to save his life, Sumitra I brought this mountain.
0: Bharata
1: called Sumantha also.
0: Sumitra cheptundi, Sumitra said, baadhalu ledu.
1: Sumitra said, there is no na suffering.
0: Em avutadu aneetundi baadha naaku ledu.
1: I don't have any kind of suffering whatsoever.
0: Ramulaku ananukulam emaina jarugutado emo aneetundi baadha nenu nannu baadhistundadi.
1: I'm only worried that something come in the way of their service to Rama.
0: Na kumarudiki emaina lakshmanudu emaina maraninchina chatrukuni nenu Rama sevakai pamputanu.
1: If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve.
0: కర్మన కుమారుడి విషయంలో నాకే మాత్రము బాధ లేదు.
1: I am not bothered about my sons.
0: రాముకు సుఖంగా కలగాలి.
1: I want that Rama should be.
0: రాముని సేవలో ఎట్టి అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి.
1: There should not be any interference in
0: ఈ సంకల్పం చేతనే లక్ష్మణుని నేను రాముని వెంట పంపాను.
1: It is for that reason I sent Lakshmana to
0: follow. అని చెప్పి సంతోషించింది.
1: She was so happy.
0: లోపలికి తీసుకెళ్లాడు.
1: And he has taken her in.
0: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముని పెయింటే.
1: ఊర్మిళ వాస్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్.
0: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
1: At the time when Lakshmana was about to leave, the painting
0: ప్రారంభం చేసిందో,
1: the kind of paintings he started,
0: ఆ ఊర్మిళ అది ఏ పెయింట్ లోపలనే మునిగి ఉంది.
1: She spent all the time in full concentration on the painting.
0: అప్పుడు చెప్పి భరతుడు, మా సోదరుడు ఈ విధంగా మూర్చిలినాడట.
1: And the news that fainting of Lakshmana was conveyed,
0: ఏమి గతి, నాకేమీ తోచటం లేదు.
1: Well, I don't know what to do now.
0: అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణి యొక్క భార్య విరమించలేదు.
1: And Urmila did not stop at that moment.
0: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
1: She didn't feel sad.
0: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణి యొక్క హృదయంలో ఉంటుండాలి.
1: In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there, in the heart of Lakshmana.
0: ఆనందంగా నిద్రపోతున్నాడు.
1: Perhaps he has been sleeping in a blissful state without
0: ఈ బాధంతా అనుభవించేది రాములే.
1: All the suffering is that of Rama only.
0: కనుకనే నా భర్తకు ఎట్టి అపాయము లేదు.
1: My husband Lakshmana is not in danger.
0: లక్ష్మణి ఎల్లప్పుడూ సుక్షేమంగానే ఉంటాడు.
1: So he is always peaceful and safe.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
1: వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్.
0: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
1: దేర్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సదాచారంలే వీరికి మూల కారణములు.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
0: సద్గుణములే దీనికి మూల కారణములు.
1: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
0: సత్శీల సంపత్తియే దీనికి మూల కారణం.
1: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
1: అండ్ హనుమాన్ వాస్ సెంట్.
0: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొక అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్ సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే
1: వైల్ ది Ayodhya was ruled under administration.
0: సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది.
1: Wife assisted the ruler in every way.
0: సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిది.
1: And in fact she is not ordinary.
0: మాండవి సుతకీర్తి ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు.
1: మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్.
0: వీరు మరొక పనిలో ఏమాత్రము వీరు పాల్గొనలేదు.
1: And in fact they never struggled for any name or recognition.
0: Tellavari sayankalamu Kausalya daggariki velleetunte varu.
1: They visited Kausalya every day.
0: Kausalyaku paada namaskaram chesukuneetunte varu.
1: They prostrated her feet.
0: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartinchetunte varu.
1: After that they return and attend to their duties.
0: Ilanti gunavanturalainatunte yokka kodanlo chikkatam aa naati goppa adrishtamu.
1: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
0: కనుక మాండవి శృతకీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
1: మాండవి శృతకీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
0: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముని బిడ్డలు అయినప్పటికీ,
1: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్
0: అతని కుశధ్వజుడు,
1: హీస్ కుశధ్వజ,
0: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తెలు అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చారు.
1: ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునకు కౌశల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో,
1: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్.
0: సీత, ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
1: సో ఆల్సో సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
0: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా మున్ముందు ఎంతనో జరుగుతుంది.
1: మెనీ మోర్ థింగ్స్ యూ ఆర్ టు లెర్న్ టు నో ఇన్
0: 11 సంవత్సరములు.
1: ఫర్ 11 ఇయర్స్
0: ఎట్టి అభ్యంతరము లేకుండా,
1: విదౌట్ ఎనీ అబ్జెక్షన్,
0: ఎట్టి కంప్లైంట్ రాకుండా,
1: విదౌట్ ఎనీ కంప్లైంట్,
0: అయోధ్య దేశము ధర్మ పరిపాలనలో కొనసాగుతూ వచ్చింది.
1: ది రెయిన్, ది అడ్మినిస్ట్రేషన్ దేర్ ఇన్ అయోధ్య వెంట్ ఆన్ పీస్ఫుల్లీ.
0: ఎక్కడికి పోయినప్పుడు సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర,
1: ఎవ్రీవేర్ ట్రూత్ వాస్
0: సత్యాన్ని పలకండి,
1: ఎవ్రీవేర్
0: ధర్మాన్ని ఆచరించండి,
1: రైచర్స్నెస్ వాజ్ అడ్హియర్డ్ వాస్ ఫాలో.
0: ప్రచార ప్రబోధం లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: బికాస్ ఆఫ్ ది అడ్హెరెన్స్ ఆఫ్ దీస్ టు సత్య అండ్ ధర్మ, శత్రుఘ్న వాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద రూలర్.
0: శత్రుఘ్నుడికి ఒక్క నిమిషమైనా నిద్రపోయినటువంటి వాడు కాదు.
1: శత్రుఘ్న డిడ్ నాట్ స్లీప్ ఫర్ ఎ మోమెంట్.
0: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో.
1: వాట్ కంప్లైంట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్.
0: నా పరిపాలనలో లోటు ఏమైనా జరిగి భరతునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో.
1: దేర్ మే బి సమ్ కంప్లైంట్ లాటెడ్ అగెన్స్ట్ హిమ్.
0: భరతునికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
1: భరత షుడ్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: అతనికి సత్కీర్తి కావాలి.
1: భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: రాముడు అందించినటువంటి ఒక ప్రసాదం ఇది.
1: అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ.
0: కనుకని రామాజ్ఞ నేను శిరసా వేయించాలి.
1: సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్
0: అని శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
1: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ఎక్సలెంట్.
0: అయోధ్య పరిపాలన అంతా కూడాను
1: ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
0: శత్రుఘ్ని వల్లనే జరుగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
0: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
1: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
0: శత్రుఘ్నుడు చెప్పినవన్నీ కూడా సరి సరి అని ఊకొడుతూ వచ్చాడు.
1: హి ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్స్.
0: కారణం ఏమిటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
1: బికాస్ శత్రుఘ్న
0: శత్రువులను ధ్వంసం చేసేటువంటి వాడు.
1: అండ్ హీ కెన్ కిల్ ఎనీ ఎనిమీ.
0: శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు.
1: అండ్ హీ విల్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ ఎనిమీ.
0: శత్రువాన్ని అణగదొక్కేటువంటి వాడు.
1: ది ఎనిమిటీ విల్ బి రూల్డ్ అవుట్.
0: ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
1: He established peace everywhere.
0: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
1: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
0: Andaru sukhanga undali.
1: All should be happy and prosper.
0: Ee annadammulu andaru kunu ekanga undali.
1: All brothers should be sustained.
0: Evariki apakirti kudanu raakudadu.
1: No one should get a bad name.
0: Satkirti tone tana jeevithamnu sadhisthu raavali.
1: In fact, they should end up their lives with a good name.
0: Ee vidhamainatundi yokka satya pratignal chetane శత్రుఘ్నుడు కూడా నువ్వు కాలం గడుపుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాముని యొక్క వర్తమానము
1: ద మెసేజ్ ఆఫ్ రామ
0: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
1: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్ సంథింగ్
0: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
1: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ది న్యూస్ కన్వేడ్.
0: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానంలో ఎవరికి అపకీర్తి కూడా రాకూడదు.
1: నో వన్ షుడ్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: సత్కీర్తితోనే తన జీవితం సాధిస్తూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే షుడ్ ఎండ్ అప్ దేర్ లైవ్స్ విత్ గుడ్ నేమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క

0: Because messengers moved about, they could have the news conveyed. All messages were conveyed through messengers.
1: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు
0: కరుడు
1: వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
0: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ రావణ
1: కరుడు అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
0: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెట్ డ్యాక్.
1: ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
0: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
1: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
0: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
1: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
0: దూషణ వాజ్ ది చీఫ్.
1: కరదూషణ వీరిద్దరికీ కూడాను
0: బోత్ ఆఫ్ దెమ్
1: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
0: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కరదూషణ బై శూర్పణక.
1: కనుక ఈ రెండు మూడు దినముల లోపల రాముల నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
0: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ.
1: తాను గట్టిగా పెద్దవాడు గనుకనే కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నకి.
0: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్.
1: ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
0: అండ్ ద న్యూస్ వాజ్ కన్వేడ్ త్రూ సుమిత్ర.
1: తల్లి ఆమె చక్కని సాధ్వీ మండలాలు.
0: అండ్ షీఈస్ హైలీ వర్సెడ్. ఆమె
1: మృదు మధురంగా మాట్లాడేటువంటిది.
0: షీఈస్ టాక్ స్వీట్.
1: తగినటువంటి యొక్క సలహాలు అందించేటువంటిది.
0: షీ గివ్స్ అడ్వైస్.
1: ఆమె వచ్చింది.
0: షీ కేమ్.
1: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
0: హి సెడ్ వై ఆర్ యూ ఫీలింగ్ సాడ్.
1: కైకకు చెప్పంపించలేదు భరతుడు.
0: అండ్ భరత హ్యాస్ నాట్ సెండ్ మెసేజ్ టు కైక.
1: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
0: ద న్యూస్ వాజ్ కన్వేడ్ టు సుమిత్ర ఓన్లీ.
1: ఆమె వెళ్లి నాయన నీవు రాముల విషయంలో ఏమాత్రము కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
0: హి సెడ్ డోంట్ వరీ అబౌట్ రామ.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరు వేరు కానీ ప్రాణం ఒక్కటే.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇండీడ్.
1: నీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రశ్నించదండి.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్.
1: అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి.
0: దే ఆల్ స్టాండ్ యునైటెడ్.
1: రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
0: రామ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
1: రాములు సాక్షాత్ భగవంతుడే.
0: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక నీవు ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది.
0: సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ.
1: ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రుఘ్నికి ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదని తన యొక్క ఊహ.
0: దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్ బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ.
1: పెద్దలకు జవాబు చెప్పకూడదు.
0: సో నో వన్ షుడ్ అడ్వైజ్.
1: పెద్దలకు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి.
0: You should not advise elders. You should think for some time.
1: యోచించకుండా before you do తెలిసినట్టుగా చెప్పటము చాలా పొరపాటు.
0: You cannot advise as you think immediately.
1: ఇది గొప్ప ప్రమాదం కూడా సంభవిస్తుంది.
0: It will take you to danger at times.
1: కనుక సత్యమును మాత్రమే పలుకుతూ రావాలి.
0: So one has to speak truth.
1: ధర్మమును మాత్రమే చేస్తూ పోవాలి.
0: One has to follow dharma.
1: అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ
0: brothers and sisters, elders or younger,
1: అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
0: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ, స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
1: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
0: ద టైం వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
1: అయితే ఈ
0: ఊర్మిళ
1: చాలా గొప్ప గుణవంతురాలు.
0: షీ ఇస్ హైలీ వర్చువస్.
1: ఆమె రామ యొక్క సీతారాముల యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చోవడం.
0: షీ హాస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్.
1: సీతకీర్తి కూడా చాలా అదే పనే.
0: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
1: బై సీతకీర్తి కూడా చాలా గుణవంతురాలి.
0: సీతకీర్తి ఆల్సో చేస్ట్ వన్.
1: ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని తనకు సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
0: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice.
1: యొక్క సమయం నందు కూడాను కించిత్తైన కూడాను బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడలేదు.
0: శృతకీర్తి నెవర్ అటర్డ్ హార్ష్ వర్డ్స్, పెయిన్ఫుల్ వర్డ్స్.
1: శృతకీర్తి వినటంలోనే కీర్తివంతురాలు.
0: శృతకీర్తి గుడ్ లిసనింగ్, హైలీ రిప్యూటెడ్.
1: ఆమె ఎప్పుడు కూడా మంచినే వినేటువంటిది.
0: షీ ఆల్వేస్ లిసన్ టు
1: మంచినే వినిపించేటువంటిది.
0: అండ్ షీ ఆల్సో మేక్ అదర్స్
1: మంచినే బోధించేటువంటిది.
0: షీ టీచెస్ గుడ్ థింగ్స్,
1: మంచినే చేయించేటువంటిది.
0: అండ్ షీ సీస్ టు ఇట్ గుడ్ దట్ గుడ్ థింగ్స్ ఆర్ డన్.
1: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు.

0: దశరథునకు.
1: దశరథ వాజ్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హు ఆర్ జెమ్స్.
0: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
1: బట్ as far as we know, Rama and Sita are most important.
0: Migitha vaari vishayam evvaru pattinchukoru,
1: but no one is bothered about the rest of the characters. Migitha
0: vaare lekapothe lakshmanudeyagini lekapothe shrutikirti mandavi lekapothe veela yokka kirti ee vidhanga bayataku vachindedi.
1: Without mandavi shrutikirti, what about the kirti or the reputation of the people?
0: Lakshmanudeyam okka second lekundagini pothe ramulu nimisinchetuvanti vaadu kaadu.
1: Rama would not have survived without the company of Lakshmana for a moment.
0: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
1: హీ నెవర్ డైన్డ్ వితౌట్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు లేకుండా రాములు పనుండేటువంటి వాడు కాదు.
1: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాములు కూడా విశ్రాంతి తీసుకునేటువంటి.
1: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
0: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికి ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ది అఫెక్షన్ అమంగ్ బ్రదర్స్.
0: ఇది వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
1: అండ్ దిస్ హ్యాస్ బీన్
0: శతమానం భవతిస్తాయి పరిశుద్ధ న్యాయచి అని చెప్తూ వచ్చి
1: the Veda said let you live for 100 years.
0: Manam kalasi melisi melisudam.
1: Let's grow together.
0: Kalasi melisi tirugudam.
1: Let's move together.
0: Kalasi melisi telisukunna telivini poshinchudam.
1: Let's grow in intelligence together.
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్సెస్
0: అని ఆ నలుగురు ఎందుకు అట్టి ఐకమత్యం కలిగేటువంటిది.
1: దాట్ వాస్ ది స్టాండర్డ్ ఆఫ్ యూనిటీ.
0: ఈనాడు
1: టుడే
0: నలుగురు బిడ్డలు పుట్టారంటే నలుగురు నాలుగు మార్గాలే.
1: దే ఫాలో ఫోర్ డిఫరెంట్ పాత్స్.
0: ఒక మార్గం కాదు,
1: నాట్ వన్,
0: 40 మార్గాలు పెట్టారు.
1: 40 డిఫరెంట్ వేస్.
0: ఒకానొక సమయం లోపల కరుడు రాముని పైన వచ్చాడు యుద్ధానికి.
1: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
0: తన దగ్గర అస్త్రములు లేవు.
1: హి హస్ నో వెపన్స్.
0: ఏది లేదు.
1: నథింగ్ మోర్ సర్.
0: దశరథ దగ్గర ఆజ్ఞ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల
1: వైల్ గోయింగ్ ఆఫ్టర్ సీకింగ్ పర్మిషన్ ఫ్రమ్ దశరథ్,
0: మీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు.
1: దశరథ్ సెడ్ బెటర్ యూ టేక్ ఆల్ దట్ యూ నీడ్.
0: అప్పుడు రాముడు చెప్పాడు గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు.
1: అండ్ రామా సేస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ క్రోబార్.
0: లక్ష్మణుడు చెప్పాడు నాకు బోలి ఒకటి చాలు.
1: నాకు
0: ఒక బేసిన్ చాలు.
1: బేసిన్ ఈజ్ ఎనఫ్.
0: అన్నకు గడ్డపార చాలు.
1: అండ్ క్రోబార్ ఈజ్ ఎనఫ్.
0: ఎందుకంటే అక్కడ ఏదైనా పని కావాలంటే ఆయన తవ్వటము, నేను దాన్ని తీసివేయటము.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వర్క్ మై బ్రదర్
0: మాకు ముఖ్యంగా
1: దీనికంటే
0: మాకు సామాగ్రి మరొకటి లేవు.
1: ఐ వీ డోంట్ వాంట్ ఎనీ మోర్ ఇంప్లిమెంట్.
0: ఆయన నార చీరలు కట్టుకుని
1: Without the ropes.
0: 14 సంవత్సరములు కూడాను అరణ్యములో సంచరించారంటే
1: they moved in the forest for 14 years.
0: అక్కడ ఈ కరుడు 40,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు.
1: కరుడు కేమ్ విత్ 40,000 బటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: ఏం చేసేది? లక్ష్మణతో చెప్పాడు.
1: ఈ టోల్ లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ
1: దో యూ డోంట్ లుక్ అట్
0: మాటలు వినిపించి ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో.
1: I know that you don't look at the face of sister la.
0: You take Sita to a cave nearby.
1: And I'll certainly face the situation and I'll be successful.
0: ఈ ఆయుధములు లేవు.
1: He has no weapon whatsoever.
0: కాని
1: but
0: ఆ అరణ్యంలో వెళ్లిపోయే సమయం లోపల
1: as he was proceeding along the forest
0: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని రాములకు అర్పితం చేశాడు.
1: విశ్వామిత్ర gave all the weapons that he had on hand to Rama and Lakshmana.
0: కనుకనే అక్కడ చెప్పాడు కరదూషణము ఒక ధనుదులు దుంచి కరుణ జటాయువు గతిగా సవరించి శరభంగాది మునింద్రుల పోచి శబరీఫలములు ప్రేమ పూజించిన రామా రామా రామా అన్నాడు.
1: Therefore it is said, oh Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga and you also blessed
0: Hanumanthuni
1: and in fact you helped the Hanuman
0: Ravi Stuti palinchi చెండిని కినికతో వాలిని దుంచి
1: అండ్ యూ కిల్డ్ వాలి
0: చేరిన వారాల వీరుల బ్రోచిన రామా రామా రామా
1: రామా యూ బ్లెస్డ్ ఆల్ ద మంకీస్ వానరాస్ అండ్ యూ కిల్డ్ ద వాలి హూ ఇస్ వికెడ్ ఇన్ బ్యాడ్.
0: రామనామమే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామా ఇన్
0: సిన్సెంట్. ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పని గుర్తించుకున్నటువంటి ఒక ఇతను
1: Though he has understood how
0: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలంతా ఇచ్చాడు.
1: విశ్వామిత్ర హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ఆల్ ద వెపన్స్ హీ హ్యాడ్.
0: ఈ ఆయుధాల వల్లనే
1: బికాస్ ఆఫ్ దీస్ వెపన్స్
0: 40,000 మందిని కూడాను ఒక్క అస్త్రంతో అంతని కొట్టివేశాడు.
1: రామ కుడ్ కిల్ ఆల్ ది 40,000
0: ఒక అస్త్రం వేసేటప్పటికే 100 అస్త్రములు, 100 అస్త్రముల నుంచి 1,000 అస్త్రములు, 1,000 అస్త్రములు, 10,000 అస్త్రములు ఈ విధంగా 40,000 మందిని ఒక్క నిమిషంలో కొట్టేశాడు.
1: When one astra arrow is shot at, they it got multiplied in geometrical proportion.
0: దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు.
1: And there is a shower of flowers.
0: ఈ కరదూషణులే చాలా దుర్మార్గులు.
1: కరదూషణ are wicked people.
0: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు.
1: Both have been killed and Rama has no other.
0: Ramachandra Prabhu ku jai jai jai ani varante kuda jeteeli kottaru.
1: They went on praising the glory of Rama Lakshmana.
0: Ee vaartanu ayodhyaku pampinchadu.
1: This message was sent to Ayodhya.
0: Appude Ayodhya vaasulu ainatunti okka
1: the inhabitants of
0: Bharata Shatrughnulu Sumitra Kaikeyulu Kausalyalu chaala aanandanni anipistu vachchu.
1: Sumitra Kausalya Kaikeyi Bharata Shatrughna, they are extremely happy.
0: Ee vidhanga రాముని యొక్క సమాజంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సహాయం చేతనే వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి చేతనే అన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ, బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రామచంద్ర.
0: ఈ అగస్త్య మహాముని వచ్చాడు.
1: దెన్ కేమ్
0: ఇతని దగ్గర కూడా ఎంతో గొప్ప ఆయుధములు ఉండేటువంటివి.
1: అండ్ హీ హ్యాడ్ మెనీ వెపన్స్.
0: అతడు కూడా రామునికి అప్పచెప్పి
1: అగస్త్య ఆల్సో గేవ్ ఆల్ హిస్ వెపన్స్.
0: నాయన రామచంద్ర, నీవు గృహస్థుడిగా ఉన్నావు,
1: రామచంద్ర
0: నా ఆశ్రమంలో ఉండడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ స్టే హియర్ ఇన్ మై.
0: ఇదిగో పంచవటి, పంచవటి అనేటువంటిది 5 నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని ఉండు.
1: రామ బెటర్ యూ ప్రొసీడ్ టువర్డ్స్ పంచవటి వేర్ ఆల్ ద 5 రివర్స్ మీట్.
0: తీరంలోనే నీవు 10 సంవత్సరం కూడా గడుపు.
1: And you spend all the 10 years over there in Panchavati.
0: అది దండకారణ్యంలో ఒక భాగము.
1: And it's a part of దండకారణ్య.
0: 10 సంవత్సరాలు అక్కడ గడిచిన తర్వాత
1: after 10 years
0: అక్కడ క్రమక్రమేణ ఈ సుర్పులకు సహాయం ఒకటి వచ్చింది.
1: అండ్ దేర్ కేమ్ ఎపిసోడ్
0: ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్
0: తేజదుర్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ,
0: మధ్య సాధు సమాజకం,
1: ఎంటర్టైన్ గుడ్ కంపెనీ,
0: పుణ్య మహోరాత్రం,
1: డూ గుడ్ డీడ్స్ డే నైట్,
0: తేజదుర్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: నువ్వు బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి.
1: యూ గెట్ అవే ఫ్రమ్.
0: కానీ ఈ సుర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
1: బట్ సుర్పణక అపియర్డ్ దేర్.
0: చాలా తమాషలు చేశారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్.
0: ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషలకు ఎక్కడ అవకాశం లేదు.
1: దేర్ వాజ్ నో అదర్ ఛాన్స్ టు హావ్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
0: నేను చాలా అందమైనటువంటి దానిని.
1: సుర్పణక క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ.
0: రామ నీవు నన్ను వరించు అని రాముల దగ్గర పోయింది.
1: అండ్ షీ వెంట్ టు రామ అండ్ సెడ్ యూ లవ్ మీ.
0: రాముడు చెప్పాడు, అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి.
1: రామ సెడ్ యూఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ నీ ఆ సీతకి ఏమాత్రం అందం లేదు.
1: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్.
0: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీవు ఉండడానికి వీలు కాదు.
1: సిన్స్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యూ కాంట్.
0: నీవు నాకు సత్యవైతే నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు.
1: నో నో,
0: లక్ష్మణుడు అక్కడే ఉంటున్నాడు, అతన్నే నీవు వరించు అని.
1: లక్ష్మణ ఇస్ అలోన్, యూ కెన్ గో ఓవర్.
0: లక్ష్మణుడు దగ్గరికి పోయేటప్పటికే లక్ష్మణుడు చెప్తూ వచ్చాడు.
1: అండ్ లక్ష్మణ వెంట్ ఆన్ టెల్లింగ్,
0: ఓ సుర్పణక,
1: ఓ సుర్పణక,
0: నీవు గొప్ప గుణవంతురాలవు,
1: యు ఆర్ వెరీ నోబుల్,
0: గొప్ప సాహసవంతురాలవు, చాలా అందమైన,
1: బ్యూటిఫుల్.
0: నీవు నాకు భార్య అయిపోతే
1: యూ ఆర్ టు బి మై వైఫ్.
0: ఇక్కడ ఏమాత్రం మీకు సేవ చేయడానికి వీలు కాదు.
1: యూ హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
0: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
1: యూ మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు వద్దు.
1: నో నో నో, ఇట్స్ నాట్.
0: నా దగ్గర వద్దు అని ఆయన పంపించేవాడు.
1: అండ్ హి హస్ సెంట్ హర్.
0: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడా ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ
1: వచ్చారు. దే మేడ్ హర్ గో రౌండ్ దీస్ టూ.
0: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
1: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
0: ఈ విధంగా చేసి ఆమె కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
0: అప్పుడు చూచింది.
1: దెన్ షీ సా అండ్ సెడ్,
0: ఈ సీత వల్ల కదా వీరిద్దరూ నన్ను ప్రతిదూరం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ ఎక్సెప్టింగ్.
0: ఈ సతి సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధలే ఉండదు.
1: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్
0: అప్పుడు వీరిద్దరు నాకు సులభంగా వశమైపోతారు.
1: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
0: అని సీతను మింగటానికి ఎగిరింది.
1: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
0: అప్పుడు రాముడు సైగ చేశాడు.
1: దెన్ రామ గేవ్ సైన్.
0: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి,
1: లక్ష్మణ వెంట్,
0: సీత ముక్కు చెవులు కోసి,
1: అండ్ హెడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్,
0: పంపించా. ప్రాణం తీవకూడదు, లేడీస్ సీహిం హింస జరుగుతుందేమో.
1: అండ్ సుర్పణక షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీస్ అ ఉమన్.
0: వెళ్ళింది,
1: షీ వెంట్,
0: రక్తం కాచుకుంటూనే రావణాసురం దగ్గరికి వెళ్ళింది.
1: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ టు రావణ.
0: అన్నా ఎవరో దశరథ మహారాజు కుమారులట.
1: ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ.
0: వారు నన్ను ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు.
1: అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెసెంట్ ప్లాన్.
0: చెప్పితే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టు వెంట్ ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్.
0: చెల్లి
1: సిస్టర్,
0: నీకు ముక్కు ఒక దగ్గర, చెవులు ఇంకొక దగ్గర ఉండేది.
1: ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్.
0: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటినీ ఒకే తీరు కొయ్యడానికి వీలు.
1: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
0: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
1: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్ ఇయర్ వై డిడ్ యు నాట్ ఎస్కేప్? వై డిడ్ యు నాట్ రన్ అవే ఫ్రమ్ దట్?
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సేడ్,
0: అన్నా నేను చెప్పలేను.
1: బ్రదర్ ఐ కాంట్ సే.
0: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికి నాకు ఏమాత్రము కురి గుర్తించలేదు.
1: ద మూమెంట్ దే టచ్ మై బాడీ అండ్ లాస్ట్ మై సెల్ఫ్.
0: నన్ను మైమరిపించింది.
1: ఐ లాస్ట్ మై సెల్ఫ్.
0: మహా సుందరవంతులు వాళ్ళు,
1: దట్స్ సో హ్యాండ్సమ్.
0: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
1: Their touch made forget myself. ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది. అండ్ దట్ హ్యాస్ బీన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
0: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కనుక
1: సో
0: ఈనాడు అయోధ్య పరిపాలనా విషయం లోపల శత్రుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
1: Today we must recognize how powerful, how intelligent, how mighty శత్రుడు.
0: 10 సంవత్సరముల పూర్తి శత్రుడి పాలన చేశాడు.
1: శత్రుఘ్న రూల్డ్ ది కింగ్డమ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్.
0: పేరుకు భరతుడనే కానీ,
1: జస్ట్ భరత ఇస్ నేమ్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్.
0: కానీ పరిపాలనా శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి ఒక శత్రుకునికే ఉండేది.
1: బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్,
0: ఈ 10 సంవత్సరం కూడా ఒక్క శత్రువు అనేటువంటి వాడు కూడా అయోధ్యలో ప్రవేశించలేదు.
1: నాట్ ఈవెన్ వన్ ఎనిమీ కుడ్ స్టెప్ ఇన్ అయోధ్య.
0: అయోధ్యలో ఎట్టి అశాంతి కూడా సంభవించలేదు.
1: దేర్ వాజ్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ ఎజిటేషన్ అయోధ్య డ్యూరింగ్ దిస్ పీరియడ్. రాజు
0: లేనటువంటి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో అని చాలా భయపడిపోతూ పోయారు.
1: పీపుల్ వర్ అఫ్రైడ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: రాముడు అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
1: And Rama sent message through Bharata.
0: Bharata, neeve inka raju.
1: You are the future king.
0: Mana tandi goppa paripalana chesinatundi vaadu.
1: And our father was an able administrator.
0: Adani maraninchin tarvata inka neeve deeni baadhyata vahinchali.
1: After his demise you should take the responsibility.
0: Jababu evariki cheppavaddu.
1: Never give reply.
0: ఎవరిని కఠినమైన వాక్కులు పలకవద్దు.
1: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్. సుమధురమైనటువంటి
0: ఒక సంభాషణ జరుపుతురా.
1: Talk always softly and sweetly.
0: మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బెనీ డిస్టర్బెన్సెస్.
0: బోధన చేస్తూ వచ్చాడు.
1: హీ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు.
1: ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హీ యాక్టెడ్.
0: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతూ ఉన్నాయి.
1: మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్.
0: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడిపక్కన ఉంటుండాలి హార్ట్.
1: ది హార్ట్ of a person from Nepal
0: దాన్ని తీసి
1: ఎడవపక్కన
0: మార్చినారు.
1: అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ది లెఫ్ట్ సైడ్.
0: సిస్టమ్ అంతా మార్చుకుంటూ పోవాలి.
1: ది హోల్ థింగ్ హస్ గాట్ టు బి షిఫ్టెడ్.
0: ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి.
1: భగవాన్
0: ఏదో మేము గొప్పకు చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
1: పీపుల్
0: అందరినీ ఆనందపరచడమే మీ పని.
1: మేక్ ఎవ్రీబడి హ్యాపీ
0: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
1: And all these four sleep there. Bhagwan is there upstairs.
0: వీళ్ళు ఎప్పుడు కూడా దీన్నే విషయం మాట్లాడుతూ ఉంటారు.
1: దే ఆల్వేస్ డిస్కస్ దీస్ థింగ్స్.
0: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
1: And Bhagwan never wanted him to speak.
0: పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
1: And you just
0: wait. వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
1: You give proper treatment.
0: మొన్న ఒకతూరి వచ్చాడు.
1: He came recently.
0: ఒక ఇంజెక్షన్ ఇవ్వాలట.
1: An injection is to be given.
0: ఆ ఇంజెక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
1: And that will help thee.
0: ఆ ఇంజెక్షన్ ఇచ్చేకి వీలు లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్.
0: 80,000 ఆ ఇంజెక్షన్.
1: అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్ ఇస్ 80,000.
0: స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు.
1: హౌ కెన్ వీ గివ్ ద కాస్ట్లీ ఇంజెక్షన్?
0: బ్రతకడానికి ఎంతటి విలువైన ఇవ్వాల్సింది.
1: టు సేవ్ హిజ్ లైఫ్ డజంట్ మ్యాటర్.
0: ఖర్చు అయిన పరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మందు తెచ్చిపెట్టేసే.
1: ఐఎమ్ రెడీ టు పే, ఐఎమ్ రెడీ టు గివ్ మనీ, సేవ్ హిజ్ లైఫ్.
0: తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజెక్షన్ తెప్పించి ఇచ్చారు, బ్రతికినాడు.
1: భగవాన్ సెండ్ ద మనీ, సెండ్ ద మెసెంజర్.
0: ఒక్కొక్క ఇంజెక్షన్ 80,000 90,000 కూడా ఉంటున్నాయి.
1: ద కాస్ట్ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్ 80,000.
0: బయటవారికి ఎవరికి తెలియదు.
1: No one knows these things.
0: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి.
1: ఐల్ గివ్ ద మనీ, సీ దట్ దే ఆర్ హెల్దీ హ్యాపీ.
0: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
1: దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైనాన్షియల్ గ్రౌండ్స్.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

0: పొట్టకు హద్దును పద్దులేక వ్యయమంతగా చేయుచు జీవితంబు. మీరిద్దిల దారబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు అక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్ విత్ ఆల్ దిస్. వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డిరైవ్డ్? ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కూటిపోయేద మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: Kani manava jatilo ee yokka aahara nimittamai kalamunu adhikanga kudanu viniyogistunnaru kani aa kalamulo okka chana kalamaina kudanu daiva chintanaku viniyoginchatamu sadhyam kaleda.
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jillane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దేర్ ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడు ఇచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramanu padinappadikini varu ye maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kodanu manas shanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka baadhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి పుడక వంటిది శరీరము.
1: body is like a water bubble.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అమ్ములపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండు

0: నీ పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: People always spend their time for convenience and comforts, but they do not think of the physical happiness and the mental peace.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: Human life is gifted to attain the divinity, not to simply spend for conveniences and comforts.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: The human body is so wonderful as it has divine within.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: We have discontinued discharging our duties, forgetting the basic fact that the divine exists within the body.
0: కాని మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: Man should never think that the body is just given to you for its maintenance alone.
0: కానీ ఇంకను ఎన్నియో ఉన్నవి, మానసికంగా శారీరకంగా ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: Man has to undertake so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కానీ నిజంగా విచారించి దాన్ని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కాని నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: The human life is given to work for redemption.
0: మరణపు కొంప.
1: It's full of dirt.
0: రోగముల బ్రగేడు కేగ సేవక గంప.
1: Full of afflictions.
0: దారి సంచలనము దుంపు పొందు దుంప.
1: It perennates life after life.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: We have not come here to just pass through this cycle of birth and death.
0: దీని ద్వారా మనము అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు దాహుదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది, కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: ee sikakulam nunchi enniyo avasthalaku guri ayipoyi aneka aarthika bandhalaku kudanu chaala guri ayipoyi kashtalu nashtalu anubhavinchukuntu kudanu ikkadiki cheratam chaala adrushtam.
1: It is the good luck of all the people from Srikakulam district who could reach this place, passing through all the stress and strain and the difficulties, facing the losses, even financial problems.
0: Kani itti aanandamunu ponde nimittamai meer ikkadiki vacharane satyanni swami marchavaledu.
1: Bhagavan knows pretty well that you are here to earn, to obtain, experience this bliss.
0: Ninna ratri varaku kudanu కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: మెనీ ఆఫ్ యూ ఆర్ ఫీల్ feeling sad that Bhagwan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థన పురస్కరించుకునియే ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడడానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagwan responded to your prayers. In response to your prayers, Bhagwan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: మియర్ వర్డ్స్ వుడ్ నాట్ సాటిస్ఫై యూ, బట్ భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థ పడుతూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ప్లేసెస్ వేర్ దేర్ షార్టేజ్ ఆఫ్ వాటర్.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కాని ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate sense.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరేమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బి వరీ, డోంట్ ఫీల్
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: వరల్డ్లీ డిఫికల్టీస్ డూ అపియర్.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ఏ మిలియనేర్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులుంటాయి.
1: హౌఎవర్ దే హావ్ సో మెనీ డైమెన్షన్స్ టు హైడ్ దేర్ ఓన్ సఫరింగ్.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరిని బాధలు పడుతున్నారు.
1: సిన్స్ వీ కెనాట్ కవర్ అప్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈస్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: డోంట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దీస్ స్మాల్ ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్. డోంట్ ఫీల్ సాడ్.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తికి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: హ్యావింగ్ పుట్ ఆన్ ద వెస్చర్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ, వన్ హ్యాస్ టు పాస్ త్రూ దీస్ డిఫికల్టీస్.
0: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సుకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: Body may suffer because of difficulties, but see that your mind is always rest in peace.
0: Manasine aadharamu prati manavulaku.
1: In fact, mind is the foundation for every human being.
0: Manasuku sambandhamainatundi shanti leinappudu sharirika sukhamu enni undinappudiki avanni nirupayogamulaga untayi.
1: Without mental peace, all physical comforts and conveniences are useless.
0: Ee manasika shanti oka daiva chintanite tappa maroka margamulo manaku nivarana kaadu.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకని ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: You may have any number of problems in life, but think of God, contemplate on God, then you'll be free from your own problems.
0: Inta kaalamu meeru padina baadhalaku ee oka naama chintane meeku sampurnamainatuvanti shantini andistu vachindi.
1: In spite of prolonged period of suffering, you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of forlorn.
0: బాధల పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవము ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే, మీ ప్రక్కనే, మీ యొక్క దీని అందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: Never be away from God at any point of time.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను, ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: Nobody will stand by you, friends or relations. Only God, only be with you.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: Under any circumstances, it is only God who will protect you.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా,
1: we should not forget God.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి సేవలు పడినప్పటికీ దైవచింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయస్ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. దే సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: ఎన్ని దేశములో ఎన్నియో సుఖములు అనుభవిస్తున్నారు.
1: Many countries enjoy so many forms of convenience.
0: కానీ మానసిక శాంతిని మాత్రం వారు పొందడానికి వీలు లేకుండా ఉంది.
1: But they do not have mental peace.
0: ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుల యొక్క భాగ్యమే తప్ప ఇతరులకి భాగ్యం లభించటం లేదు.
1: Mental peace is the property of Bharatiyas, which is not present anywhere.
0: భారతీయుల యొక్క భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనేటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకొని వచ్చి మన ప్రశాంతంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యూ వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతనిలయం, యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతన చేతనే లభిస్తుంది, కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవచింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవచింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ హిమ్.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కాని కొంతమంది ఓర్వలేనిటువంటి వారు దైవచింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పని చేయాలి కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతన మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: The perverted minds, the narrow minds may tell you to give up namasmarana. Why? Why can't you work? Bend down, work for your own plenty and prosperity. That they may say like that.
0: Avanni asuyaparulu bodhinchetuvanti badare.
1: That's all the teaching of jealous people.
0: Karukane meeru atti varato meeru em mattamo yeke bhavinchaga nirantaram kudunu daivachintana matram maravakunda chuchukondi.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: Meeku teliyakapovachunu ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశముల యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: యు మే నాట్ బి నోయింగ్ మెనీ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ఆల్ విలేజెస్ టౌన్స్
0: శారీరక మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: దే హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ అండ్ మెంటల్ ఎజిటేషన్స్.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ హౌ టు బి బ్లిస్ఫుల్ ఎట్ ద మెంటల్ లెవెల్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ మెంటల్ డిస్టర్బెన్స్.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దాని వల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: One can be mentally peaceful by thinking of God. It is not available in bazaar or streets or market.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంక ఏదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ వీ కెన్ బి బ్లిస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేత మనకు లభిస్తుంది, కానీ అన్య చింతన చేత మనకు ఏమాత్రము లభించదు.
1: Therefore, we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: Puttuda oka chinta.
1: Birth is a problem.
0: Bhoominundi chinta.
1: Life on earth.
0: Samsaram oka chinta.
1: Family life.
0: Chavu chinta.
1: Death.
0: బాల్యమంత చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవే, కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి కష్టంలంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టంలో వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టములు మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములు అన్ని చింతా.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా ఒక చింతని.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: There lies in every man infinite joy, infinite love.
0: Aa prema maatrame manaku taraganaatvanti aasti.
1: It is this love that is infinite. There will never be shortage.
0: Ekkadaina kondalo kurchoni తండ్రిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: ఇఫ్ యూ జస్ట్ గో అండ్ సిట్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ స్టార్ట్ సింగింగ్, దోస్ దట్ లిసన్ టు యూ విల్ ఆల్సో బి పీస్ఫుల్.
0: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: చిల్డ్రన్ ది అనిమల్స్ ఆల్సో రెస్పాండ్ ఎంజాయ్ బ్లిస్ఫుల్లీ ఇన్ రెస్పాన్స్ టు ద మ్యూజిక్.
0: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైనటువంటి హృదయమైనా కరిగి ప్రవహిస్తుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ, ఈవెన్ స్టోన్ హార్టెడ్ మ్యాన్ హిస్ హార్ట్ విల్ స్టార్ట్ మెల్టింగ్.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో మన భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము చూస్తున్నాము.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవల్యూషన్ ఆఫ్ సచ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ బ్లిస్.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నాము అంటే,
1: if you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: All that, the dirt, the soil that you just take it out and keep
0: కానీ దాని ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: ఇంత పెద్ద గుంత ఉంటుందాది అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: జస్ట్ ద సాయిల్ అవుట్ ఆఫ్ దిస్ పిట్ అండ్ ద హీప్ బై ఇట్ సైడ్ ఆర్ ఆఫ్ ది సేమ్ క్వాలిటీ.
0: కనుక మీ ఎన్ని కష్టములు పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలె మంచి సుఖములు కూడా ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ జస్ట్ బై ది సైడ్ ఆఫ్ ద పిట్ యూ ఫైండ్ ద హీప్ ఆఫ్ సాయిల్ దేర్.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాజ్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను బూర్చటము.
1: హౌ కెన్ ఐ కవర్ ఇట్ అప్.
0: ఏ విధంగా నేను భరించటము.
1: హౌ కెన్ ఐ బేర్.
0: బాధపడనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: అండ్ ద సాయిల్ జస్ట్ బై ఇట్ సైడ్ ఆఫ్ ద పిట్ కెన్ బి యూస్డ్ టు కవర్ దిస్ పిట్ ద డిఫికల్టీ.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: This you can experience through devotion.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండాలి. కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to see that we will be free from this pit of difficulties by covering up with the soil by its side by repeating God's name.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో,
1: you have come here with lot of love for Bhagavan.
0: Ade prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: Akkade poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinaatundi gunta yokka bhootu poorthi chesukovachunu.
1: The moment you recall and recollect the bliss that you experienced here back home, you will naturally forget.
0: Kashta sukhamulu rendunu kalisi undu.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవ్వరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టం భరించలేని సుఖం పటందరు.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్ట సుఖములు మనకు వచ్చినటువంటిదంతకును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness,
0: prema sarupulara,
1: embodiment of love.
0: Meeru taraganetunte yokka aasti oka prema.
1: You have got this boundless love within
0: aa prema ne bhagavantuni yokka property.
1: Your love is the property of Bhagavan.
0: Kanukane meeru aa prema ni penchukondi.
1: See that you grow in love.
0: Kanukane bhagavantuni yokka prema deeniki chodu needai mimmalni anni vidhala kaapaadutundi.
1: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
0: మన ఆస్తి పాస్తులంతా ధనధాన్యముల చేత ఏర్పడినవని మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే, ప్రేమనే, ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
0: ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చును.
1: Those that have realized the significance and the nature of love will know that.
0: నిన్న దినం మీరు బజార్ బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: You went round all the streets there in Puttaparthi, spreading joy to everybody. That must have given you bliss.
0: Kanuka, meeru ee namasmaranam chesukuntu elanti samayalo dukham erpadite chakkaga meeru gontetti namasmaranam cheyandi.
1: In times of pain, sing loudly, full throated.
0: Ee premato manam paadutunte evarina aashram chestaremani danni bhayapadakandi.
1: Never think that others are going to make fun of you.
0: ఎవరే మనం
1: రియలైజ్ ది సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ లవ్ విల్ నో దాట్.
0: నిన్న దినం మీరు బజార్ బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పింది.

0: that others are going to make fun of you.
1: ఎవరేం అనుకున్నప్పుడు మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
0: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ ద విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్ సింగ్ హిస్ గ్లోరీ.
1: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీరందరూ ఇక్కడ చేరటం
0: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ
1: నాకు ఎంతో ఆనందం.
0: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ హియర్ అండ్ మేడ్ భగవాన్ very very happy.
1: meekandarki aanandamu saukhyamu santoshamu shanti anni kudanu labhinchalani nenu eppudu kudanu aashisthune untanu.
0: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
1: ee naadu meeru 5000 mandi ikkada cherarani anustunnaru.
0: You are happy because of number 5000 here.
1: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
1: ఇది ఏమి కానీ అక్షయంగా మారిపోయి
0: దిస్ ప్రసాదం యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
1: మీ కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
0: And it is going to make you free from all your problems, worries and anxieties.
1: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
0: Everything is available free here, totally free.
1: ఎక్కడే గానీ భగవంతుడు ఒక కాసునకై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
0: God never expects money. He will never make his name spoiled that way.
1: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
0: Where there is money, there will be disrepute.
1: కనుక స్వామి యొక్క ఆస్తింత ప్రేమమే.
0: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్. లవ్
1: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
0: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
0: When once you have love, all your actions will be fulfilled, successful.
1: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
0: హ్యావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటల్లీ విత్ లవ్.
1: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
0: ఎర్లియర్ దేర్ ఇస్ వన్ సింగర్
1: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
0: హీ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ.
1: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
0: గోస్ ఆన్ సింగింగ్ ఆల్ ది టైమ్ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్.
1: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
0: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
1: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
0: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
1: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
0: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
1: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
0: వేర్ ఎవర్ దే ఆర్ దే ఆర్ లిబరేటెడ్.
1: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
0: దోస్ దట్ మేక్ బిజినెస్ ఆఫ్ ద మ్యూజిక్ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీ.
1: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
0: ద జాయ్ దట్ హ్యాస్ స్పిల్ట్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్ హ్యావ్ అపియర్డ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్.
1: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
0: దే మే నాట్ బి ఇన్ అవర్ మిడ్స్ టుడే బట్ దే హావ్ ఎర్న్డ్ ద రెప్యుటేషన్ దట్ వుడ్ స్టాండ్ లైఫ్ టైమ్ ఫర్ ఏజెస్ టు కమ్.
1: ఇప్పుడు చూడండి భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
0: దోస్ దట్ హావ్ సంగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే మే నాట్ బి ఇన్ అవర్ మిడ్స్ట్ బట్ దే ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
0: దేర్ఫోర్ దట్ వుడ్ రిమైన్ విత్ అస్ పర్మనెంట్లీ ఎటర్నలీ ఇస్ ఓన్లీ గాడ్స్.
1: గొంతు ఉండినా లేకపోయినా మీకు స్వరం ఉండినా రాకపోయినా మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
0: వీ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ వీ మే నాట్ హ్యావ్ సఫిషియెంట్

0: an energy to do so, but we can sing within.
1: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టెలు కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
0: Repetition of God's name will earn God's merit. The punya, lots of it.
1: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
0: God's name will be a support at all levels, physical, ethical, moral, worldly, at all levels of human life.
1: Kanaka kevalam bhaktini matrame poshinchadam kaadu adi yuktini raktini anuraktini bhaktini viraktini kuda nu poshistundi.
0: Is not merely bhakti the devotion, it also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
1: Kanuka ఈ యొక్క దైవ సత్యన మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటాది.
0: గాడ్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: ఏదైనా ఇంత పెట్టిన భుజించుకునేటప్పుడు దాన్ని భుజించి భగవత్ నామస్మరణ చేసి మింగండి.
0: బిఫోర్ యూ స్టార్ట్ ఈటింగ్ థింగ్స్ థింక్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే టు హిమ్.
1: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించి ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
1: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావి, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
0: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God, and then start.
1: కానీ వాళ్ళకి తెలుసో తెలియకను బ్రహ్మార్పణ అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
0: Whether they know or not, as they offer to God, there is an answer from within.
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చతుర్విధం.
0: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who mastigate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
1: Kanuka lopal nunchi manaku supply vastuntundi adhe ee sound reflection reaction.
0: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
1: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడి, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना

0: అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయమునందంగా అర్హుడగును అద్వితీయము. అద్వితీయమునందంగా అర్హుడగును.
1: Love is the form, and He is love. Brahman is love, and love is the form of Brahman. Therefore, there should be connection, love to love only. Therefore, strengthen this love, so as to attain the state of non-dualism.
0: Namo che navasa pusti నపాతాళే నభూతలే.

0: නමෝ නබස පුෂ්ටි නපාතාලේ නභූතලේ අඥාන හෘදය ග්‍රන්ථේර්නාසේ ඉති ශ්‍රුතිහ ප්‍රේම ස්වරූපුනර
1: embodiments of love.
0: మోక్షం అన్నది ఆకాశం నుండి ఉట్టిపడదు.
1: Liberation doesn't descend from the sky.
0: పాతాళ లోకం నుండి పుట్టి రాదు.
1: Nor does it come from the bottom of the earth, పాతాళ.
0: భూమి నందు మనకు లభ్యం కాదు.
1: You don't get it on this earth planet.
0: అజ్ఞానమును మనం దూరం గావించుకున్నప్పుడే ఇట్టి పవిత్రమైనటువంటి మోహచ్చయమైనటువంటి మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: ద మూమెంట్ ద ఇగ్నోరెన్స్ ఇస్ టోటలీ కిల్డ్ దెన్ యుల్ గివ్ అప్ ఆల్ అటాచ్మెంట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ ది హైయెస్ట్ full of fragrance and all abilities.
0: అనేక జన్మల పుణ్య ఫలమును ప్రోగు చేసి అందించి అందుకున్నటువంటి ఒక జన్మము ఈ మానవ జన్మము.
1: Human life is the result of merits of the past lives.
0: ఇంత తపస్సులు చేసి ఎన్ని ప్రార్థనలో సలిపి ఎన్ని విధమైన శ్రమలకో మనం ఓర్చి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నది ఈ మానవ జీవితం.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ పెనెన్స్ ప్రేయర్ ద స్ట్రగల్.
0: ఇంత శ్రమించి ఫలించినటువంటి ఒక ఈ మానవ జన్మమును సార్థము కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు.
1: హ్యావింగ్ గాట్ దిస్ హ్యూమన్ లైఫ్ అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ పాస్ట్ మెరిట్ వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ for its redemption.
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of human life?
0: దీని యొక్క లక్ష్యం ఏమిటి?
1: What is the purpose of life?
0: దీని యొక్క గమ్యం ఏమిటి?
1: What is the goal of life?
0: ఎందు నిమిత్తమై మనం ఈ మానవ జన్మను ధరించాము?
1: Why have we taken upon ourselves
0: ఈ సత్యాన్ని మానవుడు కూడాను గుర్తించవలసిన అవసరం.
1: Everyone has to recognize this truth.
0: కానీ దురదృష్టవశాత్తు మానవ జన్మం లభ్యమై కూడను ఇట్టి పవిత్రమైనటువంటి తరుణమునందు దీనిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఫర్ టు అచీవ్ ఇట్స్ పర్పస్.
0: ఈ విశాల ప్రపంచమునందు పశుపక్షి మృగాదులు, క్రిమికీటకాదులు, చీమ దోమలు కూడాను తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి.
1: ఇన్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఇఫ్ అండ్ బర్డ్స్ బీస్ the ants and the mosquitoes also discharge their own duty.
0: గోరు క్రూర మృగములు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
1: The wild and the cruel animals also do their duties.
0: కానీ మానవుడు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించడం విస్మరించాడు.
1: But man has forgotten to discharge his responsibilities.
0: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
1: The time is passing off like the whirlwind.
0: దేహములకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకును కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఈజ్ ఫాస్ట్ డిసపేరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐస్.
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ లీవింగ్ దిస్ బాడీ బిఫోర్ హీ రియలైజెస్ ది వెరీ పర్పస్.
0: మానవ జన్మం లభ్యమై ప్రయోజనం ఏమిటి?
1: What is the use of this human life?
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of this human life?
0: నరజన్మ దుర్లభము. ఏమిటి దీని యొక్క దుర్లభం?
1: We say human life is rare. What do you mean by this rarity?
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా విచారించటం లేదు.
1: Man is not inquiring this
0: fact. గుర్తించటం లేదు, ప్రవర్తించటం లేదు.
1: He is not understanding it, nor does he conduct himself accordingly.
0: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
1: Human life is highly sacred.
0: ఇంత పవిత్రమైనటువంటి ఈ జన్మమును మనం ఎన్ని విధములైనటువంటి ఒక సదుపయోగమో చేసుకోవాలి.
1: We have to make full use, good use of the sacred life.
0: కాని ఈ సదుపయోగం జరగటం లేదు.
1: But we are not making proper use of
0: మన కాలమును కర్మమును కాయమును కూడాను మనం వ్యర్థము గావించుకుంటున్నాం.
1: We are wasting time, action and the body.
0: కారణమేమిటి?
1: Why?
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఈ విషయ భోగములు యందే మన జీవితమును అంకితం గావించుకుంటున్నాం.
1: We spend all the time in these fleeting, physical, ephemeral pleasures of life.
0: ఈ ప్రాకృత ధర్మములు యందే మన యొక్క జీవితము అంకితము గావించి ఇదియే మన లక్ష్యమని భావించి ఇదియే మన గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
1: This is all the outward trend.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
1: These are the qualities of the outward behavior.
0: కానీ మానవుని యొక్క సహజ లక్షణం నివృత్తి తత్వం.
1: But the original nature of mankind is inward path.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
1: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all our learning?
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all this education you acquire?
0: Kannosata vrata tappincha evari taramu.
1: Who can make you escape from your destiny?
0: Chadda buddhulu tanatala chereneni.
1: Then wicked thoughts are there in your head.
0: Yenda barunu buddhulu bendu baru. Yenda barunu buddhulu bendu baru.
1: You become dunce. You become dunce and you lose your quality.
0: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
1: వాట్ ఈస్ ద రిజల్ట్, ద రివార్డ్?
0: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
1: వాట్ ఈస్ ఇట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హ్యాస్ లెర్న్ట్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్.
0: భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే.
1: భస్మాసుర ఇస్ ఆల్సో హైలీ నాలెడ్జబుల్.
0: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
1: కంస ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ నిరంతరం కూడా భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్.
0: నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చాడు.
1: థాట్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
1: అండ్ యూ ఆల్సో వర్షిప్ శివ.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహముతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిచువల్ ఈస్ ఫాలోడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్ ఈస్.
0: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ ఎంత తపస్సు ఆచరించినప్పటికీ ఎన్ని సాధనలు సలిపినప్పటికీ ఎంత మంత్రోత్సవం జరిగినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
1: In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior.
0: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరమవుతుంటాయి.
1: Then once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
0: ఈనాటి మానవుని యొక్క మనసు నిండుకు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
1: The human mind today is full of worldly thoughts.
0: అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: అశాశ్వతమైన తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లిస్?
0: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హావ్ టు సాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొను ప్రేమను నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసూనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మోడర్న్ యూత్ షుడ్ బి టు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ అండ్ గ్రో ద ఫ్లవర్స్ ఆఫ్ ఫర్బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ గెట్ the fruits of peace.
0: సమాజమునకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: దే షుడ్ బి స్టూడెంట్స్ దట్ వుడ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ టు ద సొసైటీ.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: ద సొసైటీ ఇస్ రియల్లీ యర్నింగ్ పైనింగ్ ఫర్ పీస్.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: హౌఎవర్ ద సేఫ్టీ సెక్యూరిటీ అండ్ పీస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది
0: శాంతి భద్రత తన యందే ఉన్నవి.
1: Peace and security are within.
0: Sarvamu taneyende unnadi.
1: Everything is within you.
0: Kaani aa satyanni taanu manavudu marchipothunnadu.
1: Man is forgetting this truth.
0: Swasvaroopanni vismarinchi baahya roopanni visvasinchi kevalam anithyamaina kunti oka bhavamu cheta prapanchamulo anveshana jalputunnadu manavudu.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయు కూడాను బ్రహ్మస్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యు డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దర్ ఇస్ నో బ్రహ్మన్.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు ఇవన్నీ ఇప్పుడు బ్రహ్మానుభూతులే.
1: ఆల్ యువర్ లుక్స్ అండ్ సౌండ్స్ దట్ యు లిసన్ టు అండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు పాస్ త్రూ,
0: కంటికి చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ మేక్స్ యు లుక్, దట్ విచ్ మేక్స్ యు హియర్, that which makes you pass through the experiences and forget in ecstasy is only this brahman.
0: Kanukane mamaatma sarvabhutaantaraatma aneetundi satyanni prati vyakti kudunu chakkaga artham chesukunte ee vidhamaitundi yokka allakallolamulaku avakasame undadi prapanchamulo.
1: Then once everyone understand this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: Jagatlo endu chuchinappudikini oke vidhamaitundi కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టుడే వీ ఫైండ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫైట్స్ వార్ ఎవ్రీవేర్.
0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిసైడ్ హూ ఇస్ ద హ్యూమన్,
0: ఎవడు సజ్జనుడు ఎవడు దుర్జనుడు అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్.
0: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ ఎన్ అనిమల్ ఐదర్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వం నుంచి పశుత్వానికి రివర్స్ వెనుక తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ ఎనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఇస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది ఎనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి
0: కాదు. మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము,
1: దిస్ ఇస్ నాట్ ది మెయిన్.
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వేర్ టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా.

0: ஷடவிஷயே ஜனபாந்தவகா.
1: ஜனులకు నిజమైన బంధుత్వం ఇవ్వే, నిజమైనటువంటి తల్లి ధర్మమే.
2: The true mother.
1: సత్యమే తల్లి.
2: Truth is the mother.
1: దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
2: Therefore Veda dictates that you should speak truth and follow dharma.
1: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
2: There's nothing beyond truth.
1: త్రికాల భాగ్యం సత్యం.
2: It's indivisible in all three periods of time.
1: మాత్రటకు దేశకాల పరిస్థితుల ప్రభావములు ఏమాత్రం కూడా పనికి రావు.
2: It's beyond time and space, unchangeable.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
2: That eternal truth, divinity, is forgotten today.
1: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
2: In order to visualize divinity, you don't need to exert yourself.
1: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
2: When once you remove the covering of ego and attachment, you will be able to see the divinity.
1: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగ ద్వేషములే పెద్ద గ్రహములు.
2: There are two planets which make us suffer. They are the raga, the attachment, dvesha, the hatred.
1: ఈ రాగ ద్వేషములను మనం నిర్మూలం గావింతమా, మనకు మనమే బ్రహ్మము.
2: When once you give up these two, you become Brahman.
1: Sarvam vishtumayam jagat.
2: The whole universe.
1: Jagat samantai kudunu daiva swarupangani rupondutundi.
2: The entire universe would transform into the divine.
1: Alanti divyatvani manamu ye kinchittaina kudunu telusukovatani prayatninchali.
2: We have to make every effort to know a fraction of the divinity at least.
1: Vidyarthulara.
2: Students.
1: Nijamuga meeku aadhyatmikam ante edo pedda shramaga kanipistuntadi.
2: You think that spirituality is very difficult.
1: మీరు నేర్చే విద్యల కంటే చాలా వెయ్యింట ఒక సులభమైనటువంటిది.
2: The spirituality is much easier than your education. Just 1,000.
1: ఈ విద్యల కంటే, లౌకికమైన విద్యల కంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది, అత్యంత చాలా సులభమైనటువంటిది.
2: Spiritual knowledge, spiritual education is far easier than the formal knowledge or education.
1: తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది.
2: As you do not know, you find it difficult.
1: ABCD నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
2: How much you struggle to learn the alphabets ABCD?
1: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికి ఈ ఏబీసీలు చాలా లోగా కనిపిస్తాయి మనకు.
2: As you age and advance in study, the ABCD becomes so simple.
1: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది, ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణము లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
2: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫార్మల్ నాలెడ్జ్, బిరిఫ్ట్ ఆఫ్ ఆల్ మోరల్ వాల్యూస్, దేర్ ఫోర్ హ్యూమన్ వాల్యూస్.
1: దేని హితమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
2: వీ హావ్ ఫర్గాటెన్ ది ధర్మ ఆఫ్ రైట్యస్నెస్ విచ్ ఇస్ ద బేసిక్ థింగ్.
0: ఏబీసీడీలు ఎక్కువైనందున వేదశాస్త్రములంత వేదబడియే.
2: As this modern education, ABC learning, has become more and more, people have forgotten the Vedashastra.
0: ఎంఏను ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు గల్గే.
2: As people get degrees, high degrees like BA and MA, there is nothing like lower secondary knowledge, education.
1: ఏది ఎంఏలు బిఏలు?
2: What are these degrees?
1: MA plus D mad, BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
2: MA plus D mad, BA plus D is bad. Is that you learn?
1: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
2: దే ఆల్ మిస్లీడ్ యూ.
1: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువులు చదువుతున్నామే కానీ హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిండించుకునే కోసమని మనం ఈ చదువులు చదవటం లేదు.
2: We just study to carry out our living, to earn our daily bread.
1: Manasu nindali, hudayam pandali.
2: The heart should fructify, the mind should be gratified.
1: Adhe jnano manaku hudayaveshanga vastuntadi.
2: And then there comes the real trait in you.
1: Ye ekka degree teeskunnappudiki employment office lopala register chestadu. Inka daniki tirigatam lopale kaalam anta vyaktam chesukuntadu.
2: Whatever degree one might receive, he registers his name with the employment office.
1: ఇది కాదు మనం చేయవలసినటువంటి పని.
2: దిస్ నాట్ ద వన్ దట్.
1: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
2: ఫర్ వరల్డ్లీ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
1: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణమును చేకూర్చదు.
2: ఇట్ విల్ నాట్ కన్ఫర్ ద పర్మనెంట్ వాల్యూస్.
1: అన్నింటికి కూడాను మానవతా విలువైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
2: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
2: Without the truth, the righteousness, love, peace and violence, all this education, the value is just a zero.
0: Satya dharma prema shantunu lekunna dana dharmalu sarthakata sunna.
2: Without the truth, righteousness, love and peace, all the acts of charity are they just
0: Satya
2: become null and void.
0: Satya dharma prema shantunu lekunna పదవుల నేలిన ఫలము సున్నా.
2: వితౌట్ దీస్ హ్యూమన్ వాల్యూస్ దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ ఆక్యుపైంగ్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా.
2: వితౌట్ దీస్ హ్యూమన్ వాల్యూస్ సో మెనీ గుడ్ యాక్ట్స్ దట్ యు అండర్టేక్ దేర్ వాల్యూ విల్ ఫాల్ ఇన్ టు నథింగ్నెస్.
0: ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములి వినాగు పునాది గోడలప్ప.
2: ఫర్ దిస్ ఏజ్ ఓల్డ్ ఎన్షియంట్ మ్యాన్షన్ ఆఫ్ ధర్మ టు లివ్ అండ్ సస్టైన్ దీస్ ఆర్ ది పిల్లర్స్ ద ఫౌండేషన్.
1: కనుకని ఈ నాలుగు నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఒక జీవితం మనది.
2: అవర్ హ్యూమన్ లైఫ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద సెంటర్.
1: ప్రతి నివాసములకు నాలుగు గోడలు ఉండాలి.
2: Every house should have four walls.
1: ఈ నాలుగు గోడల మధ్యలో నివసించేటువంటిది మన యొక్క జీవితం.
2: Our life is spent at the center.
1: ఈనాడు గోడలు కూలిపోయినాయి.
2: Today walls.
1: నివాసం జరగలేకపోతుండాలి.
2: There's no life actually.
1: కేవలం చెట్టు నీడ గుట్ట నీడ మన జీవితం గడుపుతున్నాము.
2: We're just spending our lifetime under the shade.
1: మానవత్వము.
2: Is that the human life?
1: పక్షులు బ్రతకడం లేదా?
2: Don't you find birds living?
1: చిరుతిళ్ళు కాదులు బ్రతకడం లేదా?
2: Don't you find insects living?
1: క్రూరమైనటువంటి మృగంలో బ్రతకటం లేదా?
2: వైల్డ్ యానిమల్స్.
1: అవి ఏ బ్యాంకులు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
2: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్.
1: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
2: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్.
1: ఏమీ లేదు.
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పచ్చలకు లేదు.
2: ద బర్డ్స్ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ టుమారో.
1: కానీ మానవుడు 5 ఇయర్స్ ప్లాన్ 10 ఇయర్స్ ప్లాన్ వరకు కూడాను ఇంకా వృద్ధి చేసుకుంటే ఉంటుంటాడు.
2: బట్ మ్యాన్ థింక్స్ ఆఫ్ 5 ఇయర్ ప్లాన్ అండ్ మోర్ అండ్ మోర్.
1: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పుడు ఆనందంగా ఉంటాయి.
2: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
0: జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగనేల.
2: టు ఫిల్ దిస్ స్మాల్ బెలీ we study so much and struggle hard, but we don't have full happiness. To fill the small belly,
0: we are
2: full of troubles.
0: Punika meera nechi,
2: with all the determination we study well,
0: paripurna sukhamunu pondaleka,
2: we are not able to get the total happiness.
0: Ee manava jati dukkhamuna braggaga netiki,
2: why should this human society be full of grief?
0: Manava.
2: Oh man, understand this.
1: ఏమిటి మనం చేస్తుండేది?
2: What is that we do?
0: నిద్ర నుండి లేచి,
2: right from the time
0: మరి నిద్ర పోయడు దాది,
2: until we retire,
0: పొట్టకై హద్దును పద్దులేక,
2: without any limits for our living,
0: వ్యయమందగా జీవితు జీవితంబు,
2: we spend all our life,
0: నీ విద్య ధరమోసి,
2: we dedicate, spend all our life,
0: అరవింద దలాక్షుని విస్మరించి,
2: we forget God,
0: ఏ పెద్ద సుఖము నుంది తిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
2: ఓ మ్యాన్, అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ గ్రేట్ ప్లెజర్ దట్ యూ హావ్ బీన్ ఎంజాయింగ్ అవుట్ ఆఫ్ దిస్ స్ట్రగుల్.
0: యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
2: ఓ మ్యాన్, అండర్స్టాండ్ క్లియర్లీ, ఎగ్జామిన్ క్లియర్లీ.
1: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇది ఒకటి ప్రధానం.
2: What are essentially need required are the moral, ethical and spiritual value.
1: ee naadu prapanchamulo ee naitika, dharmika, aadhyatmikam lane ikkundi adugantipoyinayi.
2: Today in society, you don't find even a trace of moral, ethical and spiritual
1: values.
2: You don't find them anywhere.
1: ఈ ధర్మమును న్యాయమును అంతా కూడా అడవి పాలైపోయింది.
2: యు ఫైండ్ ద మొరాలిటీ అండ్ ద
1: అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా గ్రామములో నిండిపోయినాయి.
2: Villages are full of injustice and cruelty.
1: ఏ రోగమునికైనా నివారణకు మందు ఉన్నది కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు.
2: There is a cure and a remedy for any sort of a disease.
1: కారణం ఏమిటి? స్వార్థము స్వప్రయోజనమే.
2: The reason is selfishness and self-interest.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: స్వార్థము అవసరమే.
2: You need to be
1: సప్రయోజనం అవసరమే.
2: సెల్ఫ్ఇంట్రెస్ట్ ఒక
1: కానీ ఒక పరిమితం ఉండాలి.
2: బట్ దే షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
1: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే, అపరిమితమైన ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తుండాలి.
2: Because they are not kept under check under certain limits, therefore we are grief stricken more and more limitlessly.
1: ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహమునకు సుఖం?
2: What kind of happiness you have in this body? What is happiness?
1: తినటం సుఖమా?
2: Eating?
1: నిద్రించటం సుఖమా?
2: Sleeping?
1: బిడ్డల కనటం సుఖమా?
2: Or have progeny, children?
1: ధనమును సంపాదించటం సుఖమా?
2: Or money?
1: లేదు, లేదు.
2: Nothing.
1: దేని యందు సుఖం లేదు.
2: There is no happiness anywhere.
1: ఆ సుఖములంతా కూడాను క్షణమైనవి.
2: All this happiness is momentary.

0: ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೆ ಭಜ ಗೋವಿಂದಂ ಮಾ ಕುರುಧನ ಜನ ಯೌವನ ಗರ್ವಂ.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni
1: will vanish in a moment of time.
0: Neerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get big. Nenu
0: MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MTech
0: kavali. ఎంఎఫ్ఎం కావాలి అని పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్ యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యూ బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యూ బికమ్ ఎ డాక్టర్ అండ్
0: పాస్ అయింది,
1: యూ పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందము అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది,
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషము.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్టర్.
0: ప్రమోషన్ ఏ వస్తుందో మోషన్ ఏ వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది,
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యు
0: అది ఆనందం అనుకుంటారు.
1: యు థింక్ దట్ దట్స్
0: కానీ మ్యారేజ్ అయిపోయింది,
1: యు గెట్ మ్యారీడ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యు వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఇంకొక డాక్టర్ కావాలి అంటాడు.
1: అండ్ వాంట్ ఎ డాక్టర్.
0: డాక్టర్ అయింది.
1: యు హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడా ఆలు మొదలకి జపడాలు. కొరియా వార్
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టం నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివే.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు.
1: You
0: కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there's no happiness ultimately.
0: కట్టకట్టు ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది,
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు,
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మూమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: అండ్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్, హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం. ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
1: దేర్ఫోర్ టు త్యాగరాజ్ హూ సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూత్, ఈజ్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద మనీ?
0: అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: All the conveniences, all the deal came. He sacrificed.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: He wanted proximity to the divine.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: All these things to make.
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: But we should have spiritual goals and experience in this world.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: కానీ మితి మీరినటువంటి సుఖములు మనకు కోరకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
0: ఎంత వరకు అంత ఇనఫ్.
1: యూ షుడ్ హ్యావ్ ది ఎక్స్టెంట్ ఇనఫ్.
0: అవసరమైనంత మాత్రమే ఉండాలి.
1: ది ఎక్స్టెంట్ ఇనఫ్ నీడెడ్.
0: మనం భుజిస్తున్నాము,
1: యూ ఈట్.
0: బాగా భుజిస్తున్నాము,
1: యూ ఈట్ మోర్.
0: ఎంత భుజించావో అంత తిరిగి నీవు వెలుపలికి పంపకపోతే నీ స్టమక్ పాడైపోతుంది.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Urge bujistu bujistu bujistu untunte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Chinnatvanti danini vadalali.
1: That which has to be is partaken
0: with sent out.
1: You breathe in and that must be exhaled.
0: It's
1: not possible to hold
0: it. We must
1: earn money like
0: this. All that
1: earned must
0: be sacrificed. You
1: should make use of the money that you earn for the benefit of the poor and the needy and
0: poor. మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను చక్కని పాఠములు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. అయ్యా న కర్మణ, ఎన్ని యజ్ఞాగాది క్రతువు చేసినప్పటికీ,
1: ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్,
0: న ప్రజయా, ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ,
1: యు మే హావ్ చిల్డ్రన్ ఎ బిగ్ ఫ్యామిలీ,
0: నా ప్రజయా ధనేన, ఎంత నీవు సంపాదించినప్పటికీ,
1: యు మే ఎర్న్ ఎ లాట్ అమాస్ వెల్త్,
0: త్యాగే నైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్.
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము.
1: ఇమ్మోర్టాలిటీ.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి ఆనందము.
1: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ సాక్రిఫైస్.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి అమరత్వము.
1: దట్ ఇమ్మోర్టాలిటీ ఇస్ దేర్.
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు.
1: అండ్ ద బ్లిస్ దేర్ ఇన్ ది సాక్రిఫైస్.
0: ఏమిటి త్యాగం చేయాలి?
1: వాట్ ఈస్ ది సాక్రిఫైస్?
0: ఇల్లు త్యాగం చేయాలా?
1: Should we give up the heart?
0: Ashtipasthulu tyagam cheyala?
1: Or should we sacrifice your property?
0: Kaadu, kaadu, kaadu. Bhagavantudu deenni edi tyagam cheyavani cheptam ledu.
1: God never tells you to sacrifice these things.
0: Ee durgunalni tyagam chey.
1: Give up, sacrifice the bad qualities.
0: Bhagavantuni kuda nee ivvalsinatundi mee sadgunalu bhagavantudu emaatram koratam ledu.
1: God doesn't want your good qualities or virtues.
0: Mee durgunalu bhagavantuniki andinchandi.
1: Sacrifice, offer your bad qualities unto God.
0: Evaru dinni nachinatundi variki andinchali.
1: You have to pass on to those who are not prepared.
0: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరు అంగీకరించరు.
1: Nobody will relish.
0: ఎవరు దానిని అందుకోరు.
1: Nobody will receive.
0: కడపటికి తల్లిదండ్రులైనా కూడా అందుకోరు.
1: Even parents are not prepared to accept your bad quality.
0: విద్యార్థులారా,
1: చూడండి,
0: తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు, పొరపాటు, పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
1: Oh students, you think that your parents love you. Your wife and children love you. No. The supreme love only is in the hands of God.
0: తల్లిదండ్రులంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయి దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Parents love you, expecting service from you when they grow old.
0: భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Wife and children also love for the same reason.
0: కానీ
1: but
0: ఏ స్వార్థము, ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
1: It's only God who loves you without any trace of selfishness or self-interest.
0: కనుక అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునకు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
1: God who is selfless.
0: భగవంతుడు చేయమని చెప్పడం లేదు.
1: God only will receive those things, no one else in this world.
0: ఇప్పుడు రూమ్ లో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ.
1: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ది ఇంటర్వ్యూ రూమ్ దేర్.
0: ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: Here you have got 100 rupees currency note.
0: Chala panikiranaatvadiga untundali.
1: And that 100 rupees currency note is so dirty, useless.
0: Chala malinyam cheri untundali.
1: It is very dirty.
0: Enta chuttani kudanu impuga untundadu.
1: You don't want to look at it.
0: Aa yokka 100 rupayala note bichigaaniki ichina gaani ishtapadadu.
1: Even beggar is not prepared to accept that.
0: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
1: ఈవెన్ వి త్రో ఇట్ అప్ అవుట్ సైడ్,
0: అంగీకరించడు.
1: నోబడీ విల్ యాక్సెప్ట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు, పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ యూ సరెండర్ దిస్ యూస్లెస్ డర్టీ 100 రూపీ నోట్ దేర్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్, దే విల్ యాక్సెప్ట్ అండ్ గివ్ యూ న్యూ ఫ్రెష్ నోట్.
0: కనుకనే మీ యొక్క డర్టీ మైండ్ అనేటువంటి యొక్క నోటును ఎవరు కూడా అంగీకరించరు.
1: నోబడీ విల్ యాక్సెప్ట్ యు.
0: తల్లి కానీ, తండ్రి కానీ, పుత్రుడు కానీ, భార్య కానీ, బిడ్డ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు.
1: నో మ్యాటర్ యువర్ ఫాదర్, మదర్, సన్ ఆర్ ఎ డాటర్ ఆర్ వైఫ్.
0: కానీ రిజర్వ్ బ్యాంక్ దాన్నే గాడ్ రేజ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
1: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్స్.
0: కనుకనే ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటును మీకు అందిస్తాడు.
1: గాడ్ ది రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ టు రిసీవ్.
0: కనుక భగవంతుడే మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
1: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
0: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్, అదే మీకు మంచి అభివృద్ధి అవుతుంది.
1: కీప్ ఇట్ ఇన్ ది గాడ్ రేజ్ అల్మారా. గాడ్ రేజ్ అండ్ హీ విల్
0: రేజ్, నాట్ రేజ్, గాడ్ రేజ్.
1: సో ఇట్ ఈస్ నాట్ గాడ్ రేజ్ అల్మారా, గాడ్ రేజ్.
0: మీ దుర్గుణాలు దాంట్లో పెట్టండి, మిమ్మల్ని ఏమీ బాధించవు.
1: Keep those bad qualities in the God
0: way. జగత్తుకు సుఖం కలుగుతుంది.
1: And you will be happy and the world will be happy then.
0: చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
1: Don't keep anything bad.
0: ఎవరికి అందించకండి.
1: Don't pass it on.
0: అర్పితమే భగవంతునికి.
1: Offer it to God.
0: భగవంతుడా అన్ని సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం.
1: Oh God, I offer all my actions so as to please you.
0: తమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అంతా అర్పితం చేసి.
1: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ హూ ఇస్ యువర్ మదర్ యువర్ ఫాదర్.
0: నీ పనులు నువ్వు చేయి, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: అర్పితం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ది సరెండర్ ఆఫరింగ్?
0: ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు.
1: నాట్ టు సిట్ లైక్ లేజీ ఫెలో.
0: నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి.
1: ఆల్ యువర్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్.
0: వారి తమ తానే అందిస్తాడు.
1: అండ్ హీ విల్ గివ్ యూ ద రివార్డ్.
0: రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే.
1: యూ మస్ట్ రైట్ యువర్ లెటర్.
0: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
1: అండ్ యూ మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్
0: ఆఫీస్. అంతవరకు నీ కర్తవ్యము.
1: దేర్ నాట్ టు దట్స్ ఫార్ యూ.
0: అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికదే పోతుంది.
1: The cover will be transported on its own to
0: America.
1: There is a separate postal department to look after.
0: ఏం యోచించేనక్కర్లేదు.
1: You don't need to bother.
0: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
1: The letter will go on its own accord, Bombay to New York.
0: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
1: You do your duty.
0: భగవంతునికి అర్పితమనే కవర్ అందించండి.
1: And you just offer that cover to God.
0: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యు డిజర్వ్. ఆ
0: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుంటాడు.
1: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
0: విశ్వాసం అత్యవసరము.
1: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
1: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
0: కనుక ఆ విశ్వాసం కూడా ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without love, it's useless.
0: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
1: There is a student.
0: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు. చిన్న ఆశ్రమం కట్టుకుని.
1: There is a guru who was staying there in an ashram nearby.
0: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
1: This boy goes there every morning and returns by the evening.
0: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
0: Janma dukkam, jara dukkam, jaya dukkam, punapunaha, antyakale, maha dukkam, tasmat jagrata jagrata.
1: Be careful, birth is misery. Life is misery. Death is misery. Be careful.
0: ఇవన్నీ చెప్తుంటే ఈ పిల్లవాడు అనుకున్నాడు, స్వామి ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
1: The boy said, Swami, a preceptor teacher like you, these teachings are quite befitting, not worse.
0: ఎంతమంది ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
1: Swami, O teacher, there may be many people in the world, but my wife is different.
0: నా
1: పేరెంట్స్
0: నేను లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
1: దే లవ్ మీ సో మచ్.
0: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
1: ద బాయ్ సెడ్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
0: ఇదిగో చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
0: ఒక మాత్ర ఇచ్చాడు.
1: హి గేవ్ హిమ్ ఏ పిల్.
0: నీవు ఇంటికి పోతాను ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
1: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
0: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
1: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
0: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
1: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
0: ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
0: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
1: బట్ ఎవ్రీబడి యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
0: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
1: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
0: చూస్తాం, ఇది ఒక టెస్ట్ పిల్లలకి. ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
1: Let us see in this test, because
0: first
1: modern
0: semester,
1: youth wants
0: this test. Second semester, third semester, post, you want the test blue, any test blue jarugutundi.
1: You have got so many tests, first semester, second semester and so on.
0: Ee vidhanga pillalku test ante chaala test.
1: The students have got taste in these tests.
0: Velladu veskunnadu.
1: Well, he has swallowed the pill.
0: Padipoyadu.
1: He fell unconscious.
0: Talli vachindi.
1: Mother came.
0: Tandrini pilchindi.
1: He summoned.
0: Kekalu vesindi.
1: And he shouted.
0: Ayyo kumarunu maraninchadu ani cheppi edustundadi.
1: She went on crying for the death of the son.
0: Ee maata vineteppudiki bharya parigettochindi.
1: In the meantime, why is he?
0: Ayyo naagati emiti ani ayame edustundadi.
1: He was also crying for the loss of
0: the son. Naa talli nenu okadanne kumarte.
1: And the only daughter.
0: Naa bhartha ee vidhanga ayipothe naagati emiti.
1: If this is my fate, what is going to happen in future?
0: నాగతి ఏమిటి నాగతి ఏమిటి అని ఏడుస్తుంది.
1: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీస్ వరీయింగ్ క్రైయింగ్ ఫర్ హర్ ఓన్ సెక్యూరిటీ.
0: ఇరు పొరుగు వారందరూ చేరారు.
1: ఆల్ అదర్స్ అసెంబ్డ్ ఇన్ ది మీన్ టైమ్.
0: అందరూ పాపం మంచి పిల్లవాడే చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికి దుఃఖం వచ్చింది పాపం.
1: దే వర్ ఆల్ ఫీలింగ్ దే ఆర్ సింపథైజింగ్ బికాస్ ది ఫెలో హూ డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
0: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
0: ఆవేళ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సోయారి సమయానికి.
1: హీ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
0: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
1: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
0: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
1: ది స్వామి ఆస్క్డ్ మదర్ వై డు యూ క్రై లైక్ దిస్.
0: నా కుమారుడు మరణించాడు స్వామి.
1: స్వామి మై సన్ డైడ్
0: భార్యను అడిగాడు ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
1: హి ఆస్క్డ్ వై వై డు యూ క్రై.
0: అయ్యో ఇతను నా భర్త అతను పోతే నా గతి ఏమిటి.
1: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
0: అప్పుడు తండ్రితో చెప్పాడు. లోపలికి వెళ్ళి టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
1: హి ఆస్క్డ్ ఫాదర్ టు బ్రింగ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి. కొంచెం నాటకం ఆడాడు.
1: దిస్ స్వామి యాక్టెడ్ ఎ డ్రామా దేర్ అండ్ హి క్లోజ్డ్ హిస్ ఐస్.
0: ఈ నీరు ఉంటున్నాయి. ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
1: ఎనీబడి హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
0: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమె ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
1: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ది వైఫ్ ద బెటర్ హాఫ్.
0: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
1: I am the only daughter of my parents.
0: Nenu pothe na telidandru pranam teeskuntaru.
1: If I die my parents will not be able to live.
0: Kabatti dai chesi nenu traganu anindi.
1: So I am not prepared to drink this tumbler water.
0: Nee bhartudu amma nee chaavu tappemi innadu.
1: Your husband will come back to life. Better you die.
0: Chacche vaade taina chachadu taane poni swami nee pothunna.
1: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
0: Sare talliki chupinchadu amma neevu traagutava ani.
1: Then he asked mother, are you ready to drink?
0: Ayyo nayana intiki naa bidda prasvaniki vachindi aanaku prasanam chese vaallu evaru leru inka iddaru aada biddalu unnaru vaallu pendindi kavali ivanni naa baadhyataga untundali neenu etla chachipoyedi.
1: The mother said the first daughter came for delivery. There are two more daughters kept in waiting to be married. How am I to die now?
0: Sare tandiki cheppadu.
1: Then he told father.
0: తండ్రి చేస్తే యోచన చేశాడు.
1: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంటికంతా పెద్ద నేను.
1: ఐఎమ్ ది హెడ్ ఆఫ్ దిస్ మా.
0: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
1: అండ్ టూ లేడీస్ విల్ బి రిమైనింగ్.
0: నా కోడలు ముండం వస్తుంది.
1: అండ్ ది డాటర్
0: నా భార్య కూడా ముండం వస్తుంది.
1: అండ్ సో ఆల్సో ద వైఫ్.
0: ఇంట్లో మగ దిక్కే లేరు.
1: సో దేర్ ఇస్ నో మ్యాన్ టు లుక్ ఆఫ్టర్.
0: ఎంత చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
1: ఆల్ ది వి హావ్ గాన్ ఇన్.
0: ప్లాన్ వేశారు మాస్టర్ ప్లాన్.
1: ది డివైస్ ఎ మాస్టర్ ప్లాన్.
0: తీసుకొని వచ్చారు స్వామి.
1: దే సెడ్ స్వామి
0: మీరెంతో దయామయులు.
1: యు ఆర్ వన్ ఆఫ్ కంపాషన్.
0: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
1: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
0: మీకు మంచి సమాధి గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
1: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
0: అప్పుడు వీడు లేచాడు. నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
1: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్
0: బాబు. నీ ధర ఏం చెప్పింది? తల్లి ఏం చెప్పింది? తల్లి ఏం చెప్పింది? ప్లాన్ వేశారు మాస్టర్ ప్లాన్.
1: డివైస్ మాస్టర్ ప్లాన్.
0: తీసుకుని వచ్చారు స్వామి.
1: దే సెడ్ స్వామి
0: మీరెంతో దయామయులు.
1: యు ఆర్ వన్ ఆఫ్ కంపాషన్.
0: మీకు

0: ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, కట్టగట్టు నన్నే చావమని చెప్పారు.
1: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
0: జగమంతా నిత్యం,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహాదుఖం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఎవరికి ఎవరు లేరు.
1: బర్త్ ఇస్ మిజరీ, లైఫ్ ఇస్ మిజరీ, డెత్ ఇస్ మిజరీ. నో వన్ హ్యాస్
0: ఏదో దేహాభిమానినంత వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
1: Because of this body attachment, you love the body.
0: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
1: This is all sort of selfishness.
0: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who is selfless.
0: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలు మీరు పోషించుకోండి, తప్పులేదు.
1: యూ లవ్ సచ్ ఎ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్, నో డౌట్.
0: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద ఫౌండర్
0: ఆఫ్ ది డివైన్. ఉన్నటువంటిది మమాత్మ, సర్వభూతాంతరాత్మ.
1: ఇస్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ. ఎవరిని
0: మనం తూలనాడరాదు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
1: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్.
0: ఈ అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
1: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
1: All threads are interwoven.
0: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ సో స్ట్రాంగ్. ఒక్కొక్క థ్రెడ్
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇఫ్ యూ సెపరేటెడ్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్.
0: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
1: దేర్ఫోర్ లెట్ ఆల్ ది లవ్ టు బి డైరెక్టెడ్ టు గాడ్.
0: అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద
0: ఫామ్. అందరిని సేవించు.
1: సర్వ్ ఆల్.
0: అందరిని భజించు.
1: లవ్ ఆల్.
0: అందరిని నీవు విశ్వసించు.
1: హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
1: But that doesn't mean
0: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
1: బట్ దట్ డస్ మీన్ యూ షుడ్
0: దేహము పంచ భౌతికము.
1: ద బాడీ ఇస్ జస్ట్
0: దేహము కూలక తప్పది ఎప్పుడు
1: ఇస్ బౌండ్ టు ఫాల్ డౌన్.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఇస్
0: గడుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: Actually speaking, the indweller has no insignia or the prints like birth and death.
0: దేహియే దేవదేవుడు.
1: That indweller is God Almighty.
0: క్షేత్రమిది.
1: This is only the field of the body.
0: Lopala kshetrajnudunna.
1: There you find the knower, kshetrajna.
0: Marinappu kompa.
1: The body is full of
0: rogamula braggedu sevaka gampa.
1: It's full of diseases.
0: Jata sancharanamu pondu dumpa.
1: It's perineis life of
0: sagara meedagaleni kampa.
1: It cannot cross across the social
0: fly.
1: Therefore it's full of bones.
0: Chelamani nammaboku manu.
1: Never think this body.
0: Hari padamulu aashrayinchave.
1: Surrender yourself.
0: Hari padamulu aashrayinchave.
1: And offer all your prayer to the feet of God.
0: Adi ee naadu ee samayamulo ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ టు గాడ్, ఫుల్ ఫెయిత్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్, ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుంది. అది
1: బికాస్ సచ్ ఫెయిత్ ఇస్ గాన్ టోటలీ లాస్ట్. ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్.
0: నైతిక విలువలు పెంచుకోండి.
1: Develop moral values.
0: ధార్మికమైన సమాజంలో ప్రవేశించండి.
1: అండ్ డెవలప్ ఎథికల్ వాల్యూస్
0: అనుభవించండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: లౌకిక మీకు సుఖంగా ఉంటుంటారు.
1: అండ్ దెన్ యూ విల్ ఎంజాయ్ దిస్ వరల్డ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు ఈ యొక్క పాఠశాల ఎందు కానీ కళాశాల ఎందు కానీ ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడ మార్గంలో పడుతుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్. వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మీ దోషము కాదు ఇది.
1: ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
1: ది మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
1: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్లా నిలచగలదు?
1: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్?
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆధ్యాత్మికం.
1: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఆత్మవిశ్వాసం.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యూ నాట్ బీ ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
0: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు,
1: ఇఫ్ యూ ఫైండ్ టైం,
0: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా,
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్,
0: కాలమును వ్యర్థము గావించకుండా,
1: వేస్టింగ్ టైం,
0: మీ యొక్క కాయమును పెడమార్గం పట్టించకుండా,
1: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ,
0: లేని యొక్క దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా,
1: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్,
0: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
1: యు ఫైండ్ టైమ్, థింక్ ఆఫ్ గాడ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరని ధనం.
1: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్.

0: in your future life.
1: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
0: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
1: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
0: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్ నేమ్.
1: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ యువర్
1: సమాజంలో ప్రవేశించండి.
0: ఎంటర్ ఇన్ టు ద సొసైటీ.
1: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
0: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ద సొసైటీ.
1: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
0: అండ్ డిజర్వ్
1: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
0: అండ్ బి ఈగోలెస్.
1: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
0: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
0: వై ద బాడీ?
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
1: కనుక
0: సో
1: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడా హృదయంలో దాచుకోండి.
0: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యూ లిసన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ.
1: అన్ని దాచుకోవడానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
0: ఇన్ఫాక్ట్ you may not be able to contain all that you listen.
1: ఒకటి రెండు ఇంపార్టెంట్ వైనా మీరు దాచుకోండి.
0: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్.

0: చిత్త శుద్ధి లేని రిత్త మానవులకు ఆత్మతత్వమిట్టు లభునకు ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: You cannot expect a person without the purity of heart, who is absolutely empty, to understand the principle of Atma. It is only a man with the purity will understand the Atmic principle. This is the truth what Bhagavan tells us.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Inaadu deshamu. ఎచ్చర చూచినను అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వి ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్ నేచురల్లీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రములకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: When once you separate out the threads, the cloth does not exist.
0: కనుకనే bundle of desires is mind.
1: So mind is the bundle of desires.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: When once we reduce the luggage of desires, naturally mind will attain the state of purity.
0: ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను ప్రతి దేశమునందు కూడాను నైతిక ధార్మిక ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: నైతికమనగా ఏమిటి?
1: What is moral value, morality?
0: నిత్య జీవితములో మానవుడు సత్యమార్గమును అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: పలికిన సత్యమునే ఆచరణ యందుంచు.
1: Take to practice the truth.
0: ఆచరణ యందుంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
1: The truth that is practiced must be said verbally.
0: కనుక సత్యం బ్రూయాత్. ఇది నైతికము యొక్క ధర్మము.
1: So the moral conduct requires us to speak truth.
0: ఇంకా ధార్మికమంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ధార్మిక వాల్యూ?
0: నభ్రూజాత్ సత్యం అప్రియం.
1: డు నాట్ సే అన్పాలటబుల్ ట్రూత్.
0: ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు.
1: యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ నెవర్ అటర్ ఎ లై.
0: ఇంతే కాక ఈ సత్యములకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు.
1: వీ షుడ్ నెవర్ పబ్లిసైజ్ ఆర్ ప్రాపగేట్ untruth.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: Even if you are to speak truth, we should put it in a pleasing, acceptable manner.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: We should not tell truth in an unacceptable, harsh way.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: ద ట్రూత్ దట్ ఇస్ నాట్ పాలబుల్ సమ్ టైమ్స్ పెయిన్స్ మ్యాన్.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యం అనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: Truth should not lead to agitations, disturbed state of our mind. It should not be bitter to our ear.
0: Karuka satyamani kudanu neevu kontha priyamaga undali kani apriyamainatvanti satyani kudanu neevu cheppakoddu.
1: Therefore truth must be acceptable and pleasing.
0: Idi dharmamu.
1: This is dharma.
0: Inka aadhyatmika managa emti?
1: Then what is the spiritual value?
0: Satyam bruyat naitikam.
1: Telling truth is
0: moral. Na bruyat satyam apriyam.
1: Not telling truth in an unacceptable way.
0: Inka dharmam anetundi ee vidhamainatundi margamlo undinappudu deeniki aadharshamainatundide aadhyatmikamu.
1: That which sets an ideal naturally becomes the spiritual aspect.
0: Ee aadhyatmikamanaga emiti?
1: What is the spiritual life?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ ఆత్మతత్వం అనేది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: హౌఎవర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్.
0: దీన్ని పట్టడం మరింత కష్టము.
1: టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ స్టిల్ మోర్ డిఫికల్ట్.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: It is for that reason we have so many doubts regarding the atmic principle.
0: ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: You can't catch it as it has no form.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: There is air around us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: Without air we cannot live.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా?
1: But do you see the very air with your eye?
0: లేదు.
1: No.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: So the spiritual value lies in the experience of the truth.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: మ్యాన్ హ్యాస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విత్ ఇన్.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: హి హస్ గాట్ ఇస్ ద బేసిస్
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: హి హస్ గాట్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ కైండ్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ద పవర్.
0: సత్యము,
1: truth,
0: dharmamu,
1: righteousness,
0: shanti,
1: peace,
0: prema,
1: love,
0: ahimsa,
1: non violence.
0: ఈ ఐదు కూడాను మానవుని ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: All these constitute human values.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: What are human values?
0: మానవుడై పుట్టి ఎంత కాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతను మానవాకారుడే కాదు.
1: Having been born as a living being, a man, however long he might live without realization of the human value, is no man.
0: Bodhamu oka adyeshamu itantivanta kuda manavata gudamulu kaadu.
1: Anger, hatred are not human values.
0: Ivanni nu pasigudamule.
1: They are animal qualities.
0: Ilanti pasigudamulu manam penchukoni manavata gudamulu tagginchukoni kevalam ee naadu pasuvuga jeevisthunnadu manavudu.
1: Man is leading an animal life with all the animal qualities, with the human qualities totally missing in him.
0: Dushta sankalpamula cheta dukkitudagu.
1: Man suffers misery because of bad thoughts.
0: Satya sankalpamula cheta sadhuvagunu.
1: With truthful thoughts he becomes a pious man.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: The man beyond the thought remains in peace.
0: Ee naadu shanti lekunda povadaniki kaaranam emiti?
1: Why is it that we are not peaceful?
0: Sakala sankalpa rahitude sadhuvagunu.
1: He is the pious man who goes beyond the level of thought.
0: Atane shanti nundu.
1: He will be in peace.
0: Shanti ki moola kaaranam emti?
1: What are the cause for peace?
0: Sankalpamulu chetane shanti lekapothunnadi.
1: Our thought flow is the cause for restlessness.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: If we are beyond the thought, will remain in peace?
0: కొరకు శాంతికి ఏది మూల కారణము?
1: What are the cause for peace?
0: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
1: We have to control our thought process.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: The first human value is truth.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: When once truth is lost, we lose one part of human value.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువ లోపల రెండు భాగములు వ్యర్థమైంది.
1: When once dharma, righteousness is gone, we'll be losing two parts of the human value.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా,
1: if we lose the third value, peace,
0: మానవతా విలువలు మూడు విలువలు,
1: three human values are totally gone.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: As each value is lost, it amounts to amputation of each of the limbs of our body.
0: Satyam anetundi prathama viluva.
1: Truth is the first value.
0: ఈ ప్రథమ విలువైన సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము.
1: ద వెరీ ఫస్ట్ వాల్యూ ట్రూత్ ఈజ్ లాస్ట్.
0: సత్యం చెప్తే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు.
1: ఇఫ్ వి టెల్ ట్రూత్ వి కెనాట్ రన్ అవర్ బిజినెస్, వి కెనాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ జాబ్,
0: ముందుకు పోలేము.
1: సో వి కెనాట్ ప్రొసీడ్ అడ్వాన్స్ ఇన్ లైఫ్.
0: ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందుకు కూడాను ఈ సత్యమును కోల్పోయినా వాడు ఇంకా జీవించలేడు.
1: దెర్ఫోర్ వెన్ వన్స్ the truth is lost and gone, one cannot sustain, continue in the moral, spiritual life.
0: Kaani paristhiti yandu satyamunu kolpovatam vallane taan jeevisthunnanani bhramisthunnadu.
1: But man today is deluded with the feeling that he is able to live by uttering untruth.
0: Ee vidhanga satyamunu kolpoyi,
1: like this truth is lost,
0: manavata viluvanu kuda nu kolpothunnadu,
1: and human values are also given up.
0: Mottamodati satyamu adhe manavuni yokka sirasu.
1: The first human value, truth, is our head.
0: ఈనాడు శిరస్సులేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ హెడ్లెస్ ఆల్మోస్ట్ ఇన్ నేచర్.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: హీఈస్ హెడ్లెస్ బికాస్ హీ హాజ్ లాస్ట్ ది ఫస్ట్ వాల్యూ, ట్రూత్.
0: ధర్మము,
1: సెకండ్ ధర్మ,
0: అదే మన భుజములు.
1: ధర్మ, రైచ్యూస్నెస్,
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: The shoulders will bear all the responsibilities.
0: Dharmanni manam kolpoyina mana bujibulamne kolpoyinatunte varam avutam.
1: When once we lose this righteousness, almost we are handicapped.
0: Shantini manam kolpoyina,
1: if peace is gone,
0: mana kadupe kolpoyinatunte varam avutam.
1: We will be losing our very stomach.
0: Stomach lenappudu deeniki bujinchedetla, ee dehamnu kaapadukunedetla?
1: Without stomach, how do you partake and how do you continue to live?
0: కనుకనే దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈజ్ టేకెన్ యాజ్ ద సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ త్రీ,
0: ప్రేమ లేని మానవుడుగా జీవిస్తున్నాడు.
1: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ విదౌట్ లవ్.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: లైఫ్ వితౌట్ లవ్ ఈజ్ వాల్యూలెస్. దేర్ ఇస్ నో లైఫ్ అట్ ఆల్.
0: ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము.
1: For every man, love is life.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
1: లవ్ ఈజ్ ద లైఫ్ ప్రిన్సిపల్. విదౌట్ ఇట్ ఇట్ ఈస్ ద లైఫ్ డెడ్ బాడీ.
0: ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ వీ ఫైండ్ హేట్రెడ్.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: Our spiritual heart is a single chair.
0: Not double sofa.
1: It's not a double sofa.
0: Or not musical chair.
1: Not musical chair.
0: Premato nimpapadinatundi ee hrudayamu.
1: This heart is full of love.
0: Kaani ee naati prema lekapothundadi.
1: But in the modern society there's no love.
0: Ee prema lekapothun cheta unity anetundi dooram aipothundadi.
1: The absence of love leads to the absence of unity.
0: యూనిటీ కోల్పోవటం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవటం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ, హీ హాస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: Enmity is limitless today.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి.
1: Because of enmity, the whole country is broken into
0: bits.
1: Unte, with love, the country cannot be fragmented or divided.
0: Kani lopal enmity.
1: There is enmity within.
0: Baita prema chuchinattiga hello hello hello hello ani vaaku.
1: Externally we say hello hello.
0: Idi hello anetundi kevalam low.
1: Hello is merely low.
0: Kani hello tho manam pepa penchukolemu.
1: We can't have love by merely saying hello.
0: Premanu penchukovalante tirunu itarulanta preminchali.
1: If you want to develop love, you should love others.
0: Plus prem, plus love, plus love, plus love, plus love, plus love.
1: Love is merely addition that goes on, added on and on.
0: Plus cheskuntu pote, prema amitamainatuvanti premaga roopondutundi.
1: If love is added on, more and more, it becomes limitless.
0: Prema adhikamainappudu,
1: when love is maximum,
0: ekam sat vipra bahudha vadanti, manushulu yokka bhedame undadu.
1: There will be no differences in mankind.
0: Andaru okkataipotaru.
1: All become one.
0: ఈ ఒక్కటైనప్పుడు
1: వెన్ వీఆర్ వన్
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్ని భూతములు ఎందుకు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: as love is lost
0: సర్వమును కోల్పోయినటువంటి వారమైపోతున్నాం.
1: As love is lost today, we are losing everything in our life.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమనే.
1: What we have to grow and develop
0: ప్రేమ అనేటువంటిది.
1: The love
0: వాక్కులో చేరినప్పుడు,
1: when once it is expressed by word,
0: సత్యం అవుతుంది.
1: Love expressed by word is truth.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: love
0: ఆచరణలో చేరినప్పుడు,
1: in action
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు,
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము ధర్మము శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ అస్ టు అక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ, శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your wealth and
0: youth. Kala sarvam makuru dhanajana yavana garvam.
1: Understand that the wealth, the authority and youth would pass off. The youth would pass off in a moment of time. Money also would be lost accordingly. And reputation, name also would be lost in a moment. These are all the passing clouds. None of these are permanent.
0: Kani,
1: but
0: okkati matram,
1: one is permanent.
0: Adi satyam kirti stiram stiram.
1: The truth and good name are permanent.
0: Manam manchi perunu sampadinchukovali.
1: We should get a good name, reputation.
0: Manam aa manchi perutone mana kirtini sampadinchukovali.
1: And we should be highly reputed, be famous.
0: ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ, దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ గుడ్.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయమును మంచి థాట్స్తోనే నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు God.
0: Kanuka manu daivatvanni pondal anukunnappudu bad talk, bad hearing, bad thoughts, bad action ee vidhanga untunte neeku good etla chikkutundi.
1: In order to attain divinity and the state of goodness with these bad thoughts, bad listening, bad thinking, bad actions, how we expect it?
0: Ratri parugunanta varaku kudanu manamu cheddanu vinatamu, cheddanu maatladatamu, cheddanu chuttamu, cheddanu cheyatamu, cheddanu thinkinchatamu ee vidhanga untunte brahma with brahma iva bhavati. Ye thoughts lo unnavo aa thoughts roopani pondipothavu.
1: Dawn to dusk We listen bad things. We see bad things. We think of bad things. Naturally, we become bad. We become bad. Where from you got this bad? Yes, this badness is out of
2: books.
1: The listening is the cause. The words that we speak. The thoughts. And actions too.
2: మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకొని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడాను సరైన మార్గంలో ప్రవేశపెట్టడం.
1: Therefore, in order to foster and develop human values, we should have absolute check and control on these five senses and act accordingly.
2: కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: Is not the meditation, it is not the penance, it is not chanting that are needed.
2: ఇవన్నీ good works.
1: They are all merely good works.
2: ఇది పవిత్రమైన కర్మలే.
1: They are sacred works, no doubt. But
2: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే,
1: to make your heart sacred,
2: మొట్టమొదటి ఈ ఫైవ్ సెన్సెస్ ను నీ పవిత్రం చేసుకోవాలి.
1: First make these five senses sacred.
2: దీనిని పురస్కరించుకుని,
1: basing on this,
2: దీనికోసమని ఈ ఐదు సెన్సెస్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేశాడు.
1: Buddha made several attempts to control these five senses.
2: 28 సంవత్సరముల వరకు
1: అనేక
2: గ్రంథాలు చదివాడు.
1: He has gone through good texts.
2: అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble souls.
2: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
2: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
2: దీనివల్ల వచ్చేటువంటి ఏమిటి మనకు?
1: What is that we get out of them?
2: ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
2: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
2: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: I visit many noble souls and see them.
2: చర్మ చిచ్చులే గాని జ్ఞాన చిచ్చులు కాదు.
1: The eyes that we have are physical eyes, but not the eyes of wisdom.
2: చూచినటువంటి చర్మ చిచ్చులతోనే పోతుండాలి.
1: Therefore, that which is watched with the eye of wisdom is lost through this eye, physical eye.
2: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: These are the things that are not needed.
2: ఇవన్నీ నిర్వాణం చెందాలి.
1: I need liberation.
2: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
2: అప్పుడు MAN man అన్నాడు.
1: Then we know MAN is man.
2: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
2: అనగా మాయా.
1: M means maya, illusion.
2: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
2: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
2: మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా, ది ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా, ద ఏ, దెన్ యూ అటైన్ ఎన్ నిర్వాణ, లిబరేషన్.
2: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ, లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
2: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ద సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
2: సమ్యక్ దృష్టి,
1: good looks,
2: samyak shravanam,
1: good listening,
2: samyak vaku,
1: good word,
2: samyak thought,
1: good thought,
2: samyak work
1: and good work.
2: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: We can sanctify our hands by taking good work.
2: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: Ears can be made sacred by listening to good things.
2: సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: గుడ్ థాట్స్ విల్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
2: సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: We should use good words.
2: కనుక ఈనాటి మానవుడు,
1: man today,
2: చేసే సాధనలన్నీ కూడాను
1: all spiritual practices,
2: భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: All the spiritual practices undertaken by man are worldly, physical activities.
2: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: Without sense control, what is the fun of all the spiritual practices?
2: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి.
1: So we should know the procedure to control our senses.
2: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానం మనం పొందగలము.
1: దెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్, వీ కెన్ రీచ్ హైట్.
2: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
2: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
2: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
2: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
2: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
2: వీటితోనే మనం జీవితాన్ని వెంటర్ చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
2: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
2: మనం మానవుడము.
1: We are human beings.
2: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: We should know the divinity immanent in humanity.
2: ఎట్లా ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: How to know divinity?
2: అందరికీ తెలుసును.
1: All know this.
2: కానీ తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: Though we know, we are not able to practice.
2: ఏమిటి ఆత్మతత్వం?
1: What is this atmic principle?
2: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: This speak truth.
2: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
1: We know falsehood is bad.
2: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: To avoid escape from temporary problems, we utter untruth.
2: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
1: we escape from temporary difficulties.
2: శాశ్వత కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: But we are sure to face permanent problems.
2: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: This is highly dangerous.
2: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
2: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్.
2: సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చును.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
2: క్రమక్రమేణా నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
2: అతను సత్యస్వరూపుడురా.
1: He speaks truth.
2: Satya Harishchandrudu.
1: Satya Harishchandra the king.
2: Tana yokka maata nimittam nilpichukune nimittamai.
1: To keep up to his promise.
2: Satyam kosam sarva avasthalaku guri ayyadu.
1: He suffered for truth in every possible way.
2: Vidhinga.
1: How?
2: తన భార్యను కూడా అమ్ముకున్నాడు.
1: హీ హ్యాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్.
2: కుమారుని చంపుకున్నాడు.
1: హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్
2: ఆఫ్ హిస్ సన్. తనంతానే అమ్ముకోబడ్డాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ బై హిమ్ సెల్ఫ్.
2: కట్టకడపడి కాటి కాపరిగా జీవించాడు.
1: అల్టిమేట్లీ హీ సర్వ్డ్ యాజ్ అ వాచ్మెన్ ఇన్ ద బరియల్ గ్రౌండ్.
2: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: వై డిడ్ హీ ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
2: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
1: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
2: ఓ చక్రవర్తి,
1: ఓ ఎంపరర్,
2: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు ఈ కష్టమే ఉండవన్నాడు.
1: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపరర్, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
2: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
1: ది ఎంపరర్ హరిశ్చంద్ర సెడ్, ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నెవర్ అటర్ ఏ లై.
2: తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
1: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ అండ్ ప్రేడ్,
2: ప్రభు,
1: ఓ లార్డ్,
2: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికీ నాకే చింతనూ లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
2: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
1: యూ హావ్ బీన్ అప్హోల్డింగ్ ట్రూత్.
2: నిగురు సిరి, నేను మీకును, మీరు నాకు.
1: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యూ ఆర్ ఫర్
2: మీ. కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకున్నాను అన్నాడు.
1: యూ పుట్ మీ ఆన్ సేల్ టు ఎనీ రిచ్ మ్యాన్, స్టిల్ హోల్డ్ ఆన్ టు ద
2: ట్రూత్. నమ్ముకోనైనా కూడా నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: యూ బీ ప్రిపేర్ టు సెల్ మీ అవుట్ but never give up truth.
2: అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రము ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ umpteen number he passed through, he held truth. What happened?
2: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
1: having been recipient of God's grace,
2: మరణించిన కుమారుడు కూడాను బ్రతికాడు.
1: He could have the dead son brought back to life.
2: కుమారుడు రాజ్యం కూడాను తిరిగి వచ్చింది.
1: He could have his kingdom.
2: భార్య కూడాను చేరింది.
1: అండ్ హిస్ క్వీన్ జాయిన్డ్ హిస్ కంపెనీ.
2: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
1: Because of God's grace, he could attain divinity.
2: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
1: Earlier, his name was హరిశ్చంద్ర.
2: ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హిజ్ నేమ్ సత్య హరిశ్చంద్ర ఈస్ దేర్ టిల్ దిస్ డే ఓవర్ ఏజెస్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
1: ఆల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
2: కానీ
1: బట్
2: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
1: they think that their life cannot be peaceful,
2: కొన్ని చిక్కులు కలుగుతాయని,
1: that they face difficulties,
2: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
1: that they will have problems,
2: భయపడి,
1: they are afraid of it.
2: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
1: Because of fear they don't speak truth but they utter lies.
2: ఎందుకు ఈ భయం?
1: Why should we be afraid of?
2: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
1: What is that we get?
2: భయం ఎప్పుడు వస్తుంది?
1: When do you have fear?
2: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
1: Where there is a mistake there is fear.
2: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
1: When there's no mistake, you don't need to be fearful.
2: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: We find fear everywhere.
2: భయం భయం బ్రతుకు భయం.
1: The life is full of fear and fear.
2: అన్నా దయం దయం బ్రతుకు భయం.
1: Oh brother, life is fear-stricken moment to moment everywhere.
2: కష్టాలే జీవితమా,
1: Should the life be full of difficulties? Are these problems the life?
2: కడగండే జీవితమా, ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము, మనకు వద్దు వద్దు వద్దు వద్దు.
1: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
2: కనుక మనం సత్యాన్ని సాధించాలి.
1: So we should achieve truth.
2: ధర్మాన్ని నడుచుకోవాలి.
1: We should tread along righteousness.
2: శాంతిని సంపాదించుకోవాలి.
1: We should acquire peace.
2: ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది.
1: With these three acquired, life is a total life.
2: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్,
2: సాధ్యమైనంత వరకు కూడాను,
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్,
2: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
2: ఒకవేళ అసత్యమైనటువంటిది పలకవలసి వచ్చిందా, అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు, నీవు క్వైట్ గా ఉంటు.
1: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్, బెటర్ యూ రిమైన్ సైలెంట్.
2: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి,
1: ఎ సేజ్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్,
2: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
1: He has been struggling for truth all along.
2: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
1: He was doing penance in a forest.
2: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై,
1: Lord wanted to test him.
2: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
1: He was chasing a deer.
2: అతను హంటర్ కాదు.
1: He is not a hunter.
2: అతను ఈశ్వరుడు.
1: He is God himself.
2: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటే ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
1: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
2: చూచాడు ఈ ఋషి.
1: The sage watched this deer running.
2: ఈ హంటర్ వచ్చాడు.
1: The hunter came.
2: ఋషి అనియా,
1: ఓ సేజ్,
2: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరు చూచారా?
1: I have been chasing a deer. Did you watch it?
2: చూడలేదు అంటే అసత్యము.
1: If he says I have not seen, it is a lie.
2: చూచితే అంటే అపకారము.
1: If he says I have not seen, it is a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
2: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
1: To uphold the truth, one should not put anyone to danger.
2: అపకారం నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు.
1: That doesn't mean that you should give up truth.
2: ఈ రెండు రెండు నేత్రముల వంటివి.
1: These two are like two eyes.
2: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
1: In order to safeguard and uphold truth, he remained.
2: ఉపయోగము, ఉపకారము, ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా.
2: ప్రార్థించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్.
2: నా సత్యము తప్పకుండా,
1: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ది
2: ఆ మృగము అపకారం జరగకుండా,
1: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్
2: డేంజర్. నాకు ఒక భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
1: ఓ గాడ్, షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
2: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
2: ఆ ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ ఋషి.
1: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర. ఏది చూచినా అది
2: పలుకదు.
1: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
2: ఏది పలుకునో అది చూడలేదు.
1: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
2: ఏ వందు భువి.
1: వాట్ యామ్ ఐ టు సే.
2: చూచిండేది కన్నులు.
1: ఇస్ ద ఐ దట్ సా.
2: కానీ కన్నులకు నోరు లేదు.
1: బట్ ద ఐ కెనాట్ స్పీక్.
2: చెప్పగలిగేటువంటిది నోరు.
1: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
2: నేనేం చేస్తున్నాను?
1: వాట్ ఆమ్ ఐ టు సీ నౌ.
2: ఏది చూచిందో అది చెప్పాలి.
1: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
2: ఏది చెప్తుందో అది చూడాలి.
1: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
2: కాబట్టి చూచిండేది కన్నులు, చెప్పేది నోరు.
1: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
2: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
1: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
2: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై,
1: దెన్ ఈశ్వర మానిఫెస్టెడ్.
2: నీ సత్యానికి నువ్వు సాధించావు.
1: Yes, you have achieved truth.
2: తరలోపని నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు.
1: And he blessed the sage with liberation ultimately and blessed himself.
2: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం వద్దు సత్యం వద్దు.
1: At times circumstances demand you to speak lies, remain silent. Take some time.
2: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: Observe silence.
2: అంతేకాని అపకారం జరిగటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని, నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్, డోంట్ నాట్ స్పీక్ లైస్, పుట్టింగ్ అదర్స్ టు డేంజర్.
2: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము, ఉపకారము, యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. అది
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్, వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
2: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
2: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
2: సత్యమే దైవము.
1: ట్రూత్
2: ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
2: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ ఐడియా.
2: లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
2: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
2: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
2: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
2: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్ లిబరేషన్.
2: బుద్ధుడు చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
2: బుద్ధుడు చదవనటువంటి గ్రంథములు లేవు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
2: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
2: అందరినీ చూచాడు.
1: హి సా దెమ్ ఆల్.
2: అన్నీ విన్నాడు.
1: హి హర్డ్ ఎవ్రీథింగ్
2: కానీ కట్టగడపటికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
2: దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
2: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
2: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండ్ ఏ మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
1: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ ఆబ్స్టకల్.
2: ఈ మనసే నాకు 6 సంవత్సరం అంతా కూడా దైవాన్ని దూరం చేసి పెట్టింది.
1: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హెస్ కెప్ట్ మీ ఆఫ్.
2: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేదు.
1: ద మ్యాన్ హూ రియలైజ్ ఆన్ మైండ్
2: ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవును.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
2: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు,
1: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్
2: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
1: హీ బికమ్స్ బుద్ధ
2: కానీ జ్ఞానిగా కాడు.
1: హీ కెనాట్ బి జ్ఞాని ది వన్ ఆఫ్ విజ్డమ్.
2: కనుక నీవు మనస్సును చాలా సారథ్యమంత వరకు దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి.
1: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
2: ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని
1: టుడే వీ టేక్ ద మైండ్ యాజ్ ద సెంటర్
2: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
1: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
2: మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ మైండ్ యాజ్ ద సెంటర్.
2: మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
2: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
2: డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
2: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
2: అది ఏ నీ యొక్క లక్ష్యము.
1: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
2: అది ఏ నీ ఆత్మతత్వము.
1: దట్ ఇస్ యువర్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
2: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు బద్ధంగా తీసుకో.
1: టేక్ దట్ కాన్షియన్స్ యాజ్ స్టాండర్డ్.
2: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీట్
2: ఫోర్ ఎఫ్స్.
1: ఫోర్ ఎఫ్స్.
2: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: ఫోర్ ఎఫ్స్.
2: ఫస్ట్ ఎఫ్.
1: ద ఫస్ట్ ఎఫ్.
2: ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
2: ఎవరి నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
2: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
1: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
2: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
1: యువర్ కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్.
2: నీ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
2: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
2: సెకండ్ ఎఫ్.
1: సెకండ్ ఎఫ్
2: ది డెవిల్.
1: ఫేస్ ద డెవిల్.
2: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
2: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
2: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
1: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
2: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గమును వదిలిపెట్టి
1: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
2: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి
1: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
2: అన్ని విధముల కష్టములే అనుభవిస్తున్నాము.
1: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
2: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
1: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ఫ్యామిలీ.
2: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
1: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్సైడ్. మానవుడు
2: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటి ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
2: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ
1: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
2: పిక్చర్ లవ్, పిక్చర్ లవ్.
1: ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ మూవీ, ఎ పిక్చర్.
2: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
1: హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ స్మైలింగ్ అండ్ హ్యాపీ.
2: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు ఇక్కడ.
1: హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీస్ హ్యాపీ బట్ ఈస్ నాట్ హ్యాపీ.
2: శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు ఇక్కడ.
1: హీ ఎగ్జిబిట్స్ యాజ్ ఇఫ్ హీస్ ఇన్ పీస్ బట్ నాట్ సో ఇన్ రియాలిటీ.
2: ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది.
1: లైఫ్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
2: నో హార్ట్.
1: దేర్ ఇస్ నో హార్ట్.
2: ఓన్లీ ఆర్ట్.
1: ఓన్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్.
2: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేక అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ వీ లివ్ లైక్ దిస్?
2: కనుక ఆర్ట్ ని దూరం చేయండి.
1: గివ్ అప్. కీప్ యువర్ సెల్ఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ట్.
2: చేయండి
1: అండ్ ఫాలో ద హార్ట్.
2: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ ఇస్ ద ట్రూ ఆత్మ.
2: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
1: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
2: అదే నీ కాన్షియన్స్.
1: దట్స్ యువర్ కాన్షియన్స్.
2: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
2: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే
1: ఇఫ్ యూ ఫాలో యువర్
2: కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం.
1: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
2: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
1: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
2: కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
1: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
2: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్ర వ్యాపించి ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
2: ఆ సర్వత్ర వ్యాపించినటువంటి గాలి లోపల,
1: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
2: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
1: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్.
2: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బర్స్ ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
2: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరింది ఎట్లా చేరింది?
1: How has the air gone to the balloon? We blow it up, therefore air goes in. But you have blown it half.
2: తిరిగి ఈ విశాలమైనటువంటి గాలి లోపల కాన్షియస్నెస్ లోపల లీనం కావడానికి అవకాశం లేదు.
1: There is no scope for the merger of this limited air.
2: ఎట్ట ఈ విశాలమైనటువంటి యొక్క కాన్షియస్నెస్ లో మనం లీనం కావాలి అని విచారిస్తున్నాడు.
1: And we are very much worried as to merge into this vast consciousness.
2: నాయన ఇది చాలా సులభమైనటువంటి మార్గము.
1: Oh man, it's so easy.
2: నీవు ఎట్ట ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి,
1: జస్ట్ యాజ్ యువర్ బ్లోన్ అప్ ఎయిర్ ఇన్ ద బెలూన్,
2: ఊదుతూ ఊదుతూ రా,
1: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్,
2: క్రమక్రమేణా ఆ బెలూన్ థిన్ అయిపోతుంది.
1: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్లీ,
2: థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతోటి పట్టలు పగిలిపోతుంది.
1: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్నర్, ఇట్ బర్స్ట్ అట్ వన్స్.
2: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్,
1: ద లిమిటెడ్ ఎయిర్,
2: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోతుంది.
1: ద లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్
2: అరౌండ్.
1: దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ్.
2: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
1: మర్జర్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్.
2: లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటి కానీ చాలా సులభమైన మార్గం.
1: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్, దే ఆర్ వెరీ ఈజీ పాత్.
2: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతుంది.
1: యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ నోన్, వీ సఫర్.
2: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
2: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
2: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
2: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
2: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
2: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
2: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
2: ఇది ఈ విధమైన దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్ప లిబరేషన్ పొందుతుంది.
1: అండ్ ద హార్ట్ విల్ ఎంటర్ ఇన్ సచ్ థాట్స్ as to attain liberation.
2: కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే.
1: ది ఈజియెస్ట్ పాత్ ఇస్ లవ్.
2: ఈ ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి.
1: దిస్ లవ్ కెన్ బి ఎక్స్ప్రెస్ బై వర్డ్.
2: మన దగ్గర చక్కెర ఉంటుండాలి.
1: హియర్ ఇస్ షుగర్.
2: ఈ చక్కెర యొక్క రుచి ఎటువంటిది?
1: వాట్ ఇస్ ది టేస్ట్ ఆఫ్ ది షుగర్?
2: తీపి.
1: ఇట్ ఈస్ స్వీట్.
2: ఈ చక్కెరను నీళ్లలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
2: పానకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్ సిరప్.
2: కాఫీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ కాఫీ.
2: తీయగా ఉంటుంది.
1: ఇట్ సో స్వీట్.
2: టీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ టీ.
2: తీయగా ఉంటుంది.
1: ఆల్సో స్వీట్.
2: పాయసంలో కలుపు. తీయగానే ఉంటుంది.
1: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్.
2: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
1: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్ ఆల్ త్రూ.
2: ప్రేమ ప్రేమ ప్రేమ ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్.
1: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్. దాట్ ఈస్ ద షుగర్.
2: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
1: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బీ ఇన్ ఎనీ ఫీల్డ్.
2: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
1: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
2: శ్రవణం మధురం.
1: ఆడిషన్ ఇస్ స్వీట్.
2: చర్యలు మధురం.
1: యాక్షన్స్ ఆర్ స్వీట్.
2: తలంపు మధురం.
1: థాట్ ఇస్ స్వీట్.
2: మధురాధిపతి మధురం మధురం మధురం.
1: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
2: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
1: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
2: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
1: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే.
2: పెంచుకోండి
1: ఈజ్ లవ్.
2: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
1: వీ షుడ్ సీ దట్ లవ్
2: ధర్మంలో ప్రవేశపెట్టండి.
1: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
2: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
1: లవ్ ఈస్ ద ఫౌండేషన్.
2: సత్యము అనేటువంటిది ఒక వాల్.
1: ట్రూత్ ఈస్ ద వాల్.
2: ధర్మము అనేటువంటిది రూఫ్.
1: ధర్మ ఈస్ ద రూఫ్.
2: దీంట్లో మన నివాసంగా ఉంటున్నాం మనం.
1: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
2: ఈ పునాదే లేకపోతే
1: వితౌట్ ఫౌండేషన్
2: గోడ నిల్చదు.
1: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
2: లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
2: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
2: సత్యం అనేటువంటి దానికి పునాదిపై ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
1: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
2: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
1: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్ బి సస్టైన్డ్.
2: ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
1: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
2: సత్యమే ప్రమాణము సత్యమే ప్రధానము.
1: సో truth is the primordial principle and the base.
2: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
2: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
1: లవ్ ఇస్ విత్ ఇన్ అస్ ఇన్ ద నేచురల్ వే.
2: కానీ ఈ ప్రేమను
1: దిస్ లవ్
2: భార్య పైన పిల్లలపైన బంధువులపైన మిత్రులపైన వీటిపైనంత ప్రవేశపెడుతున్నాం.
1: వీ డైవర్ట్ అవర్ లవ్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్ ద సన్ డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
2: మనం పెంచుకోనక్కర్లేదు.
1: We don't need to develop now.
2: అనే ఆహారం పెట్టి దీన్ని అభివృద్ధి గావించనక్కర్లేదు.
1: You don't need to grow it further by feeding it.
2: బాధలు లేకుండా
1: without any problem,
2: divert
1: the existing love. The worldly love can be directed towards God. The love on the possessions, acquisitions can be directed towards God. Love in business can be directed towards God. The love of profession can be directed towards God. Our job is only to divert. It is enough if we divert.
2: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
1: Everything will pass off peacefully.
2: మరి నేను బిజినెస్ చేస్తున్నానే,
1: I'm a businessman.
2: దీనిపైన ఇంకొక విధంగా మార్చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
1: I'm a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
2: భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు.
1: Think of God in the same way.
2: భగవంతుడా,
1: ఓ గాడ్,
2: ఏ హృదయమును సతికితివో ఈసి నాకు.
1: ఓ గాడ్, you have given me this heart.
2: Magini dalane arpintu mahitamurti.
1: Let me offer the same heart.
2: Maraga vere emide tuni paada archanakunu.
1: What else can I offer you, O God?
2: Angelikintu andukovayya neevu ani arpitam chey.
1: O God, I offer the same heart you have gifted me with my humble salutations.
2: Nadi heart.
1: The heart doesn't belong to me. It is your gift.
2: Nee vichinatundi neeve teesko.
1: Better you take back the one you gifted me.
2: Ee deham nadi kaadu.
1: Body is not mine.
2: Ee deham kuda nee vichinatundi.
1: Body is your gift.
2: Ee vichinatundi neeke arpitamu.
1: I am surrendering it back to you.
2: అన్ని కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
2: మరి సేవకు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్. సో గాడ్, you have given me this heart.
2: Magini dalane arpintu mahitamurti.
1: Let me offer the same heart.
2: Maraga vere emide tuni paada archanakunu.
1: What else can I offer you, O God?
2: Angelikintu andukovayya neevu.

0: giving is an offering to God, everything is bound to be successful. You don't need to serve separate. Let us serve with love, that is enough.
1: కనుకనే ప్రేమ లేనటువంటిది ఫలితం కోసం చేయటము.
0: Therefore, if we do it without love, we expect
1: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
0: Therefore, if we do it with love, it is service.
1: ప్రేమతో చేసినంతా సేవనే.
0: Whatever you do with love is service.
1: లేనటువంటి చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము.
0: It may be hard task. If we do it without love,
1: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
0: You just belong to God.
1: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
0: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యు ఆర్ హిస్, యు విల్ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
1: గృహస్థుడు ఉన్నాడు,
0: హియర్ ఇస్ అ హౌస్ హోల్డర్,
1: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
0: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: ఈ గార్డెన్ పెట్టుకున్నాడు,
0: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
1: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నారు,
0: అండ్ హి హస్ టూ గార్డెనర్స్ టు మెయింటైన్.
1: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు,
0: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
1: కానీ
0: బట్
1: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నారు.
0: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్,
1: ఆర్ మంత్ ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
0: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
1: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
0: ద వైఫ్ ఎట్ హోమ్,
1: మంత్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
0: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
1: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
0: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
1: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
0: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
1: భగవంతుని మీరు వర్ణించకండి,
0: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
1: రైట్ తో మీరు ఫైట్ చేయండి,
0: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
1: భగవంతుడా నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ వర్ణిస్తూ పోతే ఏమైంది, కొత్త వాడైపోతాడు భగవంతుడు మనకు.
0: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్, ఓ గాడ్ యువర్ రిఫ్యూజ్ ది ఫోర్ లాండ్ దట్ యువర్ కంపాషనేట్, యువర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
1: అతను కొత్తవాడైపోతాడు.
0: గాడ్ బికమ్స్ న్యూ.
1: దైవం మన కొత్తవాడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్
1: కొత్తవాడే.
0: గాడ్ ఈజ్ నాట్
1: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం, చూస్తున్నాము.
0: గాడ్ ఈజ్ నెవర్ స్ట్రేంజ్, హీస్ విత్ యూ.
1: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
1: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
0: ఈజ్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
1: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం నిత్య జీవితం, నువ్వు యోచించవచ్చు.
0: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
1: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం.
0: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
1: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా కూర్చోరా పోరా అని అంటుంటాం.
0: బట్ ఇఫ్ యూ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, వీ టేక్ ఎవ్రీ లిబర్టీ, కమ్ ఆన్ బి సీటెడ్ వీ సే.
1: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
0: వెన్ వన్స్ వీ ఎక్స్టోల్ గాడ్, యూ టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్.
1: న్యూ ఫ్రెండ్,
0: బట్ హీ ఈస్ నాట్ ఎ న్యూ
1: ఓల్డ్ ఫ్రెండ్.
0: గాడ్ ఈజ్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
1: గోల్డ్
0: ఓల్ ఈజ్ గోల్డ్.
1: అతనే గాడ్.
0: దాట్స్ గాడ్.
1: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్.
1: చేస్తుంటారు భక్తులు,
0: డివోటీ narrates.
1: ఇదంతా కేవలము
0: all this
1: అతని మనసును కరిగించాలని అనుకుంటున్నారు.
0: ఓన్లీ టు మెల్ట్ గాడ్.
1: భగవంతుని మనసు ఈ విధంగా వర్ణంతో కరగదు.
0: గాడ్ విల్ నెవర్ మెల్ట్, విల్ నెవర్ బి మెల్టెడ్ బై యువర్ డిస్క్రిప్షన్.
1: ప్రేమచేతనే కరుగుతుంది.
0: ఇస్ యువర్ లవ్ దట్ మెల్ట్స్ హిమ్.
1: ప్రేమ రహిత మరుభూములలో,
0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ విదౌట్ లవ్,
1: ప్రేమాంకురమును పొంద,
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్,
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది జాయ్ ఆఫ్ లవ్,
1: ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే, కృష్ణ గానము సేయగదే.
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్ ఆన్ ద బ్యారన్ ల్యాండ్ విదౌట్ లవ్,
1: for the
0: river of love to flow,
1: దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి.
0: Let all the wicked qualities flow along this river of love.
1: నాటవలసినటువంటి ప్రేమ బీజమే నాటాలి.
0: In fact, seeds of love have got to be sown.
1: అప్పుడు ప్రేమ వర్షమే కురుస్తుంది.
0: Then there will be rain of love.
1: పడుతుంది.
0: Then there will be harvest.
1: అంత ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది.
0: Everything that's born of love transforms into love ultimately.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meerandaru prema swarupule.
0: You are all the embodiments of love.
1: Andariyandu edi lekapoyina gani prema maatram untundali.
0: You may not have this or that, but you have love.
1: Okkadaina ledu ikkada.
0: There are none here without love.
1: Prapanchamanta vetikinappudiki nee prema ledani evaru cheppaledu.
0: You may search all over the world, none can say that he has no love.
1: Prema lekapoyina dhanam painanna prema untadi.
0: He may not love anything, at least he loves his money.
1: Prema ee vidhanga divert chestunnadu gani prema lekunda poledu.
0: He has diverted his love towards money.
1: Andaru prema
0: So all are
1: embodiments.
0: All are divine.
1: కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏమాత్రం అక్కర్లేదు.
0: So you don't need to aspire and work for God being yourself a God.
1: నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
0: So long you feel that you are a man, yes, you have to work for God.
1: అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
0: When once you feel that you are divine, you don't need to

0: work for anything.
1: Everything is work.
0: Yeah, everything
1: you are the embodiment of love.
0: You are the embodiment of
1: you
0: love.
1: You are the embodiment of peace.
0: You are the embodiment
1: you
0: of peace.
1: You are the embodiment of truth.
0: You are the embodiment
1: you are the
0: of truth.
1: Embodiment of God.
0: You are the embodiment of God.
1: కనుక నీవు వేరే వారు కాదు.
0: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
1: ఒక్కటే ఒక్కటే.
0: ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: ట్రూత్ ఇస్ వన్ నాట్ టు.
1: కనుక ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. అందరూ కూడాను.
0: ఆల్.
1: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
0: నెవర్ గివ్ అప్ లవ్.
1: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
0: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్ డైరెక్షన్.
1: ప్రేమ చేతనే అనుభవించండి.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
1: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
0: అండ్ నేచురల్లీ యూ లెట్ హిమ్ లవ్.
1: పరతత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
0: అండ్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్.
1: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
0: అండ్ యూ బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక
0: సో
1: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే
0: వాట్ వీ షుడ్ నో
1: ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
0: వాట్ వీ షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
1: సత్యము ధర్మము శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి.
0: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్ పీస్ అండ్ ధర్మ.
1: కనుక
0: సో
1: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
0: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
1: ఒక విత్తనం తెచ్చి
0: బ్రింగింగ్ ఏ సీడ్
1: ఒక టిన్లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే
0: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్
1: విత్తనం కుళ్ళిపోతుంది.
0: అండ్ ది సీడ్ డికేస్.
1: ఈ విత్తనము
0: ద సేమ్
1: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
0: వెన్ ది సీడ్ ఇస్ సోన్ ఇన్ ద గ్రౌండ్ ఇట్ స్ప్రౌట్స్ అప్.
1: భూమిలోనే నాటి నీరు పోయి
0: యూ హ్యావ్ టు
1: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
0: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్.
1: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
0: Where?
1: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
0: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
1: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
0: యు కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
1: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారు.
0: ఇట్ హాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
0: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
1: కనుక
0: సో
1: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ లవ్.
1: అదే జ్ఞానతత్వము.
0: దాట్ ఈస్ విజ్డమ్.
1: అదే సత్యతత్వము.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: అదే ధర్మతత్వము.
0: దాట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

0: With very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యలయందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కానీ మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: The modern students are concentrating on the secular worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: లయవలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యలయందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day, we have forgotten the very human quality, accepting textual knowledge, we don't have anything else.
0: ఈ నాటి విద్య కేవలము తన నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నారే కాని గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: Today we study to earn money and not to cultivate virtues.
0: విద్య చెడ్డది కాదు.
1: Nothing wrong with education.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: Nothing wrong with wealth.
0: కాని మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: It is the human quality which is important here.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచనల చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగమవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible, nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం గలరకు ఉండేటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలం కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనము రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్య రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth in the education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: మానవుని యందు ఎన్ని శక్తులు ఉండినప్పటికీ గుణము అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం లేకపోయినప్పుడు ఈ యొక్క విద్య ధనములు రెండు కూడాను వ్యర్థములైపోతాయి.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: Shivaji, vidya takkuva, gunam ekkuva.
1: Shivaji has little education, but in virtue is so high.
0: Kani, deha sambandhamainatvanti yokka shaurya sahasalu kudanu chala takkuva.
1: And from the point of the courage and the valor, is also little.
0: Naitika dharmikamulainatvanti gunamulu adhikanga undetvanti.
1: But he is very strong in moral and ethical values.
0: Kanukane Shivaji dharma margamulo praveshinchi deshamulo dharmanni sthapinchalani visheshinchi సమాజమును పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయాలని సంకల్పించి పరిస్థితులు ప్రారంభమైనప్పుడు యుద్ధమునందు కూడాను ప్రవేశించాడు.
1: శివాజీ, హూ ఇస్ సో స్ట్రాంగ్ ఇన్ మొరాలిటీ, డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ ధర్మ ఇన్ ది ఎంటైర్ కంట్రీ, ఫాట్ ఫర్ ఇట్ అండ్ టు ఎస్టాబ్లిష్ సేక్రెడ్నెస్ ఇన్ సొసైటీ అండ్ వాజ్ రెడీ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: ఆ గుణం యొక్క ప్రభావమే ఆ యొక్క యుద్ధము లోపల స్త్రీలు పరాజయమైపోయి లొంగిపోయినప్పుడు వారిని కన్నెత్తినా చూడక వారి బంధువులకు అప్పచెప్పి ఆ స్త్రీలను అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చాడు శివాజీ.
1: బికాస్ ఆఫ్ దిస్ నోబుల్ క్యారెక్టర్ ఆఫ్ వర్చ్యూస్ ఈ శివాజీ, వాట్ హీ డిడ్ వాస్ ఆఫ్టర్ కాంకరింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ హీ ఇన్వేడెడ్ ఆల్ ది లేడీస్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు దేర్ పీపుల్.
0: శంభుకు శౌర్య సాహసాలు అధికంగా ఉంటున్నాయి, గుణము తక్కువగా ఉండేది. శివాజీ కుమారుడైనటువంటి శంభు,
1: వేర్ హాస్ ది సన్ ఆఫ్ శివాజీ శంభు హాస్ గాట్ లెస్ ఆఫ్ క్యారెక్టర్ మోర్ ఆఫ్ కరేజ్.
0: కనుకనే శివాజీ వలె శివాజీ కుమారుడు కీర్తి ప్రతిష్టలను నిలుపుకోలేకపోయాడు.
1: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ శివాజీ కుడ్ నాట్ మెయింటైన్ ద డిగ్నిటీ ప్రెస్టీజ్ నేమ్ ఆఫ్ శివాజీ.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
1: For that reason, since ancient times, highest value is attached to character.
0: Vidurudu kudanu ee gunamu vallane tana yokka perunu ranimpa chesukunnadu.
1: Vidura is also reputed because of these noble words.
0: Anyaya akrama anacharamulu ee maatram kudanu tanu angikarinchetunti vaadu kaadu.
1: Vidura never acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtraku enni vidhamulainatvanti bodhallo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kudanu katta kalapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kodukul puttare kauravendruna kanekul variche negati madasenu putrulu leni aa sukunakun pempondeni durgatu.
1: ధృతరాష్ట్ర
0: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి ధృతరాష్ట్రునికి ఏ సుఖమని అనుభవించాడు.
1: ధృతరాష్ట్ర హాస్ 100 సన్స్, వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ హీ హ్యాడ్.
0: ఏ పుత్రులు అయినటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక శుకుడు ఏ దుర్గతిని పొందాడు.
1: వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ శుక దో హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ సన్స్.
0: కనుక కులమును వెలిగించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: దేర్ఫోర్ టు మేక్ ది ఎంటైర్ ఫ్యామిలీ రెప్యూటెడ్ వన్ సన్ ఇస్ ఇనఫ్.
0: ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రుడు ఎంతమంది ఉండి ప్రయోజనమేమిటి?
1: వై వాట్ ఫార్ మెనీ సన్స్ దట్ వుడ్ పుట్ ది ఫ్యామిలీ టు రూయిన్. అని కూడా
0: ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: లైక్ దిస్ హీ టాట్ ధృతరాష్ట్ర.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ you find number of people, the Dhritarashtra, Bhishma, Drona, all acharyas, professors.
0: Kani ame okate oka prashna adigindi.
1: He asked only one question.
0: Pitamahulara,
1: noble souls,
0: peddalara,
1: elders,
0: gauravaneelainatvanti oka rushulara,
1: esteemed sages,
0: dharmajudu nannodi taanodina taanodi nannodina ani oka prashna vesindi.
1: Just put one question. Has Dharmaja lost first and lost me later, or has he lost me first and lost himself later?
0: Taanu odi nannu odadu, taanu odina tarvata nannu oddeetunte adhikaram tanaku ledu.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me
0: later. Antiye kaaka nenu paanchalini,
1: further I am paanchali,
0: aidu mandi bhattaru naaku,
1: I have 5 husbands.
0: Andulo nalguru bhartalu viruddhanga undi oka bhartha maatrame oddinappudu idi nyayam avutunda?
1: When 4
0: aidu mandi kudanu angikarinchali kada,
1: all the 5 should accept.
0: Idi nyayam enti margama ani prashninchindi.
1: She asked, is it justifiable?
0: Okkadaina nooretti palukaledu,
1: not even one dared to open mouth.
0: Puraskarinchukoni vidrudu, see, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: విదుర దట్ దే డిసైడెడ్ టు లీవ్ హస్తినాపుర అండ్ హి హస్ గాన్ టు ద ఫారెస్ట్.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: సచ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ నోబుల్ వర్చ్యూస్ షైన్డ్ లైక్ ప్రెషస్ డైమండ్స్ ఇన్ భారత్.
0: కానీ సమాజ సేవకై వారు జీవితం అంతా అంకితం గావిస్తూ వచ్చారు.
1: దే డెడికేటెడ్ దేర్ లైవ్స్ రెండరింగ్ సర్వీస్ టు సొసైటీ.
0: ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ దే వుడ్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద ప్రిసెప్టర్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్.
0: లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: దేర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్, ద మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ and God.
0: Kani daivadiku viruddhanga veeru pravartinchinappudu tallinaina sare tejinchinaru, tandrinaina kudunu tejinchinaru, guruvunaina kudunu vakyamnu ullanginchinaru, daivaniki arpitamaipoyaru.
1: If it's the matter in pertaining to God, they are ready to sacrifice mother, father and the teacher.
0: Sri Ramuni aranyaniki pampinchinatvanti okka talli Kaika pavitramainatvanti okka నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ కైక ద మదర్ టు ఆస్క్ రామచంద్ర టు గో టు ద ఫారెస్ట్ అండ్ రామ ఇస్ సెల్ఫ్?
0: రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు.
1: రామ ఇస్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్
0: అట్టి ధర్మమూర్తిని ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము.
1: Is it not wicked? Is not a cruel act to drive Ramachandra to the forest without any compassion or consideration? What is the mistake in him?
0: Kani atti dosha rahitudainatvanti Ramachandruni aranyaniki pampinchinatvanti ee talli mukhame chudakoddu ani taanu ullanginchi taanu aranyaniki povadaniki siddhamayyadu Bharatudu.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: Prakrutamainatvanti deeni kosam kaadu.
1: Is not for the world.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: Is not for selfishness, self interest.
0: కానీ దైవం కోసము ఈ విధమైన త్యాగం చేశాడు.
1: It's for God he sacrificed.
0: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: Rama is God himself.
0: ధర్మమూర్తి.
1: Embodiment of dharma.
0: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
1: In order to obey the command of the father he has gone to the forest.
0: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
1: Bharata disobeyed even mother.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడువమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను విడువనున్నాడు.
1: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్, డోంట్ చాంట్ గాడ్స్ నేమ్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
0: నా ప్రాణమునైనను విడుస్తాను కానీ హరినామాన్ని నేను మరవను అన్నాడు.
1: ఐఎమ్ రాదర్ రెడీ టు డై బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
0: తల్లి వచ్చింది,
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: శ్రీరామ్
1: లేలయికుల
0: తనయావలదు హరి హరి ఘన భోకుమురా.
1: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
0: kaani,
1: and said, why do you say repeat God's name? తల్లిదండ్రులైన
0: వదులుతాను కానీ నేను హరిని మాత్రం విడువను అని పట్టు పట్టి ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడా తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
1: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
1: He never conducted himself as per
0: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతిస్తూ వచ్చాడు.
1: He disobeyed father and started thinking of God.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
1: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: ప్రియుడు ద్వేషి ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యంలే ఈ విసర్జనకు మూల కారణములు.
1: దిస్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
0: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ది ఫాదర్.
0: ఇంకా గురువు,
1: దెన్ ప్రిసెప్టర్,
0: శుక్రాచార్యుడు.
1: శుక్రాచార్యుడు
0: మెత్తగా బలిచక్రవర్తి దగ్గర చేరాడు.
1: ఈ కేమ్ టు బలిచక్రవర్తి ఎంపర బలి.
0: మహాప్రభు వచ్చిన వాడు సామాన్యుడు కాదు.
1: ఓ కింగ్, ఈజ్ నాట్ ఆర్డినరీ వన్ హూ కేమ్ హియర్.
0: కేవలం 3 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటున్నాడు.
1: హి సో షార్ట్.
0: ముల్లోకములు కూడాను దీన్ని వశం చేసుకుంటాడు.
1: బట్ హి విల్ ఆక్యుపై ఆల్ ది 3 వరల్డ్స్.
0: కనుక ఇతన్ని ఏ మాత్రం కూడాను నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణు వలె నీవు విశ్వసించవకు.
1: నెవర్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను మహా విష్ణు స్వరూపుడు.
1: హి ఇస్ విష్ణు హింసెల్ఫ్.
0: అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు.
1: నౌ హి స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్. డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
0: ఎంతటి మహావాక్యమును విన్నాను నేను.
1: బట్ మైటీ వర్డ్స్.
0: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయి అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి.
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఆస్క్డ్ ఫర్ దిస్, what more is left for me? How lucky I am.
0: అడుగుతున్నాడు భగవంతుడు.
1: God is asking.
0: ఎవరిని అడుగుతాడు?
1: బ్రహ్మాండమంతా
0: తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేనంత అదృష్టవంతున్నది.
1: God, who is the lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.
0: బ్రహ్మ

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu cheyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu bojjalonunnatti bachya bojjamu tanaku pettataguna.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి. ఇంతకంటే మహాభాగ్యమా?
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా,
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా,
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేని కోసం చేశారు?
0: Why did they do like this?
1: ముగ్గురు స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు, దైవం కోసమే రామచంద్రుడి కోసమే.
0: భరత డిజోబేడ్ మదర్ ఓన్లీ ఫర్ రామ గాడ్.
1: తండ్రి ఆజ్ఞను మీరటం ప్రహ్లాదుడు, దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిజోబేడ్
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: హి వాంటెడ్ గాడ్, గాడ్ అలోన్.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ టు యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై ఆఫరింగ్ ద ల్యాండ్, ద కౌ, ద క్లోత్స్, ద గోల్డ్, సో అండ్ సో ఫోర్త్.
1: కానీ బలి చక్రవర్తి తనను తానే దానం చేసుకున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్సెల్ఫ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: కానీ ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటిని సమంగా భావిస్తున్నారు.
0: బట్ మోడర్న్ పీపుల్ కన్సిడర్ చారిటీ అండ్ సాక్రిఫైస్ సినోనిమస్.
1: పొరపాటు,
0: ఇట్స్ మిస్టేక్.
1: ఏదో తనకున్నటువంటి దానిలో పరునికి ఏదో కొంత దానం చేయవచ్చును.
0: ఆఫ్ వాట్ యు హావ్ యు కెన్ ఆఫర్ సంథింగ్ ఇన్ చారిటీ టు అదర్స్.
1: ఏ విధమైనటువంటి దాంట్లో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: యు కెన్ గివ్ వాట్ యు హావ్.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా కొంత అందించవచ్చు.
0: యు కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్స్.
1: తనకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా ఇతరులకు అందించడం, ఇదే త్యాగం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యు లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో
1: ఎండియరింగ్ టు యు. మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: What is that you like more?
1: తన ప్రాణమునే అభిలషిస్తాడు.
0: Everyone loves
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: Nothing more than one's life.
1: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: సాక్రిఫైస్ మీన్స్ ప్రిపేర్డ్నెస్ టు ఆఫర్ ఈవెన్ లైఫ్.
1: తనకు ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు లైక్ మోస్ట్.
1: తనకు ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ ఇస్ ఎండీరింగ్ టు యు ఈ సాక్రిఫైస్.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: త్యాగం చేశానయ్యా, పలాని భూములు అంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హావ్ సాక్రిఫైస్ ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కనుకని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతుడి శ్రే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడయ్యా.
0: యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షుడ్ బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
0: But the spirit
1: మారేది కాదు.
0: It is changeless.
1: ఊరేది కాదు.
0: It won't fall.
1: ఎప్పటికీ ఒక్కటే.
0: It remains same.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: Therefore, this immortal aspect is the one of the spirit.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: So sacrifice is immortal.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: Right from the ancient times down to this day, there are men of
1: sacrifice in this country.
0: It is for this reason God descends on earth in Bharat and is the place of birth for many souls,
1: sages.
0: Not only Bali is Sibi emperor.
1: Sibi Chakravarti Dadhiti. Ee muguru kudini enta tyagam chestu vacharu.
0: Sibi and Daditi, they are men of sacrifice.
1: Sibi Chakravarti, oka deganu, oka garudu tarumukoni vachindi.
0: An eagle was driven.
1: Kani, ayokka pachi, Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the Emperor Sibi.
1: Rajana rachinchu, rachinchu, rachinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani, Sibi Chakravarti, tana tyagani parichinche nimittamai, ఇంద్రుడు చేసినటువంటి నాటకం ఇదంతా.
0: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్ ఇంద్ర. ఇట్స్ ఆల్ డ్రామా టు టెస్ట్ సిబి.
1: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది.
0: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: హి సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
1: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
0: హి ప్రామిస్డ్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడ కేమ్.
1: రాజా
0: కింగ్
1: నేను తరుముకొని వచ్చిన పక్షిని నీ ఏ విధంగా దాచుకోవడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఐ Who is after this bird? How can you catch hold of it?
1: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గరకు వచ్చి చేరింది.
0: Because I'm after this bird, this came to you.
1: కాబట్టి ఈ పక్షి నాది.
0: So it belongs to me.
1: నీవు రాజువు.
0: You're the king.
1: ధర్మాన్ని నీవు అనుసరించు.
0: You follow dharma.
1: నీవు రాజువు. రాజరికాన్ని నీవు పాలించు.
0: You observe all the code expected of a king.
1: నాకు తెలుసును. కానీ నన్ను శరణు వచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: I know dharma, but it's my duty to protect this bird.
1: అది ఎవరి ఆహారమో ఎవరి తిండియో ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
0: ఐఎమ్ నాట్ బాదర్డ్ వాట్ టైప్ ఆఫ్ బర్డ్.
1: నన్ను శరణించడం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: యాజ్ ఇట్ ఇస్ సరెండర్డ్ టు మీ ఐఎమ్ బౌండ్ టు ప్రొటెక్ట్ ఇట్.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకనొక సమయంలో రాములతో చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ స్టేటెడ్ బై లక్ష్మణ టు రామ అట్ వన్ టైం.
1: రాములకు నారవస్త్రములు కట్టి
0: విత్
1: 14 సంవత్సరం అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
0: రామ should wear this Naravastra and spend 14 years
1: suffering there in the forest.
0: There's no relationship with anything either.
1: కాని రాముల పైన ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంట వెళ్ళాడు.
0: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామచంద్ర, లక్ష్మణ ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫార్మ్ ఆఫ్ అటైర్ డ్రెస్ దట్ రామ హ్యాడ్.
1: రాములు వద్దని ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు.
0: దో రామ సెడ్ నో బట్

0: రామా, నేను అన్ని విధాల నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: Rama, earlier I was Adishesha.
0: నా పైన నేను నీవు పరుండేటువంటి వాడవు.
1: You reclined over
0: శేషసేనుడు నీవు.
1: You are శేషసేన, reclining on
0: నేను ఆదిశేషుడను.
1: I am Adishesha.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండేటువంటి వాడనే నేను.
1: At that time also I submitted myself to you.
0: నేను ఆదిశేషుడని.
1: Today also I am Adishesha.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: I am in the name of Lakshmana.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: Even now I am your servant.
0: నీవు నా పైన నీవు సర్వ విధములైనటువంటి భారం వేయాలి.
1: You have got every authority.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: You are my life. So saying he surrendered himself to Rama.
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: This bird also sought surrender.
0: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
1: And he gave promise that he would protect this bird.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పేస్తున్నాడు శిపి చక్రవర్తి.
1: Sibi started saying,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I will never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
1: I will give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: They brought the bell and
0: పక్షిని ఒకవైపున పెట్టాడు.
1: The bird kept on one side.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not
0: go. ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడాను, చేతులు, కాళ్ళు అన్ని కట్ చేసి దాంట్లో వేస్తూ వచ్చాడు.
1: All the bodies, all the parts of his body were amputated.
0: కండరములను అన్ని కండరములు కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడాను ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunaku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one's life.
0: Tyagi neki amrutatva manasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Karuna na deham nena kuda neeku istanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudai poyi ee Sibi Chakravarti anetundi vaadu ee Bharata desamunandu entati manavantaku enta viruvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and
0: Sibu,
1: pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata desamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kudanu idiye.
1: Emperor Bali also of this.
0: Mood adugulu adigadu Vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్
0: ది ఎంటైర్. మూడవ అడుగు స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్ వన్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి హస్ షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలోనెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering
0: మేనమామని,
1: without considering that his uncle, he has killed the కంస.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలుని హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: శ్రీబాలయని చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగ ద్రొక్కే.
1: when asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harimi. Yemandu huvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru. Tarvata. Kaadu kaadu.
1: No, no.
0: Idi. పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి
1: దిస్ ఓన్లీ టు టెస్ట్ ఎ డివోటీ.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
0: అపెండిసైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దిస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ది స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: In order to get relief out of this pain, we have to suffer from the pain given by
0: doctor. Doctor
1: takes the knife and cuts without any compassion.
0: Doctor ku niddayana kaadu kaadu. Patient pain unnatundi daya chethane kadupunu kosadu.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has cut.
0: Kaani ee appendicitis noppi podu.
1: Unless surgery is conducted, he will not be free from pain.
0: Puttinanoppini pettinanoppito manam nivarana gavinchukovali.
1: So puttinanoppi, that with the pain which is there, with that we have to bear the pettinanoppi that given by doctor.
0: Kanukane ee manavulu taamu chesukunnatundi karmanu dinitiga anubhavincheetundi dinni bhagavantudu kudanu pettetundi karmanu kudanu kontha varaku daniki sahayam chestundi.
1: Therefore as man suffers,
0: bhagavantudu edi chesinappudiki upakarame kaani apakaram kaadu.
1: The man suffers from the consequence of the previous life. In addition to that, God also will make him suffer.
0: Bhagavantudu nisvarthudu.
1: But God is selfless.
0: Adaniki swartham kani saprayojanam kani teliyadu.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: Asalu ledani kadu teliyane teliyadu.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్టవదు. ఏమీ తెలియదు.
1: హీ డజంట్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు.
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్ ఇస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్.
0: కానీ భక్తుడి యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్ దట్.
0: అది వారి యొక్క ఇమాజినేషన్, భ్రమ.
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ, దిస్ ఇల్యూషన్, యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: నింపుకున్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటిది సింగిల్ చైర్.
1: The heart is single chair.
0: Not double sofa.
1: Not the double sofa.
0: Not musical chair.
1: Not musical chair.
0: ఆయొక్క బ్రహ్మ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
1: Unless you remove this Brahma illusion, Brahma won't occupy the chair in your heart.
0: కనుకనే బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్లో కూర్చోబెట్టడం వీలు కాదు.
1: So it's not possible to make both Brahma and Brahma.
0: ప్రభావం అనేటువంటిది రెండింటినీ ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: వీళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యు మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాలి?
1: Well, how am I to take the somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువుండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character, doesn't matter if you have less education. Why 10 acres of barren land?
0: Useless land, 10 acres.
1: Useless land, why 10 acres? What's the use?
0: 10 yards manchi land unte kuda chaalu.
1: 10 yards of wet land is enough.
0: Kanukane manchi gunam okkati undina kuda chaalu.
1: So good quality, one is
0: enough. Emiti aa manchi gunamu?
1: What are these good
0: qualities? Daivaniki preetikaramainatvanti guname manchi gunamu.
1: What the quality that pleases God is a good quality.
0: దానిని లోకమంత మెచ్చుకుంటుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ అప్రిషియేట్ యు.
0: లోకమంతా ఇతను దైవ స్వరూపుడురా, దైవం యొక్క గుణంగా ఉంటున్నాడురా అంటారు.
1: ద హోల్ వరల్డ్ విల్ సే దట్ యు హావ్ డివైన్ క్వాలిటీ.
0: చాలా మంది అనేక మంది సహాయం చేస్తూ దైవాజ్ఞ ప్రకారము నామస్మరణ చేస్తూ సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడురా అంటాడు లోకుడు కూడా.
1: వెన్ సంబడి థింక్ ఆఫ్ గాడ్ యాక్ట్ chanting his name, we say that he is divine. We say that he is just God, godly.
0: కరుగు త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
1: Sacrifice is God.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకొని అట్టి త్యాగానికి కూరుకోవాలి.
1: సో వి షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, వి షుడ్ బి ప్రిపేర్డ్ టు వర్క్.
0: మనము చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్, ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ది సొసైటీ, వాట్ ఫర్?
0: రావణుడు కూడా చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ అలాట్.
0: చదువులు దండికుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20 సుఖం కొనుగొని పరమానందం పొందగలడు గానీ 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు,
1: రావణ హూ హాజ్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: ఇదివతి సుఖదాయమునందు అనగా సుఖమునన్నటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అదే విద్యల్లో అర్ధ విద్యలు చదివినటువంటి వాడు రాములు.
1: రామ హాజ్ లెర్న్డ్ ఓన్లీ హాఫ్.
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు, 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: రామ హాజ్ లెర్న్డ్ ఓన్లీ 36, వేరే రావణ హాజ్ లెర్న్డ్ 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion. పెట్టలేదు. Because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులన్నీ కూడా ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action, practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివినటువంటి విద్యలన్నీ కూడా ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: Therefore Rama sacrificed all his mighty power for society.
0: రావణుడు తన విద్యలన్నీ స్వార్థం కోసం వినియోగించాడు.
1: Whereas Ravana used all his knowledge for his selfish purpose.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: One is selflessness, other is selfishness.
0: పరార్థము యథార్థము.
1: That is reality.
0: స్వార్థము అనర్థము.
1: Selfishness will put you to difficulty.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణు యొక్క చదువు.
1: రావణ ఇస్ పుట్ అనర్థ
0: యథార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: రామాస్ నాలెడ్జ్ లెట్ టు రియాలిటీ, యథార్థ.
0: కనుకని ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: దెన్ అండ్ నౌ యు ఫైండ్ ది నేమ్ ఆఫ్ రామ
0: ఎన్ని వేల
1: సంవత్సరంస్.
0: కానీ ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్, దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand
0: కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడా పవిత్రంగా విస్తూ వచ్చి.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్, ఇస్ ఎ హిస్టరీ, ఇట్ ఇస్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: వాట్ ఇస్ దిస్ హిస్టరీ?
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: వాట్ ఈస్ దిస్ హిస్టరీ? హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: అది ఏ రాముల యొక్క చరిత్ర.
1: దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ రామ.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి
1: షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ సొసైటీ.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: దే షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గైడ్ పీపుల్ అలాంగ్ ద రైట్ పాత్.
0: సర్వే లోక హితే రథః, సర్వే లోక హితే రథః. లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సర్వే జ్ఞానే సంపన్నః. ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోక హితే రథః, లోకహితాన్ని మనము ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: వితౌట్ దీస్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: కానీ చదువులు చదవలసిందే.
1: ఆఫ్ కోర్స్ యు మస్ట్ స్టడీ.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: ఫర్ అవర్ లివింగ్ వి షుడ్ డు జాబ్.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ సర్వ్ సొసైటీ.
0: కనుకనే
1: సో
0: మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్ ది వర్చ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: ఈనాటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: వి ఆర్ జస్ట్ సెల్లింగ్ అవుట్ అవర్ ఎడ్యుకేషన్ ఫర్
0: మనీ. మన చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: ది ఎంటైర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్.
0: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటము.
1: ఇట్ వి జస్ట్ సెల్ అవుట్, వి జస్ట్ సెల్ అవుట్ అవర్ నాలెడ్జ్.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు సెల్ ఇట్ అవే.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి బెగ్డ్.
0: విద్య పంచుకునేటువంటిది.
1: ఇట్ హస్ గాట్ టు బి షేర్డ్.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు షేర్.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వి షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెం ఉండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగములు చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డు ఎ జాబ్.
0: కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్కోస్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లు ఊర్చటమా? నేను ఈ సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజంట్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీ ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నువ్వు చేయి, అదే సేవ.
1: యు ఆర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియస్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యు ఆర్ ఇన్ బిజినెస్.
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్, ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ,
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
1: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఇస్
0: ఎవరి డ్యూటీ వాళ్ళు సరిగా చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion.
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఎ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారత అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering, ఇది భక్తి కాదు. We come here for harati.
0: పిచ్చి పిచ్చి.
1: It is not devotion, it's pitchy madness.
0: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కిట్టి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not.
0: అది నీ యొక్క సేవ, అది నీ కర్తవ్యము,
1: that's your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది, మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be steady.
0: పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంతా కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడూ ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపలి అన్ని చిల్లులే.
1: So your heart is full of holes.
0: స్వార్థము స్వప్రయోజనం చిల్లులే.
1: The holes.
0: దీంతో ఎంత భక్తి కూర్చున్నప్పటికీ ఏం ప్రయోజనము?
1: Even if it's stuffed with the devotion, it will come out.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని చక్రమంగా సక్రమంగా చేయాలి.
1: So everyone must discharge one's own duty.
0: ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి.
1: Then the third important.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: Very important.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: salary ki taginanta pani mana cheyali.
1: We should work in tune to the salary we receive.
0: Appude mana desha sevak chesinattu varam avtam.
1: That amounts to service to the country.
0: Salary baaga dandiga teeskunedi, work takkuva chesedi, adi jagatku deshaniki oka mosam chesinattu avutundi.
1: You receive high salary and you work less.
0: Swarthamu saprayojanam chillule.
1: The whole thing
0: to enta bhakti koorinappudiki em prayojanam?
1: Even if stuffed with the devotion, it will come out.
0: Kada evaru evaru pani vaari kartavyanni chakramanga sakramanga cheyali.

0: high salary and you work less, you are a traitor to this country.
1: కనుక నీవు శాలరీని పెంచుకోవడానికి నీవు దృష్టిలో పెట్టుకోవద్దు.
0: So don't keep in view the salary.
1: ఇచ్చిన శాలరీకి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా?
0: Am I working according to the salary?
1: అది ఏ గొప్ప సేవ.
0: That is great service.
1: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
0: With these good qualities we should serve.
1: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
0: In fact, if we work more, equal to the salary, well, country would not be to the, in this position.
1: ఈ శాలరీ ఇచ్చే కోసమని దేశదేశములు అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్లు పోయి బిచ్చాలు అడుగుతున్నారు. అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
0: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
1: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
0: వై షుడ్ వి టేక్ లోన్?
1: మీ కోసమే.
0: ఓన్లీ ఫర్ యూ.
1: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా?
0: ఇఫ్ యూ వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
1: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
0: యూ రిసీవ్ సాలరీ,
1: న్యాయ పైసలు యొక్క పని చేసేది.
0: యూ డోంట్ వర్క్ ఈవెన్ టు న్యాయ పైసలు.
1: న్యాయమా?
0: ఇది
1: న్యాయమే కాదు.
0: ఇట్స్ నాట్ జస్టిస్.
1: ఇది ధర్మమే కాదు.
0: ఇట్స్ నాట్ ధర్మ.
1: ఇది త్యాగమే కాదు.
0: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
1: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
0: Therefore, for salary we receive, we should work equal
1: మన
0: to that.
1: కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
0: We should work to the satisfaction of our conscience.
1: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
0: Then you will have peace.
1: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
0: Otherwise, how do you expect peace?
1: కేవలం చెప్పాల్సింది శాంతి శాంతి శాంతి శాంతి శాంతి.
0: We may simply repeat peace, peace, that's all.
1: ఏమిటి ఆ శాంతి?
0: What is that?
1: ఆది భౌతికము,
0: ఆది భౌతిక,
1: ఆది దైవికము,
0: ఆది దైవిక,
1: ఆధ్యాత్మికము,
0: ఆధ్యాత్మిక,
1: మూడింటి అందు శాంతి రావాలి.
0: In all the three realms there should be.
1: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
0: Therefore we repeat శాంతి thrice. This is the inner significance.
1: మన దేహరీతిగా శాంతి కావాలి.
0: At the point of the body.
1: మనస్సు రీతిగా శాంతి కావాలి.
0: Mental level.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి.
0: At the point of spirit.
1: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
0: Therefore we say peace thrice.
1: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీన యొక్క మన పవిత్రమైన చరిత్రలు ఎందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇన్ ద హిస్టరీస్ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్
1: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడా లేదు.
0: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
1: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి ఎందు మాత్రమే ఉంటుండాలి.
0: దట్ డివినిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనా భవతు సహనా భవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
0: బాయ్స్ డిడ్ నాట్ ఆఫర్ దేర్ ప్రేయర్ ఇన్ ఫుల్.
1: ఎంత మొట్టమొదటి వేదం ప్రబోధించినటువంటిది అదే.
0: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
1: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
0: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the
1: children of same చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
0: We should take equal share as we work together.
1: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
0: It is not shareholder business, it's of equal share.
1: నీకెంతను నాకంతని,
0: I get as much as you.
1: నీకంతని,
0: you also get as much.
1: కష్టం గాని సుఖం గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
0: Either profit or loss, we should share equally. That's the teaching of Veda first.
1: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాడికి తోచిందంతా ఉచ్చరించి వేదార్థాన్ని మూసిపెట్టూ వచ్చారు.
0: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
1: అది వారి దోషం కాదు.
0: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
1: వారికి తెలియదు పాపం.
0: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
1: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
0: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
1: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
0: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ యూస్లెస్.
1: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
0: They don't know the meaning, but yet they simply chant.
1: Meekandariki telusunu,
0: you all know this.
1: Gana kokila ani oka ayam undeetundi.
0: There is one gana kokila.
1: Madras ippudu ledu paapam. Aana kantham etti paadindante kokali vale untundeetundi.
0: She is no more. When she starts singing, it will like
1: aana peri gana kokila.
0: Her name is gana kokila.
1: Aanaku Tyagaraja kirtanalu chaala ishtamu.
0: She likes the compositions of Tyagaraja.
1: Aithe telugu teliyadu.
0: But she doesn't know Telugu.
1: Tyagaraja kirtanalu anni telugulone untundedi.
0: All songs composed by Tyagaraja are written in
1: Telugu. Tyagaraja paadadu.

0: Gandhi అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ కాంతి,
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇస్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: గాంధీ
0: అదే విధంగా పొగడుకుంటే తింటే పకోడా తింటే అంటున్నారు.
1: సో ఈస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిస్తే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాడు.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగానే వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని భోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు,
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ది ఇన్నర్ హ్యాపీ.
0: కనుకనే మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికమెండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్.
0: విద్యార్థులు, నేటి విద్యార్థులు, భావి భారతోద్ధారకులు,
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్.
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నీ పకోడ తింటే పొగడుకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడుకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి, కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: దకారా

విత్త మార్జన చేసి విర్రవి గుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా బొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకౌనో. తుదకు దొంగలకి తురో దొరలకౌనో. తేనె జుంటి అలియవా తిరువరులకు.

0: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
1: Prema Swarupanaina, Swayam Sevakulara, Manavatvamu, Ati Pavitramainadanna Vishayamu, Meekandariki Telisina Vishayame.
0: Prema Swarupas and Sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
1: Lokamunandagala anni vidyalakante kudanu paropakara bhavam aneetvanti yokka vidya uttamainatvantidi.
0: In all the types of learning that exist in this world, to learn to help others when they need such help is the most useful and important thing.
1: Sarvotkrushtamainatvanti yokka paropakaramu sarva vidyalakante kudanu uttamainadanna satyamu manam ee naadu gurtinchavalsinatvantidi atyavasaramu.
0: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
1: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayam maatrame ee naadu manam gurtistu unnam.
0: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
1: Paropakaram anaga deeni arthamu inta maatrame kaadu.
0: The words helping others do not carry with them only this simple meaning.
1: Anantamaina arthamuto kudukonna paropakaram aneetundi padamunaku manam ee naadu divyamainatundi bhavyamainatundi navyamainatundi oka sadhanani manam ee naadu kanipettali.
0: These words, helping others, have got an infinitely deep meaning in them. And in order to reach this infinitely deep meaning while we help others, we should today derive and devise a sacred method.
1: Paropakaram. Indulo, aidu aksharamlu. Paropakaram.
0: Helping others in Telugu has got 5 letters.
1: Para anaga, kevalamu, manaku prakkanunnatundi manavudani kani, మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కానీ మనం భావించరాదు.
0: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
1: మన దేహములకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
0: అవర్ బాడీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు నాట్ సింప్లీ యాజ్ బాడీస్ బట్ యాజ్ దేహాత్మ.
1: మన ప్రాణములకు జీవాత్మ అని పిలుస్తున్నాం.
0: The life in this body is being referred to by us as jivatma.
1: Kani mana atmanu matramu paramatma ani pilustunnam.
0: But the atma in us is being called by us as paramatma.
1: Para anaga kevalamu atmaku sambandhinchinatundide kani toti manavulaku sambandhinchinatundide artham kadu.
0: This word para in paropakara or in paramatma is something which refers to the atma, but it does not refer to a fellow human being.
1: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakaram paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
0: Here all the service we do to other human beings under the name paropakara should be regarded as being done not to a fellow human being but to paramatma himself.
1: Para anaga sarva jeevulu yendu kudanu ఆత్మస్థాయి ఎందు ఆనంద స్థాయి ఎందు అంతర్భుఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
0: ది వర్డ్ పరా హియర్ రిఫర్స్ టు ఎ లొకేషన్ విచ్ ఇస్ ది లొకేషన్ ఆఫ్ ది ఆత్మ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్ రిఫర్స్ టు ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద. ఇట్ ఈస్ ది ఇన్నర్ ప్లేస్ ఆఫ్ సెల్ఫ్ విచ్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద.
1: కనుక మనం ఏ సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే మనం భావించటం అత్యుత్తమమైనటువంటి ఒక మార్గం.
0: సో వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ టు రిగార్డ్ దట్ సర్వీస్ యాజ్ సర్వీస్ టు పరమాత్మ ఆర్ టు గాడ్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సర్వీస్ విచ్ వీ డూ.
1: మనం ఏ సేవకు పూనుకున్నప్పటికీ స్వార్థ భావము కాక పరార్థ భావము చేత ఫలాపేక్ష లేకుండా మనము సేవలో ముందంజ వెయ్యాలి.
0: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
1: ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetunti oka bhavamu mana sevalo ye maatram kodanu cheradadu.
0: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing this service, should not enter in any way our work.
1: Phalapeksha rahitamainatunte seva paramatma seva.
0: Service, the benefits of which are not sought by you, is service to God.
1: Deenini Bhagavad Gita yandu karma phala tyaga ani cheptu vacharu.
0: In Bhagavad Gita, this has been described as karma phala tyaga, the benefits of your work being sacrificed by you.
1: Nadi pravahistu undadi.
0: The river is flowing.
1: Phala apeksha rahitamainatunte reetiga nadi pravahistu undadi.
0: The river is flowing without wanting to get the benefits of its flow.
1: Paropakara nimittamai nadi pravahistu undadi.
0: The river is flowing for the benefit of others.
1: Vrutchamulu paropakara nimittamai ఫలములను అందిస్తున్నాయి.
0: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
1: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి.
0: క్యాటిల్ గివ్ అస్ మిల్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
1: ఈ పరోపకార నిమిత్తమై జీవించి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి నది, వృక్షము, గోవు, ఈ మూడు కూడాను మానవుని యొక్క దివ్యత్వాన్ని, మానవుని యొక్క భవ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి.
0: ది రివర్, ది ట్రీ అండ్ ది కౌ, విచ్ ఈల్డ్ దేర్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, ఆర్ రియల్లీ ప్రొక్లైమింగ్ ది డివినిటీ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: వృక్షములు, నది, గోవులే లేకుండినా మానవుడు క్షణకాలమైనా కూడా జీవించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో ట్రీస్, నో రివర్స్ అండ్ నో కౌస్, మ్యాన్ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: మానవుని యొక్క జీవితోద్ధారమునకు జలము, ఫలము, ఈ యొక్క క్షీరము, ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
0: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్, దీస్ త్రీ, వాటర్, ఫ్రూట్ అండ్ మిల్క్,
1: కౌస్,
0: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్, ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
1: కనుకనే పశువులు, జలము, వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్, వైల్ వి సీ దట్ ది రివర్, ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్ టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సీక్రెట్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్,
1: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె, వృక్షము వలె, గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
0: ఎ గుడ్ మ్యాన్ దేర్ఫోర్ లైక్ ది రివర్, లైక్ ది కౌ అండ్ లైక్ ది ట్రీ షుడ్ డూ హెల్ప్ టు అదర్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ఎ సెల్ఫ్ లెస్ సర్వీస్.
1: స్వార్థము అనేటువంటి యొక్క పెనుభూతము మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: ది డెమన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ మేక్స్ యూ ఫర్గెట్ ది వెరీ హ్యూమన్ నేచర్ ఇన్ యూ.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క పవిత్రమైన ప్రేమ, సేవ మానవత్వాన్ని దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
0: సెల్ఫ్లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
1: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, మ్యాన్ చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ పర్ఫార్మింగ్ ది జర్నీ టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ.
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈజ్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
1: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
1: దేహము ఒక ఛత్రము.
0: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
1: మనసు వాచ్మ్యాన్ కాపలాకారి.
0: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మెన్ అట్ దట్ చౌల్ట్రీ.
1: జీవుడు యాత్రికుడు.
0: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
1: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రం అనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
0: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మెన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
1: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునికి ఏమాత్రము సంబంధం లేదు.
0: ఇన్ దిస్ there is no kind of connection whatsoever between the pilgrim on the one hand and the chowtree and the watchman.
1: Chatramlo undinanta variki watchman tho manaku pani avasaram.
0: While the pilgrim stays in the chowtree there is need for us for the watchman.
1: Tiriki mundu prayanam ayyenta variki manaku chatram tho avasaram.
0: The need for the chowtree also lasts only so long as you make the next journey.
1: Ee naadu manamu ee chatramunaku ee kaapalaakariki ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
0: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మెన్ అండ్ ది పిల్గ్రిమ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
1: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు నివసిస్తున్నాడు తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
0: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: అయితే ఎక్కడికి ప్రయాణం?
0: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
1: ఎచ్చట నుండి వచ్చెనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
0: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
1: కానీ ఈ చక్రంలో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
0: Why should he go to the place from where he has come?
1: Oka gramam nundi karyarthamai oka vidhamainatundi gramantaram bayal deri velutam manam.
0: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
1: Kani tana panini taru cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
0: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
1: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
0: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
1: కనుకనే ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
0: ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హ్యాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
1: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నాడు.
0: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
1: కనుకనే ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
0: దట్ ఈస్ వై
1: సర్వభూతానాం
0: ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఈశావాస్యం Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
1: Manamu ekkata nundi vachitemo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
0: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
1: Yetavata mana vachina sthanamu atma sthanamu.
0: Be that as it may, the place from where we have come is the place of atma.
1: Ee atma sthanamu cherunanta varaku kudanu mana prayanamu nirviramanga salputu ravali.
0: Until we reach this place of atma, our journey should be performed without any interruption.
1: Ee prayanamu lopala toti manavulu toti jeevulu toti pranulu manato paatu prayanam chestu unnai.
0: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jeevas are all co-travelers with us.
1: ఈ తోటి మానవులకు తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
0: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
1: ఈ విద్యలు కాని ఈ సేవలు కాని ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
0: దిస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
1: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు ప్రాచీన పురుషులు ప్రాచీనపు యోగులు ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: In this journey, our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
1: Tapas anaga ee naadu viru vipareetamainatundi arthamunu teesukoni bhayabhrantulaku guri avutunnaru.
0: Today, by taking an incorrect and extraordinary type of meaning for this word tapas, they are simply subjecting themselves to fear.
1: Bhayankaramaina aranyamulo nivasistu aakulalumulu tintu tala kindu betti kaallu paina unchi తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
0: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
1: కానీ తపస్ అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
0: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
1: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
0: తపస్ ఈజ్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కైండ్స్.
1: శారీరక వాకు మానసిక తపస్సులు.
0: దీస్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్ రిలేట్ టు వన్ బాడీలీ తపస్, టూ తపస్ రిలేటింగ్ టు యువర్ వర్డ్స్, త్రీ తపస్ రిలేటింగ్ టు యువర్ మైండ్.
1: ఇక్కడ దేహ తపస్సు శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
0: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
1: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
0: Again, in the bodily type of tapas, there are five different kinds.
1: Bhagavat aradhana shariramto cheyatamu okka tapasu.
0: To worship God with your body is one type of tapas.
1: Antar bahir shuddhi aneetundi shariramto acharinchadamu rendo tapasu.
0: Cleansing internally and externally with your body is
1: moodavadi rujumargamu ani telapatamu moodava tapasu.
0: The third type of tapas is to find the path of truth.
1: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
0: ది ఫోర్త్ వన్ ఇస్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ.
1: ఐదవది అహింస అన్నారు.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ అహింస.
1: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
0: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ రిలేటింగ్ టు ది బాడీ.
1: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షులు యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములు కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
0: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ది అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
1: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
0: by worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
1: Neeve tappani tapparam berugani daivaabhimanam perugutu lokaabhimanam taripotundi.
0: In the context and in the meaning to you that I do not know any other help except you.
1: ఈ అభిమాన అహంకారము రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
0: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసప్పియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్ లెస్.
1: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
1: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
0: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ some attachments and likeness, then you will not have any amount of obedience.
1: కనుక మొట్టమొదట మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
0: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
1: ఇది మొట్టమొదటి తపస్సు.
0: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
1: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురి కానక్కరలేదు.
0: Tapas does not mean that you should torture yourself in many
1: ways. Akale annalu nee odalu visarjinchanakkaraledu.
0: You do not have to give up your food.
1: Aranyamulo ponakkaraledu.
0: Don't have to go to the forest.
1: Toti manavulu yende manam samanamaina samaja seva chesinappude nijamaina tapasuga marutundi. Idi deha tapasulo motta modatidi.
0: Living in the community and doing service to the fellow human beings is the first type of real tapas.
1: Inka rendavadi antar bahistuddhi. Idi rendava శారీరక తపస్సులో రెండవది.
0: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లీనెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ బోత్.
1: ఇక్కడ శరీర అంతర్బహిశుద్ధులు అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
0: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ మీన్స్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లీనెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
1: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
0: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
1: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
1: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka devacheta mana kontha varaku nu danni harikattukuntu raavadaniki avakasam untundi.
0: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
1: Kevalam dehamunu bhavamunu parishuddhi cheskundinanta maatramana prayojanam ledu, mana parisara prantamulu kudanu parishuddhanga untundali.
0: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.

0: మన దేహము, మన మనసు, మన పరిసర ప్రాంతములు పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైనటువంటి గాలిని మనం పీల్చుకుంటూ పవిత్రమైన భావముల చేత పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
0: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్ కింద చేరినటువంటిది.
1: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
0: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
1: The third one of the tapas relating to the body has been named the path.
0: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
1: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ విదౌట్ హ్యావింగ్ ఎనీ నారో ఐడియాస్ అండ్ విదౌట్ క్రియేటింగ్ క్రూకెడ్నెస్ ఇన్ యువర్ వర్క్ అండ్ ఇన్ యువర్ టాస్క్ టు కీప్ యువర్ వర్డ్, యువర్ థాట్ అండ్ యువర్ డీడ్ టుగెదర్.
0: యుక్తితో మరొకరిని మోసపుచ్చడం కానీ, కుయుక్తితో ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, సంకుచితమైన భావములను ప్రదర్శించడం కానీ ఈ రుజు మార్గంలో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: బై బీయింగ్ క్లెవర్ అండ్ ట్రైంగ్ టు డిసీవ్ అదర్స్ బై యువర్ క్లెవర్నెస్ అండ్ హ్యావింగ్ ఎ నారో ఐడియా షుడ్ నెవర్ బి బ్రాట్ ఇన్ టు దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: కేవలం నీవు సేవ చేయకపోయినప్పటికీ సేవ చేస్తున్నట్టుగా యజమానుకు నటించడం కూడా కుయుక్తి కిందనే చేరుతుంది.
1: వైల్ నాట్ డూయింగ్ ఎనీ సర్వీస్ ప్రిటెండింగ్ టు డూ సమ్ సర్వీస్ అండ్ వాంట్ టు డిసీవ్ యువర్ మాస్టర్, దిస్ ఈజ్ ఆల్సో ఎ బ్యాడ్ క్రికెట్ పాత్.
0: సంకుచిత భావము, సంకుచిత భావం అనగా చిన్న చూపులు, చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: నారో ఐడియాస్ అండ్ నారో విజన్, సచ్ థాట్స్ షుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
0: దీనినే లుక్ అప్, ఎయిమ్ హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
1: దిస్ హాజ్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
0: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
1: దిస్ ఈస్ ది రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మైన ప్రేమ చేత ఒక కామ చర్యలు కానీ, ఒక విధమైనటువంటి దుర్భావములు కానీ హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్య యొక్క లక్షణము.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
0: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి, సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించడమే బ్రహ్మచర్య.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మచర్య ఈజ్ వట్ ఎవర్ యూ డూ టు హ్యావ్ ది ఫీలింగ్ దట్ యూఆర్ డూయింగ్ దట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, దిస్ విల్ బి కాల్డ్ బ్రహ్మచర్య.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితే బ్రహ్మచర్య.
1: ది ఒబీసెన్స్ యూ డూ టు ఆల్ ది జీవస్ విల్ గో టు కేశవ.
0: అందరి ఎందు కూడా దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని విశ్వసించడమే బ్రహ్మచర్యం.
1: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
0: ఇది దేహ తపస్సులో నాలుగవది.
1: This is the fourth type of tapas related to
0: అహింస. ఐదవది.
1: The fifth one is ahimsa.
0: అహింసా అనగా ఇతరులను బాధ పెట్టడము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
1: We generally think that troubling others and causing harm to living people is himsa. This is not right.
0: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమన, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమన అహింస కాదు.
1: ఇఫ్ జస్ట్ యూ టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
0: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
1: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
0: సహనమే అహింస.
1: To be patient is ahimsa.
0: Kanuka ee sahanam aneetuvanti daarini manam ye naadu abhirudhi ganchukundamo adi sariyinatuvanti ahimsa.
1: The day when we can promote this patience in us to be able to withstand other
0: mana indriya nigrahamunu manaku prayatnam cheskotamu idi oka seva lopala pradhanamaina ahimsa ga roopondutundi.
1: The practice by which we can control our sensory organs, that will become
0: eppudu manam indriyanni nigrahinchukundamo appudu kathinamaina vaaku kaani, కఠినమైన చర్యలు కానీ, కఠినమైన చూపు కానీ మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: Once we are able to control our sensory organs, neither a harsh word, nor a harsh thought, or a bad vision will ever come.
0: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూపోతే మిగిలినటువంటివి ఏవి గతిపడుతుంది?
1: If we simply control our tongue and do not utter a harsh word, what about the other sensory organs?
0: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమత్వమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
1: If as a first step we can control all the sensory organs, everyone in your body will follow that control.
0: ఇది శారీరక తపస్సులో ఐదవది.
1: This is the fifth one in the
0: ఈ ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
1: All these five types of tapas together can be called bodily tapas.
0: ఇంకా రెండవది వాక్ తపస్.
1: The second one is the tapas of your word.
0: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
1: The words which you utter should be full of prema or love.
0: Manamu ye padamu palikinappatikini manasuto hrudayamuto manamu danini chechi palakali.
1: Whatever word we utter, that word should come from the origin of your mind.
0: Satyamune palakali.
1: Truth alone should be uttered.
0: Satyam nasti paro dharmahani. Ee satyam anetundide vak tapasu.
1: Other than truth, there is no dharma which we can really pray.
0: Satyamu satyamu kada ani parulanu badinchetvanti yokka satyam kodanu manam cheppakoddu.
1: With the feeling that truth is truth, we should not utter even if it is truth which
0: will cause harm. Satyam brujat, priyam brujat.
1: Speak the truth. Speak that truth which causes
0: prema to undali. Na brujat satyam apriyam.
1: Unpleasant truth do not be uttered.
0: Kanukane Bhagavad Gita yandu అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడాను ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
0: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
0: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
1: విత్ గ్రేట్ పీస్ అండ్ విత్ నో ఫోర్స్ అండ్ విత్ లవ్ ది ట్రూత్ మస్ట్ బి వన్ విచ్ విల్ బి గివెన్
0: వాక్ తపస్సు అన్నారు.
1: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది తపస్సు ఆఫ్ ది వర్డ్.
0: మన నిత్య జీవితంలో మనం ఉచ్చరించేటువంటి ప్రతి పదములు కూడాను తపస్సు కిందనే పరిణమించిపోవాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ది వర్డ్స్ దట్ వి అటర్ షుడ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ తపస్సు డిస్క్రైబ్డ్ యాజ్ నౌ.
0: మన వాక్కును ఈనాడు అనేక విధములైనటువంటి పెడ మార్గములో ప్రవేశపెడుతున్నాం.
1: ది వర్డ్స్ వి అటర్ టుడే ఆర్ బీయింగ్ పుట్ అలాంగ్ సెవరల్ రాంగ్ పాత్.
0: మన యొక్క దోషములను మనం కప్పిపుచ్చుకునే నిమిత్తమై సత్యం వలె దానికి కొన్ని రకములైనటువంటి యొక్క షేపు ఇచ్చి అసత్యాన్ని వినియోగపెడుతున్నాం.
1: టు కవర్ అవర్ ఓన్ ఫాల్ట్స్ వీఆర్ యూజింగ్ ట్రూత్ for giving some kind of a form, an outer cover, and we are using truth for
0: manaku kattamulanu tappinchukune nimittamai asatyanni kunnu satyamga roopandipa chestunnam.
1: To escape from troubles and difficulties we are giving a form of truth for untruth as well.
0: Manaku kattamulu nattamulu vachina kodanu paravaledu satyanni manamu oka vidhamainatundi tapas kinda manamu danini anubhavimpa chesukovali.
1: It does not matter even if we are subjected to pain and loss.
0: సత్యమునకు ఆదర్శ పురుషుడు హరిశ్చంద్రుడు.
1: వీ మస్ట్ యూజ్ ట్రూత్ ఫర్ ఎ గుడ్ పర్పస్.
0: తన సత్యాన్ని తాను నిలుపుకునే నిమిత్తమై సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
1: ది ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఈస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ ఎ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్
0: డిఫికల్టీస్. తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
1: హి సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్.
0: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
1: అట్ ది వెరీ ఎండ్ హి సోల్డ్ హింసెల్ఫ్ ఫర్ దట్ పర్పస్.
0: కుమారుడు గతించిన సమయం లోపల శ్మశానములో ఆ ఇల్లాలైనటువంటి చంద్రమతి ఆ డెడ్ బాడీ ఆ మృతిక కళేబరమును పెట్టుకుని సుంకమును చెల్లించడానికి చేతకానటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుండాలి.
1: అట్ ది డెత్ ఆఫ్ ది సన్ the mother wife Chandramati was having the dead body of the son with her and was not in a position to pay the tax in order to cremate that body of the son.
0: Appudu kudanu Harishchandrudu akkada satyanni tappaka tana kartavyanni nirvartinchukune nimittamai డ్యూటీ ఈజ్ గాడ్. తాను ఒక సేవకుడు, తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు. సుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్ హి స్టక్ టు ట్రూత్ అండ్ ఇట్ డిడ్ హిస్ డ్యూటీ.
0: హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
1: దట్ ఈస్ వై హరిశ్చంద్ర హాస్ గాట్ ది నేమ్ సత్య హరిశ్చంద్ర, విచ్ ఇస్ అ పర్మనెంట్ నేమ్.
0: ఎట్టి అవస్థలు ఏందైనా కూడా మనం అసత్యానికి అవకాశం అందించకూడదు.
1: అండర్ నో సర్కమ్స్టెన్సెస్ షుడ్ వి గివ్ రూమ్ టు అటర్ అన్ట్రూత్.
0: లోకం సత్యమని భ్రాంతితో నా ఇల్లాలు నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఇప్పుడు ఈ కట్టెలను కాల్చుతో ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడైరాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
1: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాజ్ సో మచ్ అటాచ్డ్ టు his own wife and his own family, it will have nothing to do with that wife and the son. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
0: Nippu pettaru ambaru indakocharu.
1: The body was set fire to before cremation and all of them returned
0: home. Kontase paina tarvata evvaru leru. Aa deham em chesindi? ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం పొంగటం వల్ల.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ వాజ్ నో బడీ బట్ దిస్ డెడ్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ అండ్ ది టెన్షన్ ఇన్ ది స్పైనల్ కాలమ్ ది బాడీ జస్ట్ గాట్ అప్ అండ్ సాట్.
0: ఇక్కడ కావిలి గాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
1: హరిశ్చంద్ర హూ వాజ్ అటెండింగ్ అట్ ది క్రెమటోరియం హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరూ లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
1: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్ ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దెర్ ఇస్ నో బడీ దేర్ అండ్ హెవ్ ఆల్ గాన్ హోమ్ ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
0: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
1: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
1: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
0: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
1: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
0: Puttakapuramu thalli evaru kumarudu evaru.
1: When one is not born, who is the mother and who is the son?
0: Pendikakapuramu bhartha evaru bharya evaru.
1: When the marriage did not take place, who is the husband?
0: Pendi aina tarvatane bharya bhartha.
1: It's only after marriage one becomes a husband.
0: Puttina tarvatane thalli koduku.
1: It's after birth we talk of a mother.
0: దానికి ముందు ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
1: బిఫోర్ దట్ దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ఎనీవన్.
0: అందరూ దైవాంశ సంభూతులు.
1: ఆల్ ఆర్ సింప్లీ రిలేషన్స్.
0: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
1: ఆల్ దీస్ బై అవర్ ఓన్ క్రియేషన్స్ ఆర్ ప్రమోటెడ్ యాజ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ బాడీస్.
0: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
1: These are relationships which will have to change with time.
0: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరం అయితేనే ఆమె అత్తగా మారిపోతుంది.
1: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
0: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
1: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
0: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
1: అవర్ సాధకాస్ షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
1: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ ఆన్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ట్రూత్.
0: మన ప్రేమనే తల్లి,
1: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
0: మన జ్ఞానమే మన కుమారుడు,
1: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
0: మన శాంతమే మన పుత్రిక,
1: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
0: మన భక్తి మన సోదరుడు,
1: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
0: యోగులే మన మిత్రులు,
1: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
0: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
0: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
1: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
0: ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
1: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్, అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
1: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
1: We should take that kind of love as
0: ee prema manamulu edabati cheyatundi prema ka talli kaadu.
1: This is not the type of mother who will separate from you.
0: Mana gnanamu, wisdom is son.
1: Our wisdom is our son.
0: Ee gnanam anetundi marpu chendetundi kaadu.
1: This wisdom is not something which will change.
0: Deerilo manamu moodu margaanni manam vicharinchali.
1: In this path of wisdom we shall have to recognize
0: oka toori vachana tirigi podu.
1: If this wisdom comes to us once, it will not go back again.
0: Vakaturi poyana tirigi raadu.
1: If we have lost it once and if it has gone, it won't come back again.
0: Idi podu raadu, idi moodu unnai.
1: This does not go, this does not come.
0: Ee moodu kudanu mana hrudayamlo nivasistunnai.
1: These three are living in our heart.
0: Vakaturi vachana podu, adi gnanam.
1: What comes once will not go, that is wisdom.
0: Vakaturi poyana tirigi raadu, ajnanam.
1: Once it goes, it won't come back to you again. That is ignorance.
0: Podu raadu, idi brahma tattvam.
1: The aspect of brahma neither goes nor comes.
0: Idi atma tattvam. Danini manam ee naadu parishodham cheyali.
1: This is the aspect of atma. It is that the
0: kanukane aneka paryayamulu manamu chadugutune untuntam. The one you think you are, the one others think you are, the one you really are, you are not one person ani manam aneka paryayam chadugutuntam.
1: In this context we read the three aspects. They are the one that you think you are, the one others think you are, and the one you really are. These three we are
0: anaga thinking. The one you think you are, mana bhautikamainatundi yokka shariram yokka sambandham.
1: The one you think you are relates to the body. This is the material body.
0: The one others think you are, idi nee yokka jeeva tattvamu.
1: The one others think you are, this is the jeeva aspect in you.
0: The one you really are, అదే ఆత్మతత్వం.
1: The one you really are is the aspect.
0: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
1: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
0: ఇంకా దేహతత్వములోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
1: In the bodily aspect it may grow, it may become decadent.
0: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒకే స్థిరమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నిర్మలం, నిశ్చలం, నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపినం అన్నారు.
1: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్. ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్. దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాస్ ది
0: ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో ఆనాడే మన నిజస్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
1: Only on that day when we recognize this aspect of atma will we have understood and proclaimed our true form.
0: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu anaga deha reeti lopala neeni jagatunaku oka messenger ga vachanu annadu.
1: The same has been expressed by Jesus by saying from the bodily aspect I am a messenger of God.
0: Oka Jesus e kaadu messenger, meerandaru kudanu messengers.
1: Not only Jesus is a messenger in the form of
0: kaani ee messengers anta ee naadu miss engines ga mayaraipothunnaru.
1: But you are all messengers. Unfortunately today all these messengers are turning into messengers
0: engines. Ee naadu manamu prathi okkaru kodanu messenger ga mana yokka ee pavitramaina divya deenini jagatlo chaatadaniki prayatnam cheyali.
1: Today every one of us as a messenger to proclaim this aspect of truth in the world.
0: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
1: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
0: I anukunna neeku neevu maatrame tailam pai unnatundi okka neeti bottu vare untunnav.
1: The starting point, you are an I, an individual I, like the drop of oil on a surface of water.
0: Kaani nenu neevu ani itharuku seva cheyadaniki potre I plus you we aipothu.
1: But once you go to do service to others, then I plus you will become we.
0: Ee vidhanga I plus you, I plus you, I plus you, I plus you, we. Idi chaala perigipothu vastundi.
1: In this manner, this grows, I plus you, we. And this we grows into a large number of we.
0: Ee we plus he ani mari tarigata dani chethu.
1: A message amongst the people of the world, then our relationships will go on
0: Yekla,
1: increasing.
0: Motta motta I anukunnam. Neeku neevu maatrame tailam pai unnatundi okka neeti bottu vare untunnav.
1: The starting point

0: దిస్ వీ గ్రోస్ ఇన్ టు ఎ లార్జ్ నంబర్ ఆఫ్ వీ.
1: ఈ వీ ప్లస్ హీ అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి. అప్పుడు హీ అయిపోతుంది, వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
0: ఇన్ దిస్ మేనర్ వీ జాయిన్ హిమ్, ఇట్ విల్ బికమ్ వీ ప్లస్ హీ. ది వీ విల్ డిసపియర్, ది ఐ హెస్ ఆల్రెడీ డిసపియర్డ్, ఓన్లీ హీ రిమైన్స్.
1: కనుకనే మొట్టమొదట మనము ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఐ నుంచి మనం స్టార్ట్ చేయాలి.
0: The starting point, therefore, is in the first instance to tell yourself that you are the messenger of God.
1: Tadupari, I am the son of God.
0: The next step is, I am the son of God.
1: Karanam emanaga, messenger vere unnadu, master vere untunnadu, master ku messenger ku chala duranga untundadu.
0: In the first instance, there is a messenger and there is a master. There is a distance between messenger and master.
1: Relationship kuda ekkuvaga ledu.
0: There is not such close relationship.
1: ఇది క్రమక్రమేణా ఈ యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంటాడు.
0: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్, ఐ అండ్ యు ఆర్ వన్.
1: రెండవ దీంట్ లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్స్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, there is a close relationship between you and the wealth of the father, the form of the father, the blood of the father. You become
1: kramakramina perigipotu, I and my father are one.
0: Gradually growing in this manner, he said, I and my father are one.
1: Ade vidhamgane manam ee naadu mottamota oka vidhamainatundi yokka margamlo manam praveshinchi tadwara nenu messenger messenger anetundi dantlo manam sevana cheyali.
0: In the same manner today we should enter a path and as a messenger we should do service.
1: Deenine divine annaru last lopala I and my father are one anetundi danni ee atma shakti divyamaina margamu ani cheptu vacharu.
0: This path has been described as the divine path. Until you end up by saying I and my father are one, you become one with the atma.
1: Work without love deplorable, work with love desirable. Love without duty is divine.
0: Work without love is deplorable. Work with love is desirable.
1: Love without duty is divine.
0: Love without duty is divine.
1: కనుకని ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు మనం. ఇక్కడ డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తము లేనటువంటి పని అని ఒక అర్థం.
0: హియర్ డ్యూటీ మీన్స్ duty with force, with compulsion from outside, but duty without compulsion from outside.
1: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్ ఆఫ్
1: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
0: ఇన్ అవర్ లాంగ్వేజ్, ఇన్ అవర్ కాంటెక్స్ట్ డ్యూటీ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ త్రీ వేస్. వన్ ఇస్ కర్తవ్యం,
1: సంబంధం మరొకటి.
0: ది సెకండ్ వన్ ఈస్ కనెక్షన్, సంబంధం.
1: నిర్బంధం ఇంకొకటి.
0: ది థర్డ్ వన్ ఇస్ కంపల్షన్ ఆర్ నిర్బంధం.
1: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం మూడు విధములైనటువంటి పదములతో భారతీయులు తమ జీవితాన్ని సాగిస్తూ పోతున్నారు.
0: ఇన్ త్రీ డిఫరెంట్ వర్డ్స్ దే హ్యావ్ బీన్ టేకింగ్ దర్ లైఫ్ ఇన్ త్రీ వేస్, కంపల్షన్, కనెక్షన్ అండ్ కర్తవ్య.
1: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధములైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
0: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ గా ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి.
0: వి విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
1: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
0: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
1: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
0: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ then this worker who is works in the office has got 104 degrees.
1: Anadu leave iskovataniki veelu kaadu.
0: He cannot take leave that day.
1: Edo konni pilsaina tinesesi doctor daggara poi injection ne teeskoni nirbandhanga poiye teerali endukante visit chestunnadu tana files anta kuda check up chestunnadu.
0: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
1: Idi tana yokka control lo ledu.
0: Here this leave is not in his control that day.
1: Idi duty.
0: This is duty.
1: Inka rendo margam em tanaga ee naadu sunday avutundi. Sunday ainappudu holiday ga undad anukoni taana mitrulandarni intiki dinner pilchala ante anukunnadu.
0: The second type is today happens to be a sunday. He wanted to enjoy a holiday on sunday and invite several friends to his home.
1: Sariga sadanaga

0: వారు లేచేటప్పటికి ఇతనికి జ్వరం వచ్చేసేసింది 104 degrees.
1: Suddenly, when he wakes up in the morning on Sunday, he gets fever, 104 degrees.
0: తక్షణం మా ఫ్రెండ్స్ కు ఫోన్ చేశాడు, నా డిన్నర్ క్యాన్సిల్ చేసుకున్నాను, నాకు హెల్త్ సరిలేదు అన్నాడు.
1: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
0: ఇది సంబంధం, తన కంట్రోల్ లో ఉంది.
1: This is a
0: connection. చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: This is a connection. It is in his control. He can go through the duty he has prescribed for himself or he can
0: కానీ ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు. ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి, ఇది డ్యూటీ.
1: But what relates to his office work is not in his control. He will have to do his duty according to the officer's control.
0: Inga kartavyamu ante emte ade ee naadu manavuki ati pradhanamainatundi.
1: The third type, kartavya, what is that? That is most important thing to man today.
0: Small example.
1: There is a small example.
0: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
1: In one home, wife and husband for some reasons quarreled with each other.
0: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
1: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
0: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
0: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
1: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిస్ వైఫ్.
0: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
1: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
0: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
1: వెన్ హీ గోస్ టు రిసీవ్ హిస్ ఫ్రెండ్ హీ సేస్ హలో ఫ్రెండ్ అండ్ హీ ఈస్ స్మైలింగ్.
0: కూర్చోమని ఫ్రెండ్ దగ్గర చాలా హ్యాపీగా మాట్లాడినాడు.
1: హీ స్పీక్స్ టు ది ఫ్రెండ్ వెరీ హ్యాపీలీ, ఆస్క్స్ హిమ్ టు సిట్ డౌన్.
0: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
1: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife, prepare some coffee.
0: Bharya daggara kopanni prakatistunnadu, friend daggara sahananni prakatistunnadu.
1: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
0: presence of his friend. Karanam emiti, tana yokka samsaram yokka guttu bayati vaniki teliyakoodu. ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
1: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ ద
0: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
1: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
0: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ది ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్.
0: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
1: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
0: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చిపెట్టేస్తాడు.
1: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్ హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
0: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
1: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
0: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
1: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్ దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
0: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, గాడ్ డ్యూటీ.
1: టుడే ది డ్యూటీ ఆఫ్ అవర్ సేవకర్స్ ఈస్ నాట్ దట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ దట్ ఆఫ్ గాడ్. గాడ్
0: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
1: There is only one master for him.
0: ఇక్కడ ఆఫీస్ లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
1: ఇన్ ది ఆఫీస్ దర్ మే బి సెవెరల్ మాస్టర్స్.
0: కనుకని ఈ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనుకున్నప్పుడే హోలీ గోస్ట్ ఏర్పడిపోతుంది.
1: సో వెన్ యూఆర్ ఏబుల్ టు థింక్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ దెన్ యూ బికమ్ వన్ అండ్ ది స్టేజ్ ఆఫ్ బీయింగ్ ఎ హోలీ గోస్ట్ కమ్.
0: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులో మనం పాల్గొనాలి.
1: So today, our very first thought should relate to brotherhood of man and fatherhood of God. And then we should enter service.
0: Kramakramina kudanu ekatma bhavanni manam abhirudhi chesukovali.
1: Gradually, we should also develop the idea of one atma in everyone.
0: Kanukane eenaadu manamu mana jeevitamane pravahamunaku oka vidhamainatunte rendu haddulu manam nirminchukovali.
1: Today, to the river of our life, we should have to have two controls, two banks.
0: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
1: The reason for this is when a flow of water takes place on both sides there are bunds, banks.
0: Appude ee yokka nadi chakkaga pravahinchi samudramlo leenamaipothundi.
1: It's only then that the river flows well and goes and merges into the ocean.
0: Ee naadu mana jeevitham ane pravahamu ati teevranga pravahistundadi.
1: Today the river of our life is flowing very fast.
0: Deeniki gattu lekunda untunnayi.
1: There is no control, there's no bund for this river.
0: Kanukani ee naadu oka vaipuna oka gattu rendava vaipuna maroka gattu ee rendu gattunu ee naadu manam gattiga kattukovali.
1: Today we will have to build a bund on one side and another bund on the other side.
0: Oka vaipuna ashtacharanamam aneetundi gattunu pettukovali.
1: On one side we should have a bank under the name of Ashtaksharanam.
0: Rendava vaipuna maroka Ashtaksharanamamu ane gattunu kattukovali.
1: The second side also there is another Ashtaksharanamam which we have.
0: Emti Ashtaksharanamam? Om namo narayanaya. Kaadu kaadu kaadu kaadu. Oka vaipuna samsayaatma vinasyate. Samsayaatma vinasyate. Nissamsayam aneetundi gattunu oka daggara kattuko.
1: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
0: Rendo vaipuna Ashtakshara Namo Saddhavan Labhate Jnanam.
1: The second side again, the Ashtakshari is Saddhavan Labhate Jnanam.
0: Anaga oka vaipuna Saddha, oka vaipuna Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనము జీవించగలము.
1: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
0: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
1: One who has no self confidence cannot do even a small tiny task.
0: Tanapaina tanaku vishwasame ledu daivanni manaku sakshatkarinchukovali antuntaru.
1: He has no confidence in himself but he wants to have sakshatkar of God.
0: Kinda punade lekapothe paina manamu roofi edithinga veyagalamu.
1: When there is no foundation how can we put a roof on the top?
0: Godane kattakapothe manamu roofni edithiga dharinchagalamu.
1: If we have not built the walls who is going to bear the roof?
0: Kanukane self confidence foundation.
1: Self confidence is the foundation.
0: Self satisfaction anede goda.
1: Self satisfaction are like the wall.
0: Self sacrifice ade roof.
1: Self sacrifice is the roof.
0: Self realization is life.
1: Self realization is the life.
0: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life aneetundi self realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veelavutundi.
1: It's only when we have these three built properly the self realization we can have and our life can be happy and prosperous.
0: Kanuka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
1: First step is to promote confidence.
0: Ee sevanu chese samayam lopala manam andarki sai ram sai ram sai ram antunnam kaani endukosam nu sai ram antunnam.
1: While performing this seva or giving service to all we say sai ram.
0: Ee sai ram sai ram anetundi ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayil deerakoddu yantra roopunto undakoddu.
1: Why do we utter these words Sai Ram? These words should not come mechanically out of you.
0: Evariki manam Sai Ram anna Sai Ram poi chertundi aneetundi bhavamto andulo Sai Ramudu unnadu aneetundi vishwasamto manam chestunnam.
1: With the thought that to whomsoever you utter these words Sai Ram they will go and reach Sai Ram and that Sai Ram is present in that individual.
0: Ganukane manam upanishattulu undaikunnu sarva jeeva namaskaram keshavam pratigacchate evariki manam namaskaram chesina daivaniki poi chertundadi.
1: That is why according to the Upanishad to whomsoever we make obeisance ultimately it goes and reaches God. This is what we believe.
0: Evariki manamu namaskaram chesina ye vidhanga bhagavantuniki poi cherutunado ade vidhangane sarva jeeva tiraskaram keshavam pratigacchati. Evarini manamu tiraskarinchina evarini manamu avmanam chesina evarini manamu badinchina adi kuda bhagavantuniki cheripothundi.
1: Just as to whomsoever we make obeisance it goes and reaches God, so also whomsoever you cause harm and hurt that will also go and reach God.
0: Kanuka manamu evarini kudani hinsinchakunda evarini badinchakunda evani kashta pettukokunda andanni kudanu sadhyamainta varakunu premato manam chestuntunte idi vak tapaskinda gani manas tapaskinda gani samsiddhinga nerpadutundi.
1: So without causing harm or hurt to anybody if we can conduct our service then this will be లైక్ తపస్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక తపస్సు అనగా మనము ఇరు వాకిలి వదిలిపెట్టి మన యొక్క కర్తవ్యాలు విసర్జించి అరణ్యానికి పోవటం కాదు, వాక్ తపస్సు మనం చెయ్యాలి, మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి, దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు మహనీయులకు పెద్దలకు తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
1: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్స్.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
0: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
1: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
0: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
1: బట్ టుడే వీ ఓన్లీ టాక్ ఆఫ్ మ్యాన్ కైండ్ బట్ వీ డూ నాట్ హార్మోనైజ్ ది థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇప్పుడు మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలు లేదు, మంకీ కైండ్ అంటే చెప్పవచ్చు బాగా.
1: ఇన్ దట్ సిచ్యువేషన్ వీ కెనాట్ కాల్ ఇట్ మ్యాన్ కైండ్, వీ కెన్ కాల్ ఇట్ మంకీ కైండ్.
0: మనం ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
1: వీ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. We are sacred human beings. We are naras.
0: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
1: We should also understand the difference between a nara, a human being, and a vanara, a monkey.
0: Vanara, ఇది మూడు అక్షరాలు, నరా రెండు అక్షరాలే.
1: Vanara, monkey has got three letters. Nara, man has got two letters.
0: ఈ వానరా ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానరా.
1: వానరా can be explained by saying it is because there is a tail. Vanara is one who has a tail.
0: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
1: Since man has no tail, the letter va goes and he becomes nara.
0: కాని తోక లేదు మాత్రమే కాని వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
1: Only the tail is absent, but all the conduct of a monkey are present in a man.
0: కాని మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామసేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
1: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
0: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సన్నిహిత సంబంధం అనేటువంటి గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
1: టుడే బీయింగ్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ and recognizing that we are much closer to divinity and much closer to God, yet if we do not do such service, then we are not
0: mana nitya jeevithamlo manam anubhavinchavalsinatuntivi manam telusukovalsinatuntivi inka enno untunnayi nitya jeevitame manam aadhyatmika margamu.
1: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
0: Nijanga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatuntu oka sthayi kaadu.
1: Truly when we talk of adhyatmika spirituality, it's not as if it is a distinct
0: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kudanu adhyatmika sambandhinchinatundi.
1: Every event which we experience in our daily life is connected closely with spirit.
0: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane adhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
1: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
0: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటి.
1: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
0: ధర్మ అర్థ కామ మోక్షంలోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పని చెప్పాడు.
1: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
0: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
1: ధర్మార్థ what for do you want to have wealth? Artha for come for
0: ikkada artham anaga kevalam currency notes oka dollars maatrame kaadu.
1: Here the word artha does not mean only currency notes or dollars.
0: Wealth anetvanti kevalam gnanam okka dhaname.
1: Wealth has got a much broader meaning.
0: Aarogyam okka dhaname.
1: Wisdom is a health.
0: Mana yokka bhavam okka dhaname.
1: Thoughts are wealth.
0: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే ధనమే.
1: అవర్ బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో.
0: కనుక ధనం అనగా ఏమిటి? దేహ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కింద లెక్క.
1: వాట్ ఈస్ వెల్త్? బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
0: సచ్చీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
1: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెల్త్, దే కాన్స్టిట్యూట్.
0: కనుకనే ఆ ధనమును మనము ధర్మము చెయ్యాలి అన్నాడు.
1: దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ కైండ్స్, దిస్ షుడ్ బి యూస్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
1: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
0: ఇంకా అర్థ కామము,
1: ది అదర్ టూ పురుషార్థస్, అర్థ కామ.
0: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
0: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మన మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
1: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
0: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
1: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్,
0: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మంలో ప్రవేశించగలుగుతున్నాం.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్
0: స్పిరిట్. ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్.
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: Idiki threads kadu, idi cotton.
1: This is not threads, this is
0: cloth. Mottamota cotton, rendavadi thread, moodavadi cloth.
1: First is cotton, then come threads, then come cloth.
0: Taruka deham anetundi cloth.
1: Body is like the cloth.
0: Mana thoughts anetundi threads.
1: Our thoughts are like the threads.
0: Mana atmane cotton, pure cotton.
1: Our atma is the base cotton.
0: Daniki no shape.
1: ఆత్మా
0: అదే, ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ,
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అదే క్లాత్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్,
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది థ్రెడ్,
0: ది వన్ యు రియలీ ఆర్ అదే కాటన్,
1: ది వన్ యు రియలీ ఆర్ దట్స్ ఆత్మా.
0: ఆ కాటనే లేకపోతే థ్రెడ్స్ ఏ లేవు, థ్రెడ్స్ ఏ లేకపోతే క్లాత్ లేదు. కనుక మూడు చేరి ఒక్కటే, దేహాత్మ జీవాత్మ పరమాత్మ మూడు ఒక్కటే, ఐహిక ఆముష్మిక కైవల్య మూడు ఒక్కటే.
1: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
0: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము, ఇంద్రియములు, మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము, ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
1: Further, the three most important things, the body, the organs and the mind, it's the conglomeration of these three which makes you
0: ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spashtanga artham avutundi.
1: It's only when we can understand the nature and the aspect of these three can we understand spiritual.
0: Kanuka ee dehamu indriyamu ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirpa chestundi.
1: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
0: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kaadu.
1: Spirituality does not consist of a separate path unconnected with the living
0: world. Tellavari lechinade modalu ratri varaku manam nidrinchenta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
1: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
0: Tellavari 6 gantalaku japamu ratri 8 gantalaku japamani oka tayanni manam nirninchukotam nakkarledu. Nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam.
1: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa. At all times and at every instant,
0: yavanamu balyamu kaumaramu vardhakyam anetundi yokka style kudano avasaram ledu.
1: For that there is no need for having childhood, adulthood, old age. There is no such
0: kanuka deeniki vaya pramanam kaani kala pramanam kaani kala nimitam kaani em maatram kudano akkaraledu.
1: For this neither a fixed age nor a fixed time or
0: mana anukoolamulu nimittamai manam kaalani nirnayam cheskuntanname kaani kaalamuniki em maatram kudano haddu ledu.
1: It is for our convenience that we fix a time, but time has no limitations.
0: Kevalam idi sayankalam anukuntunnamu, సాయంకాలమునికి ఏమాత్రం అర్థం లేదు.
1: వీ కాల్ దిస్ ఈవినింగ్, ఇట్ హాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
0: సూర్యుడు భూమి కిందకి పోవటం చేత సాయంకాలం అనుకుంటున్నాం, సూర్యుడు భూమి పైన ప్రవేశించడం చేత తెల్లవారు అనుకుంటున్నాము.
1: బికాస్ ది సన్ ఇస్ సెటింగ్, వీ థింక్ ఇట్ ఇస్ ఈవినింగ్. వెన్ ది సన్ ఇస్ రైజింగ్, వీ థింక్ ఇట్ ఇస్ మార్నింగ్.
0: నిజంగా సెటింగ్ రైజింగ్ రెండు లేవు సన్ కు.
1: ట్రూలీ సన్ నైదర్ రైజెస్ నార్ సెట్స్.
0: కేవలం మనకు కనిపించకుండా పోయినంత మాత్రం దాన్ని మునిగిపోయాడు అనుకుంటున్నాం, కనిపించినప్పుడు పుట్టినాడు అనుకుంటున్నాము. ఈ రెండు కూడా మన భావాలే కాని సూర్యుని యొక్క తత్వములు కాదు.
1: జస్ట్ బికాస్ వీ డు నాట్ సీ ది సన్, వీ థింక్ హీ సెట్. జస్ట్ బికాస్ వీ సీ హిమ్ రైజ్ వీ థింక్ సన్ ఇస్ రైజింగ్ బట్ దీస్ ఆర్ ఓన్లీ అవర్ ఐడియాస్ అండ్ అవర్
0: అదే విధంగానే ఆత్మకు అనేటువంటిది జననము మరణము రెండు లేవు
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్
0: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం
1: when the body is seen by us we say
0: దేహం శిథిలమైపోతాని మరణం అంటున్నాం
1: when the body falls down we say death
0: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్
1: బట్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 25th of January 1980 addressing Sevadal.

కొరకు చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు అంకితము చేసి చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితము అంకితము చేసి

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Vivida Deshamana Nundi. వివిధ భాషలతో వివిధ వేషములతో వివిధ సాంప్రదాయములతో కూడినటువంటి ఈ సమావేశము బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వం దివ్యత్వం అనేటువంటి దాన్ని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Though this conference has brought to one common place people from different countries, speaking different languages, sporting different costumes, and having different cultural backgrounds and traditions, externally, yes, there is this varied diversity. But deep within lies a fundamental unifying principle, and that is of divinity. And that again is blatantly obvious.
1: ఈనాడు లోకము అనేక సమస్యలను ఎదుర్కొనుచున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒక వైపున యుద్ధ భయం.
0: On the one hand you have fear of war.
1: మరొక వైపున కరువు కాటకాల భయం.
0: On the other you are gripped from fear of drought and scarcity.
1: ఇంకొక వైపున స్వార్థపరత్వం.
0: And on a yet another front you have the selfishness.
1: Maroka vaipuna adhikara daham.
0: And from yet another side you see this craze for power.
1: Inkoka vaipuna manavuni yokka divyattamunu kolpoyi kevalamu oka rakshasatvanga prakatinchetvanti yokka allakallolamulu maroka vaipuna.
0: And from yet another direction you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human
1: form.
0: And then you have ideas like regional chauvinism.
1: Aarthika samasyalu inkoka vaipuna.
0: Then you have problems of finance and money.
1: Kulamata bhedamulu maroka vaipuna.
0: Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలముల మరొక వైపున ఒకటేమిటి సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: వై టాక్ ఆఫ్ దిస్ లైక్ దిస్? దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కన్ఫ్రంటింగ్ మ్యాన్.
1: ఈ లోకంలో ఏ పదార్థము చూచినా ఏ విషయము చూచినా భయాన్ని తన్నే గల్పించుతున్నది.
0: In this world, whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కానీ ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుతున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది ఏ వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించకోరు మానవులు. వస్తువుల యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it and make it part of himself so that he could come to realization.
1: దేహము పైన అహంకారము అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువుల పైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్కు ఉండినంత వరకు మానవుని భయము ఏ కోసానా విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So those men who seek to have a state of fearlessness in the form of this detachment should take to the path of Advaita, non-dualism.
1: అద్వైతం పైన విశ్వాసము చేరగోరు వారు అభివృద్ధి కోరగోరు వారు అనేకత్వంలోని ఏకత్వాన్ని విచారించాలి.
0: Those who wish to treat the path of Advaita in turn should try to seek this innate unity in this immense diversity.
1: ఈ ఏకత్వాన్ని విచారించగోరు వారు అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment wherein they can let go feelings of I, mine and thine should plunge into service activities.
1: సమాజ సేవనే మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: Because it is service to society that confers this totality of existence on man.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: It reaches him out to divinity.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: And makes him realize his own nature.
1: కనుకనే సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: Therefore, this idea of service to society should not be taken to be a commonplace thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: This sacred idea behind this service, one who has the purity of heart alone can grasp the inner significance.
1: చిత్తశుద్ధి కలగవాలన్న కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: And if you wish to purify your heart, cleanse it, then you have to think about action, karma.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారమును అనుభవించడానికి అధికారులమవుతాం.
0: The type of action that we indulge in today will determine what the future is going to be like.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: And the transformation that is brought about today tends to become part of our nature tomorrow.
1: నేటి అలవాటు రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: Today's habit becomes our nature tomorrow.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: And our nature today will be our destination tomorrow.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతియందే ఉన్నది.
0: Therefore, all said and done, our destination is in our hands.
1: ఎట్టి కర్మలు చేతుము అట్టి గమ్యమును మనం అందుకుందుము.
0: The type of action that we perform determines the destination that we reach.
1: గమ్యమును పొందుటకు కాని పోగొట్టుకొనుటకు కాని మన కర్మలే మూలాధారము.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: కర్మను పురస్కరించుకొని ఏ జన్మను చేకూరుచున్నది.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: ఎట్టి జన్మను అట్టి ధర్మంగా మనం అనుభవిస్తున్నాము.
0: The type of birth determines the dharma that we enjoy.
1: ఆ ధర్మమును పురస్కరించుకొని ఏ గమ్యమును చేరుకుంటున్నాము.
0: And this dharma in turn determines our destination, our goal.
1: కర్మ జన్మ ధర్మ గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
0: Therefore, these ideas of karma, birth, life and the destination are very much within one's reach.
1: అయితే ఈ కర్మల యందు కూడాను కొన్ని ఊతులనము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
0: But again in these actions of karma, there is a concept called ఊతుల.
1: ఊతులం
0: ఊతులం
1: ఊతులం అనగా సంస్కృత పదములో ఆత్మతత్వమును అనుభవించినటువంటి వాడు అని అర్థం.
0: What this word ఊతులం in Sanskrit means is one who has experienced this state of atma.
1: అంతేకాక కర్మ యొక్క వాసనము అని కూడా దీనికి మరొక అర్థం.
0: There is yet another meaning attached to it. The thing that you associate with karma or action.
1: కర్మ వాసన వల్లనే మనకు జన్మలు లభిస్తున్నవినేటువంటి సత్యాన్ని భాగవతమునందు సప్తమ అధ్యాయములో ప్రహ్లాద చరిత్ర యందు చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ ది భాగవత ఇన్ ద 7th ఎపిసోడ్ ఇన్ ప్రహ్లాద చరిత్ర వి హావ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఇస్ యాక్షన్ దట్ టెన్స్ టు డిటర్మిన్ వన్స్ బర్త్.
1: అయితే వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
0: Now, these two people, Jaya and Vijaya, who were guarding the entrance to the heavenly abode of the Lord, they had to be born as demons. What could be the reason for this?
1: Mahaniyuli yokka aagyalanu tiraskarinchi ahankarulai varini mahaniyulu baadha pettatam chetane ee vidhamainatunte yokka rakshasatvamnu anubhavinchadaniki oka kaaranam yerpadinadu.
0: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones and incurred their wrath.
1: Vaikuntha vasulainatvanti ee jayavijayulu rakshasajanmanu anubhavinchataniki kaaranam emiti?
0: Therefore these Jaya and Vijaya who were once residing in the heaven Vaikuntha, why should they have been born as rakshasas or demons?
1: Tama yokka ahankara cheryale deeniki moola kaaranam.
0: The primary cause being their own sense of ego, actions prompted by
1: taamu chesukunnatundi karmale taamu ee janmamunu anubhavinchadaniki oka aadharamaina.
0: Therefore their very actions determined the type of birth they had.
1: Rakshasa vamsham nandu janminchinatundi prahladudu mahaneeru yokka vakyamulanu sirasa vahinchi aachaniyendu unchi aanandanni anubhavinchatam chetane rakshasa janmudu ainaippatikini prahladudu దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: As against this, Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders,
1: తిరసావహించి దానిని ఆచరించి కర్మలయందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకే దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
0: He obeyed and followed the injunctions of the elders. Thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
1: Kanuka manavattu anetundi manchi cheddalaku moolakaramunu karmanuga manam bhavinchali.
0: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
1: Konni vishayamulandu manavudu indriya nigraha nimittamai aneka cheryalanu chestunnadu.
0: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
1: Indulo edirini taanu poorthiga anubhavinchi taanu aanandistunnadu aneetundi oka satyanni gurtinchukolekapothunnadu.
0: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
1: Karya roopamainatundi swabhavamulu ee prapanchamunandu ee maatram kodanu ee vyakti ayina kodanu visarjinchuku veelu kaadu.
0: It is not possible for anyone in this world to discard this idea of doing something.
1: Atti paristhithulu yandu manavudu taanu anubhavinchinatundi emiti aneetundi vishayanni mottamota artham chestunnadu.
0: This being the case, everyone should ask a question. What is it that we should do first and foremost?
1: Anekatvamuloni ekatvanni manamu gurtinchadaniki konni prayatnamulu manam cheyali.
0: In order that we may see this unity in this immense diversity, we should attempt to undertake a few tasks, actions first.
1: Atti paristhithulu yende manavattam saarthakam nondutundi.
0: Only under such circumstances does one sanctify one's existence.
1: Nisvarthamainatunte seva chinnadi ainappatikini adi entayo labhadayakanga untuntadi.
0: A selfless act, however insignificant it could be, could bring to you untold benefits.
1: Komala hrudayamu leka tyaga bhavamu leka sahana tattamu leka aacharinchetundi sarva karmalu kudanu kevalam aadambaramane daristundi.
0: Not possessing a tender heart and devoid of feelings of sacrifice, tolerance and forbearance, whatever you might do, high and lofty, would have no meaning.
1: Sanuputito aacharinchinatundi karmale స్నేహాన్ని చేకూరుస్తుంది.
0: What little you do, if it is motivated by a sense of sympathy, brings to you friendship.
1: మానవత్వములో ఒక స్నేహతత్వం అనేటువంటిది ఒక ఆధారమైనటువంటి యొక్క మార్గం.
0: ఇన్ వన్స్ లైఫ్ హియర్ దిస్ ఐడియా ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్.
1: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
0: ఓన్లీ వెన్ యూ లివ్ టుగెదర్ డూ యూ గెట్ మోక్ష ఆర్ లిబరేషన్ ఇట్ ఈస్ బీన్ సెట్.
1: వేదమునందు సహనావవతు సహనోభవంతు సహవీర్యం కరవావై. సహనావవతు సహనౌ గుణత్తు సహవీర్యం కరవావహై. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనావవతు అనగా మనం కలిసి పని చేస్తాం.
0: ఇన్ ది వేదిక్ ఇంజంక్షన్ దేర్ ఇస్ దిస్ స్టేట్ దట్ టుగెదర్ వి షల్ డూ సంథింగ్.
1: కలిసి పోరాడుదాం.
0: టుగెదర్ వి షల్ ఫైట్.
1: కలిసి జీవిస్తాం.
0: టుగెదర్ వి షల్ లివ్.
1: ఇది దీని యొక్క అంతరార్థం.
0: This is the inner significance of this
1: Vedic. ప్రాచీన కాలం నుండి వేదము కేవలం ఒక భిన్నత్వంగా అభివృద్ధిని గావించి దాని యందు కేవలం భేదములను పెంచి ఏకత్వాన్ని విస్మరించి ప్రచారం సలుపుతున్నదనేటువంటి ఒక దుర్వార్త.
0: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
1: Vedam chala vishalamainatundi.
0: This is not the case.
1: Anantamainatundi.
0: They are limitless. They are very
1: poor. Deeni antaratvam anetundi kevalamu paripurnatvamto undinatundi.
0: The inner significance is full. It will give you a total picture.
1: Vedamulu indulo emattam kodunu kaanaravu.
0: There is no place in the Vedas for division and differentiation.
1: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
0: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ దట్ గాడ్ వెరీలీ ఈజ్ దిస్ వాస్ట్ కంగ్లామరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: సమాజ స్వరూపమైనటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం అని కూడా నిరూపించింది.
0: ద సొసైటీ అరౌండ్ యూ ఈజ్ వెరీలీ గాడ్ అండ్ యువర్ ప్రైమరీ టాస్క్ ఇట్ ఈస్ టు సర్వ్ గాడ్ దస్.
1: కనుక సమాజ సేవ అనేటువంటిది చాలా దైవ సేవగా మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ సర్వీస్ టు సొసైటీ ఈజ్ వెరీలీ సర్వీస్ టు గాడ్. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఫీల్. అండ్
1: అయితే ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకునలేక కేవలం సంక్షిప్తమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం గావించుకుంటున్నాడు.
0: వి షుడ్ బి ఫర్మ్ ఆఫ్ దిస్ కన్విక్షన్. బట్ టుడే మ్యాన్ హాస్ గివెన్ హిమ్సెల్ఫ్ టు థింకింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ వర్కింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్ విత్ వాట్ హాస్ బీన్ గివెన్ డౌన్ టు హిమ్.
1: సమాజంలో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: హీస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ బట్ ద ఫాల్ట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ హీ టెండ్స్ టు గో అవుట్ ఆఫ్ హిస్ వే టు సీక్ దెమ్ అవుట్.
1: మానవులు ఎందున్నటువంటి దుర్గుణములో దుష్టభావం అనేటువంటిది పరదోషములో చూపటమే.
0: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
1: తన ఎందున్నటువంటి దోషమును గుర్తించుకొనక పరుల లేని పరులలో లేనిటువంటి దోషమును సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: You tend to ignore your own faults. You try to seek faults in others and you try to deride and put them down.
1: Anduke క్రైస్తకుడును చెప్పాడు ఒకతూరి, అయ్యా నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నీవు తీసుకో, పరుల కంటి ఎందున్నటువంటి యొక్క అణువును మాత్రమే ఎందుకు నీవు అభివృద్ధి చేస్తావన్నాడు.
0: That's why it was in this context that Jesus Christ once said, Oh man, you first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye?
1: వేమును కూడాను తప్పులన్ను వారు తమ తప్పులెరుగరు అన్నాడు.
0: Even Vemana said, one who wants to seek fault in others does not think about the faults that he himself has.
1: Parana tappunu konta varakunu bayata pettadalchukunnatundi vyakti tana tappunu taanu mundu gurtinchali.
0: If you wish to point out the shortcomings of others, first of all recognize your own shortcomings.
1: Tanalo tappunu lenatundi vyakti maatrame పరుల తప్పులను మాత్రం చూడటకు అధికారి అవుతాడు.
0: One who is free from his own shortcomings has a right to look at the faults of others.
1: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణము.
0: సో దిస్ ఈస్ అన్ ఈవిల్ టెండెన్సీ.
1: మన సంస్థలలో పరుల దోషములను ఏమాత్రం కూడా నువ్వు పరికించకుండా చూసేటువంటి ప్రయత్నం మనకు మనం ముందంజ వేయాలి.
0: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వీ షుడ్ స్ట్రైవ్ టు సీ దట్ వి డు నాట్ లుక్ టు ద ఫాల్ట్స్ అండ్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
1: దాపసరి అంటారు భక్తులను చూచి.
0: నౌ వెన్ యు లుక్ ఎట్ డివోటీస్ యు థింక్ అబౌట్ ఎగ్జిబిషనిజం.
1: షోకిల్లా అంటాడు మంచి దుస్తులను వేసుకుంటే.
0: నౌ ఇఫ్ ఎ డివోటీ స్పోర్ట్స్ ఎ గుడ్ డ్రెస్ యు సే హీస్ ఎ షో మ్యాన్.
1: మౌనంగా ఉంటే ఇతను కేవలము ఒక తెలివి తక్కువ వాడు అంటారు.
0: లైక్వైజ్ ఇఫ్ పర్సన్ రిమైన్ సైలెంట్ యు సే హీస్ డివైడ్ ఆఫ్ ఎనీ ఇంటెలిజెన్స్.
1: మాట్లాడితే ఇతను వాగుడు నోరు అంటారు.
0: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
1: అన్నింటి యందు కూడాను దోషములు చూచుటము దుష్టుల యొక్క లక్షణం.
0: So it is given to the evil ones to look for faults for everything and in everything.
1: కనుక దోషములు వెతుకుట దుష్టుల లక్షణమైతే చెప్పులు వెతుకుట కుక్క లక్షణంగా ఉంటుంటాడు.
0: That's why it is said, if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
1: ఇలాంటి దుర్గుణము మానవుని యొక్క హృదయములో ప్రవేశించిన మానవుని మనస్సుని మరిపింప చేస్తుంది.
0: One such a evil trait enters man, his mind itself gets evil.
1: చెట్టుకు అరులుకున్నటువంటి తీగ చెట్టుని మరుగుపరుస్తుంది.
0: Like you have a creeper which shelters and shields from view the tree over which it has
1: అదే విధంగా మానవుని యందు అరులుకున్నటువంటి దుష్టగుణము మానవత్వాన్ని మరుగు చేస్తుంది.
0: The same manner, these bad traits that weave around man shield man from the outside view.
1: కనుక మానవుని హృదయము లోపల దుష్ట భావములు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: So in one's heart there should be no room for all that is bad and wicked and evil.
1: పరులను గురించి మనం ఏమాత్రం కూడా దూషణ భూషణములైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
0: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
1: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
0: We should not speak meanly of others.
1: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడా మనం వినరాదు.
0: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
1: చెప్పువారి హృదయము వినువారి హృదయం కూడాను మాలిన్యమైపోతుంది.
0: Because one who talks thus, one who listens to such words, their hearts go wicked.
1: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్క చేసుకోవటమే సరైనటువంటి సాధన.
0: సో అ ట్రూ సాధన ఈజ్ వేర్ ఇన్ వేర్ వి ట్రై టు కర్బ్ ఈవెన్ సచ్ బేసిక్ టెండెన్సీస్ ఇన్ అవర్ డేలీ లైఫ్.
1: ఏ జపములు ఏ ధ్యానములు ఏ విధమైనటువంటి భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
0: ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ జప ఆర్ సిట్ ఇన్ ధ్యాన ఆర్ డూ భజన్స్.
1: కానీ జపములు చేయుచు ధ్యానములు చేయుచు భజనలు సల్పుతూ పరల దోషములను కూడాను హృదయమునందు ప్రతిష్ఠ చేసుకున్న ఇది ఏమాత్రం కూడాను భక్తికి లక్షణం కాదు.
0: బట్ యూ కీప్ డూయింగ్ యువర్ జప ధ్యాన అండ్ కీప్ డూయింగ్ భజన్స్ కీప్ ఎంటర్టైనింగ్ థాట్స్ అబౌట్ అదర్స్ ఈవెన్ ఇన్ వికెడ్ వన్స్ దిస్ కెనాట్ బి ట్రూ డివోషన్.
1: పరదూషణ పరదోషములు పరశ్రవణములు దోషములుగా మనం వినటము ఇది మహాపాపం.
0: క్రిటిసైజింగ్ అదర్స్ ఆర్ లిస్నింగ్ టు క్రిటిసిజం ఆఫ్ అదర్స్ ఆర్ రాదర్ బ్యాడ్ అండ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: కనుకనే అనేక పర్యాయములు మీకు తెలిపి ఉన్నాను.
0: దట్స్ వై ఆన్ మెనీ ఒకేషన్స్ ఇన్ ద పాస్ట్ ఐ హావ్ మేడ్ నోన్ ఎ ఫ్యూ థింగ్స్ టు యూ.
1: పవిత్రమైన దివ్యమైన న్యాయమూర్తి అయినటువంటి యొక్క రాములపైన అనేక విధములైనటువంటి యొక్క దోషములను కల్పించి మందర కైకకు బోధించింది.
0: రామ హూ వాజ్ ఎ పారడన్ ఆఫ్ వర్చ్యూస్ హూ వాజ్ ఆల్ సేక్రెడ్నెస్ అండ్ డివినిటీ ఆన్ సచ్ ఎ నోబుల్ వన్ మందర స్టార్టెడ్ క్రియేటింగ్ స్టోరీస్.
1: దానిని వినినటువంటి కైక కాని చెప్పినటువంటి మందర కాని ఏ విధమైనటువంటి స్థితిని అందుకున్నారు.
0: Now Mandara who indulged in such talk and Kaika who gave her ear to such talk, what happened to them finally?
1: Atti dushtulu yokka perlu ye stree naina unchukunchunnada?
0: Today do you see any woman or lady taking the names of Kaika or Mandara?
1: Kanuka manamu Kaikalu kaani Mandara kaani kaanaru.
0: So we should never become either Kaika or Mandara.
1: Dushtulainatundi Kauravulu ధర్మమూర్తులైనటువంటి పాండవులను నిరంతరం కూడాను వారి దోషములను వారి లోపములని అభివృద్ధి పరుచుకుంటూ వారిని అధోగతి పాలు చేయాలని సంకల్పించుకుంటూ వచ్చారు.
0: లైక్ వైజ్ ద ఈవిల్ అండ్ వికెడ్ కౌరవర్స్ ఆల్ ద టైమ్ ఆల్ దర్ ఎనర్జీస్ వర్ స్పెండ్ ఇన్ డిరైడింగ్ అండ్ డిక్రైయింగ్ అండ్ క్రిటిసైజింగ్ ద నోబుల్ అండ్ ఐడియలిస్టిక్ పాండవర్స్.
1: కానీ కట్టకడపటికి కౌరవ యొక్క పరిస్థితి ఏ గతి పాలైంది?
0: ఇన్ ద ఎండ్ వాట్ బికేమ్ ఆఫ్ ది కౌరవర్స్?
1: అట్టి కౌరవుల యొక్క పేర్లు ఏ యొక్క మగవారైనా పెట్టుకుంటున్నారా?
0: So the names of these Kauravas, does any man today wish to have his name, his being named after any of the Kauravas?
1: Kanuka lokamulo manaku aadarshavantamainatundi okka vyaktula tattvanni kontha varaku gurtinchi tadwara mana divyatvaniki addu tarinatundi margamulanu manu anusarinchatame nidhi nijamainatundi sadhana.
0: So in this existence, in this worldly existence of ours, we have any number of examples which bring home to us these home truths. We should
1: pavitramainatundi paratattvamu ఎట్టి స్వార్థముతోనా ఉండదు.
0: Now that which lies beyond divinity has no selfishness whatsoever.
1: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనము అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాము.
0: Now this divinity which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature, we cannot comprehend it, and in the process we tend to lose track of our own lives.
1: Kana phalamulu taanu tinavu chettu.
0: A tree, it is said, does not eat its own fruit.
1: Yavari kosamu parula kosame ee chettu phalamulu andichutunnavi.
0: For whose sake then do you have these fruit and flowers?
1: Govulu tana cheeramunu taamu bachinchavu.
0: Similarly, the cow does not drink of its own milk.
1: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
0: The milk is for the sake of others.
1: నదులు తమ జలములను తాము ఆరగించవు.
0: Likewise, the river does not drink of its own water.
1: ఇవి పరుల నిమిత్తమే ప్రవహించుచున్నవి.
0: This river water flows for the benefit and sake of others.
1: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
0: Now the tree may be laden with fruit, but the tree does not eat.
1: Nadi ninda jalam undinappudikini nadi e vidhamga grolado.
0: The river might be overflowing with water, but the river does not partake of it.
1: Pachuli paru pasuvulu yendu cheeramu undinappudikini aa pasuvulu e vidhamga tana cheeramunu taanu aaraginchavo.
0: The cow likewise does not drink its own milk.
1: సకలైశ్వర్య స్వరూపుడైనటువంటి దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు. సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
0: లైక్ వైజ్ గాడ్ సుప్రీమ్ హూ హాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్ అండ్ హూ హాస్ నథింగ్ దట్ హీ లాక్స్, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, ఇట్ నాట్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైనటువంటి మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
0: Man does not place his trust in this selfless thing called God. He instead places his trust in a fellow man, and the result is disaster.
1: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
0: So what is the solution to today's problems?
1: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు.
0: Think good and act good.
1: ఇతిహాస పురాణము యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటున్నది.
0: The very quintessence of all the Puranas and the Shastras is contained in these words.
1: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వచ్చున్నది.
0: And this in turn confers on you good and noble traits.
1: దయ, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
0: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
1: ఇట్టి సత్శీలమును ప్రతి వ్యక్తి కూడాను అందుకొని అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: And these qualities every person should aspire to make safe and secure.
1: శీలమే ప్రాణమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Character is our very life breath, life.
1: ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: This is the idea that we should set before us. And this in turn confers on you good and noble traits.
1: దయా, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.

0: తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: This is the idea that we should set before ourselves.
0: ఈ ప్రపంచంలో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
1: The one solution to all the problems visiting man today in this world is he should become selfless.
0: ప్రేమ లేకపోవటం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
0: కనుక మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
1: Between one individual and another, there are these tendencies like hatred and jealousy.
0: ప్రేమ ఏమాత్రం కూడాను ఏ కుసనందు కూడాను కనిపించట్లేదు.
1: You cannot come face to face with even an iota or trace of love.
0: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
1: It is this idea of love that should be further.
0: సర్వ సమస్యలకు కూడాను పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
1: The solution to all these problems is love and love alone.
0: ప్రేమనే ప్రధానమైన దైవం.
1: Love is God.
0: ప్రేమ లేని హృదయము చీకటి మందిరము.
1: A heart devoid of love is a temple of darkness.
0: కనుకనే ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకుని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
1: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
0: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరుణు సాచుచున్నాడు.
1: He runs after fleeting pleasures and fleeting sources of joy.
0: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహములకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
1: And further he says that I am trying to curb my senses.
0: ఈ నాటి సాధకులు ఏదో సత్యాన్ని గుర్తించక సాధనలు చేర్చుచున్నట్టుగా మనకు గోచరిస్తున్నారు.
1: Now today's sadhakas, we know for a fact that they keep doing various things without understanding what they are doing.
0: Japamulu, dhyanamulu, bhajanalu cheyuchu parama bhaktula vale kudanu natistunnaru.
1: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees, all right.
0: Kani ee sarva vidhulainatundi pavitra sadhanalu endukodanu damanni manam pondali. ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
1: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్బ్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనము పొందుకోలేము.
1: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ సెన్స్ కంట్రోల్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ అదర్.
0: ఇంద్రియ నిగ్రహం కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
1: One who has attained this idea of sense control, the Upanishads call him Sakshara.
0: Sakshara anaga indriya nigrahudu ani artham.
1: This word Sakshara is one who has controlled his senses.
0: Deenini dama ani pilustu vacharu.
1: This is also called dama.
0: Damanu pondinatvanti vyakti nijamainatvanti daivatvanni pondagaladu.
1: And one who has got this dama for himself can attain godhead.
0: Kani ee damaku manu ee naadu viruddhanga manu pravartistunnamu.
1: But we are going against this idea of dama today.
0: Dama ituvaipu nunchi chuste madam ee madam tho manamu jeevisthu unnam.
1: Now the same word dama read from the other side reads mada of pride.
0: Ee madam anekunte rakshasatvaniki oka chithamu.
1: Now this is an evil demonic quality.
0: Madam undinanta varaku kudunu madhavunni pondaledu.
1: So long as you have mada you can never attain godhead.
0: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
1: సో దిస్ సెన్స్ ఆఫ్ ఈగో షుడ్ బి కర్బ్డ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
0: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
1: వితౌట్ గోయింగ్ ఫర్ దిస్ ఐడియా ఆఫ్ దమ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యు మైట్ డు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాధన యు విల్ నాట్ అచీవ్ యువర్ గోల్.
0: ఒక రాజ్యము మరొక రాజ్యం యొక్క హద్దులను రక్షించటమై కొంతమంది సిపాయిలను నియమించాడు.
1: Now, in order to safeguard the frontiers of the country, a few soldiers are positioned.
0: ఈ సరిహద్దులను రక్షించేటువంటి యొక్క సిపాయిలు కొంతకాలము పరరాజ్యం వారిని ప్రవేశించకుండా చూస్తూ వచ్చారు.
1: Now, these soldiers who were positioned thus were guarding the frontiers, ensuring that the enemy does not cross over the site.
0: ఒకనాడు పరరాజ్యమునకు సంబంధించినటువంటి వ్యక్తి తన రాజ్యం యొక్క హద్దుల్లో ప్రవేశించాడు.

0: One day it so happened that people of the other country crossed over to this country.
1: అతన్ని ఒక సిపాయి పట్టుకున్నాడు.
0: When they were in the act of crossing over, a soldier nabbed them.
1: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్ నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
0: Now the soldier who nabbed this trespasser thus shouted out to his superior, "Sir, sir, I have caught a thief."
1: ఆ గుడారములో ఉండినటువంటి ఒక అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
0: And the superior officer shouted back, "Bring him to my presence."
1: ఆ పట్టుకున్న సిపాయి, "సార్, ఇతను అక్కడికి రానంటున్నాడు" అని కొరికి కూతవేశాడు.
0: Now the soldier who caught the thief shouted back, "Sir, this man refuses to come over there."
1: అయితే వారిని ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
0: Then the officer shouted back, "In that case, tie him down to a tree. You come to me and let me know what has happened."
1: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, "నన్ను వీడు విడిచడం లేదు సార్" అన్నాడు.
0: And then the soldier shouted back again, "Sir, this person does not let me go. He has caught me."
1: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా, దొంగ సిపాయిని పట్టాడు.
0: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier or the soldier has caught the thief?
1: కనుక ఈనాడు మన దొంగలు ఎవరంటే కామక్రోధ లోపమోహముల మాత్సర్యమైనటువంటి దొంగలు.
0: So who are the thieves of today? These six evil traits, kamakrodha, moham and the like.
1: కనుక ఇట్టి దొంగల చేతిలో మనం చిక్కుకొని దేవుడా దేవుడా అని చెప్పని ఈ యజమానుని కేకలు వేస్తే ఈ యజమానుడు ఏమి చేయగలడు?
0: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
1: కనుక మనం చేయుచున్నటువంటి యొక్క తత్వము ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So the moral is, we should try and understand what we have to do first.
1: మనం ఇంద్రియ నిగ్రహం కోసం అనేక విధమైనటువంటి సాధనలు చేయాలి.
0: So for the sake of controlling the senses, we have to perform sadhana.
1: కోపములు ద్వేషములు కలిగేటువంటి సమయము లోపల దానిని శాంతముతో మనం అందుకోవాలి.
0: Now when you are experiencing a spate of anger or hatred, we must try to bring these things down.
1: సమాజములో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గములను ఆదర్శంగా మనం నిరూపించాలి.
0: And whatever we do, we must be models and ideals to those around us in society.
1: ఎవరేమన్నను కూడా మనం సహించుకొని భరించుకొని సేవలో మనము పాల్పడాలి.
0: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
1: తరులు దూషింప నీవును వారి వలనే, తిరిగి దూషించ నీ యొక్క అధికతేమి?
0: Now when somebody criticizes you, you criticize him in return, how then are you superior to your fellow being?
1: ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నాడు.
0: You know that it is certain thing is wrong and yet you try to do that. Are you following the dictates of dharma?
1: తరుడు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
0: What the other man does, we look upon it as a grave injustice.
1: తప్పని మనం చేయకుండా చూసుకోవాలి.
0: We should see that we don't commit those mistakes.
1: అట్టి తప్పునే మనం చేసినప్పుడు పరుల యొక్క తప్పును మనము చెప్పుటకు ఏమాత్రం అధికారం ఉండదు.
0: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
1: కనుక సత్య సాయి సంస్థల ఎందున్నటువంటి యొక్క కార్యకర్తలు ఇలాంటి సమావేశములో ప్రవేశించినప్పుడు సమాజములో ప్రవేశించినప్పుడు తగినటువంటి యొక్క గుణములను ప్రకటించడానికి ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
0: సో ది వర్కర్స్ అండ్ ఆఫీషియల్స్ ఆఫ్ ది సత్య సేవా ఆర్గనైజేషన్ వెన్ దే టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ దిస్ టాస్క్ ఆఫ్ సర్వింగ్ సొసైటీ, సీ టు ఇట్ దట్ యు నాట్ లుక్ ఫర్ ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్. What others do by way of mistakes, you do not repeat them.
1: సత్య సాయి భావములను కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
0: You are also not understanding the nature of సత్య సాయి.
1: కనుక మీరు అర్థం చేసుకుని వర్తించడానికి తగిన ప్రయత్నం చేయటమే సరి అయినటువంటి సాధన.
0: Understand this nature, what సత్య సాయి stands for, and behave accordingly.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: కాలము అధికమైనది.
0: Time has passed quite fast.
1: మీరు చురుకు చురుకుమని సూర్యుని కిరణాలలో మీరు చుక్కిపోతున్నారు.
0: And you are suffering these powerful rays of the sun, suffering from it.
1: పరిస్థితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
0: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
1: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
0: We shall reassemble again in the evening to resume our conversation.
1: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: I am bringing my discourse to a close at this point.
1: ముఖ్యంగా మనం సమస్తల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
0: We should try to seek ways and means of putting an end to our problems.
1: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
0: So a few things pertaining to this aspect we shall discuss in the evening today.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the morning of 21st of November 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. పవిత్రమైనటువంటి ప్రేమని ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: The second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is jnana.
1: కాని ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యములు నేను చేయలేను.
0: And through the medium of japa or penance or dhyana or meditation also, I cannot reach you.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదవు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి ఉన్నట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: మనిషికి పదార్థమునకు మధ్య ఉన్నటువంటి ఒక ఇచ్ఛా శక్తిని ప్రేమ అని కూడాను మరికొందరు చెప్తారు.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: మనిషికి విషయమునకు మధ్య ఉన్నటువంటి సంబంధమే ప్రేమ అని కని మరికొంతమంది చెప్తారు.
0: There are yet others who talk about love as the link between a human being, an individual and the material.
1: ఈ విధంగా ప్రేమను ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటారు.
0: దిస్ లవ్ ఇస్ దాట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దాట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: లవ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ షుడ్ బి గివెన్ ఆన్ లోన్ ఆర్ టేకెన్ ఆన్ లోన్.
1: కనుక పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ స్వార్థరహితంగా ఉండాలి.
0: సో దట్ లవ్ విచ్ ఈస్ సేక్రెడ్నెస్ అండ్ విచ్ ఈస్ హోల్ అండ్ ప్యూర్ షుడ్ హ్యావ్ నో సెల్ఫిష్నెస్.
1: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ప్యూర్
1: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ నాట్ సీక్ ఎనీ ఫ్రూట్.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: దట్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ విచ్ హాస్ నో ఐ ఆన్ ద ఫ్రూట్ అండ్ విచ్ ఇస్ నాట్ మోటివేటెడ్ బై ఎనీ సెల్ఫిష్నెస్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: ఇఫ్ యూ డు నాట్ సీ ఎనీ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఇన్ ఇట్ ఇట్ కెనాట్ బి కాల్డ్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సల్టెడ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమలేనటువంటి జీవితము ప్రేమలేనటువంటి యొక్క తత్వము ప్రేమలేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ డివైడ్ ఆఫ్ లవ్ కెన్ నెవర్ టేక్ యూ టు ద డెస్టినేషన్ ప్రాపర్.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: ఐ హావ్ మెన్షన్డ్ దిస్ ఆన్ కౌంటెస్ అకేషన్స్ బిఫోర్. ఇఫ్ యూ విష్ టు కల్టివేట్ ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ లవ్ విచ్ హ్యాస్ టు బి గివెన్ ఎ ప్రామినెంట్ రోల్.

0: ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ థస్, ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ వేర్ ఇన్ వీ కెన్ సో ద సీడ్ ఆఫ్ లవ్. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sutramainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo ade vidhamu gane manavatvam nundi ee prema anetundi yantram dwara paramatmanu choochutuku sadhyam avutundi.
1: Even as you can feel and see the veins in the arteries which carry the blood across the body, so also you could see and perceive this force of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchalanna kevalam prema dwarane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deeni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables, pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Aakasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలు వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttavuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti okka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమిపైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాత్మను బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్,
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్.
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఈ మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu, adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external
0: influence. Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakoodadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhattalu kattulu nooruchunna nooretharu kopagincharu etakegaru bhitila boru గోపికల్ కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికల్స్ దట్ హీ హ్యాడ్ హిమ్సెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిలో పోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or
0: moved. హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వసామాన్యంగా మనం విచారించి చూచిన అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైటో పెట్మాక్స్ లైటో ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artifacts.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandrunu kuda manam chudavachu.
1: Likewise, you could see the moon through the coolness that the moon radiates.
0: Ee surya chandrulu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon, you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్, ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుణ్ణి పొందుటకు ప్రయత్నించాలి.
1: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఈ పవిత్రమైనటువంటి ప్రేమని పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: Malinyamainatundi jalamlo kanipinchetundi chandrudu malinyangane untunnattu ga.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: kaani ee sthirattamu ee chalattamu ee malinyamu jalamude kaani andulo pratibimbinchetundi chandrudike maatramu kudanu sambandham ledu.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: Kanukane మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తి యొక్క పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటియందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything, God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is, we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this?
0: మనం అర్పితముగా వించాలి.
1: We should offer.
0: ఏ హృదయంబు నొసగితి మోయిసెనాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? O Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: Anjali kitintu anduko vayya neevu.
1: I am offering this heart through my own intense, sincere prayers. O Lord, be merciful as to
0: accept.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నాను.
1: What you have given me, I am offering it to you.
0: గంగను నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుధనాయ నమః. ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: names. ఈ గంగ తన జనములకు తన అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: Ade vidhamgani bhagavantudu anugrahinchinatuvanti sampadalanu kani balamunu kani gunamunu kani premanu kani bhagavantuniki arpinchatamlo tana yokka goppatanam ee matramu undadu.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: Bhagavantuniki nenu idi chesanu adi chesanu ani aneka vidhamulaga manamu కొంత బలహీనత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ye hrudayamto chestunnavu ye bhavamto neevu arpitam gaavinchunnavu ani nee hrudaya bhavani taanu parikistu untadu.
1: You would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: Bhagavantudu ikkada unnadu akkada unnadu ani ankovatam kodanu mana bhrantiye.
1: It is also a case of sure illusion on our part to feel God is here or God is there.
0: Bhagavantudu sarvatra untunnadu
1: because God is present everywhere.
0: Aithe కొన్ని కొన్ని ప్రాంతములు ఎందు మాత్రమే కొన్ని కొన్ని ప్రదేశములు ఎందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తుంటది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ దట్ సిట్యుయేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ పర్సన్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయం నందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.
0: మున్ను షిరిడి

0: కన్ను విప్పి చూడరోరన్నా, ఈ దేవదేవుని ఎన్నగా మెందందు కలడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ అట్ దట్ టైమ్ He was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jerpu matanna varala, gatti modalu patti chudega, pattu battalu gatti baba, chuttu tirige potti baba, kannu vippi chudarorenna. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల, గట్టి ఓడలు పట్టి చేయును, పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే ఒట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
0: కనుక సాయి కొన్ని సమయం లోపల చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా, ఏవి చేసినా, ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetuvanti shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu, sai bhavamulanu veru veru reetiga talanchukuntu untaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalaku kani, Sai yokka nadakalaku kani, Sai yokka vishayamulaku kani ee matram kuda nu lotu kalagadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము, సత్యము యొక్క భక్తము, ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: In every word of Sai, there is this energizing force. There is this supreme sense of conviction. And there is this force. తాత్కాలికంగా
0: అది వేరొక రీతిగా కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనం చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదనియు మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: లైక్ ద అదర్ డే వైల్ డిస్కోసింగ్ టు యూ, సాయి హ్యాడ్ టాక్డ్ అబౌట్ దిస్ స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. హీ వెంట్ ఆన్ టు ఎలాబరేట్ దట్ హీ హ్యాస్ నథింగ్ టు డూ వాట్స్ ఎవర్ విత్ దిస్ మనీ, అండ్ ఆల్ దట్ హెస్ బీన్ అక్యుములేటెడ్ దస్ కుడ్ బి యూజ్ బై యూ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
0: సాయికి ఇలాంటి విషయం లోపల కించిత్తైనా కూడాను అభిలాష కానీ అభిరుచి కానీ ఆశ కానీ లేదనేటువంటి సత్యాన్ని మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
0: Manasu, mata, nadata. మనిషికి ఒక్కటి అయినా,
1: ఇఫ్ దేర్ వర్ టు బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ వన్స్ థాట్ వర్డ్ అండ్ డీడ్,
0: అతనే సత్యవంతుడు.
1: హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ట్రూత్.
0: ఈ మూడింటిలో ఏమాత్రమైనా భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడు.
1: ఇఫ్ దేర్ వర్ టు బి ఎ కాంట్రడిక్షన్ బిట్వీన్ వన్స్ థాట్ వర్డ్ అండ్ డీడ్, దెన్ హీ ఈజ్ ఎన్ అన్రియల్ పర్సన్.
0: ఈ సాయి సత్య సాయి.
1: నౌ దిస్ సాయి ఈజ్ సత్య సాయి.
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: సో ద వర్డ్ ఆఫ్ సాయి, ద థాట్ ఆఫ్ సాయి అండ్ ద యాక్షన్ ఆఫ్ సాయి వుడ్ ఆల్వేస్ బీ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వం.
1: సో దిస్ టాక్ అబౌట్ 60 లక్షలు విచ్ హావ్ బీన్ అక్యుములేటెడ్. It is not as if he was talking merely to impress you. He would like to show it to you in action, what he really meant.
0: నాకు 60 లక్షలే కాదు, 60 కోట్లు వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: It is not merely 60 lakhs being given to me. Even if 60 crores of rupees were to be given to me, I would discard it as I would discard the most insignificant paisa.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: All that Sai asks forever is pure unsullied love.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: And a person who gives this pure love to him, Sai is prepared to give anything.
0: నన్ను నేనే ఇచ్చుకుంటాను.
1: Sai will give himself to such a person.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ ఎట్ టైమ్స్ ఇస్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని ప్రక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: ఆల్ ద వైల్ బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్ ద మైండ్ టెండ్స్ టు డిస్కార్డ్ దాట్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడము. కృష్ణ, ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావముల్లో ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకు నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒకవైపున చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపున చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపున చెప్పుతూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: What ever may be the provocation, what ever may be the circumstances, your word should uphold your conviction.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, జీవించగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ us అండ్ విచ్ షేక్స్ అట్ ద వెరీ మెన్షన్ ఆఫ్ సంథింగ్ విచ్ వి డు నాట్ రియలీ హ్యావ్ ఇన్ మైండ్, వాట్స్ యూజ్ ఆఫ్ ఆఫరింగ్ సచ్ ఎ మైండ్ అండ్ హార్ట్ టు గాడ్.
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీ విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
1: Now, even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దానిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడ ఉంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God, then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: Unte choopamani vaaru vaadana.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: Appudu manam ee reethiga jawabu cheppali.
1: What's the answer that we give?
0: Ayya, paalanu perugga chey.
1: Oh ma'am, make this milk into curd.
0: Perugunu marinchu.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: దెన్ ద బటర్ ఇస్ దేర్ ఫర్ యూ టు సీ.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ హోల్డ్ దిస్ వెసల్ ఫుల్ ఆఫ్ మిల్క్, గో ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్ యాస్ మిల్క్ మిల్క్ మిల్క్, యూ స్టాండ్ లైక్ దిస్ ఫర్ 10 ఇయర్స్, యూ కెన్ నెవర్ గెట్ బటర్.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధన కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: dispute. వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు. కన్ఫ్యూజన్ అయింది. నాస్తికులు ఇంటి వాళ్ళు వచ్చి ఇది ఇచ్చుకుడు పంచుకుని దగ్గరికి వచ్చి మీరు నాతో వాదించారు.
1: Now there were these two, Panchasika and Risika. These two were learned scholars, pundits, and those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, "We wish to engage you in debate."
0: ఈ పంచశికులు దిశకుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Disiku, would not agree to enter into this debate.
0: కానీ జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
0: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదురో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశికుడు సిద్ధమయ్యాడు.
1: Now, one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా,
1: truth does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని

0: to enter into this debate with these rationalists and atheists.
1: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
0: Now he made this statement. The wife of King Janaka is a chaste woman.
1: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
0: Now it is in the nature of these rationalists to negative this statement.
1: జవాబు చిక్కలేదు.
0: But faced up with this statement, they had no answer.
1: మౌనం వహించాడు.
0: So that man maintained silence.
1: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశికుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
0: Then this panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father, is it not?
1: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
0: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
1: మూడవది, నాయన, నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
0: Then the third statement made by Panchasiku was, oh son, you have a mother.
1: నాకు తల్లి లేదు అని చెప్పడానికి సాధ్యం కాదే.
0: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
1: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా?
0: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
1: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతూ వస్తున్నారు.
0: Because that will be foolishness. And today's world abounds in people like
1: వారికి విషయమా తెలియదు.
0: Who engage in such pointless debate.
1: విశ్వాసమా లేదు.
0: They don't know a thing, they don't know
1: the
0: faith.
1: సిద్ధం.
0: But they are ready for argument.
1: ఇది కేవలము ప్రొద్దుకోనేటువంటి ఆటలు.
0: This is merely a case of pastime for them.
1: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
0: It's a case of the lazy one.
1: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
0: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్స్ ఇన్ డిబేట్.
1: మన హృదయం కూడా చెలించిపోతుంది.
0: బికాస్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేక్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
0: నౌ వీ గో అండ్ విజిట్ ఎ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
1: Endukanaga vaadu ooputunte aa dust anta mana chokkal pai padipothundi.
0: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
1: Kanu atti vaari sanghanni manam anusarinchinappudu mana yokka bhavalu kuda malinyam avutundi.
0: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad,
1: kanukane
0: get influenced.
1: Satsangam aneetundi atyavasaramu ani cheppani ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
0: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
1: Sai Baba, teaching on disease తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
0: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
1: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
0: Has accumulated lakhs of rupees. Now is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
1: Kani nijanga Sai Baba tattvam telinatunte murkhulane cheppochani alanti varu.
0: But these people can be classified as the foolish and the ignorant ones who do not know Sai Baba.
1: Veeru chaduvulu undi gaani prayojanam ledu.
0: They might be educated, but it's useless.
1: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: What's the use of your studying and studying and studying? You should rather study that type of education which will confer on you immortality.
1: Chadugu chadugu anukunte kevalamu oka ganda parichayam anetundi kadani monna nenu cheptanu.
0: Study of education, I have told you the other day, does not mean scholarship.
1: Ee naadu goppa goppa vidyavantulu kuda ilanti murkhamainatundi bhavamlo munigipothunnaru.
0: Many educated and intellectual ones also are subject to this feeling.
1: కారణం లేని కార్యము ఒక్కటైన కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
1: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
0: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
1: తాము పెట్టకపోయిన తరువు లేదు తగువు లేదు కానీ పరులు పెట్టుట చూచి ఓర్వలేదు.
0: దే మే నాట్ హెల్ప్.

0: on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
1: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు నువ్వు కన్ను తెరిపించేటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
0: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
1: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
0: And it is also part of Sai's will that through action proper he is going to open this eyes.
1: ఏది చేసినా కూడా నువ్వు ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
0: They should also recognize the truth that whatever Sai attempts is for the sake of well-being and prosperity of all mankind.
1: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికి ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హాస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్ ఐఎమ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
1: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
0: for the developmental projects undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.
1: Trust convener, state president, ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనము చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: These committees should consist of the state president and the trust convener and a few other members. And they in turn should supervise the distribution of this money. They could deposit in a bank in fixed deposit and the interest that accrues from that could be used for the project that they have undertaken.
1: State లోపల దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
0: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
1: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
0: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
1: ఇంకా వీరి శక్తి కొలది కొద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా నువ్వు విలేజెస్ అనగా గ్రామాలు అభివృద్ధి గావించుకోవచ్చు.
0: In addition, if there are people who are forthcoming, coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
1: సత్సాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
0: The సత్సాయి organization does not misuse even a single paisa.
1: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
0: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble cause.
1: సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
0: The people who work under the banner of the సత్యసాయి organization, their nobility and their virtues.
1: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
0: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
1: కాని పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క వర్కర్స్ ఒక సత్యసాయి సమాజంలో లక్షలకు ఉంటున్నారు.
0: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Satsai organization.
1: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: And there are lakhs of such workers in our Satsai organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
1: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
0: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
1: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
0: దీస్ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హు ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
1: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
0: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ that is going to be the main support in your life.
1: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
0: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later.
1: శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
0: దే ఆర్ గోయింగ్ టు లీవ్ యూ. ద వన్ పర్మనెంట్ అసెట్ దట్ యూ హ్యావ్ ఈస్ దిస్ సేవా ఆర్ సర్వీస్.
1: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
1: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
0: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్, దిస్ మనీ కుడ్ బి యువర్స్.
1: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు, నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్, ద ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్, యువర్ బిజినెస్ ప్రపోజిషన్.
1: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
0: వన్స్ యు ఆర్ డెడ్, దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యు.
1: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
0: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
1: Yevi nee venta vachuno avi nee swantamu.
0: That
1: ye nee venta raadu adi neevi kaavu.
0: That which comes with you now and after is your true asset, not other things.
1: Kanuka neete nundi meeru ee yokka sevala paina marinta saddana abhirudhi gaavinchukoni ee sevalloni ekku kaalani kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
0: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
1: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
0: Further, you should also have this feeling of brotherliness amongst you all.
1: Etti paristhithini endu kodanu abhipraya bhedamulu raakunda chusukovali.
0: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
1: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
0: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్, యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
1: ఇదే మన యొక్క ఆదర్శము.
0: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
1: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
0: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ, అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
0: And to achieve this innate purity, sacrifice is necessary.
1: Tyagame cheyaka parishuddham vallo yerpadadu.
0: Without sacrifice there is no place for purity.
1: Parishuddhame lekunda manaku aikamatyam kudaradu.
0: Without purity there is no purpose of
1: unity. Kanuka charity, purity, unity ee moodinti yokka ekatvatone divinity.
0: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
1: Kanuka ee naligintini manamu ee jagatlaku aadarshavantamainatundi jyotiluga manu veliginchali.
0: These are the four lamps or light flames that you must show to the world.
1: Chaturvidha purushartamulu ani cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
0: We talk about the four purushartas, dharmartha kama
1: pavitramu,
0: but they are not the ones. The
1: aikamatyamu,
0: the true purushartas are charity, purity, unity
1: and divinity.
0: And divinity,
1: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థము.
0: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థము.
1: ఇవి లేకపోతే అర్థమే లేదు జీవితము.
0: వితౌట్ ది ఎసెన్షియల్ లైఫ్ ఈస్ మీనింగ్.
1: వ్యర్థ జీవితమే.
0: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
1: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటిని ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
0: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the last few days, you must have this basic lesson that charity, purity, unity and divinity, these are the ones that you must
1: keep. Kanuka ee 60 lakshala mottamunu kodanu meeru andukoni మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: So today, I am returning these 60 lakhs of rupees to the state as outlined earlier. And I am hoping that these 60 lakhs will be used in the manner indicated. I am hoping and blessing you and bringing this discourse to a close.
1: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది.
0: It is not purely the ceiling on desires scheme. In addition, there are many people.
1: Samarajana anaga annam nimittamai anaga ee poor feeding nimittamai aneka mandi aneka velanta kuda andincharu.
0: There are many people who have, as part of the feeding the poor program, given, donated many.
1: Santarpana kosam kuda paapam aneka mandi steel kuda 10,000 20,000 ee reethiga kuda andincharu.
0: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this, thousands.
1: అది కూడా నేను వెనుకకి ఇచ్చి వేస్తున్నాను.
0: I am returning even these thousands and lakhs of rupees.
1: వారి ఇచ్చినటువంటి ప్రేమ నాకు చేరింది, వారి ఇచ్చినటువంటి ధనం నాకు అక్కర్లేదు.
0: The love that they have given me has reached me. I have accepted that love.
1: ప్రేమకంటే మించినటువంటిది కాదు ఈ ధనము.
0: I don't want their money.
1: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
0: This money does not exceed this love in value.
1: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
0: In fact, there is nothing that can exceed love in value.
1: కనుక ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడా నేను చేర్చినాను.
0: So, in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
1: వారు వారు ప్రాంతం లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
0: They should use this money in their own respective places, and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
1: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
0: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
1: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
0: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
1: సాయి యొక్క వాంచని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్య వాంచలు లేక సాయి సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
0: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes, and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
1: కనుక సాయి వాంచలను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
0: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యూ.
1: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
0: డిజైర్స్ పర్టైనింగ్ టు ది వరల్డ్ డిస్కార్డ్ దెమ్. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
1: ఏదో తమాషకు చెప్తాను గాని అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
0: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
1: తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడే ఎక్కువ ముద్దు వస్తుంది.
0: The mother loves the child all the more only when she teases the child.
1: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకును వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
0: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
1: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్, ది ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ది సాయి ఆర్గనైజేషన్ హావ్ రియల్లీ బీన్ టాయిలింగ్ సెల్ఫ్లెస్లీ.
1: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
0: దట్ సర్టన్లీ గివ్స్ ఇమెన్స్ ఆనంద టు సాయి, బట్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ దిస్. ట్రై టు గివ్ మోర్ ఆనంద అండ్ హ్యాపీనెస్ టు సాయి.
1: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెల్లించక మీ సేవలు నిమగ్నులు కాండి.
0: దేర్ కుడ్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, డు నాట్ బి వెయిట్ డౌన్ బై ఇట్. స్ట్రైవ్ ఫార్వర్డ్ విత్ ఎంథూజియాజం, విగర్.
1: ఇదే నిజమైనటువంటి త్యాగం.
0: This is true sacrifice. It is this sense of sacrifice that should fill your life with ananda.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 12th discourse on Gita Bhagavan delivered on 14th August 1984. In this discourse, Bhagavan teaches us Abhyasa and Vairagya, that is spiritual practice and detachment, which are the two ways he had prescribed in Gita to achieve control of mind. Sri Bhagavan Uvacha.
1: Indriyartheshu vairagyam, vairagyam sampajitam. Indriyartheshu vairagyam, vairagyam sampajitahani. సంసార చక్రమునకు చిత్తము నాభి వంటిది.
2: ఫర్ ది వీల్ ఆఫ్ సంసార మైండ్ ఈజ్ ది సెంట్రల్ ఫోకల్ పాయింట్.
1: చిట్టి చిత్తమును నిగ్రహించుటకు వైరాగ్యము ప్రధానమైన కీలక స్థానమును ఆక్రమించినది.
2: టు రీచ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ అండ్ ఫోకల్ పాయింట్ Detachment or vairagya, renunciation, is very important.
1: Atmaku, manasu, kappu padinatuvantidi.
2: Mind is covering atma.
1: Idi avaranam ani kuda cheppabadutundi.
2: It is also described as avaranam.
1: మనసుకు ఆవరణము, ఆత్మకు ఆవరణము మనసు.
2: మైండ్ ఈజ్ ఎ కవర్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు.
2: మైండ్ హెస్ బీన్ టైడ్ డౌన్ బై సెన్స్ ఆర్గన్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ గెట్ బౌండ్ బై ది ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియార్థములైనటువంటి విషయమును అరికట్టుటకు వైరాగ్యము అత్యవసరం.
2: ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ డిటాచ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్.
1: వైరాగ్యము ద్వారా ఇంద్రియార్థమైనటువంటి విషయములను అరికట్టినప్పుడు ఇంద్రియములు మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫార్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
1: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
2: మైండ్ విచ్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ది కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్ ఇట్ కుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఎక్సర్సైజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ది ఆత్మ.
1: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
2: దెన్ ఆత్మ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ రియల్ విజన్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
1: ఏతావాత ఆత్మ సంస్కారముల కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
2: గీత హెస్ టాట్ దట్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్ ఆర్ ఎసెన్షియల్ ఫార్ హ్యావింగ్ ఏ విజన్ ఆఫ్ ఆత్మ.
1: పతంజలి సూత్రమును ఆధారం చేసుకుని ఇంద్రియములు అనగా వినినటువంటి విషయములు కాని చూచినటువంటి వస్తువులపైన కాని మనస్సు ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలి యోగ సూత్ర ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దాట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్, నాట్ బీయింగ్ స్వేడ్ బై the articles and the objects which attract the sense organs like ear and eye.
1: Vishaya swaroopamulo undi aasakti ni dooram cheyatame vairagyam ani kudanu sthiram chesindi.
2: Freed from the slavery of the sense organs, from the sense objects, this may be described as detachment, vairagyam.
1: Ee lokamunandu gala vastuvulu kaani paralokamunandunnatundi vastuvulu kaani అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తి భావమును దూరము జావించుకొని అట్టి వస్తువులు ఏడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
2: శంకర భాష్యం హెస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ దట్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్సియంట్ అండ్ నోయింగ్ దట్ దే ఆర్ ట్రాన్సియంట్ one should not have any attachment to these sense objects. This is vairagya.
1: Ika shruti yokka pramanamunu puraskarinchukoni drishyakalpitamainatundi yokka deshamu modalu brahmadevunu varaku undinatundi yokka vastu visarjaniye anaga vastulapaina rotaye pradhanamaina vairagyamani kudanu bodhinchindi.
2: On the basis of the proofs obtained in shruti, it has been proved right from the man in the phenomenal world right up to the brahma tattva, everything is ephemeral, transient, and one should not have any attachment to them.
1: Kramakramina indriya shaktyamainatundi yokka vastuvula yokka prabhavame manavuniki bandhanaku hetu ani kudanu nirupinchindi.
2: It has also gradually and slowly but steadily proved that any type of attachment to these sense objects, it is going to be a bondage.
1: Kattalu teesi vesina agni tamantaka taame challarunnattuga mana vaanchanam arikattinappudu indriyamulu tamantaka taame arikattabadtayi.
2: Just as after removing the firewood, the fire automatically gets extinguished, so also once the sense objects are removed, the senses become powerless.
1: శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది.
2: స్క్రిప్చర్స్ హ్యావ్ డిక్లర్డ్ ఇన్ ఎ వెరీ రిగరస్ వే ది ట్రూత్ బిహైండ్ దిస్.
1: బ్రహ్మస్థానమైన కూడాను తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగ్య అని నిర్ణయం చేసింది.
2: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ as something trivial, who does not care for such highest things also, he is a real vairagi and renouncer.
1: Nachiketudu yamuna daggariki vellinappudu ee yamudu aneka vidhamulainatundi bodhalu salipi nachiketunaku ee laukika sambandhamaina bhoga bhagyamulaku etti koratanu lenatundi yokka sthira shaktini nenu anugrahistanani cheppaga nachiketudu ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహంలోకి నేను ఏమాత్రం కూడా లొంగను. ఇట్టివి నాకు అక్కరలేదు. భూమండలాన్ని ఏనేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను. నాకు కావలసినది ఆత్మాన్వేషణ, ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
2: When Nachiketas went to Yama, Yama told him that I would give you a complete mastery and kama and lordship over all the wealth and all the powers of the world. But Nachiketa said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma, and I would like to have an inquiry into Atma and the truth itself.
1: Indiyathyamulainatundi vishayamulandu aasakti kaliginatundi vyaktike ee bandhanalu ee dukkhamulu.
2: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
1: Manamu oka gruhamunandu aneka samvatsaramulu manamu kaapuram untunnam.
2: Let us assume that we have been living in a particular house for a long period of time.
1: Okanoka dinamulo aa illunu vadali maroka intiki manam povalsi vachindi.
2: On a particular day, we had to leave that house and go to another dwelling place.
1: Appudu manavi ani bhavinchinatundi samasta padarthamulanu pack chesi oka lorry lo veskune velutam.
2: In that case, we would pack all the articles which belonged to you, which were in that house, and put them in a lorry and take them with us to the next dwelling.
1: Kadapatiki idi naadi ani anukunnatuvanti okka paata cheppulu paata parakalu kudanu newspaper lo pack chesi lorry lo vestam.
2: It is a common experience that even to the extent of the worn out chapels and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us.
1: Karanam emiti ivi naadi naadi ani ఈ ఇంద్రియ వస్తువుల పైన ఇంద్రియార్థమైనటువంటి ఈ వస్తువుల పైన మమకారమే ఈ విధమైనటువంటి శ్రద్ధకు ఈ విధమైన బంధనకు కారణం.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? ది రీజన్ ఈస్ దాట్ వీఆర్ బౌండ్ బై ది అటాచ్మెంట్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ హ్యావ్ డెవలప్డ్ అన్ అటాచ్మెంట్ ఫర్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ ఫోర్ వీన్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్యాకింగ్ దేమ్ అండ్ టేకింగ్ విత్ అస్.
1: ఒక కాలేజీ ప్రిన్సిపల్ లేక ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటుంటారు.
2: Let us take another example of a college principal or headmaster of a school.
1: ఆ విద్యా సంస్థ యందు అనేక వస్తువులు ఉంటుంటాయి.
2: In that educational institution, a number of articles will be there.
1: విరుగు కలిగినటువంటి ఒక లాబొరేటరీ లోపల మెటీరియల్స్ కూడా ఉంటుంటాయి.
2: Highly valuable equipment will be there in the lab.
1: అనేక కుర్చీలు ఉంటుంటాయి.
2: Number of chairs will be there.
1: డెస్క్లు ఉంటుంటాయి.
2: A lot of furniture.
1: Tables ఉంటుంటాయి.
2: Tables.
1: Wall clock ఉంటుంటాయి.
2: Wall clock will be there.
1: ఈ విధంగా ఎన్నో వస్తువులంతా కూడా ఈ యొక్క విద్యా సంస్థలో ఉంటుంటాయి.
2: In this way, a number of valuable articles may be there in the educational institution.
1: అయితే ఆ ప్రిన్సిపల్ ఆ హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పటికీ లేక రిటైర్డ్ అయినప్పుడు కూడాను తాము సులభంగా వచ్చినటువంటి వాడు వచ్చినట్టుగా ఆ స్కూల్ను వదిలి బయట వెళ్తాడు.
2: బట్ వెన్ ది హెడ్ మాస్టర్ ఆఫ్ దట్ స్కూల్ రిటైర్స్ ఆర్ ఇస్ ట్రాన్స్ఫర్డ్, హీ వుడ్ నాట్ గెట్ అటాచ్ టు దెమ్, హీ వుడ్ గో అవే విత్ ఫ్రీ మైండ్ యాజ్ హీ కేమ్.
1: అయ్యో ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపెట్టిపోవాలి, ఇన్ని చైర్స్ అంతా ఎట్లా వదలాలి, ఇన్ని డెస్క్ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
2: He does not worry and bother himself that how to leave all these valuable articles, chairs, desks, benches, lab equipment, etc. when he is leaving.
1: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
2: The reason is he knows fully well that they do not belong to
1: ఏ మేనేజ్మెంట్ వారు, ఏ ట్రస్ట్ వారు, ఏ ప్రభుత్వము, ఇవి నావి కాదు అనేటువంటి యొక్క తిరస్కార భావం చేత దాన్ని ఏమాత్రం కూడా చింతించుకోకుండా వెళ్తాడు.
2: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me. And therefore, with a sense of detachment or indifference, he leaves the school.
1: దీనిని అనపేక్ష అన్నారు. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు. ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
2: This is described as detachment, anapeksha, because he knows that they do not belong to him.
1: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన, ఈ దుఃఖము.
2: వేర్ దెర్ ఇస్ మైనస్ పొసెసివ్నెస్, దెర్ ఇస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
1: మమత్వము లేని ఉపేక్షా స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కాని ఎట్టి బంధమునకు కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్, హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్, హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
1: కనుకనే మానవునికి ఇన్ని బంధనలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
2: దేర్ఫోర్ ఫర్ ఆల్ దిస్ బాండేజ్ ఆఫ్ ద మ్యాన్ అండ్ ఆల్ దిస్ సఫరింగ్ అండ్ సారో ఆఫ్ ద మ్యాన్, ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైనస్ అహంకార మమకార విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను వినియోగించుకో.
2: All the objects which you can find in the world, you may make use of them.
1: Vastu visarjana gavinchaku.
2: Don't give up the objects itself.
1: Karmatyagamu cheyavaddu.
2: Don't give up action.
1: Vastu pai unnatundi abhimanamu, karmala pai unnatundi abhimanamunu marpu chesuko.
2: Only the attachment to the objects and the attachment to the activity and the work, that will have to be transformed and changed.
1: Dani phalatam pai mamatvanni visarjinchu.
2: Give up the fruits of the action.
1: Nee kartavya karmalu nee aacharinchu.
2: Perform your duties with a sense of dedication.
1: Vastunandali dosamulu visarjinchu.
2: Give up the defects in the objects.
1: Vastunandhe dosharu neevu gurtinchinappudu vastunu tamantaku taame veedipothundi.
2: The moment you recognize the defects and the flaws in an object, you would be able to overcome the attachment for them.
1: Puttutaku puramu thalli evaru bidda evaru.
2: Before you are born, who is father and who is the son?
1: Kattukonutaku puramu bhartha evaru bharya evaru.
2: Before marriage, who is husband and who is wife?
1: Kattukunna tarvata bharya bhartalu, puttina tarvatane amma biddalu.
2: Only after the marriage, husband and wife. Only after birth,
1: daniki puramu leru, dani tadupari leru.
2: Before that, there was no relationship. After that, there is no relationship.
1: Madhyalo kaligineetundi sambandha bandhavyamule ee mamattamulu ee abhimanamulu.
2: Only in the transitory period there will be that kind of attachment, there will be that kind of possessiveness.
1: Ivi mana bhava doshamu drishti doshamu yokka prabhavamulu.
2: This is all the effect of the defects in our vision and the defects in our approach.
1: Mana samasta dukkhamulaku kudanu mana doshamu yokka prabhavamule deeniki moola karanam.
2: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
1: Kanuka ee doshamulanu manamu chakkaga gurtinchinappudu ee vidhamainatundi yokka mamattvamuku ee maatramu avakasam undadu.
2: There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
1: Kanukane deeniki oka daniki tarakamani rendavu daniki marakamani pilchabadtaru.
2: Therefore, these two have been described as one as tarakam and the other as marakam.
1: Tyagam tarakam, అభిమానం మారకం.
2: డిటాచ్మెంట్ ఈజ్ తారకం, అటాచ్మెంట్ ఈజ్ మారకం.
1: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
2: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
1: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరపనకుండా జాగ్రత్త నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు అనకుండా నిరతముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివేది తారకం. జీవాత్మతత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండే లగ్నమై ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ సెడ్ దాట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్, బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్, వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ he is jivatattva and associating himself with jivatattva throughout continuously all the time, that is tarakam.
1: Kanuka swapna sushupti yendu kudanu ee abhimanam amakaramulanu ee matram kudanu abhirudhi ganinchukokoodadani deeni yokka soochana.
2: The indication given by this particular statement is that even during deep sleep or dream state, one should not have any kind of attachment and bondage.
1: జాగ్రత్త అవస్థ యందు దీని యొక్క మమత్వమును మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని సూక్ష్మ రూపము మనకు గోచరమవుతుంటుంది.
2: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ ఇఫ్ యూ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్, దీని సటిల్ ఫారం విల్ బి దేర్ ఇన్ ది డ్రీమ్ స్టేజ్ అండ్ ది డీప్ స్టేజ్.
1: స్వప్నావస్థ కేవలము అడ్డం వంటి స్థితి.
2: డ్రీమ్ స్టేజ్ మే బి కంపేర్డ్ టు ఎ స్టేజ్ వేర్ యూ గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ఎ మిర్రర్.
1: జాగ్రత్త యందు మనం ఏమి అనుభవించదేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థల యందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
2: వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్ స్టేజ్, ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ దిస్ ఇమేజ్ కెన్ బి సీన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడా బింబ ప్రతిబింబములే.
2: Therefore, the waking stage and the dream stage is something like an object and its image.
1: కనుక జాగ్రత్త అవస్థ యందు మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ యందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించటకు వీలవుతుంది.
2: If in the waking stage we take the right path, we recognize the truth and conduct ourselves in the light of that particular truth, even in the dream stage we will get its reflection, we will be on the right path.
1: Kanuku ee vidhamga kudanu vairagya sthitini kramakramena vastu doshamunu aadharam chesukoni visarjinchataku prayatninchali.
2: In the same way we will have to recognize the defects and the flaws in these sense objects and slowly we will have to overcome and give up attachment to them.
1: Kala marpu cheta సర్వము కూడాను మార్పు చెందినవి.
2: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్ గోస్ ఎ చేంజ్.
1: ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము.
2: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ జస్ట్ టుడే వుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్.
1: ఇది కుక్డ్గా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
2: వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఇట్స్ టేస్ట్ and its potentialities for bringing about good health will be extraordinary.
1: Idi kevalam amrutamayanga untuntadi.
2: This will be నెట్వైన్
1: అదే రెండు దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ పాయిజనస్ ఆఫ్టర్ ఎ ల్యాప్స్ ఆఫ్ 2 డేస్.
1: ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో, ఆశించినామో, అనుభవించినామో, అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను అయిష్టంగాను అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
2: వాట్ ఎవర్ వి కన్సిడర్ గుడ్ యూస్ఫుల్ హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్ యూజ్లెస్ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
1: దీనిని పురస్కరించుకుని ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని ఒకే స్థితి అయిందినటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
2: In this context, we can also just see the 4 types of bhaktas, Arthi, Artharthi, Jignasu and Gnani. Over a period of time, the same person will be undergoing these changes.
1: Puttina takshaname pasibidda antaru, child antaru.
2: Immediately after the birth, the newly born one is described as the child.
1: 10 samvatsaramulayyetappudiki atani pillavadu, oka boy.
2: After 10 years, the same person is described as a boy.
1: అతనే 30 సంవత్సరం అయితే మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
2: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
1: అతనే 75 సంవత్సరం వచ్చేటికి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
2: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఈ నలుగురు కూడా ఒక్కడే కాని నాలుగు స్వరూపాలు ధరించలేదు.
2: ఇట్ ఇస్ ది సేమ్ పర్సన్ హూ హస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్, boy, man and grandfather, not 4 different people as such.
1: Kala marpu cheta roopamulu naamamulu marpulu kaliginayi.
2: On account of changes in the time and passage of time, there were different names and different forms given for the same object.
1: Kanuka chentunam narajanma durlapam ee pavitramaina manava janmamuni bhavinchinatundi ee manava janmamunande ilanti vikaramulu ilanti doshamulu ilanti shatvikaramulato kodinatundiga undinappudu inga migilinatundi okka jeevulu endukani migili okka vastuvulu endukani marpulu lekunda unduna.
2: Man's life is considered to be very impossible to just get easily, and even in case of such a man, his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
1: Manishi yandu goppa dosham emtante marpu chendatame goppa dosham.
2: If you ask what is the greatest defect in man, it is the changes which will be coming.
1: Manchi kaani cheddadi kaani marpu marpu,
2: be it good or bad, a change remains a change.
1: Ee marpu anetundi dosham undeyundi ganuka danani ye matram kodanu mamatvanga bhavincharadu.
2: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
1: Talli tandrulu evaru?
2: Who is father and who is mother?
1: Tanayulu mari evaru?
2: Who are the children?
1: Mitrulu evaru?
2: Who are friends?
1: Ilanu shatrulu evaru?
2: Who are enemies?
1: Danamulu evvari?
2: Whose is money?
1: Danyamulu evari?
2: Whose is charity?
1: Gruhamulu evvari?
2: Whose are the house?
1: Grestulu evaru? Grestulu evaru?
2: Who are the family men?
1: మనం ఎవరము?
2: హూ ఆర్ వి?
1: పూర్వమంది ఎచ్చటుంటిమి, పూర్వమంది ఎచ్చటుంటిమి.
2: వేర్ ఆర్ వి ఇన్ ది
1: ముందు ఎచ్చటుండుము?
2: వేర్ వుడ్ వి బి
1: జరుగలేదు.
2: వి డు నాట్ నో దట్.
1: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
2: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
1: Kanuka ee doshamunu gurtinchukoni kramakramena vairagyamunu avalambinchatamu atyavasaramani prabodhinchindi Gita.
2: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes, and one should not develop attachment, one should develop detachment.
1: Rendavadi abhyasam.
2: The second one is constant practice.
1: Abhyasam ante emiti? Practice ani anukuntunnam manam.
2: Abhyasam, we just describe it as practice.
1: Elanti practice?
2: What type of practice can be called abhyasam?
1: Deenini tapassu ani cheptu vacharu.
2: It is truly described as tapas.
1: Tapassanaga andaru ee padamu vinagane bhayapadtaru.
2: The moment people hear this word tapas, they get frightened a little.
1: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలుములు మేయటమో, ఏ కందమూలాదులు భక్షించటమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
2: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest, and thus exposing ourselves to the risk of all suffering, etc.
1: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
2: This is truly speaking not tapas.
1: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
2: ఇన్ ఎ వే దిస్ ఈజ్ ఎక్స్టర్నలీ పుటింగ్ ది బాడీ టు సఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ ది బాడీ.
1: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింపచేయటం.
2: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుటింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
1: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
2: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని తపస్సు అని చెప్తారు.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
2: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్.
1: శారీరక, వాచక, మానసికములని మూడు.
2: వన్ ఇస్ ది తపస్ ఆఫ్ ది బాడీ, ది అదర్ ఇస్ తపస్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ద టంగ్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ మెంటల్ తపస్.
1: శారీరక తపస్సు అనగా
2: ఫిజికల్ తపస్ రెఫర్స్ టు,
1: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి,
2: దిస్ ఈస్ యూజింగ్ ద బాడీ ఇన్ పర్ఫార్మింగ్ సర్టన్ గుడ్ యాక్షన్స్.
1: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
2: ప్రేయింగ్ టు గ్రేట్ పీపుల్ గాడ్స్ అండ్ రిషీస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
1: వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము, మమకారము క్రమక్రమేణ కొంతవరకు క్షీణిస్తుంది.
2: ఇఫ్ యూ కెన్ అర్న్ దర్ గ్రేస్, దెన్ ది అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్ దే వుడ్ బి స్లో.
1: ఈ అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
2: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ ది పొసెసివ్ మైండ్నెస్ ద డిక్లైన్, దెన్ ఆటోమేటికలీ గుడ్ క్వాలిటీస్ విల్ డెవలప్.
1: సదాచార సంపన్నుడు అవుతాడు.
2: వన్ వుడ్ డెవలప్ గుడ్ బిహేవియర్.
1: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
2: వన్ వుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్.
1: సత్సంగములు ఎంత చేరుతాడు.
2: వన్ విల్ హ్యావ్ గుడ్ అసోసియేషన్.
1: తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
2: Through that, he would start reading and studying Bhagavad Gita, Ramayana, Mahabharata and such sacred scriptures.
1: ఇలాంటివి కాకుండా కొన్ని దాన ధర్మాది కర్మల యందు కూడాను తాను పాల్గొంటాడు.
2: In addition to this, he would also undertake charity and such other useful activity.
1: ఇందులో విద్యాదానము.
2: In this, giving the charity of education.
1: వైద్యదానము.
2: Charity of medicine.
1: శ్రమదానము.
2: Charity of the
1: food. అన్నదానము.
2: Charity of food.
1: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
2: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ, అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్.
1: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
2: ఇన్ అదర్వైజ్ putting the body in the sacred activity.
1: Etti doshamulaku kudanu thanu guri kaakunda chuchukovatam.
2: Seeing that he doesn't expose himself to any defects in
1: bhautika prapanchamunandu etti durmargamunaku kudanu palupadakunda undatam.
2: In the physical world, not doing any activity which is harmful and bad.
1: Ee rajota guna tamo gunamulaku thanu tattudu kaakunda undatam.
2: Not coming under the spell of rajoguna and tamoguna.
1: వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకునేందుకు ప్రయత్నించడం.
2: To escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
1: ఇది శారీరక తపస్సు అని చెప్పారు.
2: This may be described as the bodily penance.
1: ఇంకా శారీరక తపస్సు. వాచక తపస్సు.
2: Then the next one is వాచక తపస్సు.
1: వాచకం అనగా పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
2: వాచక తపస్సు రెఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
1: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు.
2: ఈవెన్
1: కటువైనటువంటిదిగా ఉండకూడదు.
2: ఈవెన్ వన్ when one speaks truth, you should not be severe, should not be cutting, and you should not be hurting.
1: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be hurting others.
1: సత్యము కదా అని ఇతరుని హింసించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be violent to others.
1: సత్యము కదా అని అప్రీతికరమైనటువంటిది కూడా చెప్పకూడదు.
2: Even if it is truth, you should not be very హార్మ్ఫుల్ హర్టింగ్
1: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొద్దు అనేది గీత.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీత హాస్ సెడ్ దట్ ట్రూత్ మస్ట్ బి డియర్ స్వీట్ అండ్ వెరీ నాన్ వైలెంట్లీ పుట్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా నేను ఉపయోగించుకోవాలి.
2: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others, and for helping others.
1: Manasuni maatram kudanu noppimparadu.
2: You should not give any, suffering to the mind as.
1: Ee vaakku cheta daivachintanu kudanu abhivruddhi parchukovali.
2: Your talk should help you to develop thinking of God.
1: Daivam yokka leela gudagana visheshamunu kudanu varninchali.
2: You should use your tongue to describe all the attributes and all the glory of the Lord.
1: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదములను కూడాను అందులో ఉపయోగపెట్టాలి.
2: You should use words which would be highly helpful to others.
1: ఇతరులకు సరియైనటువంటి మార్గాన్ని బోధించాలి.
2: You should use the tongue and your talk to show the right path for others.
1: మీకు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
2: ఆల్ ది గ్రేట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ దట్ యు హావ్ యు షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ టు అదర్స్.
1: మీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరుల పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
2: యు విల్ హావ్ టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్ అండ్ యువర్ స్వీట్ టంగ్.
1: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి.
2: One has to take care to see that no amount of falsehood enters into your
1: talk. సత్యవ్రతుడు కావాలి.
2: You should become a సత్యవ్రత.
1: అహింసాపరుడు కావాలి.
2: You should become non-violent.
1: ఈ సత్య అహింస ఈ రెండింటి ఎందుకూడను ఒక్కొక్కతూరి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
2: There could be quite a few problems which you will have to encounter if you are following the path of truth and non-violence.
1: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డుతగులుతూ ఉంటాయి.
2: Quite a few problems you may face if you want to pursue this particular path.
1: ఒక మహర్షి ఈ రెండిని ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
2: ఏ పర్టికులర్ మహర్షి వాజ్ డూయింగ్ పెనాన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ యు వుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ కమ్ వాట్ మే.
1: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
2: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
1: Oka jinkanu aa Maharshi tapas chestundetundi okka pradesham nunchi aa tapas chestunna vyakti eduruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
2: This hunter drove a deer in such a way that it passed in the front of that particular rishi who was doing tapas.
1: దీనిని ఈ తపస్సు చేసేటువంటి వ్యక్తి చూచాడు.
2: This person who was doing penance, he saw it.
1: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
2: The deer went and hid itself in a bush.
1: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
2: The person, this maharshi, saw that particular incident also.
1: ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చింది, మీరేమైనా చూచితురా అని ప్రశ్నించాడు.
2: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్డ్ మహర్షి, స్వామి, హావ్ యు జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే?
1: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యమారిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
2: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
1: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
2: He was faced with a problem of telling truth and incurring a particular sin, and not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
1: Nayana, yedi chuchelo adi palukadu, yedi palukunu adi chudaledu.
2: He said,
1: kannulu chuchinayi కానీ కన్నులకు చెప్పేకి నోరు లేదు, నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు.
2: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
1: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్లా సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్లా సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
2: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be true.
1: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
2: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
1: Kanuka vaaktapasnandu madhya madhya ilanti konni paristhithulu manaku tagilinappudu manu rendintikini koncham santitya avasthalo undinattuga manu baadinchukokunda rendintini tappinchukoni tirigeetundi yuktini manu abhivruddhi parchukovali.
2: When one is following this particular vachaka tapas, one may face such difficult situations, then he should not tell untruth. But he should adopt a policy and he should see that he escapes without uttering.
1: Elanti paristhithilo aina kuda asatyam aadakoodadu.
2: Whatever be the circumstances, one should not utter a lie. One should not utter untruth.
1: Nee ishtam lekapothe nee mounam vahinchu gaani asatyam cheppanaddu akkaraledu.
2: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
1: Deeniki aadharam entundi inga manasika tapassu.
2: The basis for this is
1: mauditni tappinchukoni tirigeetundi yuktini manam abhivruddhi parchukovali.
2: When one is following this particular vachaka tapas, one may face such difficult situations, then he should

0: ఇంకా మానసిక తపస్సు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ మానసిక తపస్సు.
0: ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి.
1: ఇన్ ది మెంటల్ తపస్ ఆర్ మానసిక తపస్ యూ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: మనసులో ఎలాంటి చింతలు మనం చేస్తుంటామో మన ముఖంలో అలాంటిదిగా వస్తుంటుంటాది.
1: వాట్ ఎవర్ థాట్స్ విల్ బి ఫ్లాషింగ్ ఇన్ యువర్ మైండ్ యువర్ ఫేస్
0: ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ లైఫ్ మైండ్ అని.
1: దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ జస్ట్ ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్.
0: మన మనసులో ఏమి చింతిస్తామో దాని యొక్క ప్రభావమే మన ముఖంలో కనిపిస్తుంటాది.
1: వాట్ ఎవర్ థాట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ మైండ్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ ఫేస్.
0: మనం విచారంగా ఉంటుంటే లోపల ముఖం కూడాను విచారంగానే కనిపిస్తుంది.
1: మెంటలీ ఇఫ్ యు ఆర్ గ్రీఫ్ స్ట్రికన్ అవర్ ఫేస్ రిఫ్లెక్ట్స్ ది గ్రీఫ్.
0: లోపల పవిత్రమైన భావములే అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి.
1: ఇఫ్ దేర్ ఆర్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ద మైండ్ ది ఫేస్ విల్ బి వెరీ చీర్ఫుల్.
0: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖములో ప్రకటిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ ది థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
0: కనుక మంచి భావములు మంచి తలంపులు మంచి చింతనలు మనసునందు ఉండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ సేక్రెడ్ థాట్స్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ ఇన్ హిస్ మైండ్ హి విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ అండ్ చీర్ఫుల్ లైఫ్.
0: లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికి సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటది.
1: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీఈస్ అండర్ గోయింగ్ రియల్ అగోనీ అండ్ రియల్ గ్రీఫ్ హి వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ స్మైల్ న్యాచురలీ. ఇట్ వుడ్ బి సమ్
0: లోపల బాధలు హింసిస్తుంటాయి కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా ఏదో ఒక విధమైనటువంటి రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటుంది. దానివల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
1: ఇఫ్ దేర్ ఆర్ సమ్ థాట్స్ విచ్ ఆర్ టార్చరింగ్ ఇన్సైడ్ ద మైండ్ ఇఫ్ వెన్ హీ ఈజ్ అకాస్టెడ్ ఇఫ్ యూ వాంట్ టు స్మైల్ అట్ ఇట్ ఇట్ వుడ్ బి ఆర్టిఫిషియల్ ఇట్ వుడ్ బిట్రే వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్.
0: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
1: We should not be driven to that particular state. We should always keep ourselves happy mentally and throughout.
0: ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది.
1: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
0: ఈ మంచి చింతనలు చేయడానికి సాధ్యం ఎంతవరకును వాక్కును అరికట్టుకోవాలి.
1: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
0: your thoughts.
1: At least a few hours in a day, one should observe silence.
0: అప్పుడే ఈ మాటల యొక్క సందర్భం లోపల మనసుకు విశ్రాంతి చిక్కుతుంది.
1: Only in that case, mind gets rest from these words and the thought waves.
0: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
1: జపం రిపిటేషన్ ఆఫ్ ద నేమ్ ధ్యానం మెడిటేషన్ ఆర్ రిసార్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ద మైండ్.
0: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రముగా ఉంచుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
1: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
0: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానం చేసి ఒక సంస్కారం గావించుకునో అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
1: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
0: sharira parishuddhamu maatrame manam lakshyam nanduchukuntunnamu kaani manasika parishuddhatiki e maatram kudanu tagina krushi cheyatam ledu.
1: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
0: Satchintanalu sadalochanalu sadbhavamulu kodanu manasika parishuddhatiku sarinatunti parikaramulu.
1: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
0: Kanukane tapasthanaga sharira vachaka manasikama yokka samanvayamainatunti yokka parivartane prabhavame idi tapassu.
1: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
0: Itti త్రిగుణముల యొక్క

0: త్రిత్వాన్ని, త్రిగుణం యొక్క, త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చు.
1: ఎ రియల్ మహాత్మా ఇస్ వన్ హూ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ గుణాస్ అండ్ త్రీ.
0: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం మహాత్మనం అన్నారు.
1: మైండ్, వర్డ్ అండ్ డీడ్, ఇఫ్ దే ఆర్ ద సేమ్, ఇఫ్ దే ఆర్ వన్ ఇన్ యూనిజన్ విత్ ది అదర్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్ దురాత్మనం అన్నారు.
1: ఇఫ్ మైండ్ ఈస్ డిఫరెంట్, వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ డీడ్ ఈస్ డిఫరెంట్, హీస్ ఎ బ్యాడ్.
0: కనుక తపస్సు అనగా దీని యొక్క అంతరార్థం ఏమనగా మన యొక్క రజోగుణ తమోగుణముల యొక్క ఏకత్వాన్ని, నిర్మూలత్వాన్ని గావించి ఇంద్రియుడి యొక్క దోషములను నిర్మూలము చేసి మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికే తపస్సు అని.
1: తపస్సు రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దీస్ రజోగుణ అండ్ తమోగుణ, ఆర్ మర్జింగ్ దీస్ థింగ్స్ ఇన్ సత్వగుణ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యాజ్ వన్ గుణ. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్సు.
0: సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు.
1: తపస్సు అగైన్ డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రోలింగ్ రజస్ విత్ హెల్ప్ ఆఫ్ సత్వ, కంట్రోలింగ్ తమస్ విత్ హెల్ప్ ఆఫ్ రజస్ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ త్రీ థింగ్స్.
0: గంట గడపటికి సాత్వికం కూడాను తీసివేయాలి.
1: అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు ఓవర్కమ్ ఈవెన్ ది సత్వగుణ ఇట్సెల్ఫ్.
0: మన కాలిలో ఒక ముళ్ళు విరిగింది.
1: సపోజ్ యూ హ్యావ్ ట్రేడెడ్ ఆన్ ఏ పర్టికులర్ థార్న్ యాజ్ సచ్.
0: ఆ ముళ్ళు తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకటి కొడవలో ఇంకే విధమైన కట్టో మనం తీసుకోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ థార్న్ ఫ్రమ్ యువర్ ఫుట్, దర్ ఇస్ నో నీడ్ ఫార్ గోయింగ్ ఇన్ ఫార్ ఎ స్వోర్డ్ ఆర్ ఎ కడ్జల్.
0: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళును తివ్వాలి.
1: You have to take another thorn to remove this particular thorn which has entered into your foot.
0: Aithe oka mullu teeskoni manaku virigina mullu teesamu, teesina tarvata virigina mullu nu teesina mullu nu rendittini teesi paraveyali.
1: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
0: Adhe vidhangane ee raja tamo gunamulu unnatundi oka mundu manavulu baadhistuntayi.
1: In the same way, these gunas, these attributes of rajas and tamas will be giving us a lot of trouble.
0: Veetini sattvikamainatvanti oka mullato tivvali.
1: With the help of or with the thorn of sattvik guna, you have to remove these two.
0: Ee rendintini teese varaku maatrame ee mullu manam bhadram chesukovali.
1: Until you remove these two gunas, rajoguna and tamoguna,
0: ee rendu mullu teesina tarvata ee mulluni kuda manam paarveyali.
1: Once you remove them or overcome these two gunas with the help of sattva guna, you will have to give up
0: even sattva guna. Bangaru cheyina vantidi
1: sattva attribute may be described as a gold.
0: Rajoguna copper cheyina vantidi.
1: Rajoguna may be described as a copper chain.
0: Tamoguna inapa guna kolchu vantidi.
1: Tamoguna may be described as an iron chain.
0: Manaku vesinatundi moodu bandhanle.
1: All the three chains bind us only.
0: Bandhanemo samaname.
1: The binding is common for all the three.
0: Chain yokka viluvu matram hechu takkuluga untunnayi.
1: The value of the chains may be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage only. You will have to transcend that.
0: Sattvam daivatvaniki chere anta varaku matrame adi avasaram.
1: Only until you reach divinity, you need sattva guna.
0: Daivatvam tho cherin tarvata ye gunamunu manaku akkarledu.
1: Once you merge in Lord, there is
0: amanaskudaipothadu.
1: He becomes an amanaska.
0: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క ది క్వశ్చన్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్, త్రీ గుణాస్ డజంట్ అరైజ్ అట్ ఆల్.
0: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా అయిపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ ఆఫర్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆల్సో ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్, దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద.
0: కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందుంచుకున్నటకు అభ్యాసము, వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
1: గీత హ్యాస్ స్పెషలీ బీన్ టీచింగ్ దేర్ ఫోర్ దట్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద మైండ్, ప్రాక్టీస్ అండ్ ఆల్సో డిటాచ్మెంట్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: అభ్యాసం అంటే లౌకిక సంబంధమైనటువంటి యొక్క అభ్యాసములు కాదు. ఈ శారీరకంగా, మానసికంగా, వాక్కురీతిగా కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవించేటువంటి యొక్క అభ్యాసములు.
1: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that we will be able to just develop detachment.
0: సంబంధమైనటువంటి కార్యములలో ప్రవేశించాలి.
1: ప్రాక్టీస్ రెఫర్స్ టు ప్రాక్టీసింగ్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు రీచ్ ది డివినిటీ.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధమై ఉంటుండాలి.
1: దే షుడ్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్.
0: నిర్మలమైనటువంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి ప్యూర్.
0: ఇవి ఏ నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
1: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
0: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకం గావించుకొని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.
1: స్వామి హస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ యూ డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
2: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is spiritual practice and detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఉండి కర్మము నేసను. కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కర్మము ఈలలో. కర్మము, కర్మం అనగా ఏమిటి? చేసే పని.
1: కర్మ, వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ ది యాక్షన్ దట్ వి డూ.
0: ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు.
1: ది హ్యూమన్ లైఫ్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమునే వృద్ధి పొందుతున్నాడు.
1: అండ్ హి గ్రోస్ బై యాక్షన్.
0: కానీ పుట్టుకు చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది.
1: బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు.
1: When there's no action, there's no humanity, there's no human life at all.
0: మానవుడు కేవలం కర్మమే ఆధారము.
1: For human life, it is the action that is the basis.
0: ఈనాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడాను కర్మల యొక్క ప్రతిఫలములే.
1: యజ్ఞయాగ, the spiritual activity going on, are the results of action.
0: ఈ కర్మలు జరగకూడిన జగత్ యొక్క కళ్యాణమే జరగదు.
1: Without this action, spiritual, the world cannot live in peace and progress.
0: కనుక కర్మమునే ఈ జగత్తంతకును ఆధారపడి ఉన్నది.
1: Therefore the whole world rests on this action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి.
1: Therefore every human being must undertake action.
0: తమ తమ కర్తవ్య కర్మలను తాము ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వమును తాను దర్శించాలి.
1: Each one should undertake one's own action, the duty and responsibility, and realize the innate divinity.
0: ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము.
1: As is the action, so is the result.
0: కనుక కర్మ ఫలితము ఎవరైనా అనుభవించక తప్పదు.
1: No one can escape from the consequences and the results of action.
0: ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలుగా కేవలము అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మలే.
1: కర్మ, యాక్షన్ డస్ నాట్ మీన్ దట్ వాట్ వీ డూ విత్ ద సెన్సెస్. ఈవెన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఈస్ యాక్షన్.
0: తినటము, త్రాగటము, తడచటము, ఉండటము, కూర్చోవటము అన్నీ కూడాను కర్మలే.
1: ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, sitting, these are all actions.
0: ఈ కర్మలు ఎలాంటి కర్మలు మనం మొట్టమొదటి విచారించాలి.
1: Therefore we must investigate, inquire clearly what kind of actions that we do.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: మానవుడు చేయవలసిన కర్మలా ఇది కాదా అని విచారించాలి.
1: Is this action activity befitting to me as a human being? One must inquire.
0: అట్లు విచారించకుండా కేవలం కర్మను ఆచరించిన దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు.
1: Without proper inquiry, if you involve in actions, you will not have results.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కర్మమే దైవము.
1: In fact, the reaction karma is verily God.
0: దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేదు.
1: God is not separate, apart from you.
0: తాము చేసే ప్రతి కర్మ యందు కూడాను దైవము సూక్ష్మస్వరూపుడై ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ దేర్ ఇస్ గాడ్ హిడెన్.
0: ప్రతి అణువునందు కూడా కర్మ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎ మైక్రోకాస్మిక్ వే, గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: అణువు మొదలు ఘనం వరకు కూడా కర్మ ఉన్నది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ యాక్షన్ రైట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: కనుకని అణువు రణీయాన్ మాతో మహీయాన్.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
0: కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితముగా భావించాలి.
1: ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: సర్వ కర్మలను భగవత్ ప్రత్యర్థం అనేటువంటి రీతిగా చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ సో యాస్ టు ప్లీజ్ హిమ్.
0: ఆ విధముగా చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు.
1: ఇన్ దాట్ కేస్ you'll not be affected by the consequences of your actions.
0: Ishvara sarva bhutanam, ishvara sarva bhutamulu yendu unnaru.
1: God dwells in all of the beings.
0: పాములందు కూడాను ఉన్నాడు.
1: There is God in his snake.
0: తేనెయందును ఉన్నాడు.
1: There is scorpion.
0: మానవుని యందు కూడా ఉన్నాడు.
1: God is present in man.
0: కాని ఎవరి యందు ఉండేటప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మలు ఆచరించాలి.
1: However, he acts according to the vestia, the body taken upon himself.
0: కానీ అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు.
1: One should not spoil one's own mind with unnecessary thought.
0: తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు.
1: One should not get into unknown area.
0: తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి.
1: When once you know clearly, then only you step in.
0: కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నిటి ఎందుకునో ప్రవేశిస్తున్నాడు.
1: But man today with half knowledge is getting into every field of activity.
0: కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
1: That's the reason why the man has to face so many troubles.
0: స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు, వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి.
1: Therefore, when men and women should involve in actions very well known to them.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలు యందు ఐక్యుడవుడు.
1: It is in childhood that the child, in the company of other children, spends the time playing and singing.
0: ఎవరంబర్దంచా కమినీరులై కారుడుచుట.
1: In youth, he spends his time being attracted by the opposite gender.
0: మధ్య వయస్సులో ద్రవ్యమార్జించుటం ద్రవ్యుండు.
1: The middle age is totally spent to earn money.
0: వార్ధక్యమందున అది ఇది లేదని ఆరటించు.
1: In old age, they go on regretting, repenting for all that they are not having.
0: ఈ విధముగా కాలమును మట్టి కలుపుతున్నాడు.
1: That's why he is simply spoiling the time.
0: కానీ అది కాదు. పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: But one has to remain a human being, right from the beginning till the end, birth to death.
0: కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే.
1: Therefore, human being is no one other than the divine in human body.
0: కానీ నేడు మనము పౌరోహితులుగా ఉండవచ్చు.
1: Today we may be పురోహిత.
0: మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు.
1: Tomorrow we may be a student.
0: తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు.
1: And we may be householder.
0: కానీ ఉదయం వచ్చిన తర్వాత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆరాధించు.
1: But in old age we lose faith in God. And we go on feeling so sad for those that we do not have comforts and convenience.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of getting worried at that age?
0: దీన్ని మొదలే మనం కొంతవరకు విచారించుకోవాలి.
1: In fact, we should explore, investigate in the beginning itself.
0: కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: యంగ్ మ్యాన్ వినయ్, he went on praying to Bhagavan.
0: యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: He asked Swami, what is that we youngsters should do?
0: యువకులు యువకులుగానే ఉండాలి.
1: Youth should remain as youth.
0: వారు ఎప్పటికీ కూడాను వృద్ధులు కాకూడదు.
1: They should never grow old.
0: ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాము.
1: The day when you spoil your energy, your power, you age, you advance in age.
0: ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలి.
1: Therefore, we should maintain, safeguard the energy.
0: ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడా ఎంత వయసు అనుకుంటారు మీరు?
1: As you watch Swami, can you say his age?
0: నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు?
1: Seeing his form, what would be his age now, roughly?
0: ఈ దేహమునకు 81 years.
1: Bhagavan is 81 years old.
0: కానీ 81 years గా నేను కనిపించడం లేదు.
1: Bhagavan doesn't look so 81 years.
0: దేహం కావాల్సింటే కొంతవరకు సరిపోవచ్చు.
1: To some extent, body may show.
0: నాకు దేహంలోకి ఎట్టి రోగములు లేవు.
1: In fact, the body has no complaints whatsoever.
0: కానీ పిల్లలు వచ్చి నన్ను కరుచుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది.
1: Because of the boys that came in his way, he fell down and got the leg fractured.
0: అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి అని ఇది చేశారు.
1: అండ్ ద డాక్టర్స్ ట్రీటెడ్ హిమ్ యాజ్ హి సస్టైన్డ్ ఫ్రాక్చర్.
0: అది నాకు తెలియకుండా చేశారు.
1: ఇట్ హాడ్ హ్యాపెండ్ వితౌట్ ద నోటీస్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఒక కాలకు ఒక ఇంచి డిఫరెన్స్ ఉంది.
1: దేర్ఫోర్ దేర్ వన్ ఇంచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ లెగ్స్.
0: అందువల్లనే నేను ఆ విధంగా నడుస్తున్నాను.
1: దట్స్ రీజన్ వై హీస్ వాకింగ్ లైక్ దాట్.
0: నేను ఇంటిలో ఎప్పుడు కూడా తిరుగుతున్నాను.
1: స్వామి గోస్ ఆన్ మూవింగ్ హిదర్ అండ్ దేర్ అట్ ద రెసిడెంట్.
0: కానీ బయటకు వచ్చినప్పుడు డాక్టర్స్ ఒక సలహా.
1: బట్ ద మూమెంట్ స్వామి స్టెప్స్ అవుట్ డాక్టర్స్ అడ్వైజ్ హిమ్.
0: స్వామి మీరు జనంలో తిరిగేటప్పుడు ఒంటరిగా తిరగకండి, ఎవరినైనా ఒకరిని పట్టుకొని తిరగండి అన్నారు.
1: దే సెడ్ స్వామి వెన్ యు మూవ్ అమంగ్ ద క్రౌడ్స్ డోంట్ వాక్ ఆల్ అలోన్, టేక్ ది సపోర్ట్ ఆఫ్ వన్ ఆర్ టూ బై యువర్ సైడ్.
0: అందరి యొక్క ఆజ్ఞను నేను పరిపాలించాలి.
1: భగవాన్ సర్టన్లీ పేస్ హీడ్ టు ది అడ్వైజెస్ ఆఫ్ ఎవ్రీబడి.
0: వారి తృప్తిని కూడా నేను పెట్టాలి.
1: భగవాన్ వాంట్స్ టు సాటిస్ఫై ఎవ్రీబడి.
0: కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకుని వస్తుంటాను.
1: సో హాస్ టు సాటిస్ఫై డాక్టర్స్ భగవాన్ ఇస్ టేకింగ్ ది హెల్ప్.
0: ఎవరికి తెలియదు నేను చెప్తుంటాను, నన్ను పట్టుకోవద్దు పట్టుకోవద్దు పట్టుకోవద్దు చెప్తుంటాను.
1: యూ డూ నాట్ నో భగవాన్ స్టిల్ టెల్స్ దిస్ బాయ్స్ డోంట్ హోల్డ్ మీ లైక్ దట్ డోంట్ క్యాచ్ మీ లైక్ దట్.
0: ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను.
1: భగవాన్ యాక్ట్స్ ఇన్ ఏ సటిల్ వే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ భగవాన్.
0: నాకు ఒక జ్వరమని కానీ తలనొప్పి అని కానీ ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు.
1: భగవాన్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫీవర్ ఎనీ కోల్డ్ ఎనీ హెడేక్ వాట్స్ ఎవర్ ఫిజికల్ ఎయిల్మెంట్.
0: నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ హెల్దీ ఆల్వేస్.
0: హెల్తీ కాదు, నేను వెల్తీగా కూడా ఉంటాను.
1: భగవాన్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్దీ బట్ ఈజ్ ఆల్సో వెల్తీ.
0: ప్రతి విషయంలో కూడా నేను గుర్తిస్తూ వస్తుంటాను.
1: భగవాన్ రికగ్నైజెస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ పాయింట్.
0: పండితులు కూడాను కొంతమంది ఋత్వికులు కొంత మాట్లాడుతూ ఉంటారు.
1: At times the ritviks converse in between the course of the process.
0: ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు.
1: One or two join and talk.
0: ఈ పిల్లవాడు ఆ ఎర్రటి పిల్లవాడు.
1: And this boy and the other boy at the other end.
0: ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను.
1: ఆల్ యువర్ కాన్వర్సేషన్
0: కానీ మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
1: బట్ టు భగవాన్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ సేమ్.
0: నాకు బ్యాడ్ అనేది ఎక్కడ జగత్తు కనిపించదు.
1: ఫర్ భగవాన్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
0: నాకు అన్ని గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
0: ఎవరు ఏది చెప్పినను
1: ఎనీవన్ సే ఎనీథింగ్
0: అది రైట్.
1: ఇట్ ఇస్ రైట్.
0: ఎందుకంటే అప్పటికదే రైట్.
1: బికాజ్ ఇట్ ఇస్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.
0: కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
1: బట్ యాజ్ యు ఎంక్వైర్ ఇట్ టర్న్స్ ఇంటూ రాంగ్.
0: ది ప్రెషర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: The pleasure is an interval between two pains.
0: Inadu manamu manchiga undavachu.
1: Today we may be good.
0: Today manam manchi bhojanam cheyavachu.
1: Today we may have delicious food.
0: Goppa food manchi sweet manchi perugu manchi annamu manchiga bhojinchavachu.
1: Today we may have a banquet, good curd, good sweets, what not, all interesting items.
0: Kani ఎంతవరకు అది గుడ్?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: టుమారో మార్నింగ్ వేరేగా మారిపోతుంది.
1: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇన్ టు డిఫరెంట్ మ్యాటర్.
0: కనుక మంచి చెడ్డ రెండు కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్.
0: మహాభారత యుద్ధ సమయమునందు
1: అట్ ది టైమ్ ఆఫ్ మహాభారత్ వార్
0: దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇద్దరూ చేరి పాండవుల పైన యుద్ధానికి బయలుదేరారు.
1: దుర్యోధన అండ్ దుశ్శాసన టుగెదర్ రేజ్డ్ వార్ విత్ పాండవస్.
0: పాండవుల పైన ఏమాత్రం యుద్ధం చేయలేకపోయారు.
1: బట్ ఫైనల్ ఎట్ ది ఎండ్ దే కుడ్ నాట్ ఫైట్ విత్ దెం.
0: కారణం
1: వై?
0: వారి వైపున కృష్ణుడు వారి ఉన్నాడు.
1: బికాస్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవాస్.
0: కనుక ఏమి చేయలేకపోవడం వల్ల అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క అభిమన్యుడికి ఒక ఒంటరిగా ఉన్నటువంటి చూచి
1: యాజ్ దే వర్ హెల్ప్లెస్ They could catch hold of Abhimanyu, the son of Arjuna, all alone.
0: వాణ్ణి పద్మవ్యూహం పెట్టి
1: and they devised the పద్మవ్యూహం.
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పి పలికారు.
1: And they forced him to get into పద్మవ్యూహం.
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు.
1: The boy thought over.
0: ఎలాంటి పిల్లవాడు?
1: What kind of a boy is he?
0: చాలా యంగ్ బాయ్.
1: Very young boy.
0: 16 సంవత్సరముల పిల్లవాడు.
1: Just age 16.
0: తండ్రి ఒక్కడు లేడు వెంట.
1: And in fact, father is not by his side.
0: కొత్తనే ఉన్నాడు ధర్మజుడు.
1: Only ధర్మజా was there.
0: ధర్మజ దగ్గర పోయి తెలి తండ్రి నేను పదవ్యూహములకు వెళ్ళవచ్చునా అన్నారు.
1: He sought the permission of ధర్మజా. May I get into పద్మవ్యూహ?
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు.
1: ధర్మజా రిప్లైడ్,
0: పద్మవ్యూహం సామాన్యమైన పిలిచి కాదు.
1: పద్మవ్యూహ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: తామర మొగ్గరంబు.
1: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లోటస్.
0: పరదర్భిత శాస్త్రం గర్భభంజన దామవరుడు కుంభజుడు.
1: అండ్ ద వన్ డివైస్ బై దట్ ఈస్ కుంభజ ద్రోణ.
0: దానిని పన్నెడు వాడు భీష్మ సంగ్రామము.
1: అండ్ ద వన్ ద హోల్ థింగ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ది భీష్మ హింసెల్ఫ్.
0: ఇది దానిని నీవు జయించుటకు సాధ్యం కాదు నాయన.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు విన్ ఆర్ టు కాంకర్.
0: సరే, తల్లి దగ్గరికి పోయాడు.
1: Then he approaches mother.
0: సుభద్ర దగ్గరికి వెళ్ళి
1: approaches సుభద్ర.
0: తల్లి ఎప్పుడు కూడా గౌరవించి ఫిర్యాదించి విజయాన్ని కోరేటువంటిది.
1: In fact, the mother always blesses. She wishes the progress and the victory of the son.
0: అప్పుడు పోయి అమ్మా నేను పద్మవ్యూహంలోకి వెళ్తున్నాను నాకు అనుగ్రహిమ్మని కోరాడు.
1: When you went to the mother and prayed to her, mother bless me, I am getting into పద్మవ్యూహం now.
0: నాయన ఇది సరైనటువంటి కాదు.
1: And the mother said, this is not proper on your part, not right time.
0: పద్మవ్యూహం అనగా శుభ సమయము కావాలి, శుభ సమయము.
1: To get into పద్మవ్యూహ, auspicious moment is very much necessary.
0: నీ భార్య గర్భవతి.
1: And your wife is in the family way.
0: కాలం ఎట్టుండో చెప్పలేము.
1: You cannot say what would happen in future.
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు.
1: Krishna and Arjuna are not there by your side.
0: మానవుని నీ తల్లి యొక్క పుత్రక.
1: And give up this attempt, my son.
0: చెప్పేటప్పటికి వానికి చాలా కోపం వచ్చింది.
1: And Abhimanyu was very angry with his mother.
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి అవుతాను.
1: I am being born as son of Arjuna. I shall not disobey his command and
0: wish. నీ పోతే పోతు, కానీ నీవు యుద్ధంలోకి వెళ్లే తీరాది.
1: I may die in the battlefield, but I must get into the warfare.
0: అని గట్టిగా పలికేటివాడు.
1: And he spoke with strong faith and conviction.
0: కనుక నా తండ్రి ఆజ్ఞను నేను ఉల్లంఘించను.
1: I will never disobey the command of my father.
0: తామర ముగ్గరంబు జయించుటకు తప్ప సాధ్యమవుతుంది.
1: And he was quite convinced of the fact that he will be successfully get into the పద్మవ్యూహ.
0: నాయన వరదు వరదు వరదు.
1: Mother said, no, no, don't do that.
0: అప్పుడు చెప్తున్నాడు.
1: Then Abhimanyu went on telling.
0: బలదర్పిత శాస్త్ర గర్భభజన దామవరుడు కుంభజుడు.
1: కుంభజ ద్రోణ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దానిని పన్నెండు వాడు.
1: అండ్ హీ వాజ్ ద వన్ హూ డివైస్డ్ ద హోల్ థింగ్.
0: కుంపు లోపల పులి వలె పరిగెత్తి నీవు చేరి చండఖండ నికలున్నతి వారన్నట్టే అందులో నల్లెసలు బలుచు గెలిచి రమ్ముచ్చు బద్మ
1: ఓ మదర్ యూ షుడ్ హావ్ బ్లెస్డ్ మీ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు బద్మ వ్యూహ లైక్ ఎ ఫెరోషియస్ టైగర్ కిల్ ఆల్ ది ఎనిమీస్ ఆల్ అరౌండ్ దట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సక్సెస్ఫుల్లీ విక్టోరియస్లీ.
0: పలుకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్రీయంగా పాడియా.
1: Is it justified on your part to say not to get into
0: Bhagavad Gita? తల్లి ఆ విధంగా పలకటం న్యాయమా?
1: Is it proper or are you justified in speaking like that?
0: అప్పుడు తల్లి మనసు కరిగి
1: అండ్ ద హార్ట్ ఆఫ్ ద మదర్ మెల్టెడ్
0: పాదములకు పాదరాయణం రాసి
1: అండ్ దెన్ షీ స్మియర్డ్ ద టర్మరిక్ ఆన్ ద ఫీట్ ఆఫ్ అభిమన్యు
0: ఆశీర్వదించింది.
1: దెన్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తారకాఖ్యాసుర దూర్దర్ప మడుచువేడ గౌరి తండ్రి వీరరచ్చ.
1: ద బ్లెస్సింగ్ ఆఫ్ గౌరీ టు హిస్ సన్ వెన్ హి వాస్ అబౌట్ టు కిల్ తారకాఖ్య.
0: గౌరి తనయునికిడ్డ వీరరచ్చ.
1: And that kind of blessing conferred by Gauri to her son.
0: Janaku yagam gava annaniki rekedi veda talli raghunikidda dannirecha.
1: And that kind of blessing conferred by Rama, conferred to Rama by his mother as he went to the court of Janaka.
0: పట్టి గణరచ్చ తీరచ్చ ఎంగరచ్చ.
1: And that kind of ever protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling.
0: Ghanamagu Sri Rama Raksha.
1: And that is, that protects the divine name.
0: Ninnu Rakshinchugaka.
1: And that divine blessings and by you.
0: And Chippi.
1: So say.
0: Pampinchindi.
1: And she sent him.
0: Kani.
1: But.
0: Ayakku Kumarudu. Talli Agrin Tiskoni. Namaskarinchi. Padavyuhulo Praveshinchadu.
1: Receiving blessings from mother, the boy got into that Padmavyuha.
0: Kani Padmavyuhamlo Praveshinchadam Matramu Tanaku Telustundi.
1: He knows the technique has to get into Padmavyuha.
0: Arjunudu tapasuku poyinappudu Narududu ee yokka Subhadraku Padmavyuhani gurinchi cheptu vachadu.
1: It was Narada who taught this technique to get into Padmavyuha to Subhadra when she was carrying Abhimanyu.
0: Kani Padmavyuhamlo poyetuvanti vishayamu Subhadra ఊకొడుతూ వచ్చింది.
1: అండ్ సుభద్ర వెంట్ ఆన్ నాటింగ్ యాజ్ షీ వాస్ లిజనింగ్ టు.
0: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
1: అండ్ అభిమన్యు వాస్ దేర్ ఇన్ ద మదర్స్ వూంబ్.
0: అంతలోపలనే తిరిగి వచ్చాడు అర్జునుడు.
1: అండ్ ఇన్ ద మీన్ టైమ్ అర్జున రిటర్న్.
0: సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు?
1: అండ్ హి సేడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
0: నీవు కాదు వినేది.
1: యు ఆర్ నాట్ వన్ హూ ఇస్ లిసనింగ్.
0: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
1: ద చైల్డ్ ఇన్ యువర్ వూంబ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
0: కాబట్టి నీవు ఈ పద్మవ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు.
1: బెటర్ యూ స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మవ్యూహ.
0: అందువలన ఈ పద్మవ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
1: దేర్ఫోర్ అభిమన్యు నోస్ హౌ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: కానీ బయటికి రావటం తెలియదు.
1: బట్ హీ డజంట్ నో ఎగ్జిట్ ద వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే కౌరవుల చేత చిక్కబడి
1: దేర్ఫోర్ హి వాస్ కట్ బై కౌరవస్.
0: తాను బంధితుడైపోయి ప్రాణం విడిచాడు.
1: హీ వాస్ బౌండ్ దేర్ అండ్ హీ డైడ్ దేర్ అల్టిమేట్లీ.
0: ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెడచెవులు పెట్టకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్, వి షుడ్ నెవర్ బి కేర్లెస్ టు ది వర్డ్స్ అడ్వైస్ ఆఫ్ ఎల్డర్స్.
0: తల్లి తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా చెవుతో వినాలి.
1: వి హావ్ టు హియర్ సిన్సియర్లీ వాట్ ఆల్ ది పేరెంట్స్
0: మనసులో కరిగించాలి.
1: అండ్ వి షుడ్ ప్లీజ్ దెం హోల్ హార్టెడ్లీ.
0: ఈ మనసులో కరిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా సప్లై చేయాలి.
1: And all that you do, the experience that you have, should percolate, should go around all your body.
0: కనుక మాతృ దేవో భవ పితృ దేవో భవ అని ప్రమాణం జరిగింది.
1: Therefore it was set in the dictum that mother is God, father is God.
0: కనుకనే వారి మాటను మనము ఏనాడు కూడా మనము పెడచెవిని పెట్టకూడదు.
1: We should never be negligent to their advices.
0: ఎట్టి విషయమునందైనను ఎట్టి స్థానమునందైనను కూడా ఆజ్ఞను తిరసావహించాలి.
1: At any time, in any issue, anywhere, we should follow their advice.
0: ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకుని పోయి అభిమన్యుడు ప్రాణం విడిచి వచ్చాడు.
1: That's how what all happened to the life of Abhimanyu, who had to ultimately die.
0: కానీ అర్జునుడు బాధ పడుతున్నాడు.
1: Arjuna was feeling very sad.
0: నారాక ఎదిగినంతని వేగరమ్మని ద్వారపాలకు చేత ఆజ్ఞ పంపు.
1: The moment he comes to know of my arrival, he'll send his emissaries to receive me.
0: Naraga eriginantane,
1: the moment he knows that I'm coming,
0: nunnu kavukitam chestu,
1: he runs towards me and hugs me.
0: Atti kumarudu nakane unnadu ledu.
1: He is not there. What happened to him?
0: Krishnudu chepparu.
1: Then he said,
0: Arjuna, nee balahinudu kavaddu.
1: I said, Arjuna, don't be weak.
0: Edo jarigindadi.
1: That happened so.
0: Kaani jariginatundi ఈ కౌరవుల వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి.
1: కౌరవర్స్ హూ చీటెడ్ ఇన్ సెవరల్ వేస్.
0: దీని వల్ల నీ కుమారుడు మరణించినాడు.
1: బికాస్ ఆఫ్ దేర్ చీటింగ్ యు లాస్ట్ యువర్ సన్.
0: అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
1: కృష్ణ వాస్ వెరీ యాంగ్రీ.
0: అర్జున,
1: అర్జున,
0: నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
1: Why did you not tell me that you lost your son?
0: నీవు ఎంత ద్రోహుడవు.
1: You are a traitor, betrayer.
0: నువ్వు నాకు చీట్ చేసావు.
1: You have cheated me.
0: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
1: And you are bound to suffer the reaction.
0: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
1: Krishna was smiling all the time, continuous.
0: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
1: And he returned home.
0: అభిమన్యుడి భార్య ఉత్తర ప్రసవించింది.
1: ద వైఫ్ ఆఫ్ అభిమన్యు ఉత్తర షీ డెలివర్డ్.
0: కానీ మరణించిన కుమారుడు పుట్టాడు.
1: But the son who is no more, he is born again.
0: శబ్దబ్రహ్మంతో చేరినటువంటి యొక్క అసలు విడిచేటప్పటికీ లోపలిని గర్భంలోనే మరణించాడు.
1: And the moment because it has gone into that arena of sound,
0: అందరూ బాధపడ్డారు.
1: All felt very sad.
0: పాండవులందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు.
1: All Pandavas sat there.
0: ఉన్నది ఇద్దరే.
1: Only two remained.
0: ద్రౌపది సుభద్ర.
1: And the two remained there, Draupadi and Subhadra.
0: ద్రౌపది కుమారులు ఆరు మందిని చంపినారు.
1: And the sons of Draupadi were killed long ago.
0: Inka okka Subhadra koduku maatrame undedi.
1: And only the son of
0: Subhadra kumarulu kudanu maraninchadu.
1: And he too died.
0: Aa kumarulike puttinatundi piddi kudanu maraninchadi.
1: And the grandson is also no more.
0: Pandavulke inka vamsam ledu.
1: And in fact, there's none left in the clan.
0: Vamsam lenatundi okka jeevithanga maa pandavulu kadipitiva ani andaru krishnuni nindinchadu.
1: All went on blaming Krishna because there was none left behind in the entire clan.
0: Kani Krishnudu eppudu navutune vachadu.
1: But Krishna continued to smile.
0: Pandavudu.
1: Pandavas.
0: Meeru tondara padakandi.
1: Don't be in a hurry.
0: Haste makes waste.
1: Haste makes waste.
0: Waste makes worry.
1: Waste makes worry.
0: Worry makes dukkamu.
1: And worry causes misery.
0: Kanuka meeru em tondara padakandi.
1: So don't be in a hurry.
0: Kochu sepu nidanam cheyandi.
1: Be calm and cool.
0: అని వారి మధ్యలోనే కూర్చున్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ sat in their midst.
0: ఆ బిడ్డను తీసుకుని రామని చెప్పని ద్రౌపదికి ఆజ్ఞ చేశాడు.
1: అండ్ హీ కమాండెడ్ ద్రౌపది దట్ ది చైల్డ్ బి బ్రాట్ దేర్.
0: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
1: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
1: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
0: ఆ ముక్కు చూడు, ఆ నువ్వు చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
1: వాచ్ ది నోస్, వాచ్ ది ఇయర్స్, వాచ్ ది ఫేస్, ఎగ్జాక్ట్లీ.
0: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ టాన్ ప్రైజింగ్ డిస్క్రైబింగ్ ది ఫేస్.
0: కానీ వీళ్లకు చాలా కోపం వస్తుండాలి.
1: బట్ దే వర్ వెరీ వెరీ యాంగ్రీ.
0: మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే కానీ నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రమో వర్ణించడం లేదు.
1: యు ఆర్ డిస్క్రైబింగ్ ది వన్ హూ ఇస్ నో మోర్ విత్ అస్. And you are not bothered who are alive here.
0: తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు.
1: Immediately Krishna picked up the child.
0: పిల్లల పైన భుజ పైన కొట్టాడు.
1: And tapped on the thighs and on the stomach.
0: కొంతసేపటికి కేవ్వుని ఏడ్చాడు పిల్లలు.
1: And a moment of time the baby started crying.
0: కనుకనే
1: సో
0: ఆ పిల్లవానికి కృష్ణుడు పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు. కనుకనే అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: Since the boy is thoroughly examined by Krishna himself, Pariksha, and so appropriately is named as Parikshit.
0: పరీక్ష లేకుండా పాస్ ఎవరు కారు.
1: No one can secure pass without taking Pariksha or test.
0: కనుక భగవంతుడు పరీక్ష చేస్తూనే ఉంటుంటాడు.
1: God tests.
0: ఆ టెస్ట్ మనకు టెస్ట్ అనుకోకూడదు. మనకు టెస్ట్ నా టెస్ట్.
1: We should not take it as mere test. Take the test as the taste. Says Bhagavan.
0: కనుక భగవంతుని పరీక్షలన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి టెస్ట్ తో కూడినటువంటివి.
1: సో ఎవ్రీ టెస్ట్ ఆఫ్ భగవాన్ షుడ్ బి ఎ టెస్ట్ టు ఎవ్రీబడి.
0: కనుక అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: బికాస్ హీ వాస్ టెస్టెడ్ హిస్ నేమ్ ఇస్ పరీక్షిత్.
0: ఆ పరీక్షితుడే
1: దట్ వెరీ పరీక్షిత్
0: కట్టగడపటికి రాజు అయిపోయాడు.
1: ఫైనల్లీ హీ కుడ్ బికమ్ ది కింగ్.
0: అటువంటి రాజును ఎన్ని విధములుగా కాపాడుతూ వచ్చాడు కృష్ణుడు.
1: అండ్ దట్ పరీక్షిత్ కింగ్ వాస్ ప్రొటెక్టెడ్ బై సెవెరల్ వేస్ బై కృష్ణ.
0: పరీక్షితుడికి పట్టాభిషేకం కట్టి
1: అండ్ పరీక్షిత్ వాస్
0: కరోనేటెడ్. ఇది ఎవరికి ఏ దేశం నందు కూడా ఏ రాజ్యం నందు కూడా పెట్టించారు.
1: సచ్ ఎ థింగ్ నెవర్ హ్యాపెన్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ఎనీ కింగ్డమ్.
0: అర్జునుడు వచ్చాడు.
1: అర్జున కే
0: నాయన కృష్ణుడు బాగున్నాడా అని అడిగింది కుంతీదేవి.
1: కుంతి వాస్ సన్ ఈస్ కృష్ణ ఫైన్.
0: అప్పటికి కృష్ణుడు కూడా పోయాడు.
1: బై దట్ టైమ్ కృష్ణ ఆల్రెడీ లెఫ్ట్.
0: కృష్ణుడు లేడు.
1: కృష్ణ ఇస్ నో మోర్.
0: అప్పుడు వాడు చాలా బాధపడి
1: దే వర్ క్రైయింగ్.
0: కృష్ణుడే మా యొక్క ప్రాణము.
1: కృష్ణ ఇస్ అవర్ లైఫ్.
0: కృష్ణుడే మా యొక్క ధైర్యము.
1: కృష్ణ ఇస్ అవర్ కరేజ్.
0: కృష్ణుడే జీవితము మా పాండవులకు ఎందుకు వ్యర్థము.
1: పాండవస్ లైఫ్ ఇస్ యూస్లెస్ వితౌట్ కృష్ణ.
0: కనుకని తమ్ముడికి చెప్పాడు ధర్మజుడు.
1: ధర్మజ టోల్డ్ హిస్ బ్రదర్స్.
0: మరణించినటువంటి తల్లిని తొడపైన పండు పెట్టుకున్నాడు.
1: అండ్ హీ మేడ్ ద బాడీ ఆఫ్ ద మదర్ ద హెడ్ లై ఆన్ ద ల్యాప్.
0: భీముడికి చెప్పాడు.
1: అండ్ హి టోల్డ్ భీమ,
0: నీవు కర్మకాండ అంతా ప్రయత్నం చెయ్యి.
1: మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ది లాస్ట్ రైట్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: మేమందరం కూడా అక్కడో ఇమికిపోతాం.
1: వి వుడ్ ఆల్సో ఎండ్ అవర్ లైవ్స్.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఈ గ్రామం అంతా కూడా చూసుకో.
1: టేక్ కేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది ఏరియా.
0: నకుల సహదేవుడికి చెప్పాడు.
1: హి టోల్డ్ నకుల సహదేవ,
0: మీరు ఇద్దరు కూడాను వెంట పోండి.
1: యు ఆల్సో ఫాలో హిమ్.
0: ధర్మజుడు లేచాడు.
1: ధర్మజ గాట్ హిమ్.
0: ముందు నడిచాడు.
1: హి వాస్ ఇన్ ద ఫ్రంట్.
0: అతని వెంట ద్రౌపది నడిచింది.
1: అండ్ ద్రౌపది ఫాలోడ్ హిమ్.
0: తర్వాత భీముడు నడిచాడు.
1: దెన్ భీమ.
0: అర్జునుడు కూడా బయలుదేరాడు.
1: అండ్ అర్జున వాచింగ్ దిస్ హీ టు ఫాలోడ్ దెమ్.
0: నకుల సహదేవులు కూడా వెళ్ళారు.
1: నేచురల్లీ నకుల సహదేవ ఆల్సో వాక్ అలాంగ్ విత్ హిమ్.
0: కానీ
1: బట్
0: ఎవరు చేసిన కర్మ బాలనుభవింపక ఏరికైన తప్పునన్నా, ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు, అనుభవించుట సిద్ధమన్నా.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ, ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ కర్మ. నన్ కెన్ ఎస్కేప్. హూ కెన్ డిసైడ్, హూ కెన్ ఎస్టిమేట్ వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్.
0: ధర్మజుడు ముందు పోతున్నాడు.
1: ధర్మజ వాస్ ప్రొసీడింగ్ అహెడ్ ఇన్ ద ఫ్రంట్.
0: కానీ స్వర్గద్వారం తెరిచినాయి.
1: ద గేట్స్ ఆఫ్ హెవెన్ వర్ ఓపెన్.
0: అతను ఏనాడు అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
1: He never uttered a lie.
0: Kani.
1: But.
0: Okanoka samayam lopala.
1: At one time.
0: Dronanni kuntavarku champe nimittamai asvatthama atakunjaraha annadu.
1: When Drona was killed, he had to utter a lie. Asvatthama atakunjaraha.
0: Asvatthama atakunjaraha. Kunjaraha chalatu mellaga cheppadu.
1: Asvatthama hata. He said loudly. Kunjaraha softly.
0: Anaga emi gurram chachindi ani cheppin cheppaledu. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ హార్స్ ద డై, బట్ హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ అశ్వత్థామ.
0: అశ్వత్థామ చచ్చినాడని చెప్పి ఈ ద్రోణుని ప్రాణం పోవటం వల్ల ఈ పాపము తిరిగి వడిగట్టింది.
1: బికాస్ ద్రోణ డైడ్ ఇన్స్టెంట్లీ ఆన్ లిజనింగ్ టు ది డెత్ ఆఫ్ అశ్వత్థామ, అండ్ దట్ ఈస్ ద సిన్ కమిటెడ్ బై ధర్మజ.
0: కానీ కొంచెం కాలము అతను ఆ నరకంలోనే ఉన్నాడు.
1: Therefore, he had to stay there in hell for some time.
0: Inta dharmamunu anusarinchinatuvanti oka dharmajudiki narakama prapti ani lokulu anukuntaru.
1: People feel, is it justifiable that dharmaja had to spend some time in hell following path of righteousness throughout?
0: Kanuka thanu anubhavinchaka tappadu.
1: He had to experience that.
0: Atanu undinanta varaku Draupadi, Bhimudu, Arjunudu, Nakula Sahadevudu andaru kuda aa jailone unnaru.
1: Similarly, the others also followed the same state of the experience of hell along with dharma.
0: వారందరూ ఆ జైల్లో ఉన్నంతవరకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు.
1: So long Pandavas were there in the experience of a hell, all people were happy with
0: Pandavas. పంచప్రాణముడు.
1: And the five Pandavas are the five life.
0: పంచపాండవులు వారి వెంట ఉండినప్పుడు వారికి ఏం భయం?
1: And the five life principles breaths are with you. You don't need to be afraid of anything.
0: Tarvata Dharmajudu vellipoya.
1: Later Dharmaja left.
0: Atanto paatu Draupadi Arjuna Sahadevulanta kuda vellaru.
1: And he was followed by Draupadi, Bhima, Arjuna, Nakula Sahadeva.
0: Ee vidhamga okoka daniki okoti tappindi kaadu.
1: So no one could escape from the sequence of the
0: ఒక క్షణము అసత్యం చెప్పడం చేత ధర్మజుడికి జైలు కూడా పడింది.
1: Because he uttered a lie, just a lie, he had to experience this hell.
0: Kanuka prati manavulu kudunu karmalo indu aneka rakamulain prati oka doshamulu erpadutuntayi.
1: In the field of action there is bound to be defection, the mistakes.
0: Ye dosham erpadinappudini dani oka pratibharamu tappindi kaadu.
1: Whatever defect, its magnitude, you cannot escape from its consequence.
0: Kanuka aa vidhanga bhayapadi chaala andaru kudunu నిశ్శబ్దంగా ఉన్నారు.
1: There was total silence because they were very much frightened.
0: కానీ జైల్లో ఉండేటువంటి వారందరూ పోయి ధర్మజునికి పాదాలపై పడ్డారు.
1: But all those present around in the hell fell at the feet of Dharmaja.
0: మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు.
1: All others said, if you were to stay with us for some more time, we would have been more happy in your company.
0: కనుక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి అన్నారు.
1: సో బెటర్ యూ ఆల్సో స్టే విత్ అస్ హియర్ ఫర్ సమ్ మోర్ టైమ్.
0: నాన్న నేను ఉండడానికి వీలు లేదు.
1: అండ్ హీ సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ టు బి
0: మీ జైలు యొక్క అధికారులు నన్ను పంపుతున్నారు.
1: ది అథారిటీస్ ఆఫ్ హెల్ విల్ డ్రైవ్ మీ అవుట్ ఆఫ్ దిస్ నౌ.
0: కలదు నేను ఉండేటికి వీలు కాదన్నారు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ.
0: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మ తప్పలేదు.
1: పంచ పాండవాస్ దెమ్సెల్వ్స్ కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్
0: ధర్మస్వరూపులు ధర్మస్వరూపులు న్యాయస్వరూపులు పుణ్యస్వరూపులు.
1: దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ జస్టిస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మెరిట్ రైటియస్నెస్ దే కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్.
0: ద్రౌపది చూస్తాం అంటే చాలా గొప్ప పతివ్రత.
1: ద్రౌపది is a very high level of chastity.
0: Cheppar andaru kuda evaru goppa vaari lokamlo pativrata evaru unnaru.
1: This was a question to the whole world, who are the women of chaste?
0: Okaru chepparu Lakshmi pativrata annaru.
1: Somebody said Lakshmi is pativrata.
0: Inkoru chepparu Parvati pativrata annaru.
1: Somebody said Parvati is pativrata.
0: Kaadu kaadu Saraswati pativrata annaru.
1: No, Saraswati is pativrata.
0: Appudu Krishnudu cheppadu.
1: Then Krishna said
0: veeravvaru kuda kaadu.
1: None of these people.
0: పతుల పలమాటలకు ఎదురు చెప్పంగ పోదు.
1: దేర్ ఇస్ వన్ హూ విల్ నెవర్ అపోజ్ టు ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ బై హస్బెండ్.
0: తనకు నున్నత ఆల్చే తృప్తి గనుచునుండు.
1: ద వన్ హూ గెట్ సాటిస్ఫైడ్ విత్ ద లాట్ ఆన్ హ్యాండ్.
0: వారి సేవలు చేయగా తీరదలదు.
1: యు విల్ నెవర్ సే దట్ షీ హస్ నో టైమ్ టు సర్వ్ దెం.
0: అట్టి ద్రౌపదియే పతివ్రత అన్నారు.
1: ద ద్రౌపది ఇస్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ చాస్టిటీ.
0: అట్టి ద్రౌపదియే ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
1: అండ్ యట్ షీ హాడ్ టు సఫర్ face difficulties.
0: Patra paramataku edur cheppanga bodu.
1: She never said no to her husband.
0: Okka pati unte bharya atle matalu vinatame chaala kashtamu.
1: With one husband it is very difficult to manage for the housewife.
0: Kaani aidu mandi vattalu undi kudanu aidu matalu kudanu taan chakkaga nadchukuntu vachindi.
1: She has five of them. She obeyed the command of all of them.
0: వారు సేవ చేస్తూనే ఉన్నది.
1: షీ సర్వ్ దెమ్ త్రూ అవుట్.
0: తనకు నున్నదానిచే తృప్తి గనుచునుండు.
1: షీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాస్.
0: భర్తకు 100 రూపాయలు ఇస్తుంటే నాకు 200 రూపాయలు చీర కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు.
1: దేర్ ఆర్ విమెన్ హూ వాంట్ ద సారీ కాస్ట్లియర్ దాన్ వాట్ దే కెన్ అఫర్డ్.
0: కానీ ఆమెకు అట్టాటి లేదు.
1: బట్ దట్ టెంపర్మెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద్రౌపది.
0: కనుక ఈ 3 గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
1: Because of these 3 noble qualities, she is of the highest order.
0: ఆ పతివ్రత తత్వమును గుర్తించి వర్తించినటువంటి వారి పాండవులు.
1: Pandavas could understand the qualities of Draupadi and acted accordingly.
0: ఆనాటి నుండి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చిరకీర్తిని పొందింది.
1: Therefore the name and the fame of Pandavas remained since then forever and ever.
0: ఇట్టి మానవుడి యొక్క చిన్న చిన్న పనులు ఎందుకు కూడాను మన గౌరవం ఎంతో నిలుస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది స్మాల్ యాక్షన్స్ అండ్ సింపుల్ యాక్షన్స్ అవర్ ప్రెస్టీజ్ అండ్ డిగ్నిటీ రెస్పెక్ట్ ఆర్ అప్హెల్డ్.
0: కనుక మగవారి కూడాను అంతే.
1: మెన్ ఆల్సో షుడ్ బి లైక్ దట్.
0: సత్యమునెప్పుడు ధర్మముగా నించు పాండవులారా.
1: పాండవాస్ యు ఆల్వేస్ స్పీక్ ట్రూత్, ఆల్వేస్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: అటువంటి సత్యాన్ని నీవు పరికి ధర్మాన్ని నీవు నడుచుకొని ప్రేమను నీవు చూపి దయతో నీవు పాలించేదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ యువర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ అండ్ రూల్ పీపుల్ విత్ ఆల్ లవ్.
0: సత్య ధర్మము లేక దయ శాంతి లేక ప్రేమయు లేకుండా మానవుడు ప్రాణమే కాదు.
1: వితౌట్ ట్రూత్ రైటియస్నెస్ కంపాషన్ పీస్ అండ్ లవ్ మ్యాన్ విల్ సర్టన్లీ లూజ్ హిస్ వెరీ లైఫ్.
0: కనుకనే అతని యొక్క ధర్మము ఆ ఐదింటిని ప్రారంభంగా తీసుకుంది.
1: Therefore these are the 5 life breaths of every individual.
0: ఈ పంచ ప్రాణములే మానవుని యొక్క ప్రాణములు.
1: And that is the very life composed of these 5.
0: ఈ పంచేంద్రియములే మానవుని యొక్క ప్రాణములు.
1: And these 5 senses constitute the whole life.
0: ఈ 5 senses ను మనం ప్రాణంగా తీసుకోవాలి.
1: We should consider these 5 life breaths as very
0: essential. సమాజకైనా కూడాను మనం అసత్యం ఆడకూడదు.
1: Under any circumstances
0: ఎవరిని మనం గేలి చేయకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడి.
0: ఎవరిని కూడా మనము ఒక విధమైన దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: దూషణి మహాపాపము.
1: క్రిటిసిజం ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: పలును దూషించుట కంటే పాపమున్నే.
1: కెన్ దేర్ బి గ్రేటర్ సిన్ దాన్ క్రిటిసైజింగ్ అదర్స్.
0: కనుక మనము ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు.
1: ఏ మే బి బ్యాడ్ బట్ వి షుడ్ నాట్
0: క్రిటిసైజ్. అందరినీ ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: Devame prema.
1: And God is love.
0: Ee premake nijamainatundi pranam ani pettaru.
1: And this love is life.
0: Ee premaku oka reason kani season kani em matramu ledu.
1: Love has no reason. It has no season.
0: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్.
0: ఆ ప్రేమని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
0: ఎక్కడ పోయినప్పుడు
1: Wherever you go,
0: అడవులు ఎందున్నా,
1: you're in the forest,
0: ఆకాశమున్నా,
1: or in space,
0: పట్టణమున్నా,
1: or in a city,
0: పల్లెనున్నా,
1: or a village,
0: నీటి ఎందున్నా,
1: in water,
0: నట్టేటి పడి ఉన్నా,
1: deep sea,
0: దిక్కులేని వాని ప్రేమనేము.
1: And in fact, it's only your love which is the only refuge.
0: దీన్ని ఈ ప్రేమను మాత్రం పెంచుకొని,
1: develop this love.
0: మనం అన్ని విధాలా రక్షణ చేసుకుంటూ రావాలి.
1: And we have to protect our lives that way.
0: ఎవరి చూసినా నీ దేశాన్ని చూసినా గానీ నువ్వు అతన్ని ప్రేమించు.
1: ఈవెన్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ యువర్ ఎనిమీ, యూ స్టిల్ కంటిన్యూ టు లవ్ హిమ్.
0: నీకు ఎవరు ఎనిమీ వస్తున్నాడు చెప్పి పని చూచి మొహం తిప్పుకోవద్దు.
1: డోంట్ టర్న్ యువర్ ఫేస్, టర్న్ అవే వెన్ యూ మీట్.
0: హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ,
1: జస్ట్ సే హౌ ఆర్ యూ.
0: ఆ విధంగా మనం ప్రకటించు, ప్రేమతో, ఉత్సాహంతో, మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫేస్ అవర్ ఎనిమీస్ విత్ లవ్, స్మైల్, ఎంథూజియాజం.
0: అప్పుడే మానవత్వం దివ్యత్వంగా మారుతుంది.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ కెన్ బికమ్ డివైన్.
0: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
1: వీ షుడ్ పబ్లిసైజ్ దట్ వీ షుడ్ డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: వినయ్ కుమార్, నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
1: యు ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక స్టేట్.
0: మిగతా స్టేట్స్ కంటే కూడాను నీవు దీన్ని చక్కగా పంచాలి.
1: యూ షుడ్ షేర్ దిస్ విత్ అదర్ నైబరింగ్ స్టేట్స్ యాజ్ వెల్.
0: మొట్టమొదటి నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో.
1: ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ రెసిడెంట్.
0: తర్వాత నీ సమాజం నువ్వు చూసుకో.
1: దెన్ టేక్ కేర్ ఆఫ్ ద కమ్యూనిటీ సొసైటీ.
0: తర్వాత నీవు సొసైటీకి పో.
1: దెన్ గో టు ద సొసైటీ.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి ఒక సార్థక నామాన్ని నిర్పించుకునే వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ గెట్ ఎ నేమ్, యూ లివ్ అప్ టు యువర్ నేమ్.
0: అది నేను ఈనాడు బోధించేటువంటి ఒక ప్రథమ బోధ.
1: దట్ ఈస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.

0: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ఈ జగత్తునందు సర్వము మార్పు చెందినది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
1: సుఖము దుఃఖము,
0: ద పెయిన్ అండ్ ద ప్లెజర్,
1: అశాంతి అల్లకల్లోలం,
0: ఎజిటేషన్ అండ్ డిస్టర్బెన్సెస్,
1: ఆనందం అప్రియం,
0: bliss and that also which is not acceptable,
1: ivanni kudanu maarpu chendunavi,
0: all of them change.
1: Kani manavudu tana nija swaroopanni gurtinchukonaleka nasaramaina anityamaina ashashtamaina ee dehame satyamani bhraminchi deenini nammukoni jeevisthunnadu.
0: But man has forgotten his true nature. He is carried away by that which is temporary, fleeting, identifying himself with the body, with the mistaken idea that it is permanent.
1: Manavudu vesti jeevi kaadu kaadu samasti jeevi.
0: Man is not a separate individual, but he is community.
1: మానవుడు ఏకజీవుడై జీవించడానికి ప్రయత్నించడు.
0: మ్యాన్ డస్ నాట్ ప్రిఫర్ టు లీడ్ ద లైఫ్ ఇన్ లోన్లీనెస్.
1: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహత్రపాత్.
0: దేర్ఫోర్ ఇన్ పురుష సూక్త ఇట్ ఇస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, thousands of hands and the feet.
1: Tanu samasti swarupudane satyanni gurtinchukolaleka prati manavudu kudanu nenu dehaswarupudanu nenu vesti swarupudanu ani bhramistu dukkhamunaku guri avutunnadu.
0: Man is not able to visualize the cosmic form which is his reality, but he identifies himself with his body and considers himself as a mere individual, and hence he is miserable.
1: Bharatiya sanskruti yandu anantamainatundi jagattunandu anekatvamloni ekatvanni gurtinchukotame bharatiyulaka vyavadhi annaru.
0: The main trait of the culture of Bharat is to comprehend and experience unity in diversity.
1: Kani ee naati manavudu vestiloni ekatvanni bhavinchukuntu samatvanni vismaristu kevalamu oka vidhamainatundi ashantiki guri avutu vastunnadu.
0: Today man is highly restless because he goes by his own individual life, considers his own self, forgetting the rest of the society where he has to enjoy equality.
1: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
0: So the actual truth lies in comprehending unity in diversity, but the untruth is to find this unity as plurality or multiplicity.
1: Ittidi anadi kalam nundi bharat desham nandu aacharistu anusaristu aalochistu ee vidhanga kalamnu vyartham chestu vacharu.
0: The time has been wasted since long because of these feelings of diversity.
1: Aithe వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు.
0: బట్ ద డిక్ట అండ్ ద మెసేజ్ ఆఫ్ వేద హ్యాస్ నాట్ బీన్ స్టడీడ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ డీటెయిల్ అండ్ నో వన్ ట్రై టు ప్రాపగేట్ అండ్ షేర్ ద వేదిక్ నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: ఈనాడు కొంతవరకు గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
0: హవెవర్ లిటిల్ నాలెడ్జ్ ఇస్ గెయిన్డ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ అండ్ బై లిజనింగ్ టు గ్రేట్ స్కాలర్స్.
1: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
0: However, they have not made an attempt to experience the truth in its totality.
1: ప్రాచీన కాలమునందు అనేకమంది రాక్షసులు కూడా ఉండి కూడాను వేదమును పరిపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ వారు కూడాను తమ యందున్నటువంటి యొక్క సత్యతత్వానికి విస్మరించి అసత్యము అప్రమాణము అనీతమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
1: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunnu goppa vidyavantuli.
0: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
1: Goppa scientistu kudanu.
0: They are very great scientists of eminence.
1: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
0: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
1: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi yokka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
0: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
1: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: దో దేర్ ఇస్ plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
1: Atti kovaku sambandhinchinatundi vade narakasurudu.
0: And narakasura belongs to that trend of people.
1: Itani goppa shakti samarthude.
0: Narakasura is one of ability and capacity.
1: Goppa vidyavantude.
0: Is highly educated.
1: Endariku sahayam chestu vachadu.
0: And he helped many people.
1: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులను కూడా తెచ్చి ఇచ్చాడు.
0: He could bring back to life the sons of his preceptor.
1: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
0: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
1: Nirne Tyagaraja kuda paadadu.
0: This was sung by Tyagaraja.
1: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
0: Tyagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
1: Kucheruni aarti teechinavu.
0: You have relieved Kuchela from suffering.
1: Kubera sakramalanu pogottinavu.
0: And in fact you made him
1: melu melu pandavulanu kaachinavu.
0: And you protected Pandavas.
1: Intiye kaadu 16000 ramamulanu brochinavu.
0: And you gave refuge to 16000 women.
1: Rama vaachama gocharundavi.
0: Rama, you are beyond the comprehension.
1: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
0: Even the creator Brahman cannot describe
1: ani varninchadu.
0: That was his narration.
1: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
0: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
1: ఒకానొక సమయం లోపల
0: at one time

0: చైతన్య మహాప్రభు,
1: చైతన్య మహాప్రభు
0: తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మ నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
1: అప్రోచ్ హిస్ మదర్, మదర్ ఐ వాంట్ టు స్టడీ, గ్రాంట్ మీ పర్మిషన్.
0: సునీతి ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులున్నవి.
1: She said, there is a lot of education available.
0: ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనను అంతమయ్యేటువంటివే కాని దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు.
1: The education will not take you to the end, serve the purpose of life.
0: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
1: All this education has certain its limitation.
0: ఆధ్యాత్మ విద్య అది ఏ విద్య అనింది.
1: The spiritual knowledge is true education.
0: దానికి మరణము లేదు.
1: ఇట్ ఇస్ డెత్ లెస్.
0: దానికి పరిమితం లేదు.
1: ఇట్ ఇస్ నో లిమిట్.
0: ఇది సర్వత్రా సర్వకాలంలో ఎందుకూడను జీవించేటువంటిది.
1: ఇట్ ఇస్ ఆఫ్ ద సేమ్ స్టాండర్డ్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దెన్ అండ్ నౌ.
0: అట్టి విద్యను నీవు అభ్యసించునాయనా అని ప్రబోధించింది.
1: షీ వాంటెడ్ హిమ్ టు కల్టివేట్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అందువలననే చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
1: దట్ మేడ్ చైతన్య చాంట్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ, థింక్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ లీలాస్. దట్ మేడ్ హిమ్ గో అక్రాస్ ద స్ట్రీట్స్ అండ్ ప్రొపగేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవతార్ కృష్ణ.
0: అడవులు ఎందున్న ఆకాశములనున్న పల్లెనమునున్న పట్టణమునున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న కృష్ణనామమే స్మరిస్తూ వచ్చాడు.
1: చైతన్య వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్, ఎయిదర్ హీ వాజ్ ఇన్ ఫారెస్ట్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ద సిటీ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ డీప్ సీ.
0: కట్టకడబడి సామాన్య ప్రజలకంతా ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత
1: ultimately gave a message to mankind in a simple way, in the worldly sense.
0: Anna danamu kanna adhika danam vedi.
1: Is there any other greater charity other than offering food?
0: Talli dandrulakanna daivam edi.
1: Is there any other god beyond one's own parents?
0: Jagadeetapam kanna satyaseelam vedi.
1: In this, what could be the greater penance than truth?
0: Dayakante ekku dharmam edi.
1: What is greater property than compassion?
0: Sujana sangati kanna chuda labham vedi.
1: And good company gives you the profit more than anything else.
0: Shatrutvam kanna veru daivam vedi.
1: And its enmity which is worse than all dangers.
0: Kanukane ee annintikante mooladharam entundi shatrutvamunu dooram chesukoni mitratvanni abhirudhi parchukotam atyavasaramainatundi vidya.
1: Therefore, education wants us to be away from this enmity and be closer to friendship.
0: Kevalamu andarni desham chesukoni ekanga jeevinchalanetundi brahma idi kevalamu rakshasa brahmane.
1: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
0: Sahasrasisha purushahani ee purusha suktam enduku uchcharinchindi.
1: Why did Purusha Sukta say that God has thousands of heads, feet and hands all over?
0: Anaga bhagavantudu ekaswarupudu kadu.
1: God
0: samasti swarupude.
1: God is the form of the universe.
0: Sarva jeevula yandu sarva pranamula yandu taru chalinchaka kadalaka sthiramga undetuvanti vaadi.
1: God is steady, present in all of the living beings and in all of creatures.
0: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపమందే ఉండగా ఎందుకు మానవుడు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
1: When that God is so near, how is that man is deluded? Why does he move about in this world full of confusion and chaos?
0: భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
1: God is present at the altar of every human heart, steady, installed.
0: ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
1: You can visualize God everywhere.
0: స్పర్శించవచ్చును.
1: You can touch him.
0: సంభాషించవచ్చును.
1: You can converse with him.
0: కానీ అట్టి సాహసమును అట్టి ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
1: That capacities, that abilities are lacking in man, and therefore he is not able to converse with God.
0: Chaitanyudu velladu tama narayanu darshinchalani velladu.
1: Chaitanya went to see Narayana.
0: Akkadiki velli nilchukunnadu. Narayana, neevu sarvalokavasivi.
1: He said, O God, you present in all over the world.
0: Neevu lokanathudive kaadu.
1: You are not only the master of
0: sarva jeevanathudu,
1: you are also the
0: sarva pranathudu,
1: you are the life of all of the living beings.
0: Kaani,
1: but
0: naaku avanni inu akkarledu.
1: I don't want all this.
0: Mee vaikuntamu naaku akkarledu.
1: I don't want that paradise.
0: Mee kailasamu naaku avasaram ledu.
1: I don't want that heaven.
0: Mee mochamu naaku avasaram ledu.
1: I don't want liberation.
0: Naaku okka prema maatrame chaalu.
1: I want your love, that's enough.
0: Ninnu preminchetundi prema naaku andinchaman cheppadu.
1: Gift me that love has to be so near you.
0: Chaitanyudu ee vidhanga korinappudu tadhastu anindi ekkadi nunchino shabdam.
1: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
0: Enni vidyalundi kudanu enni shaktilu undi kudanu entati parama bhayapadinappudugini ఇవన్నీ కూడా మధ్యలో జారిపోయేటువంటివి.
1: ఆల్ అవర్ నాలెడ్జ్, ఆల్ అవర్ అచీవ్మెంట్స్ డ్రాప్ ఇన్ ద మిడిల్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్
0: ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు.
1: లవ్ ఇస్ చేంజ్,
0: మార్పుకు కూర్పు లేదు.
1: ఇట్ హెస్ నో అడిషన్ ఐదా.
0: అలాంటి సత్యనిత్యమైన ప్రేమతత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
1: అండ్ హీ ప్రేడ్, ఓ కృష్ణ, ఐ వాంట్ దట్ ఎటర్నల్ లవ్ విచ్ ఇస్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
1: ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఫ్లీటింగ్.
0: అనిత్యం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్ టెంపరరీ.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
1: ఓ గాడ్, గ్రాంట్ మీ దట్ లవ్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటే బ్రాంచ్ అడ్రస్.
1: The liberation, the heaven, paradise are your branch addresses.
0: Ivanni naaku akkarledu.
1: I don't want them.
0: Nee address okate naaku chakkaga telisindi.
1: I know your exact address.
0: Ekkadi nee address?
1: What is your
0: naa hrudayame nee yokka address.
1: My heart is your address.
0: Naa hrudayamunde neevu achanchuluvai apramanudai sthiranga nilchi unnav.
1: You are there at the altar of my heart, one, the steady.
0: Daani okati naaku anugrahinchamani koraadu.
1: Gift me with that experience. That was his prayer.
0: Itti parama bhakti kalinatunte rakshasulu kudanu,
1: that demon with supreme devotion.
0: Okaraka samayamlo narakasurudu,
1: at one time narakasura,
0: satyabhama samethudai,
1: along with satyabhama,
0: aa rakshasula paina yuddhaniki veldadu krishnudu.
1: Krishna went to the battlefield accompanied by satyabhama.
0: Bhagavantude enduku atanni hatamarchindakoddu.
1: Why not?
0: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
1: వేర్ ఇస్ ద నీడ్ ఫర్ సత్యభామ టు అకంపనీ కృష్ణ?
0: అనగా అక్కడ కూడా కొన్ని క్వాలిఫికేషన్ అంతా ఉంటున్నాయి.
1: దేర్ ఆల్సో సర్టన్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్.
0: ఇట్టి దుర్మార్గుణ్ణి నా చేత చంపడం న్యాయం కాదు.
1: అండ్ ఈస్ నాట్ జస్టిఫైబుల్ ఫర్ మీ టు కిల్ హిమ్.
0: అబలుడైన ఆడవారితో ఇతన్ని చంపించాలి.
1: So this wicked demon must be killed by a weak woman.
0: నేను సర్వశక్తిమయుడను.
1: I am all powerful.
0: వీడు సర్వహీనుడు.
1: And you are so mean.
0: దయా ప్రేమలు లేనటువంటి ఒక రాక్షసుడు.
1: You are the demon without love and compassion.
0: పరమను ప్రేమించినటువంటి ఒక పరదూషణుడు.
1: And you cannot love anybody, that she has been your temperament.
0: అలాంటి వాని యొక్క జీన్ని నేను చంపకూడదు అనుకున్నాడు.
1: And they don't deserve to be killed in my hands. That was his feeling.
0: Kanuka atti satyabhama samethudai vellinatvanti krishnudu,
1: Krishna accompanied by satyabhama, the consort,
0: ee narakasuni hatamarchi,
1: he killed narakasura.
0: Atani daggara enta mandi dasulu untunnaru?
1: How many were there in the company of narakasura?
0: Parama bhaktulu, pavitrulu ainatvanti rajaputrikalu,
1: devotees and princess were there.
0: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు.
1: దే ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ హూ థాట్ ఆఫ్ గాడ్.
0: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని
1: దే వర్ హెల్డ్ యాస్ క్యాప్టివ్స్.
0: వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు.
1: దే వర్ ప్యాసింగ్ త్రూ ద హెల్.
0: అది 16,000 రమామణుల రోజునావు. అని చెప్పాడు త్యాగరాజు.
1: దట్ వాజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ త్యాగరాజ హూ సెడ్ దట్ యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ 16,000
0: నరకాసుని హతమార్చి
1: యోకిల్ నరకాసురా
0: ఈ గోపికలను విచ్చలు విడిగేర్చి పెట్టాడు.
1: అండ్ దే వర్ సెట్ ఫ్రీ ఫ్రమ్ హిస్ బాండేజ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక బంధ విముక్తి.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ బాండేజ్.
0: రాక్షసత్వం అనేటువంటి ఒక దుర్గుణముల నుండి దూరము గావించి సద్గుణ సదాచారములో ప్రవేశపెట్టడం.
1: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ట్రెడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ద డివైన్ పాత్ కటింగ్ ఆఫ్ ఫ్రమ్ ద డెమోనిక్ అన్రైచువస్ వే.
0: ఈ దుర్గుణం యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
1: ఇట్ లీడ్స్ టు సర్టన్ డేంజర్ ఇఫ్ యు ఆర్ విత్
0: కనుకొని సంసర్గం.
1: సో రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏమాత్రం కూడా చేరకూడదు.
1: వు షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ గుడ్ కంపెనీ ఆల్వేస్.
0: కుర పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: ఈ విధమైనటువంటి ప్రమాణం సలిపి
1: హ్యావింగ్ ప్రామిస్డ్ సో
0: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
1: అండ్ హి హస్ స్టెప్ ఇంటూ దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వ సామాన్యులకు కూడాను నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ వెంట్ ఆన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ అన్కండిషనల్ అండ్ సెల్ఫ్ లెస్.
0: ఈ నరకాసుర వదానగా ఏమిటి, నరుని ఎందు రాక్షసుడైనటువంటి నరక అసురుడు అసురుడు ఉన్నాడు.
1: ఇన్ మ్యాన్ నర దేర్ ఇస్ అసుర ఆర్ ద డెమన్ నరకాసుర.
0: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నా రా అనగా ఆత్మస్వరూపుడే.
1: ఇఫ్ యు గో బై ద ఎటిమాలజీ ద టర్మ్ ఇస్ నా రా.
0: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రము మార్పు లేదు.
1: దిస్ రా ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా హ్యాస్ నో చేంజ్.
0: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
1: నరకాసుర ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
1: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
0: ఈ అసురుడు అనగా ఎట్టివాడు,
1: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈస్ హి.
0: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
1: దిస్ డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ ద వికెడ్నెస్ ది అన్రైచియస్నెస్ ద ఇంజస్టిస్.
0: అట్టివారి అందే దుర్గుణములు దుష్భావములు క్షణక్షణము కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
0: సత్యవంతుల చేత సహవాసం చేయనివ్వడు.
1: They will not allow you to be in good company.
0: పవిత్రమైనటువంటి పరమాత్మల చేత వారిని చేరడానికి ప్రయత్నించడం.
1: It makes no chance to be so near God.
0: దుర్గుణములు దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటాది.
1: Such people in the company of people full
0: ఇది
1: of
0: vices. ఎన్ని జన్మల యొక్క కర్మమో ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటది.
1: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
0: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
1: You are deluded by the feeling that you will be the recipients of very high knowledge.
0: సత్సంగం అనేది లేకుండా, సత్ప్రమాణమునే లేకుండా ఇది ఎట్లా విద్య అవుతుంది?
1: Without the good company, without good conduct, how could that be good company?
0: 300 విద్యలు చదివాడు రావణుడు.
1: రావణ వాస్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: అట్టి విద్యలే రాములు కూడాను చదివాడు.
1: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్.
0: కానీ రాముడు ఎప్పుడు కూడాను సత్సంగం సత్సంగం సత్సంగం.
1: But Rama was always in good company.
0: Sadbhavamu.
1: Good feeling.
0: Satpravartana.
1: Good conduct.
0: Sadalochana.
1: Good thinking.
0: Satkarmalu.
1: And good deeds.
0: Kani inni chadavulu chadinatundi Ravanaki emiti chestunnadu?
1: With all this, what is that?
0: Dujjana sambandham.
1: Ravana.
0: Sadalochanalu. Durgunamulu. Nishpravartanalu. Ilanti vanta cherthu vachayi.
1: Ravana was always in bad company. He was always doing misdeeds, wicked thoughts and bad feelings.
0: Entati goppa vidyavantudu Ravanudu.
1: Ravana was highly educated.
0: Ravanakunnatvanti vidya Ramuniki kuda untundadi.
1: Rama is as much educated as Ravana himself.
0: Kani Ramulu chuste namaskaristaru.
1: But people offer their respects to Rama.
0: Ravanulu chuste వీడు క్రోధులు, వీడు రాక్షసులు అని అతనికి అనేక రకమైన దూషణ భూషణలు వస్తాయి.
1: people go on accusing Ravana because of his wicked thoughts and wicked behavior.
0: ఈ మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
1: The good and bad name, what is the basis?
0: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
1: It is the behavior of the person that is the basis.
0: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనట్టుగా ఉండాలి.
1: So the conduct of the person should be good and perfect.
0: ఏదో ఒంటరిగా కూర్చొని మేము ఏదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంధ్యం.
1: Think that you will be lonely spending time in meditation and penance. It is
0: demonic.
1: What is that you can do being all alone? It is only bad thinking. And you will be in bad company.
0: కనుకనే ఇలాంటివి మంచివి అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్.
0: రాక్షస కృత్యములే ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్.
0: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
1: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్.
0: ఎక్కడ భగవత్ జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్ జాయిన్ దేర్ కంపెనీ.
0: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
1: But you don't go to a place where
0: ఎక్కడ పవిత్రమైన పురుషులు ఉంటారో అక్కడికి పోరు.
1: యూ డోంట్ గో టు ఎ సీక్రెట్ ప్లేస్.
0: ఎందుకు వీడికి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for are the eyes?
0: పురందదాస్ చెప్పాడు.
1: So he said, so
0: కనులేరరా, ఈ కనులేరరా, రావణి చూడని ఈ కనులేరరా.
1: Why these eyes? What for is this vision?
0: కన్నుండి ముట్టిలై కళ్యాణకరమని నీ మూర్తి దర్శింప నేరలేది.
1: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
0: పాని పంకజమందు పరమాత్మయుండివు పాడు సంసారము కోరిరేరి.
1: Though God is in me, the immortal, I have drowned myself in this.
0: నిజముగా సర్వ జీవులు ఎందుకుడు నువ్వు పరమాత్మున్నారనిటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి నడ.
1: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
0: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
1: One should recapitulate, recall the divinity constantly and also adopt.
0: నరకాసురుడు భజించిన తర్వాత,
1: after killing Narakasura,
0: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
1: It was a very big kingdom indeed.
0: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క ద్వేషత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
1: బికాస్ హేట్రెడ్ వాస్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
0: దుర్మార్గుడు లేనంత కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడాను కనిపించదు.
1: సో లాంగ్ దర్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్, యూ డోంట్ ఫైండ్ ఎనీ ల్యాంప్.
0: వెలుతురే లేదు,
1: దేర్ నో లైట్ దేర్.
0: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
1: ఇన్ డార్క్నెస్ వాట్ ఇస్ దట్ యు నోటీస్? ఓన్లీ బ్యాట్స్.
0: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
1: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
0: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైమ్.
0: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్ళే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
1: There may be unfortunate people who say yes, yes to that darkness.
0: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevanmukti.
1: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation.
0: Kanaka dujjanulatoda mantram oka chanam kodanu manam cherakoddu.
1: So we should not be in the bad company even for a moment.
0: Kanukane alani kalam nundi రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
1: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
0: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి యొక్క ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెంట్ డివోటీ.
0: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
1: But Prahlada could realize divine
0: Narayan.
1: He has drowned his life singing his glory of Narayana.
0: Narayanaku priti ayinattuvadu Prahladudu.
1: Narayana is so dear to Prahlada.
0: Rakshasulaku priyamainattuvadu veedu Hiranyakashipudu.
1: Whereas Hiranyakashipu is full of demonic temperament.
0: Evi prayojanam?
1: What for is this?
0: Chakravarti taru.
1: Where is he? He is emperor.
0: ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి.
1: What kind of emperor?
0: దురాచారపు చక్రవర్తి.
1: An emperor?
0: దుర్గుణముల యొక్క చక్రవర్తి, దుశ్చింతముల యొక్క చక్రవర్తి.
1: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
0: కనుక మనము ఒక్కడైనా చాలే, మనం చక్కని వారిని చిక్కితే చాలు.
1: Therefore, it's enough even if we have one righteous man.
0: దినమునకొక పర్యాయమైనకును పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి.
1: At least once we should sanctify the time at our disposal.
0: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
1: Then only our life would fructify.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యములే జరుగుతున్నాయి.
1: Today in the present day world we find demonic.
0: చెవులతో వినేక కాదు.
1: We can't even bear.
0: కండతో చూచేక కాదు.
1: You cannot witness those deeds.
0: కనుకని కండతో చూడలేనిటువంటివి చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
1: You cannot bear the very sight of it, nor could tolerate hearing about them.
0: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divine in our hearts.
0: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all creatures.
0: సర్వభూతముని యందు కూడాను ఉండేటువంటి వాడు భగవంతుడే.
1: God is present in all living beings.
0: కానీ అట్టి భగవంతుని కూడాను భగవంతునిగా భావించటం లేదు.
1: But we don't think of God in the true sense.
0: అదక రాక్షస కృత్యములుగా భావిస్తున్నారు.
1: We go in the contradictory way.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: తమకు ఎట్టి భావంలో అట్టి స్వరూపాలే ఉంటుంటాయి లోపల.
1: As is your feeling, so is the form
0: అట్టి స్వరూపంలో అతన్ని హతమార్చిపోతాయి.
1: And that form that you assume will ruin you.
0: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
1: Man may appear to be pious.
0: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
1: But there may be wickedness at heart.
0: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమూ చేయకూడదు.
1: We should not have any kind of understanding with them.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు నరకాసుర సంహారం.
1: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసుర.
0: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుని చంపటం.
1: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
0: నర ఆత్మ.
1: నర ఇస్ ఆత్మ.
0: అసురుడు రాక్షసుడు.
1: అసుర డెమన్
0: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
1: He is Nasura, demon is in everyone.
0: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
1: We don't need to acquire weapons to kill the demon within.
0: మన హృదయమునందే నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
1: There is the principle of self, nara, within us.
0: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
1: You think of the self constantly.
0: అది ఏ ప్రేమస్వరూపము?
1: That is love.
0: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
1: దట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: అట్టి ప్రేమ చేతనే ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
1: విత్ దట్ ఇంటెన్స్ లవ్ యూ కెన్ కిల్ ద డెమన్.
0: ఇట్ రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణక్కలేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ వెపన్స్ టు కిల్ ద డెమన్.
0: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ అదర్
0: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ ఆర్మ్స్.
0: అంటే ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
1: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
0: ఎన్ని అస్త్రములు చేయలేదు లోకంలో లేవు.
1: వి ఫైండ్ సో మెనీ వెపన్స్.
0: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ దే డూ యాక్చువల్లీ?
0: ఏమీ చేయగలటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: తమ తామే హింసించుకుంటున్నారు.
1: వన్ హర్ట్స్ హింసెల్ఫ్ బై దిస్ వెపన్.
0: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
1: Therefore, to kill the Narakasura, one has to spend the time in
0: constant thought of the self.
1: And when once the self is forgotten, man is ruined totally.
0: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి ఒక భక్తి.
1: The true devotion emphasizes on the realization of the self.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma,
0: పవిత్రమైనటువంటి ఈ నరకాసుర సంహారం దినము,
1: this day which is so holy and sacred,
0: ఏదో మనం ఒక పండుగ మాదిరి చేసుకుని పదార్థాలు మాత్రం మార్చుకుంటూ భోజనాలు మాత్రం తింటూ లక్షణంగా జీవిస్తున్నాము.
1: We spend this holy festival full of delicious items prepared at home and we
0: ఈ పవిత్రమైన పర్వదినం యొక్క అంతరార్థం ఏమిటి అని గుర్తించుకోవడానికి ఎవరు సరైన ప్రయత్నం చేయటం లేదు.
1: No one is making an investigation to know the significance of this festival.
0: కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలనుకుంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి.
1: In order to make proper use of this festival, we should join.
0: నీవు ఒంటరిగా జీవించవద్దు.
1: Never be alone.
0: అది దైవం యొక్క తత్వం కాదు.
1: That is not.
0: అది వ్యష్టి జీవితము.
1: It is just an individual.
0: ఈ వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
1: The vyashti jivita, the individual life, is waste life.
0: Samasta jivitame nijamaitundi sarvesmi yokka sadamu.
1: The life in the community is the one that is the reality.
0: Samasta jivitamto manam jivitanni aanandanga gadapali.
1: We should lead the life of the universe community, samishti.
0: Kanukane samishtini bhagavantudu ani pilicharu.
1: This samishti universe is the divinity.
0: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
1: That has been the essence of Veda.
0: Sahasra jisha purushaha sahasracha sahasrapat.
1: The thousand feet, the thousand head and thousand hands.
0: ఇలాంటి జీవితాన్ని మనం గడపడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to lead this life of universal life.
0: మానవ జీవితం ఇచ్చిందే ఎందుకోసం?
1: Why the human life is given?
0: కేవలం పశుపక్షులగాదుల వలె తిని తీగి తాగటము ఆనందంగా జీవించడం అది కాదు.
1: Is not enough if we have the food, water and other rest of the facilities.
0: పశుపక్షులగాదులు కూడా తింటున్నాయి.
1: In fact, the food that you eat is equally shared by
0: నీవు అనుభవించేటువంటి యొక్క క్రియావాసనలంతా కూడాను పశుపక్షులగాదులు కూడా అనిపిస్తుంది.
1: All your experiences are there in the animal kingdom also.
0: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: This is not that what we are supposed to do.
0: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
1: And we have to uphold the true human values, the truth and righteousness. And we should propagate in this world.
0: దాన్ని ప్రచారం చేయాలి.
1: We should publicize.
0: ప్రవర్తనలో అనుభవించాలి.
1: And we have to experience in practical life.
0: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధనలు వ్యర్థమైపోతుంది.
1: Without true practical experience, mere propagation is useless.
0: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
0: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
1: The human being is really very lucky.
0: Manava janmamu chaala pavitramainatundi.
1: Human life is so sacred.
0: Jantunam narajanma dullabham annaru.
1: Of all the living creatures, human life is rarest.
0: Atuvanti pavitramainatundi narajanmani manam enta apavitram gaavichukuntunnam.
1: This sacred human life is made unsacred.
0: Manavudante pavitramainatundi vaadu ani artham kuda.
1: The word manava means the one who is sacred.
0: ఈ పవిత్రమైనటువంటి మానవుని అపవిత్రం గావించుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు?
1: Why should we make this sacred life?
0: అది ఏ జన్మ జన్మాంతరం యొక్క కర్మసారము.
1: It is only because of the destiny, the fate of the past life.
0: చెప్పేదేవో మంచి చెప్తున్నారు, మనం పవిత్రమైన జీవితం అని అంటున్నాడు.
1: We declare that this is a sacred life.
0: కానీ దాన్ని ప్రవర్తనలో పెట్టడానికి చాలా శ్రమ పడుతున్నాడు.
1: But in experience, we are not able to translate in reality.
0: పాపముల యొక్క ఫలితము.
1: దిస్ ఇస్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ద సిన్స్ కమిటెడ్.
0: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
1: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్, బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
0: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
1: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
0: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దెమ్.
0: త్యాగరాజ్ కూడా చెప్పాడు.
1: సో చగరాజ్ సార్,
0: రామా
1: రామా,
0: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నారు.
1: రామా, ఐ డూ నమస్కార్.
0: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
1: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కారం.
0: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
1: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
0: అప్పుడు త్యాగరాజ్ చెప్పాడు, అయ్యా, సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
1: దెన్ ఇట్ వాస్ సెడ్, there is some justification.
0: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలా?
1: There is justification if you respect a good man.
0: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది, సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తున్నారు.
1: You do namaskar to noble souls because you don't want to be away from them.
0: దుష్టుల చేత, అయ్యో, మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
1: You do namaskar to the bad company because you don't want to be with them anytime.
0: ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
1: You just do namaskar and do away with their company once for all.
0: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
1: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: కనుకనే మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
1: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
0: Endaro rakshasulu unnaru.
1: There are many demons.
0: Enduku rakshasulu anta mandi raavali?
1: Why?
0: Anaga vaari endunnatundi gunamulu yokka prabhavame.
1: This demon represents the feelings, the behavior.
0: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
1: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
0: Aa dushta buddhulu raaka puravame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
1: ప్రయర్ టు దాట్ హి వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
0: కంస, నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
1: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
0: కోపం వచ్చింది.
1: హి వాస్ వెరీ యాంగ్రీ.
0: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: దెన్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
0: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు.
1: వసుదేవ అబ్జెక్టెడ్ టు దట్ అండ్ సెడ్, వాట్ హార్మ్,
0: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటాను అన్నాడు.
1: ఐ విల్ సీ టు ఇట్ దట్ యు విల్ నాట్ బి పుట్ టు ఎనీ హార్మ్.
0: ఆమె గర్భం లోపల, అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
1: ఇట్ వాస్ ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ దట్ ది ఎయిత్ చైల్డ్ విల్ కిల్ యు.
0: అట్టి వారి మాట నువ్వు నమ్మినావా?
1: Do you believe those words?
0: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
1: If you really believe that, wait till then.
0: ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు?
1: Why do you want to kill her immediately after wedding?
0: ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు.
1: It's only the eighth born child who would kill you.
0: కనుక నీ అంతకాలం నీవు కాచుకుని ఉంటుండు.
1: So wait till that time.
0: అన్యాయంగా ఈ రకమైనటువంటి ఒక పాపానికి గురి కట్టుకోవద్దు.
1: డోంట్ కమిట్ దిస్ సిన్ విచ్ ఇస్ అన్జస్టిఫైయబుల్
0: అని చెప్పేటప్పటికీ,
1: వెన్ హీ సెడ్ సో,
0: కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
1: దెన్ హీ కుడ్ హ్యావ్ గుడ్ థాట్స్ అట్ దట్ మోమెంట్.
0: అనగా సద్బుద్ధులు దుర్బుద్ధులు కూడా తమ యొక్క హృదయం నుంచి వస్తుంటాయి.
1: ద గుడ్ థాట్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విల్ ఫైండ్ దర్ ఆరిజిన్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: కానీ అష్టగర్భం వరకు కాచుకున్నాడే కానీ తాను శాంతిగా లేడు.
1: Though he waited that long till the birth of the eighth child,
0: ఎప్పుడు
1: పుడుతుందో
0: ఎప్పుడు పుడతాడో ఎప్పుడు పుడతాడో అని దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
1: He was in constant worry when the eighth child is going to be born.
0: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
1: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్.
0: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్.
0: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
1: He knows it's God's voice.
0: అదే భగవంతుని చెప్పిన మాట. ఒక దాంట్లో నువ్వు నడుచుకునేవాడు, రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
1: When he acts according to God's voice in one respect, why not in another point?
0: దేవకి దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరకు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
1: The God clearly said the child who would be born to Devaki Vasudeva would kill, not anybody else.
0: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
1: వై షుడ్ యూ కిల్ ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ విలేజ్?
0: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
1: డూ యూ థింక్ దే హాస్ ఫెయిత్ ఇన్ గాడ్స్ వర్డ్? నో.
0: ఇది రాక్షస విశ్వాసమే.
1: ఇట్ ఈస్ డెమోనిక్ ఫీలింగ్.
0: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
0: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
1: వీ షుడ్ ఫాలో గాడ్ ఇన్ టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ ఎవర్ హీ సేస్.
0: నీకు ఇష్టమైనటువంటి దానిపైన నమ్మకము, ఇష్టం లేని దానిపైన నమ్మకం లేకుండా పోవటం అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు.
1: యూ హ్యావ్ ఫెయిత్ ఇఫ్ యూ లైక్ దాట్ అండ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇఫ్ యూ డిస్లైక్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక 10 సంవత్సరముల పూర్వము,
1: 10 ఇయర్స్ బిఫోర్,
0: ఒక పెద్ద మనిషి,
1: an elderly person,
0: Sat Sai Baba is god ani cheppadu.
1: Declared that Sat Sai Baba is god.
0: Sat Sai Baba ane kaadu prati jeevi endukudu god unnadu.
1: In fact, God is present in every individual.
0: Kaani aa vidhanga chaatutu vacharu.
1: He went on declaring like that.
0: Tirigi tama yokka abhishtamnu kontha varaku nu viruddhanga maarithappudiki he is not god ani cheptaru.
1: The moment when his desires are not fulfilled, he said he is not God.
0: Yes, no, rendu cheppindi oke nore.
1: The same man declared yes and no.
0: Anadu yes annadu.
1: He said yes then.
0: Anadu no annadu.
1: Today he says no.
0: Adi nijama idi nijama.
1: Is that true or is this true?
0: Edo okati indulo abaddham okati undi kada.
1: One must be false out of these two.
0: కానీ ఏది అబద్ధము?
1: వాట్ ఆర్ లైస్?
0: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
1: దాట్ విచ్ హాస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హాస్ బీన్.
0: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
1: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ అ డెమన్.
0: ఎస్ అను వారికి ఎస్ అనురా.
1: God says yes to those that say
0: no.
1: Yes.
0: No anuvariki no anura.
1: If you say no, God says no.
0: No yes nu nee notiki gaani saayiki sarvam yes yes yes.
1: Yes, no, belong to you, your declaration, your feeling, but to Sai God, everything is yes.
0: Not andaru manchivare.
1: To Bhagwan, all are good.
0: Yavaru cheddavar leru.
1: There are no bad people.
0: Kani.
1: But.
0: Laukikamaina. ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు.
1: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ నాట్ కాషియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్, యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
1: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
0: నాకు అందరూ ప్రీతియే.
1: భగవాన్ లైక్స్ ఆల్,
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: స్వామి లవ్స్ ఆల్.
0: కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రం వారిని వారికి నిచ్చి చెప్పాలి.
1: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
0: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: ఆర్ ఎల్స్ యూ విల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
1: యూ మే హ్యావ్ డౌట్స్.
0: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
1: నో మ్యాన్ కెన్ లివ్ వితౌట్ డౌట్స్.
0: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
1: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
0: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
1: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
0: ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ మీ హృదయం నిండుకు పెంచుకున్నప్పుడే
1: when there is love in your
0: sarvamo premamayami
1: everything will be full of love.
0: Aa premamunni dagira dvesham anedi undadu.
1: Where there is love there is no hatred.
0: Dvesham lenappudu krodham anedi raadu.
1: When there is no hatred there is no
0: krodham anedi lenappudu ee himsale paanukuntaru.
1: When there is no anger there is no violence.
0: Kanukane where there is vishwasam anaga confidence untado akkadne truth vastundi.
1: Where there is confidence there is truth.
0: Where there is truth,
1: where there is truth
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is peace
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss
0: there is God.
1: There is God.
0: కనుకని మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
1: So first we should cultivate faith.
0: ఆ విశ్వాసం లేకున్నప్పుడు ఎంత ఉండి ఏమి ప్రయోజనం?
1: Without this faith what for is the human life?
0: అందరిని నమ్ము, తప్పు లేదు.
1: There's nothing wrong if you believe everybody.
0: కానీ దైవ భావముతో నీవు విశ్వసించు.
1: But have faith with the divine prompting.
0: Aa daiva bhavanto vishwasinchinappudu sarvamu neeku daivattvangane kalpistundi.
1: With the spiritual promptings everything would be divine.
0: Manasulo okati, maatalo marokati.
1: Thought is one and that which is said is different.
0: Idi ka sarinaatundi kaadu.
1: Is not proper on your part.
0: Manasu endu okati, maatu endu okati, kriyalo marokati.
1: The thought is one, that what is said is different and action is altogether opposite.
0: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
1: When thought, word and deed are at variance,
0: మూడు చేరి ఒకటి కావాలి. అది ఏ త్రిపుటి అన్నారు.
1: There should be perfect unity and harmony in thought, word and deed.
0: త్రిగుణములు యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
1: You are a true human being if you have got the perfection in all the three attributes. Who is vyakti?
0: Sarva vishayamunandu kudanu taniyandunnatundi shakti tattvanni swikarinchatame vyakti.
1: Vyakti, the person, is the one who could acquire shakti, the energy, out of all.
0: Aa energy ni swikarinchali.
1: And then you should acquire that energy.
0: Kaani energy, energy antunnavu, energy lo pothunnavu.
1: But you say energy, energy, but you are along allergy, allergy.
0: దాని వల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
1: వాట్ హ్యాపీనెస్ యూ
0: హ్యావ్? ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
0: ప్రియమైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
0: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
1: యూ మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
0: చైతన్యుడు చెప్పినట్టుగా,
1: as Chaitanya said,
0: nee swargamo naa kailasamo naaku akkarledu.
1: I am not bothered of your heaven and paradise.
0: Nee vaikuntamo nee ide naaku akkarledu.
1: I am not bothered of your vaikuntha.
0: Naa kavalsindi prema sajyam rajyame.
1: What I want is this love.
0: Kalukuni prema sajyam samrajyamlo naaku oka chotu icche.
1: Give me a place in this kingdom of love.
0: Adi okati naaku chaalu.
1: That is enough.
0: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
1: With that, that gives me fulfillment.
0: Premato sadhinchaledi lokamlo okkati kuda ani ledhu.
1: There is nothing that you cannot achieve in this world without love.
0: Kanukane premato manam dennaina manam sadhinchavachchu.
1: So you can accomplish anything through love.
0: Ee narakasura udanaga emti? Durmargulu, dushtulu, duracharam lenatti varini samharinchadame narakasura samharam.
1: The killing of narakasura symbolizes annihilation of wickedness in man.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
1: One has to cultivate and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
0: కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
1: So three
0: is దుర్జన సంసర్గం.
1: Run away from bad company.
0: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు, బద్ధ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: కుర పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్.
0: అందుకోసం మానవుడు పుట్టాడు.
1: Man is born for that.
0: మానవుడు పుట్టిండే తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
1: Human life is not to spend time for food, raiment and shelter.
0: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
1: This eating and drinking is equally done by animals. Human is noble,
0: పవిత్రుడు,
1: sacred,
0: సార్థకమైనటువంటి వాడు,
1: and he
0: సత్యంగం కలిగినటువంటి వాడు,
1: and he is one of truth,
0: సద్భావములు చెందించేవాడు.
1: He has got good feelings.
0: అటువంటి మానవునికి ఇలాంటి బుద్ధులు రాకూడదు.
1: Such a man should not have such mean thoughts.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం చావించుకుంటూ రావాలి.
1: Therefore one should be away from that wicked thoughts and feelings.
0: అందరూ కూడా దైవ స్వరూపులుగా మారుతారు.
1: Then everyone would be divine.
0: అందరి ఎందు కూడాను దైవస్వరూపం ప్రకటిస్తుంది.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
1: లెట్ అస్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ ప్రాసెస్ విచ్ వుడ్ హెల్ప్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ షేర్ దిస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్
0: మీలో ఏమాత్రం ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
1: లెట్ దేర్ నాట్ బి ఎనీ వికెడ్ యాక్టివిటీ క్రూయల్ యాక్టివిటీ ఇన్ అస్.
0: కనుకనే సద్భావం పెంచుకోండి.
1: కల్టివేట్ గుడ్
0: సత్ప్రవర్తన ఉంచుకోండి.
1: డెవలప్ గుడ్
0: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
1: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
0: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
1: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
0: మీ భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దాట్ విచ్ ఈస్ రియలీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
0: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
1: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
1: where there is self confidence,
0: self satisfaction vastundi.
1: Then you will have self satisfaction.
0: Self satisfaction vachinappude
1: when there is self satisfaction,
0: self realization chestavu.
1: Then you will be able to realize the self.
0: Self realization chestappude
1: when you realize the self,
0: self sakshatkaram avutundi.
1: Then you will have the manifestation, visualization of the self.
0: కనుకనే మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటూ రండి.
1: టుడే వీ హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్షన్.
0: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
1: అండ్ దిస్ ఫౌండేషన్
0: ఎవరికి కనిపించదు.
1: యూ డోంట్ సీ ది ఫౌండేషన్.
0: భూమిలో మునిగిపోతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
0: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అంత చందంగా కనిపిస్తుంటాయి.
1: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఈస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
0: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఈస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ విచ్ ఇస్ ఇన్ ద గ్రౌండ్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈజ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దాని పైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అండ్ ద రూఫ్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
1: వెన్ వన్స్ ద రూఫ్ ఈజ్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
0: ఆ రూప్ లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
1: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్.
0: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యము.
1: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిసైడ్.
0: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది దీనికోసమని.
1: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
0: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడి.
0: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
1: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
0: పోనీ అందరి దగ్గర గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
1: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడి.
0: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే.
1: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈస్ నాట్ అవర్స్ ట్రూలీ.
0: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
1: సే నమస్కార్, యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
0: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
1: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
0: ఏమో మొరట మనిషే నమస్కారం అంటున్నాడే.
1: We consider that he is uncultured if he says namaskar.
0: Good evening cheppu.
1: Say good evening.
0: Evening, good evening.
1: What is good evening?
0: Evening ledu, morning ledu.
1: There is neither evening.
0: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
1: If you think in scientific way, there is neither morning nor evening.
0: ee vidhamaina marpulu kalugutunnayi.
1: Morning and evening are the results of
0: the sunrise ledu, sunset ledu.
1: Are the are due to the earth that revolves.
0: ee lendani matram nishchayinchutunnaru.
1: But we have faith in this unreality.
0: Unnadanni matramu ఏ మాత్రము విచ్చరించటం లేదు.
1: వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దట్ విచ్ ఇస్ రియాలిటీ.
0: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడాను తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: యూ లవ్ దెమ్.
0: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
1: అండ్ యూ బి ద రిసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
0: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రత ఉంటుంటది.
1: అండ్ ఇఫ్ యు రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
1: And the blessing of the mother is
0: essential. తల్లులు మనసును ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటాయి.
1: If your parents suffer, you are going to suffer in future.
0: కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి.
1: Never make your parents suffer.
0: వాళ్ళని ఆనంద పెట్టి
1: మీరు
0: కూడా ఆనంద పడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు.
1: When you make them happy, and when you are happy in turn, your children will make you happy.
0: కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
1: Therefore share this happiness with everybody and receive happiness.
0: కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
1: Not simply giving, you should also.
0: This is not one way traffic. Give and take, give and take.
1: It's not one way traffic, it's two way traffic by channel, give and take.
0: కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
1: And speak well so as to redeem your lives.
0: మంచి చూపులు చూడండి.
1: Have good looks.
0: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
1: Listen to sacred things.
0: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
1: Lead a sacred life.
2: భజన బినా సుఖ శాంతి నహి.
0: పుచ్చుకోవడం కూడా జరగాలి.
1: నాట్ సింప్లీ గివింగ్, యూ షుడ్ ఆల్సో.
0: ఇట్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్స్ నాట్ వన్ వే ట్రాఫిక్, ఇట్స్ టూ వే ట్రాఫిక్ బై ఛానల్, గివ్ అండ్ టేక్.
0: కనుక నేను

0: ಸ್ಥಿರೇವ ಪರಮಾರ್ಥದಾಯಿನಿ ಭಕ್ತಿರೇವ ಭವರೋಗನಾಶಿನಿ ಭಕ್ತಿರೇವ ಪರವೇದನ ಪ್ರದ ಭಕ್ತಿರೇವ ಪರಮೋಚ್ಚ ಕಾರಿಣಿ ಭಕ್ತಿರೇವ ಪರಮಾರ್ಥದಾಯಿನಿ ಭಕ್ತಿರೇವ ಪವರೋಗನಾಶಿನಿ ಭಕ್ತಿರೇವ ಪರಮಾರ್ಥದಾಯಿನಿ ಭಕ್ತಿರೇವ ಪರಮೋಚ್ಚ ಕಾರಿಣಿ.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupulaina vidyarthi vidyarthiniyulara,
1: embodiments of love, students, boys and girls.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: Devotion does not merely mean penance, meditation or any ritual.
0: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
1: Devotion means intense love for God.
0: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల, నిర్మల, నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్, అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku etti haddulu levu.
1: This love is boundless.
0: Manavu nundi kevalam aavirbhavinchetvanti yokka nijamainatvanti prema tattvame ee yokka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? You should desire God, nothing worldly.
0: Laukikamaina, bhautikamaina, prakrutamainatvanti yokka vanchalaku ee sambandham kaadu.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: Kanuka tana premaku bhagavantuni premaku madhyalo etti vanchalu kudanu cheraradu.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhakti hrudaya bhavam nundi aavirbhavinchetvanti yokka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: కష్ట సుఖములందు కానీ బాధల ఎందు కానీ ఆనందమునందు కానీ ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ లాసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్స్ సో ఎవర్.
0: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మజ స్టాండ్స్ ఎస్ ఎ సింబల్ హూ అటైన్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ విత్ ది వన్ పాయింటెడ్నెస్.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావం జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: దో ధర్మజ హాస్ లాస్ట్ ద సన్ ఆఫ్ హిస్ ఓన్ బ్రదర్ హీ ఈజ్ నాట్ వరీడ్.
0: తన గురువైనటువంటి అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వరీడ్ దో ద సన్ ఆఫ్ హిస్ ఓన్ గురు అశ్వత్థామ కిల్డ్ ఉప పాండవ.
0: రాజభోగములు విసర్జించి కారడవులు ఎందు కన్నమూనాదులు భుజించి కాలం గడుపుచున్నప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: హీ వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్ పార్టేకింగ్ ఓన్లీ ది లీవ్స్ అండ్ ది ట్యూబర్స్ దేర్ ఇన్ ద డెన్స్ థిక్ ఫారెస్ట్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ he did not entertain any other thought other than the repetition of God, name of God.
0: Dharmajudu maatrame kaadu dharmajudu dhanmapati ainaatundi draupadi kudanu ilanti ekatva bhavamto krishna namasmaranam chestu undedi.
1: Not only dharmaja here, his wife draupadi also thought of krishna incessantly with one pointedness.
0: Arjunudu pandavulnu champina tarvata aayokka అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉప పాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదములపై పడి విచారిస్తుండాలి.
1: వేరస్ ఇస్ వై ద్రౌపది ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సారీ సో సాడ్.
0: ఉద్రేకంబున రారు
1: They have not come out of agitation.
0: శస్త్రావధరులై యుద్ధావనిన్ లేరు.
1: They are not there in the battlefield.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: They have not hurt you, any harmed you.
0: బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప అకట నీ చేతులు ఇట్టాడెను.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: పరగంగా పగవారనందరును ముం బాణ ప్రయోగోప సంహరణ్యాయుధ విద్యను నేను ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ లెర్న్డ్ ఆల్ దిస్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ వెరీ గురు ద్రోణాచార్య.
0: పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశము కరుణాసంగము లేక శిష్యస్థుతులను ఖండింపగన్ పాడియా.
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ద సన్ ఆఫ్ యువర్ ఓన్ గురు విదౌట్ ఎనీ ప్లేస్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే
1: ప్రేయింగ్ లైక్ దట్
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: భీమా కుడ్ నాట్ బేర్ దిస్ హిస్ యాంగర్.
0: కొడుకును పట్టి చంపలేని కోపం ఉందది బాలమాతకు.
1: బికాస్ హి హస్ కిల్డ్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: విడుమటంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ ఫూలిష్ ఎనఫ్ టు ఆస్క్ దెం టు లెట్ దెం గో.
0: నిన్ను విడువగనేలా.
1: వై షుడ్ వి లీవ్ దెం ఆఫ్.
0: చంపుడిట.
1: కిల్ దెం.
0: మీరిని మీరు చంపరేని నా పిడికిది పోటున్న శిరం భిన్నము చేసేది చూడు నిందరు అన్నాడు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు కిల్ దెం ఐ యామ్ హియర్ విత్ మై ఫిస్ట్ ఐ విల్ హ్యాండిల్ దెం.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: అండ్ ఆల్ పాండవస్ వర్ అబౌట్ టు అటాక్ అశ్వత్థామ ద్రౌపది అబ్జెక్టెడ్.
0: ఇలాంటి వాడిని మీరు చంపకూడదు.
1: యు షుడ్ నాట్ కిల్ సచ్ ఎ మ్యాన్.
0: విశ్వస్తుత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగు పుచ్చుకుని పశౌరాత బంధములను విశ్వాసమున నూర్చి ద్రబ్బు శిబిరో విభాగమును పాసిపోను అన్ని.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
0: Artha, verachina vani.
1: Artha, the one who is afraid.
0: Dainyamuna vedurunundina vani.
1: The one who has lost all his
0: strength. Nitramai marachina vani.
1: The one who has forgotten himself.
0: Saukhyamuga madhyamudravina vani. Saukhyamuga madhyamudravina vani.
1: The one who is intoxicated.
0: Kaamudai nilchina vani.
1: And the one who wanted refuge.
0: Samputa dharmam kaadu paluguna anindi.
1: Is not righteous to kill such a person.
0: Intati tava putrunu champinappatikini Draupadi ye maatram kodunu Ashwatthama paina krodhamu poochupaledu.
1: Draupadi was never angry with Ashwatthama, though Ashwatthama killed her sons.
0: Dharmajudu Draupadi pandavullo pradhanamaitunti yokka ratnamulu vanti vaaru.
1: In fact, Dharmaja, Draupadi, Pandavas are precious gems.
0: Ilanti Krishna tattvani ame aneka paryamalu chintistu varnistu undetundi.
1: In fact, she has been explaining, extolling the nature of God on several occasions.
0: Kleem Krishnaya Govindaya.
1: Kleem Krishnaya Govindaya.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ స్వాహ
1: స్వాహ
0: క్లీం
1: క్లీం
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ
1: స్వాహ.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీం అనగా పృథివీ.
1: క్లీం మీన్స్ పృథివీ అర్త్.
0: కృష్ణాయ జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అగ్ని.
1: గోవిందాయ ఫైర్.
0: గోపీజన వల్లభాయ ఆకాశము.
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడా కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
1: Draupadi has demonstrated to the rest of the world.
0: Dharmaja kudunu chaala prashasinchetuvanti vaadu.
1: And Dharmaja also had such an intense devotion.
0: Ye chalamaina kudunu Krishnuni dooshinchina vaadu kaadu.
1: At any point of time he never blamed God.
0: Leka visugudinchina vaadu kaadu.
1: He was never disgusted.
0: Nirantaram kudunu ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చని కృష్ణుని ఆరాధన సల్పుతూ వచ్చారు.
1: హి వర్షిప్డ్ కృష్ణ ఆల్ త్రూ విత్ వన్ పాయింటెడ్ సింగిల్ పాయింటెడ్ డివోషన్ అండ్ లవ్.
0: భారతీయ సంస్కృతి ఎందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: True devotion, the nine paths of devotion, cannot be explained, cannot be defined by mere worship or singing his glory alone.
0: Hrudaya manasarovaram nundi kudanu aavirbhavinchinatundi yokka prema jalame ee yokka aananda bhasmamlo pinchetundi.
1: Therefore devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Kalukane vedamanandu patram pushpam ఫలం తోయం సమర్పయామి అన్నారు.
1: దేర్ఫోర్ వేదా సేస్ దట్ యు షుడ్ ఆఫర్ ద లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ ఆర్ వాటర్.
0: పత్రం
1: ద లీఫ్.
0: ఏమిటి ఈ పత్రము?
1: వాట్ ఇస్ దిస్ లీఫ్?
0: బిళ్ళ పత్రమా?
1: ఇస్ ఇట్
0: తులసి దళమా? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
1: వాట్ లీఫ్? ఇస్ ఇట్ లీఫ్ ఆఫ్ తులసి?
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు కాలుతుందో.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద లీఫ్, వెన్ ఇట్ వుడ్ డ్రాప్ డౌన్, వెన్ ఇట్స్ గోయింగ్ టు బి బర్న్డ్, వెన్ ఇట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్, నో వన్ కెన్ సే.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికి దేహం కూడా రాలిపోతుంది.
1: జస్ట్ జస్ట్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ when the body would drop down.
0: కనుకనే పత్రం అనగా దేహమే.
1: సో లీఫ్ మెంట్ టు ద బాడీ.
0: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఓ గాడ్, My body is like a leaf I offer unto you.
0: ఇదే సరియైన పత్రము నీకు.
1: This is the proper leaf I can offer.
0: బిల్వ పత్రము.
1: బిల్వ లీఫ్.
0: తులసి దళము.
1: తులసి లీఫ్.
0: ఇలాంటి పత్రాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: I am offering such leaves.
0: ఏదో ఈనాటి తెచ్చినటువంటి పత్రము వాడిపోయి కుళ్ళిపోయి కాలిపోయేటువంటి పత్రం కాదు ఇది.
1: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: నీ విచిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను.
1: The body is your gift. I am offering
0: that. ఏ హృదయమును సృష్టించవే ఈసె నాకు.
1: Oh God, that heart you have
0: మరి దానినే అర్పించు మహితమూర్తి.
1: Oh God, I offer that heart.
0: తరగ వేరేమి చెప్పు నీ పాద అర్చనకును.
1: What else I am to offer to worship you?
0: అందలకింతు అందుకోవయ్య నీవ్వని.
1: I offer all my humble salutations unto your feet.
0: స్వామి.
1: స్వామి.
0: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
1: What sort of leaves satisfy you?
0: దేహమే పత్రము.
1: My body is the leaf.
0: నీకు అర్పితం చేస్తున్నాను.
1: That I offer unto you.
0: పుష్పం.
1: Then the flower.
0: ఏమిటి ఈ పుష్పము?
1: What sort of flower?
0: హృదయ పుష్పము.
1: Heart is the flower.
0: బజారులో చిక్కేటువంటి ఒక జాజి పువ్వు, మల్లె పువ్వు, కారడి పువ్వు ఇలాంటి పుష్పం కాదు.
1: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on.
0: ellavaru iskonuste madhyananiki vaadi pothayi.
1: If you bring such flowers, they fade out by
0: na hrudaya pashmu vaadanatvantedi.
1: Whereas my heart is a flower that would never fade away.
0: Parishuddhamainatvantedi.
1: It is so pure.
0: Paripurnamainatvantedi.
1: It is total.
0: పరిమళంతో కూడినటువంటిది.
1: It's full of fragrance.
0: హృదయం ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
1: And it's full of nectar of love.
0: కాబట్టి నా హృదయమే పుష్పము.
1: Therefore my very heart is a flower.
0: ఫలము.
1: Then the fruit.
0: ఏమి ఫలం కావాలి నీకు?
1: What sort of fruit?
0: జామ ఫలం కావాలా? ఆపిల్ ఫలం కావాలా? లేక జంబూ కావాలా? ఏ ఫలం కావాలి నీకు?
1: What kind of fruits that you want? Is the apple fruit or what sort of fruit? It's not the fruit born to a tree.
0: నా మనసే పుష్పము.
1: And then my mind is a flower.
0: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: That I offer unto you.
0: తోయము.
1: Then the water.
0: తోయము అనగా ఏమిటి?
1: What is this water?
0: Tap water, లేకపోతే రివర్ వాటర్, ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటర్ ఇది కాదు తోయము.
1: What water? It's not the tap water or well water or Ganges water.
0: నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటి దారాలు కారుతున్నప్పుడు అది ఆనంద భాష్పము.
1: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and experience, I said tears of joy. That is the water.
0: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
1: This is what God expects from
0: you. ఇది ఏ భక్తుడు అందించేది?
1: This is a devotee offers.
0: అంతేకాని
1: only
0: క్షణ భంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
1: Not those momentary, the flowers and the leaves that are supposed to offer.
0: ఇది ఏ ప్రార్థన?
1: I pray.
0: సత్యభామ కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
1: యు సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
1: యు విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్ టు వెల్త్. నో.
0: ప్రేమకు మాత్రమే తూగగలడు.
1: యు కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనముందని ఆశించి గర్వపడింది.
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
1: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
0: ఆ సమయంలో రుక్మిణి
1: తులసి
0: పూజ చేసుకుంటూ ఉండినది.
1: He was offering worship with tulsi leaves.
0: చెల్లెల నీవు బాధపడనక్కర్లేదు.
1: Sister, don't worry.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
1: God in fact will
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
1: There is no difference between me and
0: సర్వాంతర్యామి.
1: And you, God is
0: సర్వభూతాంతరాత్మ.
1: And is present everywhere.
0: సర్వ భక్తులు వసడు.
1: And in fact he submits to all devotees.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
1: You cannot have him all by yourself.
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
1: Don't be selfish.
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
1: So saying Rukmini followed Satyabhama.
0: నారదు ఉన్నాడు అక్కడ.
1: Narada was there.
0: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
1: నారద టీచర్స్ విజ్డమ్.
0: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
1: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ
0: అమ్మా రుక్మిణి మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
1: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్?
0: నారద రూపమునకు నామమే సరైన తూకము. నామమునకు రూపమే సరైన తూకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరైన తూగము.
1: So for Krishna's form the correct weight would be his name.
0: నాది ఊరికే లేదు. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హాస్ గాట్ ఎ డిఫరెంట్ ఫార్మ్, వేర్ హాస్ నేమ్ ఇస్ ఫార్మ్లెస్. వాట్ ఇస్
0: సాకార రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
1: ఫర్ ఎ ఫార్మ్ఫుల్ ఆస్పెక్ట్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ ఫార్మ్ దేర్.
0: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
1: దెన్ షీ హెల్డ్ ద తులసి లీఫ్.
0: పత్రము
1: ఎ లీఫ్.
0: పుష్పము
1: ఎ ఫ్లవర్.
0: ఫలము
1: ఎ ఫ్రూట్.
0: తోయము
1: వాటర్.
0: భక్తి కలిగిన వానికి వసుడవుట సత్యమేని.
1: ఇఫ్ ఇట్ వర్ టు బి ట్రూ ఓ గాడ్ దట్ యు వుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు డివోటీ.
0: తులసి దళమునకు
1: let you weigh, let you balance to the weight of this tulsi leaf.
0: Vesindi papa,
1: he kept the tulsi leaf there.
0: Krishna ni vesindi
1: while saying Krishna shi
0: Krishna namam Krishna ni tuchindi sariyanga.
1: And in fact Krishna's name tulsi was equal to the weight of Krishna's form, and tulsi leaf is an extra weight.
0: Extra weight aipindi,
1: it has become extra weight now.
0: Kalukune bhakti tikkeetunti vaadu bhagavantudike ani deeniki labhinchadu.
1: You can catch God by your devotion, by not in any other way.
0: భక్తి కంటే మించినటువంటిది అతను చూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా నువ్వు భారతదేశము
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
1: సిన్స్ ఏన్షియంట్ డేస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
0: భక్తికి మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
0: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
1: Nothing equals devotion.
0: అట్టి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: A sacred devotion is in every human being.
0: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
1: in every human being.
0: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
1: There are seven chakras, wheels.
0: షట్చక్రములు అంటారు.
1: They are called షట్చక్ర.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వెరీడ్ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దిస్ షట్చక్రాస్ సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: హృదయ చక్రము
1: వన్, హృదయ చక్ర.
0: రెండవది సహస్రార చక్రము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
0: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
1: The Sahasra Chakra is the lotus with Sahasra, thousand petaled lotus.
0: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: then once we understand this wheel to
0: భగవంతుడు వారికి వశుడవుతాడు.
1: Naturally you will have God.
0: ఈ షట్చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
1: These shat chakras have got eight petals.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్చక్రములో.
1: And these chakras have got this each.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌజండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
0: ఒక్కొక్క దళమున కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
1: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
1: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
0: కనుక వెయ్యి దళముల యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
1: అండ్ దేర్ ఫోర్ ద థౌజండ్ పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికీ
1: though there are 16,000 gopikas
0: bhagavantuniki arpitamaipoyinaru.
1: They offered themselves to God.
0: Aithe deeniki nayakudu evaru?
1: Then who is the master?
0: Bhagavantude.
1: God is the master.
0: Aa bhagavantuniki aagna cheta manam ee dalavanu teeskovadaniki evarikaina adhikaram untundi.
1: By the command of Lord everyone has got right to collect.
0: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
1: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఈమె రాముని యొక్క పత్ని.
1: షీ ఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమె పైన రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
1: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకని అతను సీతకు పతి అయినాడు.
1: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాముడు.
1: రామ ఈ సీతాపతి
0: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
1: వితౌట్ నోయింగ్ ది కమాండ్
0: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
1: రావణ అబ్డక్టెడ్ హర్.
0: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
1: సిన్స్ హియాస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్ టు హిమ్.
0: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
1: హి సఫర్డ్ ఆల్ లాసెస్.
0: తరాతురికి మండోదర్ చెప్పింది.
1: ఫైనల్లీ మండోదర్ ఈ సైడ్
0: రావణ
1: రావణ
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణ మూర్తి.
1: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
0: ఈమె సీతా మాత.
1: అండ్ హియర్
0: గొప్ప పతివ్రతరాలు.
1: సీతా ఈజ్ మదర్.
0: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
1: ఈజ్ అ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్.
0: పొరపాటే కాదు తప్పు.
1: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
0: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు.
1: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ హౌ హావ్ యు బ్రాట్ హర్.
0: ఇప్పుడైనా కూడా ఈమె తీసుకుని పోయి రాముడికి అప్పచెప్పి రామని చెప్పింది.
1: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
0: కానీ వినాశకాలే విపరీత బుద్ధి. అతను ఏమాత్రం అంగీకరించలేదు.
1: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ 16,000 మంది గోపికలు కూడాను
1: ఆల్ ది 16,000 గోపికలు
0: షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తుడే.
1: దే ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: సహస్రాల పద్మములన్నీ కూడాను
1: ఆల్ ద 1000 పెటల్లో
0: అష్టదళమంతో కూడినటువంటి యొక్క ఆకారములే.
1: దే హావ్ గాట్ దట్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్స్.
0: ఇది ఏ యోగులంతా
1: దిస్ మెసేజెస్
0: ఈ అష్టదళములు దీన్ని ఆశ్రయించుకుని సహస్ర పద్మంలో ప్రవేశించి ఆనందాన్ని అనుభవించారు.
1: అండ్ దే ఎంజాయ్డ్
0: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? సహస్ర పద్మం నుంచి వచ్చింది.
1: అండ్ దిస్ ఎక్స్టసి ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 1000 పెటల్డ్ వన్ సహస్ర.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాజ్ఞను మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: When once we follow the command of God, you will attain the state of bliss.
0: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
1: ఈ 8 పెట్టెల్డ్ వన్ రిప్రజెంట్ 8 క్వీన్స్.
0: సహస్ర దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
1: ద 1000 పెట్టెల్డ్ వన్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఈచ్ 16,000 గోపికలు.
0: చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
1: దే ఆల్ రిప్రజెంట్ ద లోటస్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ.
0: కమలములు లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
1: అండ్ ద లోటస్ హస్ సో మెనీ పెటల్స్.
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
1: ద పెటల్స్ అండ్ ద ఫ్లవర్ ఆర్ నాట్ సెపరేట్.
0: కనుక
1: సో
0: దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద డివినిటీ వి షుడ్ బికమ్ పెటల్స్.
0: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
1: లోటస్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ గాడ్.
0: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమశాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పీస్ in not in anticipation of any rewards to our actions.
0: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
1: And you should see that there is nectar of your love.
0: నింపుకోవాలి.
1: You should feel love in your heart.
0: నీ ఆనందమును అనుభవించాలి.
1: Experience bliss.
0: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు
1: గోపికాస్ who have recognized divinity.
0: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: They started describing, narrating Krishna.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
1: దే వర్ సఫరింగ్.
0: కృష్ణుడు మధురకు పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్
0: మధురకు పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
1: హి డిడ్ రిటర్న్.
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
1: ఇట్స్ లైఫ్ లెస్ వితౌట్ కృష్ణ.
0: కనుక కృష్ణ
1: ఓ కృష్ణ
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
1: యు కమ్ ఆన్ విజిట్ అట్లీస్ట్ వన్స్ దే ప్రేడ్.
0: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడా బండబారిపోయారు.
1: As he came, the gopikas were simply barren, dry.
0: హస్తపంజరముగా నిలిచిపోయారు.
1: They have come down to the level of skeleton.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
1: They have no food, they have no drink, they sacrifice
0: everything. లోపలే వారి దేహాన్ని అర్పితంగా ఇస్తూ వచ్చారు.
1: In fact, they offered their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పితంగా ఇచ్చినప్పుడు
1: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: కృష్ణ మా ఆహారం ఏమిటి?
1: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
0: నీ వేణుగానమే మా ఆహారం.
1: ద మెలడీ ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
0: అప్పుడు రాధ చెప్పింది.
1: దెన్ రాధ సార్
0: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెలొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెలొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా.
1: Krishna, sing for us, fill our hearts with your nectar in words, so that we'll be joyful.
0: Veda saramantadisi.
1: Collecting the essence of Vedas.
0: Nada Brahma Muganu Machi.
1: Converted into the Brahman of the sound.
0: Venu Vandu Tirugabosi.
1: And filling it up in the flute.
0: Nada Rupa Muganu Machi. Pata Padu Ma Krishna.
1: Convert the whole thing into the divine sound and make it a melodious music out of your flute. How do you sing? You collect the essence of Veda.
0: Nada Brahma Muganu Machi.
1: And you convert it. And you convert it into sound of Brahman.
0: Tirugamosi.
1: And you fill it up there in flute.
0: Gana Rupa Muganu Machi. Pata Padu Ma Krishna.
1: And you transform into melodious music and
0: Appude,
1: sing for us.
0: ఆ యొక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటుంది, ఎదుకు ఎదురుతోట, ఎదురు తోటలో ఎదురు ఎదురు
1: దేర్ ఇన్ దట్ బుషెస్ అరౌండ్ ఓవర్ దేర్
0: కొమ్మను తుంచాడు.
1: అండ్ హీ దే జస్ట్ ప్లక్ ది బ్రాంచ్.
0: అక్కడ దానిని వేణువుగా మార్చాడు.
1: బ్యాంబూ ఇస్ కన్వర్టెడ్ ఇన్ ఎ ఫ్లూట్.
0: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
1: అండ్ దెన్ హీ మేడ్ ద ఫ్లూట్ అండ్ సాంగ్ ఫర్ దెమ్.
0: ఆ వినిపించే సమయం లోపలే రాధ ప్రాణం వదిలింది.
1: As Krishna was playing on his flute,
0: Radha left her body.
1: In fact, I've been waiting for your music.
0: Okay, naaku chaalu.
1: This is enough.
0: Ani aa naatu nunchi Krishnudu ke venunu pattadame maanivesadu.
1: Krishna never touched that flute since that day.
0: Bhaktulu ee vidhamga bhagavantuniki arpitam avutunnaru, bhagavantudu kuda bhaktulaku aa vidhamga arpitam avutuntadu.
1: As the devotee offers himself to God, so also God offers himself to the devotee.
0: Bhavam tad bhavati.
1: As is the feeling, so is the
0: result. Mana feeling etta untado tana feeling kuda atte untadi.
1: As is your feeling, so is the feeling of God too.
0: Eppudu bhagavantula bhagavantula ani meer anukuntunte vaadu eppudu kuda bhaktula bhaktula bhaktula anukuntunte.
1: If you repeat the name of God again again, God also speaks of you devotee devotee like that.
0: Kanaku bhagavantuniki vere chinta ledu.
1: God has no other thought.
0: Bhaktuniki bhagavantuni chintane.
1: Devotee thinks of God.
0: Bhagavantuniki bhaktuni chintane.
1: God thinks of devotee only.
0: కనుక ఈ ఇరువురికి ఉండేటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని
1: సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్
0: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
1: సచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్
0: ఎన్ని కష్టములకు అయిపోయారు, ఎన్ని బాధలకు గురి అయిపోయినారు, ఎన్ని అవమానములో భరించారు. అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
1: They could bear, but they never gave up Krishna's name.
0: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
1: In fact, the sweetness lies in your name.
0: మా యొక్క ఆహారము.
1: That is our food.
0: ఆ నామమే మా యొక్క దాహము.
1: And that's our thirst.
0: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు.
1: Pandava chanted. They did penance, they repeated God's name again and redeemed their life.
0: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
1: Krishna comes first in our life.
0: Relations, ee sainyamu ivanta kuda next.
1: Relations, battalions of army come next.
0: Pandavulu last.
1: Pandavas, we come in the last.
0: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vachevaru.
1: That was their feeling as they worshiped Krishna.
0: Kauravulu atla kadu.
1: Kauravas are not like that.
0: ఫస్ట్ కౌరవులు.
1: We come first Kauravas.
0: Next relations.
1: Next relation.
0: Last Krishnudu.
1: Krishna comes in the last.
0: Last, last.
1: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, M-O-S-T.
0: జీవితంలో దేవుడు ఫస్ట్.
1: So in our life, God comes first.
0: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
1: When God comes first, you can expect the world.
0: లేకపోతే జగత్ ఎక్కడిది?
1: When there is no God, how do you expect the world to sustain?
0: దేవుడు ఉంటేనే జగత్తు.
1: When there is a creator, there is creation.
0: దేవుడు జగత్తు జగత్తే కాదు.
1: There cannot be creation without the creator.
0: జగత్తు.
1: జగత్.
0: జగత్. రావటం పోవటమే ఈ జగత్.
1: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జాగత్ కమ్స్ అండ్ గోస్.
0: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
1: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
1: వన్ హూ డజన్ మూవ్ ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
0: అతను ఒక్కడే శాశ్వతుడు.
1: ఈజ్ పర్మనెంట్.
0: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానాన్ని కూడా మనం పొందుతాం.
1: ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యు విల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఎన్ని జపములు, ఎన్ని తపములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని యోగం చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పెనెన్స్ అండ్ వర్షిప్ అండ్ మెడిటేషన్
0: శాశ్వతమైనటువంటి దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి.
1: వి షుడ్ బి ఆఫ్టర్ సరెండర్ అవర్ సెల్స్ టు
0: శాశ్వతమైనటువంటి దాన్ని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది.
1: దెన్ వన్స్ యు సరెండర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్ దెన్ యు విల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్.
0: అనిత్యమైనటువంటి దాన్ని ఆశించకూడదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫిమరల్ థింగ్.
0: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
1: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
0: ఈ జగత్తంతా కూడా అనిత్యము, అశాశ్వతమే.
1: ద హోల్ వరల్డ్ ఈస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుక భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
1: సో గాడ్
0: అనిత్యం అసుకం లోకం.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఎఫిమరల్ అనిత్యం
0: అసుకం భజస్వమాం అన్నాడు.
1: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ.
0: ఇదంత అనిత్యము అసుకము.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ.
0: రేపు పోతుంది.
1: A temporary comes today and passes off tomorrow.
0: భగవంతుడు ఎప్పటికి రాడు, ఎప్పటికి పోడు.
1: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
0: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
0: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
1: the sweetness in the divinity,
0: devatvamulo unnatundi prema tattvamu,
1: the principle of love in divinity,
0: idi attini evaru kuda varninchaledu,
1: can never describe in a specific way. Enta
0: varninchalemunu adi tanivi teerinatundi,
1: and you cannot satisfy to get it
0: saturated. Oka divitvanni evaru ee reethiga varninchagalaru?
1: Is it possible for you to narrate in full the divinity?
0: Kana
1: so
0: pandavudu
1: pandava
0: ee vidhanga krishna namasmarana chetane కాలములు గడుపుతూ వచ్చారు.
1: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
0: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమఋషి వనం లోపల
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11
0: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
1: అండ్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
0: forest. Draupadi oka pandinatundi panduguni chuchindi ee draupadi.
1: Draupadi saw a very big fruit.
0: Nata ee pandu ee naatiki mana andarikkudunu aaharanga undochunu.
1: In the 11th year when she noticed that very big fruit she wanted that fruit for
0: them. Vetukuntu Arjunudu vachadu
1: and Arjuna came in search of them.
0: Kottadu ambuto
1: and he had hit that fruit with an arrow.
0: Padindi.
1: It fell on the ground.
0: Padeteppudiki Arjunudu ettadaniki prayatnam chesadu.
1: Arjuna was making an attempt to
0: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
1: ధర్మజ ఆల్సో అసిస్టెడ్.
0: ద్రౌపది ముగ్గురు చేరారు.
1: ద్రౌపది ఆల్సో జాయిన్డ్.
0: కదిలించలేకపోయారు.
1: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
0: ధర్మజ కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
1: ఓ గాడ్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
0: కారణ అకారణ.
1: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
0: కారణ అకారణ పృథివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, పది గలంగరు, బుధము చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించేదని కడు విర్రవీగదురు. కానీ చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీది సంకల్పం లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదని కృష్ణ అనుకున్నాడు.
1: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ వేవ్.
0: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు, నకులు, సహదేవుడు కూడా వచ్చారు.
1: భీమ, నకుల, సహదేవ రీచ్డ్ ద స్పాట్.
0: భీముడు వచ్చాడే అనుకుని వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
0: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
1: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్
0: పట్టుకున్నాడు.
1: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కానీ కదిలించలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
0: రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
1: హీ జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
0: ఏ మాత్రము చాలలేదు.
1: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
0: ఈ పంచ పాండవులు, ద్రౌపది, ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
1: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది, ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ ఫ్రూట్.
0: చేస్తుండే సమయం లోపల ఆ రోమఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
1: As they have been doing all that, the hair of that sage Romarishi started moving,
0: shaking.
1: In fact, for the very same fruit Romarishi has been in deep penance.
0: Amruta phalamu.
1: It is immortal fruit.
0: Ee amruta phalanni mem bhujinchinappudu maaku inka aakal tappale undavu.
1: When once I partake this fruit, I will not need, I don't need to have any food or drink.
0: భగవంతుడు అమృత స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
0: రోమఋషి
1: ఎంజాయింగ్ ది డివైన్ హింసెల్ఫ్. రోమఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
0: క్రమక్రమేణా వెంట్రుకలు లేస్తూ వచ్చాయి.
1: అండ్ దెన్ ది The hair started just getting up.
0: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
1: They were all ready to arrest Pandava.
0: ద్రౌపది భయపడిపోయింది.
1: ద్రౌపది was afraid of situation.
0: ఇంతకాలము కాపాడని కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
1: కృష్ణ, యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
0: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
1: You saved us in several ways.
0: ఎలాంటి పరిస్థితుల్లోనో మమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
1: In all circumstances you have helped us.
0: నీవే తప్ప ఈ తప్ప ఇంకెవ్వరు లేరు మాకు.
1: ఓ కృష్ణ, యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యు.
0: కృష్ణ ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
1: ఓ కృష్ణ, యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్, షీ షౌటెడ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ.
1: కృష్ణ కేమ్ దేర్ స్మైలింగ్.
0: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టిగా అరుస్తున్నావు?
1: సిస్టర్, వై ఆర్ యూ షౌటింగ్?
0: మనల్ని కోరిందే నీవు.
1: ఇన్ఫాక్ట్ యూ వాంటెడ్ ద ఫ్రూట్.
0: ఇప్పుడు నీవు అనుభవించు.
1: కమ్ ఆన్, ఈట్ ఇట్.
0: కృష్ణ, నాకు తెలియకుండా నేను ఏదో కోరాను.
1: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
0: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్లా వస్తుంది?
1: We are just human. We don't understand the reality.
0: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
1: You have to protect us at this moment.
0: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
1: Then Krishna said a simple
0: formula. భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
1: Whatever God does, whatever he says, whatever simple word that he utters, it is for the devotee only.
0: ఇది నేను చేయడానికి వీలు కాదు.
1: Krishna said, it's not possible for
0: me to do.
1: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
0: Karuka, Dharmaja, meer 5 mandi cheri, Draupadi tho paatu, meer Rishivananiki poldi.
1: And so he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
0: ashramaniki pondi.
1: You go to his ashram.
0: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
1: That sage is ready to curse you right now.
0: మీరు వెళ్ళండి.
1: యు గో దేర్.
0: నేను వచ్చిన తర్వాత ఏదానికి మీరు జవాబు చెప్పకండి.
1: బై ది టైమ్ ఐ రీచ్ దేర్ డోంట్ రిప్లై.
0: మౌనం వహించండి అన్నాడు.
1: అబ్జర్వ్ సైలెంట్.
0: ఇది జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: బి కేర్ఫుల్ కేర్ఫుల్.
0: పాండవులు వెళ్ళారు.
1: పాండవాస్ వెంట్.
0: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
1: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
0: ఫ్యూరీ. పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
1: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
0: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
1: పాండవ జస్ట్ స్టెప్డ్ ఇంటూ ద డోర్.
0: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
1: రోమ ఋషి సేజ్ ఆస్క్డ్, హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
0: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలకు ఆ బ్రాహ్మణుడు ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
1: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
0: తక్షణమే.
1: ఇమీడియట్లీ
0: ఋషిమాశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
1: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
0: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొరికి ఒక్కొక్కరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
1: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandava.
0: And he Arjunaku namaskaram chesadu, Bhimuniki namaskaram chesadu, Nakula Sahadevudiki namaskaram chesadu, Draupadi kuda namaskaram chesadu.
1: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
0: Draupadi kuda namaskaram chesetappudiki ee Roma Rishiki chaala aashcharyam vesindi.
1: Roma Rishi was very much surprised watching this scene.
0: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇతనే వీరికి నమస్కారం చేస్తుంటే వీరి ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
1: When God himself is prostrating in front of these people must have been greater than God.
0: ఆయొక్క ఋషి కూడాను పాండవులకు నమస్కారం చేశారు.
1: So the sage also fell at the feet of these Pandava.
0: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా ఆయన దొంగిపోయినట్టే.
1: And when once he does that prostration, it means he has submitted himself.
0: కోపం చల్లారింది.
1: And the anger was pacified.
0: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
1: And Krishna said, let there be peace and
0: thrice. ఎందుకోసం మూడు పర్యాయం శాంతి అంటారు?
1: Why do you repeat this word peace thrice?
0: అది భౌతిక శాంతి.
1: And then at the physical level?
0: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
1: The mental peace and spiritual peace?
0: అది భౌతికము, ఆధ్యాత్మికము, అది సుఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందుకు శాంతి పొందాలి అన్నాడు.
1: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
0: కనుక నీవు శాంతిని పొందునాయన
1: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
0: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
1: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్,
0: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
1: కృష్ణ, వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
0: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
1: దేర్ నన్ మోర్ దాన్ యూ.
0: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
0: రోమ ఋషి నేను భక్త మానసంచారిని.
1: In fact, I am after my
0: devotee.
1: I am in the hands of my devotee.
0: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
1: They are great devotees.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా నన్ను మరవనటువంటి వారు.
1: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
0: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
1: Therefore, I have become a slave to my devotee.
0: పరాధీనుడు పరాధీనుడు పరాధీనుడు.
1: I am under the control of my devotee.
0: అప్పుడు పాండవుడి యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
1: దెన్ రోమ ఋషి కుడ్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ పాండవాస్.
0: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
1: అండ్ దెన్ హీ గేవ్ దిస్ ఫ్రూట్ టు దీస్ పాండవాస్ అండ్ బ్లెస్ దెమ్ విత్ లాంగ్ లైఫ్.
0: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: కనుకనే పాండవులు కట్ట కనపడే వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: So Pandavas enjoyed till the end healthy life. They were so healthy until they entered the doorstep of the very heaven.
0: This is
1: the meaning of this fruit of
0: immortality.
1: And they also earned the grace of Krishna.
0: ఋషి యొక్క ఆగ్రహానికి పాత్రులైనారు.
1: They also got the blessings of this age.
0: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన యందు ఉంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
1: ఇఫ్ యు హావ్ గాట్ ద స్టడీ డివోషన్ ఫర్ గాడ్,
0: భగవంతుడే మనకు దాసుడిగా వస్తుంటాడు.
1: అండ్ గాడ్ హింసెల్ఫ్ రన్స్ ఆఫ్టర్ యు యాజ్ ఎ స్లేవ్.
0: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
1: దీస్ థింగ్స్ యు కమ్ అక్రాస్ అట్ ద టైమ్ ఆఫ్ కృష్ణాస్ ఇన్కార్నేషన్.
0: యుద్ధము జరుగుతూ ఉండాలి.
1: బ్యాటిల్ వాస్ గోయింగ్ ఆన్.
0: 9వ దినము
1: ద 9th డే
0: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
1: భీష్మ టుక్ ఎన్ ఓత్.
0: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
1: By tomorrow's evening, I'll kill all Pandavas.
0: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
1: ద్రౌపది felt so sad.
0: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
1: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
0: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
1: యు వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్స్?
0: చూస్తానన్నాడు.
1: కృష్ణ సెడ్, వెయిట్ వెయిట్, ఐ విల్ టేక్ కేర్.
0: అన్ని చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
1: దెన్ హి సెడ్, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
1: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
0: భీష్ముడు పడిపోయాడు.
1: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: ఆ పడిపోయిన సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
1: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
0: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
1: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
0: ద్రౌపది,
1: ద్రౌపది,
0: ఇప్పుడు చాలా మంచి సమయం.
1: ఇస్ ద రైట్ టైమ్.
0: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
1: యాజ్ భీష్మ వాస్ రెస్ట్లెస్, he could not get into sleep, so he was just moving.
0: Indike dharmamurtulaina pandavulu nenu ee vidhanga sepincharu.
1: In fact, I have cursed Pandavas, the very embodiment
0: of dharma.
1: And I did curse them.
0: Ee dharmamurtulu nenu ee reetiga champatam.
1: How can I kill them, that righteous people?
0: Ani chaala baadapadutu atu itu tirugutunnadu.
1: And he was so restless, agitated and moving this side and that side.
0: 10 gantalaindi raatri.
1: It was 10 o'clock.
0: Aa kaalam lopala 10 gantalakanta manchi adda nidrala pothundetundi vaaru.
1: 10 o'clock night, in those days they were enjoying the sound.
0: Nidra ledu ee yokka bhishmuniki.
1: And that was Bhishma.
0: Draupadi cheppadu.
1: And he told
0: Draupadi, ippudu nee poi tatchaname paadala paina padu unnadu.
1: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
0: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
1: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
0: Ee Draupadi ki rajakumarthi kadagane aanu kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnayi.
1: Draupadi being the princess, she too had footwear that makes sound.
0: వేసుకుని పోతూ ఉండాలి.
1: తక్షణమే
0: ఆపినాడు మధ్య లోపల.
1: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
0: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారు అనుకుంటాడు.
1: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
0: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
1: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
0: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని,
1: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
0: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
1: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
0: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది.
1: ద్రౌపది వెంట నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ
0: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
1: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ, హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
0: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
1: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యూ లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
0: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
1: ఓషిడ్ సెన్ ఆఫ్ షీ మీడియట్లీ గాట్ ఆఫ్.
0: లేచేటప్పటికి భీష్ముడు చూచాడు.
1: భీష్మ నోటీస్ దిస్.
0: ఈ ద్రౌపది
1: నీవా
0: ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు?
1: ద్రౌపది, అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్. హూ టాట్ యు దిస్ నాక్? హూ టోల్డ్ యు దిస్?
0: గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తారు?
1: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
0: పితామహుడు నీవు.
1: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
0: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
0: అదే కృష్ణుడు.
1: కృష్ణ
0: ఇంతే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
1: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
0: అది జరిగిందంతా చెప్పింది.
1: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాపెన్డ్.
0: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
0: ఒకటట్టు ఆనందించాడు.
1: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
0: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవులు.
0: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
1: బికాజ్ దే ఆర్ రైచువస్.
0: దేశానికి ఆదర్శ పురుషులు.
1: దే ఆర్ ఐడియల్.
0: పరమ భక్తులు.
1: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
1: వాట్ ఎల్స్? వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్?
0: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
1: సో భీష్మ, వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
0: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
1: యాజ్ హీ వాక్డ్ హీ వాస్ టైర్డ్ అండ్
0: సాడ్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
1: Krishna, have you brought any food for me to eat?
0: ఇది సంకలో పెట్టుకున్నావే, దాన్ని నాకు అందించు అన్నాడు.
1: What is that you are carrying on your shoulders? Please pass on.
0: ఏని ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమేనా నా పని?
1: In the time of the battle, is it my job to carry food for you?
0: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
1: To protect Draupadi, I was carrying her slippers now.
0: ఆ అంగవస్త్రాన్ని తీర్చేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
1: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ది టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: భీష్ముని కంటి ధారలు కారినాయి.
1: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
1: స్వామి, యూ రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
0: రక్షించే నిమిత్తమై, ఈమె పదవులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
1: టు ప్రొటెక్ట్ ద్రౌపది, టు ప్రొటెక్ట్ హస్బెండ్స్, యూ ఆల్సో క్యారీడ్ ద స్లిప్పర్.
0: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యం? ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
1: In the time of the battle, is it my job to carry food for you?
0: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను.

0: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యంలో పాల్గొంటాడు.
1: టు ప్రొటెక్ట్ ది డివోటీస్ గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ హార్డ్ మీన్.
0: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు. ఏది
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్ లైక్ మీన్ అండ్ లో ఆర్ హార్డ్.
0: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
1: హీ షూర్ టు డూ ఎనీథింగ్ దట్ హీ విల్.
0: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఈజ్ హిస్ చీఫ్ ఎయిమ్.
0: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
1: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
0: పాండవులు కూడా
1: పాండవ
0: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
1: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
0: ఏ క్షణంకి వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మానేసి
1: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ నెవర్ ఫర్గాట్
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
1: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
0: కృష్ణుడు కూడా అంతే సర్వదా సర్వకాలేషుతో పాండవుల యొక్క ధ్యానము.
1: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
0: ఏ రికార్డు దాని యొక్క రికార్డ్ ఇస్తా ఉండే భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా
1: పరితపిస్తుంది.
0: భగవంతుని యొక్క స్వరూపము
1: రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆఫ్ ద వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: మనకు భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఇంత
0: చిన్న పని ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
1: యూ కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్.
0: రక్షించే నిమిత్తమే ఎలాంటి పని అయినా చేస్తాడు.
1: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
0: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
1: వెన్ దేర్ ఇస్ నో డివోటీ వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్.
0: కనుకనే భగవంతుని యొక్క గొప్పతనము వర్ణించేది గొప్పతనము చేసేది కూడా భక్తులే.
1: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
0: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
1: సో మెనీ
0: ఎందుకోసం వచ్చారు?
1: వై ఆర్ యూ హియర్?
0: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
1: యూ మే నో వన్ ఆన్సర్.
0: మీ దగ్గర లేనిది,
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ.
0: మీ ఇంట్లో చిక్కనది,
1: దట్ యూ కాన్ గెట్ ఎట్ హోమ్.
0: మీ గ్రామంలో దొరకనది,
1: దట్ విచ్ నాట్ అవైలబుల్ ఇన్
0: ఉంటుంది.
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ, దట్ విచ్ నాట్ ఇన్ విసినిటీ ఇస్ హియర్ హియర్ దేర్ ఫోర్ యూ హావ్ కమ్.
0: అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
1: బట్ యు ఆర్ నాట్ ఇన్వైటెడ్ హియర్.
0: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not in you is the love for Sai.
0: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not at home is Sai.
0: మీ గ్రామంలో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not there in home town is Sai.
0: ఇక్కడనే ఉంది కాబట్టి ఈ ప్రేమను పొందడం కోసం నేను వచ్చారు.
1: The Sai's love is very here. In order to have it, you have come here.
0: కనుకనే మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
1: So you have come here to attain that you do not have.
0: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
1: That you get it and return.
0: ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
1: Fill your hearts with this love.
0: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
1: When there are no devotees, where is Baba?
0: Baba lekapothe bhaktulu ekkada?
1: When there is no Baba, where are devotees?
0: Baba ku bhaktulu ku sannidhi sambandha bandhavyamu kedabayinatuvanti sambandhamu.
1: Baba and devotees are intimate, they are inseparable.
0: Avina bhava sambandhamu anyonya aasrayamu.
1: They are interdependent and intimate.
0: Naa yokka praname bhaktulu.
1: And Bhagavan's very life is a devotee.
0: Praname Baba.
1: And devotee's life is Baba himself.
0: Iruvurdi oke praname.
1: And life is one.
0: Kanukane ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు.
1: విత్ దిస్ ఫీలింగ్ యూ మే బి ఎనీవేర్ బాబా విల్ సర్టన్లీ ప్రొటెక్ట్ యూ.
0: కనుక దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ఏ బాధలు కూడా పొందరు.
1: డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ నెవర్ సఫర్.
0: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
1: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
0: భగవద్ భక్తులకు ఏ చేటు కూడా రాదు.
1: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
0: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
1: బట్ వెన్ దేర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
0: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇది చిక్కదు.
1: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
0: నిర్మలమైన స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
0: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
1: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
0: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
1: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
0: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
1: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
0: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
1: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
0: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
1: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
0: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
1: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ దట్.
0: కానీ మీరు కదలకుండా ఉండాలి స్థిరంగా.
1: బట్ యు షుడ్ బి స్టడీ.
0: అది ఏ నిజమైన భక్తి.
1: దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: కనుకనే నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
1: ది వెరీ డివినిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్

0: దేన్నైనా మనం సుఖంగా వదలొచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
1: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
0: దైవాన్ని మాత్రం మరువకండి.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
1: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
0: అది మీకు సర్వ విధంలో రక్షించేటువంటి
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

0: ప్రేమ
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు.
1: ద ప్రెసెంట్ కండిషన్, ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ వెరీ వెల్ నోన్ టు యూ.
0: దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ టు స్పీక్ ఆఫ్ ద డివైన్.
0: ధనమే దైవం బయ్యే.
1: మనీ is viewed as God.
0: మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: Where can you expect righteousness to prevail?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
1: You will not be able to find God by any other path other than love.
0: Premane devamu, devame prema.
1: Love is God, God is love.
0: Aithe ee prema yokka paristhiti e vidhanga untundali?
1: How is love as you find it?
0: Prema anaga ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ లవ్ ఇన్ రిలేషన్ టు వరల్డ్లీ, ఎఫిమరల్, ట్రాన్షియంట్, మొమెంటరీ ఆబ్జెక్ట్స్ అండ్ ద మెటీరియల్.
0: విద్యానామ నరస్వరూప మధికం, ప్రచ్ఛన్న గుప్తం ధనం. ఈనాడు ప్రతి మానవుని ఎందుకూడను గుప్తమైనటువంటి ధనం ఉంటుండాలి. అది ఏమిటి? జ్ఞానమే ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ లైస్ హిడెన్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇట్టి పరిస్థితులు ఎందు దేనిని దైవం అని, దేనిని ప్రకృతి అని, దేనిని విభజించడానికి ఏమాత్రం కూడా అవకాశం.
1: Under these circumstances, he is not able to, possible to bifurcate, differentiate the divine and the nature.
0: ఈ వ్యక్తి చూసినప్పటికీ తాను ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: In fact, no one loves any other person or any object or material for that matter. He loves his own self, the selfishness.
0: ఇది స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది?
1: When the love is totally selfish, how is it possible to teach about God?
0: కానీ నిజంగా విచారణ చేస్తే selfless love, అదే నిజమైనటువంటి దైవత్వం.
1: దేర్ఫోర్ ట్రూ డివినిటీ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్లెస్ లవ్.
0: ఈ సెల్ఫిష్ లవ్ అనేటువంటిది పాము మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తూ ఉండాలి.
1: లవ్ దట్ ఈస్ సెల్ఫిష్ ఈస్ క్వైట్ కామన్ రైట్ ఫ్రమ్ ద స్నేక్ టు ద నోబ్లెస్ట్ పర్సన్.
0: ఇట్టి పరిస్థితులు ఎందు ప్రేమను ఏ విధంగా భావించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు టీచ్ అండ్ స్పీక్ అబౌట్ లవ్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్?
0: నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించి బోధిస్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ లవ్.
0: నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గం ఏవి నాకు తెలియదు.
1: భగవాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడా తాను ప్రేమించినటువంటి ఒక వస్తువు పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Therefore the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమను గురించి ఏ విధంగా బోధించాలి?
1: Under these conditions, how are we to learn about love?
0: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
1: Everyone, in fact, loves one or other.
0: అయితే ఇది ప్రేమించదగినది, ఇది ప్రేమించదగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: No one has any authority to decide that one deserves love, the other one does not deserve.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
1: The nature of love, how is it possible to comprehend and assimilate?
0: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అమ్మగారి పైన ప్రేమ అంటారు.
1: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
0: అయితే ఈ గ్రాండ్ మదర్ ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
1: హౌ ఇస్ ఇట్ వై హీ లవ్స్ హిస్ గ్రాండ్ మదర్?
0: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులోన ఒక గ్రాండ్ మదర్ ని ఎందుకు ప్రేమించటం?
1: ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, వై ఇస్ ఇట్ దిస్ బాయ్ లవ్స్ హిస్ గ్రాండ్ మదర్?
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమంలోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
0: అలాంటి పరిస్థితుల్లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: Therefore, no one has any authority to say that this is deserving and the one is undeserving for love.
0: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: Therefore, love is God, God is love.
0: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటిది విచారిస్తే, గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
1: గాడ్ వీ నో వెర్బలీ ఇన్ ఎ నేమ్, బట్ నో వన్ కెన్ సీ ద ఫార్మ్.
0: అయితే దీన్ని పట్టి పేరించినప్పుడు, సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
1: హౌఎవర్ విత్ డిటర్మినేషన్ అండ్ ఇంటెన్స్ ఎఫర్ట్ one we able to visualize love in a specific form.
0: Sarvata panipadam tat sarvata vishi shiromukam sarvata sutamalloki sarvama uttishtati.
1: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
0: Annanti endukunu prema anetundi samatvanga undinappudu deenini vadalatamu deenini.
1: When there is love as an underlying current, how can you deny anyone?
0: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore, this sort of an attitude as to demarcate is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of love.
0: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
1: There is love latent in you.
0: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
1: బట్ హౌ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్?
0: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడం వీలు కాదు.
1: లవ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై వర్డ్ ఆర్ వెర్బలీ.
0: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిని యందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
1: దేర్ఫోర్ లవ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అండర్ సర్టన్ స్పెషల్ సిచ్యువేషన్స్ conditions and the bliss that one derives thereby.
0: Kani ee prema tattvamu etuvantidi?
1: What is the nature of love?
0: Ee prema prati manavuni endukodanu untunnadi.
1: This love is immanent in everyone.
0: Kani okkokaru okkoka roopanni dharinchi danni prema ga bhavistunnaru.
1: But each one will begin to assume a specific form and experience.
0: తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు.
1: He considers that love in totality is represented in the form of his thought.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకపోతున్నాం.
1: This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prapanchamulo ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఎ పర్మనెంట్ పాత్.
0: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇది మెదలటానికి వీలు కాదు.
1: ఇన్ నో సిచ్యువేషన్ కెన్ యూ చేంజ్ ఇట్ ఆర్ మూవ్ ఇట్.
0: ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక ప్రేమతత్వంకు మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్.
0: మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
1: We consider the nature of love as the very attribute of divinity.
0: Ee divinity anetundi ekkada unnadi?
1: Where is divinity?
0: Manavuni yokka angamalo endu ekatvanni pondinappudu idilo manaku gocharam avutundi.
1: In fact, the divinity percolates all over the human body such that limbs work in perfect coordination and harmony.
0: Ee yokka ekatvamunandu ee divinity kanipistundi.
1: In this coordination, oneness, you find divinity.
0: ee okatane endu maatrame okati kanipinchutu unnappudu ee divinity anetundi emiti?
1: If you just localize, narrow it down to a specific form, how can you call it divinity?
0: Kaani divinity anetundi manam oka perunu pettukoni manam bhavichi aanandistunname kaani ee divinity ki oka vidhamaina roopam ledu.
1: In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless.
0: Kanuka manam okoka danni okoti ga nirnayam chesukunte manaku ikkada chusinappudiki unnadi prema okkate.
1: Therefore, on inquiry we will know that the same love is uniform, present everywhere.
0: Idi manavatvamulonu tappa prati jeevatvamunandu kodanu unnadi.
1: Not only in humanity, it is present in the very life principle of every organic being.
0: Prati prani endukodanu ee divinity nirantaram untundadi.
1: In every living creature you find love existing.
0: Kaani ee divinity lone enmity kuda untundadi.
1: But we also think of the enmity at times.
0: Ee enmity lopalle divinity lopala oka vidhamainatundi oka prema tattva imidi untundadi.
1: Therefore, when once we put under this enmity under check, we'll be able to know love in full.
0: Kaani ee prema tattvam lopala annintikante goppadi chaala divyatvamainatundi oka bhavamu.
1: But in the nature of love, the supreme thing is the divine love.
0: Idini manam ee reethiga chupagalamu?
1: How do you demonstrate supreme divine love?
0: Manu anubhavinchi aanandinchi inni andariki anubhavinchiyali.
1: This divine supreme love can only be experienced, shared blissfully.
0: ఈ divine supreme love అనేటువంటిది కేవలం supreme అనేటువంటిది అందుకనే ఇది చేరుతూ ఉంటుండాలి.
1: Therefore, the divine love is utmost, topmost, ultimate, supreme.
0: దీనిని అనేక రకములుగా భగవద్గీత ఎందుకు కూడాను అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: భగవద్గీత also refer to this love in various dimensions.
0: Sarvata Panipadam Tat Sarvata Vachi Shiramukham Sarvata Srutiman Loki Sarvama Vrtishtati.
1: That the divinity is present in everyone as all hands, the feet, ears and eyes are his.
0: Aite dinni manam ye vidhanga peru pettalanante andariki okoka rakamainatundi perlu untunnayi.
1: How are we to name it? Each one of us has a name, in fact.
0: పేరు ఎన్ని పెట్టినప్పటికీ పదార్థం మాత్రం ఎప్పటికీ మారదు.
1: Nomenclature might vary, but the material will never change.
0: నగలు ఎన్ని చేసుకున్నప్పటికీ బంగారం ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది.
1: Jewels may be many, but gold is one.
0: ఈ గోల్డ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got this gold?
0: ఇది అన్ని కూడా నువ్వు భూమి నుండే పుట్టినవి.
1: In fact, you all get them from the Mother Earth.
0: కనుకనే దైవం కూడాను ఈ మానవత్వాన్ని పుట్టినాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: దైవం మానుష రూపేణ.
1: గాడ్ టేక్స్ ఎ హ్యూమన్ ఫామ్.
0: ఇది మనం ఎట్ట చూపించాలి అంటే ఎవరు చూసినా కూడా దైవమే.
1: Therefore in reality everyone is divine.
0: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
1: All heads are his.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
1: Therefore God is described as multifaceted, multidimensional cosmic personality.
0: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఒక ఇమిడి ఉంటుండాలి.
1: Therefore divine is transcendental. The transcendental love speaks of divinity.
0: ఆ డివినిటీని మనం ఎట్ట అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
1: Therefore the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
0: కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
1: There is sacred power hidden in the depth of silence.
0: దానికోసమని మనము నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
1: The mouth is gifted not merely for speaking.
0: ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
1: In fact, the tongue is utilized for gossip and the tall talk.
0: కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి.
1: Therefore we need to maintain silence.
0: పూర్వపు ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
1: Ancient sages observed silence.
0: ఈ మౌనం అంటే ఏమిటి?
1: What is silence?
0: వాక్బంధన చేయటము.
1: Refraining from talk is silence.
0: కానీ ఈ వాక్కు లోపల ఏమాత్రము లేదు.
1: In fact it is not so.
0: ఈ వాక్కుకు మించినటువంటిది మరొకటి ఉంటుండాలి.
1: Beyond this there is a higher level of silence.
0: Transcendental అనేటువంటి పదములకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
1: When once we say it is transcendental, it has got different meanings and interpretations.
0: ఈ ట్రాన్సెండెంట్ ప్రతి మానవుని యందు కూడా ఉంటుంది.
1: This transcendental supreme love is present in everybody.
0: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
1: How can you observe this?
0: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చును.
1: The transcendental divinity can be observed only in solitude and utter silence.
0: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
1: In fact, it doesn't need any narration.
0: ఏ వర్ణన కూడా లేనటువంటిది అవర్ణించుకోవచ్చు అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, divinity is beyond comprehension, narration, description or verbal expression.
0: నీ ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్ కెన్ బి వ్యూడ్ ఇన్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: మెటీరియల్ ఆబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్ దాట్ విల్ గివ్ ఎ డెఫినెట్ ఫార్మ్ అండ్ నేమ్ టు ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ ఇది అన్నింటికీ సమన్వయమవుతుంది.
1: We will also find a unifying factor in all these.
0: Kanuka manam nijamga manam bhavandam tattvanni gurtinchukovalante mounamlone gurtinchali.
1: To experience God, it is possible only in the depth of silence.
0: Ee silence lopana kodanu sarinaatvanti tattvamu manam gurtinchali.
1: We should know the true nature, the proper way of observance of silence.
0: True nature antante emi? Deeniki inkokati untruth untunda?
1: When once we say it is true nature, is there anything like untruth?
0: Kavaka it is true nature.
1: Therefore, it is truth of truth.
0: Chuchinanta kuda no truth.
1: So what all that you say is truth.
0: Ekkada chuchinappudiki ee truth e manaku kanipistundi.
1: Therefore, it is only truth that exists.
0: Kaani kanipinchetuvanti oka padarthamanu manamu nammalekapothunnamu.
1: But we are not able to believe all that we see.
0: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారం చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
1: విత్ ఐస్ క్లోజ్డ్ విత్ థరో ఎంక్వైరీ ఇన్ సాలిట్యూడ్ అండ్ సైలెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ డెప్త్.
0: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
0: కనుక మనం పరమాత్మ తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ mere expression will never help us to experience God.
0: సూచన అంతా కూడాను పరమాత్ముడే.
1: Therefore, what all that you see is divine.
0: Vinnadantayu Paramatmude.
1: All that is heard is divine.
0: Unnadantayu Paramatmude.
1: It's only God that exists.
0: Daniki ye peru pettavachunu, ye roopam tiddavachunu.
1: What name you give him, what form you can think of him.
0: Kanuka manaku roopanamanni pettadaniki manaku ye matram adhikaram ledu.
1: Therefore, we cannot give a specific name and a form to God.
0: Kanuka గాడ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి పదం మాత్రమే మించింది కాని రూపం కనిపించడం లేదు.
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ఎ టర్మ్ హియర్ ఎ వర్డ్ బట్ యు డోంట్ సీ ఎనీ ఫార్మ్.
0: దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక గాడ్ గా కనిపిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ వీల్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ బ్లిస్.
0: కనుక నిత్య ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గుణతత్వం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
1: దేర్ఫోర్ ది డివినిటీ ఈజ్ నాన్ జ్యువల్ ఎథీరియల్ ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ద ఓన్లీ ఎగ్జిస్టెన్స్ ద సస్టైనింగ్ ప్రిన్సిపల్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్.
0: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటే
1: Therefore, in any form, we can experience the divinity.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Dinni gurtinchadaniki manam prayatnincham chala porapatu.
1: No effort will help us to know the divinity. It is a mistake to think so.
0: Manam nishabdamuga dannu praveshinchi dannu aanandanga anubhavinchali.
1: It is only silence that will help us to experience the divinity blissfully.
0: Kanukane silence is gold annaru.
1: So it is said, silence is gold.
0: Gold is God, annadu.
1: And this very gold is God.
0: Kanuka ee God anetundi ye vidhanga untundalante anni roopalona untundali.
1: God takes upon himself all forms.
0: Anni roopamulu kudanu daivame.
1: All forms are his.
0: Vedam anni vidhara bodhisthu vachindi.
1: Vedam teaches the same principle.
0: అన్ని కూడా సహస్రమైనటువంటివి.
1: He says that God is multidimensional, has so many forms and names.
0: ఒక్క బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా.
1: Just as you make so many jewels out of the same gold.
0: ఒక్క దైవమే అన్ని రూపములను పొందుతున్నది.
1: The same God takes upon himself many forms.
0: కనుక దైవాన్ని విశ్వసించేటం లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకమైన మన అందరి కలగాలి.
1: Therefore, we should see that we have faith in God.
0: Aithe manamu dani chuttaniki prayatnistunnaru pothe tappa kanipistundi.
1: If you inquire, investigate, you'll be able to see him.
0: Enniyo mandi aneka mandi sadhana chesi aneka sadhanalo praveshinchi tadwara aa divyatvamainatundi oka monavattvanni tappaka darshincharu.
1: Aspirants and seekers in the past could experience the divinity in the depth of silence.
0: ee silence lopalle innobilmentu oka roopalu kanipistuntai.
1: In silence you will be experiencing the multi dimensional aspect of divinity.
0: Chudu akkada edo kanipistu untundadi.
1: You see a different form at a distance from here.
0: Dani roopam etta undi.
1: What is its form now?
0: Kevalam diamond roopamlo untundadi.
1: It has the form of a diamond.
0: కానీ డైమండ్ అనేటువంటిది ఏమిటని వజ్రము అంటున్నారు.
1: సే ఇట్ ఈస్ ద డైమండ్ యాజ్ యు నో.
0: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
1: డైమండ్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ దిస్
0: మనసును నాశనం చేయాలి.
1: దేర్ఫోర్ ద మైండ్ హ్యాస్ గాట్ టు బి చేంజ్.
0: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము కానరాదు.
1: దేర్ఫోర్ ద విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందుకు కూడా ఉంటున్నది.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్.
0: మనస్ ప్రారంభ అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
1: మైండ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నా ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కాల్ దిస్ మైండ్ ఎ డైమండ్.
0: ప్రపంచం లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
1: We research and investigate every material object in this world.
0: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
1: భగవాన్ సేస్ మియర్ ఇన్వెస్టిగేషన్ విల్ నాట్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్.
0: ఒక స్వరూపాన్ని నీవు కలిగించుకో.
1: హ్యావ్ వన్ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఆ స్వరూపంలోనే నీ మనసును నియమించుకో.
1: and see that your mind merges in the form of your taste.
0: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Therefore the form will completely encompass the whole range of your mind.
0: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
1: And the mind vanishes reflecting the form of your choice and the
0: taste. Therefore
1: the mind should not change moment to moment.
0: కానీ మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి.
1: బట్ టుడే ద మైండ్ ఈజ్ వేవరింగ్.
0: ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
1: వీ కెనాట్ రిలై ఆన్ దిస్ వేవరింగ్ మైండ్.
0: చలించినటువంటి యొక్క దానిని మనం దృఢంగా నమ్మాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేటెడ్ స్టడీ మైండ్.
0: చూడు, అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తురా.
1: As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form.
0: Adi chudu ekkadekkadano pothundadi.
1: You find it moving to distances.
0: Ekkadi tirinappudiki tirigi akkadike vastundadi.
1: It might move anywhere, but it comes to its original place.
0: Kaani place nu maatram maarchadam ledu.
1: But it doesn't change its name, identity.
0: Adi nijamainatundi daivathvamu.
1: That is the true divinity.
0: ఈ డివినిటీ అనేటువంటి దాన్ని పేరు పెట్టుకున్నాను కానీ ఇంగ్లీష్ లో దానికి ఏమాత్రం కూడా అర్థం కనిపించడం లేదు.
1: Though we give the name divinity, but we don't understand its meaning.
0: కానీ డివినిటీ అంటే ఏమిటి?
1: What is divinity then?
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: The only one without the second is Brahma.
0: ఏకాత్మ బ్రహ్మ.
1: It is only God who is one.
0: ఒక్కటే మనకు ఉండేది.
1: Only one that exists.
0: దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా గానీ అది కాదని చెప్పదు.
1: You may give any number of names, it will never disown or deny.
0: చూడు, అక్కడ కనిపిస్తుండాలి.
1: You find it there.
0: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
1: So many heads are here.
0: అనేక హస్తములు ఉంటున్నాయి.
1: So many hands.
0: అనేక నేత్రములు ఉంటున్నాయి.
1: So many eyes.
0: అన్ని నేత్రములతో చూచేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
1: Well, when you have got so many eyes and forms, well, how do you know the unity one?
0: కనుకని సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: Therefore it is said, all heads are his, hands are his, eyes are his, feet are his.
0: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
1: You may see anywhere, it's only one thing that exists.
0: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
1: Concentrated on it, in full attention.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇన్ ఇంగ్లీష్ పదములు పెట్టుకుంటున్నాం కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
1: In fact, the concentration is the usual term that we apply, but it does not reflect its true meaning.
0: Kanuka idu annintikini goppadi okate okati.
1: There's one great primordial principle above all these.
0: Nirgunam niranjanam sanadanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
1: That is attributeless, the nameless, the spotless, immortal, nectarine, non-dual.
0: కనుక అలాంటి ఈ తత్వం నీ చేతి ఎందే ఉంటున్నది.
1: అండ్ దట్ వెరీ నేచర్ ఈజ్ రైట్ నౌ ఇన్ యువర్ గ్రిప్.
0: నీ చేతి ఎందు నీవు చూడుకోలేకుండా ఎక్కడెక్కడో పోయి వెతుకుతున్నావు.
1: వెన్ దట్ ఈజ్ యువర్ వెరీ ట్రూ నేచర్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
0: నీ మనసునందున్నటువంటి యొక్క తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ ఫీలింగ్స్ దట్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దీన్ని ఇమాజినేషన్ అంటారు.
1: దిస్ వాట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్.
0: నీ ఎందున్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
1: You cannot go by your reflections, by way of imagination. Go on investigating.
0: Reflection, reaction, resound.
1: The whole world is full of these three, reaction, reflection,
0: resound. Ee moodu kalisi okate.
1: In fact, all the three are one.
0: Aa reaction anetundi deeni oka prabhavame.
1: And the reaction is the effect of the action.
0: Kaani ee reaction anetundi deeni oka prabhavam chedane reflection ga maarutundali.
1: And this reaction will also take you to other state of reflection of the object.
0: Aa reaction rendu kuda chudukokunda nee reality ni nu manasulo pettuko.
1: Therefore keep that reality, the divinity, in your attention, in your view, beyond reaction, reflection, discern.
0: Kanuka idi okka nimshamlo meeku gocharam avutundi.
1: In a moment of time you can experience the divinity.
0: Aani itti danani meeru angikarinchatam ledu.
1: But you are not prepared to accept this one.
0: మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ నో వీ నీడ్ ఇస్ ఓన్లీ వన్.
0: అది ఏ దైవం?
1: దట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ చూసినా కనిపించేది అది ఒక్కటే.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక అటు ఏకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం హృదయంలో పెంచుకోండి.
1: That unity, that oneness of the divinity is present in everyone's heart.
0: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
1: Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature.
0: కనుక నేచర్ అనేటువంటిది కేవలం ఒక క్రీచర్.
1: The nature is full of creatures.
0: Creature.
1: I'm sorry, I stand corrected. Nature is the preacher.
0: ఈ ప్రీచర్ అనేటువంటిది దానినే మనం ప్రీతిగా అనుభవించాలి.
1: Let us have this preacher, the nature, in our attention.
0: కనుకనే అతి ప్రీచర్ అనేటువంటిది మన హృదయంలోనే పుట్టుండాలి.
1: Therefore, the nature of the preacher is present in one's own heart.
0: మన యందే పుట్టి, మన యందే పెరిగి, మన యందే లీనమైపోతుండాలి.
1: The preacher, the nature, is born right from the beginning, grows over a period of time.
0: కనుక అది ఎక్కడికూడా మరి పారిపోదు.
1: It will never run away from you.
0: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయం అందించుకోవాలి.
1: The preacher who is present within you has got to be looked after within.
0: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
1: In Sanskrit, the preacher has so many names.
0: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
1: And this preacher you will be finding in the nature.
0: ప్రీతిలో కనిపిస్తుంది.
1: This preacher you will be able to experience with preeti or love.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వానికి చూడగలము.
1: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు.
1: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
1: దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
0: కన్నులు కనిపిస్తున్నాయి.
1: యు సీ ది ఐస్.
0: హస్తములు కనిపిస్తున్నాయి.
1: హ్యాండ్స్ ఆర్ సీన్.
0: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
1: దట్ వాక్ ఆర్ సీన్.
0: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
1: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
0: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ యూ గ్రాస్ప్, యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
0: నీ దేహమునందు ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
1: సీ దట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ యూ.
0: కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకు ఏమాత్రము కనిపించదు.
1: ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
0: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బి ఆఫ్ మల్టిప్లిసిటీ, బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మూమెంట్.
0: కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటిది మీకు అర్థం కావటం లేదు.
1: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యూ సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
0: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
1: To know, to experience this, you have to change your thoughts.
0: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
1: As is the color of the glass, so will be the color of the scene that you see.
0: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
1: Therefore, change the colored glasses.
0: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో.
1: Without wearing colored glasses, see the reality all by yourself.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను ఒకదాని నువ్వు గట్టికి పట్టుకో.
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్మ్లీ.
0: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
1: విత్ దిస్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సర్వ ప్రదేశములందు కూడా ప్రయాణం చేయగలవు.
1: యూ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ రీచ్ అక్రాస్.
0: నీతో పాటు అది కూడా నువ్వు ప్రతిబింబంగా వస్తుంటాది.
1: అండ్ ది లవ్ విల్ ఫాలో యూ లైక్ షాడో ద రిఫ్లెక్షన్.
0: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: ఇది రియాలిటీ.
1: This love is the reality.
0: మనం చూస్తూ ఉంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
1: You can, if you are watchful of this love, you can continue to witness it.
0: కనుక మీరు మొట్టమొదట స్థిరత్వాన్ని పెంచుకోండి.
1: So develop this stability first.
0: ఈ స్థిరత్వాన్ని పెంచుకుంటే అన్ని కూడా మీలో పెరిగిపోతాయి.
1: If you are steady, you'll be able to accomplish the rest.
0: ఈ స్టడీ అనేటువంటిది ఎట్ట మీరు చేయాలి?
1: How can you be steady?
0: ఒక్క మాటను ఒక్క బాటను ఒక్క విధమైనటువంటి రూపంతో స్థిరం చేసుకోవచ్చు.
1: బీ స్టడీ ఇన్ యువర్ ఓన్ పాత్, ఇన్ యువర్ ఓన్ చోజన్ ఫార్మ్. సో ఎండ్
0: ఈ జన్మ చచ్చువులకంతా కనిపించేదంతా కూడాను ఏదో కనిపిస్తుండదు అనుకుంటున్నాం.
1: We just dismiss it because things are seen with the physical naked eye.
0: ఈ చర్మ శిష్యుడు కాదు మనకు కావాల్సింది.
1: It's not the physical naked
0: eye. జ్ఞాన శిష్యులు కావాలి.
1: It is the wisdom eye that's important.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
1: Consider everyone as divine, whosoever is
0: అందరూ దైవ స్వరూపులే అని భావించు.
1: Feel that all are divine.
0: ఈ తల్లి తండ్రి సిస్టర్ బ్రదర్ అందరూ కూడా దైవ స్వరూపులుగా భావించు.
1: Your mother, father, sister, brothers, all are divine.
0: అందుకోసమే త్వమేవ మోదాచ పితా స్వమేవ త్వమేవ బంధుస్య సకత్వమేవ త్వమేవ గర్వం మమ దేవ దేవాలి.
1: Therefore we say, O God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend.
0: అన్ని కూడాను ఒకరిగానే భావించుకో.
1: So all are divine, have this feeling.
0: దేనిపైన కూడా నువ్వు డౌట్ నీవు పెట్టుకోవద్దు.
1: డూ నాట్ డౌట్ ఎనీ.
0: ఈ డౌట్ అనేటువంటి రావటం చేతనే అనేక విధాల మనకు మనసు అయోమయమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ డౌట్స్ వీఆర్ కన్ఫ్యూజ్డ్.
0: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ డౌట్స్.
0: నిజంగా నడుగుతూ ఉంటారు చాలా మంది.
1: మెనీ అప్రోచ్ భగవాన్ అండ్ ఆస్క్ హిమ్.
0: కానీ నేను చెప్పేది ఒకటే, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒక దానిపైన ఉంచుకో.
1: భగవాన్ ఆల్వేస్ టెల్స్ హిమ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ వన్.
0: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అదొక్కటే కనిపిస్తుంది.
1: యూ విల్ సీ దాట్ ఆన్ విచ్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్.
0: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
1: హ్యావ్ ఓన్లీ వన్ పాత్ వన్ విజన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం సరిపడినటువంటి తప్పక దైవత్వం గోచరిస్తాడు.
1: ఫాలోయింగ్ దిస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ డెప్త్ ఇన్ రియాలిటీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో.
1: సో హ్యావ్ ఎ చోజన్ ఫామ్.
0: దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో.
1: ఇన్స్టాల్ ఇట్, ఫిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలు నింపుకుండా చూసుకో.
1: అండ్ సీ దట్ ద ఫామ్ ఈజ్ స్టడీ ఇన్ యువర్ హార్ట్.
0: అది ఏది యొక్క ధ్యానము.
1: దట్ ఈస్ యువర్ మెడిటేషన్.
0: మెడిటేషన్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఏదో కన్నులు మూసుకొని ఏదో ఒక విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ క్లోజింగ్ ది ఐస్ అండ్ ఇమాజినింగ్ సో మెనీ ఫామ్స్.
0: ఈ కన్నులు మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదు అది.
1: Mere closing your eyes does not amount to meditation.
0: Kani dani sthiramainatuvanti roopanga teechukovali.
1: And the form should be steady. It should be installed.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Premaku minchinatuvanti sadhana marokati ledu.
1: There is no other spiritual practice beyond love.
0: Aa prema tattvam ye kolukuntai tappaku nenu cheppagalanu.
1: And how do you acquire this love? You should be able to know.
0: Ee prema tattvanni okka margamlo manam praveshapettali.
1: And this love should flow in one direction.
0: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
1: It should not be diverted in different ways.
0: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే మీకు గోచరిస్తుంది.
1: Let the love flow in a single direction so that you will experience.
0: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: But where can you get this direction?
0: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
1: It is the direction of your own making.
0: కానీ అది చేయటం లేదు.
1: That you are not doing.
0: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
1: You are not able to see this.
0: కానీ నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
1: If you want a direction, you should have a steady mind, concentrated mind.
0: కనుక ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈ మనసును స్థిరంగా ఉంచుకో.
1: Make your mind steady.
0: ఈనాడు ప్రతిదానికి కూడా మనసే మనసే మనసే.
1: In every aspect you find the mind that acts.
0: Mind anetundi okka dani valane sarvamu manaku gocharistundali.
1: It is only the mind that will help you to comprehend, to visualize.
0: Ee mind ku aneka margam levu.
1: In fact mind is only one.
0: Kani maname manam danni pamputunnamu gaani daniki ekkadiki povadaniki cheta kaadu.
1: In fact mind does not move on its own. It is only we direct it, divert it in different ways.
0: Adi kadaladaniki veelledu.
1: It cannot change, it cannot move.
0: నీ అన్నిటినీ ఆ యొక్క దీనిని నీ మనసులో స్థిరం చేసుకో.
1: దేర్ఫోర్ మేక్ ది మైండ్ స్టడీ.
0: అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ మేనిఫెస్టేషన్.
0: చూడు కనిపిస్తుంటుండది.
1: Now here you see that there.
0: ఎంత హాయిగా కనిపిస్తుండది.
1: How blissful it is.
0: చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్వరూపంగా కనిపిస్తుండది.
1: It is brilliant, shining brilliantly with all radiance.
0: కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్.
0: అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది.
1: దిస్ రేడియన్స్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేరినారు కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించడం లేదు.
1: Because we doubt its existence, and we also say its non-existence, therefore we are not able to experience it.
0: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో, అది నీకు సర్వ విధంగా తోడ్పడి ఉంటుంది.
1: మేక్ యువర్ ఫీలింగ్ స్టడీ, దట్ స్టడీ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ది డెస్టినేషన్.
0: దానిని నీవు బానిసగా చేసుకోవాలి.
1: అండ్ సీ దట్ ఫీలింగ్ విల్ ఫాలో యూ యాజ్ యువర్ ఫాలోవర్. లెట్ ఇట్ బి ఎ స్లేవ్.
0: దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి.
1: ఆల్ ద ఫీలింగ్స్ బి స్లేవ్స్ టు ఫాలో యూ.
0: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి ఒక సవారి చేస్తుండే అది భావిస్తున్నారు.
1: బట్ వీ థింక్ దట్ వీఆర్ క్యారీడ్ అవే, ride over by thoughts.
0: Kanuka neevu danni follow cheyakunda chusko.
1: Do not follow them.
0: Prema swaruplara,
1: embodiments of love.
0: Dhyanam, dhyanam ante chaala sulabhamainatundi margam idi.
1: People speak of meditation, but in fact it is so simple.
0: Ee meditation anetundi kevalam concentration kinda kaadu.
1: Meditation is not mere concentration.
0: Ee concentration anetundi meditation kaadu.
1: Concentration can never be meditation.
0: Kanuka meditation anetundi meditation ee.
1: Meditation is meditation.
0: కదలనటువంటి ఒక స్థలము, మార్పు చెందినటువంటి ఒక భావము,
1: దట్ ఫీలింగ్ విచ్ ఈస్ చేంజ్లెస్, విచ్ డస్ నాట్ చేంజ్.
0: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నీకు చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్నర్ చేంజ్ దట్ మేక్స్ యూ ఫీల్ ద చేంజ్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: అన్ని నీలోనే మార్పులు ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ చేంజెస్ ఆర్ విత్ ఇన్ యూ.
0: ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడా మార్పు చెందటం, మార్పు చెందటం.
1: భగవాన్ ఈజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు ఫైండ్ కాన్స్టెంట్ చేంజెస్ ఇన్ ఎవ్రీవన్.
0: మనసు ఎందుకు మారుతుండాలి?
1: వై షుడ్ మైండ్ చేంజ్?
0: మారడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: దానికి ఆ శక్తి లేదు.
1: ఇట్ హస్ నో పవర్ ఆన్ ఇట్స్ ఓన్.
0: మనసు మనసుగానే ఉంటుండాలి.
1: మైండ్ రిమైన్స్.
0: ఆ మనసే మనిషిగా మారిపోవాలి.
1: అండ్ దిస్ మైండ్ షుడ్ మేనిఫెస్ట్.
0: కనుక మనిషి మనసు రెండు కలిసి ఒకటి అయిపోవాలి.
1: మనిషి ద మ్యాన్, మనసు ద మైండ్ షుడ్ బి వన్.
0: ఈ రెండు కలిసి ఒకటిగా అయినప్పుడే నీవు ఏకత్వాన్ని పొందగలుగుతున్నావు.
1: బోత్ ఆర్ మేడ్ ఇన్ టు వన్, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
0: కానీ ఈ రెండు దినములు గడిచిన తర్వాత మూడో దినం మీరు నన్ను కలవండి, తప్పక మీరు అప్పటికప్పటికే మీకు అది గోచరం అవుతుంది.
1: ఆఫ్టర్ టూ డేస్ భగవాన్ విల్ సర్టన్లీ హెల్ప్ యూ టు సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మీరు తప్పక పట్టాలి.
1: బి స్ట్రాంగ్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ ది
0: మానవత్వం. రావడానికి దేనికోసమని?
1: వై ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్.
0: తిండి తీర్థాలతో కాలం వ్యర్థం చేయటం కోసమని?
1: నాట్ టు వేస్ట్ టైం ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: కాదు కాదు.
1: నో,
0: మనకిచ్చిండి ఐదు సెన్సులు, ఐదు మార్గములు, ఐదు వస్తువులు, దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి.
1: దేర్ఫోర్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్, ఫైవ్ లైఫ్ షీట్స్ ఆర్ గివెన్.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు, ఈ ఐదు కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి.
1: ఆల్ ది ఫైవ్ సెన్సెస్ హావ్ గాట్ ది అండర్లయింగ్ సేమ్ ప్రిన్సిపల్.
0: ఈ విధంగా మనము ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది.
1: ఇఫ్ యూ మేక్ ఎ సిన్సియర్ ఎఫర్ట్, యూ కెన్ నో దిస్ అండర్లయింగ్ యూనిట్.
0: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవుల కొరకు ఒకటికి మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ పశుపక్షి మృగాదులకు కూడా ఏకత్వం కలగలేదు.
1: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
0: Kanuka meer ekatvam kosamane meer puttaru.
1: That you are born to experience this unity.
0: Anekatvamlo sancharinchadaniki kaadu.
1: Not to go by diversity.
0: Ekatvamlone nee jeevithanni oka antyam kaavinchukovali.
1: We have to end our lives by experience this oneness or unity.
0: Appude manaku janma saarthakam avutundi.
1: Then only our lives are redeemed.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కనరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కదో.

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటి మొట్టమొదటి క్రాస్ తీసుకొచ్చిందని ఇప్పుడు ఒక బాలికకు నేనేదో ఇచ్చాను.
1: ఎ గర్ల్ రిసీవ్డ్ ఆల్ రౌండ్ గోల్డ్ మెడల్. భగవాన్ ప్రెజెంటెడ్ హర్ ఎ గోల్డ్ మెడల్ దిస్ ఆఫ్టర్నూన్.
0: ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడాను దేహంలో రక్తంలో పూర్తి డయాబెటిక్స్.
1: రైట్ ఫ్రమ్ బర్త్ షీఈస్ హైలీ డయాబెటిక్.
0: కానీ ఆ డయాబెటిక్స్ కు తల్లి తండ్రులు డాక్టర్స్ ఎన్నో విధమైనటువంటి మందులంతా ఇస్తూ వచ్చారు.
1: ద పేరెంట్స్ ఆల్సో అండ్ ఆల్సో డాక్టర్స్ గేవ్ హర్ మెనీ మెడిసిన్స్ ఫర్ క్యూర్.
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: She has got one concentrated mind.
0: ఏమీ అది చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: She has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతుండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏమాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of
0: problem. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ మా అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry, God is with me, God is with me అని ధైర్యం చెప్తుంటాది.
1: She always tells her parents, father, mother, God is always with me, don't worry, don't worry.
0: ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెడిసిన్స్ గివ్ నో క్యూర్.
0: ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ హర్ ఫెయిత్ కాన్సన్ట్రేషన్ కుడ్ హెల్ప్ హర్.
0: ఆ అమ్మాయికి స్వామి గట్టికి చెప్పాడు.
1: స్వామి టోల్డ్ హర్
0: నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు.
1: దిస్ డయాబెటీస్ విల్ డూ నో హార్మ్ టు యూ.
0: నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో.
1: అండ్ సర్టన్లీ యూ విల్ రియలైజ్ ఎక్స్పీరియన్స్.
0: ఎవరి మాటలు నీవు చెవికి చేర్చుకోకు.
1: Don't go by any other words.
0: ఆ మాటపైనే తాను స్థిరంగా ఉంటుండాలి.
1: And she followed Bhagwan's teachings.
0: అందువల్లనే తాను ఇంత పెద్దగా అవుతూ ఉంటుండాలి. అమ్మాయి ఇంకా పైకి చదవగలదు.
1: Now she has come up to this stage. She will still continue to grow more and more in future.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతిరి. పట్టునెక్కేదాకా అట్టే ఉండు.
1: Having determined, do not leave it until you achieve it.
0: కోరినదేదియో కోరనే కోరితిరి. కోరిక తీరుడుగాకా పోవకుండు.
1: Having wished, never go until you get it.
0: Adiginade edi yo adigane adigite adigine nirraka vidukundu.
1: Having asked once, don't go until it is given to you.
0: Poru padareka nene inda poravoliyo.
1: God should bless you out of disgust.
0: Padal taliyaka neevaina adigavu.
1: Or else you should get lost or forget yourself.
0: Antiye kani tirigi povuta bhaktulu teechakadu anni.
1: And to give up is not the quality of a true devotee.
2: You were listening to excerpts from the Divine Benedictory Address delivered by Bhagwan Baba, the Divine Chancellor of the Sri Satya Sai University during the 23rd Convocation on 22nd November 2004 in Prashanti Nilayam. By quoting the real-life example of one of his students, Baba explained how a steady mind focused on God can help us tackle any problem in life.

0: బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతే యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: These are the six qualities that makes man exalted with all the prosperity.
0: ee shadgunamulu kaliginatvanti manavunni sarva vijayamulu kodunu varistundi.
1: The man with these six qualities is bound to be successful in every field.
0: Aithe ee sadgunamulaku aneka vidhamulainti avantaramulu addu tagultu untayi.
1: However, for these six qualities there are certain obstacles on the way.
0: Vidyarthiki madhya madhya parikshalu ye vidhamga addu tagulutundano ade vidhamgane ee shadgunamulu yandu kudanu parikshinche nimittamai avantaramulu addu tagultu untayi.
1: Just as student faces examinations, we also face the test as we achieve these six qualities.
0: Idi tama yokka bhavishyattunaku ఉన్నత సోపానమనే భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ ఎ స్టెప్ ఆన్ ద ల్యాడర్ లీడింగ్ టు ద ఫ్యూచర్.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు, ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ది అబ్స్టికల్స్ సచ్ అస్ లాస్, ద పెయిన్, ద బ్లేమ్, these are the obstacles that come on the way.
0: Veetinanni indukodanu dhairyamto aatmavishwasamto edurkoni danini tattukoni nettukoni munduku saagi povalsi vastundi.
1: One has to resist with all the courage and faith.
0: Vidyarthuliyandu aatmavishwasamu atyavasaramainadi.
1: Students need essentially self confidence.
0: Ee aatmavishwasame lekundina ee satgunamulainatundi sampatti manamunu andukolemu.
1: Without the self-confidence, one cannot have these six qualities.
0: Kana aatmavishwasamu prati manavuniki prana samanam.
1: Therefore, self-confidence is the life breath of every man.
0: Ee naati vidyarthuliyandu ee aatmavishwasamunu kolpoyi kevalam bhautikamu laukikamu prakrutamainatundi yokka vishayavasanyandu taanu praveshinchi ashantiki guri ayi kevalamu aneka avasthalanu andukuntunnadu.
1: But the student today is carried away by physical, worldly, fleeting pleasures and is restless.
0: Kanuka aatmavishwasamunu abhiruddhi parchukoni annintikini daivam kaladaneetundi yokka vishwasamuto manamu jeevithamulo praveshinchali.
1: Therefore we have stepped into our life with self confidence that there is God with us.
0: Vishwamitrudu bhujabalamunu buddhibalamunu astrabalamunu ఆధారం చేసుకుని దైవబలంతో దీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధమునకు పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చర్ అండ్ ఇంటెలిజెన్స్ హీ వాజ్ రెడీ టు ఫైట్ విత్ వశిష్ఠ.
0: కానీ కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
1: But what happened ultimately? He could know the divine strength and the strength of the spirit would only ultimately stand and then left the place to penance.
0: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
1: The physical strength is no strength at all. It is weakness.
0: ఈ ప్రాక్తమైనటువంటి శక్తులు అన్ని కూడాను నిశ్శక్తులే.
1: The physical power is no power. It is weakness.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడాను కేవలం అశాశ్వతములే.
1: The worldly pleasures are temporary.
0: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
1: But man is after these fleeting pleasures and is forgetting his divine immanent strength.
0: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్య శక్తిని బహిర్గతం గావించుకోవాలి.
1: Therefore students will have to develop the self confidence and express divinity in every game, in every song and every word they utter.
0: అయితే కొన్ని సమయములందు, సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
1: However at times, on certain occasions, the inner weakness expresses out.
0: అదియే మానవుని యొక్క బలహీనత.
1: That is the weakness of man.
0: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించటము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
1: The inner weakness of man lies in not able to bear the suffering, not able to contain the misery, not able to bear the pain.
0: దీనికి ఏమాత్రం కూడాను మనం భయపడకూడదు.
1: We should not be afraid of anything.
0: Be fearless.
1: Be fearless.
0: ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందు కూడాను మనము విజయాన్ని సాధిస్తాం.
1: When we face all these things with the courage and valor, you are bound to be successful.
0: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగములు ఎందు కూడాను మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore we should develop the self confidence and come out victoriously in every field.
0: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
1: However, what is the profit that one gets out of these six qualities?
0: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
1: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఫాల్, ది సెల్ఫ్ ఇమాన్సిపేషన్ నాట్ ఫర్ ద సొసైటీ ఆర్ ఫర్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
0: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని మునుపు చేసే నిమిత్తం కాదు.
1: ద నైఫ్ is sharpened against the touch stone not to smoothen this stone, is only for the benefit of the knife.
0: కనుక తమ తమ సద్గుణములంతే కూడాను తమను ఉద్ధరించిన నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
1: Therefore one has to foster virtue for self emancipation.
0: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని.
1: The qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవు యొక్క జీవితం ఏర్పడినదని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
0: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలం ఒక సుఖమును చేకూరుస్తుంది.
1: Therefore virtues give us happiness.
0: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
1: However, we have to pay the price for this happiness we get.
0: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటి? మన క్రియాశీలత.
1: Therefore, the wealth lies in the spirit of our action.
0: Spirit of action.
1: The spirit of action.
0: Spirit of work.
1: Spirit of work.
0: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్ వీల్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
0: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లెజర్.
0: ఎట్టి సుఖములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్?
0: అసుఖము, సుఖము.
1: వన్ ఈస్ మిసరీ, అదర్ ఈస్ హ్యాపీనెస్.
0: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదటి విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ది ఎటర్నల్ హ్యాపీనెస్ we should know its value and try to attain.
0: Anaga kartavyanni nirvartinchali tadupari dani yokka phalithanni manam aashinchali.
1: It only means we have to discharge your duty and responsibility and expect the reward.
0: Kaani ee naadu kartavyanni nirvartinchaka phalithamunu maatrame aashisthunnamu.
1: But today we don't discharge your duty but we want the reward.
0: Idiye asukhamu.
1: This is asukha or misery.
0: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
1: In fact, you have to pay the price first and then attain happiness.
0: ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే.
1: The price that is paid earlier is one's own duty.
0: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
1: We have to do our duty well.
0: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you'll have expected happiness out of it.
0: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కాని ఫల నిమిత్తమై జన్మించలేదు.
1: Every man is born to discharge a duty and responsibility, not in expectation of a reward.
0: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
1: Man has no right in his lifetime.
0: కాని కర్తవ్యమే తన యొక్క యోగము.
1: His duty itself is yoga.
0: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
1: When once you discharge your duty, you'll get your own right automatically.
0: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
1: We consider right and responsibility are two aspects.
0: Responsibility మాత్రం విసర్జిస్తున్నాము, రైట్ కు మాత్రమే ఫైట్ చేస్తున్నాము.
1: We give up the responsibility and fight for the right.
0: రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆక్రమించు, రెస్పాన్సిబిలిటీ నువ్వు సరైన దృష్టిలో ఉంచుకో, నీ రైట్ నీకు తప్పక దాబిస్తుంది.
1: Keep in view your responsibility, then you will get your right.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.
1: Students, first do your duty.
0: Duty is God.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము రాకులాడటము, ఇది కేవలం వ్యరితనమే.
1: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
1: Human life is gifted to discharge one's own duty.
0: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
1: We have to know the meaning of human life.
0: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: Having taken the sacred life of the human birth, we go along the unsacred path and waste and spoil our life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
1: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయే మేఘముల వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం జీవనంలోకే.

0: Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితుల యందైనకొడును మనం దేనికొడును వెరువక వెలుగంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and
1: అప్పుడే మనం విజయాన్ని సాధించడం.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడా తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: Every man wants to win in every field.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: How can you be successful?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: You should follow the right path.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: Every man has 5 advisors.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should know the nature of these 5 advisors.
1: ఎవరు?
0: Who are they?
1: ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా? ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: We should take these 5 advisors who, where, why and when and how, and take them as advisors and conduct
1: ourselves. ప్రతి కార్యక్రమం ముందు ఎవరు?
0: First who?
1: ఎందుకు?
0: Why?
1: ఎక్కడ?
0: Where?
1: ఎట్లా?
0: How?
1: ఎప్పుడు?
0: When?
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: When we put these 5 questions, you will get the correct answer.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 questions.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all these 5 advisors?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: We should consider the advisors as God's gifts.
1: ఎవరో బయట ప్రపంచం నందు బయట అధికారులు ఎందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: We don't need to search for advisors from authority or from
1: advisors
0: outside world.
1: మనయందే ఉంటున్నారు.
0: These advisors are within us.
1: అందువల్లనే అంగములోని జంగము, జంగములోని సంగము, సంగములోని లింగము అన్నారు.
0: Therefore it is said, it is only in the body we find association and there we find this awareness, the linga aspect.
1: సమస్త సంబంధమైనటువంటి యొక్క అంగములు ఎందు కూడాను దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటి దైవత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ అవర్ బాడీ దేర్ ఇస్ ఎ డివినిటీ విద్ ఇన్ లేటెంట్.
1: అతని పేరే అంగీరసుడు అని పేరు.
0: ది డివినిటీ ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ అవర్ బాడీ ఇస్ కాల్డ్ అంగీరస.
1: ప్రతి అంగమును కూడాను రసస్వరూపుడై ఉండటం చేతనే ఇతనికి అంగీరసుడు అని పేరు.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: కనుక బయటను మనం వెతకనక్కర్లేదు భగవంతుణ్ణి.
0: We don't need to search for God outside.
1: నీవే భగవంతుడు.
0: You are God.
1: నీ యందే ఉన్నాడు భగవంతుడు.
0: He is within you.
1: నీ శక్తి అంతా ఇప్పుడు నువ్వు భగవత్ శక్తియే.
0: All your energy is divine.
1: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: Everything is God's gift.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop the noble feeling, whatever that happens in your life is for your own
1: good. ఈ చదువు సంధ్యలు కాని ఈ విద్యా విధానములు కాని కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out భౌతిక జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: Our living sustenance is only a part.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి, తనం తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనం తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో ద
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ అచీవ్ కాంకర్ హిజ్ ఓన్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: బి ఆత్మ జ్ఞానమనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానమును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడా వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: భారతీయుల ప్రతి పర్వదినములు కూడాను పవిత్రమైన అంతరాత్మలతో కూడినటువంటివి.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: ఈ అంతరాత్మాన్ని బోధించుకునే నిమిత్తమై, ఆధ్యాత్మిక నిమిత్తమై, ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
0: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
0: టుడే ఇస్ ద సీక్రెట్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
0: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క దీనియందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
0: Sun shifts from one house to other as per the zodiac system.
1: కనుకని ఈనాడు మకర రేఖపైన ప్రారంభం చేయటం దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
0: As it starts from the Capricorn zodiac system, this is called మకర సంక్రాంతి.
1: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
0: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకును సాక్షిభూతమైనటువంటిది ఈ సంక్రాంతి.
0: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడైతో దినములింట కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
0: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలూ కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
0: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్ బంతి
1: పువ్వుల ముఖములన్నంత విప్పి.
0: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్.
1: మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి.
0: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: Sarasuralaina sankranti panduvacche.
0: The beautiful sankranti approaches with these signs.
1: Manavudu krushi kalpinatunta aa krushi phalamainatunti yokka sarva dhanyamulu sarva sampatti kudanu ee naadu mana grahamullo praveshistuntayi.
0: Because of his work in the fields, he gets the harvest and the grain.
1: Ilanti bhautikamainatunti sampattiki ee sankranti chaala kalyanakaramainatundi.
0: Sankranti is most auspicious from this point of harvest.
1: Intiye kaakunda challani gaalulu cheta pavitramaina vaatavaranam cheta ye vidhamainatundi panulu kudanu lekunda vishrantini andinchetundi ee sankranti.
0: Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest.
1: Manaviki deha sambandhamaina vishranti kudanu atyavasaram.
0: Man needs physical rest.
1: Sharira manasika aadhyatmika vishrantulu మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద రెస్ట్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది.
0: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్
1: మన అంతర్భూతమైన ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
0: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: But man is not bothered to entertain sacred thoughts.
1: Kevalamu bhautikamainatundi siri sampadale pradhanamai bhavinchi aa siri sampadal nimittamai tana sarvasmanu kudunu daravostunnadu.
0: He considers the wealth in this world most important and strains a lot.
1: Kanaka sadgunamulnu manam penchukovadaniki taginatundi okka avakasanni manam andukovali.
0: Therefore we should seize every opportunity to develop virtues.
1: Ee sadgunamulu entundivi ee shat sampattu.
0: The virtues are these six qualities.

0: From the enthusiasm, the courage, the valor, the intelligence and energy.
1: ఈ శస్త్రం పట్టి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములను ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When these six noble qualities are there is no scope for any bad character.
1: ఈనాటి యువకుడి యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడాను మసిగల్పుతుండాలి.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: అసూయ, ద్వేషము.
0: These are the two. One is jealousy, the other hatred.
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు.
0: These are the thieves who work together.
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు.
0: They are like the termites.
1: కలకలలాడుతూ పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them.
1: అసూయ అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: Jealousy is the pest termite that puts you to suffering.
1: సుఖ సంతోషములతో వర్ధిల్లుచున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: A beautiful clan, the progeny, royal family.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: A royal family of repute is put to ruin. They are born to the whole family.
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు.
0: And there is Shakuni that would add fuel to the fire. You find the flame burning all through more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధంలో కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్పులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: If a student is blissful all through, we feel jealous of him.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్దే లేదు.
0: This jealousy has no limit, has no boundaries.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రము ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విద్ ఇన్
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగునకు మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Aatma vishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకమైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivity on this
1: occasion. చిన్న చిన్న సోదరులంతా చేరుకొని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: రమ్ము గంగెద్దు దాసుడడిగో వెండి బిళ్ళయు మొరత్రాడు దండెకడము.
0: You find him wearing this garland there, accompanying the bull.
1: నంబడి కాడయు మోమునందు పంగనామమ్మునను వెంట గంగిరెద్దు.
0: We also find the marks on the forehead. He accompanies the bull.
1: చేతములికోల తన పేరు చెప్పుచుండ ఊరు నడివేది నాడించెనుండె రమ్ము.
0: He holds the whip on one hand and makes it repeat your name.
1: Sri Ramunaku Sitammanichi Penni Gavinchunda Aavetka Chuchi Kanukalanichi Vattamu Kadalirammu Tammuda Kadalirammu.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts.
1: ఈ సంక్రాంతి పండుగ నందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ సంక్రాంతి వి ఫైండ్ మెనీ దట్ టేక్ బుల్స్ అలాంగ్. దీని
1: అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: మనసునందున్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: రామాస్ నేచర్ కన్వే ద
1: సాంక్టిటీ బిహైండ్ ద నేచర్ ఆఫ్ మైండ్. రామ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ రామ ఆఫ్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama, and he is wedded to the nature.
1: ఆత్మకు ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థం.
0: It is intimate association brought between the spirit and the nature.
1: అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకమైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: నిత్యము ఒక్కొక్క తీపిని భావించుకుని అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడా అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా.
0: ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కువ సుఖంబు.
0: దేర్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్
1: హ్యాపీనెస్. మరదలు నీతో ముచ్చటాడు వదిన నీతో మాటికి వరుసలాడు. ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: ఆర్ ఆల్ యువర్ సిస్టర్స్ ఇన్ లా విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ అండ్ విల్ ఎంగేజ్ యూ.
1: ఇలాంటి ప్రాచీన సంప్రదాయములు అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహములు అందిస్తూ కూడాను ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఎనఫ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈస్ గివెన్ టు ఆల్ దీస్ ఫెస్టివల్స్ కన్ఫరింగ్ బ్లెస్.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావములు ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you'll find it as zero.
1: ప్రకృతి అంతా కూడాను కేవలము కృత్రిమమైనటువంటిది.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్ట్.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఈస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద
1: కాంప్లెక్స్. మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువులా కన్నీళ్లే కానుకలా.
0: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Ikatora narakam inke natiki marada.
0: Is not go, is This is not hell going to change time or
1: other.
0: Is it not going to change?
1: Bayam, bayam, bratuku bayam, bayam, bayam, bratuku bayam.
0: Life is full of fear. Show the place where there
1: is
0: no fear. Everywhere there is fear.
1: Plane lo bodamante bhayame.
0: Even if you want to travel.
1: Plane lo bodamante bhayame.
0: Only train.
1: Bus lo bodamante bhayame.
0: Or bus.
1: Car lo bodamante bhayame.
0: Car.
1: Nadchukoni bodamante bhayame.
0: Even to walk.
1: Ekkada vaddi intlo untamante intlo kuda bhayame.
0: Even to stay back at home, we need to fear. Therefore, the whole world is full of fear today. Why do we fear? Because we are not able to get into the position of fearlessness.
1: Then once we have
0: the God's grace, we can be fearless. We don't
1: need to fear.
0: So first, we should experience that
1: fearlessness.
0: That itself is God's
1: grace. When once we
0: win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: Bhakti, prema, rendu kudinatvanti chotlopala bhayaniki avakasame
0: ledu. Where there's devotion and love, there's no scope for fear at all.
1: ఈ నాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: students,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కాని, ఆడే ఆటలు కాని, పాడే పాటలు కాని, అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యుటర్ నీడ్ టు బి సేక్రెడ్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at all? When there is no melody, why should there be music? Without humility, what for is
1: education?
0: Without the purity of heart, what for is other
1: work?
0: The heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: బికాస్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ హస్ బికమ్ సో హార్డ్ లైక్ ఎ స్టోన్.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: కృత్రిమమైనటువంటి
1: ప్రేమను చూపుతున్నాము.
0: హౌఎవర్ వి షో లవ్ ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ఎవరో ఒక మంచిగా వచ్చి అయ్యా నమస్కారం నమస్కారం అండి ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఒక దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: We greet each other externally, full of jealousy within.
1: Amta kutrimame.
0: Everything is artificial.
1: Amta artificial.
0: Everything is artificial.
1: There is no heart.
0: There is no heart.
1: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
0: వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
0: వీ హావ్ బికమ్ లవ్లెస్.
1: సెల్ఫ్లెస్ గా మారాలి.
0: వీ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
0: దాట్ ఈజ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ, ఉద్యోగం కానీ, బలం కానీ రావచ్చు పోవచ్చు.
0: ద మనీ, ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్.
1: అది ఏ దైవ ప్రేమ, అది ఏ దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: దట్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
0: విదౌట్ ఎనీ ఫామ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: సిన్స్ వి ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ
1: అవుట్ బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
1: మెకాలే కాదు ఇది, మరి
0: ఇట్స్ నాట్ మెకాలేస్ టైం.
1: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
0: We should know the knowledge, education, to develop the refinement of the heart.
1: కేవలము విద్య విజ్ఞానం కోసమని.
0: Therefore, the education should give us
1: భారతీయ సంస్కృతి అందుకునేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయం.
0: Is a humility which is sacred quality that we acquire out of our studies. Self-confidence.
1: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము.
0: And infinite confidence.
1: సర్వత్రా ఏకాత్మ భావము.
0: The spirit of oneness all over.
1: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
0: When we develop such lofty ideals and noble thoughts, we set an ideal to the rest of the world.
1: విద్యార్థులారా,
0: students.
1: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
0: This is not the education of Bharat.
1: త్యాగములకు పూనుకొని
0: రెడీ టు సాక్రిఫైస్
1: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
0: వీ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ఎప్పుడు చూసినా స్వార్థము నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
0: వీ షుడ్ నాట్ రిమైన్ సెల్ఫిష్ త్రూ అవుట్.
1: నాది అనేది మమకారము.
0: This feeling of mine is attachment.
1: నేను అనేది అహంకారము.
0: This I symbolizes ego.
1: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
0: Then once you give up this attachment and possessiveness, then you become this true spirit.
1: అంతా నాదే.
0: Everything is mine.
1: అన్ని నేనే.
0: Everything is this contained within this I.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
0: ఇఫ్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ, ఇఫ్ యు ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ఫుల్.
1: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
0: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
1: అణు మాత్రమైనటువంటిది కాదు.
0: It's not fractional.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్.
0: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము, పరులను హింసించడము, పరులను నొప్పించడము ఇది మహాపాతకమైనటువంటిది.
0: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
1: ఏనాడో ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, ఏళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
0: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్. వి కెన్ కౌంట్ ఆన్ ఫింగర్.
1: దీంట్లో చేరినటువంటి వారు.
0: దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
1: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులు, ఎవరు మానవులు, ఎవరు దేవతలు చెప్పడానికే వీల్లేదు.
0: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ అన్ ఏంజల్, హూ ఇస్ అ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
1: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
1: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యత్వాన్ని పోషించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ. Develop the divine quality, attain the divinity.
1: అందరికీ మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
0: వీ షుడ్ బి హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి.
1: కావలసినంత సహాయం మనం చేయాలి.
0: వీ షుడ్ ఆల్సో
1: హెల్ప్. ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతల మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
0: ఇఫ్ యూ హర్ట్ ఎనీ వన్ యూ హావ్ టు ఫేస్ ద మ్యూజిక్ 10 times more in
1: turn. అది తెలియదు.
0: యూ డు నాట్ నో.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగ అని.
0: దేర్ లైస్ అహెడ్ ఇన్ ఫ్యూచర్ ద ఓల్డ్ ఏజ్ విచ్ ఇస్ అడ్వాన్సింగ్ వెరీ ఫాస్ట్.
1: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
0: వాట్ యూ డూ టుడే యూఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
1: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
0: యూ యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దేశమునకు సరి అయిన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
0: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్, యూ షుడ్ కరెక్ట్ ద సొసైటీ, యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ.
1: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
0: ఇట్స్ నాట్
1: ద విద్య.
0: It's not the education what you learn. It is
1: ఇదంతా పరిచయం మాత్రమే.
0: It's only textual
1: ఇదంతా bookish knowledge.
0: It's all bookish knowledge.
1: కాదు కాదు.
0: It's not enough.
1: Practical knowledge లో మనం ప్రవేశించాలి.
0: We should be ready for the practical knowledge.
1: అది ఏ మన ఆచరణ.
0: That is the true practice.
1: అట్టి ఆచరణే మన జీవితానికి ఆదర్శము.
0: It's only practice that makes you ideal.
1: కనుకనే మనం కర్మాధికారులు కావాలి కానీ కేవలం ఫలాధికారులు కాదు.
0: So you have got every right on action, not on the reward or the result.
1: కర్మ సుకౌశలం.
0: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ది ఎక్స్పర్టీస్.
1: మీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ యూ ఆల్.
1: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
0: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాస్.
1: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ?
1: ఒక్కటి చాలు మనకు.
0: వన్ ఈజ్ ఎనఫ్.
1: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
0: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
1: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
0: విత్ ద డివైన్ నాలెడ్జ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
1: సర్వము మన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
1: సర్వమునకు నీవే మూల కారకుడు.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
1: మంచి చెడ్డలు అన్ని కూడా నిన్నే ప్రారంభమవుతున్నాయి.
0: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
1: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: అయ్యో చెడ్డ వచ్చింది చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
0: Why should you cry when you are in bad?
1: నీవు చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ యువర్ పాస్ట్ యాక్షన్స్.
1: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ క్రైయింగ్.
1: మంచి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్.
1: మంచిని చేసి మంచిని చూచి మంచిని తలచి మంచిగా అనుభవించాలి.
0: దెర్ఫోర్ డూ గుడ్ సీ గుడ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఉన్నత ఆదర్శాలను కూడాను మీరు సాధించి దాంట్లో కూడాను బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
0: Just as you won so many prizes in sports and games, Bhagavan expects, wants everyone to win prizes in this game of life.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
0: This worldly presentations gifts bahumati, they are dangerous.
1: దీని పేరు బహుమతి.
0: The very name is bahumati.
1: ఒక మట్టి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
0: With one mati mind we are suffering, with bahumati many minds you cannot estimate the suffering. అనేక మతులు
1: మనకు ఉండకూడదు, ఏకమతిగా ఉండాలి.
0: We should not have many minds, one is enough.
1: మనకు ఈ బహుమతులు వద్దు.
0: We don't want this bahumati.
1: ఏకమతిని మనం సాధించాలి.
0: We should have one point.
1: ఏకత్వ భావాన్ని మనం సాధించాలి.
0: We should have the spirit of unity.
1: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
0: Then only we will redeem our life.
1: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
0: హౌఎవర్ వీ షుడ్ అక్సెప్ట్
1: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
0: యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
1: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
0: దెర్ఫోర్ విత్ ఆల్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ యూ షుడ్ స్టెప్ టు ద స్పిరిచువల్ ఫీల్డ్ అండ్ ఎంజాయ్ ది స్పిరిచువల్ బ్లిస్.
1: ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందని.
0: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మ్యూజిక్. అండ్
1: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: ఇన్ ది కోర్ట్ ఆఫ్ అక్బర్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి.
1: ఈ జగత్తులో,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
0: హీ ఆస్క్డ్ దిస్ వే, వాట్ ఈస్ దట్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
1: బీర్బల్ వచ్చాడు.
0: బీర్బల్ కేమ్.
1: స్వామి, ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
0: ఇస్ ఇట్ స్వామి, వన్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఏమిటది అన్నాడు.
0: వాట్ ఈస్ దాట్?
1: మాట చాలా గొప్పది అన్నాడు.
0: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
1: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: దట్స్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వర్డ్.
1: మాటలో పెద్ద ఆటం బాంబు ఉంటుంది. అది
0: ద వర్డ్ దట్ వీ యుటర్ హస్ గాట్ పవర్ ఆఫ్ ఎన్ ఆటమ్ బాంబ్.
1: మాటలో అణుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రో ఫార్మ్, అటామిక్ ఫార్మ్.
1: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
0: దేర్ఫోర్ వెన్ వీ టాక్ స్వీట్లీ, గాడ్
1: మాటను కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
0: ఇఫ్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ యూ విల్ హ్యావ్ మోర్ ఎనిమీస్.
1: కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: So you cannot always oblige, you can speak obligingly.
1: మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ స్పీక్
1: మన సుఖము కాని దుఃఖము కాని బాధలు కాని ఆనందం కాని అందించేటువంటి ఈ మాటనే.
0: ద ప్లెజర్ ఆర్ ద పెయిన్ ఆర్ ద బ్లిస్ ఆర్
1: రాజ్యాలు సాధించేది మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది మాటనే.
0: ఓన్లీ ద వర్డ్స్ దట్ గివ్ us ద కింగ్డమ్ దట్ వీ లూజ్.
1: కాబట్టి ఈ మాటను సాధించుకునే నిమిత్తము మనం చమను పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ టు స్పీక్ వెల్ వీ షుడ్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ మోర్ అండ్ మోర్.
1: ఈ చమను మనం సాధిస్తున్నామంటే ఏది దీన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ ఫర్బేరెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పూర్వ మహారాజులందరూ కూడా సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
0: ఇన్ ద పాస్ట్ ద ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ద కింగ్డమ్.
1: సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడా అడుగున పడిపోయారు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ ద లాస్ట్ ది అల్టిమేట్.
1: ఈ సమను కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
0: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్.
1: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
0: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్.
1: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
1: ఇంకెక్కడైనా బజార్లో అంతకంటే లభించేటువంటిది కాదు.
0: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
1: ఈ క్షమ ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: నుంచినే రావాలి.
0: ద ఫర్బేరెన్స్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము క్షమ అహింస క్షమ సర్వస్వంభవు.
0: It is, only this forgiveness for barons which is the truth, righteousness, Chama not
1: yagyamu.
0: It is a sacred ritual.
1: Chama sarvasambhu sarvalokamulandun.
0: It is the forbearance that is everything in all the world.
1: Aa vortunu manam sadhistu ravali.
0: We should have that patience.
1: Evarenni manam tittinappudikini vortuga undali.
0: At any number of people accuse you, you should be patient enough.
1: దాని వల్ల మనకేం నష్టం కలుగుతుంది?
0: వాట్ ఇస్ దట్ యు లూజ్?
1: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
0: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు
1: ఆర్ గోయింగ్ టు లూజ్? వారు తిట్టినారే అని మనం క్షమన కోల్పోతామంటే మనకే చాలా నష్టం.
0: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాజ్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: క్షమన మనం కోల్పోకూడదు.
0: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
1: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
0: టోల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
1: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
0: లెట్ హిమ్ అక్యూజ్ యు రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు
1: బి. ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రం రోషం తెచ్చుకోకూడదు.
0: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరములు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారం అయిపోతాం.
0: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్, యూ విల్ బి లూజింగ్ ఆల్ ద అక్రూడ్ మెరిట్.
1: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
0: స్టూడెంట్స్, యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజ్.
1: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ ఫిజికల్లీ వీక్.
1: మానసికంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ మెంటల్లీ వీక్.
1: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
0: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్, పవర్.
1: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దీనికి సాయి పెద్ద ఆదర్శము.
0: Sai is the biggest ideal for this.
1: Yavarevaru yavarevaru tochinattu vallu aneka rangala dushana bhushana tiriskara puraskaramu chestune untuntaru.
0: People praise, people criticize in their own way.
1: Denini lekka cheyanu.
0: Bhagavan is not bothered of any.
1: Adi vaani buddhi.
0: Is only his way.
1: Vaani buddhi nenu enduku follow cheyali?
0: Why should I follow his way of talking?
1: Na buddhi nenu follow cheyali.
0: I should follow my own way.
1: Vaani buddhi nenu follow chestunte I am slave.
0: If I follow the other man, I become a slave.
1: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
0: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
1: నా మంచిని నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
0: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
1: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతేమా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
0: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
1: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
0: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వాయ్?
1: క్షమను ఏమాత్రం కూడా కోల్పోను.
0: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
1: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
1: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
0: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ, ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
1: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితే మనం చాలా కోల్పోతాం.
0: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్, you will be losing further.
1: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
0: యూ డోంట్ నో ద లేటెంట్ పవర్.
1: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
0: వాట్ యూ లూజ్ యూ డోంట్ నో.
1: నీవు రోషంతో నీవు అతనిపైన ఇరుగబడుతున్నావు.
0: అండ్ దేర్ఫోర్ యూ
1: క్షమను కోల్పోతేమా మనలో ఏమాత్రం కూడా మనము శాంతిని పొందలేము.
0: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
1: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
0: భగవాన్ రిమైన్

0: for the latent power.
1: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
0: What you lose, you don't know.
1: నీవు రోషంతో నీవు అతనిపైన తిరగబడుతున్నావు.
0: And therefore you resist with all the anger, retaliation.
1: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
0: Let anyone criticize, accuse you, face it. Don't be afraid of that.
1: విద్యార్థులు సాధించాలి.
0: Students should achieve this.
1: ఆ ఓపిక మన యొక్క ప్రాణము.
0: That patience is our life.
1: ఆ ఓపిక మన యొక్క ఆదర్శము.
0: That patience is the ideal.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: Let's not be afraid of anything.
1: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉండాలి.
0: So we should be fearless.
1: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
0: Then our life shines.
1: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
0: It will be ideal.
1: అందరికీ సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: It will be ideal to everybody.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత,
0: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే, టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్, సేక్రెడ్ డే.
1: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
0: జస్ట్ ఎస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్, జస్ట్ ఎస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్ సో దట్ ఇట్ టేస్ట్ స్వీట్, వి షుడ్ ఆల్సో నో ద డివినిటీ అండ్ ఇట్స్ స్వీట్నెస్. ఆల్ ఆర్ డివైన్.
1: రసో వై సహా అనేది ఉపనిషత్తు.
0: ఇట్ ఉపనిషత్ సేస్ దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కనుక మీ యందు కరుణారసం ఉంటుండాలి,
0: ప్రేమరసం
1: ఉంటుండాలి, దయారసం ఉంటుండాలి,
0: కంపాషన్.
1: కానీ ఈ శోకరసం లేదు.
0: దేర్స్ నథింగ్ లైక్ మిజరీ, నథింగ్ లైక్ సాడ్నెస్.
1: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు.
0: దేర్ ఆర్ నో బ్యాడ్
1: క్వాలిటీస్. మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
0: వై డు యు వాంట్ టు హావ్ దెం?
1: మీ దివ్యమైనటువంటి ప్రేమరసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్
1: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ డివైన్ కంపాషన్.
1: మీ దివ్యమైనటువంటి శాంతిరసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్ డివైన్ పీస్.
1: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఐడియల్ స్టూడెంట్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకూడను మీ యొక్క బలహీనతకు చోటు ఇవ్వకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
1: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
0: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: లొంగిపోతుంటాడు.
0: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
1: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
0: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
1: కాన ధైర్యంతో సాహసంతో సరైన ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: Therefore, take this life as a game. Come out victoriously. Win
1: life
0: the game of life.
1: Life is a game. Play it.
0: Life is a game. Play it.
1: Life is challenging. Meet it.
0: Life is a challenge. Meet it.
1: Life is a dream. Realize it.
0: Life is a dream. Realize it.
1: Life is love. Enjoy it.
0: Life is love. Enjoy it.
1: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
0: That is the true human life.
1: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండిళ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండిళ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైన దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
0: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్, బి గెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
1: మీరు చేసుకోవచ్చు.
0: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యు కెన్ డు ఇట్.
1: అవన్నీ తప్పు లేదు.
0: దేర్ నో మిస్టేక్.
1: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: కానీ లక్ష్యం దానిపైన పెట్టుకోవాలి.
0: బట్ యు షుడ్ హావ్ అదర్ దట్ యాజ్ ది ఎయిమ్.
1: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
0: యూ మే డూ ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
1: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
0: మెనీ స్టూడెంట్స్ నౌ
1: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు,
0: దోస్ దట్ జాయిన్
1: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమీదులు చేస్తుంటారు.
0: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
1: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
0: దేర్ దోబీస్ ఇన్ మిలిటరీ.
1: స్వీపర్స్ ఉంటారు.
0: స్వీపర్.
1: బార్బర్ ఉంటారు.
0: బార్బర్.
1: వాచ్మెన్ ఉంటారు.
0: వాచ్మెన్.
1: అందరూ ఉంటారు.
0: ఆల్ ఆర్ దేర్.
1: కానీ అందరికూ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
0: దో దే డూ డిఫరెంట్ జాబ్స్, టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఒకటి పెరేడ్, రెండవది గన్.
0: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
1: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
0: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
1: అదే విధంగానే విద్యార్థులు ఏ ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ,
0: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ
1: సబ్జెక్ట్, ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
0: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్,
1: రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టు
1: ప్రేమ త్యాగము, ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
0: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టు లవ్ అండ్
1: సాక్రిఫైస్. అందరిని ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: కానీ త్యాగానికి పూనుకోండి.
0: బీ రెడీ టు
1: సాక్రిఫైస్. త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
0: విదౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ ఎట్ ఆల్.
1: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
0: బీ రెడీ టు సాక్రిఫైస్
1: పరోపకార నిమిత్తమై,
0: టు హెల్ప్
1: సమాజ సంక్షేమ నిమిత్తమై,
0: వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: జీవితాన్ని మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.

0: టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్ బి రెడీ.
1: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి.
0: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్.
1: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉర్రూతులూగుతూ రావాలి.
0: బి రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం యువర్
1: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు.
0: దేర్ వాస్ రామకృష్ణ పరమహంస.
1: కానీ అతను ఒక దినమంతా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా, అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనం ఇవ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
0: As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not win the grace of Goddess.
1: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే.
0: Every moment is sacred.
1: ఆ గడియ గడియకుడును మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటుపడుతూ రావాలి.
0: ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించిన నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
0: దెన్ వన్స్ యూ హావ్ అనుగ్రహ గాడ్స్ గ్రేస్ ది రెస్ట్ ఆఫ్ ది గ్రహాస్ ప్లానెట్స్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
1: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
0: దేర్ఫోర్ వీ స్ట్రగుల్ టు విన్ గాడ్స్ గ్రేస్.
1: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
0: వీ షుడ్ determine పట్టుదల, determination.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటనుకో పట్టుదలను మానకూడదు.
0: నెవర్ గివ్ అప్ దిస్ డిటర్మినేషన్ ఎట్ ఎనీ టైం.
1: కోరినది ఏదియో కోరని కోరి తిరి.
0: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే.
1: కోరినది దాక విడవకుండు.
0: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంట్.
1: అడిగినది ఏదియో అడగనే అడిగి తిరి. అడిగినది దాక పోవకుండు.
0: యూ హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే. డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
1: తలచినదేదియో తలచనే దలచితివి తలపు తీరుడు దాక పోవకుండు.
0: యు హావ్ థాట్ ఎనీవే అంటిల్ దట్ థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
1: పోరు పడలేక తానైన బ్రోవవలయు.
0: యస్ టు గివ్ యు అవుట్ ఆఫ్ దిస్
1: వడలు తెలియక నీవైన అడుగవలయు.
0: ఆర్ ఎల్స్ యు హావ్ టు ఫాల్ అండ్ ఆస్క్ ఇన్ కాన్షియస్నెస్.
1: ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
0: టు విత్డ్రా ఆన్ యువర్ ఓన్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
1: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
0: త్రూ అవుట్ యువర్ లైఫ్ టైమ్ యూ హ్యావ్ టు కీప్ అప్ దిస్ డిటర్మినేషన్ అండ్ వర్క్.
1: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస.
0: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్.
1: అడుగుకొలది అది అడుగున బడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస.
0: Oh mind, never forget, never ask. The more you ask, it will be ignored.
1: Adugani shabarini adarinchade.
0: Without asking is not shabari protected.
1: Adugakatana kai madiyu jatayu kadakunegi sadgati galigi.
0: Without asking is not the jatayu bird, the recipient of obituary rites. By God
1: himself.
0: He is very much tired by asking
1: repeatedly.
0: Ultimately, he didn't deserve that golden opportunity of
1: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణము తనలో తీసుకున్నాడు.
0: Whereas without asking that the jatayu bird was lucky enough to have been offered
1: జటాయు రామానను నీలో చేర్చుకోమని లేదు.
0: జటాయు నెవర్ ఆస్క్డ్.
1: రాములే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
0: రామ హింసెల్ఫ్ కేమ్.
1: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
0: ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్.
1: నేను పాస్ కావాలి, మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: కష్టపడి చదువు.
0: వర్క్ హార్డ్.
1: తప్పక అడుగుకుమునిపోయి తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు.
0: విదౌట్ ఆస్కింగ్ యువర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: నీరు జీరో వచ్చినప్పటికీ పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెంచేస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ గెట్ ఎ జీరో దేర్ విల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ 10.
1: కనుకనే నీవు నీ కర్తవ్యాధంలో నీవు నగ్నం కా.
0: సో బి రెడీ టు డూ యువర్ డ్యూటీ.
1: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
0: దేర్ షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
1: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
0: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
1: ఒకరిపైన ఒకరి ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
0: డోంట్ డెవలప్ హేట్రెడ్.
1: ఒకరిపైన ఒకరి అసూయను మాత్రం పెంచుకోకండి.
0: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
1: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వాళ్ళని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
0: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
1: అనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: మన హృదయం ఎంత ఉండాలి, చిన్నదిగా కాదు. ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
0: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
0: Having been born in this vast world, if we are narrow-minded, it is useless.
1: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
0: We should make our heart as vast as that mighty ocean.
1: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
0: But however, we should not have that taste.
1: పాల సముద్రంగా ఉండాలి.
0: It should be ocean of milk.
1: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్
1: మిల్క్. క్షీర సాగరుడు పవళిస్తుంటాడు.
0: దేర్ గాడ్ రిక్లైన్స్.
1: క్షారసాగరుడు కాకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
1: కనుకనే భగవంతుడు క్షీర సాగరుడు.
0: గాడ్ రిక్లైన్స్
1: మీ హృదయంలో పవళించి ఉన్నాడు.
0: హీ రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
1: ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
0: హీ ఇస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవర్ యు వాంట్.
1: ఏడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
0: నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
0: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
1: దేశము మన యొక్క ఇల్లు.
0: The country is your residence.
1: ప్రపంచమంతా మన యొక్క నివాసమే.
0: The whole world is our dwelling place.
1: ఇది ఆ దేశము ఈ దేశం అని భేదములు పెట్టుకోకండి.
0: We should not have difference.
1: ఒక పెద్ద ఇంటి లోపల ఒక్కొక్క రూములు ప్రత్యేకంగా ఉండినట్టుగా ఈ విశాలమైన ప్రపంచంలో భారతదేశం ఒక రూమ్ వంటిది.
0: Just you find so many rooms in a big mansion, the whole universe is a mansion and countries are rooms there.
1: గృహమంతా మంచిగా ఉండాలి.
0: The whole house should be good.
1: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
0: Then only you will be good.
1: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని సల్పుతూ వాళ్లను తగిన లోకశాంతి లోకసమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి.
0: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ప్రేమ ముదిత మనసే.

శాంతిపుత్రి క్షమం పుత్ర సత్యం మాత పితాజ్ఞానం ధర్మో భ్రాత దయా సఖీ

0: sadayete janabandavam sadayete janabandavam satyam mata prema swarupulara
1: embodiments of love.
0: ఈ జగత్తు నందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు, భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హ్యావ్ పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ వన్ టు డెవలప్ ఎన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్.
0: సత్యం మాత, నిజముగా మన తల్లి ఎవరు?
1: హూ ఇస్ అవర్ మదర్?
0: ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి.
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్, హూ హస్ టేకెన్ కేర్.
0: ఆ తల్లి కొంతకాలము కనుమరుగు కావచ్చు.
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కానీ త్రికాల భాజ్యం, మూడు కాలములు యందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ past, present and future is truth.
0: Pita jnanam, jnanam anaga kevalam advaita darshanam jnanam, rendu kaani okatiye jnanam, adi e mana yokka tandri.
1: Wisdom is non dualism, the only one and not two, that is our father.
0: Dharmo భ్రాత, ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ రైచస్నెస్ ఈజ్ అవర్ బ్రదర్.
0: దయాసఖి, దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సిస్టర్ కంపాషన్.
0: శాంతం పత్ని,
1: పీస్ ఈజ్ వైఫ్.
0: క్షమాపుత్ర,
1: ఫర్బేరెన్స్ ఈజ్ సన్.
0: షడయతే జనబాంధవ, ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు నువ్వు సరి అయినటువంటి నిజబంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: The first action lies in allowing this love, the river of love, to flow forward among the neighborhood.
0: Pratimanavundu

0: మెలగుచునుండితేలుయగును.
1: వన్ డస్ నాట్ లివ్ ఫర్ వన్ సోన్ సెల్ఫ్ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. దేర్ఫోర్ వన్ హ్యాస్ టు లీడ్ లైఫ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ ఫర్ అదర్స్. దిస్ ఇస్ సీక్రెట్ ఫీలింగ్ ఇన్
0: మరచియు తను తాను మరచియు తను తాను మానవ దేహంబు అంకితం బగుటయే ఆత్మతృప్తి.
1: ఇన్ సర్వీస్ వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ బాడీ అండ్ లివ్ ఇన్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మన్, ద ఇన్నర్ స్పిరిట్.
0: నిష్కళంక మగు ప్రేమను నిలిపి హృదిని.
1: వన్ హ్యాస్ టు ఇన్స్టాల్
0: సర్వ ప్రాణులకు ప్రకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరునిగా పుడమియందు

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
2: Atmananda Nimittamu. Atmanveshana Nimittamu. Atma Samyoga Nimittamu. ఆత్మ సందర్శన నిమిత్తము మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ నవ విద మార్గమైనటువంటి
2: చర్యలయందు ప్రతి మానవుడు కూడా దివ్యత్వాన్ని పొందే నిమిత్తము పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్స్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: శ్రవణం
0: లిసనింగ్
1: కీర్తనం
0: సింగింగ్
1: విష్ణుస్మరణం
0: చాంటింగ్
1: పాదసేవనం
0: సర్వీస్
1: వందనం
0: సాల్యుటేషన్
1: అర్చనం స్నేహం
0: ఫ్రెండ్షిప్
1: ఆత్మనివేదనం
0: సరెండర్
2: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సల్పుతున్నట్టుగా భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ దట్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ఫాలోడ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
2: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
2: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: You can never attain the divinity by following these pursuits.
2: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: All the spiritual paths will help you to give up that which is not Atman.
2: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
0: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
2: కప్పుకున్న నిమురును మనము తీసివేస్తే నిప్పు మనకు ప్రకాశిస్తూనే ఉంటుంది.
0: When once the ash is blown out, you will see the fire.
2: నీ సమస్త సాధనలు కూడాను అనాత్మను దూరం చేసే నిమిత్తమే సలిపేటువంటి నిత్య కర్మలు.
0: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
2: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: As clouds pass off, you find the sun shining.
2: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to make any effort to enjoy the sunshine.
2: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తున్నాం.
0: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
2: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
0: It's not for the Spirit.
2: అనాత్మ వియోగము నుంచి సంయోగమునకు పోవటం.
0: We just give up this worldly feeling and this unite with the Spirit.
2: కనుక ఆత్మ సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
0: It's union with the Spirit and separation from the world are the aims of these paths.
2: కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ

0: A devotee.
1: Tvameva matacha pitatvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: నన్ ఆఫ్ దీస్ ప్రేయర్స్ ఆర్ ట్రూ.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాత, నీవే నా తండ్రి తండ్రి.
0: ఓ గాడ్, యూఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
0: What are the consequences, rewards of this
1: prayer?
0: On the other hand, they bring a kind of dichotomy, bifurcation
1: between you. Mata cha pita tvameva. Neeve talli, neeve tandri. Nenu vere.
0: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
1: Karaka neeve talli, neeve tandri. నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
0: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
1: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
0: A father can never be a son and a son can never be a father.
1: Father is father, son is son.
0: Father is father, son is son.
1: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
0: Both can never be one.
1: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
0: Therefore when we pray, oh God that you are mother, that you are my father, they are all the prayers of innocence.
1: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
0: I am you and you are me only, that is the true prayer that should be offered.
1: తత్త్వం అసి.
0: తత్వమసి, దద్దవా,
1: నీవే నేను.
0: అండ్ యు ఆర్ మీ హియర్.
1: సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
0: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే
1: దైవంతో కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
0: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
1: సర్వుని ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీవన్.
1: సర్వత పాణిపాదం తోచేసిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
0: వెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ హిమ్ దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్?
1: అదే భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: నీ ఎందు, వారి ఎందు, వీరి ఎందు, అందరి ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
1: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫర్ కమ్యూనిటీ గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vesture.
1: ఏకోహం బహుశ్యాం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many. Everything is one.
1: అతనొక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి ఎందు తానే ఉంటున్నది.
0: హీఈస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని నామములు తానే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదరాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: వీ మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: Day by day we are more and more deluded.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: So long this delusion Brahma is there, you can never know the Brahman.
1: Brahmanu dooram chesthe Brahma maname aipotam.
0: Then once you are free from this delusion, you become the divine.
1: Aham Brahmasmi.
0: I am Brahman.
1: Nene Brahma.
0: I am Brahma.
1: Ee vidhamainatundi okka sthiramainatundi vishwasamu bhaktullo abhivruddhi kavali.
0: A devotee should develop that such a type of strong faith.
1: Shareeramulu bhinnanga unnai.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ వేరీడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్.
1: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: లైక్ వైజ్ దేర్స్ వైడ్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ టు మైండ్.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని నీవు అనుభవించగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ so far at the body level, but
1: the mind should be one.
0: The whole universe is full of Brahman.
1: Scientists will tell you.
0: Scientists say,
1: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
0: Say that everywhere there is atomic power.
1: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
0: Scientists say it's a sign of foolishness to give a specific form and name to God and worship him.
1: Yavaru purusho chakkaga yochinchali.
0: Enquire clearly, who are fools here?
1: Nijanga scientists ne foolish.
0: Truly speaking, scientists are foolish.
1: Yaktanaga ee jagat antai kudanu swaroopamto kudinatvanti devi.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడా ఒక స్వరూపం ఉంటుండాలి.
0: Even atom has a form.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: And the smallest of the small and the biggest of the big.
1: కనుక అణువు కూడా ఒక రూపం ఉంది.
0: Even atom has a form.
1: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: There's nothing without a form in this world.
1: సర్వ రూప ధరం శాంతం సర్వనామ ధరం శివం సర్వదైవ ధరం తాం శాంతం సర్వనామ ధరం శివం.
0: All names are his.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: He is the one of that eternal bliss, existence, awareness.
1: శివం సుందరం.
0: And he is the very embodiment of truth, goodness and beauty.
1: సర్వ రూప ధరం శాంతం. అన్ని రూపములు కూడా నువ్వు భగవంతుడు ధరించినటువంటిది.
0: All forms are his, the divine.
1: దీనినే పురుష సూక్తమునందు,
0: this in పురుష సూక్త,
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాద్, భగవంతుడి యొక్క స్వరూపమే.
0: Says that everything is the divine form and manifestation.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుందని.
0: సిన్స్ దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ కాగ్నైజ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఏ హ్యూమన్ హ్యాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
0: హీ సేస్ సంథింగ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ హిస్ యాక్షన్ ఇస్ ఆల్ టుగెదర్ ఆపోజిట్.
1: ఇది కాదు మానవత్వము.
0: ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ ఒకటి కావాలి.
0: There should be unification, unity of thought, word and deed.
1: అప్పుడు మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only we can call ourselves humans.
1: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు,
0: what is its significance?
1: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పది అవుంది.
0: A zero by the side of one will be called 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయింది.
0: Another zero 10000.
1: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this by adding more and more of zeros you will have total
1: millions. కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is విలువ.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: కనుకని ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగంతా వస్తుండాలి.
0: Therefore, this world is zero, gets the light from that hero one.
1: దైవం ఒక్కడు ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి.
0: When there is God, everything will have its own.
1: దైవం లేకపోతే జగత్తే లేదు.
0: Without God, there is no world.
1: కనుకని దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: Therefore God is the cause.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఇస్ ది ఇఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ నేచర్, హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్?
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ద డివినిటీ.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: వీ షుడ్ నో దట్ అటమిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు.
0: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్?
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: బట్ యు ఆర్ ద మాస్టర్.
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మా, ద స్పిరిట్.
1: ఈ ఆత్మ అనేటువంటి సర్వత్రా ఉంటుండేటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
1: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
0: This vastness is Brahman.
1: Anaga vishalamayetvantide Brahma.
0: Means that it which is ever expansive.
1: Sarvatra vyapinchinatvantide Brahma.
0: That which is ever expansive.
1: Idi aanade Prahladudu cheppadu.
0: This is declared by Prahlada then itself.
1: Hiranyakashipuni kumarudu Prahladudu.
0: Prahlada is the son of Hiranyakashipu.
1: Prahladuni kumarudu Virochanudu.
0: Virochana is the son of Prahlada.
1: Virochana yokka kumarude ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: ధర్మమూర్తులు.
0: దట్ వెరీ ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: త్యాగ మూర్తులు.
0: దే ఆర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు.
0: దే లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడాను తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్,
1: జనసేవనే జనార్దన్ సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: The same thing is done by Virochana.
1: తదుపరి విరోచని కుమారుడైనటువంటి యొక్క ఈ బలి చక్రవర్తి కూడా చేశాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ఫాలోడ్ బై ఎంపరర్ బలి.
1: కనుకనే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి?
0: సో వాట్ షుడ్ వీ లర్న్?
1: అనేక మంది బుద్ధుని దగ్గర చేరి
0: మెనీ అసెంబ్లీ,
1: ఇంతకాలం మీరు సాధన చేశారు కదా, దైవత్వాన్ని గురించి మీరు కొంత బోధించమని చెప్పారు.
0: దే ఆస్క్ బుద్ధ, యు హావ్ ఫాలోడ్ ది స్పిరిచువల్ పాత్ సో లాంగ్, ప్లీజ్ టీచ్ అస్.
1: అప్పుడు అతను చక్కగా మౌనం వహించాడు.
0: హి అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: తెలుసునని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు.
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్,
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైట్‌నెస్,
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ఆన్ వాట్ బేసిస్ డు యు ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కు నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఇస్ ఎంబోడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
1: them. నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
0: Follow dharma and speak truth and observe non violence.
1: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
0: This is the very form of God.
1: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
0: Some assembled very close to Paramahamsa.
1: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు దీనమై ఉంటున్నారు.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కన నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నా కంటి ఎదుటగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: మీ
1: దృష్టి వేరుగా ఉంటుంది.
0: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
1: వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
1: కాదు.
0: నో.
1: పశ్యన్నపిచాన పశ్యతి మూడో కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నీవు చూస్తూ చూడలేదని ఎత్తు నీవు చెప్పగలవు.
0: యు సీ యెట్ యు డినై.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫార్మ్?
1: ఓ నరుడా,
0: ఓ మ్యాన్,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ.
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్.
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ ప్రెస్టీజ్.
1: దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్, సర్టెన్లీ యు విల్
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది వేదం చెప్పింది. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్.
1: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆలి వీడి అడవికే గుట్ట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
1: ఈ చిత్తమునకు చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణములను మనం వదిలేసి.
0: We have to give up the bad qualities, bad thoughts.
1: అది ఏ నిజమైన త్యాగం.
0: That is true tyaga or sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు?
0: How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థతత్వం మనకు అర్థమవుతుంది.
0: Then once we follow and adopt this procedure, you will know your true self.
1: త్యాగములో పలు ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ.
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి. మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి అన్నాడు ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యు కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
0: బట్ నథింగ్ డూయింగ్, యూ గివ్ మీ దీస్ త్రీ.
1: వెనక వైపు నుంచున్నాడు శుక్రాచార్యుడు. ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ఇస్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఈస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తి ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్ ఓ కింగ్, హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రం ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
1: ఇచ్చాను.
0: Yes, I made a promise.
1: దీన్ని తప్పడానికి వీలు కాదు.
0: I will never go back.
1: గురువైనా సరే ఎవరైనా సరే.
0: Let him be the teacher or anyone for that matter.
1: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: దానం చేశాడు.
0: He offered.
1: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
0: Emperor Bali is the very form.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: He never transgressed the very word that he gave.
1: అందువలననే
0: so
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయములందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
1: కనుక మనం ఆరాధిస్తున్నాము, సత్యమునే ఆధారిస్తున్నాము.
0: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth, nothing has any value.
1: Satya, dharma, ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్న.
0: Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything its value is just as zero.
1: Satya dharma prema shantulu lekunna dana dharmanu satyakata sunna.
0: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.
0: ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ ది యాక్ట్స్ ఆఫ్ కంపాషన్ ఆర్ జస్ట్ జీరో.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా.
0: యు మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ but its value is a zero nothingness.
1: ee sanatana dharma marmyambu niluva,
0: for this ancient mansion of dharma to sustain
1: gunamuli vinalgu.
0: These are the
1: gunamuli vinalgu punadi godalappa.
0: These four values are the pillars.
1: ee nalugu viluvalanu manam gurtinchali.
0: We have to recognize these values.
1: Satya dharma ప్రేమ శాంతులు.
0: We have to know these values.
1: ఇవే భగవత్ యొక్క స్వరూపాలు. ఇవి మానవుని యొక్క విలువలు.
0: These are the human values. They are totally divine.
1: సత్యం, truth is God.
0: Truth is God.
1: ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ, దైవ స్వరూపమే ధర్మం.
0: Rama is the very embodiment of dharma.
1: శాంతి,
0: peace.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
1: శాంతి ఎక్కడ? బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద
1: బయట ప్రపంచంలో. అంతకు పీసెస్ ఉంది, నో పీస్.
0: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైన్ పీసెస్ బట్ నాట్ పీస్.
1: శాంతి జగత్కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
0: దిస్ పీస్ ఈస్ ది
1: ఆభరణం వంటిది.
0: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ద వరల్డ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: చూసారా? సత్య ధర్మ ప్రేమ,
0: ద లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe praname ledu.
0: Without love there is no life at all.
1: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi prananga nilichi undi.
0: Therefore in every human being this love is the life principle.
1: Duradrushtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today unfortunately
1: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్క తల్లిదండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
0: Unfortunately, the love is directed along the wrong path today towards the mother, the father, the wife and children.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: You are just fragmenting, dividing this love.
1: కాదు.
0: No.
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: Let us unify, bring it all together. Make it divine.
1: దారములు చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి.
0: As all the threads are interwoven, it is so strong.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళతో తుంచివేయండి.
0: When the threads are separated, you can cut it with a finger.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: ద లవ్ ఇన్ ఎవ్రీవన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
0: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
1: నువ్వే గాడు, నీవే ఫ్రెండ్.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్.
1: అందువల్లనే కట్టగడపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
0: Therefore, when it's a matter of self-surrender, there comes the question of friendship.

0: ఆత్మనివేదనం, ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ప్రిసీడ్స్ దిస్ సరెండర్.
0: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటి దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద ఫ్రెండ్షిప్,
0: అదే మైత్రి.
1: దట్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: వాట్ ఈస్ మైత్రి?
1: మైత్రి
0: సప్తరజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ.
1: ది హార్మోనీ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్, సత్వ రజ తమో గుణ, మైత్రి, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుకనే నీవు మిత్రత్వాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్.
0: యు ఆర్ మై ఫ్రెండ్,
1: యు ఆర్ మై ఫ్రెండ్,
0: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్,
1: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
0: ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్ అంతా పాకెట్ లో మనీ చూస్తారు.
1: Worldly friends will be mindful of the father money in your pocket and the position of your father.
0: Position sariga untundadi,
1: the position is fine.
0: Tana pocket lo money untundadi,
1: there is enough of money in the
0: hello,
1: pocket.
0: Hello, hello, hello, hello, hundreds of friends ostaru.
1: You will have hundreds of friends who will tell you hello.
0: Pocket lo rupai note kuda ledu.
1: When the pocket is empty,
0: father retired
1: aipoyinadu, father retired,
0: goodbye kuda cheppadu.
1: You are left with none who would say goodbye.
0: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్,
1: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
0: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్?
1: ఆర్ ది ట్రూ ఫ్రెండ్స్?
0: నాట్ హియర్. గాడ్ ఈజ్ రియల్ ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ
0: ఫ్రెండ్. హీ ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అరౌండ్ యు, అబౌవ్ యు, బిలో యు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
0: ఆ ఫ్రెండ్ ఎప్పటికీ పోడు.
1: That friend will never be away from you.
0: ఈ బంధువులందరూ వాకిటి దాకని వల్లకాటికే వస్తారు.
1: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద క్రిమేషన్ గ్రౌండ్.
0: బంధమడిచి నిన్బాయని ఆపద్ బంధువు భగవన్నామే మెరా.
1: బట్ ఓన్లీ గాడ్
0: ఆపద్ బంధువు ఒక్కడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ది రిఫ్యూజ్ ది ఫోర్ లాన్ హూ విల్ బి విత్ యూ.
0: నీవు ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
1: యు మే గో ఎనీవేర్, హీ విల్ ఫాలో.
0: వెంటనే కాదు, వెంట, జంట, ఇంట, కంట ఉంటుండి వెళ్తున్నాడు.
1: హీ ఇస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్ యూ, అండ్ హీ ఇస్ ఆఫ్టర్ యూ.
0: అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కనుకనే బలిచక్రవర్తి దైవమును ఒక విధమైనటువంటి యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
1: ఎంపరర్ బలి కన్సిడర్డ్ గాడ్ హ్యాస్ హిస్ ఇంటిమేట్ ఫ్రెండ్. లోకములో
0: తన కనుక వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
1: ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆఫర్ ఇన్ ఛారిటీ అండ్ సాక్రిఫైస్ దర్ కంఫర్ట్స్ అండ్
0: కన్వీనియన్స్ చేయవచ్చు.
1: ఆఫరింగ్ ల్యాండ్,
0: అన్నము దానం చేయవచ్చు,
1: ఫుడ్,
0: వస్త్రం దానం చేయవచ్చు, ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు,
1: ఎనీథింగ్.
0: బలి చక్రవర్తి అట్టు చేయలేదు, తనను దానం చేసుకున్నాడు.
1: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్ సెల్,
0: తనను తానే దానం చేసుకున్నాడు.
1: హి హస్ ఆఫర్డ్ హిస్ ఓన్ సెల్.
0: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
1: దాట్ ఈస్ ది గ్రేటెస్ట్ వాల్యూ.
0: ఏదో మూడు అడుగులు ఇచ్చానని కాదు,
1: నాట్ ది త్రీ ఫుట్ స్టెప్,
0: తననే ఇచ్చాడు. యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
1: ఎంపరర్ బలి కన్సిడర్డ్ గాడ్ హ్యాస్ హిస్ ఇంటిమేట్ ఫ్రెండ్.
0: లోకములో
1: హిమ్ సెల్,
0: తన కనుక వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.

0: అడుగులు ఇచ్చాడని కాదు,
1: నాట్ ది త్రీ ఫుట్ స్టెప్,
0: తననే ఇచ్చాడు.
1: హి ఆఫర్డ్
0: హిమ్సెల్ఫ్. మదీయ ధనధారాది సర్వభార సమర్పితః

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpitam.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam seshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu nannu teechukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo isenaku.
0: O God, the heart that you have given to me.
1: Magiri atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padar achanaku yemi tettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly, accept.
1: Neeku yemi techedi nenu.
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Nenu chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the birth of the flower?
1: Market lo phalamulu tisukochi arpisama ante aa phalamulu ye chetti puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane
0: so
1: okkati vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: దేర్ ఇస్ వన్ టీచింగ్ ఇన్ వేదాంత విత్ ఫుల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: పత్రము
0: లీఫ్
1: పుష్పము
0: ఎ ఫ్లవర్
1: ఫలము
0: ఎ ఫ్రూట్
1: తోయము
0: ఆర్ వాటర్
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ.
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: యు సర్టన్లీ వెయిట్ టు దట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
1: పత్రము బిళ్ళపత్ర మారడి పత్ర తులసి పత్ర కాదు కాదు.
0: వాట్ ఇస్ దిస్ లీఫ్? ఇస్ ది లీఫ్ ఆఫ్ ఎనీ ప్లాంట్?
1: పత్రము దేహం.
0: బాడీ ఈస్ ది లీఫ్.
1: పుష్పము
0: ఫ్లవర్.
1: ఏ చామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ కుంకుమ పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
0: ఆర్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ద మార్కెట్ ద రోజ్ ఫ్లవర్ క్రిసాంథెమమ్స్
1: నా హృదయ పుష్పమే నీకు అర్పితము.
0: ద ఫ్లవర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఆఫర్
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్
1: వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోడి పండు, కమలా పండ్లు ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటిది.
0: నాట్ ది ఫ్రూట్స్ బనానా ఫ్రూట్స్.
1: మనోఫలము
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్.
1: తోయము
0: వాటర్
1: ఏ గ్యాంజెస్ వాటర్, ఏ రివర్ వాటర్, ఏ ట్యాప్ వాటర్, ఏ వెల్ వాటర్ అది కాదు. తోయము ఆనంద బాష్పాలని కర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్ ఇవన్నీ కూడా జాయ్.
1: ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దే ఆర్ ఆల్ బోర్న్ అవుట్ బోర్న్ టు దిస్
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటివి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పం పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ద మైండ్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆనందమే మనక జలము.
0: అండ్ ద బ్లిస్ ఇస్ వాటర్.
1: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు పోవచ్చు.
0: ఇఫ్ యు గివ్ ఎన్ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బల చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్ ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఏ సంతతి నుంచి వచ్చినటువంటి వాడు?
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలం భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: హిరణ్యకశిపుని యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదు విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తగిలి.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైం
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్

0: All heaven was enjoyed by Indra.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: and he conquered.
1: కావ్యాతుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: And he too was ruling this heaven.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: Indra lost his kingdom, felt very weak.
1: పురోహితుడిని పోయి పోలాడు.
0: And he prayed to Purohit.
1: స్వామి,
0: స్వామి,
1: తిరిగి నా రాజ్యం వచ్చిరావడానికి ఏది కారణం?
0: How am I to
1: మార్గం బోధించమన్నాడు.
0: How am I to get back my kingdom? Tell me the path.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
0: హి విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
0: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
0: ఇంద్ర హెస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
1: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
0: హి వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
0: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుకుని ఆ ఇంద్రుడు కోరాడు, నాకు నీ శీలం కావాలి అన్నాడు.
0: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్తో నువ్వేం చేయగలవు? దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
0: Don't consider anything you wanted me to ask, I asked.
1: ఆ క్యారెక్టర్ తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
0: Whether what I am going to do with your character, don't bother about it.
1: యాజ్ఞం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
0: Your duty is to offer anything that's asked for.
1: కనుక నేను అడిగాను, ఇచ్చేస్తావా ఇవ్వవా?
0: I asked, are you prepared to give or not?
1: ఇచ్చానని దారబోసాడు.
0: He said he sacrificed his character.
1: ఒక 5 నిమిషాల లోపలే,
0: within 5 minutes,
1: ఈ ప్రహ్లాదు నుండి ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
0: Out of Prahlada, there came out a brilliant light.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద saw that light.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
0: He asked, who are you who has come out of me?
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి,
0: and this light did say,
1: ప్రహ్లాద, నేను నీ యొక్క క్యారెక్టర్.
0: I am your character.
1: ఇంతకాలం నీలో నేను ఉండినాను.
0: So long I am with you.
1: నీ కీర్తి ప్రతిష్టంత కూడాను అభివృద్ధి గావించాను.
0: I am responsible for your reputation.
1: ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
0: Now you are offering me to someone else.
1: నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
0: Therefore I am leaving you.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరిను, మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు అని గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
0: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద, దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫామ్, ఎ రేడియంట్ ఫామ్.
1: చూచాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
0: హి సెడ్, ఓ కింగ్, హూ ఆర్ యు?
1: ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే.
0: యూ సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద, నేను నీ కీర్తిని అన్నాడు.
0: హి సెడ్, ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను.
0: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ, I can remain with you, name and fame. When once
1: character
0: left,
1: పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
0: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ, ఐ ఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
0: హీ స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
1: మరి కొంతసేపటి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరి వచ్చింది.
0: లేటర్ ఎ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: చేతులు ముట్టుకాడు, చేర్చాడు. తల్లి మీరెవరు?
0: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్, మదర్ హూ ఆర్ యూ?
1: ప్రహ్లాద.
0: ప్రహ్లాద,
1: క్యారెక్టరు కీర్తి పోయింది, ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మిని,
0: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ, ఐఎమ్ ది కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
0: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్, దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
0: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
1: కింగ్డమ్. రాజ్యభ్రష్టుడైపోయాడు.
0: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారు, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి, రాజ్యలక్ష్మి, సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వేర్ ఎవర్ దేర్ ఇస్ క్యారెక్టర్,
1: అందుకోసమే భగవంతుడికి షడైశ్వర్య సంపన్నుడు అన్నారు.
0: సో గాడ్ హ్యాస్ గాట్ ఆల్ దిస్
1: ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
0: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ ఆల్ ది అట్రిబ్యూట్స్, ద వెల్త్, ద రైచియస్నెస్, ద నేమ్ అండ్ ఫేమ్, ద ప్రాస్పెరిటీ అండ్ ద విజ్డమ్.
1: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ 6 కూడాను అంతర్ధానమైపోతాయి.
0: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ, ద రెస్ట్ ఆల్సో.
1: ఏంటి మన ఐశ్వర్యము?
0: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
1: ఐశ్వర్యము. సత్యైశ్వర్యము,
0: ద వెల్త్ ఆఫ్
1: ధర్మైశ్వర్యము,
0: వెల్త్ ఆఫ్ రైచియస్నెస్,
1: ఐశ్వర్యం అంతా ఈ విధంగా ఉంటాయి.
0: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
0: దేర్ ఫోర్ Prahlada is the one of character, exemplary. It was only at that time Prahlada married.
1: Appude aa Prahladunaku ee Virochanudane kumarudu puttadu.
0: Then he had a son by name Virochana.
1: Ee vidhanga teesukunte aadhyatmika antarathamlo enta goppa untundado ee yokka character tattvanni.
0: In spiritual parlance, the character has got inner significance.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవ్వరికీ మనము దారపోయకూడదు.
0: This character must be offered to God and none else.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
0: Because God is selfless.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
0: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు. దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ హూ ఇస్ సెల్ఫ్లెస్, వేర్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ హాస్ గాట్ సెల్ఫ్.
1: ఒక తల్లైన కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది.
0: మదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్.
1: తండ్రి అయినా కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు.
0: ఫాదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ కనెక్షన్.
1: భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు.
0: గాడ్ హ్యాస్ నో సచ్ రిలేషన్షిప్.
1: హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ఎట్టి స్వార్థాన్ని కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హెస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వాట్సోఎవర్.
1: అట్టి దైవానికి మాత్రమే అర్పితం కావాలి.
0: సో వీ హావ్ టు ఆఫర్ అవర్ సెల్ఫ్ టు సచ్ గాడ్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క ప్రబోధను ఆనాడు బలిచక్రవర్తి చాటుతూ పోయాడు.
0: దేర్ ఫోర్ ఎంపరర్ బలి ప్రాపగేటెడ్ దీస్ ఎటర్నల్ ట్రూ ప్రిన్సిపల్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఎంతవరకు చెప్పారు. తల్లి తండ్రి గురువు.
0: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్, టీచర్ ఈస్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశం తోపల ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
0: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffering.
1: Gavinchinatvanti talli talliya kaadu.
0: Can she be a mother who betrayed God? No.
1: Talli ainappudikini oka daiva visham lopala taanu viruddhamaina marganiki vaste talli leina chedinchavachu.
0: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: Inka tandri,
0: then father.
1: Hiranyakaspudu,
0: ఫాదర్ హిరణ్యకశిపుడు.
1: నిరంతరం కూడాను ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
0: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
0: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు
0: దెన్ ప్రిసెప్టర్.
1: అది బలిచక్రవర్తి.
0: That is Bali Chakravarti.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
0: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
0: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: తులసిదాసు కాలంలోనే భక్త మీరా.
0: మీరా కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
0: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణ నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
0: Rana has driven her out of this palace.
1: Patiye daivamu.
0: The husband is God.
1: Patiye nagati.
0: And he is my destiny.
1: Alanti paristhiti lopala patini ee reethiga nenu vadaltam.
0: How can I leave him?
1: Idi sandeham vachindi.
0: She doubted.
1: Dwaraka poye munduga idi ee vidhanga pariharam kavali.
0: Before reaching Dwaraka, how to solve this problem?
1: Rajabatuldo okkarni pampinchindi Tulasidas daggariki.
0: She sent a message.
1: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాసు.
0: At that time Tulsidas was on the mountain top of Chitrakuta. She sent a message.
1: Swami.
0: Swami.
1: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
0: In the present circumstances, what should I do?
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని త్యజించడమా?
0: Is it leave my husband or leave God?
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
0: Then Tulsidas sent a message.
1: ఇలాంటి భక్తులు ఎన్ని జన్మముల నుంచినో భక్తులు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
0: You might have had number of husbands in the past lives, one after the other.
1: Many lives. కాని God ఎన్ని జన్మములైనా ఒక్కడే.
0: But God is one in spite of many lives you have had.
1: కనుక నీవు భక్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
0: యూ సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్.
1: వార్తను వినింది.
0: She heard that

0: Oh mind, go to that area of Ganga and Yamuna, the shores along there.
1: Moramakuta Pitambara Subi Kundala Rajata Seril Chaloreman. Hey man, Chaloreman. Ganga Yamuna Tir.
0: Oh my.
1: Ganga Yamuna. Irenitiki Tiram Ade Prayaga.
0: The Prayaga is the meeting place of Ganga, Yamuna. Oh my God.
1: Idi Rechakamu, Idi Purakamu, Idi Kumbhakamu, Rechakapuraka Kumbham Yokka Sthanam Prayaga Sthanamu.
0: The place of Prayaga is the place of withholding the breath there.
1: Alanti Ritiga Tyagam Chesindi Meera.
0: That is the sacrifice of Meera.
1: Kanukane Daivaniki Viruddhamainatundi Margamlu Evaru Cheppinappudiki Ye Matram Manam Vadalakoddu.
0: Anyone may say anything, but never give up God.
1: Akasam nettipaina koolinappatikini sari emaina kaani daivam nenu vadalu.
0: The whole firmament, the sky may fall on your head, but never give up God.
1: Agnini chetulo pattukoni mandutunnappatikini sari daivani nenu vadalakoddu.
0: Doesn't matter even if there is fire on hand, burning all around.
1: Bhumi divi kuda marinappatikini daivani marchakoddu.
0: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
1: Elanti paristhiti endeni kodanu daivam yokka vishwasanni matramu nirantaram gattiga untundala.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: Aa vishwasame nijamainatunte raksha.
0: That faith will protect you.
1: Iddariki pothunnadu కుమారుడు.
0: The son is going for war.
1: నమస్కారం చేశాడు సుభద్రకు.
0: And he did namaskar to Subhadra.
1: కాని ఆమె ఏమి ఇస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు.
0: At the time Arjuna was not present there, he was in the battlefield.
1: అర్జునుడికి హెల్ప్ గా ఉండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
0: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ద సన్ కేమ్.
1: తదనాలను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: హీ వాంట్ దిస్ ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమెటుండునో చెప్పలేము మీ మామయు తండ్రి లేరిచట మానుముని తలపింక పుత్రక. అభిమన్యుని ఆ విధంగా చెప్పాడు. నాయన నీ భార్య గర్భవతి.
0: యువర్ వైఫ్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ వే.
1: నీ మామ అయినటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
0: యువర్ అంకల్ కృష్ణ ఇస్ నాట్.
1: నీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
0: నార్ యువర్ ఫాదర్ అర్జున్.
1: కాలమిటిను చెప్పలేము.
0: వి కెనాట్ డిసైడ్ ఫ్యూచర్.
1: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
0: డ్రాప్ దిస్ ప్రపోజల్ హీ సెడ్.
1: కోపం వచ్చింది అభిమన్యునికి.
0: అభిమన్యు వాజ్ వెరీ ఫ్యూరియస్.
1: వేరే ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే వేణునుకుచు చండకండ నికర ఉన్నతి వారల నటే నల్ది సల్పలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
0: Is it proper on your part to say like this?
1: Chaste sastavu chatrulpai neevu simham vale poi vannanta chinchi chendaadi vijayanni chekundramani naaku cheppavalsinatundi pedda tandri poku poku mani teevrata naagnani danga paadiya.
0: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
1: Aanati vidyarthuni yokka dheerathamu veerathamu anta parakramamu కుటుంబం యొక్క గౌరవాల కోసం పాటు పడుతూ వచ్చారు.
0: ఇన్ దోస్ డేస్ ద పీపుల్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ ద వాలర్ అండ్ ద కరేజ్ అండ్ ద ప్రెస్టీజ్.
1: ప్రహ్లాదుడు కూడా అంతే.
0: ద సేమ్ థింగ్ విత్ ప్రహ్లాద.
1: ఇంతటి గొప్ప త్యాగానికి పూనుకున్నటువంటి వ్యక్తులు ఆనాటి వ్యక్తులు.
0: దే వర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ దోస్ టైమ్స్.
1: ఇంకా తల్లి దగ్గరికి వచ్చాడు. కాళ్ళకు నమస్కరించాడు.
0: అండ్ దెన్ హీ పెయిడ్ హిస్ రెస్పెక్ట్స్ టు మదర్.
1: ఇంకా ఆమె ఏం చేస్తుంది?
0: వాట్ కెన్ షీ డూ?
1: శిరస్సు పైన చేయి ఉంచింది.
0: She laid her hand on his head.
1: Taraka kyasuram dordarpa madachu vela gauri tanayuna kidda veeralacha. Shambarasuravira jampagachanu vela bhargava sutakidda bhavyaraccha. Matru dasitvambu manpanarugu vena vinata putruna kidda vimalaraccha. Atti sriraccha ganaraccha yengaraccha rachalandunu divyamau sriramaraccha todu nina.

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్ఛ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఎస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికి లేదు.
1: హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ,
0: అంత బలమైనటువంటి వాడు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము.
1: వెన్ యూ కన్సిడర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ వి మేక్ ది
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్మంతా నీటిమయం గావిస్తున్నాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దెల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి
0: రిమూవ్డ్. ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురు సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము.
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And the intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: వినుడు
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్. లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, విజబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: ఏ సాధనలు చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahmavit brahmaiva bhavati. Neeve brahma aipothavu.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Neevu leni poni sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu neevu okate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: వి షుడ్ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్
0: స్టేట్. ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: ఆల్ ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ సీక్రెట్ రిచువల్స్ దట్ వి అండర్టేక్ ఓన్లీ గివ్ అస్ సాటిస్ఫాక్షన్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: ద మైండ్ ఇస్ ఆల్వేస్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి నీవు ఫలిపించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ అక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: చిత్తు ఆనందం.
1: Sat Chit Anand.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renditi yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: కనుక దానిని మనం నిరంతరము స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ డివినిటీ.
0: దానిని నిరంతరము మనం భజిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన వినా సుఖ శాంతి.

0: பிரேமஸ்வரூபுலர்,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: சராச்சர பிரபஞ்சமந்தையும் கூடனும் சுகதுக்க சம்மிளமைனட்டு ஸ்வரூபத்தோ ஆனந்தாபிரோலம் ஆடுத்துனது.
1: The whole world is a combination of the pleasure and pain.
0: சுகமும் லேனி துக்கமும் துக்கமும் லேனி சுகமும் மானவுடு அனுபவிச்சலேடு.
1: Man cannot experience pleasure without the pain.
0: நசுகம் லப்யதே சுகம், சுகம் லேகுண்டா துக்கம் மனக்கு பிராப்தின்சது.
1: Without pleasure you will never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ యూ డోంట్ రిలిష్ ఫుడ్.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: అన్లెస్ ఇట్ ఈస్ డార్క్ ద లైట్ హ్యాస్ నో వాల్యూ.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: లైక్ వైజ్ మ్యాన్ ఈస్ లీడింగ్ ద లైఫ్ in full combination of pleasure and pain.
0: Aithe ee rendinti yokka ekattam okkate.
1: However, the common principle is there.
0: Mrutpindamekam

0: ఏకం మట్టి ఒక్కటే,
1: కానీ
0: ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేకం రూపనామాలు పొందింది.
1: ద క్లే ఈజ్ వన్ అండ్ ద సేమ్ బట్ ద పాట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: సువర్ణమేకమే,
1: గోల్డ్ ఈజ్ వన్,
0: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ ద జ్యువెల్స్ ఆర్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: గోవుల రూపం వేరు వేరే,
1: ద ఫార్మ్స్ ఆఫ్ కౌస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ పాల రూపం ఒక్కటే.
1: బట్ యెట్ ద మిల్క్ ఈజ్ సేమ్.
0: అదే విధముగానే భిన్న భిన్న రూపనామముతో కనిపించేటువంటి మానవ జీవితం నందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్ వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: ద మెయిన్ ఐడియల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద మిస్టరీ బిహైండ్ దిస్ ట్రూత్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: దెర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఫైండ్ అవుట్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇన్ నంబర్ డే బై డే హూ వుడ్ వ్యూ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావములకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ డైవర్సిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారమవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం. ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజంట్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామములు మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వీ సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్ ద డే దట్ గివ్స్ అస్ జాయ్.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాం.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu.
1: Not this.
0: Sadva.

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalavetalanni pirito neravechi annadammula maadkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: Mahaniyulavarainam manakadake tenchi chalimi bhagavat katalu cheppu dinamu.
0: That day when we listen to the stories and the mysteries of the divinity
1: dinamu
0: from
1: kani,
0: noble
1: souls.
0: That is only the real sacred day. The rest of the one is an obituary.
1: Itti dinamunu guttinchi vattincheetundi manavudu okkadaina kuda nu kanipinchatam ledu.
0: There is not even one single individual who would know this importance of this day.
1: Ee visharamaina jagattunandu echchata chuchinappatikini swarthamu saprayojanam taandavamaadutunnadi.
0: In this vast world you find selfishness and self-interest dancing.
1: Niswarthamaina seva visharamaina bhavamu nirmalamaina prema ekkada kuda nu kanipinchatam ledu.
0: There is no trace of selfless service, the broad-mindedness and pure love.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి ఆర్గనైజేషన్స్ షుడ్ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ ఎ మూన్ సో కూల్
1: మన చూపులగా ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మన చూపు తయారు చేసుకోవాలి.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatuvadiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatuvadiga undali.
0: It should be soft.
1: Paralo noppinchakunda chuchetuvadiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana chetulu ettantiga undali.
0: How should be our hands?
1: Patti pani endu kudanu divyamaina navyamaina bhavyamainatuvanti yokka kirtini sadinchetuvadiga undali.
0: Our work should bring us the reputation and the name and fame which are permanent.
1: Kanukane upanishattulu

0: ఈ కలియుగమునందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిది గను, మాటలు సత్యమైనటువంటివి గను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth, with our hands when we serve the society, that is what is called the trinity or the purity.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణం ఏమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనము దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమైన చింతించకుండా చూసుకోవాలి.
1: What we want to give up, we should not think about it.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: You determine to see that there will be no scope for the bad to get into.
0: అలా సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపునాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు, కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకనే చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుంది.
1: It is the thought process that is the food to the bad.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు ప్రేమిస్తున్నావో, దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: You should think of that, what you really want, what you aspire for.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: You want God.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love God.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్లు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear in the dream, it will bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివే.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుందది సర్వ చెడ్డలు.
1: Therefore, the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించుటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In that pure sacred God's will, how do you expect anything bad? ప్రాప్తించుటకు
0: వీలే లేదు. కనుకని సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: Therefore, thought should be sacred, pure and unpolluted.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: Then only we will recognize the divinity in human life.
0: ఈ దివ్యత్వము సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that the divinity could not accomplish.
0: దేనినైనా సాధించగలదు.
1: You can achieve anything.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: God protects everything in every way.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ said,
0: "Bet."

0: కొండపైన రాతి పైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్.
0: రాతి పైననే చెట్టును పుట్టించి, రాతి పైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavaryaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reetiluga thanu paint cheyavachunu kaani bhagavantu srushtinchinatundi original paint anetundi evvarunu peyaleru.
1: The worldly painters can paint beautifully in the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvamugunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu chitram.

0: ద స్టోరీస్ ఆఫ్ గాడ్
1: దేవుని చరిత్రములు మహా విచిత్రమైనటువంటివి పవిత్రమైనటువంటివి
0: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ సో సీక్రెట్ అండ్ వెరీ పెక్యూలియర్
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము
0: వీ డోంట్ థింక్ ఆఫ్ అక్వైరింగ్ ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ద డివినిటీ బట్ వీ థింక్ ఆఫ్ అన్సీక్రెట్ థింగ్స్
1: దీనికి మూల కారణం ఏమిటి
0: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ విద్ ఇన్
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద సీక్రెట్ లవ్
1: ప్రేమనే పరమాత్ముడు
0: లవ్ ఇస్ గాడ్
1: ప్రేమనే పరంజ్యోతి
0: లవ్ ఇస్ లైట్
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము
0: ఇట్ ఈజ్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్
1: కనుక ప్రేమలేని హృదయంగా మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు
0: లెట్ అస్ నాట్ మేక్ అవర్ హార్ట్స్ బ్యారన్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు
0: గోపికస్ ఇన్ దోస్ డేస్ ప్రేడ్ ఫర్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ డ్రై ల్యాండ్ బ్యారన్ ల్యాండ్
0: ప్రేమాంకురమును పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది
1: యాజ్ ద రెయిన్ ఆఫ్ లవ్ ఫాల్స్ యాజ్ ద రివర్ ఆఫ్
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందుకు కూడాను సర్వ సంకల్పములు ఎందుకు కూడాను సర్వ కార్యములు ఎందుకు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: ద లవ్ విల్ బి ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్ అవర్ యాక్టివిటీ ఇన్ ఆల్ అవర్ వర్డ్స్.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
1: లవ్ యాజ్ వి ఫైండ్ టుడే
0: ఏ కిందైన పరార్థమైనటువంటి ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూ లవ్.
0: సర్వము ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: జగమంతా ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ లవ్.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్.
0: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ గాడ్ అండ్
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందు కానీ వ్యక్తులు ఎందు కానీ విషయం ఎందు కానీ అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: It's only worldly association and relation.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: It's only external outward trend.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: The true bliss lies in the inward path.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందుమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: ద మోర్ అండ్ మోర్ వీ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్.
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied,
0: ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: You cannot understand, you cannot see God's will for that matter.
0: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: In a deep sleep, all the scenario in the waking state vanish.
0: Kani apayatnanga kudunu prakriti manaku shunyamaipothundadi.
1: Effortlessly the whole world comes to nothingness.
0: Kani prayatnapurukanga aa manasunu manamu shunyam gavinchukovali.
1: However, with all the effort you can withdraw the mind.
0: Manasu tattvanne manam marchipovali.
1: We should forget the very mind itself.
0: Ee manasuku eppudu balam yerpadutundadi.
1: When does the mind grow strong?
0: Sankalpa vikalpalato deeni yokka balam pempondinchukuntundali.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: Enduku ee sankalpa vikalpalu?
1: Why thoughts and counter thoughts?
0: Jaragavalasindi jarugutundi.
1: One thing is bound to happen somewhere.
0: Ye matram kudunu vicharinchi prayojanam ledu.
1: There's no use in bothering about it.
0: Kanuka pokammanadu dehame vidhimannu poshinchi rakshinchinannu.
1: You may protect the body in every possible way, but
0: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కాని అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మనము దచ్చతే.
1: Therefore Upanishad says that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహార నిద్ర భయమాదనాదు జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: right from the animal stage
0: దైవత్వానికి చేరాలి.
1: Right from the stage of animal we have come to a stage of human and then we should be divine.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రియలీ రేర్ ఇఫ్ వి లీడ్ లైఫ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: వితౌట్ రీచింగ్
0: చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: వితౌట్ రీచింగ్ ది డెస్టినేషన్, వితౌట్ మేకింగ్ ఎ ఫర్ ఇన్ దట్ వే.
0: అంటే ఏ రీతిగా చిక్కుతుంది?
1: హౌ డు యూ అటైన్ దట్?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed, step forward.
0: ఖర్చు కాకూడదు.
1: You don't want to spend
0: money.
1: కైవల్యం
0: ఉట్టి ఒళ్ళో పడాలి.
1: But the very heaven should fall on
0: your head. యొక్క ప్రభావము.
1: This is the influence of Kali Age.
0: మానవుడు ఏమాత్రం కూడా నువ్వు శ్రమించి పనిచేయటం లేదు.
1: Man is not making effort. He is not working.
0: కర్మణ్యేవ అధికారశ్చ. మన యొక్క అధికారం కర్మాధికారమే.
1: You have got every right on your action.
0: ఎందుకోసము?
1: వాయ్?
0: కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యుడు కర్మ చేత బంధించబడినటువంటి వాడు.
1: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీరమాద్యం కలు ధర్మ సాధకం.
1: మనం వితౌట్ రీచింగ్ ది డెస్టినేషన్, వితౌట్ మేకింగ్ ఎ ఫర్ ఇన్ దట్ వే,
0: ఏ రీతిగా చిక్కుతుంది?
1: హౌ డు యూ అటైన్ దట్?
0: కాలు కడప దాటదు.
1: యూ డోంట్ జస్ట్ ప్రొసీడ్, స్టెప్ ఫార్వర్డ్.
0: ఖర్చు కాకూడదు.

0: శరీరమాద్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చెయ్యాలి,
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నతః. పుణ్యపరం కావాలి కావాలి కావాలని ఆశిస్తున్నాము.
1: హి వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హి ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: వితౌట్ గుడ్ యాక్షన్స్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: ఇట్ ఇస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలం చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యు రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హి గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉంటాలి.
1: What you don't want, you should not do it anyway.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: In human life, this wavering nature is increasing.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: It's not proper.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కాని మానవ లక్షణములు కాదు.
1: Truly speaking, these are animal qualities and not human qualities.
0: సత్యము,
1: truth,
0: ప్రేమ,
1: love,
0: సహనము,
1: సానుభూతి,
0: త్యాగము, ఇవి మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మత్సర్యము ఇలాంటి ఈ అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore, we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: that's enough.
1: To the extent possible, help others.
0: ఇంతియే చాలు.
1: That's enough.
0: ఇదియే జపము, ఇదియే తపము, ఇదియే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రామును చేసినటువంటి ఘనకార్యమేమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన సత్యమును పాటించడమే రాముని యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకు అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హి సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంను గడిపాడు.
1: హి ఆల్సో ఎంటర్డ్ ఇంటు దట్ థిక్ డెన్. ఎంత
0: గడిపాడు? ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హి స్పెంట్ హిస్ టైం?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హి వాస్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramunu yedi tyajinchado avanni manam teesukuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramunu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramunu pitruvaki paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitundi.
1: There are three main principles that he followed.
0: Kantham satyasya bhushanam.
1: It is the truth that is jewel to this neck.
0: Danam hastasya bhushanam.
1: It is the charity that is the jewel to the hand.
0: Srotram shastrasya bhushanam.
1: Listening to the sacred text is the precious jewel to the ear.
0: Kim prayojanam.
1: What is the use of
0: it? ఇంతకంటే మించినటువంటి అలంకారం మనకేమిటి?
1: What more, what else you want?
0: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఎటర్నల్.
0: మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ యు ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి

0: భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: The conveniences present here in this country
0: are
1: not present anywhere.
0: There
1: is a vast land here.
0: విశాలమైనటువంటి ఒక నదులు ఉంటున్నాయి.
1: There are rivers.
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: We have got the resources, water resources.
0: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి ఒక కృషులు చేసేటువంటి ఒక పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: And we have got lot of wealth that would certainly appease our
0: hunger. ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలం నందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ ద గాడెస్ ఆఫ్ ఫుడ్ టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: బికాజ్ వి ఆర్ నాట్ డూయింగ్ వాట్ వి ఆర్
0: కావలసినంత భూములు ఉంటున్నాయి.
1: లాస్ట్
0: కృషి చేయి,
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్ మనీ.
0: ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: నౌ మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతిని మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
1: దే విల్ బి వన్ ఇన్ హండ్రెడ్ వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu,
1: you know Kuchipudi.
0: Dani oka culture, dani oka samskruti ee naati kudanu aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnapudikini enta sampadalu undinappudikini enni vidhamulaitundi sukha santoshamulu undinappudikini culture nu maatram vadalatam ledu.
1: In spite of their clinging prosperity and high knowledge and education they have not given up their culture.
0: Adi manavathada oka lakshanam.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
0: ఇలాంటి పరిస్థితులు యందు విదేశముల యొక్క ప్రభావము విదేశముల యొక్క సంస్కారము విదేశ యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్ వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
0: నీ యొక్క సంస్కృతిని నీవెందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
0: సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో
0: భారతీయుడు
1: హూ ఇస్? భారతీయ
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద ధర్మం చర ఈ రెండింటినీ ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్ the one who follows the path of righteousness is a bharatiya.
0: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీణుంగొక్కండు వసుడను కనడా.
1: బై మియర్లీ టేకింగ్ బర్త్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ by merely growing over here you cannot claim to be a bharatiya.
0: ee bharatiya samskrutini chaatalenetunte vaadu bratikina peenugu tho samaanami.
1: If one cannot propagate and observe the culture of bharat is a dead body.
0: enta gaadamainatuntidi, enta madharamainatuntidi, enta gambheeramainatuntidi, enta viluvainatuntidi.
1: how majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
0: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ జస్ట్ లెఫ్ట్.
0: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం ఉండినప్పటికీ సర్వ సదుపాయం ఉండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హాస్ ఆల్ కన్వీనియన్సెస్
0: కానీ శాంతి లేదు.
1: బట్ హీ హాస్ నో పీస్.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said, desire whatever you want.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: He said, he will grant all the boons that he asked for.
0: నాకు ఈ కనకమస్తాలు సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
1: హీ వాంటెడ్ ఆల్ ద కన్వీనియన్సెస్.
0: అడిగినవన్నీ ఇచ్చాడు.
1: హీ గ్రాంటెడ్ ఆల్ ద బూన్.
0: నీవు అనుభవించుకోమన్నాడు.
1: యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్.
0: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలాశంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
1: పార్వతి ది కాన్స్టెంట్ ప్రెసెంట్ బై ది సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హీ కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు గ్రాంట్.
0: కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
1: And Siva says, what all he has been aspiring
0: in
1: are worldly things. I don't object to
0: it. Kani, jeevithaniki avasaramainatundi pradhanamaina prana samanamainatundi naa daggarne unchukunnanu annadu.
1: However, that which is most important, the very life principle, is with me only.
0: Emitadi?
1: What is that?
0: Shanti naa daggarne pettukunnanu annadu. Ee shanti leni vaaniki enni labhyamundi kudanu emi prayojanamu?
1: That peace which is most essential is with me only. Without that, what the
0: Ravanaku kavasanta dhanakanaka vastuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
1: Ravana has got lot of plenty and prosperity with all the mansions built of gold.
0: Santa sambuna vidu vidulu dontasadalu vaada medalu nantu chesina dhanajavalanu kantakeeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
1: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones.
0: Vidyalu chustana 64 vidyalu nerchinadu.
1: He is an expert in 64 forms of
0: knowledge. బుద్ధిబలము బుద్ధిబలం చూస్తామని అతనికంటే ఇంకా మించిన వారు లేరు.
1: He is highly intelligent.
0: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము?
1: What is the use of all this?
0: ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు.
1: Because of one bad quality he lost the entire peace.
0: ఇంకా హిరణ్యకశిపుడు చూస్తామా, గొప్ప సైంటిస్ట్.
1: హిరణ్యకశిపు is a great scientist.
0: పంచభూతములను కూడాను హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు.
1: He could control all the five elements and he could dance and play with them.
0: కేవలం చేపల వలె జలంలో సంచరించడానికి ప్రయత్నించాడు.
1: హి మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: రెక్కలు లేని పచ్చి వలె ఆకాశంలో సంచరించాడు.
1: హి వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
0: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
1: నథింగ్ దట్ హి కుడ్ నాట్
0: అచీవ్. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
0: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: దుర్యోధనుడు,
1: దుర్యోధన
0: ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
1: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: హిస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపతనం అయిపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది జెలసీ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే దుర్గుణములు అనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఈజ్ విజయదశమి.
0: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
1: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
1: వీ స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి
0: లక్ష్మి. అనగా ఎవరు?
1: హూ ఇస్ దుర్గా?
0: ఎక్కడ ఈ దుర్గం ఉంటుంది?
1: వెర్ ఇస్ షీ?
0: మన హృదయమే దుర్గం.
1: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
0: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
1: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
0: అక్కడ నుంచి వస్తుంది వాక్.
1: Out of that comes the speech faculty.
0: ఆ వాక్కే సరస్వతి.
1: That the very word is సరస్వతి.
0: ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
1: With the heart and the speech faculty we work with our hands.
0: ఇది లక్ష్మి.
1: This hand signifies లక్ష్మి.
0: కనుక లక్ష్మి దుర్గా సరస్వతులు ఎక్కడ ఉంటున్నారు?
1: లక్ష్మి దుర్గా సరస్వతి where are they?
0: అందరూ మన యందే ఉంటున్నారు.
1: They are within.
0: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
1: You are Durga, you are Lakshmi, you are Saraswati.
0: Anni neelone unchukoni ekkadano bayata vetukutani povatam idi enta veritanam.
1: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
0: Gayatri nandukudanu om bhur bhuvasvaha bhur bhuvasvaha. Ee moodu kudanu mullokamlu mana hrudayamlande untunnavi.
1: That is the declaration of Gayatri mantra that all the three worlds are within your heart.
0: Ee moodu lokamlu kudanu mana swaroopame dharinchindi.
1: All the three have taken your own form.
0: Dehamu oka lokamu. దేహం ఒక లోకము.
1: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
0: మనస్సు ఒక లోకము.
1: మైండ్ అనదర్.
0: ఆత్మ ఒక లోకము.
1: ఆత్మ
0: ఇవే మూడు లోకములు. భూర్ భువస్వహ. భూలోకం అనగా దేహమే.
1: భూలోక ఇస్ ద బాడీ.
0: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహాన్ని కూడాను ప్రకృతి అంటున్నాము.
1: అండ్ వి సే నేచర్ ప్రకృతి ఔటర్.
0: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడాను అదే పంచభూతములు ఉంటున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: కనుకనే మన దేహమే భూలోకము.
1: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
0: మన మనస్సే భూవర్లోకము.
1: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
0: మన ఆత్మనే సువర్లోకము.
1: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
0: ఈ మూడు లోకములు కూడాను ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
1: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: సర్వశక్తులు కూడాను ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్
0: తరచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యూ రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్ట్
1: You have seen the science.
0: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం లోర్ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది
1: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకమవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంతకాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో బాహ్యమైన వ్రతములతో బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్
0: ఆనందంతో తిరిగి పది మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ యూ హావ్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీవన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: వెన్ వి డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ
0: రీడింగ్. ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద యూ ఫన్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: విల్ ఆల్ ద డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
0: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యముల పాకము విన.
1: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
0: బీ. ఇవన్నీ వినడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమాత్రము లేదు.
1: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: చెయ్యాలి.
1: వన్ హ్యాస్ టు డూ.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
1: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
0: చేతితో పని చేయాలి.
1: యు మస్ట్ వర్క్ విత్ యువర్ హ్యాండ్స్.
0: అనుభవించాలి.
1: అండ్ దెన్ యు మస్ట్ ఎక్స్పీరియన్స్.
0: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
1: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
0: రెక్కలాడితే డొక్కలాడతాయని.
1: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
0: ఫీడ్ యువర్ సెల్ఫ్. పని చేయకుండా మాత్రము ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
1: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీవ్ యువర్
0: లైఫ్.
1: వర్క్ వెల్
0: అప్పుడే నీవు తగినటువంటి ఒక తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
0: కండలు అరిగేటట్టుగా నీవు పనిచేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
0: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదరటం లేదు కదలటం లేదు.
1: టుడే వీ డోంట్ వర్క్.
0: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
0: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
1: దిస్ నేచర్ ఈ స్టేటెడ్ సింబలైజ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
0: కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి?
1: వెర్ ది హెడ్ ఆఫ్ కబంధ?
0: భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
1: ది హెడ్ ఈస్ నాట్ ఆన్ ద షోల్డర్.
0: అనగా అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
0: నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
1: ఇస్ నాట్ ది స్టమక్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: మన యొక్క హృదయం చాలా పవిత్రం గీసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
0: అదే జ్ఞానాదేవతు కైవల్యం.
1: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: యు స్టడీ.
0: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: యు ఆల్సో గెట్ డిగ్రీ.
0: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
1: యు ఆల్సో డు జాబ్.
0: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
1: యు గో అబ్రాడ్.
0: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
1: వాట్ ఫార్ యు డు దీస్ థింగ్స్?
0: మానసిక శాంతి కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ఫార్
0: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
0: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా నువ్వు కావాల్సినంత మట్టి ఉంటుంది. అది
1: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: నీ ధనం అంతా కూడా నువ్వు బ్యాంకు లో పెట్టవచ్చు.
1: యు కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: కానీ కట్టగడపక నీకు దక్కేది ఏమీ లేదు.
1: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: నో ద ట్రూత్ వే.
0: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకొని రారు.
1: యూ డోంట్ బ్రింగ్ పీస్ ఆఫ్ క్లాత్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
1: యాజ్ యు డై యూ డోంట్ లీవ్ యువర్ అడ్రస్ బిహైండ్.
0: పోయే ప్రతి మానవుడు కూడా నువ్వు పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా నువ్వు రేషన్ వచ్చిండేటువంటిది.
1: If these people that die, if they are able to carry this fistful of sand, they will not stand here in Bharat.
0: ఏది మన వెంట రాదు.
1: Nothing will follow us.
0: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
1: It's only good and bad that will follow.
0: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
1: Therefore do good, see good and experience everything that is good.
0: ఇది విద్యార్థులు గుర్తించవలసినటువంటిది.
1: దిస్ ద థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుకిష్ నాలెడ్జ్.
0: ఎంతమంది చదివారు?
1: దర్ మెనీ పీపుల్.
0: ఎంతమంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
1: దర్ మెనీ స్కాలర్స్.
0: ఓ గొప్ప పేర్లు కూడా బిరుదులు కూడా పొందారు.
1: దే హావ్ మెనీ టైటిల్స్.
0: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అరిస్టాటిల్ గొప్ప సైంటిస్ట్.
1: Aristotle is a great scientist.
0: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
1: There are many people Nobel laureates.
0: కానీ ఎవ్వరు కూడాను ఏమీ తీసుకుని పోలేదు.
1: Nothing they could carry.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటి.
1: The divine feeling is present in every man.
0: న్యూటన్.
1: న్యూటన్.
0: మీకు తెలుసును భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
1: ఇస్ న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: చట్టపటి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: తల చెడిపోయింది.
1: హీ టర్న్ మ్యాడ్.
0: 9 సంవత్సరాలు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
1: 9 ఇయర్స్ హీ వాజ్ ఇన్ ది మెంటల్ హాస్పిటల్ వేర్ హీ డైడ్.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకే మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: With all learning and the knowledge, a foolish man does not know his own true self.
0: Yanta chaduvu chadivi ye neethi unnanu heenuni gunambu manaledu.
1: With all the knowledge in the positions, a mean man will never give up his mean mentality.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam bepudu pondaledu.
1: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
0: Chaduvu chaduvu chadivi చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ది స్టడీ, వై షుడ్ యు డై ఆఫ్టర్ ఆల్?
0: చావు లేని చదువు చదువవలయు. చావు లేని చదువు చదువవలయు.
1: వీ హావ్ టు స్టడీ సో యాజ్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చావు లేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ని నీవు అడవులు ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడా నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యు షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యు మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్, ఎనీవేర్ యు షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్
0: అట్టి చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ.
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్
0: అథారిటీ. చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్
0: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్.
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: దిస్ జెలసీ ఇస్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టనో మనసుకు అసూయ అట్టే రోగమే.
1: జస్ట్ యాజ్ ఎ క్యాన్సర్ ఇస్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది ఎట్ట పోతుంది అని ఎవరికి తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: The recipient of the divine grace can even cancel the cancer.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
1: The one who earns divine grace naturally,
0: jealousy, దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: Only through prayer you can cure all these diseases, not by other medicines.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: Therefore we should tread along the sacred path.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: We should think of God at all periods in all times.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లా.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి, సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని జీవితము సంకల్పముల యొక్క పంటని.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: It's not enough to experience God.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభప్రియుడు కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: వెన్ వన్స్ యూ సరెండర్ యూ అండ్ గాడ్ బికమ్ వన్.
1: ఏకం సత్ ప్రాబౌధా వదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ డైవర్సిఫైడ్ వే by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్ని ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is what is meant that knower of the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine. Surrender
1: ourselves. సంకల్పం అన్నిటికను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై, నిత్యమై, సత్యమై, సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్న ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర, ఏ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద స్పిరిట్.
1: దేహం నందు కూడాను నాకు శిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు టో ఇస్ ఆత్మ దట్ మూవ్స్ అబౌ.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పం సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: వాట్ ఎవర్ దట్ ఇస్ డన్, వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్, వాట్ ఎవర్ దట్ ఇస్ థాట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము,
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్,
1: భగవంతుడు బింబము.
0: అండ్ గాడ్ ఇస్
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: ది రియాలిటీ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్ లైజ్ ఇన్ ద యూనిఫికేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: ఐ మియర్లీ టేకింగ్
1: నామము స్మరించినంత మాత్రమున,
0: బై థింకింగ్ హిస్ గ్లోరీ
1: ఆకారం చింతించినంత మాత్రమున,
0: బై థింకింగ్ ఆఫ్ హిస్ ఫార్మ్
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతికం యొక్క చర్యలు.
0: They are physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్షణాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way. And we have forgotten the objective of inward path.
1: Pradhana Shastrula Varu Gayatri Mantra nu upadesham chestu.
0: This morning Shastriji, why
1: Gayatri Panchamukhi Swarupani annaru.
0: Described Gayatri with five faces.
1: Anaga emiti aidu mukhamulu?
0: What are these five faces?
1: Panchamukhi,
0: five faced one.
1: Andulo Shabda Brahmamu aadi shabdamainatundi Om modati mukhamu.
0: The first face is primal sound, Om.
1: భూర్భువస్తువః ఇది రెండవ ముఖము.
0: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్తువః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగవ ముఖము.
0: ద ఫోర్త్ ఫేస్.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము.
0: That is the cosmic form. That is the divine
1: form. ఓ భూర్ భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: How are we worshipping this divine form with five feet?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: What is గాయత్రి?
1: గాయత్రి ఛాందసా మాత. అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్స్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సచవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవతా స్వరూపిణి,
0: ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఇటు ఏకత్వమునకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వంలో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: Bhur bhuvasvaha. ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to understand the meaning of bhur bhuvasvaha.
1: అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
0: We think the three words, భూలోక, భూవర్లోక and స్వర్లోక.
1: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are these three words?
1: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in every
1: ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరని భావిస్తున్నాం.
0: We consider భూలోక, సువర్లోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్. మెటీరియల్
1: అనగా పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్ మెటీరియల్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క శోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇంకా భూహ,
0: సెకండ్ భూవ,
1: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuvasuvaha.
0: Bhur bhuvasuvaha.
1: Materialization, vibration is suvaha. Adhe radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanini Vedam nandu prajnanam brahma annan.
0: This in Veda is called prajnanam brahma.
1: Adhe the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is in man.
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందు ఉంటుండాలి.
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహం నందు సర్వవ్యాపకమైనటువంటి సేవా సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: There is nothing in this world where you don't find the five elements.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: Who is the main one behind the five elements?
1: కాని అదియే ఓంకార నాదం.
0: That is primordial sound, ఓంకార.
1: దీన్ని పురస్కరించుకొని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, Clean, Krishnaya, Govindaya, Gopijana Vallabhaya, Swaha.
1: Clean, Ade Prudvi.
0: Clean is earth.
1: Krishnaya, Ade Jalamo.
0: Krishnaya, water.
1: Govindaya, Ade Agni.
0: Govindaya, fire.
1: Ade Agni.
0: That is fire.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్స్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్స్ స్పేస్ ది స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
1: సర్వ జీవుని యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ది లైఫ్ బేసిస్.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: దీన్ని సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిముల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: ఇస్ వాట్ ఈస్ సెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: దట్ విచ్ ఇస్ సో వాస్ట్ దట్
1: ఈ పంచభూతములు ఏమి?
0: ఫైవ్ ఎలిమెంట్
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: Prithvi bhagavat swarupame.
0: Earth is divine.
1: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: bhudevi ani pilustunnaru.
0: Called bhudevi.
1: Inka rendavadi jalamu.
0: Second water.
1: Idi ganga devi antunnaru.
0: We call water ganga devi.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: వి కన్సిడర్ గంగా యాజ్
1: డివైన్. మన ప్రాచీన యొక్క వైభవము ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: దీస్ ఆర్ ఆల్ ద టీచింగ్స్ బై అవర్ ఏన్షియన్స్ హావింగ్ ఎక్స్పీరియన్స్ దీస్ డివైన్.
1: అగ్నిదేవుడు,
0: దెన్ ఫైర్ గాడ్,
1: ఇంకా గాలి దేవుడు,
0: అండ్ విండ్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
1: అవర్ హార్ట్. వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను, లేక ఇంటి నుంచి వచ్చానను, లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or
1: some place. You are not
0: come from any place. From any place.
1: Nee sthanam hrudayame.
0: Your original place is heart. Nee nivasam hrudayame. Your original placement is heart.
1: Nee vachedi ekkada poyedi ekkada.
0: Where do you come and where do you go?
1: Daivam kodunu ekkadu raadu ekkadu podu.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: హి రిమైన్స్ వేర్ హి హస్ బీన్.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చు.
0: బట్ టు కన్ ఫర్ గ్రేస్ హి మానిఫెస్ట్.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమే అమెరికాకు వెళ్ళినాడని భావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికి వెళ్లేటువంటిది కానీ కాదు.
0: డివినిటీ నేదర్ హ్యాస్ ఇట్ ఎంట్రెన్స్ నార్ ఎగ్జిట్.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: ద హోల్ యూనివర్స్
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ ద వెరీ మేనిఫెస్టేషన్.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: ఆల్ ప్లేసెస్ ఆర్ హిస్ ఆల్టర్.
1: దైవము లేని స్థానం కానీ దైవము కాని నేమం కాని రూపం కానీ లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: Anni roopamulu tanavi.
0: All forms of
1: Anni naamamulu tanavi.
0: All names are His.
1: Eka prabhuka aneka naamannaru.
0: One God has many names.
1: Kanukane mana pedanu puraskarinchukoni roopalu puraskarinchukoni daivam veru veruga unnadani manam bhavincharadu.
0: We should never consider that God is multiple or multiplicity or diversified going by the name and form.
1: Memu daasulamu దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: వి షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎ ఫీలింగ్ దట్ యు ఆర్ ద సర్వెంట్ అండ్ దట్ గాడ్ ఇస్ మై.
1: దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ ఆర్ వన్.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకు సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual
1: ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యు హావ్ నాన్ డ్యుయల్ ఎక్స్‌పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడాను మనకు రెండు దృష్టిని శక్తినివ్వ కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కనుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వి ఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హి స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ద ప్యూరిటీ.
1: చిత్తశుద్ధి కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ అట్
1: చిత్తశుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ కమ్స్ ఎక్స్పీరియన్స్
1: డివినిటీ. చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనం అర్పితం గావించుకోవాలి.
0: విత్ ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతుడికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You never offer a flower that is a rotten, that has failed to grow.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాని తర్వాత భగవంతునికి అర్పితం చేస్తున్నాడు.
0: ద మూమెంట్ యూ ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యూ వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్.
1: శుద్ధి అనేటువంటి కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఎనఫ్.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి యొక్క హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు
1: అర్పితము అర్పితము అర్పితము.
0: సరెండర్ సరెండర్
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఈస్ సరెండర్.
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దట్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
1: అది ఏ దివ్యత్వంలో సరైనటువంటి యొక్క పేరు.
0: సత్ ఈస్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్.
0: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్.
0: సత్ ఈస్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అతి సత్తును మనం పొందాలి.
0: We should reach that state of
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That stuff is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితుల వారు చెప్పారు.
0: Morning పండిట్.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water
1: నీళ్లు లేకుండా పాలించడానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కానీ ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the, in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది ఏ స్నేహమైనటువంటి స్నేహము.
0: That is true ideal friendship.
1: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్
1: అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది.
0: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాలు నుంచి నీరు వేరే ఇంతచరమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతుంది. స్నేహము.
0: That is true ideal friend.
1: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడా నువ్వు కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా

0: తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
1: ద మూమెంట్ వాటర్ గెట్స్ ఇట్ సెల్ఫ్ సెపరేటెడ్ అవుట్
0: ఆఫ్ ద మిల్క్ జీవితం నాకు అక్కర్లేదనుకుంటుంది.
1: ఇట్ ఫీల్స్ దట్ ఇట్ కెనాట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ సెపరేషన్.
0: కనుక ఈ సెపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
1: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సెపరేషన్.
0: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
0: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
1: ది సెపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్
0: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
0: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: జీవుడు దేవుని యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ది
0: డివైన్. జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ది కంపెనీ ఆఫ్ గాడ్ హి విల్ బి హ్యాపీ.
0: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: because of sensual pleasure
0: prapancha sambandhamaitunti yokka aanandamullo munigi
1: because of worldly pleasures that he wants
0: ee pravrutti yokka lakshanaani aasinchi
1: he wants all external pursuits
0: ee dushyakalpitamaina jagattulo padipovatam cheta
1: he gets himself drowned in
0: the world dayam chaala baadha padtadu
1: and he feels so sad having been away from god
0: poyinaada ee jeevudu
1: god feels so sad that the individual left him
0: anduvallane atti bhagavantunuku itti vicharamu kaakunda cheyatam kosamani
1: in order to see god would not be sad in a moment
0: tirigi arpitamu anetundi athane chesthe tirigi daivam aanandanga untadu
1: when once the surrender offering takes place god would be happy again
0: boggu ajnanam
1: and the coal is ignorance
0: agni jnanam
1: fire is wisdom
0: jnana jnanamulu rendu cheyatame kaakunda
1: is not the combination of wisdom and ignorance
0: daivam anetundi oka gaadi kuda veechindatte దైవం ఒక్కటైపోతాడు.
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
0: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
1: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్ విత్ గాడ్.
0: ఏకమైపోతాయి.
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
0: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
1: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
1: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దేర్ కాంట్.
0: కానీ జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
1: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
0: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
1: And in fact, there's no sadness.
0: కాని తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
1: God feels sad because his friend, the individual, is cutting off himself.
0: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: There's only one permanent friend in this world, God only.
0: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవారి గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ముగించుకోతున్నది.
1: All worldly friends limit themselves with these three things: hello, how are you, goodbye.
0: కాని భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై అని చెప్పడు.
1: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
0: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడా తనకు ఆనందము, భక్తునికి ఆనందం.
1: When once you join one with God, you will be happy and he will be happy.
0: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
1: When there is separation, God would not stay, but he feels sad.
0: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
1: Why the individual is going in wrong?
0: ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
1: Why has he forgotten?
0: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు?
1: Why has he distanced from divinity?
0: కోల్పోతున్నాడు?
1: Why has he lost
0: divinity? అని తాను చాలా బాధపడుతుంటాడు.
1: So feeling he feels
0: sad. ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు, భక్తుని నిమిత్తమే.
1: God feels sad for devotee.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ మీ కోసమని.
1: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
0: కనుకనే ఈ సెపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
1: సెపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
0: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
1: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫాదర్.
0: కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
0: Chitrakuta parvanappudu poyaru.
1: They reached Chitrakuta top.
0: Oka chettu kinda kurchoni
1: they sat under it.
0: Ramana cheppadu, Lakshmana oka parnasara niyaminchadu ayana annadu.
1: Rama said, Lakshmana, build some kind of hut there.
0: Ekkada swami annadu.
1: Where swami?
0: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
1: You can build the hut wherever you like.
0: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
1: Lakshmana could not bear these harsh words.
0: Naa ishtam naaku veeriga unda?
1: Do you have my own?
0: Nee ishtame naa ishtamu.
1: Your likes are my
0: likes. ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
0: నేనేం తప్పు చేశాను?
1: వాట్ మిస్టేక్ ఐ కమిట్?
0: ఇష్టమైన చోటు నిర్మించమంటున్నావు.
1: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ లైక్
0: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
1: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హెడ్ డౌన్.
0: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
1: సీత వాచ్డ్ ద సీన్.
0: లక్ష్మణ, ఎందుకు నీవంత విలపిస్తున్నావు?

0: లక్ష్మణ, వై ఆర్ యూ క్రాయింగ్?
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: వాట్ ఇస్ ఇట్ యువర్ బ్రదర్ సెడ్?
1: ఏమి తిట్టలేదు, కొట్టలేదు కదా.
0: హి డిడ్ అక్యూజ్ యు, హి డిడ్ బీట్
1: యు. వినిపించడానికి మూల కారణం ఏమిటి?
0: వై ఆర్ యూ క్రాయింగ్ లైక్ దాట్?
1: తల్లి, కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
1: Rama ishtame na ishtamu.
0: He likes for my life.
1: Kanu na ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
0: He left to my choice. Isn't that separation?
1: Ee edabaatu yokka sokaanu nenu bharinchukolenu.
0: I can't bear the suffering of separation.
1: Chusara. Ilanti ekatvamto undinatundi divyatvam yokka vicharamu inta gaadanga untuntadi.
0: That is intensity. That the devotee feels unbearable to bear.
1: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
0: One should not be away from God.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
0: Your feeling should not be contradicted
1: to the divine thought. మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: Your thought should not be separate from the divine thought.
1: ఏకంగా ఉండాలి.
0: Both should be one.
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
0: The world may last today and may vanish tomorrow.
1: కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: The relationship between the individual and God are like object and the reflection.
1: ఇది సత్యమైనటువంటిది.
0: It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: Eternal.
1: నిత్యశుద్ధ బుద్ధమత్యమైనటువంటిది.
0: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: This Veda says.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: దిస్ వేదా సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, ఇస్ ఎటర్నల్, నెక్టరైన్, ఇమ్మోర్టల్, ఎవర్ సక్సెస్ఫుల్.
1: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదా.
1: గాయత్రి ఛాందసా మాత అన్నారు. ఈ ఛాందస్ కంతా కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛాందస్ ద మీత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థన చేస్తారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన,
0: వన్ ఇస్ డిస్క్రిప్షన్,
1: రెండవది అర్పితము,
0: సెకండ్ సరెండర్ ఆఫరింగ్,
1: మూడవది ధ్యానం,
0: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
0: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
0: ఓం
1: సవితుర్వరేణ్యం భర్గో దేవస్య
0: దేవస్య.
1: ఇవి వర్ణన.
0: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి, అది ఏ ధ్యానము.
0: ధీమహి, దట్స్ విజ్డమ్.
1: దియో యోన ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. దియో యోన ప్రచోదయాత్, బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
0: దియో యోన ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ, దట్ పర్మనెంట్, దట్ నాన్డ్యువల్ విజ్డమ్.
1: ధ్యానము, ప్రార్థన,
0: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడు, నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్, యువర్ బ్యాక్.
1: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
0: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్, యువర్ మైండ్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
0: వీ హావ్ ఎ సన్ అట్ హోమ్.
1: వాడు స్కూల్ పోతుంటాడు.
0: హిస్ గోయింగ్ టు స్కూల్.
1: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: ద బాయ్ వుడ్ నాట్ కమ్ టు హిస్ ఫాదర్ అండ్ సే, ఓ ఫాదర్, యు హావ్ సో మెనీ కార్స్, సో మెనీ హౌసెస్, వై డోంట్ యు గివ్ మీ వన్ బుష్కోట్.
1: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
0: డిస్క్రిప్షన్
1: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి.
0: The son will demand father with right. I don't know whether you have car or residence. I want bushcoat.
1: Adi daivam yokka hakku.
0: That's the right.
1: Bhaktuni yokka hakku.
0: That is the right of a devotee.
1: Bhagavantuni, o anugraha swaroopuda, akanda swaroopuda, vishala swaroopuda, karuna swaroopuda, prema swaroopuda, ee vidhanga varninchukoddu. Neeku prema undo ledo, naaku maatram idiki nerveyachali. Idi tappindi kaadu.
0: You should not go on praising God. Oh God, you are the embodiment of very grace.
1: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
0: You be ready to ask and pray to God with all the right.
1: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
0: Whom else would you ask other than?
1: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
0: You have every right on God.
1: అందువల్లనే నేను పూర్వం చెప్పాను,
0: భగవాన్ సార్,
1: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
0: And in fact, the హృదయ is born.
1: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
0: And Hrudaya is the son of Atma.
1: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
0: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
1: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
0: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
1: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
0: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్.
1: మైండ్ గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
1: హృదయము సన్.
0: హార్ట్ హృదయ
1: ఎవరికి? ఆత్మకి. కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, అబుని మనముడు ఒక కుటుంబీకులే.
0: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
1: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
0: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
1: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
0: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
1: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
0: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
1: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
1: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
0: Grandson also has got equal share in the property of the grandson.
1: Son kudanu father yokka property ne vastundi.
0: Son has right on his
1: father's property. Dilu prasthinchukoniye Bible nandu kudanu I am the messenger of God annadu.
0: Basing on this, in the Bible it is said
1: shariniki sambandham ayyindi ganukane messenger ga pettadu.
0: As it is only physical relationship, it is said
1: manasika chusinappudu
0: when we look
1: mentally. I am the son of God annadu.
0: Psychologically at the mental realm he said I am the son of God.
1: Taravata atma bhavam tho I and my father are one annaru.
0: With the feeling of the spirit and atma he said I and my father are one.
1: Kanukone manam dehabhimanam tho jeevudu devudu ni bhedam pettukochunu.
0: With the body attachment you may consider separate from God.
1: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amsame nenu.
0: At the mental realm you may feel that I am your spark.
1: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
0: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక ఏమని ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: యూ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
0: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: ఆల్ స్పిరిచువల్ పాత్
1: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకోలేకుండా.
0: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ రిలేషన్షిప్
1: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
0: ఎనీ డే వీ విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వెర్
1: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
0: యువర్ సన్ మే బి స్టడింగ్
1: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
0: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
1: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
0: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
1: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇన్
1: నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించు. నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
0: యు మే బి ఎనీవేర్, యు మే డూ ఎనీథింగ్, యు మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: నా దైవం ఒక్కడే.
0: మై గాడ్ ఇస్ వన్.
1: ఆ దైవమే నాకు సంబంధము.
0: ఐఎమ్ రిలేటెడ్.
1: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
0: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద
1: స్పిరిట్. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
0: హియర్ ఇస్ ద మాస్టర్.
1: ఆ మాస్టర్ ఒక్కడే.
0: మాస్టర్ ఇస్ వన్.
1: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
0: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
1: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
0: డాటర్ లా విల్ సే అంకుల్.
1: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
0: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
1: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
0: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
1: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
0: Basing on the body relationship, they call that.
1: ఈ దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
0: It's only the body, the vesture, that brings all differences.
1: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు.
0: We should never go by this body attachment.
1: మరణపు కొంప.
0: It's a dirty one.
1: రోగముల బ్రగ్గడు సేవక గంప.
0: Afflicted by disease.
1: జాత సంచలనము పొందు దుంప. భవసాగర మీద గలేని కంప.
0: It cannot cross.
1: మనమెప్పు దలంప.
0: బోన్స్.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా.
0: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
1: హరి పాదములు ఆశ్రయించవే.
0: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
1: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
0: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
1: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
0: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
1: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
0: అటాచ్మెంట్ టు ద స్పిరిట్,
1: అది సత్యము నిత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
0: వి షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం.

0: వేదనం
1: సరేనా?
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయింది, ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering. Sir,
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు చెప్పు.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో ఫ్రెండ్షిప్ కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది?
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవు.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: అది ఏ బ్రహ్మ.
1: That's Brahma.
0: అది ఏ విష్ణువు.
1: That's Vishnu.
0: అది ఏ ఈశ్వరుడు.
1: That's Ishwara.
0: అంత తానే.
1: Everything God.
0: సృష్టిత్రయములకు మూల కారణం భగవంతుడు ఒక్కడే.
1: The creator, sustainer and annihilator is God himself.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, దైవములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer separate.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ జి?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బట్
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్ ప్రొటెక్టర్.
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి ద ఆర్గనైజర్ ఫర్ ద జనరేటర్.
0: డిస్ట్రక్షన్. చూసారా సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది.
1: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము,
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్. That is G-O-D.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేవు మూడింటి ఎందు ఉండాలి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీళ్ళందరూ ఆచార్యులు.
1: దే ఆర్ ఆల్
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెన్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్షీశ్వర స్వామి పాడన్ ఫ్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ద ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: అయితే స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ది సిన్ హి ఎంక్వైర్డ్.
0: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: వీ కెనాట్ డిస్క్రైబ్ బై వర్డ్.
0: నీకు వర్ణించడానికి భాష లేదు.
1: దేర్ ఇస్ నో లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ డివినిటీ.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: ద మైండ్ హ్యాస్ నో రైట్ టు కంప్రిహెండ్.
0: నేను చెప్పాను.
1: దట్స్ వాట్ ఐ సే.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ వినేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: బట్ హ్యావింగ్ కమ్ టు కాశీ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ యూ ఇన్ వేరియస్ నేమ్స్.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: హ్యావింగ్ సెడ్ దట్ యూ కాన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ నరేటెడ్ బట్ ఐ venture to do it.
0: Isn't that talanchinidi okati cheppunadi marokati? Idi paapam.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: Sarvatra unnavu nee, sarvatra untunnavu nee.
1: You are all pervasive.
0: Bhagavantudu sarvavyapakudu.
1: God is all pervasive.
0: Sarvashakti vayudu.
1: All powerful.
0: Ani nene varninchinanu.
1: I described you like.
0: Kaani akkadi nunchi nadchukoni kaasi kshetraniki vachanu.
1: But I walked long distance and reached.
0: Idi paapam kada?
1: Isn't that a sin?
0: Sarvatra undinatundi Eeshwarudu kaasike enduku raavali?
1: And God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: సో ఫీలింగ్ ఇస్ వన్ థింగ్, యాక్షన్ ఇస్ డిఫరెంట్. ఇట్ ఈస్ ఇన్ దట్ ద సేమ్.
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద థాట్, వర్డ్ అండ్ డీడ్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ దిస్ హార్మోనీ.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్ ఇంత
0: ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓ నోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యూ ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యూ మేక్ వర్డ్
0: దీని లోపల జిఓడి గాడ్ అని పెట్టావు.
1: హియర్ యూ హ్యావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టావు.
1: దెన్ యూ సే డిఓజి డాగ్
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యూ మేక్
0: ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: There is God, అంటాం.
1: You say, there is God?
0: No, God is nowhere, అంటాం.
1: Then you say, God is nowhere?
0: God is nowhere, అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Well, how do you construct the sentence?
0: God is nowhere.
1: God is nowhere.
0: No, N-O, no.
1: No, N-O, no.
0: Where, W-H-E-R-E, where?
1: Where, W-H-E-R-E?
0: ఈ W no చేస్తే God is now here అయిపోయింది.
1: Join the W with no now. God is now here.
0: God is nowhere అనేటువంటి పదమే God is now here గా మారిపోతుంది.
1: So the very sentence God is nowhere becomes of God is now here.
0: ఇది భాష యొక్క మ్యాజిక్.
1: It is only gimmicks of the word.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: You understand the underlying principle of unity.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: This is the goal of the
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: This is the aim of spiritual.
0: ఇది సాధన యొక్క సారము.
1: It is the essence of spiritual practice.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: దైవం
0: ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్
0: వన్. తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డకుడు పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించకపూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ స్టెప్ ఇన్ టు క్వాలిఫైడ్ నాన్
0: జ్యూయలిజం. విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ జ్యూయలిజం టు నాన్ జ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ జ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము
1: అన్నారు.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ జ్యువలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతంలో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ జ్యూయలిజం ద జ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ జ్యూయలిజం హ్యావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యులు వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తును అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఇస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విత్ ఇన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ విత్ ఇన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఐరన్ సే.
0: దేహమందు దివ్య దేవుడు ఉండేను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్స్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ ఇన్ ది బాడీ.
0: చిక్కింది కదా అని పోతే ఇనపెట్టిలో ఉండేటువంటి వాడి లభించవు.
1: ఇఫ్ యు కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాటిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటాది.
1: బాడీ ఇస్ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: ఒరే పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది. అది రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో.
1: What costly things he is going to give.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss. I want that eternal bliss. And that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు. పరిమితమే లేదు.
1: ఇట్ ఇస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీన్స్.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్ దేర్.
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి, ఏ నీతి ఉన్నను దీనిని గుణము మారలేడు.
1: In spite of all high education, the mean man will never
0: change. తరచి చదువు చదువ,
1: in fact the all
0: తర్కవాదమే కాని,
1: involved in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have all knowledge.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలి.
1: At all having studied lifelong, ultimate you have to die.
0: అమృతస్య పుత్రంతరిస్తే అమృతస్య పుత్ర. నీవు అమృత పుత్రుడైనా.
1: యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో.
1: అండర్స్టాండ్
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: ఇమ్మోర్టి
0: ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: బీ ది ఫార్మ్ ఆఫ్ ప్లేస్.
0: ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తాం?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రైబక్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity and experience.
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉండేటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: కరెంట్ ఇస్ సప్లై టు యూ, పే ఎలక్ట్రిసిటీ బిల్.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: What tax you pay?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటి అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: ఇస్ ద ట్యాక్స్ యు హావ్
0: గాట్. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఫ్యామిలీ?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్?
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యు వాంటెడ్ సో యు మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యు హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హాస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యు హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్ ప్రెషర్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే ఆర్ సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగానే ఎత్తురా.
1: Such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of
0: manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, don't listen to good things.
0: Chedda maatalatte cheviniyeru.
1: Bad words immediately
0: get into your ear. Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: you don't take heed
1: to them. You don't listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్.
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజన్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిస్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్ బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ రైట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం.
0: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీయందే ఉంటుంది.
1: సచ్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీయందే ఉండేటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్ ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత.
1: And
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పంలో పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ హార్ట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పంను పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండు రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ది లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండవది ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy that will make you miserable.
0: ఈ యొక్క జెలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జెలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జెలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని
1: లర్నింగ్ యు గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యుల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on
0: నీ
1: బుద్ధి
0: అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి.
1: యూ యాక్ట్ బేసింగ్ ఆన్ యువర్ కర్మ అంతా
0: సంకల్పం చేత కూడుకుంటుండాలి.
1: ద ఫేట్ ఇస్ బేస్డ్ ఆన్ ద
0: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము ఆనందంగా కలుగుతుంది.
1: ఇఫ్ యూ డూ ఎవ్రీ యాక్టివిటీ విత్ ది సీక్రెట్ థాట్స్ యూల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ యాక్షన్.
0: దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకంత దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ యూల్ బి మిజరబుల్.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకని అన్ని బలములు కూడా అంటే దైవ బలం చాలా గొప్పది.
1: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of God,
0: karnudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: అస్త్ర
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: హి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ద ఇంటెలిజెన్స్, ద
0: గడ్డకి పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వి షుడ్ ట్రై ఫర్
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్ యు విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్య ఫలం చేత
1: Because of the merits of the several of the past lives, you got this chance. Make use of, proper use of this.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you lose this chance.
0: భగవంతుడు ఎక్కడున్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: Is everywhere.
0: అదే మనం చెప్పాను.
1: That's what భగవాన్ సిద్ధార్థ
0: అంటే. మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు.
1: Is in a mansion.
0: బాటలో ఉన్నాడు.
1: Is in path.
0: పాటలో ఉన్నాడు.
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్?
0: పాటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కుయుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యూ షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పార్ట్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాము.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినమునకు ఒక్కొక్క సంవత్సరమునకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కానీ నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number of
0: పాదుకులు. భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: those that have come for paduka puja,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: wisdom తెలుసుకోవటం లేదు.
1: But you're not understanding.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: They thought the Swami eat. And therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there in there.
0: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachandra halanta kuda ee tindlutone cheripoyi untundadi.
1: All Poornachandra auditorium is full of these sweets and fruits.
0: Yen nenu kumbakarnu anukunnara veellu?
1: Do you think Swami is kumbakarna? No.
0: Ee annamaina kuda nenu tinanu.
1: Bhagavan doesn't take food also.
0: Alanti paristhithilo ee tindlante endukosam techaru?
1: When Swami doesn't eat rice food, what are these fruits and sweets?
0: Deenni sarichedamku ee pandanta veru cheyadaniki ee tindanta veru cheyadaniki oka 15 dinamulu pillalanta petti cheyavachustundi.
1: Swami made boys to work to categorize, to separate, to segregate fruits and sweets there.
0: ఎంత కాలం పడితే ఈ కాలం లోపల ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి డజన్
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే
1: ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పారు మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాజ్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీ.
0: ఆశించేది ఒక్కటే ఒకటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్,
0: అది ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నాకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డర్ డివోటీ.
0: ఈ విధమైనటువంటి బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీస్.
0: నిన్న రథమని చూపించారు. నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేర్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి తెలుసు? కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach
0: it. ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దట్.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: స్వామి లైక్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ యువర్ లవ్.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా గూరు ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూ, దిస్ మెటీరియల్.
0: నాకు కావాలి. అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: నానా దేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే
1: దట్ ఆఫరింగ్ మీన్స్
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: ఉన్నతమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరం.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ది ఐకమత్యం అనేటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాజ్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honeybee that brings honey from different
0: places. అనేక పుష్పముల నుంచి వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at one
0: place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఇస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ ద ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు నిన్న ఆచరణలో పెట్టడం లేదు.
1: And it chants many times, but you don't practice at least one.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: It's enough if you practice one thing that is heard and did.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత.
1: బై లిసనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎట్టపోతుంది
1: ఇదంతా
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: ఐ రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దానిని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్
0: వర్ణించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ద ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము.
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతిని అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్
0: వెలిగిస్తుందాది.
1: వేర్ ఇస్
0: వెలిగిస్తుందాది.
1: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమినేట్.
0: అంత జీవన జ్యోతులు.
1: దట్ లైట్
0: అది ఆత్మజ్యోతి.
1: అండ్
0: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమిన్ ద హోల్.
0: కొంచెం మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light this lamp of
0: love. ఈ ప్రేమజ్యోతి కంటే ప్రకాశవంతమైన ఇది మరొకటి జగత్తులో లేదు.
1: అండ్ దిస్ లైట్ ఆఫ్ లవ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. నథింగ్ ఎక్సెప్ట్
0: ప్రేమ ఉందా సర్వము అక్కడే ఉంటుండాలి.
1: వేర్ దర్ ఇస్ లవ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్.
0: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని
1: డెవలప్ లవ్ మోర్ అండ్
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికీ అవి కూడా పారమాత్మికంగానే మారిపోతాయి.
1: ఈవెన్ ది వరల్డ్ యాక్టివిటీ వుడ్ బికమ్ స్పిరిచువల్ ఇఫ్ యు హావ్ లవ్.
0: నువ్వు ఆఫీసుకు పో, పని చేయి.
1: గో టు ది ఆఫీస్ అండ్ డూ వర్క్.
0: నువ్వు బిజినెస్ చేయి, పని చేయి.
1: డూ బిజినెస్ అండ్ వర్క్.
0: దీంట్లో దోషం లేదు.
1: నో మిస్టేక్.
0: మీ కుటుంబాలు పోషించుకోవాలి.
1: యు మెయింటైన్ యువర్ ఫ్యామిలీ.
0: అన్ని చేస్తూ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి.
1: వాట్ ఎవర్ యు మే డూ ఆఫర్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
0: అంత భగవత్ ప్రీత్యార్థంగా చేయాలి.
1: మే ఎవరీ యాక్టివిటీ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: అది నిజమైనటువంటి యొక్క భక్తి.
1: దట్ ఇస్ ట్రూ డివోషన్.
0: అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవేర్.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యూ డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crowns.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నా ఈ నగలన్నీ.
1: అండ్ ఆల్ దీస్ జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
0: నేచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది.
1: యుల్ బి సో హ్యాపీ ఇఫ్ యూ వాచ్ దట్ నేచురల్ ఐడల్.
0: దానివంతా ఎంతో మేకప్లు చేసి మేకప్లు చేసి మేకప్లు చేసి ఇది ఒక కప్పు మాదిరి భారత చేసేస్తున్నారు.
1: ఇట్స్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్ జ్యువెలరీ జస్ట్ మేకప్ అండ్ ఇట్ జస్ట్.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: డోంట్ క్యారీ జ్యువెల్స్ ఎనీవేర్.
0: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
1: డు యూ థింక్ గాడ్ ఇస్ పూరర్ దాన్ యూ?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: వై డు యూ క్యారీ?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: యూ ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్.
0: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యూ ఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ ఎ నారో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెప్తున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: And it is a charity which is the jewel to the hand.
0: Satyam kantasya bhushanam.
1: Truth is the jewel to the throat.
0: Chotrancha bhushanam jnanam.
1: The listening to the sacred text.
0: Ilanti nagala marukutundaga inka deeniki tagilinatvanti nagala enduku manam marinchali?
1: When these jewels are there, why do you need other jewels?
0: Kantaniki okati untundadi satyam anetvanti jewel.
1: And you have got this truth.
0: Kantaniki okati untundadi dharmamu danamu anetvantidi.
1: And the charity. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
1: లిసనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ద జ్యువెల్ టు
0: చెవులు. సరైన కంకణాలు వేసుకున్నావు.
1: అండ్ యు హావ్ గాట్ ఇయర్ రింగ్స్.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: యు హావ్ గాట్ ద నెక్లెస్.
0: చేతికి కంకణం ధరించావు,
2: దీనికంటే
0: ఇంకేం కావాలి?
2: ఇది
0: ఏ సరైనటువంటి నగదు?
2: ఏదో
0: పెద్ద ఉద్యాన కిరీటము, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఇది ఒక ఆట.
2: And all these jewels made up of diamond,
0: ఇచ్చేటువంటి వాళ్ళు షో వాళ్లే, తీసుకునే వాళ్ళు షో వాళ్లే.
2: Those that offer, they speak of show.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
2: They are not devotees at all.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
2: The one who receives is no God.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
2: So God should not receive and devotee should not give.
0: ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఏమిటి?
2: What is to be given, what is to be received?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
2: Your pure love is to be offered.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
2: And you should
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం.
2: These are things to be transacted.
0: Give and take, give and take, pure heart to heart.
2: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
2: That's connection between love to love.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
2: అది ప్రాపర్ జ్యువెల్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
2: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
2: గాడ్ ఈజ్ బిగ్గర్ అండ్ నెవర్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
2: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఏ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
2: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
2: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
2: Teach here in Bharat.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి.
2: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
2: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ద
0: మిస్టేక్. నీ ఇల్లు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
2: Charity begins at home. Why do you think of other countries?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
2: That's all to beg you go there.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
2: It's matter of a shame. It's not spiritual at all.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే heart to heart, love to love.
2: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
2: This what we are supposed to do.
0: పైన ఈ విధమైన తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ అంతా నిండిపోయింది.
2: The whole పూర్ణచంద్ర హాల్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ ప్లేట్స్.
0: నేను నిన్ననే శ్రీనివాస్కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
2: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు.
2: వాట్ ఆల్ దే ఈట్, దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
2: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
2: వాట్ హీ ఈట్స్, వాట్ హీ లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
2: హీ లిజన్స్ గుడ్ థింగ్.
0: నీ ప్రేమను తింటాను.
2: అండ్ హీ ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
2: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావకండి.
2: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదాలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
2: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యూ మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
2: విత్ డివోషన్ అండ్ లవ్ ది యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
2: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
2: ఎట్ట
0: పోయి చేరేది?
2: హౌ టు రీచ్?
0: అందరూ వానర్లు ఇక్కడ చేరిన వాళ్ళంతా.
2: ఆల్ మంకీస్ అసెంబుల్ దే.
0: ఎవరు వానర్లు?
2: హూ ఆర్ మంకీస్?
0: తోకున్న వాడు వానరు.
2: వానర్
0: ఇస్పోతే నరుడు.
2: వానర్ ఐస్ వన్ విత్ వాలా ద టెయిల్.
0: వా నర,
2: వా నర.
0: వా అంటే వాలము.
2: వా మీన్స్ వాలము టెయిల్.
0: వాళ్ళని తగ్గొట్టేస్తే నరుడు అయిపోతుంది.
2: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్ హి బికమ్స్ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
2: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
2: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
2: స్వామి,
0: మీ నామమే దీన్నంత దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
2: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదటి రామ రామ రామ రామ అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
2: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
0: Hanumanthu cheptattuga telina iraalanta
2: all the stones started floating.
0: Kaani etta avutundi? Ikkada oka raayi, akkada oka raayi untundi, etta tee daattadu?
2: But here you find one boulder over there.
0: Rendittini cherchetvanti naamam emto danni prayatninchu purvakanga sadhinchali.
2: There should be another sacred name to join these two boulders.
0: Oka raayi paina ra, rendu raayi paina ma, rasu rendu cherthu vachesayi.
2: On one big stone they wrote ra, another stone ma, and both joined together.
0: Ee rendu cherthu attane inaadu manu sairam sairam sairam anukoni వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో?
2: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్ వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
2: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు సెపరేట్లీ
0: మనం తెలుసుకోవాలి.
2: దీస్ థింగ్స్
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
2: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
2: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
2: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి, పవిత్రమైన భావంతో ఉండాలి.
2: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళు అయింది, ఇక్కడ ఉన్నారు.
2: స్వామి ఈజ్ ఏజ్ 73, హౌ ఈజ్ హీ?
0: నాదంతా కూడా 3 పీలు, పీ పీ పీ.
2: Swami stands by these three P's.
0: P, purity.
2: First P, purity.
0: Rendav P, patience.
2: Second P, patience.
0: మూడవ పి పర్సివరెన్స్.
2: థర్డ్ పి పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇక్కడే ఉంటాను.
2: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హ్యాండ్ హీల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
2: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
2: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
2: డెవలప్
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
2: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
2: వితౌట్ పీస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లైఫ్.
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
2: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
2: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
2: వెన్ వన్ దిస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా
2: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
2: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటురండి.
2: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్ సెన్స్.
0: అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
2: అండ్ ఎవరీథింగ్ గెట్స్
0: యూనిఫైడ్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
2: డెవలప్ దిస్.
0: చూడండి ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
2: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: ఈ అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
2: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
2: Develop unity. Bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకంతా బలం వచ్చేస్తుంది.
2: Their lies in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుడితో ఏకత్వం చేయాలి.
2: Let all the world be one. Let the whole world be one with God.
0: ఏకం సత్విప్రాభవదావదంతి అన్నారు.
2: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
2: ఓం ఇస్ ఓన్లీ లెటర్ ప్రైమల్ సౌండ్.
0: ఏకాక్షరం యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
2: లెట్ us go by this primordial sound. Oh.
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
2: Let us go along the divine path.
0: సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి
2: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
2: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణము.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: చెప్పాడు హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
2: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది.
2: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
2: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
2: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
2: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
2: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
2: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
2: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
2: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
2: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
2: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్స్,
2: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
2: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి
2: స్వామి
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారు అంటున్నారు.
2: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
2: 10 శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
2: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
2: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
2: భగవాన్ సెట్ His bhakti devotion, my shakti, my power,
0: ఎంత
2: నీతిగా
0: పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
2: Though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
2: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
2: There are so many changes going on.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
2: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్.
0: మరొకటి కాదు,
2: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
2: హి ఆల్సో సెడ్.
0: త్యాగరాజు చాలా కష్టాలు పడ్డాడు.
2: హి అండర్వెంట్ డిఫికల్ట్.
0: భార్య మరణించింది.
2: వైఫ్ డైడ్.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
2: హి కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: సపోర్ట్. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
2: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్
0: రాము వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
2: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాముల పైన కూడా కోపం వచ్చేసేసి
2: హీ వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నేను స్మరించినందుకు రామ నీవు నాకు ఈ శిక్ష ఇచ్చేది.
2: రామ ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఈజ్ ది పనిష్మెంట్ యూ.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
2: మై డివోషన్ ఇస్
0: నీ శక్తి వీక్ శక్తి.
2: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
2: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
2: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
2: ఇమీడియట్లీ ఎంక్వైర్.
0: నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
2: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
2: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారధి దాటునా
2: రామ లక్ష్మణ్ Just stopped them in
0: Ramu viyogani sahinchukolekapoyadu.
2: He could not bear the separation from Rama.
0: Ramulpai kuda kopam vachesesindi.
2: He was very angry with Rama.
0: Chi, intakalam ninnu smarinchinanduku Rama,

0: embodiments of divine love.
1: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
0: ఓన్లీ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మైండ్.
1: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
0: ద వన్ దట్ పర్టికులర్ మ్యాన్ హూ హ్యాస్ a complete command over the mind is going to be victorious on the earth.
1: Manasuku dasudai manija matrude evandunu shanti saukhyamul kanugonaledu.
0: That person who is a slave of the mind is not going to find peace and happiness in life.
1: Kanipinchuchunnadi,
0: this is obvious. This is seen very clearly.
1: Swapnamantuna.
0: This is not seen in the dream.
1: Indriyamulato koodinatuvanti ee panchabhautika shariramu manasu kante veru kaadu.
0: This body, which is associated with five senses, is not different from senses.
1: మనసు
0: మైండ్
1: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
0: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
1: ఈ శరీరము మనసుకు కవచం వంటిది.
0: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
1: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎవ్రీ బాడీ, దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
1: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము
0: position of a field without having water
1: mithya swarupamai undunu,
0: just as it is going to be something like a delusion.
1: Atulane
0: in the same
1: manasulo ainatvanti manavattamu manava sthiti ee vidhame ainatvanti astitvamto koodi untuntadi.
0: The same thing is going to be the state of a person who doesn't have a mind.
1: మనసే లోక వ్యవహారమునకు కార్యకలాపములకు విలాపములకును మూలాధారము.
0: మైండ్ ఇస్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్, బీ ఇట్ ఫర్ హిస్ ప్లెజర్ ఆర్ బీ ఇట్ డన్ ఫర్ హిస్ డ్యూటీ.
1: ఇందులో ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు, ఈ విధంగా నిరర్థకము. మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
0: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ ఎ మ్యాన్ వితౌట్ మైండ్.
1: కనుక ఇట్టి మనసుతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వంగా మార్చుకునవలన మానవుని ప్రయత్నం కూడాను అత్యవసరం.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ హ్యూమన్ నేచర్ ఇన్ టు డివినిటీ, ఇట్ ఈస్ నెససరీ దట్ యుడ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్.
1: కానీ సర్వసామాన్యముగా మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
0: Ordinarily, human beings tend to think that mind is imprisoned in the body.
1: Kanukane ee panchabhautikam entunte shariram yokka chemamunakai tana kalamunu tana karmanu kudanu viniyoga parchukuntunnadu.
0: That is the reason why man is utilizing all the time and action in order to give protection and to foster the body.
1: Dehame satyamu nityamani vishwasinchi dani nimittamai aneka vidhamulainatundi yokka prayatnamulu salputunnadu.
0: Believing that body is a permanent entity, body is going to last forever, he is making all the efforts to give protection and to look out the body.
1: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
0: సచ్ పర్సన్స్ ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్, బేసింగ్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ఫుడ్.
1: బుద్ధి అను విజ్ఞానమయమును ఆశ్రయించి ఆ విజ్ఞానమయము చేత మనోమయమును జయించినటువంటి వాడే విఘ్నుడు కాగలడు.
0: దట్ పర్సన్ కెన్ బి కాల్డ్ ఎ వైజ్ పర్సన్ హూ conquers and achieves wisdom by controlling his mind.
1: Atane prajnanavantudu.
0: Such a person alone can be considered and described as a wise person.
1: Ee prajnana tattvam anetundi satsankalpamulo chetane erpadutundi.
0: Only by good thoughts one would be able to get that kind of wisdom.
1: Satsankalpamule manavuniki pradhanamainatundi aasti.
0: The most important property for any human being is his own good thoughts.
1: ఈ సత్సంకల్పములు సామాన్యమైనటువంటివి కాదు.
0: These good thoughts cannot be considered very casually.
1: ఇవి చాలా బలమైనటువంటివి.
0: These are all very powerful.
1: చాలా పవిత్రమైనటువంటివి.
0: These are all sacred.
1: చాలా దివ్యమైనటువంటివి.
0: These are all very divine.
1: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
0: These are all great and having a lot of power and impact.
1: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితమును అందిస్తుంది.
0: These are going to give the results depending upon how we make use of these good thoughts.
1: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
0: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
1: మనసనగా కేవలం తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
0: మైండ్ ఈ కెనాట్ బి మియర్లీ కంపేర్డ్ టు ఎ వైట్ పేపర్.
1: అనేక జన్మల సంస్కారములను కర్మల యొక్క ముద్రను కూడి ఉంటుంటుంది ఈ మనసు.
0: మైండ్ is a result of the tendencies cultivated over a number of births.
1: Idi aatma yokka pratibimbanga nirupistu untadi.
0: This can be even taken as a reflection of aatma.
1: Manaku ee lokamulo chaala adhikamainatundi aasti emanaga ee aatma tattvame.
0: The principle of aatma or the aatma tattva is really a very important.
1: The richest wealth is ఆత్మన్ అన్నాడు.
0: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలోన్.
1: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
1: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
0: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
1: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
0: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
1: కనుక మనసే రెండింటికి మూల కారణం.
0: దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
1: ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
0: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ది బేసిస్ ఫర్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్.
1: సర్వస్వమునకు మూల కారణం మనసే.
0: It is the basis for the entire creation and for all the things in the world.
1: Kanukane maniyeva manushyanam karanam bandhamochi unnaru.
0: It is in this context it is said mind is responsible for liberation as well as bondage.
1: Ee sthitigatulaku e matram kodanu idi longadu.
0: It is not subject to be controlled by the circumstances.
1: Yetti paristhitulu endaina kodanu manavuni endu satsankalpame undina అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటాడు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
1: కనుక ప్రతి మానవుడు ఎందుకూడను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకొని వర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్లీ
1: ఎంప్లాయ్డ్. ప్రతి మానవుడు కూడాను సంకల్పము యొక్క శాస్త్రమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ దేర్ కమాండ్స్ అండ్ దేర్ కంపల్షన్.
1: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
0: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ సత్సంగము చేత తనకు పురముండినటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింపు చేస్తాయి.
0: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ యూ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
1: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
0: క్వైట్ ఎ ఫ్యూ టెక్స్ టీచ్ దీస్ థింగ్స్ విత్ గుడ్ ఐడియల్స్ అండ్ విత్ గుడ్ ఇల్లస్ట్రేషన్స్.
1: రత్నకారుడు ఒక హంతకుడు.
0: రత్నాకర వాస్ ఎ మర్డర్.
1: పాఠశాలలను అనేక విధములుగా హింసించి
0: యూస్ టు వేలే ది ట్రావెలర్
1: వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
0: అమౌంట్స్ విచ్ యూస్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
1: అట్టి రత్నకారుడు సప్తర్షుల యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
0: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
1: ఇతను కేవలము ఒక ఆదికవి మాత్రమే కాకుండా వ్యాసకవి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
0: హీఈస్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
1: సప్తఋషులు కూడాను ఈ ఆదికవిని శ్లోకదాత వాల్మీకి అని లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
0: సప్తర్షి ఈస్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయట్ యాజ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్.
1: ఇంకా బుద్ధుని కాలమునందు అంగుళీకరుడు ఇటు మహా దుర్మార్గుడు.
0: అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంగుళీక హూ వాస్ డ్యూరింగ్ ది డేస్.
1: ఇతను కూడాను ఈ రత్నకారుని వలె పాఠశాలను హింసించి వారి ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని ఇంత మాత్రమే వారిని వదలక వారి అంగుష్టములను ముకుందును కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి ఒక క్రూరుడు.
0: అంగుళీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ యూస్ టు వేలే ది పీపుల్ రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దర్ థంబ్స్ అండ్ యూస్ టు పుట్ ది థంబ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్ హిస్ నెక్.
1: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కము చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
0: By the association and coming contact with Buddha, such a cruel person as Angulika became a great person.
1: Jagayi Madayi anetunti varu maraku tegaku sambandhinchinatunti varu.
0: Terali and Matali also may be described to this particular category.
1: Veeru kudanu itti krura kutyamulu cheta jeevinchutu vacchetunti varu.
0: They also used to live a life based upon cruelty.
1: Chaitanyuni yokka sampakkamu cheta వారు పరమ భక్తులుగా మారి వారి భజనయందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
0: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్.
1: విధముగా యుగ యుగమునందు కూడాను సత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలు దూరము గావించుకుని సద్భావములను సచ్చింతనను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ది బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
1: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగం యొక్క ప్రభావమే.
0: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఎప్పుడు ఏ చరిత్ర యందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.
1: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పములు అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
0: అదర్ ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ బీ గుడ్ థాట్స్ ఆర్ మెనీ ఎ టైమ్ వెరీ సటిల్.
1: తమిళ రాజ్యం లోపల
0: ఇన్ తమిళనాడు
1: ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు.
0: దేర్ వాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ వెరీ పూర్ లివింగ్ ఇన్ తమిళనాడు.
1: ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
0: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
1: ఆ పిల్లవాడు పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
0: డ్యూరింగ్ దోస్ డేస్ గాంధీజీస్ సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ వాస్ గ్రోయింగ్ అండ్ హీ బికేమ్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్.
1: అతను కేవలము ఏదో బారిస్ట్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు.
0: ఇన్ ద విలేజ్ ఆఫ్ దోస్ డేస్ నాట్ రియలీ అండర్స్టాండింగ్ దట్ వాట్ బారిస్టర్ స్టాండ్స్ ఫార్ దే వర్ థింకింగ్ దట్ మహాత్మా గాంధీజీ వాజ్ ఎ లాయర్ హి హాడ్ టేకెన్ ఎ నోత్ టు ఫ్రీ ది కంట్రీ ఫ్రమ్ ఇట్స్ స్లేవరీ.
1: ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్న సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలే లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
0: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సేడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సర్వింగ్ ద కంట్రీ.
1: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ హీ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
1: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పములు పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
0: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్ బిఎల్.
1: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
0: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
1: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
0: Sitting in the street light, he used to read in the street lamps and took the examination.
1: Tana jeevithamulo aneka dinamulu pastu undetunti vaadu papa.
0: A number of days he used to fast for want of
1: atani sthithigatulu chusthe chaala deenanga undetuntivi.
0: His condition was rather pathetic.
1: Repati dinam parikshanaga aanadu ratri veedi deepamulu mundu kurchoni చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది.
0: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్.
1: అయ్యో ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చిందే అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
0: He did not have even sufficient money to have a cup of coffee in order to free himself from sleep.
1: ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఆనాడు ఒక నయా పైసా.
0: The coffee never used to cost those days as much as it is today like a rupee. It was only a paise.
1: కనుక ఆ పైసా కూడాను అతని దగ్గర లేదు.
0: He did not have even that much of money, even a pai for
1: ఏదో కొడాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
0: He went, drank a cup of water, wiped his eyes with water, came back to the street light and sat down.
1: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
0: He underwent these kind of troubles and problems and he passed his law examination.
1: కానీ తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణ క్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి.
0: ఎవ్రీ మోమెంట్ హీ వాజ్ రిమెంబరింగ్ హిస్ గుడ్ రెజల్యూషన్ అండ్ థాట్ అండ్ హీ నెవర్ ఫర్గాట్ హిస్ గుడ్ రెజల్యూషన్ ఈవెన్ వన్స్.
1: ఏదో చిన్న చిన్న లాయర్తో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ He began going to the courts of law with small lawyers and learning the methods of argument in the courts of law.
1: Aithe itaniki bhagavantuni paina chaala vishwasam.
0: But one thing he had was implicit and great faith in God.
1: Naaku kashtamulu kaani sukhamulu kaani evichinappatikini bhagavantudu naa manchi kosame istadu aneetundi bhavamu atanlo deerghanga undeetundi.
0: He had a firm faith and belief that be it difficulties, problems or joy, whatever comes his way is given by God to him for his own good.
1: Kana mitrulu evaraina athaniki ee paristhitini chuchi ayyo emi niki durgati vattindi bhagavantunu daya leda ante taanu cheppetunti vaadu. God has everything for our own good anetunti vaadu.
0: If any friend approached him and just sympathized with him and said, Does not God have any sympathy for you? He used to say that whatever God does is for my own good.
1: Inta vishwasamato paatu aa satyankapam kuda cheratam chetane athi yokka jeevitham chaala goppa maarpunu vachindi.
0: As he had not merely good resolution, along with that good thought, he had also faith in God. Therefore, he made good progress.
1: Swatantram vachina takshaname
0: After getting independence,
1: మద్రాసు హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు.
0: He was appointed as the Chief Justice for Madras High Court.
1: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
0: The higher authorities took note of His extraordinarily good behavior, his integrity and character.
1: Atane Muthuswami Iyer.
0: That person is none other than Muthuswami Iyer.
1: Ee Muthuswami yokka sthitigathulu badalu ye vidhanga undeetundi ee satsankalpamulu yokka prabhavam chetanu tana yokka daiva vishwasam chetanu talavane talampuga taanu high court ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
0: ఆల్దో హిస్ అర్లియర్ డేస్ ఆర్ సో బ్యాడ్, అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్, హీ అన్ఎక్స్పెక్టెడ్లీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. దిస్ లుక్స్ లైక్ ఎ డ్రీమ్.
1: ఈ విధంగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
0: We would get the authority and the capacity to achieve anything if we have good thoughts and devotion to God.
1: Ide vidhamga videshamulu yandu kudanu bazaar lo bootsulu kanta kudanu polish vestu newspaper lu ammukuntu
0: in the same way in certain foreign countries there were people who used to sell newspaper and who used to
1: copy water lopala tattalu kadugutundetundi yokka vyaktulu వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
0: ఆల్దో దేర్ కండిషన్స్ ఫర్ సచ్ స్టిల్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ దే ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ లేటర్ ఇన్ లైఫ్.
1: గొప్ప విద్యావంతులుగా కూడా మారారు.
0: దే ఆల్సో బికేమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: వారి జీవితాన్నంతా కూడాను తత్రపత్రం చేతను, సత్కార్యముల చేతను సార్థకం గావించుకున్నారు.
0: దే శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ బై గుడ్ థాట్స్ అండ్ గుడ్ యాక్షన్.
1: అదే ఇంగ్లాండ్ లోపల కవర్ల పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
0: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూజ్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈక్ అవుట్ హిస్
1: లైవ్లీహుడ్. ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు చిల్లింగులు.
0: ఇన్ దోస్ డేస్ దే యూజ్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
1: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక్కొక్క దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
0: యూజ్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్, సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్హౌ హి లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
1: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
0: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హి యూజ్ టు
1: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
0: హి యూజ్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
1: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
0: నాట్ మెయిన్లీ దాట్, ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ హి యూజ్ టు గివ్ ట్యూషన్ టు స్మాల్ చిల్డ్రన్.
1: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు.
0: హి యూజ్ టు
1: గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
0: హి యూజ్ టు అట్టర్ మే గాడ్ బ్లెస్ యూ వెనెవర్ హి సెండ్ దోస్ చిల్డ్రన్ ఆల్సో అవుట్ ఆఫ్ ద ట్యూషన్ ఇస్ ఓవర్.
1: తన సంకల్పంలో కూడాను ఏనాటికైనా నాకు ఈ విధంగానే జీవితం ఉండదు, ముందుకు భగవంతుడు నాకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో చేర్చి నా చేత సేవలు చేయించగలడు అనేటువంటి గాఢమైనటువంటి సత్సంకల్పం కూడాను ఉండేటువంటిది.
0: హీ హ్యాడ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇన్ గుడ్ థాట్స్ అండ్ హీ వాస్ హోపింగ్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ హిమ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ అండ్ విత్ ఎ గుడ్ పొజిషన్ సమ్ టైమ్ లేటర్ ఇన్ లైఫ్.
1: తాను ట్యూషన్ చెప్పేటువంటి పిల్లలకంతా కూడాను ట్రస్ట్ ఇన్ గాడ్ అని మొట్టమొదటి చెప్పేటువంటి వాడు.
0: టు దోస్ చిల్డ్రన్ టు హూమ్ యూస్ టు గివ్ ట్యూషన్ హీ యూస్ టు సే ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ట్రస్ట్ ఇన్ గాడ్.
1: ఇంతటి గాఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి,
0: ద పర్సన్ వాజ్ వన్ హూ హ్యాడ్ సచ్ ఇంప్లిసిట్ అండ్ ఫర్మ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: అలాంటి వాడు తిరిగి తాను సంకల్పించినట్టుగానే ఒకనొక దినము బ్రిటిష్ దీనికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
0: దట్ పర్సన్ బై హిజ్ ఓన్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్.
1: అతని జేమ్స్ మెక్డోనాల్డ్ అని.
0: దట్ పర్సన్ ఇస్ జేమ్స్ మెక్డోనాల్డ్.
1: ఈ మెక్డోనాల్డ్ అనేటువంటి వాడు ఏ కవర్ల పైన అడ్రస్ రాస్తున్నటువంటి వాడు, ఏ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఎటువంటి యొక్క ప్రాప్తి ఉండాలి, ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
0: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హ్యాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
1: కనుక దైవ విశ్వాసము, మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
0: ఇఫ్ వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఇఫ్ వన్ హ్యాస్ గుడ్ థాట్స్ ఇట్ విల్ బి సంథింగ్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్ కమింగ్ టుగెదర్ లీడింగ్ టు సక్సెస్ఫుల్ లైఫ్.
1: మానవుని యొక్క స్థితిగతులు మనం ఏమాత్రం కూడా విచారించటం లేదు.
0: వీఆర్ నాట్ ప్రాపర్లీ ఎన్క్వైరింగ్ ఆర్ లుకింగ్ ఇన్ టు ది సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ప్లేస్డ్.
1: మానవుడు దేహ నిర్మాణం ఎందు మాత్రమే కాకుండా మేధాశక్తి ఎందు కూడాను కుడము ఎందు గల జీవరాశులన్నింటికంటేను చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
0: మ్యాన్ ఈజ్ సేక్రెడ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఆర్త్, బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీస్.
1: తాను సంకల్పిస్తే తనకు చేతకానటువంటిది ఏమాత్రమూ లేదు, ఉండదు.
0: If only he thinks properly and takes a resolution, there is nothing which he cannot achieve.
1: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
0: By a proper resolution, he can get a control over the entire world itself.
1: కానీ ప్రాకృతికంగా మానవుడు చాలా దుర్బలుడు.
0: But by nature, man is also weak.
1: అతని యొక్క జీవితము చాలా ఒక అవధిలో ఉండేటువంటిది, పరిమితిలో కూడినటువంటిది.
0: Man's life is bound by certain limitations. By certain limits.
1: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండేటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
0: వాట్ ఎవర్ హై పొజిషన్ ఆర్ ఇంటెలెక్చువల్ అటైన్మెంట్ హీ మే హ్యావ్, ఎ పర్సన్ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హీ సబ్జెక్ట్ టు సర్టన్ లిమిట్స్.
1: ఈ పరిమితమైనటువంటి యొక్క జీవితము నందే తన యొక్క పవిత్రమైన మేధాశక్తిని ఉపయోగపెట్టి తగినటువంటి ఆదర్శవంతుడిగా మారాలి.
0: ఈవెన్ విత్ ఆల్ ద లిమిట్స్ దట్ ఎ మ్యాన్ హ్యాస్, హీ హ్యాస్ టు యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ అండ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితము నందే తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఇస్ బౌండ్ ఆర్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్, ఇట్ వుడ్ బికమ్ యూజ్లెస్.
1: ఈనాడు మేధాశక్తిని మనం దుర్వినియోగపరుస్తున్నాం.
0: బట్ టుడే ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ మిస్యూస్డ్.
1: సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: సరైన రీతిగా దీనిని అర్థం చేసుకోవటం లేదు.
0: పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ యాజ్ టు హౌ టు మేక్
1: ఏదో తెలివితేటలు కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
0: బై థింకింగ్ దట్ హీఈస్ టూ క్లెవర్, హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: కారణము అతని యందు సత్సంకల్పములు లేకపోవటమే.
0: ది రీజన్ ఇస్ వై హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఈస్ హీ డజంట్ హ్యావ్ గుడ్ థింకింగ్, గుడ్ థాట్స్.
1: ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావము చాలా ఉన్నతమైనటువంటిది.
0: ద ఇంపాక్ట్ ఇన్ ది ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ థాట్స్ ఈస్ రాదర్ వెరీ హై.
1: కేవలము తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై ఈ మేధాశక్తిని ఉపయోగపెడుతున్నాడు నేడు మానవుడు.
0: Man of today is making use of all his intelligence for his own selfish purposes.
1: కనుకని తన మేధాశక్తి ఉండినప్పటికీ దానికి తగినటువంటి యొక్క ప్రయోజనమును పవిత్రతను మానవుడు అందించలేకపోతున్నాడు.
0: On account of this selfish thinking, he has not been able to put the intelligence to good purposes and to achieve good results.
1: స్వార్థము సప్రయోజనము మితిమీరిపోవటం చేతనే తన యొక్క చేష్టలన్నీ కూడాను అపమార్గమును అనుభవిస్తున్నాయి, అనుసరిస్తూ ఉన్నాడు.
0: On account of the selfishness which man has, all the actions are taking a wrong path and a wrong direction.
1: ఈనాటి ప్రతి మానవుని అడుగు కూడాను ధర్మము తప్పుతున్నది.
0: Every man is stepping out of the path of dharma.
1: ప్రతి ఆచరణ క్రియారూప శూన్యమైపోతుండాలి.
0: Every deed is not done properly.
1: ప్రతి ఆలోచనలోనూ దూరదృష్టి నశించిపోతుండాలి.
0: In every thought, he is missing the long range perspective.
1: ప్రతి ఆశ దురాశగా మారుతుండాలి.
0: Every desire is exceeding limits.
1: తన చూపులోనటువంటి ప్రేమరహితమవుతుండాలి.
0: His vision is devoid of love.
1: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుండాలి.
0: His words are far removed from truth.
1: నైతిక విలువ దినదినములకు జారిపోతుండాలి.
0: The moral values are getting degraded day after day.
1: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుండాలి.
0: Day after day, the quarrels between on the basis of the caste are multiplying and increasing.
1: ప్రాంతీయ దురభిమానములు
0: parochialism,
1: bandhu preeti
0: and love of his own relatives,
1: ఇది కేవలము మారణ హస్తాలుగా మారుతూ ఉన్నాయి.
0: దిస్ ఆర్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్.
1: మానవుని యందు ఉండేటువంటి చైతన్యము చల్లబడుతూ ఉండాలి.
0: The all the capacity and energy which man has,
1: అసూయలు,
0: the hatred, anger and jealousy are exceeding.
1: ఇది కేవలం అవధి తప్పి
0: దే ఆర్ క్రాసింగ్ ఆన్ లిమిట్
1: స్వేచ్ఛా విహారం సల్పుతున్నాయి.
0: దే ఆర్ బికమింగ్ అన్బ్రిడిల్డ్
1: పాప భీతికి బదులు పాప ప్రీతిగా మారుతుండాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ సిన్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ సిన్.
1: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు.
0: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: మానవుడు కేవలము లౌకికమును భౌతికమును ఆశించి వాటిని విశ్వసించి
0: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
1: నీతి నిజాయితీను కోల్పోవటమే.
0: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
1: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే.
0: హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్
1: దుస్సంకల్పముల యొక్క ప్రభావమే.
0: దిస్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ హీఈస్ ఇండల్జింగ్ ఇన్.
1: దురాశల యొక్క చేష్టలే.
0: ఈ ఎక్స్ట్రాడినరీ గ్రీడ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
1: మానవుని మానవుడే చంపుకునేటువంటి యొక్క పరిస్థితికి ఈనాడు దిగజారిపోయింది.
0: వీ హావ్ కమ్ టు ఏ సచ్ ఎ డిగ్రేడెడ్ స్టేజ్ వేర్ ఇన్ మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు కిల్ అనదర్ మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్య పచ్చి గడ్డి వేసిన కిందను భగ్గుమని మండేటువంటి పరిస్థితిగా ఉంటుండాలి.
0: ద హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇస్ సచ్ దట్ ఈవెన్ ఇఫ్ వి పుట్ గ్రీన్ గ్రాస్ బిట్వీన్ ది టూ దట్ విల్ బి రిడ్యూస్డ్ టు యాషెస్.
1: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్?
1: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యాడ్ థాట్స్ విచ్ ఈస్ ఇండల్జింగ్ ఇన్.
1: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ మ్యాన్ హాస్ టు డెవలప్ గుడ్ థాట్స్.
1: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్చాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ ద విల్ పవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ గుడ్ క్యారెక్టర్ హీ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: ఇచ్చాశక్తి పెరిగినప్పుడే,
0: ఓన్లీ వెన్ హీ డెవలప్స్ విల్ పవర్
1: నిర్ణయ శక్తి,
0: he will have the power to decide.
1: Medha shakti,
0: he will have intelligence.
1: Vichachana shakti,
0: he will have discrimination.
1: Grahana shakti,
0: he will have
1: vaka shakti
0: to comprehend.
1: Vaka shakti,
0: he will have the capacity.
1: Alochana shakti,
0: to think, to
1: tuha shakti,
0: and to imagine.
1: Ee sapta shakti nu kudanu ee ichha shakti tho leenamai untuntayi.
0: All these seven types of power are associated with the will power.
1: Ee ichha shakti ఈ అన్ని ఇచ్చల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది.
0: దిస్ విల్ పవర్ ఈజ్ అండర్ కరెంట్ ఇన్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ద పవర్ అండ్ ద డిజైర్.
1: ఇచ్చాశక్తి పెరగవరనన్నా మనం ఏమి చేయాలి?
0: ఇఫ్ వీ హావ్ టు డెవలప్ విల్ పవర్ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హావ్ టు డూ?
1: కోరికలు తగ్గించుకోవాలి.
0: వీ హావ్ టు రెడ్యూస్ అవర్ డిజైర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక వ్యక్తి నేను సిగరెట్ తాగాలి అని ఇష్టపడుతుంది.
0: One person may have a desire to smoke a cigarette.
1: Let one coffee tagali, madhyapanam cheyagali ani.
0: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
1: Ilanti aasalu undinappudu vaatini manam visarjinchi,
0: if one has such a desire,
1: aa aasalanu manam adupulo pettukunnappudu,
0: one should control such kind of desire.
1: Vaati paina prasarinchutunnatvanti yokka shakti ichcha shaktilo leenamaipothundi.
0: If you can control such kind of desires, that controlled energy will join the will power.
1: మానవునికి ఒక 20-30 కోరికలు ఉన్నాయనుకోండి.
0: Let us assume that every man has 20-30 desires.
1: ఈ కోరికలు ఎన్ని తగ్గించుకుంటే ఆ కోరికలపైన ప్రసరిస్తున్నటువంటి ఒక శక్తి ఇచ్చాశక్తితో లీనమై ఇచ్చాశక్తిని బలపరుస్తుంది.
0: If you want to reduce your desires, the power which would have gone to satisfy those desires will be available for developing the willpower and they will strengthen the willpower.
1: కనుక ఈ విధంగా ఇచ్చాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడా మారవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ ది విల్ పవర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్, యూ కెన్
1: సంకల్పించుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు అచీవ్.
1: సర్వ విజయములకు కూడా ఇచ్చాశక్తియే కారణము.
0: ఫర్ ఆల్ దిస్ విక్టరీస్ ఇట్ ఇస్ ది విల్ పవర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడా అదుపులో పెడుతూ వచ్చారు.
0: రిషీస్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ హూ రికగ్నైజ్డ్ దిస్ కైండ్ దిస్ సీక్రెట్ దే ఫాలో ది పాత్ వేర్ ఇన్ దే గేవ్ అప్ ఆల్ ది అటాచ్మెంట్ దే డెవలప్ డిటాచ్మెంట్ అండ్ దస్ అచీవ్డ్ మెనీ థింగ్స్ అదర్వైజ్.
1: కోరికలు ఎంత తగ్గితే ఇచ్చాశక్తి అంత పెరుగుతుంది.
0: The willpower will develop proportionate to reduction in your desire.
1: కనుకని మన వాంఛలను క్రమక్రమేణా కూడాను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should make an effort gradually to decrease our own desires.
1: ఈ ఇచ్ఛాశక్తిని మనము దైవం వైపున మరల్చాలి.
0: We should divert our willpower towards God.
1: ఇచ్ఛాశక్తి ఉండి కూడాను మనము దైవం వైపున మరల్చకున్నా ఈ ఇచ్ఛాశక్తి నిరుపయోగమవుతుంది.
0: You may have willpower. If you do not divert it towards God, it is a waste.
1: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టుగా మనం అనుకుంటున్నాము.
0: We are considering every human being as an instrument.
1: అయితే ఈ పనిముట్టు కూడాను ఆ పనికి తగినటువంటిదిగా ఉండాలి.
0: Even if you consider him as an instrument, he should be suitable. Instrument must be
1: దానిని ఉపయోగపెట్టేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ,
0: the person who uses the instrument, he may be a very strong person.
1: ఆ గడ్డపారి యందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడాను నిరుపయోగమైపోతుంది.
0: If the instrument is not proper one, if it does not have sharpness, then it would not be useful.
1: ఆ యొక్క పనిముట్టు కూడాను చాలా బలమైనట్టుగాను చాలా సూటి అయినట్టుగాను ఉండాలి.
0: Instrument must be not merely strong, it must be sharp.
1: అప్పుడే తన బలం కూడాను సద్వినియోగం అవుతుంది.
0: Then only the person who uses it with his strength.
1: మానవుని యందు ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడా పని జరపలేడు.
0: The man who uses the instrument may have all the power and the capacity in him, but if the instrument is not proper one and if it does not have the proper requisite qualities, then he would not be able to.
1: అదే విధంగా ఇచ్ఛాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది అయినప్పటికీ,
0: ఇన్ ద సేమ్ వే, ఆల్దో విల్ పవర్ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీస్,
1: తన యొక్క భావములు భగవద్భావములుగా మారకుండా ఈ ఇచ్ఛాశక్తి నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ మ్యాన్ ఫీలింగ్స్ ఆర్ నాట్ డివైన్, దట్ విల్ పవర్ బికమ్స్ ఎ వేస్ట్.
1: కనుక మనం ఇచ్ఛాశక్తితో పాటు క్రియాశక్తిని, క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తిని మనం పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ విల్ పవర్, వీ హ్యావ్ టు డెవలప్ ది కెపాసిటీ ఫర్ ప్రాపర్ యాక్షన్, అండ్ ఆల్సో హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్.
1: ఈ విధమైనటువంటి రీతిగా సత్సంకల్పాలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
0: ఇఫ్ ఓన్లీ వీ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యూ కెనాట్ అచీవ్.
1: సర్వమును సాధించవచ్చు,
0: వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మన ఎందుకుంటున్నటువంటి ఇచ్ఛాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
0: We have to therefore transform our willpower into good thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావము మనిషి చచ్చినప్పటికీ సంకల్పములు చచ్చేటువంటివి కాదు.
0: The thoughts are so powerful that even if man dies, the thoughts are not going to die.
1: ఇవి అమరత్వమైనటువంటివి.
0: Thoughts may be described as immortal.
1: అమృతత్వమైనటువంటివి.
0: They are having that capacity to last long.
1: కనుక సంకల్పములను సరైన సంకల్పముగా మనం పోషించుకోవాలి.
0: ఇట్ ఈస్ దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్స్.
1: ఈ సంకల్పముల చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
0: ఓన్లీ బై గుడ్ థాట్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనసు. మనిషి అనగా మనసే.
0: మ్యాన్ basically refers to mind.
1: Manasanaga sankalpamula yokka cheriki.
0: Mind means it is a conglomeration.
1: Sankalpamulaga nityamu manam anubhavinchetundi yokka parinamame.
0: Thoughts refer to the things which we enjoy in day to day life.
1: Kanuka jeevitamanta ikkudunu ee sankalpam cheta nindi untunnatundi.
0: Therefore life is full of thoughts.
1: Ee sankalpamulu sakramamainatundi kaaka enni vidhamainatundi sadhanalu chesinappatikini ivi nirupayogamule.
0: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
1: Annitikini bhagavat vishwasam atyavasaram.
0: For everything, faith in God is essential.
1: Bhagavat vishwasam leka,
0: without having faith in God,
1: enni grandhamulu chadivinappatikini,
0: whatever number of books you read,
1: upanishatru yokka bhavani manamu artham chesukunnappatikini,
0: even if we understand upanishadi
1: geeta karamulu bolinappatikini,
0: even if we chant Gita,
1: Brahma Sutramulu minginappatikini,
0: even if we
2: రిపీట్ బ్రహ్మసూత్ర
1: జప ధ్యానములు సలిపినప్పటికీ
2: ఈవెన్ ఇఫ్ యు డూ జప అండ్ ధ్యాన
1: కేవలము ఒక దేహముతో ఆచరించినటువంటి యొక్క డ్రిల్లు వంటివి.
2: ఆల్ దీస్ విల్ బి సో మెకానికల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రిల్ పర్ఫార్మ్డ్ బై ది ఫిజికల్ బాడీ అలోన్.
1: ఇవంతా కూడా కేవలం ఎక్సర్సైజ్ వంటివి.
2: దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు దేహభ్రాంతి మరింత అధికం కావచ్చు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ మే గ్రో ఆల్సో.
1: కనుక ఈ దేహముతో పాటు మన ఎందుకున్నటువంటి యొక్క భావములు కూడా నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
2: యూ హావ్ టు ప్యూరిఫై బోత్ ది బాడీ అండ్ ఆల్సో ది మైండ్.
1: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
2: We can purify both body and mind only by having faith in God and by no other means.
1: నమ్మకమును రెండు నయనమ్ములేని అంధులైన మనుషులు అవనియందు.
2: A person who does not have faith, he is really blind person.
1: తాను చూడగయున్న దైవము లేడకో.
2: If he does not see God, can you say that God doesn't exist?
1: తనకు లేడే కాని మనకు లేడా?
2: For such a person, God might not exist. But does not God exist for us who can see Him?
1: కనుకు మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, we have to foster our own faith.
1: దైవమే లేకుండినా,
2: if there is no God at all,
1: ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
2: All those things which have been taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
1: కేవలము లక్షలాది నక్షత్రములంతా కూడా ఉండినప్పటికీ నేర రాకుండా ఉంటున్నాయి.
2: There are lakhs of stars, but they are not dropping down to earth.
1: లోకాల చీకటినంత కూడాను హతమార్పే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని తిప్పుచుండారు.
2: By holding sun and moon as a lamps, they are providing light to this earth.
1: అచ్చులేకని ఈ పృథివీ అనేటువంటి చక్రము తిరుగుతూ ఉంటుండాలి.
2: Without axle, this earth is moving round and round.
1: ఏ జీతభత్యం కూడాను అందుకోకుండా కూడాను ప్రజలకంతా కూడాను చక్కని ఫ్యాన్లంతా వేసి గాలిని ఇస్తున్నారు.
2: Without receiving any salary, the wind god is providing breeze.
1: అనంతమైన ఆకాశం నేలరాలకుండా అక్కడ ఆపి ఉంటుండేది ఎవరి వల్ల?
2: Who is responsible for keeping the sky at a distance without falling it down on earth?
1: ఈ చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
2: Who is responsible for all these kind of strange happenings and events?
1: మానవాతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులు ఎవరు అందిస్తున్నారు?
2: Who is giving transcendental experiences for all the human beings? The way
1: కనుక అన్నింటికీ తెరచాటు తాండి తెర ముందు ప్రజలుంచి తాను అన్ని ఆడిస్తున్నాడు.
2: God is behind the curtain, but keeping the people before the curtain, he is making them play the role.
1: కనిపించినటువంటి దానికి తినిపిస్తూ ఉంటాది. కనిపించినదే కనిపించు జగత్తును తినిపిస్తూ ఉండాలి.
2: The one which is not visible, he is making all the visible things move.
1: అదే దివ్య శక్తి.
2: That is the divine power. That is God's power.
1: అదే సత్య శక్తి.
2: That is the power of truth.
1: అదే ధర్మశక్తి.
2: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ధర్మ.
1: అదే ధర్మో రక్షతి రక్షితః.
2: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్
1: ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనం సత్సంకల్పాలను పోషించుకోవాలి.
2: ఫర్ ప్రొటెక్టింగ్ ధర్మ వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఈ సత్య సంకల్పంలో మన యందు లేకుండినా ధర్మ ఏవ హతోహంతి.
2: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ గుడ్ థాట్స్,
1: ధర్మమును మనం హతం చేస్తాము. కానీ ధర్మము మనల్ని హతం చేస్తుంది.
2: వీఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ధర్మ. And such a state would also destroy us.
1: Kanaka ee naadu pavitramainatundi guru purnima.
2: Today is sacred guru purnima day. Ee
1: guru purnima vishayam anetundi Gokaku chakkaga arthamayye reethiga meeku telipadu.
2: Gokak explained the significance of guru purnima day in a clear and a beautiful way.
1: Edo konni vidhamainatundi grandhamula vallano upadeshamula vallano manavuni endunnatundi ajnanam anetundi andhakaramu dooram chesukoni ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
2: బై రీడింగ్ ద బుక్స్ అండ్ బై లిసనింగ్ టు పీపుల్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
1: అయితే ఏదో ఒక గురువును ఆధారంగా తీసుకుని
2: ఇఫ్ వన్ అప్రోచెస్ ఏ గురు
1: అతని సుబోధనల చేత
2: by his own good teaching,
1: మనం ఉన్నత స్థాయికి చేరుతాము అనే విశ్వాసం భారతీయులది.
2: Indians believe that by such an approach they would be reaching a higher state of.
1: ఇక్కడ గురువులు అనేక మంది ఉంటున్నారు.
2: There are different types of gurus.
1: శాస్త్ర సంబంధమైనటువంటి గురువులు 8 మంది.
2: There are 8 types of gurus according to శాస్త్ర.
1: బోధ గురువు.
2: One is the బోధ గురు.
1: వేద గురువు.
2: వేద గురు.
1: నిషిద్ధ గురువు.
2: నిషిద్ధ గురు.
1: నిషిద్ధ గురువు.
2: నిషిద్ధ గురు.
1: కామ్య గురువు.
2: కామ్య గురు.
1: కామ్య గురు.
2: కామ్య గురు. కామ్య గురు.
1: వాచక గురు.
2: వాచక గురు.
1: సూచక గురు.
2: సూచక గురు.
1: కారణ గురు.
2: కారణ గురు.
1: పీడిత గురు.
2: పీడిత గురు.
1: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు.
2: దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ గురుస్.
1: బోధ గురువు అనేటువంటి వారు కేవలము శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి.
2: బోధ గురు ఈజ్ వన్ హూ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ శాస్త్రాస్.
1: దాని యొక్క నిబంధనలు.
2: హీ ఎక్స్ప్లెయిన్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ ఇన్ శాస్త్ర.
1: తగిన రీతిగా ఆచరించడానికి.
2: హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ది మెథడ్ ఆఫ్
1: ఉత్సాహ ఉత్సాహములు అందించేటువంటి వాడు.
2: హీ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు ప్రాక్టీస్ దెమ్ అండ్ ఎన్కరేజెస్ వన్ టు లివ్. వేద గురు
1: తత్వార్థాన్ని బోధించి.
2: వేద గురు ఈజ్ వన్ హూ టీచర్స్
1: తత్వదర్శనము గావించి.
2: హూ టీచర్స్ తత్వ అండ్ హూ ఆల్సో షో
1: తన మనస్సును దైవం వైపున మరల్చేటువంటి వాడు.
2: హూ డైరెక్ట్ ది మైండ్ ఆఫ్ దోస్ శిష్యాస్ టువర్డ్స్ గాడ్.
1: పీడిత గురువు అనేటువంటి వాడు.
2: ది థర్డ్ వన్ ఇస్ పీడ గురు.
1: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి.
2: హీ విల్ be removing all the doubts.
1: Manasanu parishuddhamuga vinchi.
2: He will purify the mind.
1: Chitta shuddhite tana atma tattvanni gurtinchukopa cheseetunte vaadu.
2: He is one who will be able to purify the heart and by purification.
1: Nishiddha guru aneetunte vaadu.
2: Nishiddha guru is the fourth one.
1: Konni kaamya karmalanu bodhinchi.
2: He will be teaching people to discharge certain duties.
1: ఇహ పరములు యందు మోదమును అందించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు గివ్ అస్ జాయ్ బోత్ ఇన్ ది వరల్డ్. స్పీడ్ గురు.
1: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి.
2: హీ విల్ బి రిమూవింగ్ ఆల్ ద డౌట్స్.
1: మన

0: ఆనందమును అందించేటువంటి వాడు.
1: He will be able to give us joy both in the world and in the world hereafter.
0: కామ్య గురువు అనేటువంటి వాడు,
1: కామ్య గురు ఇస్ వన్,
0: పుణ్య కార్యములను ఆచరింపజేసి,
1: He will make people perform good deeds.
0: తద్వారా ఇకపరములు యందు సుఖమును అందించేటువంటి వాడు.
1: And through that he would be able to give joy in this world and in the world.
0: సూచక గురువు అనేటువంటి వాడు,
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు.
0: శమధమాది సప్తమత్తుని బోధించి,
1: హి టీచర్స్ శమధమాది ది సిక్స్ టైప్స్ ఆఫ్,
0: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు.
1: హీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మ్యాన్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్.
0: ఇంకా వాచక గురువు,
1: ద నెక్స్ట్ వన్ ఇస్ వాచక గురు.
0: ఇతను యోగ తత్వమును బోధించి,
1: హీ టీచర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా.
0: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేటువంటి వాడు.
1: హీ మేక్ పీపుల్ ఎంజాయ్ అండ్ లివ్ ద డివైన్ ప్రిన్సిపల్స్.
0: కారణ గురువు,
1: ద నెక్స్ట్ వన్ ఇస్ కారణ గురు.
0: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపచేసేటువంటి వాడు.
1: హీ విల్ బి ఏబుల్ టు మేక్ ది మ్యాన్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
0: కనుక కారణ గురువే ప్రధానమైనటువంటి గురువు.
1: దేర్ఫోర్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ గురు, కారణ గురు ఇస్ ది మోస్ట్.
0: జీవతత్వాన్ని దైవతత్వంగా మార్చగలిగేటువంటి వాడు.
1: హీ వుడ్ బి ఏబుల్ టు ఎఫెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ రెండింటి సంబంధం ప్రతిబింబముల యొక్క సంబంధం అని బోధించేటువంటి వాడు.
1: హీ విల్ బి ఎక్స్పౌండింగ్ ది ప్రిన్సిపల్ అండ్ ది టీచింగ్, స్టేటింగ్ దాట్ దేర్ ఇస్ ది రిలేషన్షిప్ బిట్వీన్
0: జీవునకు దేవునకు భేదము లేదని చెప్పని నిరూపించేటువంటి వాడు.
1: హీ ప్రూవ్స్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
0: ఆచరణ రూపమైనటువంటి ప్రబోధులు సలిపేటువంటి వాడు.
1: హీ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో ప్రీచెస్.
0: ప్రత్యక్ష ప్రమాణములను నిరూపించేటువంటి వాడు.
1: హీ విల్ బి ఏబుల్ టు డెమోన్స్ట్రేట్ ద రియాలిటీ ఆఫ్ ఆల్ ది.
0: ఈ గురువు ఒక్క దైవము మాత్రమే.
1: సత్య గురు ఇస్ ఓన్లీ గాడ్.
0: కనుకనే అట్టి గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి వాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ గురు హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ హూ ఈజ్ వర్షిప్డ్ దా.
0: కనుక మనము లోక సంబంధమైనటువంటి వారందరూ కూడాను గోకాకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల లోపల మాత్రము వాళ్ళు టీచర్స్ మాత్రమే కాని వారిని గురువులని చెప్పడానికి వీలు కాదు.
1: మోస్ట్ ఆఫ్ ది గురుస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టీచర్స్ because they will be explaining only the worldly things.
0: Kanuka ilanti guruvulnu manam aashrayinchi mana yokka swasvaroopanni manam andukolemu anubhavinchalemu.
1: By approaching such gurus we would not be able to understand our own basic reality.
0: Andulo ee naadu marinta vichitramainatti guruvulu ga tayar avutunnaru.
1: Of all the deeds if you just take the gurus of today, they are rather very strange.
0: చెవులో మంత్రం చెప్పడం, చేతితో డబ్బు తీసుకోవటం.
1: దే గివ్ ఏ మంత్ర ఇన్ ద ఇయర్ అండ్ డిమాండ్ మనీ ఫ్రమ్ ద హ్యాండ్.
0: ఈ మంత్రముల యొక్క వ్యాపారంలో ఈనాడు మునిగిపోయినారు గురువులు.
1: దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆఫ్ మంత్రాస్.
0: మంత్రముల చేత కాని తంత్రముల చేత కాని ఏమాత్రం కూడాను మనకు దివ్యత్వం ప్రాప్తించదు.
1: వీ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అండ్ అటైన్ డివినిటీ బై మంత్రాస్ అండ్ తంత్రాస్.
0: మనసు నందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధము గావించుకుందమో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది.
1: దట్ డే వెన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది బ్యాడ్ థాట్స్ విచ్ వుడ్ హావ్ బీన్ పెట్రిఫైడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు గెట్.
0: కనుకనే చిత్తశుద్ధియే కర్మ. మన కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే.
1: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్ టేకన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్.
0: ఈ విధమైన విశ్వాసంతో మన నిత్య జీవితాన్ని గడపాలి.
1: వీ హావ్ టు లివ్ అవర్ డే టు డే లైఫ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిలీఫ్.
0: ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది విన్నా కూడాను భగవత్ విశ్వాసంతోనే మనము వినాలి, చేయాలి, చూడాలి.
1: వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ టెల్, వాట్ ఎవర్ వీ డూ, వీ హావ్ టు డూ ఎవ్రీథింగ్ హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్
0: సర్వం విష్ణుమయం జగత్.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ జస్ట్ సీ.
0: సర్వం సంకల్పమయం విష్ణుమయం.
1: All our thoughts must be full of divinity.
0: కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు.
1: There is no difference between thought and Vishnu.
0: ఈ సంకల్పమే విష్ణు స్వరూపము.
1: Our thoughts are the very
0: విష్ణువైన కేవలం శంఖచక్ర గదాధారి మాత్రమే కాదు సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క

0: ये शक्ति है विष्णु. विष्णु इज दैट पावर विच इज ऑल पावर परवेडिंग. इट इज नॉट ए फिजिकल एंटिटी विच हैज
1: केवलम लौकिकमैनटुवंटि ओक पुराणमुल चेत మనము లౌకికమైనటువంటి వాంఛనల్ని విశ్వసించి లౌకికమైనటువంటి యొక్క భావముల్నే మనము విశ్వసించి మనము లౌకికమునందే మనం మునిగిపోతున్నాం.
0: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఇమాజినింగ్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్ అండ్ వీఆర్ గెటింగ్ మర్జ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ దిస్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: సర్వులు యందు దైవత్వం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
1: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
0: There is no physical entity or physical body which does not have God within it.
1: Kanuka parvulu endukudanu daivam unnadu anekunte yokka vishwasanni manam abhirudhi gavinchukovali.
0: We have to develop and foster the faith and belief that every human being,
1: evarni himsinchina evarni badhinchina evariki noppi kaliginchina adi daivanike kaliginchinattuga manam vishwasinchali.
0: In every human being there is God, and whomsoever you hurt, whomsoever you harm, whomsoever you put to trouble, you are causing all those things to God alone.
1: This chinna udaharanam
0: this faith should have. Here is a small example.
1: Manaku shanti unnadani manam aneka vidhamuluga poradutunnamu.
0: We are thinking that there is peace in the world.
1: Shanti jagattulo ledu.
0: Peace doesn't exist in the external.
1: Shanti niyande untundi.
0: Peace is in your own self.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనం ఎక్కడైనా ఒక పట్టణానికి క్యాంప్ వేస్తాం.
0: లెట్ అస్ జస్ట్ సే దట్ వీ హావ్ క్యాంప్డ్ ఇన్ ఎ పర్టికులర్ టౌన్.
1: 10 దినాల పరినిమిత్తమై ఒక హోటల్ లో ప్రవేశించాలని ప్రయత్నిస్తాము.
0: వీ టేక్ ఎ రూమ్ ఇన్ ఎ హోటల్ ఫార్ స్టేయింగ్ 10 డేస్.
1: మనం మొట్టమొదట మనం ఏ ఆహారాన్ని భుజిస్తామో ఆ ఆహారంకు సంబంధించినటువంటి హోటల్ ను మనం వెతుకుతూ వెడతాం.
0: వెన్ వీ సర్చ్ ఫర్ ఎ హోటల్ it we keep in view the type of food that we take and then only decide the hotel.
1: Munduga edo oka peru untundadi brahmana hotel ani untundadi.
0: Before in front of a hotel there is a board which says that this is brahmin's hotel.
1: Maroka vaipu chuchadu idi military hotel ani untundadi.
0: On the other side there is another hotel with a board that this is a military hotel.
1: ఇంకొక వైపు చూచాడు బ్రాహ్మణ మిలిటరీ హోటల్ అని వేసారు.
0: వెన్ దే టర్న్ టు ది అదర్ సైడ్ దేర్ వాజ్ అనదర్ బోర్డ్ ఫర్ ఎ హోటల్ ఇట్ ఇట్ రెడ్ లైక్ దిస్ బ్రాహ్మణ్స్ మిలిటరీ హోటల్.
1: శాకాహార అయినప్పుడు బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
0: ఇఫ్ ఈజ్ ఎ వెజిటేరియన్ హీ విల్ గో ఇన్ టు బ్రాహ్మణ్స్ హోటల్.
1: ఇతనేమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
0: ఇఫ్ ఈజ్ ఎ నాన్ వెజిటేరియన్ హీ మే టేక్ ఎ రూమ్ ఇన్ మిలిటరీ హోటల్.
1: అట్లు కాకుండా పేరును చూడకుండా,
0: బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇఫ్ ఇట్ డజంట్ అబ్జర్వ్ ది బోర్డ్
1: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి,
0: ఇఫ్ హీ ఎంటర్స్ ఇన్ టు మిలిటరీ హోటల్
1: నాకు సాంబార్ రసం తీసుకురా అండి అంటే వాడు ఇస్తాడా?
0: ఇఫ్ హీ ఆర్డర్స్ ఫర్ సాంబార్ అండ్ రసం విచ్ ఆర్ ప్యూర్లీ వెజిటేరియన్ స్టఫ్ వుడ్ హీ బి ఏబుల్ టు సప్లై దాట్?
1: అయ్యా ఇక్కడ సాంబార్ రసం లేదు, ప్రక్క హోటల్ పోమంటాడు.
0: హి విల్ సే వెల్ సార్ యూ కాన్ గెట్ సాంబార్ అండ్ రసం ఇన్ దిస్ హోటల్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్
1: బోర్డు చూడకుండా ప్రవేశించటమే దీనికి కారణం.
0: వై డిడ్ దిస్ హ్యాపెన్? ఇట్ హ్యాపెన్ బికాస్ ద పర్సన్ ఎంటర్ ది హోటల్ వితౌట్ నోటీసింగ్ ది బోర్డ్.
1: అదే విధంగానే మనం ఈ ప్రపంచంలో ప్రవేశించేటప్పుడు ఈ ప్రపంచమునకు ముందు ఉండినటువంటి బోర్డును మనం చూడకుండా ఈ ప్రపంచంలో ప్రవేశించి శాంతి శాంతి శాంతి శాంతి అని అడుగుతున్నారు, ఎవరు వడ్డిస్తారు?
0: ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్ వీ హావ్ నాట్ టేకన్ నోట్ ఆఫ్ ది నోటీస్ బోర్డ్ ఆర్ ద బోర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: అయితే ఆ బోర్డు ఎట్లా ఉంది?
0: ఆఫ్టర్ ఎంటరింగ్ ద వరల్డ్ ఇఫ్ వీ ఆస్క్ ఫర్ పీస్
1: అనిత్యం అసుఖం లోకం అని బోర్డు ఉంటుండాలి.
0: What does the board read for this world? It says that this is not going to give you happiness. It is not permanent.
1: ఇక్కడ శాంతి ఎక్కడ ఉంది? శాంతి లేనటువంటిది ఈ జగత్తు అని బోర్డ్ ఉంటుండాలి.
0: The board clearly describes that there is no peace here. It is not going to be permanent.
1: నిజంగా ఆ బోర్డ్ చూచింటే ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
0: If a person has seen this particular board, would he be asking after coming into the world that
1: shanti ekkada untundi?
0: In that case, where do you find peace?
1: Tana yende untundi.
0: peace is found in
1: తన యందు ఉన్నటువంటి శాంతిని తాను మరచి
0: he is forgetting peace with his
1: జగత్తులో వెతకడానికి ప్రయత్నిస్తే ఇది దొరికేటువంటిది కాదు
0: which is inside him but if he is searching for such peace in the outside world how would he get it
1: శాంతికి కర్త భర్త దైవమే
0: the author and the director and the master and the person who is responsible
1: కనుక అతన్ని ఆశ్రయించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది
0: for peace is god only when you take shelter under god you will be able to get
1: ఆశ్రయించక మనం శాంతి అంటే మనకు శాంతి లభించదు
0: without approaching him and without taking shelter under him how would you get peace
1: కనుక peace ఏ విధంగా వస్తుంది జగత్తులో అంతా పీస్ ఇస్తే దేర్ ఇస్ నో పీస్
0: ఇఫ్ యూ గో ఆన్ టెలింగ్ పీస్ అండ్ పీస్ హౌ వుడ్ యూ బి ఏబుల్ టు ఆబ్టైన్ పీస్ ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ హాస్టిలిటీ
1: మన అణుబాంబు ఉంచుక అరచుతుందరు శాంతిని
0: కీపింగ్ ఆటమ్ బాంబ్ ఇన్ ద పామ్ పీపుల్ ఆర్ క్రైయింగ్ వీ వాంట్ పీస్ అండ్ పీస్
1: చేతిలో ఉండేది ఆటమ్ బాంబు
0: in your palm you are holding an
1: arjeedi shanti shanti ni ekkada ostundi bayam ga untundadi shanti ekkada ostundi
0: if you are crying for peace how would you be able to get peace you are only having fear
1: eppudu ee atom bomb nu dooram vesthamo appude manaku shanti
0: vastundi if you throw away the atom bomb then only you can think of
1: kalu jagat bhavamo anetundi danni manam dooram chosinappude daiva bhavam manlo praveshinchinappude shanti manaku labhistundi
0: if you are getting yourself freed from the worldly thoughts and you fill yourself with the divine thoughts then only you can
1: ee vishwasanni ee naadu manam penchukovali
0: this kind of belief and faith
1: ee vishwasanni manam ee naadu chaatali
0: this alone will have to just declare
1: ee guru purnima dinamu
0: on this guru purnima day
1: ee ashtachara naamamu upadeshinchadaniki nenu poonukoledu
0: swami is not undertaking to give any ashtachara
1: ee panchachara naamamu meeku upadeshinchadaniki nenu సిద్ధముగా లేను
0: స్వామి ఇస్ నాట్ రెడీ టు జస్ట్ గివ్ ఎనీ ఎయిట్ లెటర్డ్ మంత్ర
1: ఏ ఉపనిషత్తులో ఏ భగవద్గీతలో ఏ విధమైన బ్రహ్మసూత్రాలో చదవమని నేను బోధించడం లేదు
0: స్వామి ఇస్ నాట్ ఆల్సో టీచింగ్ దట్ యు షుడ్ రీడ్ భగవద్గీత యు షుడ్ రీడ్ ఉపనిషత్స్ యు షుడ్ రీడ్ బ్రహ్మసూత్రాలు
1: ఈ పంచాక్షర నామం ఒకటి ఉండాలి
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫైవ్ లెటర్డ్
1: వర్డ్ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఈ ఐదు అక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి
0: దేవుడు ఉన్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్ దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ ఇన్ దిస్ యూ టేక్
1: దేవుడు ఉన్నాడు
0: ఇన్ దిస్ తెలుగు స్టేట్మెంట్ దేవుడు ఉన్నాడు దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్
1: ఈ యొక్క విశ్వాసమును మనము నిరంతరం కూడాను చింతిస్తూ భావిస్తూ ఆచరిస్తూ ఆనందిస్తూ అందిస్తూ ఉంటే ఇంతకంటే లోకం యొక్క కళ్యాణం మరొకటి లేదు
0: ద మీనింగ్ ఆఫ్ దట్ మంత్ర ఈజ్ గాడ్ ఎగ్జిస్ట్ if only you remember this particular mantra that god exists and if you live it and if you constantly repeat it and if you were to just contemplate upon this there is no need for any other mantra at all

ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. లోకాల చీకట్లు గోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుతున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. లక్షలాదిగనున్న నక్షత్రములలెల్లా నేలరాల్ప గమ్మింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణీ చక్రం ఇరుసు లేకుండగా

పరచుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపించకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతెక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. కన్నులకు కనిపించుచున్నాడయ్యా.

0: స్థలాన్నే మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితులు ఏందైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబుల్ కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: యూ హ్యావ్ రిపీటెడ్ ద మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ద మిరేకల్ దట్ హి పర్ఫార్మ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నేచర్ అండ్ ద థింగ్స్ దట్ యూ హావ్ జస్ట్ సీన్. నౌ దిస్ పర్టికులర్ ఫెయిత్ షుడ్ హ్యావ్ దిస్ మంత్ర ఐ షుడ్ రిపీట్ వేర్ ఎవర్ యూ గో యూ షుడ్ హ్యావ్ సచ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఎంఫాటికలీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ fear of committing any mistake. You should declare that God exists and you should live with that faith. Then there is no need for learning any other mantra at all for attaining.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: By this kind of teaching, we would be able to just develop the fear of sin and the love of God.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: If only we have this kind of firm faith that God exists, whatever may be the type of problems and the intensity of the problem that we face, we can face them with courage.
0: ఏ రామ మంత్రం కంటే, ఏ కృష్ణ మంత్రం కంటే, ఏ శివ మంత్రం కంటే, ఏ యొక్క సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి యొక్క మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: Compared to Rama Mantra or Krishna Mantra or the Sahasra Mantra that you may have, the mantra
0: adi lekunda enni mantramulu cheppinappudiki idi prayojanam ledu.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti, yantra shakti kante chitta siddhi chala pradhanamainatundi.
1: Compared to the power of mantra, the power of yantra is greater, and compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasamu hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: Akkade unnadu daivamu.
1: God really exists in the core of heart.
0: Bhagavad Gita yandu bhagavantudu dehamulo ekkada unnadu anetundi yokka satyanni chakkaga nirupistu vachadu.
1: In Bhagavad Gita it has been very clearly established regarding where exactly God resides.
0: Aham vaichanaro bhutva praninam dehamastha. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానుడిగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యూ టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ and it is supplied in the form of energy to the entire body.
0: Kaluga niu chedda bhavamulo itti padartham ni yokka jatraagni kandisthe akkar nunchi chedda phalitame niku andistundi.
1: If you therefore give bad thoughts as a food, you will be getting bad results thereof.
0: Pavitramaina itti bhavamulo anekunte padarthanni ni yokka jatraagni kandisthe akkada pavitramaina itti phalitame niku andistundi.
1: If only you offer good thoughts in the form of food, in the form of good thoughts, the results of
0: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
1: Be it for good fortune or bad fortune, it is our thoughts which are responsible.
0: సంకల్పమునేటువంటి బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
1: From the seed of thought, you are getting the
0: కర్మములు అనేటువంటి బీజము నుండే అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
1: You are getting the fruits of action, and from the fruits of action, you are getting the fruits of habit.
0: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజము నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
0: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
0: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
1: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
1: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ అభ్యాసమునకు కర్మనే ఆధారము.
1: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్.
0: ఈ కర్మకు మన సంకల్పమే మూలము.
1: ఫర్ ది డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ వీ కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్
0: కనుక మన సంకల్పమును సరైన రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వీ హావ్ ఓన్లీ గుడ్
0: సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్స్.
0: దాని పనులు కూడా నువ్వు విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
1: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వీ షుడ్ అండర్స్టాండ్ ద బ్రాడ్.
0: వచ్చిన తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
1: ద మొమెంట్ ది థాట్ కమ్స్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటు యాక్షన్.
0: మంచిదా చెడ్డదా, ఇది చేయతగినదా చేయతగనదా అనేటువంటి విచారణ సల్పాలి.
1: వి హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్తి ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, దెన్ ఓన్లీ యూ షుడ్ డూ ఇట్.
0: దీని వల్ల సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
1: యుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
0: జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టములు అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది, కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారణలు కాదు.
1: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
0: ఏదో మన బలహీనత చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగింది అని మనం భ్రమిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
0: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణం.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
1: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక సత్సంకల్ప సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
1: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
0: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరం కూడా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్స్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
1: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షరి మంత్ర, గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్. ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే సాధాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
1: యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యూ టెండ్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
0: మనం వెనుకంజ వేయక ముందంజ వేస్తూ పోవాలి.
1: వీ షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్, వీ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
0: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
0: ఆనందాన్ని అనుభవిస్తాం.
1: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్,
0: దేశానికి ఆనందాన్ని కూడా నువ్వు అందిస్తాం.
1: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
0: అంతేకాని ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో అని ఈ సంశయాత్మ వినస్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్ వి ఆర్ గోయింగ్ టు రూయిన్ అవర్ సెల్ఫ్.
0: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
1: ఏ పర్సన్ హూ
0: సర్వ విధములను కూడా అధముడైపోతాడు.
1: ఏ పర్సన్ హూ ఎంటర్టైన్ సచ్
0: ఏ యొక్క విషయములకైనా కూడా ఒక శక్తిని మనం అనుభవించాలి.
1: A person who entertains doubts will get ruined for whatever.
0: ఈ ధైర్య సాహసమునకు ఒక విధమైనటువంటి యొక్క నమ్మకాలను పోషించుకోవాలి.
1: ఫర్ డెవలపింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ వీ షుడ్ హ్యావ్ ద కరేజ్.
0: నమ్మకము లేకపోతే దేని కూడా మనము అనుభవించలేము.
1: వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఎనీథింగ్.
0: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ we live a life based upon faith.
0: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
1: ఇఫ్ వీ ఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ వీ ఆర్ హోపింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్ హౌస్ ఆల్ రెడీ ఇస్ కన్స్ట్రక్టెడ్. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్
0: పొద్దున్నే మనం షూట్ బూట్ హ్యాట్ బూట్ అంతా వేసుకుని ఆఫీస్కి వెళ్లిపోయి తిరిగి సాయంకాలానికి నేను ఇంటికి వస్తానో లేదో అనుకుంటే అది ఆఫీస్కి పోలేడు.
1: ఇఫ్ ఎ పర్సన్ ఈస్ నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ ఫెయిత్ వెదర్ యూ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ to house at all, he would not be going
0: to the bag తీసుకుని మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని రావాలనుకుంటే ఒరే నేను కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తానో లేదో అప్పటి వరకు ఉంటానో లేదో అంటే వీడు మార్కెట్ కి పోడు.
1: If a person entertains doubt whether you would be able to reach back home after buying the
0: vegetables. కనుక ఈ చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములు మనం సాధించగలుగుతున్నాం.
1: Even in such small day-to-day activities, because we are having faith, We have been able to achieve many things in the world.
0: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
1: We have to treat faith as our life breath.
0: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
1: A life which does not have faith is
0: అన్ని విశ్వాసముల కంటే కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the faith, this self, faith in self, that is very important. Self-confidence.
0: ఇది ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి కానీ ఏమాత్రం కూడా వెనుక తిరగకూడదు.
1: With self-confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
0: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకును బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: From today onwards at least, we have to take a resolution and have full faith in ourselves and God and participate in service activity, serve humanity, share in their difficulties and problems and sanctify our life. Thus Swami is bringing his divine discourse to close.
0: Yavariki seva chesina daivaniki seva chestunnanu ani bhavinchandi.
1: To whomsoever you render service, you have to think that such service is rendered to God himself.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా? ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌందర్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమలకూర్చేనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పము చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తువాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి, సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక చుక్కైనా కూడా మనం తెచ్చుకునేలేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యు కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు విలువ ఇస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోనూ నగలు పెట్టినట్టు.
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ ఎన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు విలువ దేహుడు ఉండేది సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమనందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహమనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుంది.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుంది.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముల్సున్నాయి.
1: And they present the second hand representing the
0: moment. ఈ మూడు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్స్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాము.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరమును అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
1: The body is gifted to render service.
0: నిన్ను రక్షించుకోవటమే కాకుండా నీతోటి మానవులను కూడా నిన్ను రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మనం ప్రాపులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కాని ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, ఇతరులకు
0: నీవు సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కాని ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ కలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి ఒక చేతిలో సప్రయోజనమైనటువంటి ఒక దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ట అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice
0: selfishness.
1: And then he should be after
0: selfishness.
1: Then only the purpose of the body is
0: realized. ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: This body has got three important materials.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: The first one heart, the second mind, the third word or speech faculty.
0: ఆ హృదయమునే వేదములు ఆత్మ అనిపించారు.
1: Veda calls this heart as ఆత్మ the spirit.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము.
1: ఈశ్వర divinity is described as heart.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: Brahman is represented here by way of word.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: Human life is a combination of this trinity, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others.
0: తరంతాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: Want అంటే ఏమిటి? ఇష్టము.
1: Want means desire.
0: కనుక ఈగోను కోరికను రెండింటినీ నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధంగా కుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: And in fact he keeps all through the name given to him.
0: పుట్టిన పేరును సంచిస్తున్నాడు.
1: And in fact he has forgotten his original name.
0: కనుక పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: And we have to go by that original name. I
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: The given name
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: And in fact you make use of it.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: Along with the body the name also will leave.
0: ఎంతకాలం ఈ దేహం?
1: How long this body
0: lasts? పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: Body is full of these senses and when it will drop off nobody knows.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: So 100 years life span is specified but you cannot go by that.
0: బాల్యమందు
1: either boyhood
0: prayamando
1: or youth
0: neka mudimiyando neka musliyando
1: or advanced
0: eppudu vidicheedi erukaledu.
1: When one is going to die nobody can tell.
0: Maraname nischayamu,
1: death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one eye meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ దేశ దేశమును తిరిగి దేశచిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap, you go around the different countries, you are becoming a vagabond. What is that you're done?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావు ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండేటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్
0: గూఢంగా
1: hidden
0: tarayandi imidi unnatundi oka tattvanni gurtinchinatundi vaade vyakti annadu.
1: Vyakti an individual is a person who identifies the latent hidden.
0: Dehanni vyakti anipinchadam ledhu
1: and he is not the body by the body.
0: Anuvyaktamai oka divyattamu tarayandi imidi unnatundi daarini gurtinchinatundi vaade vyakti annadu.
1: Vyakti or a person is the one who recognizes the latent divinity.
0: Ee manavudu tarayandi unnatundi divyattanni gurtinchado vaadu vyakti kaane kaadu.
1: You cannot call him a person or individual if he does not identify the divinity latent immanent.
0: Kanakamna vyaktitvam anetundi daarini manam abhivruddhi garchukovali.
1: So we have to develop the identity with the divinity.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటిది సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచియస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచియస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to manifest to bring out all the latent values.
0: Puttina dasame ee yokka vyakti kudanu vidyarthi kaadu.
1: No one is highly educated at the time of birth.
0: Puttina dasame ee vyakti kuda panditudu kaadu.
1: No one is a scholar at the time of birth.
0: Kramakramina sadhana salipi
1: gradually he practices
0: sadhana dwara చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: ద మోడర్న్ వన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
1: ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
0: కాబట్టి ఆర్ట్ అంతా కూడాను ఎడ్యుకేషన్.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
1: We have to bring out manifest.
0: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
1: We don't find anyone who has seen
0: it. దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవింప చేశారు.
1: And therefore it is clear demonstration.
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: chaala viveki ayi,
1: being intelligent,
0: madili tannaludu mandamathudu,
1: a fool does not know his true self.
0: Enta chaduvu chadivi,
1: with all education,
0: ye neeti undanu,
1: he may be anyway,
0: yeruni gunambu manaledu.
1: A mean man would never give up his meanness.
0: Taraki chaduvu chaduva tarkavadame kani poorna gyanam eppudu pondaledu.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి చావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ చావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: And this Vishnutva that symbolizes mind is also immortal.
0: Vishnu sarvavyapakatvam.
1: Vishnu is all expansive.
0: Brahmam sarvavyapakatvam.
1: And he spreads Brahma all
0: over. Ilanti Brahma Vishnu Maheshwaru satya swarupulu.
1: Brahma Vishnu Maheshwara represent truth.
0: ఆ సత్య స్వరూపులకంత నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: This truth is expressed this way, I.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్స్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్, వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసప్పియర్స్
0: ట్రూ. పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వీ కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతకుడును అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసప్పియర్.
0: ఈ సృష్టి అంతకుడును కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతకుడును మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరమవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టియే లేకపోతే సృష్టియే కనిపించదు.
1: ఇఫ్ దేర్ నో విజన్ దేర్ ఇస్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వీ కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతకుడును అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్.

0: శంకరన్ వారు కూడా చెప్పారు.
1: సో ఆది శంకరాచార్య
0: ఏమిటి వీటి నిమిత్తమై,
1: వాట్ ఫార్,
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: శంకర వాజ్ పాసింగ్ బై, హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: నేను ధనమును సంపాదించి ఏం చేయగలను అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know the.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్, నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ద బర్డ్స్ అండ్ బీస్ట్, దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్, రైమెంట్ అండ్ షెల్టర్.
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్న?
1: Do you need education to carry on your life?
0: ఏ చదువులు లేనటువంటి పశుపక్షి మృగాదులు కూడాను భుజించడం లేదా?
1: Don't you find birds and beasts partaking food without an education?
0: నిద్రించడం లేదా?
1: Don't you find them sleeping?
0: ఆ పశుపక్షి మృగాదులు కూడాను సుఖాన్ని అనుభవించడం లేదా?
1: Are they not comfortable?
0: పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
1: The human life is not for that purpose of food, raiment and shelter.

0: At the last minute, at the time of death, the rules of grammar, dukrum karani, will never come to your rescue.
1: Ee deham enta kaalam undinappudiki nee edo oka naatiki maraninchu tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the hospital,
0: when the children and wife cry loudly, is it possible to sing the glory of God then at the last time? At that time, if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్యంతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కాని మన అంతర్భావం నందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలో ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నతపాంసి

0: center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn
1: lakhs
0: of money. You do that with this body.
1: You are
0: highly educated now. How is it possible? It's only through this body you
1: can
0: be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body.
1: లోకమునందు ఉన్నటువంటి యొక్క సుఖములు.
0: What are these worldly comforts?
1: ఫ్రెంచి లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికీ ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: వారు భాగ్యాల లోపల మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగ పెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్
1: ఇది ఎంతకాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Sage Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivu swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Athani eppudukunu ee chinna vishayani kudunu chaala pramanamulu vedikeetunte vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanam lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యు కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ రిప్లై. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: Within me there are many
1: values. రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in
1: future. I don't want to
0: lose my shape and form by allowing the dust to be collected on the
1: surface.
0: And in fact, to me, waves are the real
1: decoration.
0: And the houses. సముద్రానికి
1: తెరయే శృంగారా
0: అండ్ వేవ్స్ ఆర్ ది డెకరేషన్ టు ది ఓషన్
1: గగనకి చంద్రమణి శృంగారా
0: అండ్ మూన్ ఈస్ ది జువెల్ టు స్కై
1: నారికి గుణమే శృంగారా
0: అండ్ ఉమెన్ క్యారెక్టర్ ఇస్ డెకరేషన్
1: ఈశ్వర భక్తులకి నొక్క విభూతి శృంగారా
0: విభూతి ఈస్ ద డెకరేషన్ టు ఎ ట్రూ డివోటీ
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ
1: మానవునికి గుణమే శృంగారము
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్
1: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వీ హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం
0: వీ గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్
1: మీరు యువకులు
0: యువర్ యంగ్
1: ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి
0: అండ్ డోంట్ డెవలప్ బాడీ అటాచ్మెంట్
1: దేహక్షేమాన్ని మాత్రం పెంచుకోండి
0: అండ్ యూ థింక్ ద బాడీ టు
1: దేహాభిమానం మాత్రం పెంచుకోకండి
0: నాట్ అటాచ్మెంట్
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి
0: బట్ బీ హెల్దీ
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి
0: విత్ దిస్ హెల్దీ బాడీ యూ కెన్ అండర్టేక్ ఎనీ యాక్టివిటీ అండ్ బి సక్సెస్ఫుల్
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం ఏమిటి ఆ ద్వయం సత్యం కీర్తి ద్వయం స్థిరం
0: లైఫ్ ఇస్ టెంపరీ యూత్ ఇస్ టెంపరీ వెల్త్ ఇస్ టెంపరీ వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ బట్ టూ ఆర్ పర్మనెంట్ వాట్ ఆర్ దే ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం
0: truth and reputation are permanent
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి
0: we should follow the truthful path
1: ఆ సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది
0: you get reputation because of truth
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు
0: without truth you will never be reputed
1: కనుకనే మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి
0: so we should hold on to the
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు
0: many politicians address students telling that it's time to protect your country
1: ఎవరు కాపాడగలరు
0: who can protect your country
1: ఇది కేవలం ఒట్టి మాటలే
0: it's just vain talk
1: దేహమంతా కూడాను సత్య ధర్మంపై ఆధారపడి ఉంటుంది
0: in fact everything depends on the
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది
0: in fact if you protect and uphold the truth and this righteousness they will protect the whole country
1: dharmo rachati rachitah
0: and if you protect dharma that dharma will protect
1: dharma eva hato hanti
0: if you kill dharma you will be killed
1: kada dharmanni modalu petti deshanni kaapadamante deshanni evaru kaapadagalaru
0: you give righteousness on one hand and you want
1: dharmanni man kaapadte aa dharmame deshanni kaapadutundi
0: if you just protect and uphold the righteousness
1: ee manavuni yendu dharmam anetundi shunyamaipoyindi
0: in man today righteousness is
1: nothing kanipinchatame ledhu
0: there is nothing whatsoever
1: satyam anetundi sakshatkarame lekunda pothundi
0: there is no trace of truth at all
1: marugu padipoyindi
0: and it is hidden
1: ilanti pippi manushulu dwara manu deshanni ee rithika rakshinchukogalam
0: such people how can you protect your country
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: అటువంటి స్వరూపాన్ని నిరూపించాలి
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: దేశానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి
0: అండ్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్
1: ఫుల్ ఆఫ్ ఒక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చాడు
0: ఎ స్ట్రీట్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు
0: హి వాస్ సింగింగ్
1: తర్వాత నాట్యం ఆడాడు
0: స్టార్టెడ్ డాన్సింగ్
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్
1: వేదాంత సారాన్ని కురిపించాడు
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ
1: శంకర తత్వాన్ని బోధించాడు
0: హి థాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర
1: అంతా బోధించినప్పటికి రాజుకి చాలా ఆనందం వేసింది
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి
1: చెప్పాడు
0: దెన్ సన్యాసి సేడ్
1: రాజా
0: ఓ రాజా
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ
1: సన్యాసికి ఇది సరైనటువంటి ధర్మం కాదు
0: దిస్ ఇస్ నాట్ ధర్మ ద కాండక్ట్
1: దేశానికి ప్రవర్తన ఉండాలి
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్
1: దేశ సంస్కారములకే హాని కలుగుతుంది
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ హీ సెడ్
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్
1: అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ ఎస్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్
1: రాజా ఇవి నాకు చాలదు అన్నాడు
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్ దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్
1: ఈనాడు నీకు చాలదు అని అంటున్నావు
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు
0: వాట్ డు యూ మీన్ బై దాట్
1: వేషానికి తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టివిటీస్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యు షుడ్ హావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యు షుడ్ హావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్ ఫాలో ట్రూత్ అండ్ ధర్మ.
1: సద్గుణంగులు
0: వర్చ్యూస్
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్
1: సత్యనిరతి
0: ట్రూత్
1: భక్తి
0: డివోషన్
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ
1: నేర్పునదే విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకునో అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నీకు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేనిని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్
1: తల్లిదండ్రులు చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్
1: చూడు.
0: అండ్ ఫ్రెండ్స్
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతూ ఉంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ ఏజ్
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండ్రు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్.
1: ఈ వయసు లోపల మీరందరూ కూడా అక్క చెల్లెండ్రుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: అస్ బ్రదర్స్. తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ యువర్ మదర్స్.
1: ఊరికి కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీ వే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drushtini chustaro vaallalo nenu karu drushtinchi vereipothanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarinante varini chudakoodadu.
0: So you cannot look
1: at దారిలో నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది. గుణములు మంచిగా పెరుగుతాయి.
0: You will be safe if you watch every step.
1: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది.
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరిపైన దృష్టి పెట్టే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: In fact, if you are not mindful of the route and the road carried by other scenario, concentrate on the road, the path.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ టు బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్, వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: Truth is our vision.
1: Manchitanamu, goodness, manayaka drishti.
0: Goodness is our vision.
1: Beauty, manayaka drishti.
0: Beauty is our sight.
1: Yedi beauty.
0: What is beauty?
1: టీచర్
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్
1: అదే మన యొక్క బ్యూటీ
0: దాట్ ఈస్ ది
1: సత్యం శివం సుందరం అన్నారు
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్